ओम श्री साई आनंददाय नमः। ओम श्री साई आर्तत्राण परायणाय नमः।

ओम श्री साई आदि पुरुषाय नमः। ओम श्री साई आदि शक्तये नमः।

శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా 1998 సంవత్సరంలో భగవాన్ బాబావారి వేసవి విడిది అయిన కొడైకనాల్లో ఏప్రిల్ 19వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం ఇప్పుడు మీరు వింటారు.

బ్రతికించియముగల్ చే సావిత్రి భారత సాద్వికాదే.

తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ గాదే కుల సతీత్వము అగ్నిగుండాన ప్రకటించే సీత భారత ధరా జాతగాదే కినిసి దుర్మద కిరాతియు భూతి గావించి దమయంతి భారత రమణిగాదే కుల సతీత్వము అగ్నిగుండాన ప్రకటించే సీత భారత ధరా జాతగాదే కినిసి దుర్మద కిరాతియు భూతి గావించే దమయంతి భారత రమణికాదే తత్వ సాగర వేష్టి తచ్మాతలమున భరత ధాత పతివ్రత ప్రభావ భావ సంపన్నతకుగాదే పంట భూమి భారతదేశమునందు పవిత్రమైనటువంటి యొక్క స్త్రీశక్తి అనేటువంటి దాని అనంతకాలము నుండి కూడాను భారతదేశం రక్షింపబడుతూ వచ్చింది. భారతీయుల వాంగ్మయమైన వేదములు గాయత్రి బిడ్డలే. గాయత్రి ఛాందసాం మాత, వేదములకు తల్లి గాయత్రి. గాయత్రి సర్వత్రా వ్యాపించినటువంటి శక్తి. భారతదేశమునందే కాక ఇతర దేశములందు కూడాను ఈ యొక్క శక్తి సర్వవ్యాపకమై సర్వాంతర్యామి అయి సర్వభూతాంతరాత్మయ్యి ప్రకాశిస్తూ ఉంటున్నది. వివిధ దేశములందు ఈ గాయత్రికి వివిధ నామములు ఏర్పరిచి ఆ నామముల చేత ఆయా దేశం వారు ప్రార్థిస్తూ ఆ దేశం యొక్క అనుగ్రహానికి గురికవుతూ వచ్చారు. భారతీయులు ఈ గాయత్రిని అనేక పేర్లతో అనేక రూపములతో ఆరాధిస్తూ ఆనందిస్తూ తమ జీవితమును సార్థకంగా గావించుకుంటూ వచ్చారు. మొదటి పేరు సత్యవతి, రెండవ పేరు అంగవతి, మూడవ పేరు అన్యవతి, నాలుగవ పేరు నిదానవతి. సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి అనేటువంటి పవిత్రమైనటువంటి యొక్క నామమును వారు ఏర్పరచుకుని ఆ నామస్వరూపము చేతనే తమ యొక్క జీవితమును సార్థకంగా గావించుకుంటూ వచ్చారు ప్రాచీనులు. సత్యవతి అనగా పాలయందు ఒక్కొక్క బిందువునందు కూడాను వెన్న ఉంటున్నది. పాలయందు ఏ భాగములో చూచినప్పటికీ ఈ వెన్న తాను సాక్షాత్కరిస్తూ వచ్చింది. అటులనే ఈ ప్రపంచమనేటువంటి యొక్క బాండమునందు ఉన్నటువంటి జీవరాశులు యందు ఒక్కొక్క జీవరాశి యందు కూడాను దైవత్వం అనేటువంటి ఆత్మతత్వము వెన్న రూపము ధరించి ఉన్నదని ఆనాటి వారి విశ్వాసము. ఏ జీవి ఎందుకూడను ఆత్మతత్వం లేకుండా ఉండడానికి వీలు కేదు. భూతాంతరాత్మ అనేటువంటి సార్థక నామాన్ని తాను అందుకుంది. అన్ని జీవులు ఎందు ఉండేటువంటి ఆత్మతత్వము ఒక్కటే అని కూడాను నిరూపించుతూ వచ్చింది. ఏ సత్ విప్రా బహుధా వదంతి, ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక పేర్లతో ఆ యొక్క దేవుని అనుభవిస్తూ వచ్చారు. ఇంకా అన్యవతి, ఈ అన్యవతి అనగా పంచభూత స్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వమే. స్పర్శ రూప రస గంధములు, ఈ పంచభూతములు ఈశ్వరుని మొదలుకొని కూటి పేద వరకు సర్వజీవులు ఎందుకులను సమత్వంగానే ప్రకాశిస్తూ ఉంటుండదు. ఈ పంచభూతములు లేనటువంటి జీవితము జగత్తులో కానరాదు. ఏ దేశమునందైనా ఏ కాలమునందైనా పంచభూతములే ప్రధానమైనటువంటి ప్రాణములు. కానా సమస్త ప్రపంచమున కూడాను ఈ పంచభూత స్వరూపమే అన్యవతి అనేటువంటి పేరుతో వారు ఆరాధిస్తూ వచ్చారు. ఇంకా అంగవతి మూడవ పేరు. ఈ అంగవతికి ఒక్కొక్క ఆకారమునకు ఒక్కొక్క చిహ్నమును గుర్తింపజేస్తూ వచ్చింది. ఈశ్వరుడనగా అతనికి త్రిశూలధారి అని, ముక్కంటి అని,
అనేక విధములుగా కొన్ని గుర్తులు చెప్పించి ఈ యొక్క ముక్కంటి అయినటువంటి వాడు, త్రిశూలధారి అయినటువంటి వాడు, దమరకం చేపట్టినటువంటి వాడు ఈశ్వరుడు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఈశ్వరునికి కొన్ని గుర్తులు ఏర్పరిచి బోధిస్తూ వచ్చింది. అనగా శంకర చక్ర కథాధారి అయినటువంటి వాడు ఇప్పుడు అనేటువంటి యొక్క తత్వాన్ని కూడాను నిరూపిస్తూ బోధిస్తూ వచ్చింది ఈ అంగవతి. సరస్వతి అనగా వీణావాణి, భగవతి భారతి పూర్ణేంది బింబానన, ఈమె సర్వశక్తిమయమైనటువంటి ఆమె హస్తమనందు వీణను ధరించి ఆ వీణానాదమే బ్రహ్మనాదంగా భావిస్తూ ఉందమని ప్రబోధిస్తూ వచ్చింది. గణపతి అనగా గజముఖమును ధరించి పెద్ద బొజ్జ చేత తాను అందరికీ ఆరాధ దైవంగా నిలుచుతూ వచ్చాడు. ఏ శుభకార్యములు చేయవలసి వచ్చినప్పటికీ, ఇష్టమైన కార్యములు చేయవచ్చినప్పటికీ మొట్టమొదట గణపతిని పూజించటం, తదుపరియే ఇతర దేవతలను ఆరాధించడం జరుగుతూ వచ్చింది. ఈ రకమైనటువంటి నియమనిష్ఠులను మాత్రమే నియమింపజేసినటువంటిది ఇది అంగవతి. దానవతి, దానవతి అనేటువంటి యొక్క ఆమె యొక్క ప్రబోధలు

0: నివేదన. ఈ నవవిధ మార్గములు యందు దైవమును ఆరాధించి జీవితమును సార్థకం గావించుకోమని ప్రబోధించేటువంటిదే నిదానవతి. సరస్వతి, అంగవతి, అన్యవతి, నిదానవతి ఈ నాలుగు దేవతల యొక్క స్వరూపమే ఈ యొక్క జగత్ స్వరూపము. దీనిని పురస్కరించుకుని ప్రకృతికి స్త్రీ అని పేరు పెట్టు వచ్చి మాతృభూమి అంటారు, కానీ పితృభూమి అని చెప్పరు, మదర్ ల్యాండ్. ఈ మదర్కు ఇచ్చినటువంటి యొక్క ప్రాముఖ్యత ఇంత ఘనమైనటువంటిదిగా ఉంటుండాలి. ఇంతే కాదు, దైవాత్మ స్వరూపమైనటువంటి యొక్క విష్ణువు కాని ఈశ్వరునికి కాని ఇంకే విధమైనటువంటి యొక్క రంగనికి కాని కృష్ణుడికి కాని అందరికి కూడాను స్త్రీ మొదలు, పురుషుడు తరువాత. లక్ష్మీ నారాయణ, నారాయణ లక్ష్మి అని ఎవరు పిలువరు కదా. ఎక్కడే గాని పురుషులకు ముందు ప్రథమ స్థానం ఇవ్వలేదు, మొట్టమొదట స్త్రీకే ప్రధానమైనటువంటి స్థానం ఇచ్చారు. ఇంకా ఈశ్వరుని ఎందుకు కూడాను పార్వతీ పరమేశ్వరుడు అంటారు, పరమేశ్వరుడు పార్వతి అని ఎవరు చెప్పారు. అదే విధంగానే రాధా కృష్ణ, రాధ అనగా ఎవరు, ఏదో ఒక పరమభక్తురాలు కాదు, రాధ దాన్ని తిప్పి చదివినప్పుడు ధరా, ఇదే ప్రకృతి. రా మీన్స్ ప్రకృతి. ఈ లక్ష్మి, ఈ పార్వతి, ఈ రాధ వీరందరూ కూడా స్త్రీ రూపం ధరించినటువంటి ప్రకృతి స్వరూపులే. కనుక స్త్రీ యొక్క ప్రధానత ఈనాటికైనా కూడా భారతీయులు గుర్తించి స్త్రీలు కేవలము అబలలు కాదని సబలని అవసరము.
1: అండ్ దట్ ఫ్యాక్ట్ హ్యాస్ టు బి రికగ్నైజ్డ్.
0: ఏ గృహమైనా కూడాను అభివృద్ధికి రావాలన్నను, తిని పొందవలనన్నను, సాధించవలనన్నను స్త్రీయే ముఖ్య కారణము. కనుక ఇట్టి గృహమునకే కాక దేశమునకే కాక విశ్వమునకే ఒక ఆనాదం దేవత అయినటువంటిది స్త్రీ రూపము. ప్రాచీన కాలము నుండి ఈ భారతదేశమునందు ఇలాంటి పవిత్రమైనటువంటి ఆచారములు అలవర్చుకుంటూ వచ్చారు. ఈ గృహమునకు ఆమెకు గృహలక్ష్మి అని పేరు పెట్టారు. అనగా గృహమునందు ఎన్ని విచారములు, ఎన్ని కష్టములు, ఎన్ని బాధలు ఉండినప్పటికీ నవ్వుకుంటూ ఆనందంగా ఈ గృహం యొక్క కీర్తిని నిలబెట్టే నిమిత్తమై తన జీవితాన్ని త్యాగం చేసేటువంటి వారు స్త్రీలు. స్త్రీలయందు ఏడు విధములైనటువంటి శక్తులుంటున్నాయి: సత్యము, ప్రేమ, ధర్మము, త్యాగము, ధనము, అనుభూతి, ఆనందము. ఈ ఏడు శక్తులు కూడా కూడినటువంటిదే ఈ స్త్రీ. ఈ స్త్రీ వల్లనే గృహము కాని, వ్యక్తులు కాని, సంతానం కాని దేశవ్యాప్తి కావడానికి, సత్కీర్తిని తేవడానికి, ఆనందాన్ని అందించడానికి, శాంతి భద్రతను చేకూర్చడానికి ఈ స్త్రీలే మూల కారణం. కనుక భారతీయులు ఇల్లును చూచి ఇల్లాను చూడు. ఈ గృహము అనేటువంటిది స్త్రీలకు ఒక ప్రతిష్ట స్థానమైనటువంటి ఒక దేవాలయము, కనుకనే గృహలక్ష్మి అనేటువంటి టైటిల్ ఇచ్చింది. ఇంతే కాదు, పతికి ఏమైనా కొన్ని అవస్థలు, కష్టములు, నష్టములు, దుఃఖములు సంభవించినప్పుడు ఆ బాధల్లో అర్ధభాగం తాను పొంది అతనికి సరైనటువంటి ఒక సహాయం చేసి ప్రశ్నలు నిలబెట్టుకోవటం కోసమని ప్రాణములు కూడా త్యాగం చేసేటువంటి వారు స్త్రీలు. ఈ త్యాగమునకు పుట్టినిల్లు స్త్రీనే. కానీ పురుషుల ఎందు ఇట్టి త్యాగం లేదు. త్యాగం పురుషుల ఎందు ఉండినప్పటికీ అది స్వార్థము, స్వప్రయోజనంతో కూడి ఉంటుంటుంది. కానీ స్త్రీల ఎందు స్వార్థరహితమై ఉండినటువంటి ఈ త్యాగము, ప్రయోజనరహితమై ఉండేటువంటి ఈ త్యాగమునకు భారతీయులు ఎంతనో గర్వించవలసినటువంటిది, ఎంతో ఆదర్శంగా పొందవలసినటువంటిది. ఇలాంటి స్త్రీల వల్లనే భారతదేశం ఈనాటికి కూడాను ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరములు కలిగినప్పటికీ, ఎన్ని కష్టములు, ఎన్ని నష్టములు, ఎన్ని దుఃఖములు, ఎన్ని పరదేశీయుల యొక్క బాధలను కూడా సహించి దీన్ని కాపాడుతూ వచ్చింది. వీళ్లు ఏ విధంగా సాధిస్తూ వచ్చారు? మీరు ఒక సిపాయిలుగా జగత్తును ఆదర్శంగా చూపించారు. ఆయుధములు ఏమిటి? సత్యము. ఎలాంటి పరిస్థితులు ఏంటో కూడాను స్త్రీలు అసత్యములకు ఏమాత్రం ముందు పోరు. ఏదో కొంతమంది తెలియనటువంటి వారు కొంత పొరపాటు జరగవచ్చును, కానీ భారతదేశమే కాక అన్ని దేశములు ఎందుకును ప్రతి స్త్రీ కూడాను సత్యాన్ని ప్రేమిస్తారు, సత్యాన్ని వరిస్తారు, సత్యాన్ని ఆరాధిస్తారు. ధర్మమును పోషించుతూ వచ్చినటువంటిది స్త్రీలే. గృహధర్మం కాని, బ్రహ్మచర్య ధర్మం కాని, వానప్రస్థ ధర్మం కాని, సాన్యాస ధర్మం కాని, నాలుగు ధర్మములు కూడా పోషిస్తూ వచ్చినటువంటి వారు స్త్రీలే. కొనే వేదము కూడాను సత్యం వద ధర్మం చర, ఈ రెండింటిని కూడాను ప్రపంచానికి బోధిస్తూ వచ్చి ఆనాడు జనక మహారాజు తన సమావేశం లోపల తనకు ఎవరు ఈ యొక్క పట్టమును అందించాలి అనేటువంటి విచారణ జరిపినప్పుడు పండితుడైనటువంటి యాజ్ఞవల్కుడు ఉండినప్పటికీ గార్గి చేతనే తాను పట్టమును అందుకున్నాడు. ఆనాటి ప్రవరులు, ఆనాటి యోగులు, ఆనాటి మహర్షులు కూడాను స్త్రీలకు ఇన్ని విధమైనటువంటి గౌరవాన్ని అందిస్తూ వచ్చారు. స్వార్థ స్వప్రయోజనంతో కూడినటువంటి యొక్క పురుషుడు ఈ స్త్రీల యొక్క విలువను క్రమక్రమేణా తగ్గించుతూ వచ్చారు. కేవలం పురుషుడే కాదు, కొంతమంది సన్యాసులు మహనీయులు వీరు కూడాను ఈ విధమైనటువంటి యొక్క భావమును పురస్కరించుకుని స్త్రీలకు ఉన్నత స్థానం అందించలేకపోయారు. మతంగ మహర్షి భక్తురాలైనటువంటి యొక్క శబరిని తన ఆశ్రమంలో చేర్చుకోవడానికి అనేక మంది ఋషులు అడ్డు తిరిగారు. శబరి సద్గుణవంతురాలు,
1: శబరి
0: సదాచారవంతురాలు, సత్శీలవంతురాలు, అట్టి పవిత్రమైనటువంటి హృదయాన్ని గుర్తించినటువంటి మహర్షులు కాబట్టి మతంగుడు ఆమెకు అవకాశం ఇచ్చాడు. గుర్తించుకోవడానికి కూడా ఒక ప్రాప్తి ఉండాలి. కానీ ఈ కలియుగ ప్రభావం చేత, ఈ యొక్క చదువు సంజల చేత కేవలము స్త్రీలంటే ఒక ఆటబొమ్మలుగా వారు భావిస్తూ ఉన్నారు. కాదు కాదు, దేశమును ఉద్ధరించేటువంటి వారు, ఆదర్శాన్ని అందించేటువంటి వారు, దేశం యొక్క మంగళకరమైనటువంటి యొక్క గుణగణములను ప్రకటించేటువంటి వారు. ఈ సత్యాన్ని వారు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. గుర్తించినప్పటికీ వారు దానిని ఏమాత్రం కూడా లక్ష్యం చేయటం లేదు. ఇదే పురుషుల యొక్క అలక్ష్యము. కేవలం స్త్రీలను ఒక వంటవారిగా, ఒక వంటింటి అధికారిగా భావించుకుని అనుభవించుకుని ఈ యొక్క సంతోషాన్ని అనుభవిస్తూ కేవలం స్త్రీల యొక్క శక్తి సామర్థ్యాన్ని మర్చిపోతూ వచ్చారు. ఉండడానికి మూల కారణమేమిటి? ఇల్లాలు ఆ పేరు తగినటువంటి సార్థకతను సాధించే నిమిత్తమై ఆ ఇంటిలో వంటలనంత వండుకుని పతులకు పిల్లలకు సరైనటువంటి ఆరోగ్య ఆనందమును అందించే నిమిత్తమై పవిత్రమైన ఆహారాన్ని ఆవిర్భవింపచేస్తూ వచ్చారు. నేడు నిన్న వచ్చినటువంటివి పద్మశ్రీ పద్మవిభూషణ టైటిల్స్. ఒక్క స్త్రీలకు మాత్రమే ఈ పవిత్రమైనటువంటి యొక్క బిరుదులంతా అందిస్తూ వచ్చారు. ఇల్లాలు, గృహలక్ష్మి, పత్ని, తాంగి, ఈ టైటిల్స్ ఎవరికి వచ్చినాయి? కనుక వారు చేసేటువంటి యొక్క ఆచరణను, వారి భావములను, వారి త్యాగములను, వారి గుణగణములను కూడాను ఆదర్శం చేసుకునే వీరికి ఇన్ని టైటిల్స్ అందించుకున్నారు. కానీ ఈ కలి ప్రభావం చేత ఉద్యోగమును చేయ యువతులందరూ పోగా గృహకృత్యములు తీర్చు గురుణులేరి అని క్వశ్చన్ వేస్తూ వస్తున్నారు. ఆలు మొగలిరువురును ఆఫీసులకు పోగా ఇంటిని పోషించు యువతులేరి, పరబాలురకు నేర్ప పాఠశాలలకేగ తమ బాలురకు నేర్పు తల్లులేరి, కాళ్ళు చేబట్టి పురుషుల వలె పోగా వంట ఇంటిని దుద్దు వనితలేరి, కుచేతగలుగు ఇబ్బంది తీరిన తలెంత ఉండుగాక. ఈ యొక్క కేవలము డబ్బు కొరత కోసం మనం పాటుపడుతున్నారే కాని గృహం యొక్క పేరు ప్రతిష్టల కోసం ఎవరూ పాటుపట్టలేదు. చదవాల్సిందే, చదువుకోవాలి, ఆ చదివిన చదువును ఆచరణలో పెట్టాలి, ఆచరణలో పెట్టినటువంటి దాన్ని ఇతరులకు అందించడానికి ప్రయత్నం చేయాలి. చదవకూడదని, వీళ్ళు అధికారులు కాకూడదని, వీరు ఆఫీసులు పోకూడదని, ఈ విధమైనటువంటి ఒక నిబంధనలు కేవలం స్వార్థంతో నిర్మించినటువంటివి. ప్రపంచాన్ని పరిపాలించడానికి తగినటువంటి శాంతి భద్రతలు స్త్రీల ఎందే ఎక్కువగా ఉంటున్నాయి. త్యాగభావంలే కాదు ప్రేమభావం కూడా వారిలో ఉట్టి పడుతుంటాయి. సందర్భాన్ని పురస్కరించుకుని కొంచెం క్రోధం రావచ్చును, అది తాత్కాలికమైనటువంటివే కానీ ఇది హృదయం నుంచి ఆవిర్భవించినటువంటివి కాదు. స్త్రీ పురుషులకు ముగ్గురికి కూడా ఇద్దరికి కూడాను తగినటువంటి గుణములు ఉంటున్నప్పటికీ కానీ స్త్రీల యందు ఉత్తమ గుణములు, ఆదర్శ గుణములు, ఆనంద గుణములు అధికంగా ఉంటున్నాయి. పావిత్రి పవిత్రమైన చరిత్రను మనం విచారించి చేసినప్పుడు గత జీవుడైనటువంటి పతిని బ్రతికించుకోవడానికి సర్వ విధములు కూడాను యమునితో కూడా యుద్దం చేసి ఆ యొక్క దీనిని సాధిస్తూ వచ్చి, కానీ పురుషులు ఎందు ఎవరైనా ఒక్కరైనా కూడాను గతించినటువంటి యొక్క పతిని, సతిని బ్రతికించుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వారు ఒక్క చరిత్ర కూడా ఇక్కడ కనిపించదు. సతి మరణించిన తక్షణమే రెండవ వివాహంలో ప్రయత్నం సిద్ధంగా ఉంటారు, కాని సతులు ఆ విధంగా కాదు. ఈ ఆధునిక యుగము లోపల ఈ వికారమైనటువంటి భావములు అభివృద్ది అయిపోయి వారికి విరుద్ధమైనటువంటి మార్గం నడచాలని ఉద్దేశంతో వారికి అన్ని ఇక్కట్టు కలిగిస్తూ ఉంటున్నారు. కనుక ఇట్టి పవిత్రమైన మన ప్రాచీన ధర్మమును, సంస్కృతిని నిలబెట్టే నిమిత్తమై ప్రతి నెల 19వ తేదీ స్త్రీల యొక్క దినంగా ఏర్పరుస్తూ వచ్చాము. కానీ కేవలం నియమించటమే కాదు, చాలా మంది స్త్రీలు దీన్ని అనుసరించి ఆనందించి దీన్ని తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు అందిస్తూ వచ్చారు. ఈ రంగంలో పాల్గొంటున్నారు. ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ది అయినప్పుడు భారతదేశం అనేటువంటిది అన్నిటికీ ఆదర్శవంతమైన దేశంగా రూపొందుతుంది. ఈ ధర్మము, ఈ సంస్కృతి, ఈ పవిత్రమైనటువంటి న్యాయము, ఈ పవిత్రమైన ఆదర్శము స్త్రీల వల్లనే ఇది అభివృద్ది కావాలి కానీ పురుషుల చేత కావడానికి అవకాశం లేదు. ప్రాచీన సంస్కృతికి ఈ స్త్రీలే దానికి వారసులు. కారణమేమనగా ప్రాచీన కాలం నుండి కూడా ఈ స్త్రీలు అనేక రకమైనటువంటి దేశోద్ధారం కోసమని పాటుపడి కంకణం కట్టుకున్నారు. గీతారెడ్డి చెప్పింది, పద్మిని ఇలాంటి మహనీయులంతా కూడాను, మహాపత్రులన్నీ కూడాను ఎంతనో ఆదర్శాన్ని నిరూపించి ఝాన్సీ రాణి ఎంతటి ఘోరమైనటువంటి యొక్క యుద్ధం చేసింది. ప్రాణమునైనా తీసుకుంది కానీ ఈ అపకీర్తికి ఏమాత్రం గురి కాలేదు. కనుకనే వారిలో ఇందు త్యాగమునకు గొప్ప స్థానం ఉంటున్నది. అదే బోధిస్తూ వచ్చింది. త్యాగేనైకే అమృతత్వ మానసు. ఆ త్యాగము లోపల అమృత బిందువులు ఈ స్త్రీలు. ఏదో ఈ యొక్క యుగ ప్రభావం చేత కొంతమంది అటు ఇటు ఉండవచ్చును కానీ హృదయం మాత్రము త్యాగానికి స్థానమైనటువంటిది స్త్రీలు. గర్భాన్ని పురస్కరించుకుని స్థానబలమును పురస్కరించుకుని కొంతవరకు మారవలసి వచ్చింది. ఎందుకంటే వారికి తగినటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహములు లేకపోతున్నాయి. ముందుకొచ్చి ఈ కార్యంలో మనం పాల్గొనాలనుకుంటే దానికి అనేక అడ్డులు తగులుతున్నాయి. వాటిని అందే కాదు, ఇంటిలోనే దాని అభ్యంతరాలు ప్రారంభమవుతున్నాయి. ఇంకా ఆ స్త్రీలు ఏమి చేయగలరు? ఇంటి లోపల ఆ స్త్రీలకు తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు ఇచ్చేసి వారిని ముందంజ వేయించాలి. గృహమునకు మాత్రమే కాదు, విషయానికి ఆదర్శవంతమైనటువంటి యొక్క దీన్ని వారు చేకూర్చగలరు. ఏదో కొంతమంది అందులో కొంచెం సరైనటువంటి గుణము లేనటువంటి వారు ఉండవచ్చును, కానీ అవంతా మనం లెక్క చేయకూడదు. ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు మంచి లోపలే ఒక చెడ్డ కూడా ఉంటుంటాయి. లేకుండా మంచి జరగడానికి వీలు కాదు. ఒక కమలా పండు ఉంటుండదంటే దానిలో లోపల తీయని రసం ఉండినప్పటికీ చేదు చర్మం ఉంటుంటాయి. తీసి పారవేయాలి, దృఢమైన రసాన్ని గ్రోలాలి. నందుకూడను జీవిత వృక్షం నందుకూడను ఈ విధమైన పవిత్రమైనటువంటి శాంతి అనేటువంటి ఫలములు ఉంటున్నాయి. ఆ యొక్క పీస్ను మనం అనుభవించాలంటే ఆ యొక్క ఫలము పైన ఉండేటువంటి చెడ్డను మనం తీసివేయాలి. దానికి మధ్యలో ఉండేటువంటి దుర్గుణములు అనేటువంటి విత్తనములు కూడా తీసి పారవేయాలి. అప్పుడే మధురమైన రసంను మనం ఆరగించడానికి వీలవుతుంది. కనుకనే వేదమునందు కూడాను రసోవై సహా, రసముతో కూడినటువంటి హృదయాలు మానవుల యొక్క హృదయాలు. త్యాగరసము, సత్యరసము, ధర్మరసము స్త్రీలందు అధికంగా ఉంటుండాలి. పవిత్రమైన గుణమును ఏ పురుషుడు ఉత్సాహ ప్రోత్సాహంతో అభివృద్ది గాంచునో ఆ పురుషుడు కూడాను తగినటువంటి యొక్క అభివృద్ధిని పొందుతాడు. ఆడవారు అంటే కేమి పనికిరానటువంటి వారిగా భావిస్తున్నారు. మేము పురుషులము, పురుషుల యొక్క శక్తి ఏమిటి, పురుష లక్షణం అని విర్రవీగుతున్నారు. ఎంతమంది స్త్రీలు ఉద్యోగం చేసేటువంటి వారు లేరు, వారు పురుషులు కాదా? ఎంతమంది ఉద్యోగం లేనటువంటి పురుషులు లేరు, ఎంతమంది ఉద్యోగం చేసేటువంటి స్త్రీలు లేరు. ఇప్పుడు న్యాయంగా చూస్తే, విచారణ చేస్తే పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ మంది ఉద్యోగం చేస్తున్నారు. ఇంకో నేను అక్కడ ఐటీఐ టెలిఫోన్ ఫ్యాక్టరీలు ఎంతమంది ఉంటున్నారు ఆడవారు అన్నాను. స్వామి 99% ఆడవారే అని అన్నాడు. మగవారిని తీసుకోలేదు అని ప్రశ్నించాను. కానీ స్వామి, మగవారు చేసేటువంటి పనుల లోపల పదింతలు ఆడవారు చేస్తుంటారు. ప్రవేశించినారంటే ఆడవాళ్ళకి అది ఒక దీక్ష. పూర్తి అయ్యేంత వరకు కూడాను ఏమాత్రం కట్టుకోదలరు. ఆ కర్మ దీక్ష అనేటువంటి వాడి ఎందే ఉంటుండారు. కనుకనే ఆ వర్క్ వారికే తగినటువంటి శక్తి. కనుక పురుషులు ఉద్యోగం చేయాలి, స్త్రీలు వంటలు చేయాలి అనేటువంటిది ఏ శాస్త్రమో చెప్పడం లేదు. ఒక్కొక్క సమయంలో పురుషులు కూడా కుక్కుగా ఉంటుంటారు. ఈ మేలు కుక్కుసే ఇప్పుడు ఎక్కువగా ఉంటున్నారు. కనుక కుక్కు ఒకరి హక్కు లేక ఉద్యోగం ఇంకొకరి హక్కు అని విభజించడానికి వీలు కాదు. పురస్కరించుకుని స్త్రీలు కూడాను ఉద్యోగం చేయవచ్చును, పురుషులు కూడాను ఉద్యోగం చేయొచ్చును, లేక స్త్రీలు కూడాను వంట చేయొచ్చును, పురుషులు కూడాను వంట చేయవచ్చు. అవేర్నెస్ ఈజ్ లైఫ్. అవేర్నెస్ అనగా అన్ని విషయములు, అన్ని యొక్క పనులు కూడా తెలిసి ఉండాలి. ఈ పని వీరిదే, ఆ పని వారిదే అని నిర్ణయించే అధికారం ఎవరికి లేదు. కనుక అన్ని పనులు కూడా మనం నేర్చుకోవాల్సింది. ఆ ఉత్సాహ ప్రోత్సాహము ఒక స్త్రీల ఎందు మాత్రమే అధికంగా కనిపిస్తుంది. అవేర్నెస్ అంటే అండర్స్టాండ్ చేసుకోవటం అనుకుంటున్నారు. అండర్స్టాండ్ ఎంతవరకు చేసుకోవటము? ఏదో కొద్దిగా అండర్స్టాండ్ చేసుకుంటే అది అండర్స్టాండ్ కాదు. ఇది ఏమిటి అని అడిగినప్పుడు ఇది పీస్ ఆఫ్ క్లాత్ అంటారు. ఇది ఏమిటి అని విచ్చి చెప్పినప్పుడు ఇది హ్యాండ్ కట్ చీఫ్ అంటారు. అనగా పరిపూర్ణమైనటువంటి అండర్స్టాండింగే నిజమైనటువంటి అవేర్నెస్. తెలుసుకున్న తర్వాత అది అవేర్నెస్ చెప్పడానికి అధికారమే లేదు. అన్ని నేర్చుకోవాలి. ఏ పని ఎప్పుడు ఏ వ్యక్తికి అవసరమో చెప్పడానికి వీల్లేదు. కనుక అందరికీ ఎందుకు ఈ యొక్క శ్రద్ధ ఉంటుండాలి. అబలని, వారు పనికిరాని వారని వారిని వెనుకంజ వేయటం మంచిది కాదు. వారికి కూడా ఒక ఉత్సాహ ప్రోత్సాహాలు అందించాలి. వారి ఎందుకు దివ్యశక్తులు ఎన్నో ఉంటున్నాయి, అజ్ఞాత శక్తులు ఎన్నో ఉంటున్నాయి, ఎవరికి కనిపించినటువంటి శక్తులు ఎన్నో ఉంటాయి. నిజంగా చూస్తే వారు అబలలు కాదు, ఆ బలు. ఒక చిన్న ఉదాహరణ, కమాండర్ చీఫ్ అని ఉంటుంటాడు భారతదేశం యొక్క సిపాయిల కదరికి అని కమాండర్ చీఫ్. చీఫ్ వస్తున్నాడంటే సిపాయిలందరూ కూడా అదిరిపోతారు. కానీ ఇంటికి వచ్చిందంటే చూస్తే కమాండర్ చీఫ్ కూడా ఒడికిపోతాడు. భయం పురుషులు ఎందుకు ఈ దోషంలో ఉండటం చేతనే స్త్రీలకు చూచి భయపడుతున్నారు. ఒక హెడ్ మాస్టర్ ఉంటుంటాడు, ఒక ప్రిన్సిపల్ ఉంటుంటాడు కాలేజీకి. కానీ ఆ ప్రిన్సిపల్ వచ్చేటప్పటికి పిల్లలందరూ కూడా చాలా భయంగా వినయంగా ప్రకటిస్తారు. ఇంత భయపడేటువంటి యొక్క ప్రిన్సిపల్ ఇంటికి వచ్చేటప్పటికి ఎందుకంటే మీరు అర్ధ గంట లేట్ గా వచ్చారనేటప్పటికి తాను భయపడిపోతాడు. ఈనాటి పురుషుల యొక్క నైత్యం అయిపోయింది, నేచర్ ఆఫ్ లైఫ్. కానీ అది వీరికి కూడా ఇంత బలహీనత ఉండకూడదు. పురుషులని పేరు పెట్టుకున్నందుకు వీరి ఎందుకు అట్టి బలము ప్రకటించాలి. పురుష అనగా ఏమిటి? ఒక మగవారికి మాత్రమే పేరు పొందినటువంటిది కాదు. ఏమి చైతన్యములకే పురుషుడు అని, ఆత్మ అని పేరు. కనుక క్షార్థములు అంటారు. క్షార్థములు అనగా ధర్మ అర్థ కామ మోక్షము, ఈ నాలుగింటి ఎందు అతనికి అధికారం ఉంటుండాలి. అది సరైన అర్థం కాదు. నాలుగు శక్తులను పొందడానికి స్త్రీలకు కూడా హక్కు ఉంటుండాలి. రామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మా రామో భవతి. పురుష అనేటువంటి దానికి కేవలం ఆకారాన్ని బట్టి ఉపాధిని బట్టి పేరు పెట్టినటువంటిది కాదు.
1: పురుష is not limited to a man alone.
0: పాదనేటువంటి పురములందు నక్షత్ర పర్యంతము సంచరించేటువంటి వాడే పురుషుడు. అది అందరి ఎందు ఉంటుండాలి. కాబట్టి ఈ భేదములకు వస్తే స్త్రీలు కూడా పురుషులే. ఈ పురుషత్వం అనేటువంటి చైతన్యం సర్వులు ఎందుకు కూడా ఉంటుండాలి. కానీ ఆ సత్యాన్ని గుర్తించినటువంటి స్త్రీలు దీన్ని అనుభవిస్తున్నారు. వారు ఫండమెంటల్ దీన్ని ఆధారం చేసుకున్నారు. పురుషులు కేవలం భౌతికమైన దేహాన్ని ఆధారం చేసుకుని షర్ట్ వేసుకుంటే చాలు పురుషుడు అనుకుంటున్నారు. స్త్రీలు కూడా ప్యాంట్ అండ్ షర్ట్ వేసుకుంటున్నారు. డ్రెస్ వేసుకున్నంత మాత్రం వాళ్ళు పురుషులు అవుతారా? కూడినటువంటి వాడే పురుషుడు. ఈ శక్తిని ఆదర్శవంతంగా నిరూపించేటువంటి వాడు స్త్రీలు. ఈ ఒక్కరి కూడా ధర్మాన్ని ఆచరించాలి. కర్తవ్యం ఏమిటో నీవు నిర్వర్తించాలి. ఈ యొక్క బాధ్యత ఏమిటో నీవు తెలుసుకోవాలి. అది ఏ ధర్మ? ధర్మం అనగా ఏమిటి? ధర్మము నేను వానప్రస్థ ధర్మము అని ఆశ్రమ ధర్మాలు కాదు, ఇవి ఆత్మధర్మము. దీన్ని పురస్కరించుకునే భగవద్గీత యందు దేహము పరధర్మం, ఆత్మ స్వధర్మము. కనుకనే స్వధర్మం అనగా ఏమిటి? స్వధర్మము ఆత్మధర్మమే. స్వభావమే అనగా ఆత్మధర్మమే. స్వేచ్ఛ స్వ ఇచ్చనే స్వేచ్ఛ, స్వ ఆత్మేచ్ఛనే స్వేచ్ఛ. స్వ అనగా ఏమిటి? ఆత్మకే దీనికి బిరుదు. సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం, ఈ స్వ అనేటువంటిది ఆత్మకు మాత్రమే చెందినటువంటి. కనుకని స్వధర్మం అనగా ఆత్మధర్మమే స్వధర్మము, స్వధర్మమే పరధర్మము. కాబట్టి ఆనాటికి నుంచి ఆదర్శమైనటువంటిది ఆత్మతత్వమే. అలాంటి పద్ధతిలో ప్రాచీనులు అనుభవిస్తూ ఆదర్శాన్ని నిరూపిస్తూ దేశానికి అందిస్తూ వచ్చారు. అర్థం, అర్థమంటే ధనం అనుకుంటున్నారు వీళ్ళు. ధనాన్ని సంపాదించడం మగవారి యొక్క అది హక్కు అంటున్నారు. అర్థమంటే ఇది ధనం కాదు. ఏ ధనము? ప్రధనము. అది ఇద్దరికీ అధికారం ఉంటుండాలి. ధనమనగా ఏమిటి? అద్వైత దర్శనం జ్ఞానం, ఏకాత్మభావంతో కూడినటువంటి ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. ధర్మ అర్థ కామము, ఈ ప్రాపంచికమైనటువంటి లౌకికమైనటువంటి భౌతికమైనటువంటి పార్థి ప్రాకృతమైనటువంటి ఈ యొక్క వాంఛలను మనం పెట్టుకోవటం కాదు. మోక్షకామము, అందరికీ ఇది అధికారమైనటువంటిది. కాబట్టి మోక్షము అనేటువంటి దానిపైన మనము కామించాలి. మోక్షమే, మోక్షాన్ని ఆశించినటువంటి వాడికే ఇది ప్రాప్తిస్తుంది. క్షము ఈ మోక్షము, మోహక్షయమే మోక్షం. దేహాభిమానం వదలుపెట్టమే మోక్షము. అభిమానం ఉండినంత వరకు కూడా మోక్షం మనకు అత్యంత దూరమే. కనుకనే బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్, మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ. డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ. కాన్షియన్స్ అదే మోక్షము. ఇది పురుషార్థములు ఎందుకుంటున్నటువంటి ప్రధానమైనటువంటి సూత్రములు. కనుక పురుషార్థం అనగా పురుషులకు మాత్రమే సంబంధించింది, స్త్రీలకు మాత్రం లేదని చెప్పడానికి వీలు కాదు. స్త్రీలకు పురుషులకు సర్వులకు ఈ యొక్క పురుషార్థములు అత్యవసరమైనటువంటి. ఇది ఉపాధి భేదములు పురస్కరించుకుని మనం చెప్పుకోవటం కాదు. స్వరూపమైనటువంటి యొక్క అంతరార్థాలు సామాన్యమైనటువంటి స్త్రీలకు బోధించి వారి కూడా ఆదర్శవంతమైనటువంటి స్త్రీలుగా రూపొందింపజేయాలని ఇది 19వ తేదీ అనేటువంటిది స్త్రీల దినంగా నిర్ణయించాం. ఈ స్త్రీల వల్లనే ఇంకా పూర్వం భవిష్యత్తు లోపల ఒక ధర్మస్థాపన జరగడానికి అవకాశం ఉంటుండాలి. కేవలం ఇది స్త్రీలకు మాత్రమే హక్కు అని అనుకోకండి. ఇప్పుడు దీంట్లో హక్కు ఉంటుండాలి. ఇప్పుడు దానికి అయినటువంటి ప్రోత్సాహం ఉత్సాహాలు ఇచ్చి మీరు కూడా అందులో పాల్గొన్నారంటే ఎంతో దేశము నిత్య కళ్యాణ పచ్చని తోరణంగా రూపొందుతుంది. మీరు దీనికి ప్రోత్సాహం ఉత్సాహం ఇవ్వకపోయినప్పటికీ వాళ్ళకు అడ్డు తగలకుండా ఉండటం అదే గొప్ప ఉపకారంగా ఉంటుంది. కనుక మనం ఒక రాజకీయం నందు కానీ, భౌతికం నందు కానీ, ఇంకే విధమైనటువంటి ఆర్థికం నందు కానీ మనం ఏమాత్రం భేదములు పెట్టుకోకూడదు. నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక రంగం నందు కూడా భేదము లేనటువంటి యొక్క సద్వృత్తాన్ని మనం పొందాలి. ఇది దైవం యొక్క నిర్ణయము. ఏమని చెప్పాడు? ఏ మానవుడైనా సరే వానికి నేను అధికారం ఇస్తున్నాను. ఏ విధమైన అధికారము? చేశామి మాచుచా. ఏ మానవుడైనా కాని అనన్యాశ్చింతయంతో మాం ఏ జనం పర్యుపాసతే అన్నాడు. ఈ జనమే ఆ జనమే, ఏ జనమైనా సరే పర్యుపాసతే. పదములు ఎందే మనం అర్థాన్ని తీసుకోవచ్చు. జనాం పర్యుపాసతే ఏషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. అట్టి వాని యొక్క పరిస్థితులు నేను చూసుకుంటానన్నాడు. కేవలం నాకు మాత్రమే సంబంధించింది, నా కుటుంబానికి మాత్రమే సంబంధించింది అని అనుకున్నప్పుడు ఇది సామాన్యమైనటువంటి భక్తిగా ఉంటాయి. సమాజం బాగుండాలి అనేటువంటి రెండింటి భావం చేత ఆరాధన చేసేటువంటి వారికి మధ్యమ స్థానము అన్నారు. జీవులు ఒక్కటే, సమస్త ప్రాణులు ఒక్కటే అనేటువంటి ఏకత్వాన్ని గుర్తించి తెలుసుకునేటువంటి వాడే అనన్య భక్తులు ఉన్నారు. అనన్య భక్తి అంటే సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం అనేటువంటిది కాదు. అది కాదు అనన్య భక్తి. అనన్యమనగా ఇతర భేదములు లేకుండా అందరినీ సమత్వంగా భావించుకొని సూచించము అనుభవించడమే ఇది అన్య భక్తి. దైవత్వం ఉంటుండాలి. మనం మానవుడు దైవ స్వరూపుడే. దేవుడంటే ఎక్కడో ఒక క్షేత్రంలో ఉన్నాడని కాదు, దేవుడంటే ఏదో ఒక ప్రదేశమునందు మాత్రమే ఉన్నాడని మనం అన్వేషణ చేయకూడదు. సర్వత్రా ఉండేటువంటి వాడే దేవుడు. ఇంత విశాలమైన దేవుణ్ణి మనం ఇంత చిన్న ఫోటోలో ఫ్రేమ్ కట్టుకుని పూజలో పెట్టుకుంటే ఎంత భగవంతునికి అవమానం చేసిన భావాన్ని అభివృద్ధి పరచుకోవడానికి, నీ ప్రేమను అతనికి చెప్పుకోవడానికి ఆ ఫోటోను పెట్టుకున్నావు. కానీ ఆ ఫోటో మాత్రమే కాదు భగవంతుడు, టికెట్ మాత్రమే కాదు భగవంతుడు, నిండినటువంటి వాడు భగవంతుడు. పిండపిండ బ్రహ్మాండం అంతా కూడా నిండినటువంటి దైవత్వమే నిజమైనటువంటి దైవత్వం. కనుక దైవత్వం సర్వవ్యాపకత్వం. ఈ యొక్క సత్యాన్ని మనం గుర్తించినప్పుడు భూతములు కూడా దైవ స్వరూపంగానే ఉంటుంది. కనుక సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చితే అన్నారు. ఎవరికి మనం నమస్కారం చేసినప్పటికీ కేశవునికి నమస్కారం చేసిన వారం అవుతారు. దానిని ఇంకొక రీతిలో మనం తీసుకున్నాం. సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చితే, ఎవరిని మనం దూషించినా కానీ తిరిగి మనం కేశవుని దూషించిన వారం అవుతాం. అల్పమైన సంకుచితమైన భావములు పెట్టుకోవటం చేతనే నాకు ఈ దేవుడే, ఇతరు మాత్రమే నా దేవుడు, నేను రాముని ఇష్టపడతాను కృష్ణుని ఇష్టపడను, లేక నేను కృష్ణుని ఇష్టపడతాను రాముని ఇష్టపడను అని చెప్పేటువంటి వారు ఎలాంటి వాడు? సంకుచిత హృదయుడు వాడు భగవంతుడు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్. కాబట్టి ఒక్కొక్క నేమును నీకు ఇష్టంగా ఉండొచ్చును, మరొక నేమును నీవు ద్వేషించకూడదు. నామాను కూడా నువ్వు భగవంతుని వేయి. చిన్న ఉదాహరణము, సహస్ర నామార్చన చేస్తున్నాము. ఈ విధంగా చేసినప్పుడు ఒక్కొక్క పుష్పం తీసుకుంటాం.
1: శివాయనమహాంటున్నాం.
0: కానీ ఆ నారాయణ అంటే ఇంకో నారాయణ పట్టణం తీసుకుని వచ్చి కేశవ అంటే కేశం పట్టణం తెచ్చి మనం ఆ విధంగా పూజించడం లేదు. ఇన్ని నామములు కూడా ఒక్క రూపంలోనే మనం నిరూపిస్తూ ఏకం సత్ప్రాబోధన్. ఈ నామములంతా కూడా విప్రు బోధించినటువంటి ఒక వివిధ నామములు. అన్ని రూపములకు సంబంధించినటువంటివి. ఒక దేహం లోపల అనేక అంగములు ఏ విధంగా ఉంటున్నాయో ఒక్క దైవములకు అనేక పేర్లంతా ఉంటున్నాయి. కానీ ఇన్ని పేర్లు ఉన్నప్పటికీ దైవం ఒక్కడే. కృష్ణ అనుకో, రామ అనుకో, అల్లా అనుకో, జీసస్ అనుకో, జొరాస్ట్రియం అనుకో, గురుప్రభు అనుకో, ఏ విధంగా అనుకున్నా కానీ భగవంతుడు ఒక్కడే. కనుక ఈ పేర్లు వారి అభిరుచిని పురస్కరించుకుని అభివృద్ది అవుతూ వచ్చినాయి. కానీ భగవంతునిలో ఎలాంటి భేదము లేదు. కనుక మనం సంకుచిత హృదయాన్ని మనం దూరం చేయాలి. ఫలాన్ రూపమే నాకు అవసరము అంటే అప్పుడు ఏమైపోయినట్టు భగవంతుని కొంతవరకు సంకుచితంగా నీవు అనుభవించినట్టు అవుతుంది. ఎవరైనా సరే, ఏ రూపమైనా సరే, అతను ఎందు ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని మనం సమత్వంగా తీసుకోవాలి. కనుక ఈ 19th అనేటువంటి దినమునందు ఈ విధమైనటువంటి ఏకత్వాన్ని ప్రచారం చేసి మరి ఎందు ఉండినటువంటి దైవత్వం ఒక్కటే అనేటువంటి ఒక ఈ రిలిజన్ కూడాను భేదములు కూడాను పోగొట్టి, ఈ మతముల యొక్క భేదములు కూడాను దూరం గావించి, నా మతం ఒక్కటే. ఏమిటి ఆ మతము? మానవ మతము. నా యొక్క ఇది కులం ఒక్కటే. కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ, రిలిజన్ ఆఫ్ లవ్, ఇమేజ్ ఆఫ్ ది హార్ట్. ఈ మూడింటిని మాత్రం మనం ఏకంగా తీసుకోవాలి. చెప్పాను పంచభూతములను చెప్పాను. అంగది సరస్వతి, సరస్వతి అంగవతి. ఈ అంగవతి లోపల పంచభూతములు చెప్పారు. ఈ పంచభూతములను ఏ ఒక్క దేనికి కూడా విరుద్ధంగా పోయేటువంటివి కాదు. పంచభూతం కులము ఏ కాస్తూ లేదు. ఆకాశమునికి ఏ కులము? గగనమునికి ఏ కులము? గంగకి ఏ కులము? ఏ కులము లేదు. కనుక భూమికి ఏ కులము? నీటికి ఏ కులము? కులము లేదు. పంచభూతములకే కులమతములు లేనప్పుడు మనం ఎందుకు ఈ కులమతములతో పోరాడాలి? అందరిది ఒకే మతమే మానవ మతము. మనం ఆదర్శవంతమైనటువంటి అనుగ్రహాన్ని తగినటువంటి రీతిగా మనం అందించాలి. ఈనాడు కమ్యూనిటీ అనేటువంటిది అధికంగా మనం పట్టుకుంటున్నాం. పరిపూర్ణమైన ఆత్మతత్వం కలిగినటువంటి వాడికి యూనిటీ అవసరము, డివినిటీ అవసరము. కానీ ఈనాడు ప్యూరిటీ, యూనిటీ, డివినిటీని మర్చిపోయినారు. కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ, ఈ రెండింటిని చేతిలో పట్టుకుని జీవితం చేస్తున్నారు. ఈ ఎనిమిటీ కమ్యూనిటీ అనేటువంటి ఉన్నప్పుడు అన్ని విధాల అపజయమే పొందుతాం. ఏ కుల మతములు లేవు, లేవు. తాను దైవమే, వారికైనా దైవమే, ఏ కాలంలోనైనా దైవమే. ప్రాచీన కాలం ఇట్టి భేదములు ఏమాత్రం కనిపించలేదు. పూర్ణ హృదయం అయిపోయి భారతీయ సంస్కృతిని ఆశ్రయించి ఆనందంగా అనుభవిస్తూ వచ్చేటువంటి వారు. సంస్కరింపజేసినటువంటిదే సంస్కృతి. కనుక ఎట్టి భేదములకు అవకాశం ఇవ్వకుండా, కులమతములకు అవకాశం ఇవ్వకుండా, పురుషులు అనేటువంటి భేదం లేకుండా ఒక్కటే అనేటువంటి ఏకత్వానికి రావాలి. ఒకే దైవం. ఈ దైవత్వాన్ని మాత్రం సర్వులకు అధికంగా, సర్వులకు సమత్వంగా మనం పంచుకోవాలి.
2: భజన బినా సుఖ శాంతి నై.

ఇంతవరకు మీరు 1998 సంవత్సరంలో భగవాన్ బాబా వారి వేసవి విడిది అయిన కొడైకెనాల్లో ఏప్రిల్ 19వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం విన్నారు.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ. ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧನುಂಡಿ ಒಕ ಅಪೂರ್ವ ವಚನ ಕಾಂತಿರೇಖ ಮೀಕೋಸಂ.
1: ఈనాటి మానవుడు పాపఫలము నాకు వద్దంటున్నాడే గాని పాపకార్యము చేస్తున్నాడు. పాపకార్యం యొక్క ఫలితము వద్దు అనేవాడు పాపకార్యము ఎందుకు చేయాలి? నీ పాపకార్యము చేతనే నీకు పాపఫలము వస్తున్నది. పుణ్యఫలము కావాలని ఆశిస్తున్నావు కాని పుణ్యకర్మలు చేయటానికి ముందంజ వేయటం లేదు. ఎందుకు? కావాలని కోరేది ఒకటి, దానికి విరుద్ధముగా కర్మలు ఆచరించటము. నీ ఆశలు పురస్కరించుకునే నీ కర్మలు ఉంటుండాలి. పాపఫలము నీవు వద్దనకూడదు. నేను పాపము చేశాను, తప్పక ఫలితము రావలసిందే అనుకోవాలి. తెలిసి ముట్టినా తెలియక ముట్టినా అగ్ని కాలుస్తుందేగాని తెలియక ముట్టాడని అగ్ని చల్లబడదు. నీవు ఇష్టపడినా ఇష్టపడకుండా పోయినా నీ కర్మఫలము అనుభవించే తీరాలి. ఇది వ్యావహారిక సత్యము కాని పారమార్థిక సత్యము అలాంటిది కాదు. అగ్ని ఉండినప్పటికీ నీవు దానిని ముట్టినప్పటికీ అది నిన్ను కాల్చకుండా ఉంటుంది. ఏ విధంగా? కేవలము దైవానుగ్రహము చేతనే. దానివల్ల ముందుగానే అగ్ని ఉంది అనే జ్ఞానము నీకు అందిస్తుంది.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి తెలుగు శ్రోతలందరికీ అవతార వైభవం కార్యక్రమంలో భాగంగా అనుభవాల శీర్షికతో మీ ముందున్నది మీ సాయి దీపిక.

శ్రీమతి పద్మనాభం స్వామి అనుమతితో మహిళా రోటరీ క్లబ్ విభాగం వారితో ఒకసారి యూరప్ పర్యటనకు వెళ్లింది. ఆవిడ రోటరీ మెంబర్. యూరప్ పర్యటనలో స్వీడన్ కి వెళ్లినప్పుడు అక్కడ ఉన్న ఒక మెంబర్ ఇంట్లో బస చేశారు. అప్పుడు ఆ మెంబర్ ఊళ్ళో లేరు. ఆ గదిలో ఉండే ఎయిర్ కండిషనర్ నుంచి వచ్చే వేడి వల్ల ఆ గది వేడెక్కువై శ్రీమతి పద్మనాభానికి ఊపిరి అందక నిద్ర నుంచి లేచింది. ఆమెకి ఆ గదిలో వేడికి ఊపిరి పీల్చడం కూడా కష్టంగా ఉంది. ఏసీ మిషన్ వల్ల ఆ గది బాగా వేడెక్కింది అని ఆవిడకు అప్పుడు అర్థమైంది. ఆ మిషన్ ని కంట్రోల్ చేయడానికి చూస్తే ఆ మిషన్ గతంలో తాను చూసిన టైప్ కాదు. అదీ కాక ఆ మిషన్ లో అనేక స్విచ్లున్నాయి. దానిమీద డేంజర్ అని వ్రాసి ఉంది. ఏ స్విచ్ తిప్పితే ఏం ప్రమాదం వస్తుందో, ఏం పేలుతుందో అని భయపడింది. కిటికీ తలుపులన్నా తెరుద్దామని ప్రయత్నిద్దామంటే అవి కూడా తానెప్పుడు చూడని కొత్త రకం కిటికీలుగా కనిపించాయి. అందుచేత వాటిని తెరిచే మార్గం కనపడలేదు. దాంతో ఆమెలో కంగారు మొదలైంది. కనీసం గుమ్మం తెరుద్దామని గుమ్మం వైపు బయలుదేరింది. కాని అప్పటికి గది వేడి బాగా ఎక్కువవడం వల్ల కలిగిన నీరసంతో ఇంచుమించు స్పృహ తప్పిపోయి మంచమీద పడిపోతూ తాను చనిపోతున్నానని భావించి బాబా బాబా అని నామాన్ని స్మరిస్తూ బాబాని ప్రార్థించింది. అంతలో మంచం మీద పడి ఉన్న ఆమెకు గుమ్మం బయట అడుగుల శబ్దం వినిపించింది. ఆమె వెంటనే గుమ్మంలో స్వామిని చూడగలిగింది. ఆ చీకట్లో ఆమె చుట్టూ కాంతి ఆవరించి ఉంది. అందులో బాబాను స్పష్టంగా చూడగలిగింది. స్వామి అన్నారు, "నేనిక్కడుండగా భయమెందుకు? నేనెప్పుడూ నీతోనే ఉంటున్నాను" అని అంతట్లో అదృశ్యమయ్యారు. గది అకస్మాత్తుగా చల్లబడింది. ఆమె హాయిగా నిద్రించింది. ఇండియాకు కొన్ని వారాల తర్వాత తిరిగి వచ్చాక ఈమెని స్వామి అడిగారు, "ఎలా ఉంది నీ యూరప్ ట్రిప్?" అని. "చాలా బాగుంది స్వామి. స్వీడన్ లోని మాటేమిటి?" అంటూ సూటిగా చూశారు. దానికి ఆవిడ, "నేనందుకు మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను స్వామి" అంది. "నాకు తెలుసు" అని స్వామి విషయాన్ని మార్చేశారు.

స్వామి దగ్గర గతంలో రాజారెడ్డి అనే భక్తుడుండేవాడు. ఆయన స్వామితో రోజంతా ఉండేవారు. ఆయనది అద్భుతమైన స్వరం. ఆయన భజన పాటలు పాడుతుంటే ఆ రోజుల్లో భక్తులు తన్మయత్వంతో లీనమైపోయేవారు. అప్పట్లో స్వామి ఆయననే భజన గీతాలను నేర్చేయమనేవారు కూడా. భజనకి 10 నిమిషాల ముందర మందిరంలో ప్రవేశించి మొదట గణేష్ ప్రార్థన ఆయనే పాడేవారు. రెండవసారి విజయ అనే భక్తురాలు పాడేవారు. ఆ రోజుల్లో దాదాపు గంటన్నర వరకు భజనలు కొనసాగుతూనే ఉండేవి. స్వామి లేచి సిగ్నల్ ఇచ్చిన తర్వాతే భజన ఆగేది. స్వామే లేచి స్వయంగా ఆర్తిచ్చేవారు. ఆ రోజుల్లో 3 సార్లు ఆర్తి జరిగేది. ఆఖరణ పూజారి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారికి జై అని, పుట్టపర్తి మహాత్మ శ్రీ సచ్చిదానందమూర్తికి జై అని ఆయన అంటుంటే మిగతా వాళ్లంతా కలిపేవారు. తర్వాత క్రమేపీ భజన కార్యక్రమం గంటన్నర నుంచి 20 నిమిషాలకి ఒక హారతికి కుదించారు. ఆ తర్వాత స్వామి తనకి జై కొట్టవద్దనని, దానికి బదులుగా లోకా సమస్తా సుఖినో భవంతు అని 3 సార్లు అనమని సూచించారు. స్వామి లేచి సిగ్నల్ ఇచ్చిన తర్వాతే భజన ఆగేది. స్వామే లేచి స్వయంగా ఆర్తిచ్చేవారు. ఆ రోజుల్లో 3 సార్లు ఆర్తి జరిగేది. ఆఖరణ పూజారి భగవాన్ శ్రీ

0: ఒకసారి జాంనగర్ రాజమాత ఆహ్వానంపై స్వామి కృష్ణ భగవాన్ యొక్క ద్వారకా నగరానికి వెళ్లారు. ఆయనతో పాటు రాజారెడ్డి గారు కూడా ఉన్నారు. గర్భగుడిలో స్వామి కృష్ణుడి విగ్రహం ముందు నుంచునున్నారు. అప్పట్లో ఆ గర్భగుడి చాలా చిన్నది. స్వామిని చూడటానికి చాలా మంది భక్తులు వచ్చారు. గుజరాత్ సత్యసాయి సేవా సంస్థ ప్రెసిడెంట్ డాక్టర్ చూడసమాగారు పూజారిని ఆ ప్రక్క రూముకు తలుపు తీయమని కోరారు. ఆ తలుపు తీస్తే స్వామి ఆ ప్రక్క రూంలోనే ఉంటే స్వామిని చూడటానికి వచ్చిన భక్తులను ఒక క్రమ పద్ధతిలో పంపవచ్చునని ఆయన భావన. ఎందుకంటే గర్భగుడి జనంతో కిక్కిరిసిపోయి ఊపిరాడటం లేదు. స్వామి ప్రక్కనే రాజారెడ్డి గారు ఉన్నారు. కాని ఆ పూజారి ప్రక్క రూము తలుపు తీయడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆ రూము పూజ్య శంకరాచార్యుల వారిది. అప్పటికే జనసందోహం మరింత పెరిగింది. పరిస్థితి తీవ్రతని గమనించిన స్వామి తన అద్భుతమైన లీలను ప్రదర్శించారు. స్వామి రాజారెడ్డి చేయి పట్టుకుని మరుక్షణంలో బయట రాజమాత కారు డోర్ పక్కన నుంచున్నారు. అంటే స్వామి తనతో పాటు రాజారెడ్డిని కూడా అదృశ్యం చేసి బయటకు తీసుకొచ్చారు. ఆ కారులో రాజమాత డ్రైవర్ కూర్చునున్నాడు. స్వామి అతన్ని ఇవతలికి పిలిచి ఆ కారు రాజారెడ్డి డ్రైవ్ చేస్తారని చెప్పి ఆయన వెనుక సీట్లోనే కూర్చుని ఆ డ్రైవర్తో తాము తరువాత వెళ్లవలసిన ప్రదేశం మిథియాపూర్ వెళ్లినట్లు రాజమాతకి చెప్పమన్నారు. విషయం తెలిసిన రాజమాత, అయ్యో స్వామితో పాటు ఆ కారులో వెళ్లలేకపోయానే అని బాధపడింది. అంతేకాదు, ఈ రెడ్డిగారేమైనట్లు ఆయనకి మిథియాపూర్ తెలియదే అని కంగారు పడ్డారు. తీరా ఆవిడ మిథ్యాపూర్ వెళ్లేసరికి స్వామి అక్కడ ప్రజలకి చక్కటి ఉపన్యాసమిస్తూ కనపడ్డారు. స్వామి ప్రక్కనే రాజారెడ్డి నుంచునున్నారు. ఆ సభ పూర్తయిన తర్వాత కస్తూరి గారు, స్వామి మిథ్యాపూర్ లో సముద్రం ఒడ్డు బావుంటుంది, వెళ్దామా అన్నారు. ఆయన ఉద్దేశం ఏమిటంటే స్వామి సముద్రం ఒడ్డున గతంలో ఎన్నో వింతలు చేశారు కదా, మరిన్ని చూడవచ్చు కదా అంటే దానికి స్వామి కస్తూరి గారితో నువ్వు మాట్లాడకుండా కూర్చో అన్నారు. అదే ప్రశ్న డాక్టర్ చూడసమా గారు అడిగితే స్వామి ఇప్పుడే కస్తూరి అడిగాడు, మళ్లీ నువ్వు అదే ప్రశ్న, ఆయన అత్త నీవు కోడలివి అవునా అన్నారు. అందరూ నవ్వేశారు. అందరూ తిరిగి కారులో ప్రయాణం కొనసాగించారు. కొంత దూరం వెళ్లిన స్వామి కారులు ఆపమని కస్తూరి గారిని చూడసమా గారిని వీరిద్దరిని స్వామి సముద్రం ఒడ్డునకు తీసుకునెళ్లాలనుకున్నారు. వీరిద్దరూ స్వామిని సముద్ర ఒడ్డుకు తీసుకువెళ్లాలనుకున్నారు కదా, ఇదిగో ఆ కొండ ఉందే, దాని వెనకాలే సముద్రం ఉంది, పదండి ఆ కొండ ఎక్కి కిందకు దిగితే సముద్రపు ఒడ్డు వస్తుంది అన్నారు. వీళ్లు కొండ ఎక్కి దిగి సముద్రపు ఒడ్డుకు చేరారు. అది అద్భుతమైన ప్రదేశం. భక్తుల మధ్యలో స్వామి కూర్చుని హిందీలో ద్వారకమేవా కృష్ణ దర్శన హువా, యహ కృష్ణుక దర్శన్ హోగా, ద్వారకలో కాస్త దర్శనం మాత్రమే అయింది, ఇక్కడ కృష్ణ దర్శనం అయింది అన్నారు. అలా అంటూ ఇసుకలోంచి 16 అంగుళాల పొడవైన అందమైన బంగారు కృష్ణ విగ్రహాన్ని తీసి ఈ టూర్ కి అన్ని ఏర్పాట్లు చేసి కష్టపడిన రాజమాతకి బహుమానంగా ఇచ్చారు. స్వామి భక్తితో ప్రేమతో ఇచ్చినది ఏదైనా స్వీకరిస్తారు. అంతేకాదు, నీవు ఎంత ఇచ్చావో అంతకు ఎన్నో రెట్లు తిరిగి స్వామిస్తారు. ఆ తర్వాత డాక్టర్ చూడసమ ఆ సంఘటన గురించి చెబుతూ తాను ఎన్నోసార్లు ఆ మార్గంలో ప్రయాణం చేశానని, కాని ఆ కొండ వెనకాల సముద్రాన్ని తాను ఎప్పుడూ చూడలేదని, స్వామి చూపించేసరికి తాను ఆశ్చర్య అనుభూతులకి లోనయ్యానని వివరించారు. అంతేకాదు, ఆయన స్వామి భక్తులను రక్షించడానికి వివిధ రూపాలలో వివిధ ప్రదేశాలకు అదృశ్యంగా వెళ్లటం అందరూ ఎరుగుదుము కదా, కాని మొదటిసారి ఒక అద్భుతమైన మాయతో ఆయన తనతో పాటు మరో వ్యక్తిని అంటే రాజారెడ్డి గారిని తీసుకునెళ్లటం జరిగింది. ఇది భగవంతునికి మాత్రమే సాధ్యం అన్నారు.
1: మన మధ్య నడయాడుచుండి

ఈనాటి అనుభవాల శీర్షికను శ్రోతలందరూ ఆనందించారని ఆశిస్తూ తిరిగి శనివారం నాడు అనుభవాల శీర్షికలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఈనాడు డాక్టర్ ఎం సాయినాథ్ గారితో జరిగిన పరిచయంలోని రెండో భాగం వింటారు. దీనిలో సాయినాథ్ గారు తమ విద్యార్థి దశలో స్వామి ప్రేమను ఎలా అనుభవపూర్వకంగా ఆస్వాదించారో వివరిస్తారు. వినండి సాయి భగవానునితో డాక్టర్ ఎం సాయినాథ్ గారి అనుభవాల శీర్షిక రెండో భాగం.

0: మేము మీ గురించి చాలా విన్నాము. స్వామితో అయిన ప్రతి ఎక్స్పీరియన్స్ మీరు మీ డైరీలో నోట్ చేసుకుంటారని మేము చాలా తెలుసుకున్నాం మీ మీ స్నేహితుల దగ్గర నుంచి. మీరు చెప్పారు మీలో ఒక పరివర్తన కలిగిందని. జాయిన్ అయిన తర్వాత మీకు 3 ఏళ్లు పట్టింది స్వామి మీకేమిస్తున్నారో అర్థం చేసుకోవడానికి. సో మీ పోస్ట్ గ్రాడ్యుయేట్ సమయం నుంచి మీలో కలిగిన ఆ పరివర్తన ఎట్లాంటిది, స్వామి మీలో అది ఎట్లా తెలుసుకునేలా చేశారో మాకు పంచుకుంటారా?
1: అది కొంచెం చెప్పడం కూడా కష్టమండి, ఎందుకంటే నాకు బీఎస్సీలో స్వామి ఇచ్చేది పూర్తిగా నాకు మనస్ఫూర్తిగా అనుభవం అవ్వడానికి వేరే కారణం ఉంది. అంటే ప్లీజ్ నోట్ వన్ థింగ్, ఇక్కడ స్వామి దేవుడు స్వామి దగ్గర అనుభవాలు పొందడం అనేది చాలా యునీక్ అనేది దట్ వాజ్ నెవర్ ఇన్ డౌట్. ఎందుకంటే మా ఫ్యామిలీలో స్వామి వాజ్ అవర్ గాడ్, కాబట్టి స్వామి దగ్గర చదువుకోవడం, స్వామి దగ్గర దర్శనం, రోజు దర్శనం అవ్వడం అనేది దాని అంతరార్థం ఏమిటో, దాని పవర్ ఏమిటో, అది నాకు దాని జ్ఞప్తి ముందర నుంచి ఉంది. దట్ ఎక్స్పీరియన్సెస్, స్వామి ఇస్తున్న ఎక్స్పీరియన్సెస్ ని వై హీఈస్ డూయింగ్ ఇట్, వాట్ డస్ ఇట్ మీన్, ఈ 2 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ నాకు బీఎస్సీలో ఇంకా మెచ్యూరిటీ రాలేదు. దానికి ఒక కారణం ఉంది, ఎందుకంటే బీఎస్సీ జాయిన్ అయిన తర్వాత నేను ఇంకా ఐ వాజ్ వెరీ క్లియర్, సివిల్ సర్వీసెస్ రాసో లేకపోతే ఎంబీఏ రాసో థర్డ్ ఇయర్ తర్వాత వెళ్ళిపోదాం అని చెప్పి నేను సీరియస్ గా మొదలెట్టేశాను. సో థర్డ్ ఇయర్ లో ఫైనల్ సెమిస్టర్ లో ఇంకా నేను ఇంకా ఎగ్జామ్స్ కూడా రాసేద్దాం అని చెప్పి అప్లికేషన్ అవి కూడా పంపించేస్తున్నాను, థర్డ్ ఇయర్ అయితేనే ఇంటికి వెళ్ళిపోతాను ఇంక ఎగ్జామ్స్ అన్ని రాసేస్తానని. ఫైనల్ ఇయర్ లో ఎందుకో ఇంటర్వ్యూ ఇచ్చారు స్వామి మా ఫ్యామిలీకి. ఇచ్చినప్పుడు అప్పుడు తల్లిదండ్రులు చెప్పారు వీడికి సివిల్స్ లోను కంప్యూటర్స్ లోను ఎంబీఏలోను వీడికి ఫ్యూచర్ లేదు, వీడిని నా దగ్గరే పెట్టుకుని ఎంఎస్సీ చేయించి పీహెచ్డీ చేయిస్తాను, నా దగ్గరే పెట్టుకుంటాను, వీడికి నా దగ్గరే ఉండడం ఉచితం ఏమంటారు అన్నారు. తండ్రి ఏమన్నాడు, మహాభాగ్యం అండి మీ దగ్గర పెట్టుకుంటానంటే ఇంకా నేను ఎందుకు వద్దంటాను, వాడు మీ దగ్గర ఉంటేనే మీరు చూసుకుంటారంత అని చెప్పి సరే వదిలేశారు. నాకు కూడా అనిపించింది ఇంకప్పటికి స్వామి చెప్పిన తర్వాత మనం వినాలి మనకే మంచిది అని చెప్పి, దట్ మచ్ ఆఫ్ నాలెడ్జ్ హీ వాజ్ బ్లెస్సింగ్ మీ విత్ ఆల్రెడీ. సో ఇంకా నేను మానేశాను సివిల్స్, జీమాట్, టోఫెల్, ఆ బుక్స్ అన్ని ఇంత కట్టలు కట్టలు ఉండేవి అన్ని తీసి పారేశాను. పారేసి ఇంకా సరే ఎంఎస్సీ చేసేసాను. ఎంఎస్సీ నుంచి స్వామి నన్ను ఒక తల్లి చూసుకున్నట్టు ప్రతిరోజు అడగడం, నేనేం చేస్తున్నాను, ఎక్కడున్నాను, మాట్లాడడం, అడగడం, అంటే ఇంకా హీ లిటరల్లీ ఇంకా వీడు నావాడు, వీడిని నా దగ్గర పెట్టుకుంటానన్నప్పటి నుంచి ఇంకా తల్లిదండ్రులు వదిలేశారు నన్ను. ఇంకా వాళ్లే 3 నెలలకో 6 నెలలకో ఒకసారి వచ్చి నన్ను చూడడం, కానీ స్వామి మాత్రం కంటికి రెప్పలాగా రోజు నన్ను అడగడం, కాపాడడం, ఏం చేస్తున్నాను, ఎక్కడున్నాను, వాట్ ఈజ్ హ్యాపెనింగ్, నా గురించి అన్ని తెలుసుకోవడం చాలా చక్కగా ఇంకా అప్పటి నుంచి మొదలెట్టారు ఆయన. సో అప్పటి నుంచి నాకు ఐ స్టార్టెడ్ ఎక్స్పీరియన్సింగ్ హిజ్ లవ్ ఇన్ రియాలిటీ, ఎందుకంటే ఐ వాజ్ స్లోలీ ఓపెనింగ్ అప్. కాబట్టి అది కూడా ఆయన, ఇట్ ఈస్ హిస్ పవర్, ఇట్ ఈస్ హిస్ గ్రేస్, ఇట్ ఈస్ హిస్ లవ్, ఇట్ ఈస్ నాట్ అవర్ గ్రేట్నెస్.
0: కాపాడతారు అని మీరు చెప్పారు కదా, ఆ కాపాడిన విశేషాలు ఏమన్నా మాతో చెప్తారా?
1: 2-3 ఉన్నాయండి, అదే చెప్పాలంటే 2-3 ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే నేను ఒకసారి క్రికెట్ ఆడుతున్నప్పుడు, నేను టీంలో ఉండేవాడిని, క్రికెట్ ఆడుతున్నప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఫాస్ట్ బౌలర్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన వేస్తున్నాడు, నేను ఉన్నట్టు ఎందుకో ఇద్దరు బౌలర్లు ఇద్దరు బాల్స్ కనబడడం మొదలెట్టాయి నాకు. సరే ఇంకా ఏం చేయాలో తెలియక సాయిరామ్ అని చెప్పి తల తిప్పేశాను, అలా తల వెనకటి భాగం మీద గట్టిగా వచ్చే బాల్ తగిలింది, నేను కుప్పకూలాను అక్కడే వికెట్స్ మీద. అందరూ పరిగెత్తుకొచ్చారు, సాయినాథ్లే సాయిరామ్ సాయిరామ్ అని చెప్పి విభూతి రాయడం, నీళ్లు చల్లడం, నన్ను తీసుకెళ్లి శాంతి వేదిక మీద తీసుకెళ్లారు, నీళ్లు చల్లుతున్నారు, అందరూ కంగారు పడ్డారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు, డాక్టర్లందరూ జనరల్ హాస్పిటల్ ఉన్న డాక్టర్లే. సో ఇంకా హాస్పిటల్ తీసుకెళ్దామా, ఏం చేద్దామని చెప్పి కార్లు లేవు అప్పట్లో, రిక్షాలోనే తీసుకెళ్లాలి. సరే ఇంకా మాట్లాడుతుంటే 15-20 నిమిషాల తర్వాత నేనే కళ్ళు తెరిచాను. తెరిస్తే అప్పుడు చూశారు హాస్టల్లో మనకి డాక్టర్ అంటే మందులు ఇవ్వడానికి జ్వరాలకి దానికి ఒక పెద్ద సీనియర్ టీచర్ ఒక ఆయన ఉండేవారు, ఆయన వచ్చాడు. వచ్చి చూసి ఏదో 2-3 టెస్టులు చేశాడు, అంటే కన్నీలా కదుపు, నువ్వెవరు, నీ పేరేమిటి, అవన్నీ అడిగితే నేను అన్నిటికీ జవాబు చెప్పాను, టెస్టులు క్లియర్ అయ్యాను, వీడు బాగానే ఉన్నాడు, నెమ్మదిగా హాస్పిటల్ తీసుకెళ్ళని చెప్తే సరే నెమ్మదిగా అల్రేజా గారు ఉన్నారు, ఇప్పుడు డాక్టర్ అల్రేజా దగ్గర తీసుకెళ్తే ఆయన కొన్ని టెస్టులు అవి చేశారు, ఏమీ పర్వాలేదు, వీడు బాగానే ఉన్నాడు, వెళ్ళండి అని చెప్పారు. వెళ్తే సరే బాగానే ఉంది, కానీ ఆ దెబ్బ తగిలిన 3 రోజు నుంచి నాకు ఉదయం పూట లేచినప్పుడు నీ 2-2 కనబడ్డాలు, తల ఒకటే తిరగడం, డిజీ స్పెల్స్ అంటాం మనం. డిజీ స్పెల్స్ అనేది ఉన్నట్టుండి మిడిల్ ఆఫ్ ద డే అది ఎప్పుడు వస్తుందో తెలియదు. బ్లాక్అవుట్ లాగా రావడం, కళ్ళు తిరగడం, ఏం చేయాలో తెలియక నేను ఎక్కడున్నానో అక్కడే కూర్చునేవాడిని. కాసేపు కూర్చుని కాసేపు కళ్ళు మూసుకుని సాయిరాం సాయిరాం అంటే అది పోయేది. సరే అది ఎవరికి చెప్పలేదు. నేను స్వామికి మాత్రం ఉత్తరం రాసి నేను కూర్చుంటేవాడిని. స్వామి అసలు తీసుకునేవారు కాదు, దగ్గర వచ్చేవారు కాదు. సరే ఇంకా స్వామికే చెప్పలేనప్పుడు ఇంకే అందరికీ చెప్పడం దుక్కులని చెప్పి నేను ఐ వాజ్ సఫరింగ్ లైక్ దాట్ అండ్ ఐ వెయిటెడ్. వారం రోజులు అయిన తర్వాత ఒక గ్రోత్ లాగా ఏదో స్టార్ట్ అయింది. ఇక్కడ బాగా నెప్పెట్టేది, నెప్పెట్టేది అది ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, అందరికీ కనబడుతోంది. స్వామి మాత్రం హీ హ్యాడ్ డిసైడెడ్ నాట్ టు సీ ఇట్, చూడట్లేదు. పోనీ లెటర్ తీసుకుంటారా అంటే లెటర్ తీసుకోట్లేదు, చెప్దామా అంటే నా మా దగ్గరికే రావట్లేదు. సరే నేను ఊరుకున్నాను, ఇంకా ఏం చేయాలో తెలియక ఊరుకుంటే సరే అప్పుడు. కానీ సుప్రభాతంకి లేవచ్చేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అయ్యేది, కళ్ళు తిరిగేవి, లేవలేకపోయేవాడిని, తల బాగా నెప్పెట్టేది, రెండు రెండు కనబడేది, ఒక్కొక్కసారి రూమ్ అంతా ఏదో చుట్టూ తిరిగిపోతున్నట్టు అనుభవం అయ్యేది. సో అలాగే అవస్థపడి ఎలాగో మా రూమ్మేట్స్ అందరినీ లేపి వాడిని సుప్రభాతంకి పంపి నేను కొంచెం కళ్ళు తిరగడం ఆగితే నేను వెళ్లేవాడిని, లేకపోతే అక్కడే కూర్చుని సుప్రభాతం చదువుకునేవాడిని. 10 రోజులు దాటిన తర్వాత బాధ మాత్రం బాగా పడేవాడిని. కాలేజ్కి వెళ్ళినా క్లాసు మధ్యలో కళ్ళు తిరిగేవి. సో ఒకసారి వారం 10 రోజులు అయిన తర్వాత రూమ్ లీడర్స్ అందరినీ స్వామి మీటింగ్ కి పిలిచారు. ఇంటర్వ్యూ ఇస్తున్నారని చెప్పారు మా వార్డెన్. సరే రూమ్ లీడర్స్ అందరం వెళ్లాం మీటింగ్ కి. ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు స్వామి అందరితోనూ మాట్లాడారు, సుప్రభాతం విషయం గురించి చెప్పారు. సుప్రభాతం అంటే అసలు విద్యార్థులకి వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ స్టూడెంట్స్ షుడ్ గెట్ అప్ అట్ 5 o'clock. 5 లేచి భగవాన్ నామస్మరణతో వాళ్ల రోజుని మొదలెడితే ఆ రోజంతా చాలా పుణ్యంగా ఉంటుంది, చాలా పవిత్రంగా ఉంటుందని చెప్పి దట్ ఈస్ అ మెయిన్ ఇంట్రాక్షన్ దాంట్లో. సో అది చెప్పారు. చెప్పి మీరు వెళ్ళాలి, పిల్లల్ని లేపాలి, ఎంకరేజ్ చేయాలి అని చెప్పి చెప్పారు. కొంతమంది రూమ్ లీడర్స్ వెళ్లట్లేదు పొద్దున, అది మంచిది కాదు బంగారు, మీరు వెళ్లాలి, మీ తోటి విద్యార్థుల్ని కూడా లేపి పంపించాలని చెప్పి చెప్పారు. సరే అప్పుడు పిలిచారు, పిలిచి రండి మీ లీడర్స్ అందరు రండి ఒక ఫోటో తీయించుకుందాం అంటే సరే ఫోటో తీయించుకుంటున్నాం మేము. వెళ్లి నుంచున్నాను. అప్పుడు ఫోటో అయిపోయిన తర్వాత నేను వెళ్తున్నప్పుడు కాలర్ పట్టుకున్నారు స్వామి. ఏమైందిరా తల వెనకాల అని చెప్పి అప్పుడు ఆ గ్రోత్ లాగా ఉంది, దాని మీద చేయి వేశారు స్వామి. వేస్తే క్రికెట్ బాల్ తగిలింది స్వామి అన్నాను. అంటే చూసుకుని ఆడుకోలేవా అని చెప్పి కొంచెం మందలించారు. మందలించిన తర్వాత ఎవరికీ చెప్పని విషయం, దిస్ ఈస్ వన్ ఆఫ్ దోజ్ ఎక్స్పీరియన్సెస్ దట్ లేటర్ ఆన్ కన్విన్స్డ్ మీ దట్ స్వామికి మనం చెప్పినా చెప్పకపోయినా, ఉత్తరం రాసినా ఉత్తరం రాయకపోయినా, ప్రార్థన చేసినా ప్రార్థన చేయకపోయినా ఆయనకు అన్నీ తెలుసు. అలా అని చెప్పి మనం ఇవన్నీ మానేయమని చెప్పట్లేదు. దీస్ ఆర్ ఆల్ ఛానల్స్ విచ్ దిస్ హ్యూమన్ బాడీ హ్యాస్ బీన్ గివెన్ బై గాడ్, సో వీ షుడ్ యూజ్ దెమ్. కానీ అది చేస్తే కానీ స్వామికి తెలియదు అనుకోవడం, దానికంటే మూర్ఖత్వం అజ్ఞానం ఇంకోటి ఉండదు. దట్ ఈస్ ఇంపార్టెంట్, దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ దట్. అంటే మనం రాస్తున్నప్పుడు కూడా అలా అని చెప్పి ఉత్తరాలు ఎందుకు రాయాలి అనుకుంటాం, రాస్తున్నప్పుడు స్వామితో మనం సంభాషిస్తున్న ఫీలింగ్ మనకి రావాలి. నేను ఉత్తరం రాయింది ఆయనకి తెలియదండో, దట్ ఈస్ మూర్ఖత్వం. సో కాబట్టి ఎవరికీ చెప్పని విషయం స్వామి అప్పుడు ఆ రూమ్ లో అందరికీ చెప్పారు. మీకు ఇప్పుడే చెప్పాను రూమ్ లీడర్స్ కొంతమంది సుప్రభాతంకి వెళ్లట్లేదని, సాయినాథ్ కూడా ఈ మధ్య సుప్రభాతంకి వెళ్లట్లేదు అన్నారు. అందరు నాకేసి అలా చూశారు, ఏమిటి వీడిప్పుడు ఇలాంటి బుద్ధులు మొదలెట్టాడు అని చెప్పి. అప్పుడు స్వామి చెప్పారు, కానీ అది వాడి తప్పు కాదు, నా దిస్ ప్లీజ్ నోట్. ఇది ఈ విషయం స్వామికి నేను ఉత్తరం రాశాను, స్వామి తీసుకోవట్లేదు అంటే ఆయనే తెలియనప్పుడు ఇంక అందరికీ చెప్పడం ఎందుకని నేను ఎవరికీ చెప్పలేదు. ఏ విషయం? డిజీ స్పెల్స్ రావడం, డబుల్ విజన్ రావడం. అప్పుడు స్వామి రూమ్ లీడర్స్ తో చెప్పారు, వీడు ఎందుకు వెళ్ళట్లేదంటే పొద్దున్న లేచిగానే రూమ్ అంతా వాడి కళ్ళు చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తోంది, తల బాగా భారంగా ఉంటుంది, రాత్రి నిద్ర కూడా పట్టట్లేదు వాడికి, అందుకని చెప్పి వెళ్ళట్లేదు, నాకు అన్ని తెలుసు బంగారు అని చెప్పి తల మీద అప్పుడు తట్టారు. తట్టి విభూతి సృష్టించి ఆ వెనకాల గ్రోత్ లాగా వచ్చిన దాని మీద వేసి అంతా సర్దుకుంటుంది, ఏం కంగారు పడుకో అని చెప్పి పంపన్నారు. ఆయన స్పర్శ అయిన 2 రోజు నుంచి అదేదో లిక్విడ్ లాగా అక్కడ డ్రైన్ అవడం మొదలెట్టింది నాకు. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు దాన్ని కట్ చేసి అక్కడ అంతా తీసి బ్యాండేజ్ అది కట్టారు. ఆ రోజు నుంచి నాకు డబుల్ విజన్ కాదు కదా, తలకాయ నొప్పి, డబుల్ విజన్, తలకాయ డిజీ స్పెల్స్, వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ అన్ని పోయాయి దాంతో. దాట్ ఈస్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ ఐ రిమెంబర్ అబౌట్ హౌ హీ సేవ్డ్ మీ. అంటే బహుశా దట్ వుడ్ హావ్ బికమ్ సంథింగ్ మోర్ సీరియస్ బట్ బికాస్ ఆఫ్ హిస్ డెఫినెట్లీ. ఎందుకంటే ఇక్కడికి వచ్చి నేను సమ్మర్ వెకేషన్ లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ డాక్టర్ని తీసుకెళ్లారు మా ఇంట్లో వాళ్ళు. ఆయన చెప్పాడు డిజీ స్పెల్స్, డబుల్ విజన్ అన్నది, అది కూడా ఆఫ్టర్ ఎ హెవీ ఆబ్జెక్ట్ హ్యాస్ హిట్ యువర్ హెడ్, ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ హెల్దీ సైన్ అని ఓపెన్ గా చెప్పాడు. ఈఈజీ అంటాం, అది తీయించారు, అంతా తీయించారు, అంతా నార్మల్, ఏమీ లేదు. సో దాట్స్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ ఆఫ్, అంటే స్వామితో అనుభూతి ఇలా కాపాడారు అని చెప్తున్నాను. ఆ అనుభూతి అక్కడ ఎంఎస్సీలో దానికి బాగా స్పష్టంగా నాకు జ్ఞాపకం ఉంది. అది
0: యూజువల్ గా విద్యార్థి దశలో మనం స్వామి జరిపే ప్రతి ఫెస్టివల్ కి ఫంక్షన్ కి విద్యార్థులు ఒక ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాం విద్యార్థులుగా. అలాంటివి మీ విద్యార్థి దశలో స్వామి జరిపిన పుట్టినరోజు ఫంక్షన్స్ గాని పండుగ రోజు ఫంక్షన్స్ గాని మీకు జరిగిన ప్రత్యేకమైన అనుభవాలు మాతో చెప్తారా?
1: నేను బీఎస్సీ చదువుతున్న రోజుల నుంచి స్వామి నన్ను ఒక సెలెక్ట్ టీమ్ లో పెట్టారు. అంటే ఏంటంటే, ఇప్పుడు స్వామి మీరు చెప్పారు పుట్టినరోజు పండుగ లేకపోతే దసరా యజ్ఞం అలా ఎప్పుడైనా మధ్య మధ్యలో పెద్దవాళ్లు చాలా మంది వస్తూ ఉంటారు, ప్రభుత్వం నుంచి, విదేశాల నుంచి, ఇండస్ట్రియలిస్టు, చీఫ్ మినిస్టర్లు, వాళ్లందరూ ప్రెసిడెంట్లు, వాళ్లందరూ వచ్చినప్పుడు ఏంటంటే స్వామి ఇద్దరు ముగ్గురు మమ్మల్ని నియమించేవారు. అంటే ఏంటంటే, వాళ్ళు వాళ్ళు చూసుకోమని చెప్పి, వాళ్ళకంటే వాళ్ళ డైనింగ్ సెషన్స్ అరేంజ్ చేయమని, వాళ్ళకి ఏమైనా కావాలంటే వాళ్ళ దర్శనానికి తీసుకుని రావడం, వాళ్ళకి అవన్నీ దాన్ని చూసుకోమని చెప్పి ఇద్దరు ముగ్గురు విద్యార్థులు పంపిస్తూ ఉండేవారు. వాళ్లలో నన్నొక్కడు, నేనొక్కడిని. సో బీఎస్సీ రోజుల నుంచి నాకు స్వామి హీ గేవ్ మీ దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లుకింగ్ ఆఫ్టర్ దిస్ పీపుల్. కాబట్టి నేను జాయిన్ అయినప్పటి నుంచి ఒక్క కాన్వకేషన్ కానీ ఒక పుట్టినరోజు కానీ నేను అటెండ్ అవ్వలేదు. ఎందుకంటే ఐ యూస్ టు బి బిజీ లుకింగ్ ఆఫ్టర్ ద గెస్ట్. నా పిహెచ్డి తీసుకోవడానికి కాన్వకేషన్ ఒక్కటే మాత్రం నేను అటెండ్ అయ్యాను, అదర్వైజ్ నేను ఒక్క కాన్వకేషన్ కూడా అటెండ్ అవ్వలేదు. కాబట్టి అది చాలా అనుభూతులయ్యి, అంటే నాకు వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ విచ్ ఐ హ్యాడ్ దర్. బహుశా స్వామి నన్ను ఏమిటంటే, హౌ మచ్ రివరెన్స్ స్వామి కమాండ్స్ అమంగ్ ది సో కాల్డ్ క్యాప్టెన్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ అండ్ కంట్రీస్. ఆ అనుభూతికి బహుశా నాకు వాళ్ళని చూసుకోమని చెప్పి నన్ను పంపించేవారు. ఉత్తప్పుడు వాళ్ళు బోర్డు రూమ్స్ లో టైగర్స్ లాగా తిరిగేవాళ్లు, దేశ విదేశాలని పరిపాలించేవాళ్లు, శాసించేవాళ్లు. స్వామిని ఎంత ప్రేమగా, ఎంత రివరెన్స్ తో ట్రీట్ చేసేవారు. ఇట్ వాజ్ ఎ రియల్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ నెవర్ ఫర్గెట్. ఒక చిన్న అనుభూతి చెప్తాను. ఎస్డి శర్మ గారు అని మీకు తెలుసు, మన రాష్ట్రపతి, ఇండియాకి హీ వాజ్ ప్రెసిడెంట్, హీఈస్ అన్ఫార్చునేట్లీ పాస్డ్ అవే. నాకు ఇంకా ఆయన స్వామి అంటే ఎంత భక్తి అంటే ఆయనకి. హిస్ డాటర్ అండ్ హిస్ సన్ ఇన్ లా వేర్ యాక్చువల్లీ కిల్డ్. పొద్దున్న వాళ్ళు పోయారని వార్త వింటే మధ్యాహ్నం కల్లా ఆయన పుట్టపర్తికి వచ్చేసారని, అంత భక్తుడు ఆయన. అంటే ఏమిటంటే, ఎవరి దగ్గరికి అలా పరిగెత్తుకొస్తాం మనం? మనకు జరిగే ఆనందపు వార్తలు కానీ, మన జీవితంలో ఏమైనా మనకు మనపురాని సంఘటనలు ఏమైనా జరిగితే మనకు ఆప్యుల దగ్గర, మనకి అతి ప్రేమగా, మన అంత ప్రియకరమైన వాళ్ళు, మనకి చాలా సన్నిహితులైన వాళ్ళ దగ్గరికి మనం ఫస్ట్ పరిగెత్తికెళ్తాం. శర్మ గారు అలాంటి వారు వచ్చారు. సరే, ఆయన కాన్వకేషన్ కి చీఫ్ గెస్ట్ ఆయన ఉన్నారు. పూర్ణచంద్ర ఆడిటోరియంలో అప్పట్లో వీళ్ళందరి వసతి అక్కడే. స్వామి ఏమో భజన మందిరం పైన ఉండేవారు. సరే, కాన్వకేషన్ అయిపోయింది, డ్రామా ఒక డ్యూ ఉంది. కాన్వకేషన్ కి డ్రామా కి మధ్యలో స్వామి ఒక గంట సేపు బ్రేక్ ఇచ్చేవారు. ఎందుకంటే విద్యార్థులు కూడా తయారై రావాలి, వాళ్ల వేషాలు వేసుకోవాలి, సెట్లు పెట్టుకోవాలి, వచ్చిన వాళ్ళు కూడా పెద్దవాళ్లు కొంచెం ఫ్రెషన్ అప్ అయి వస్తారు అని చెప్పి ఆ బ్రేక్ ఇచ్చేవారు. ఆ బ్రేక్ సమయంలో భారీగా వర్షం మొదలైంది. వర్షం మొదలైంది. సరే, అప్పుడు ఎస్డి శర్మ గారు రెడీగా కూర్చున్నారు, మేము ఇద్దరం ఆయన దగ్గర ఉన్నాం. వాళ్ళు అడిగారు, భారీ షోర్ అయ్యాతో భగవాన్ కేసే జాయింగ్ అని అడిగారు. అంటే వర్షం పడుతుంది కదా, మరి స్వామి ఎలా వెళ్తారు అని అడిగారు మమ్మల్ని. లేదు సార్, స్వామి వెళ్తారు అన్నా మేము. అంటే సరే కూర్చున్నారు. ఇంతలో జోగారావు గారిని పంపించారు స్వామి. జోగారావు గారు ఏం చెప్పారంటే, సార్ ఐఎమ్ క్యారీయింగ్ ఎ మెసేజ్ ఫ్రమ్ భగవాన్. ఇట్ ఈస్ రైనింగ్, సో బాబా సేస్ దాట్ యూ నీడ్ నాట్ కమ్ బికాస్ ఇట్ ఈస్ రైనింగ్. ఈయనంత భక్తుడో చూడండి. I am not interested in whether I should go or not, Colonel Joga Rao. Tell me if Baba is going or not. Ante, I do not know, sir. Okay, we will wait. Ante, akade kuchunnaru. Kaase pain tarvata Swami secretary gani pampincharu. Ayana vachi nunchuni, sir, Swami says that Baba is going, but it is raining. He says that you need not come because you will get wet. In ventane lecharu. What? Baba is going and I am not going. If he has decided to get wet, then what right have I not to get wet? రెయిన్ ఆర్ నాట్ ఇఫ్ బాబా ఇస్ గోయింగ్ ఐఎమ్ గోయింగ్ అని చెప్పి ధానా ధానా ధానా వెళ్ళిపోయారు ఆయన. అండ్ సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళందరూ చెప్పారు సార్ వర్షం పడుతుంది సార్ బోర్న మీరు వెళ్ళద్దు అంటే నో నో నో నో బాబా ఇస్ మై బిగ్గెస్ట్ సెక్యూరిటీ దాట్ ఆయన తరచు చెప్తూ ఉండేవారు అది బాబా ఇస్ మై బిగ్గెస్ట్ సెక్యూరిటీ అని చెప్పి ఆయన కూడా కారులో వెళ్లారు. ఇప్పటి కూడా మీరు కొన్ని ఫోటోలు చూస్తే స్వామి ప్రెసిడెంట్ శర్మ గారిని వాళ్ల ఫ్యామిలీని స్టేజ్ మీద కార్నర్ లో కూర్చోబెట్టారు, స్వామి మాత్రం కింద వర్షంలో కూర్చున్నారు. అప్పటి ఫోటోగ్రాఫ్లు వీడియోలు మీకు కనబడితే ఒకసారి చూడండి. సో స్వామి పైన స్టూడెంట్స్ ఒక గొడుగు పట్టుకుని కూర్చున్నారు, వర్షంలోనే కూర్చుని డ్రామా అంతా శాంతి వేదికలో హిల్ వ్యూ స్టేడియంలో వర్షంలోనే కూర్చుని ఆయన తడుస్తూ డ్రామా అంతా చూసి అంతా అయిపోయింది. సరే మొత్తం వెనక్కి వస్తున్నప్పుడు ఎస్డి శర్మ గారు మా దీంట్లో వచ్చారు, నన్ను భుజం తట్టాడు ఆయన. యూ స్టూడెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ లక్కీ బాయ్, యూ డోంట్ నో అన్నారు. అంటే సార్ ఎస్ సార్ వీఆర్ అవేర్ ఆఫ్ ఇట్ అన్నారు. నో యూ డోంట్ నో వాట్ హ్యాపెండ్ అన్నారు. అంటే సార్ ప్లీజ్ టెల్ అస్ అన్నాం. అంటే అప్పుడు చెప్పారు వర్షంలో తడుస్తుంటే ఎస్డి శర్మగా డ్రామా చూడలేకపోతున్నారు, ఆయనకి ఎక్కడ లేని బాధ కలుగుతోంది, స్వామి ఏమిటి వర్షంలో తడుచుకుంటూ కూర్చుని చూస్తున్నారే అని చెప్పి. వర్షంలో అయిపోయిన తర్వాత సరే స్వామి ఎస్డి శర్మ గారు నా కారులో రా అని చెప్పి కారులో తీసుకొస్తుంటే ఆయన అడిగాట, స్వామి వర్షంలో కూర్చొని చూడాల్సింది ఏమైంది స్వామి మీకు, డ్రామా కెన్ బి పోస్ట్ పోన్ కదండి. అప్పుడు స్వామి చెప్పారు డ్రామా వేసింది స్వామి స్టూడెంట్స్ మీ అందరి కోసం కాదు నా కోసం వేశారు వాళ్ళు. ఒక నెల రోజుల నుంచి ఆహారాలు మానుకుని నిద్రలు మానుకుని రాత్రి మగళ్ళు వాళ్ళు దీని మీద చూసి ఇదంతా వాళ్ళకి ఏంటంటే ఓన్లీ వన్ క్వశ్చన్, విల్ స్వామి బీ హ్యాపీ విత్ వాట్ వీఆర్ డూయింగ్. అంత ఆ ఒక్క ప్రశ్నకి వాళ్ళు వెనకాల పెట్టుకుని ఇవన్నీ చేశారు వాళ్ళు. డ్రామాకి నేను వెళ్ళకపోయి ఉంటే వాళ్ళు చాలా బాధపడేవారు. స్వామికి అర్పించుకుంటూ వాళ్ళు ఇంత ప్రేమగా వెళ్ళి స్వామి విల్ బి హ్యాపీ స్వామి విల్ బి హ్యాపీ అని చేసిన తర్వాత అది నాకు నైవేద్యం సమర్పించినట్టే, అది నేను స్వీకరించకపోతే వాళ్ళు బాధపడరా అని అడిగారు. హౌ మచ్ హీ థింక్స్ ఆఫ్ యూ బాయ్స్ అని చెప్పి అజయ్ శర్మ గారు తలుపుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు ఆయన. అంటే ఏమిటి, వీఐపీ వచ్చినా ఎవరొచ్చినా ఆయనకి స్టిల్ హీ థింక్స్ అబౌట్ స్టూడెంట్స్ ఉంది. అది ఇక్కడ మరుపులేని ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా అయ్యాయి ఆయనతో నాకు.
0: సరే మీరు మాకు ఫిజిక్స్ క్లాసెస్ చెప్పినప్పుడు ఒక మంచి అనుభవం చెప్పారు, మీరు ప్లానటోరియంలో షాండిలియర్ ఫిక్స్ చేస్తున్న సంఘటన.
1: షాండిలియర్ ఇన్సిడెంట్
0: అది మీ ఎంఎస్సీలోనేనా?
1: నా ఎంఎస్సీ కాదు, నా పీహెచ్డీ చేస్తున్న టైంలో అప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తున్నారు. అప్పుడు కట్టిస్తున్నప్పుడు ఏమైందంటే ఇటలీ నుంచి ఇక్కడి నుంచి స్వామి భక్తులు షాండిలియర్ చాలా పంపించేవారు. అంటే ఎందుకంటే మన టెంపుల్ కూడా టెంపుల్ సాధారణంగా మన హాస్పిటల్స్ లో షాండిలియర్లు అవన్నీ ఎక్కువ చూడం, కానీ స్వామి ఐడియా ఏమిటంటే మవర్ హాస్పిటల్ షుడ్ బి లైక్ ఎ టెంపుల్, ఇట్ ఈస్ ఎ టెంపుల్ ఆఫ్ ఫీలింగ్. కాబట్టి మంచి దేవుడి విగ్రహాలు షాండిలియర్స్ పెయింటింగ్స్ అవన్నీ భక్తులు ఇచ్చేవన్నీ తీసుకెళ్లి ఇది ఎక్కడ పెడితే బాగుంటుంది ఇది ఎక్కడ పెడితే బాగుంటుంది, ఇటలీ నుంచి అంత ప్రేమగా పంపించారే ఫ్రాన్స్ నుంచి అంత ప్రేమగా పంపించారే అని చెప్పి ఎప్పుడు వచ్చినప్పుడల్లా అది ఆలోచించి అది హాస్పిటల్కి పంపించేస్తూ ఉండేవారు. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు మన హాస్పిటల్లో షాండిలియర్స్ కానీ పెయింటింగ్స్ కానీ చాలా ఉంటాయి మనకి, ఇవన్నీ భక్తులు చాలా ప్రేమగా స్వామికి సమర్పించుకున్నవి, స్వామి దిస్ ఈజ్ అవర్ స్మాల్ కాంట్రిబ్యూషన్ అని చెప్పి. షాండిలియర్స్ బాగా వచ్చేది ఎందుకంటే స్వామి డిక్లేర్ చేసిన వెంటనే అంటే అవర్ హాస్పిటల్ విల్ బీ లైక్ ఎ టెంపుల్ ఆఫ్ హీలింగ్ అన్న వెంటనే షాండిలియర్స్ చాలా వచ్చేసాయి. వచ్చినప్పుడల్లా స్వామి ఏంటంటే అది ఎక్కడ పెట్టాలో తెలుసుకునే ముందర స్వామి ఏమని చెప్పేవారంటే అది కొంచెం ఓపెన్ చేసి వెలిగించి చూపిస్తే అప్పుడు స్వామి చెప్పేవారు ఇది ఆపరేషన్ థియేటర్ బయట పెట్టండి ఇది ఎంట్రన్స్ దగ్గర పెట్టండి అని చెప్పి ఆయన చెప్పేవారు. షాండిలియర్ కట్టడం అది మేము నేర్చుకున్నాం, ఆయనే నేర్పారు మాకు. రెండు కర్ర ముక్కలు క్రాస్ గా పెట్టి ఇంకో కర్ర ముక్క అడ్డంగా పెట్టి దాని మీద నుంచి ఆ షాండిలియర్ అల్లుకుంటూ వచ్చేవాళ్ళం అనమాట. పై నుంచి షాండిలియర్ 7 అడుగులు ఎత్తుంటే అది కూడా 7 అడుగులు ఎత్తు పెట్టి ఆ 7 అడుగుల పై నుంచి మేము అల్లుకుంటూ వచ్చేవాళ్ళం దాన్ని. అప్పుడు దానికి కరెంట్ ఇస్తే అది వేలాడుతూ వేలాడుతూనే స్వామి చూసేవారు, లైట్ వచ్చేది అది వెలిగేది అప్పుడు స్వామి చూసి ఇది ఇక్కడ బాగుంటుంది అక్కడ బాగుంటుంది అని చెప్పేవారు. ఒకరోజు స్వామి ఇంకా తన రూమ్కి వెళ్లిపోయాల్సిన టైం వచ్చింది సాయంత్రం, ఆయన వెళ్ళిపో 5 నిమిషాల ముందర షాండిలియర్ ఒకటి వచ్చింది. ఇప్పుడు చూపిస్తే స్వామికి డిలే అయిపోతుంది ఎందుకులే అని చెప్పి మేము ఆలోచనతో పక్కన పెట్టాం. కానీ స్వామి చూశారు, చూసి ఏమిటొచ్చింది చూపియండి అంటారు. అంటే స్వామి షాండిలియర్ వచ్చింది, ఇప్పుడు అది మరీ కర్రలు పెట్టి అల్లేటప్పటికి టైం పడుతుంది, మీరు రేపు పొద్దున్న వచ్చేటప్పటికల్లా రాత్రి అల్లేసి పెడతాను స్వామి. ఏం పర్లేదు నేను వెయిట్ చేస్తాను, ఎప్పటికప్పుడు పంపించేయాలి ఇలా ఉంచుకోకూడదు అల్లేయండి అన్నారు. సరే మేము ఇద్దరం వెళ్ళాం, ఇద్దరు విద్యార్థులు ఉండేవాళ్ళం స్వామితో అక్కడ, ఇద్దరం బయటకు వెళ్ళి అప్పుడు మాకు ఐడియా వచ్చింది ఏంటంటే ఆ కట్టముక్కలు అవన్నీ తెప్పించి కట్టేటప్పటికి టైం అవుతుంది, ఇది చిన్నగానే ఉంది కదా, నేను చెప్పాను రెండో విద్యార్థితో, నేను చేత్తో పట్టుకుంటాను, నువ్వు చేత్తోనే అక్కడే అల్లేసేయ్యాను, నేను ఆ ఐడియా బాగుంది, టైం సేవ్ చేస్తామని చెప్పి వాడు చకచకచక అల్లేయడం మొదలెట్టారు. సరే అల్లుతుండగా స్వామి వచ్చారు మొదటిసారి. వచ్చి ఏ బంగారు అయిపోయిందా అన్నారు. నేనేమో ఇంకా లేదు స్వామి, ఇంకో 10 నిమిషాలు పడుతుంది అన్నాను. సరే చూసి కట్టల మీద కట్టి అల్లడం నీకే మంచిదేమో అన్నారు. ఇది మాయ. ఇప్పుడు స్వామి దగ్గర ఉన్నప్పుడు మాయ అన్నది బాగా మనని ఆవరించే అవకాశాలు ఇస్ వెరీ హై. సమ్ టైమ్స్ ఏంటో అతి మూర్ఖత్వంతో బిహేవ్ చేస్తాం మనం. అంటే ఎవరి సన్నిధిలో మనం ఉన్నాము, ఎవరు మనతో మాట్లాడుతున్నారు, ఈ విషయాలన్నీ మనకి జ్ఞప్తికి ఉండవు. అంటే దే గో క్లీన్ అవుట్ ఆఫ్ ద హెడ్ అనమాట. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఒకేషన్స్. రెండు విషయాలు, రెండు వార్నింగ్లు వచ్చాయి ఇక్కడ ఈ పదంలో. ఏమిటి, కట్టకి అల్లి, కట్ట పెట్టి దానికి అల్లితే మొట్టమొదటి వార్నింగ్, నీకే మంచిది కదా. రెండో వార్నింగ్, రెండూ నాకు ఐ ఓవర్లుక్డ్. ఆ లేదు స్వామి చిన్నదే కదా, చేత్తోనే పట్టేసుకుని వెళ్ళేస్తాం పర్లేదు, సరే నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయారాయన. దిస్ ఈస్ ద థర్డ్ లెసన్. ఏమిటి అని ఎవరిని ఫోర్స్ చేయరాయన, ఎవరిని ఫోర్స్ చేయరాయన. ఫ్రీ విల్ అనేది ఆయన, హీ రెస్పెక్ట్స్ దట్ ఫ్రీ విల్ లాట్. మనం రెస్పెక్ట్ చేయకపోవచ్చు, హీ రెస్పెక్ట్స్ అవర్ ఫ్రీ విల్ మోర్ దెన్ అస్. సో నీ కర్మ అన్నట్టు నువ్వే నేర్చుకుంటావులే అని చెప్పి వెళ్ళిపోయారాయన. 5 నిమిషాల తర్వాత మళ్లీ వచ్చారు. అయిపోయిందా బంగారం అంటే ఇంకొక 5 నిమిషాలు స్వామి అయిపోతుంది అంటే మళ్లీ రిపీట్ చేశారు స్వామి. ఎంత దయామూర్తితో చూడండి ఆయన, మళ్లీ రిపీట్ చేశారు. కట్టలు పెట్టి దానికి అల్లితే అది నీకే మంచిది కదా బంగారు అన్నారు.
0: రెండోసారి
1: మళ్లీ ఫెయిల్ అయ్యాను. అయిపోయింది స్వామి 5 నిమిషాలే, మళ్లీ కట్టలు పెడితే టైం అయిపోతుంది అని చెప్పి సరే ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన. మూడోసారి ఆయన వచ్చేటప్పటికి బాగుంది, అంతా రెడీగా ఉంది. ఆ అల్లేశారంటే అయిపోయింది స్వామి, నేను చేతుల్లో గంట పట్టుకున్నట్టు పట్టుకున్నాను దాన్ని, అయ్యేది స్విచ్ చేయండి అన్నారు. వేశారు, లైట్ వెలిగింది, షాండ్లియర్ వెలగడంతో పాటు నేను డాన్స్ మొదలెట్టాను. ఎవరికీ అర్థం కావట్లేదు, గడగడ గడ గడగడ గంట మోగిస్తున్నట్టు చేత్తో మోగుతోంది అది, నేనేమో గిలగిలగిలగిలగిలాడిపోతున్నాను. చిరంజీవిరావు గారు ఉన్నారు అక్కడ, ఆయన చూస్తున్నారు ఏమైంది వీడికి అని చెప్పి. తోటి విద్యార్థి ఉన్నాడు, వాడు చూస్తున్నాడు ఏమైంది వీడికి, స్వామి ఎదుర్కొండ ఇలా బిహేవ్ చేస్తున్నాడు, స్వామి ఒక్కరికే అర్థమైంది ఏమవుతుందో. ఐ వాజ్ గెటింగ్ ఎలక్ట్రోక్యూటెడ్. అది ఎక్కడో అర్థింగ్ ప్రాబ్లం ఉండి ఆ మెటల్ రాడ్ నా చేతిలో ఉన్నది కాస్త, ఇట్ వాజ్ ఆల్సో గెటింగ్ 250 వోల్ట్స్ ఏసి. స్వామి మాత్రం ఇట్ ఇడ్ ఎ మోస్ట్ పెక్యులియర్ థింగ్. నన్ను అలా డాన్స్ చేయడం చూసి నవ్వుకుంటూ నవ్వుకుంటూ కుర్చీ మీద పడ్డారు ఆయన. పడి లేచి అప్పుడు ఆయన రొట్టు విద్యార్థితో చెప్పారు, ఆ స్విచ్ ఆఫ్ చేయి ఫస్ట్ అన్నారు. స్విచ్ ఆఫ్ చేసి కానీ నేను అలా కాసేపు ఆ చాండిలియర్ రెండో విద్యార్థి చేతిలో పెట్టి ఢామని కూలిపెడ్డాను కింద. అప్పుడు స్వామి లేపి, బంగారు ఇంకోసారి నేను చెప్పింది వింటే నీకే మంచిది కదా అన్నారు ఆయన. ఇది కూడా చూడండి, ఇది చాయిస్ ఆఫ్ వర్డ్స్, ఐ నెవర్ ఫర్గెట్ ఇట్. ఇంకొకసారి అంటే మళ్లీ ఫెయిల్ అయ్యే ఛాన్సులు వెరీ హై. ఇంకొకసారి నేను చెప్పింది వింటే అంటే నువ్వు వింటావని కూడా గ్యారంటీ లేదనమాట. ఇంకోసారి నేను చెప్పింది వింటే నీకే మంచిది కదా,
0: నీకే మంచిది అని కూడా చెప్పలేదు.
1: మంచిది మంచిది కదా అంటే అది కూడా ఈజ్ లెఫ్ట్ ఇట్ ఓపెన్, సో ఐఎమ్ లైక్లీ టు ఫెయిల్ ఇన్ ఆల్ 3 టెస్ట్ అనమాట మళ్లీ. బట్ దట్ ఈస్ ద వే హీ టీచర్స్ ఎవ్రీబడి. ఎవరికి ఏమిటంటే నువ్వు ఇది చెయ్యి అని చెప్పరు, నువ్వు ఇది చెయ్యి బంగారు నీకే మంచిది కదా అంట. నువ్వు చేస్తే చెయ్యి, లేకపోతే లేదు, అది నీ ఇష్టం. నువ్వు చేసినా హిజ్ లవ్ ఇస్ స్టిల్ దేర్, నువ్వు చేయకపోయినా హిజ్ లవ్ ఇస్ స్టిల్ దేర్, బట్ హీ విల్ నాట్ ఇంటర్ఫియర్ విత్ ద కాన్సిక్వెన్సెస్. మన కర్మతో ఆయన ఇంటర్ఫియర్ అవరు. మనం ఆయన చెప్పింది వింటే దాన్ని లైటన్ చేస్తారు. అంటే 10 దెబ్బలు పడే బదులు 1 దెబ్బ పడుతుంది అది అన్నమాట. సో దాట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లెసన్స్ ఐ హావ్ లెర్న్ ఇన్ దిస్ ఎక్స్పీరియన్స్. షాండ్లియర్ ఎక్స్పీరియన్స్ అని పిలుస్తాను కొంతమంది, వర్నిలీ దే సే ఇట్స్ అన్ ఎలక్ట్రిఫైయింగ్ ఎక్స్పీరియన్స్.
0: బిఎస్సి ఎంఎస్సి ఈ 5 ఏళ్ల చదువుకునే టైంలో 5 ఇయర్స్ సమయంలో చాలా అమూల్యమైన సమయం అది, మన యూత్ లో మోస్ట్ ఇంపార్టెంట్ టైం ఆ పీరియడ్. మీరు స్టూడెంట్స్ కి ఇచ్చే దిశానిర్దేశం ఏంటి?
1: ద ఓన్లీ వన్ లెసన్, దట్ ఈస్ ప్రయారిటీస్. ప్రయారిటీస్ విద్యార్థి అన్న తర్వాత వీ షుడ్ ఆల్వేస్ ఆస్క్ అవర్ సెల్వ్స్ ద ఫస్ట్ క్వశ్చన్, ఇస్ దిస్ నెసెసరీ ఫర్ మీ, ఇస్ దిస్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఈ ప్రశ్నలు ఎప్పుడూ అడుగుతూనే ఉండాలి మనం. ఇప్పుడు మన విద్యార్థి కింద స్వామి కూడా చెప్తారు తరచు, మీరు ఇక్కడికి వచ్చింది విద్యార్థి అంటే నీ మొట్టమొదటి డ్యూటీ ఏంటి, విద్యను అభ్యసించు, దట్ ఈస్ యువర్ ఫస్ట్ డ్యూటీ. విద్య అన్నది మళ్లీ స్వామి బాగా డిఫైన్ చేస్తారు, విద్య అన్నది ఫిజిక్స్ మ్యాథ్స్ బయాలజీ కెమిస్ట్రీ కాదు, దట్ ఈస్ 30% ఓన్లీ. ఇంకొక 70% ఆధ్యాత్మిక విద్య. అంటే అది మందిరంలో వచ్చేది స్పిరిచువాలిటీ అన్నది. ఈ రెండు కలిపితేనే టోటల్ విద్య. సో విద్యార్థి అన్నవాళ్లు ఈ ప్రశ్న తరచూ ఎవ్రీ టైమ్ వి షుడ్ ఆస్క్. ఇది మన సత్యసాయి విద్యార్థులకే కాదు, ఇప్పుడు నేను బయట చూస్తున్న విద్యార్థుల్లో కూడా దిస్ ఈజ్ వాట్ ఐ ఆల్వేస్ ఫీల్, ప్రయారిటీస్. ఇది నాకు అవసరమా ఈ సమయంలో, నాకు ఇది, ఇస్ దిస్ మై డ్యూటీ? యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్ వాట్ ఈజ్ యువర్ డ్యూటీ. దట్ ఈస్ ద ఓన్లీ లెసన్. అంటే చాలా మంది చెప్తారు రియలైజ్ ద వాల్యూ ఆఫ్ వాట్ యూఆర్ డూయింగ్ దర్, ఎస్ కరెక్ట్. Realize that you are getting a very good education, correct, no doubt about it. Ivanni correct e, kaani inni confusion lo chese badulu I would put it in one simple word. Inti samsara anubhavala tarata, what is my duty in every station of life? Vidyarthi kindunnappudu what is your duty as a vidyarthi? You should study, you should learn, take full advantage of the situation. Swami inta manchi infrastructure create chesaru manaku akkada. So adi etuvanti vidhanga manam adi danni vaadukuni vidyani poorthiga abhyasinchagalam. Ikkada I will repeat once again, Swami's definition of vidya and what even I am referring to right now is temporal as well as secular. అంటే ఏమిటంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎంబీఏ అదంతా కూడా నేర్చుకో, బట్ దాంతోపాటు ఆధ్యాత్మికం కూడా నేర్చుకోవాలి. ఆధ్యాత్మికానికి అంత రూటు, అంత వాల్యూ ఇచ్చే విద్యాసంస్థ సత్యసాయి విద్యాసంస్థ ఒకటే అని నాకు బాగా తెలిసింది ఇప్పటికీ. మిగతా వాళ్ళు మొరాలిటీ, స్పిరిచువాలిటీ గురించి మాట్లాడితేనే ఏహా వీడండి పాతకాల మనిషి అనే రకం. దాని వికృత రూపం ఏమిటో మనందరికీ కనబడుతూనే ఉంది. సో మొరాలిటీ అన్నది, స్పిరిచువాలిటీ అన్నది విద్యార్థుల్లో లేనంత కాలం దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు దిస్ డిస్టార్టెడ్ ఇమేజెస్ దట్ వీ సీ ఇన్ సొసైటీ అండ్ ద డిస్టార్టెడ్ యాక్షన్స్ దట్ వీ సీ ఫ్రమ్ మెన్. కాబట్టి విద్యార్థి అన్న తర్వాత ప్రయారిటీస్, వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ ఐ షుడ్ ట్యాకల్? మొట్టమొదటి నేను చేయాల్సింది ఏమిటి? విద్యను అభ్యసించాలి. దాని తర్వాత మిగతావన్నీ ఆలోచించవచ్చు. సో ప్రయారిటీస్ షుడ్ బి వెరీ వెరీ క్లియర్లీ డిఫైన్డ్ by the students. That is the only advice I can give the students. Everything else Swami will take care.
0: Mee MSc ayindi Swami munde meeku chepparu, MSc tarvata mimmalni PhD cheyisthanani. Meer PhD loki etla join ayyaru? Swami meeku aa samayamlone meeru Swami tho lopalu unde avakasanni kuda meeru sampadincharu. Swami meeku aa prasadanni etla icharu? Aa vishayalu matho cheppandi.
1: 1990లో నా ఎంఎస్సీ అయిపోయింది. అయిపోయినప్పటికీ అప్పుడు స్వామి పిహెచ్డి చేయిస్తారు కదా అని చెప్పి వెయిట్ చేస్తున్నాం మేము. స్వామి మాత్రం ఏం మాట్లాడట్లేదు. అంటే ఒక్కొక్కసారి కాన్వర్జేషన్స్ లో చెప్పేవారు, అంటే పిహెచ్డి చదువుకుంటున్నావా అన్నారు. నేను చదువుకుంటున్నాను కానీ ఇన్స్టిట్యూట్ సైడ్ నుంచి ఏమీ రావట్లేదు. సరే సంవత్సరం అయిపోయింది, ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోయిన తర్వాత ఒకరోజు చక్రవర్తి గారు, అప్పుడు హీ వాజ్ ద రిజిస్ట్రార్, ఆయన వచ్చి ఒకరోజు ఉన్నట్టుండి పిలిచి, ఏం చేస్తున్నారు మీరు, స్వామి మిమ్మల్ని పిహెచ్డి చేయమన్నారు కదా, ఏది సినాప్సిస్ సబ్మిట్ చేయలేదు, ఇంకా ఏం మాట్లాడట్లేదు ఒకటి, మీరు స్వామికి ఇంత అనుభవంలో అంత ప్రసాదం ఇస్తే మీకు ఇంత అనుగ్రహంతో మీరేమిటి దాన్ని ఇలా ధిక్కరిస్తున్నారని చెప్పి కొంచెం గట్టిగానే చెప్పారు మాతో. సరే మా అక్కడ ముగ్గురు నలుగురు వెయిట్ చేస్తున్నాం. అప్పుడు వెయిట్ చేస్తున్నప్పుడు మా కంగారు కంగారుగా సరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళాం. ఇన్స్టిట్యూట్కి వెళ్ళి సరే ఇప్పుడు ఎక్కడ చేయాలి, అందరు గైడ్ ఎవరు మనకి అని చెప్పి వెళ్తే అది కూడా స్వామి ఎలా అరేంజ్ చేశారో చూడండి. అప్పుడు ఫిజిక్స్ డిపార్ట్మెంట్ లో ఆప్టిక్స్ బ్రాంచ్ లో మాత్రమే ఉండేది పిహెచ్డి అవకాశం. ఆప్టిక్స్ ప్రొఫెసర్ కి అప్పుడు ఆల్రెడీ ముగ్గురు పిహెచ్డి స్కాలర్స్ ఉన్నారు, ఆయనేమో ఇంకా నాలుగో వాడిని నేను ఎప్పుడు తీసుకోలేను, ముగ్గురు ఆల్రెడీ ఉన్నారని చెప్పి ఆయన నేను చేయలేనని చెప్పారు. ఇంకెక్కడ మరి ఫిజిక్స్ లో అవకాశం లేదు. సరే నేను మన రిజిస్ట్రార్ గారికి చెప్పాను, వెళ్ళి సార్ ఇలా అవకాశం లేదంటున్నారంటే సరే చూస్తానని చెప్పారు ఆయన. స్వామికి చెప్పారు, ఏమైందో తెలియదు. వారం రోజుల తర్వాత మళ్లీ కాల్ వచ్చింది. ఏమిటంటే ప్రత్యేకంగా న్యూక్లియర్ ఫిజిక్స్ అని చెప్పి ఒక కొత్త విభాగంలో పీహెచ్డీ చేయటట్టు స్వామి ఏర్పాటు చేశారు. దాంట్లో మొట్టమొదటి విద్యార్థిని నేనే. సరే అక్కడ గైడ్ కూడా ఉన్నారు, లక్కీగా సీనియర్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన నేపథ్యంలో ఒక స్వామి గైడెన్స్ తో, స్వామి అనుగ్రహంతో న్యూక్లియర్ ఫిజిక్స్ కొత్త విభాగం ఒకటి వచ్చింది, దాంట్లో రీసెర్చ్ స్కాలర్స్ తీసుకోబడుతున్నారని చెప్పి నువ్వు వెళ్ళు అని చెప్పి నాకు చెప్పారు. సరే వెళ్లాను, రిజిస్టర్ అయ్యాను, సినాప్సిస్ సబ్మిట్ చేశాను, పీహెచ్డీ చేస్తున్నాను. పీహెచ్డీ చేస్తూ ఉంటే అది ఆల్మోస్ట్ అయిపోతుంది. అప్పుడే 1993 మీకు తెలుసు ఏమైందో ఆ సంవత్సరం. 1993లో అవుతూనే అప్పుడు స్వామి ఇంకా పూర్తి అవుతోంది, ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాలు పనిచేస్తే నా పీహెచ్డీ అయిపోతుంది. అది స్వామితో ఉండే ఆ మహాభాగ్యం స్వామి ప్రసాదించారు. అప్పుడు కూడా స్వామి ఏమన్నారంటే రెండు మూడు సార్లు అనుకున్నారు, వీడు పీహెచ్డీ చేస్తున్నాడు కదా, అంతరాయం కలుగుతుంది వీడికి, నన్ను చూసుకుంటూ ఉంటే వాడు పీహెచ్డీ ఏం చేస్తాడు ఇంకా అని చెప్పి నన్ను హాస్టల్కి తిరిగి పంపించేద్దామనే ప్రయత్నాలు రెండు మూడు సార్లు చేశారు. ఆయన అనుగ్రహం నేను చెప్పాను అదే గాడ్ స్వామీస్ విల్ ఇస్ నాట్ వీఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ ష్యూర్ హౌ ఇట్ వర్క్స్ అండ్ వెన్ ఇట్ వర్క్స్ అండ్ వై ఇట్ వర్క్స్ దిస్ వే. మనం లాజిక్ అది మనం వాడితే ఇలా చేసి ఉండొచ్చు కదా అలా చేసి ఉండొచ్చు కదా అని మనం చాలా సార్లు అనగవచ్చు, కానీ నన్ ఆఫ్ దీస్ వర్క్ విత్ హిమ్. ఎందుకంటే డివినిటీ ఈజ్ వాట్ ఫాలోస్ ఆఫ్టర్ లాజిక్ ఫెయిల్స్, ఇంకా లాజిక్ వర్తించదు అది. సరే ఎందుకు అన్నిసార్లు అన్ని ప్రస్తావనలు అయినా కూడా నన్ను హాస్టల్కి పంపించలేదు, ఆయనతోనే పెట్టారు. సో కాబట్టి అలాగే ఉండి ఆయన సేవ చేసుకుంటూ ఆ మహాభాగ్యాన్ని అనుభవించుకుంటూ దాన్ని ఆనందించుకుంటూ అలాగే నా పీహెచ్డీ పూర్తి చేశాను. 1994లో పీహెచ్డీ పూర్తి చేసేశాను.
0: ఇంతవరకు మీరు అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమంలో భాగంగా స్వామి పూర్వ విద్యార్థి అయిన డాక్టర్ ఎం సాయినాథ్ గారి అనుభవాల శీర్షికలోని రెండవ భాగాన్ని విన్నారు. ఈ శీర్షికలోని మూడవ ఆఖరి భాగం రేపు మీరు వింటారు. ఒకవేళ ఏ కారణంగానైనా ఈ భాగం గాని క్రిందటి భాగం గాని మీరు వినలేకపోయినట్లయితే దీనిని మా వెబ్సైట్ www.radiosai.org లోని ఆడియో సెర్చ్ లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకుని వినవచ్చు. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుడికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: లోభత్వం ఉన్నవారికి విచక్షణా జ్ఞానం ఉండదు. లోభము వలన క్షోభ కలుగుతుంది. దీన్ని తెలిపే లోభి మహాలోభి అనే చిన్న కథను ఇప్పుడు విందాం. ఒక ఊరిలో లోభి మహాలోభి అని ఇద్దరు సోదరులుండేవారు. వారిద్దరూ కడుపు నిండా భోంచేసేవారు కాదు. తాత్కాలికమైన అభీష్టాలను నెరవేర్చుకోవడానికి మాత్రమే దైవ ప్రార్థనలు చేసేవారు. దైవానికి నైవేద్యం పెట్టాలనుకున్నప్పుడు ఒక కండ చక్కెర ముక్కను పరమాత్మనికి కేవలం చూపించి నోట్లో వేసుకునేవారు. కారణమేమిటంటే, భగవంతుని విగ్రహం ముందు ఒక నిమిషం సేపు ఉంచినా ఆ చక్కెరను ఏ చీమలైనా తింటాయనే లోభత్వమే. ఒక్క ప్రాణికి కూడా ఉపకారం చేయని లోభులు వీరిద్దరు. ఒకనాడు పొరుగు గ్రామంలో వారి దగ్గర బంధువు చనిపోతే ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి పెద్దవాడైన లోభి బయలుదేరాడు. బస్సులోని బండిలోగాని వెళ్తే డబ్బు ఖర్చవుతుందని నడిచిపోవటానికి సిద్ధమయ్యాడు. తెల్లవారుజామున బాగా చీకటిగా ఉండగానే బయలుదేరాడు. చీకటిగా ఉన్నప్పుడే అన్న ప్రయాణానికి సిద్ధమవుతుంటే తమ్ముడు ఒక చిన్న దీపం వెలిగించి ఒక సంచిలో బట్టలు సర్ది ఇచ్చాడు. అన్న వెళ్లగానే తలుపులు వేసుకుని పడుకుందామనుకున్నాడు. అయితే ఎక్కువసేపు దీపం వెలిగితే కిరోసిన్ కొంత ఖర్చవుతుందని దీపం ఆర్పివేసి ఒక గూటిలో పెట్టబోయాడు. ఆ చీకట్లో గూటిలో ఉన్న తేలు అతన్ని కొట్టింది. ఆ బాధతో తమ్ముడు మూలుగుతూ పడుకున్నాడు. ఇక అన్నగారు, ఆయన మహాలోభి. 3 మైళ్లు నడిచేటప్పటికీ ఏదో గుర్తుకు వచ్చి ఇంటికి వెనక్కి వచ్చాడు. అప్పటికి ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. తలుపు కొడుతూ తమ్ముడు, తమ్ముడు అని పిలిచాడు. తమ్ముడు బాధతో మూలుగుతూ లేచి తలుపు తీసి, ఎందుకన్నగారు తిరిగొచ్చారు అని అడిగాడు. అన్నగారు, నాయనా, బయలుదేరి వెళ్లేటప్పుడు చెప్పడం మర్చాను. వెలిగించిన దీపం ఆర్పేవో లేదో, కిరోసిన్ ఖర్చవుతుంది, హార్పమని చెప్పటానికే వచ్చాను అన్నాడు. తేలుకుట్టిన బాధతో లోభి అయిన తమ్ముడు, ఎంత దూరం వెళ్లి తిరిగి వచ్చారు అని అడిగాడు. 3 మైళ్లు వెళ్లి తిరిగి వచ్చాను అన్నాడు మహాలోభి. అయ్యో, 3 మైళ్లు వెళ్లటం, 3 మైళ్లు రావటం అంటే 6 మైళ్లు నడవటం వలన మీ పాదరక్షలు ఎంత అరిగిపోయాయో యోచించారా అన్నాడు తమ్ముడు. వెంటనే మహాలోభి, ఒరే తమ్ముడు, నాకంత తెలివి లేదనుకున్నావా? ఈ 6 మైళ్లు నేను చెప్పులు చంకలో పెట్టుకుని నడిచానురా అని మళ్లీ ప్రయాణమయ్యాడు. చెప్పులు వేసుకొనక నడవటం వలన ప్రయాణ మధ్యలో పాముకాటుకు గురయ్యాడు. లోభత్వం ఉన్నవారికి విచక్షణాజ్ఞానం ఉండదు. లోభం వలన క్షోభ కలుగుతుంది.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ యువత సాయి భగవాను దివ్య సమక్షంలో ప్రదర్శించిన నాటకం వ్యక్తే శక్తి వింటారు.

0: మల్లన్నా ఎప్పుడు చూసినా అదే పాట పాడుతూ ఉంటావు.
1: అట్టగాదరా, ఎప్పటించో అందరం ఇవే సమస్యలతో బాధపడుతున్నాం కదా. నా పాటిని ఎవరైనా మన సమస్యలు తీరే మార్గం చూపకపోతారా అని ఎప్పుడు అదే పాట పాడుతూ ఉంటాను.
2: నీ పిచ్చిగానే పాట పాడితే పాటలు తీరుతాయట్రా.
0: ఒరాయ్, వీడు చెప్పేది నిజమే కదరా. మన ఊర్లో మందులు ఇవ్వటానికి డాక్టర్లు రారు, వ్యవసాయం చేసుకుందామంటే నీరు కూడా లేదు, పోనీ ఏదైనా పని చేసుకుందామంటే పని దొరకదు. ఇదంతా చూసి ఇప్పటికే చాలా మంది ఊరొద్దులు వెళ్లిపోయారా. ఏంటో తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది.
3: ఒరే బాబు, మీ ఊరు రావాలంటే మూడు చెరువులు నీళ్ళు తాగాల్సి వస్తుందిరా. సరైన రోడ్ లేదు, పైగా ఆ కొండ చుట్టూ సైకిల్ తొక్కుంటూ వచ్చేసరికి నా ఒళ్ళుకి అసలు కోణం అయిపోతుందిరా. నా వల్ల అవ్వట్లేదు, వేరే ఊరు డ్యూటీ వేయించేసుకుంటాను.
1: అదేం బాబే అట్ట అంటారు, మీరు కూడా రాకపోతే మాకింకా ఈ మాత్రం విషయాలు ఎట్ట తెలుస్తాయి.
3: అది నిజమే గాని ఎంత శ్రమ నేను పడలేనురా బాబు. ఇదిగో ఈ ఉత్తరాలు తీసుకోండి. తిమ్మయ్యా, మల్లన్న, అంగడి శెట్టి, మాంజీ, దశరథ్ మాంజీ, నిన్నేనయ్యా బాబు. ఏంటి దశరథ్, భార్య పోయిన బాధ నుంచి ఇంకా తేరుకోలేదా పాపం?
2: లేదయ్యా, భార్య పోయిన దగ్గర నుంచి సానా బాధలో ఉన్నాడు. ఏం తింటున్నాడో కూడా తెలియదే. వీడి తమ్ముడు కూడా కూలి కోసం ఊరొదిలి పట్నం పోయాడయ్యా. పాప ఈ మనిషికి ఊళ్ళో గంజి నీళ్లు పోయడానికి కూడా ఎవ్వరూ లేరయ్యా.
3: ఆ తమ్ముడి దగ్గర నుంచి అనుకుంటా ఈ ఉత్తరం. అవును గాని మీరు ఇంతమంది ఉండగా ఆ ఆడమనిషి ప్రాణాలు కాపాడలేకపోయారేంటయ్యా? అసలు మీరంతా ఏం చేస్తున్నట్టు?
4: పాపం అందరూ సాయం వచ్చారయ్యా, కానీ ఈ కొండ చుట్టూ 50 కిలోమీటర్లు తిరిగి పట్టణంలో ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఈ ఘోరం జరిగిపోయిందయ్యా. పట్టణం చేరేందుకు దగ్గరదారు ఉంటే నా భార్య నాకు దగ్గేదయ్యా, నా భార్య నాకు దగ్గేది.
5: ఎవరా ఎవరా అరుపులు?
6: సిమాద్రి ఎవరు పిలుస్తున్నారా రే?
5: సిమాద్రి, సిమాద్రి.
6: ఏంట్రా,
5: ఘోరం జరిగిపోయిందిరా?
6: ఏం జరిగిందిరా?
5: నీ కొడుకుని.
6: ఏంట్రా, ఏమైందిరా వాడికి?
5: కొండ దగ్గర దాచుపం కాడేసిందిరా?
6: పాము కాడేసిందా?
5: అయ్యో పాము కాడేసిందిరా. పట్టణం తీసుకెళ్తుంటే సగం దారిలోనే.
6: ఏం జరిగిందిరా?
5: సగం దారిలోనే అంతా అయిపోయిందిరా.
6: ఏంట్రా నువ్వు చెప్పేది, ఇది నిజమేనారా?
5: అవునరా, అంతా అయిపోయిందిరా.
6: ఒరే నా కొడుకు, నన్నేంటి?

0: ఆ సింహాద్రిగాడికి ఎంత కష్టం వచ్చి పడిందిరా.
1: చెట్టంత కొడుకు అన్యాయంగా పోయాడురా పాపం.
2: ఆ కుర్రాడు కూలి కోసం ఎప్పుడు పట్నం పోవాలనేవాడురా. పాపం ఈ రోజాడు ఏకంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడురా.
1: సింహాదిగాడి ఇంత కష్టాన్ని ఎట్ట తట్టుకుంటాడో ఏంట.
0: సమయానికి వైద్యం అందక మన ఊళ్ళో చాలా మంది బలవుతున్నారా.
3: అవునరా, నిన్న నాకు జరిగింది, ఇయాల ఆ సింహాద్రిగాడికి జరిగింది, రేపు ఇంకొకరికి జరుగుతుందో ఏమోరా. ఏంట్రా, మనం ఏం పాపం చేశావురా? ఎందుకురా మన బతుకులు ఇట్టావుతున్నాయి? మన ఊరికేదో శాపం ఉన్నట్టుందిరా.
1: అయినా ఆ దేవుడికి కూడా మన ఊరిపైన దయలేదురా.
2: కనీసం ఏ ప్రభుత్వం మనం ఆదుకోవడం లేదురా.
0: దేవుణ్ణి ప్రభుత్వాన్ని అని లాభం లేదురా. అయినా ఇదంతా మన కర్మరా కర్మ.
4: సర్పంచ్ గారు, సర్పంచ్ గారు, సర్పంచ్ గారు.
3: అయ్యా సర్పంచ్ గారు, సర్పంచ్ గారు.
5: ఏమిటి?
3: చూశారా, ఇవాళ మన ఊళ్ళో మరో ఘోరం జరిగిపోయిందయ్యా.
5: ఏం జరిగింది?
3: మన సింహాద్రి కొడుకుని పాము కాటేసిందయ్యా.
5: పాము కాటేసిందా?
3: అవునయ్యా. కొండ చుట్టూ తిరిగి వాణ్ణి పట్టణంలో డాక్టర్ బాబుకి దగ్గరికి తీసుకెళ్లే లోపే దారిలోనే ఆడు చచ్చిపోయాడయ్యా.
5: చనిపోయాడా?
3: అలా అంటే కాదయ్యా, మీరు ఏదో ఒకటి చెయ్యాలయ్యా. మీరు ఇట్లా చూస్తూ ఊరుకుంటే కాదయ్యా.
5: చూస్తూ ఊరుకోకుండా ఏం చేయమంటావు దశరథ్? మన గ్రామానికి డాక్టర్లు మందులు ఇవ్వడానికి రారు. పోని మనమే పట్టణం పెడదామంటే 50 కిలోమీటర్ల దూరం. అది ఆ గతుకుల రోడ్లో 6 గంటల ప్రయాణం. ఏమిటి 6 గంటల ప్రయాణం? మన కష్టాల గురించి ప్రభుత్వానికి ఎన్నో అర్జీలు పెట్టాను. వారు అధికారం కూడా పంపించారు.
2: మరి వాళ్ళు ఏమన్నారయ్యా?
5: వారు అదిగో ఆ కొండను తొలచి ఏదైనా మార్గం చేస్తే మన గ్రామం నుంచి పట్టణానికి 1 గంటలోనే, కేవలం 1 గంటలోనే చేరుకోవచ్చు అంటున్నారు. కాని ఆ కొండ బండారాలతో ఏర్పడిన కొండ. ఆ కొండని తొలచి మార్గం చేయడం ఎంతో కష్టమైన పని.
3: ఏంటి ఏమన్నారు? ఈ కొండను కొట్టి దారి చేస్తే గంటలో పట్టణం వెళ్ళిపోవచ్చు అన్నమాట. అంటే మన కష్టాలు తీరే మార్గం ఉందన్నమాట.
1: ఒరే దశరథ్, ఏం మాట్లాడుతున్నావురా? ఆ కొండను తొలిచి మార్గం చేయడం సాధ్యమైన పని కాదు.
5: అయినా ఆ కొండను తొలచాలంటే బోలెడన్ని మెషిన్లు కావాలి, వందల వందల మనుషులు కావాలయ్యా,
0: లక్షల లక్షలు డబ్బు కూడా కావాలి. అయినా ఇవన్నీ ఉన్నా ఇంత పని చేయటానికి ఎన్నో ఏళ్లు పడుతుంది.
5: ఇవన్నీ జరిగే పనులు కావు కాని. పదండి అయ్యా, పదండి, పోదాం, మీ పనులు చూసుకోండి.
3: ఆగండ్రా, ఆగండ్రా, అలా వెళ్ళిపోతారేంట్రా?
0: వెళ్ళిపోక ఏడ్చేయమంట.
3: అది కాదురా, మన కష్టాలు తీరే దారి ఒకటి ఉందని తెలిసింది కదా, దాని గురించి ఆలోచించకుండా అట్ట వెళ్ళిపోతారేంట్రా?
0: అంటే ఏం చేద్దాం?
3: మనం ఏం చెయ్యాలంటే అందరం కలిసి మన చేతులతో ఈ కొండని బద్దలు కొట్టి దారి చెయ్యాలరా.
0: ఒరే దశరథ్, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? ఒరే మన చేతులతో అంట ఆ కొండను కొట్టాలట్రా.
1: ఒరే కొండను కొట్టడం అంటే గోడకి మేకలు కొట్టడం కాదు.
2: ఒరే ఆ కొండని పిండి చేసే లోపల మనం పిండి అయిపోతాం రా.
3: మొన్న నష్టం నాకు జరిగింది, ఇవాళ ఆ సింహాద్రిగాడికి జరిగింది, రేపు ఇంకోరికైనా జరగొచ్చురా. ఆ ఇంకోరు మీలో ఒకరు కావచ్చు. అందుకేరా మనమంతా కలిసి ఈ కొండను బద్దలు కొట్టి దారి చేయాలరా.
0: ఒరే దశరథ్, ఇందాకన్నట్టుగా ఆ కొండను కొట్టాలంటే ఎన్నో ఏళ్లు పడుతుంది, ఎన్నో వందల మంది రాత్రింబగళ్ళు కష్టపడాల్సి ఉంటుంది.
2: అయినా ఇది అయ్యే పని కాదు, పోయే పని కాదు, పదరా పోదాం.
3: ఈ చేతకెంతనవరా.
2: ఒరే దశరథ్, ఏమంటున్నావురా? నీ భార్య పోయిందన్న బాధ నుంచి నువ్వింకా తేరుకున్నట్టు లేవురా, అందుకనే ఏవేవో మాట్లాడుతున్నావు.
1: అయినా అందరం కొండను కొడుతూ కూర్చుంటే పిల్లాంబిడ్డల్ని ఎవరు చూస్తారు? వాళ్ళకి తిండెవరు పెడతారు?
3: అరే మల్లన్న, పిల్లా పాపలు అంటున్నావే, నేను చేద్దామన్న ఈ పని కూడా వాళ్ల కోసమేరా. అరే వెంకయ్య, నువ్వు కొండను కొట్టడానికి వందల మంది కావాలంటున్నావే, అరే మనకే గనక కొండంత మనోబలం పట్టుదల ఉంటే ఈ కొండని మనమే పిండి పిండి చేసి దారి చేయొచ్చురా.
2: దశరథ్, నువ్వేం మాట్లాడుతున్నావురా? ఇందాక నీకు మతిపోయింది అనుకున్నాను, నీకు నిజంగానే ఏదో పిచ్చి పట్టిందిరా?
1: ఆవేశంలో మాట్లాడింది చాలు, ఇంటికి పోయి కాస్త నిదానంగా ఆలోచించు, నీకే అర్థమవుతుంది. ఎప్పదండ్రా,
3: అలా వెళ్ళిపోకండ్రా, నా మాట వినండ్రా. రే మల్లన్న, రే వెంకయ్య, మీలో చల్లని రాదేంట్రా? అయ్యో భగవంతుడా.
6: దశరథ్, ఏమలా నిరాశపడుతున్నావు? కొండను బద్దలు కొట్టాలనే సత్సంకల్పం నీకు లేదా? ఈ కార్యాన్ని సాధించగలనన్న దృఢమైన నమ్మకం లేదా? లే, ఒక్కమారు ఆలోచించు. ఈ కొండ కారణంగానే సకాలానికి వైద్యం అందక నీ కళ్ల ముందే నిస్సహాయంగా నీ భార్య మరణించింది. జ్ఞాపకం లేదా? మీ గ్రామ ప్రజల బ్రతుకుల్లోని ఇన్ని దౌర్భాగ్యాలకు కారణమైన కొండను పగలగొట్టి దారి చేసి చూపించు.
3: లేస్తాను, తప్పక ఈ కొండను పగలగొట్టి దారి చేస్తాను. ఈ గ్రామంలోని కష్టాలకు కన్నీళ్లకు అడ్డుకట్ట వేస్తాను. కాని నేనొక్కడిని ఒంటరిగా ఎలా సాధించగలను? నాతో ఎవరూ లేరే. నా ఒక్కడి వల్ల అవుతుందా ఈ కార్యాన్ని సాధించగలనా?
6: దశరథ్, నీపై నీకు సంపూర్ణ విశ్వాసం గనక ఉంటే నీ ఒక్కడివే ఈ బృహత్ కార్యాన్ని సాధించగలవు. అందరి మేలు కోసం నీవు సాధించే ఈ ఒంటరి పోరాటంలో దైవం నీకు తోడుగా నిలుస్తుంది. మానవ ప్రయత్నానికి దైవ సహాయం ఎల్లప్పుడూ ఉంటుంది. దశరథ్, ఆ కొండను కొట్టడానికి ఈ ఉలి నీ చేతిలో పనిముట్టయితే ఈ మహాద్భుత కార్యాన్ని సాధింపచేయుటలో నీవు ఆ దేవుని చేతిలో పనిముట్టువి. దైవం నీకు తోడుగా ఉన్నప్పుడు అపజయం నీ దరిదాపులకు కూడా రాదు. దైవం నీకు అండగా ఉన్నప్పుడు ఎంత పెద్ద కొండైనా మట్టి ముద్దలా కరగాల్సిందే. ఆ దైవం ముందు తల వంచాల్సిందే. పద, రాబోయే తరాలకు సౌభాగ్య జ్యోతిని అందించు. కదులు, అసాధ్యాన్ని సుసాధ్యం చేయి. వెళ్ళు దశరథ్, వెళ్ళు.
3: లేస్తాను, తప్పక ఈ కొండను పగలగొడతాను. ఎవ్వరు వారించినా ఈ పనిని ఆపను.

0: దశరథ్, ఇది అసాధ్యం, నీ వల్ల కాదు, ప్రయత్నాన్ని మానుకో మానుకో మానుకో.
1: నువ్వు ఒక్కడివి ఏం చేయగలవు, ఏం చేయగలవు, ఏం చేయగలవు? ఇది కాని పని, ఆపే ఆపే.

0: అద్భుతం దశరథ్, మా కళ్ళని మేమే నమ్మలేకపోతున్నాం.
1: నీవెవ్వరు నీకు సాయపడకపోగా నిన్ను ఎంతగానో నిరుత్సాహపరిచాం దశరథ్.
2: అయినా 22 ఏళ్ళు ఎండనక వాననక రాత్రింబవళ్ళు నువ్వు ఒక్కడవే చేయటం,
0: అది నిస్వార్థంగా మాకోసం, మన గ్రామ ప్రజల కోసం ఇంతటి దారి చేశావయ్యా.
3: కష్టపడితే సాధించలేంది ఏదీ లేదని నిరూపించావయ్యా.
1: దారి చేసి మా అందరికీ మార్గదర్శకుడు అయ్యా దశరథ్.
2: సుభాష్ దశరథ్, సుభాష్.
0: అద్భుతం, ఇది నిజంగా అద్భుతం.
4: అయ్యా అయ్యా అయ్యా, మన సర్పంచ్ గారు, మంత్రి గారిని, కలెక్టర్ గారిని మన ఊరు తెస్తారయ్యా.
5: మై గుడ్నెస్, సర్పంచ్ గారు, వెన్ యూ ఆర్ సేయింగ్, మీరు చెప్తున్నప్పుడు ఏమో అనుకున్నాను. 22 ఇయర్స్, 22 ఏళ్ల పాటు ఒక్క మనిషి, ఇట్స్ అమేజింగ్, అన్బిలీవబుల్. ఏం సార్?
6: నిజంగానే ఇది అద్భుతం.
7: ఇతనేనండి అయ్యా దశరథ్, ఇదంతా ఇతనే సాధించాడు.
6: దశరథ్ రావయ్యా, రా.
8: ఇంతటి మార్గాన్ని నువ్వు ఒక్కడే చేయడం మహా అద్భుతం. ఇలాంటి సంఘటన ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదు.
6: అది
8: నా నియోజకవర్గంలో జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అద్భుతాలు జరిగినప్పుడు ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని నేను మనవి చేస్తున్నాను. ఇవాళ్ళ నుంచి ఈ గ్రామం పేరు దశరథ్ నగర్ గా మార్చేస్తున్నాను. ఈ విషయాన్ని ప్రభుత్వానికి మరియు అధిష్టాన వర్గానికి వివరించి దశరథ్ నీకు పద్మశ్రీ బిరుదుని ఇవ్వాలని డిమాండ్ చేస్తాను. ఇంతటి ఘనత సాధించిన దశరథ్ కు ఒక పక్కా ఇల్లు, 5 ఎకరాల భూమిని శాంక్షన్ చేస్తున్నాను. ఆ ఏరి, ఆ పేపర్ వాళ్ళు,
9: టేక్ ఫోటోగ్రాఫ్స్.
10: కలెక్టర్ గారు, ఆ ల్యాండ్ విషయం చూసుకోండి.
11: ష్యూర్ సార్, ఐల్ టేక్ కేర్. ఆఫీసర్, ప్రిపేర్ ద ఫైల్ అండ్ గివ్ ఇట్ టు మీ.
12: సర్పంచ్ గారు, ఆ డీటెయిల్స్ కొంచెం ఇస్తారా?
10: వెళ్ళొస్తానయ్యా దశరథ్. నమస్కారం.
13: నమస్కారం
1: అయ్యా. ఒక్క నిమిషం.
10: ఏంటి దశరథ్?
1: చిన్న మనవయ్యా, ఇల్లు, 5 ఎకరాల భూమి ఇచ్చినందుకు కృతజ్ఞతలయ్యా. మీలాంటి పెద్దలంతా ఇన్నాళ్ళకి మా ఊరొచ్చి నేనేదో ఎవరూ చెయ్యలేని పనిని చేశానని, ఏదో సాధించానని ఏవేవో పెద్ద పెద్ద మాటలంటున్నారు. కాని నేను వీటిని ఆశించి ఈ పని చేయలేదయ్యా. నా భార్య, నా తోటి గ్రామ ప్రజలు సరైన సమయానికి వైద్యం అందక ప్రాణాలు కోల్పోవడం చూసి చూసి తట్టుకోలేక నేనెంతో ఆవేదన చెందేవాణ్ణి. నాలోని ఆ వేదనని చల్లార్చుకోవడానికి ఈ పని మొదలుపెట్టాను. కాని 22 ఏళ్ళు నాకు శక్తినిచ్చి నడిపించింది నా గ్రామ ప్రజలకు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండాలన్న ఆశయం, ఆ దేవుడు నా వెన్నంటే ఉన్నాడన్న ధైర్యం. ఈనాడు నా ఆవేదన చల్లారిందేమో గాని నా ఆశయం నెరవేరలేదయ్యా.
10: ఏంటి దశరథ్ ఆ నెరవేరని ఆశయం?
9: ఏ ఉందయ్యా, మా గ్రామానికి ఒక ఆరోగ్య కేంద్ర సదుపాయం.
10: ఆరోగ్య కేంద్రమా?
14: ఎస్ సార్, ఇట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ ప్రపోజల్. చాలా మంచి ఆలోచన సార్. బికాస్ ఆఫ్ దిస్ రోడ్, ఈ రోడ్ వల్ల 50 విలేజెస్, 50 గ్రామాలకు ఈ విలేజ్ సెంటర్ పాయింట్ అవుతుంది. ఇక్కడ ఒక ఆరోగ్య కేంద్రం కడితే చాలా మందికి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు చాలా బెనిఫిట్ అవుతుంది.
10: నిజంగానే ఇది మంచి ఆలోచనలాగా ఉంది. కానీ ఆరోగ్య కేంద్రం అంటే చాలా విషయాలుంటాయి కదా. హెల్త్ మినిస్టర్ గారితో డిస్కషన్ చేసి ఏదో ఒకటి చేస్తాంలే, చూద్దాం, ఏదో ఒకటి చేద్దాం. నమస్కారం. నమస్కారం
1: అయ్యా. ఒక్క నిమిషం.
10: ఏంటి?
1: పెద్ద మనసు చేసుకుని నా ఆవేదనని అర్థం చేసుకోండి అయ్యా. మీరు ఎప్పుడో ఆరోగ్య కేంద్రం కడతానంటే కాదయ్యా, నేను వృద్ధునైపోయాను. ఈ కొండను కొట్టి కొట్టి అలసిపోయాను. ఎన్నాళ్ళు బ్రతుకుతానో కూడా తెలీదు. మీరు తొందరగా ఆరోగ్య కేంద్రాన్ని కట్టించండి అయ్యా. ఏమైనా మా ఊళ్ళో ఆరోగ్య కేంద్రం నేను చూడాలా? దానికోసం కావాలంటే మీరు నాకు ఇస్తానన్న 5 ఎకరాల భూమిని తీసుకుని దానిలోనే కట్టించండి అయ్యా. అదే నా కళ, నా ఆశయం. నా కళని నిజం చెయ్యండి అయ్యా. నాకిచ్చిన భూమిని మీరు తీసుకుని ఆరోగ్య కేంద్రం కట్టించండి అయ్యా.
10: చెప్పాను కదా ఇందాక,
15: చేద్దాం, తప్పకుండా ఏదో ఒకటి చేద్దాం. నమస్కారం.
16: నమస్కారం.
9: బాధపడకు దశరథ్, ఇన్ని సంవత్సరాలు నీ శక్తినంతా గ్రామం కోసమే ధారపోసావు, ఇప్పుడు నీకిచ్చిన భూమి కూడా గ్రామానికే త్యాగం చేస్తావా? నిన్ను ఎలా పొగడాలో కూడా అర్థం కావటం లేదయ్యా.
1: అయ్యా, నా కళ నిజమవుతుందా అయ్యా?
16: అవుతుంది, తప్పనిసరిగా అవుతుంది.
1: వెంకయ్య, మల్లన్న, మన ఊరికి ఆరోగ్య కేంద్రం వస్తుందంటారా? నా ఆశయం ఫలిస్తుందా?
17: నీ కళని మేం నిజం చేస్తాం తాత, మేం నిజం చేస్తాం.
18: నీ ఆశయం కోసం మేం పాటుపడతాం.
1: మీరా, మీరు నా కళను నిజం చేస్తారా నాయనా? నా ఆశయం కోసం మీరు పనిచేస్తారా?
18: అవును తాత, మేం పనిచేస్తాం.
17: తాత, ఒక్కసారి నీ చేతుల్ని చూపించు. ఇవి ఇవి 22 ఏళ్ల పాటు కొండల్ని కొట్టిన చేతులు కావు, మా యువతరం భవిష్యత్తు బంగారు బాటలు వేసిన చేతులు.
18: మాకోసం ఇంతటి త్యాగం చేసిన నీకోసం మేమేమైనా చేస్తాం తాత.
17: నీ పవిత్రమైన ఆశయం కోసం, మన గ్రామాభివృద్ధి కోసం మేము కృషి చేస్తాం.
1: నిజంగానా నాయన? గ్రామాభివృద్ధికి మీ యువతరం ముందుకు రావడం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మన గ్రామం అభివృద్ధి అవుతుందన్న ఆశ కలుగుతోంది. కానీ అభివృద్ధి చిలక పలుకులతో సాధ్యం కాదు సుమా. మీలో పుట్టిన ఈ చైతన్యం పాలమీద పొంగులా కాకుండా బావిలోని ఊటలా ఉండాలి. దానికి మీకు వజ్ర సంకల్పం కావాలి. ఎంతటి త్యాగానికైనా మీరు సిద్ధపడాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఆ దేవునిపై విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసమే వ్యక్తిని శక్తిగా మారుస్తుంది.
18: అలాగే తాత, నువ్వు చెప్పినట్టే గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాం.
1: మన ఒక్క గ్రామాన్నే కాదర్రా, మన చుట్టూ ఉన్న ఎన్నో గ్రామాలు సమస్యలతో అల్లాడిపోతున్నాయి. మనమంతా కలిసి ఆ సమస్యలని రూపుమాపాలి.
18: మేము చేయబోయే ఈ మహత్తర కార్యంలో విజయం సాధించాలని ఆశీర్వదించు తాత.
1: మీకు కావలసింది నా ఆశీస్సులు కావురా? మీకు, నాకు, మనందరికీ కావలసింది అదిగో అదిగో ఆ భగవంతుని ఆశీస్సులు. భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు మనకు శక్తినివ్వమని అందరం ఆయన్ని ప్రార్థిద్దాం.

వీరు ఆంధ్రప్రదేశ్ యువత స్వామివారి దివ్య సన్నిధిలో ప్రదర్శించిన వ్యక్తే శక్తి నాటకం విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలను, సలహాలను listener@radiosai.org కి పంపించమని కోరుతున్నాం.

ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ముందుగా శ్రోతలందరికీ వినాయక నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈనాటి మన విశాఖ పత్తియాత్ర ప్రత్యేక కార్యక్రమానికి మీకు స్వాగతం. కలియుగ వైకుంఠమైన పుట్టపర్తిలోని మట్టి సోకితే పునర్జన్మ లేదని భక్తులు నిత్యం ఆరాధించే ఈ పుణ్యక్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతూనే ఉంటుంది. సాయీషుని పదస్పర్శతో పావనమైన ఈ ప్రశాంతి నిలయంలో వివిధ కార్యక్రమాలతో పండుగ పర్వదినాలలో భక్తులు తండోపతండాలుగా చేరి పునీతులవుతున్నారు. ఇలా భక్తులంతా సాయి భగవానుని చెంతచేరి జరుపుకునే ప్రత్యేక వేడుకలలో పత్తియాత్రలు ముఖ్యమైనవి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో విశాఖ జిల్లా భక్తులు ప్రశాంతి నిలయం నందు సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో పత్తియాత్రను ఆధ్యాత్మిక సాంస్కృతిక సంగీత కార్యక్రమాలతో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంలో పుట్టపర్తికి విచ్చేసిన శ్రీ సత్యసాయి సేవా సంస్థ విశాఖ జిల్లా పదాధికారుల సేవాదళ సభ్యుల అనుభవాలను, పత్తియాత్ర కార్యక్రమాల వివరాలను, అంతేకాకుండా జిల్లాలో నిర్వహించుకుంటున్న ప్రత్యేక సేవా కార్యక్రమాల వివరాలను వారితో జరిగిన సంభాషణల ద్వారా ఇప్పుడు మనం విననున్నాం. ప్రస్తుతం మనందరం జరుపుకుంటున్న వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ వరుస సంభాషణల కార్యక్రమాల మధ్య మధ్యలో గణపతిని స్తుతిస్తూ సాగే కొన్ని పాటలను కూడా మీరు వింటారు.

0: ఓం శ్రీ సాయిరాం. దర్శనం పాపనాశనం స్పర్శనం ముక్తిదాయకం అన్న స్ఫూర్తితో మన విశాఖ జిల్లా నుంచి అనేక మంది భక్తులు పుట్టపర్తి విచ్చేశారు. ఈ వరుసలో నిర్వహించుకుంటున్న ప్రత్యేక కార్యక్రమాలలో ఈరోజు మనతో పాటు విశాఖ జిల్లా సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ విఆర్ నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు. సాయిరాం నాగేశ్వరరావు గారు.
1: సాయిరాం అండి.
0: సార్, మన కార్యక్రమంలో ముందుగా ఈ పత్తి యాత్ర యొక్క ముఖ్యోద్దేశం, ఇది రూపుదిద్దుకున్న విధానం గురించి మా శ్రోతలతో కాస్త పంచుకుంటారా?
1: సాయిరాం సార్, స్వామివారి దివ్యశ్రీచలన నమస్కరిస్తూ ముందుగా రేడియో సాయి బృందం అందరికీ కూడా సత్యసాయి సేవా సంస్థల తరఫున కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాం సార్. కారణమేమంటే, ఎంతో మంది భక్తుల యొక్క అనుభవాలు గాని సంస్థాగత కార్యక్రమాలను గాని ప్రపంచవ్యాప్తంగా అందించి ఒక నూతన ఒరవడిని సృష్టించి ప్రతి నిత్యము ప్రతి క్షణము ప్రతిరోజు స్వామి గురించి తలంచుకోవడమే కాకుండా దర్శించుకునే విధంగా వినే విధంగా చేస్తున్న మహత్తర కార్యక్రమం ద్వారా సత్యసాయి సందేశ వ్యాప్తికి కృషి చేస్తున్నందుకు గాను అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మీరు ప్రారంభించినట్లుగా దర్శనం పాపనాశనం స్పర్శనం ముక్తిప్రదాయకం పత్తియాత్ర 2018 సత్యసాయి సేవా సంస్థలు విశాఖపట్నం జిల్లా, ఈ కార్యక్రమానికి స్ఫూర్తి పూర్తిగా స్వామివారి. కారణమేమంటే, సంస్థలో గత 25-28 సంవత్సరాలుగా ఒక సేవాభాగ్యం చేసుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించి స్వామి ఎందరో పెద్దలు, ముఖ్యంగా పాపారావు గారు, ముకుందరావు గారు ఇట్లాంటి పెద్దల ద్వారా సంస్థాగత కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి సన్నిధిలో పత్తియాత్రలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందడం జరిగింది. ఆ సందర్భంలో నేను గమనించిందేమంటే, పత్తియాత్ర అనేటువంటిది ఇది ఏదో తీర్థయాత్ర మాదిరి కాకుండా ఒక దీక్షతో కూడినటువంటి యాత్ర. దీనికి యాత్రకు రావడానికి ముందుగా కనీసం ఒక 6 నెలలు ముందుగా మేము ఒక ప్రణాళికను సిద్దం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడతా ఉంది. 6 నెలల ముందు ఒకసారి మేము జిల్లా సమావేశం ఏర్పరచుకుని జిల్లాలో ఉన్నటువంటి అన్ని సమితులు, భజన మండళ్లు, ముఖ్యమైన కార్యకర్తలను ఆహ్వానించి వారితో దీన్ని చర్చించి ఒక ప్రణాళికను తయారు చేసుకుని దాన్ని ఒక సర్కులర్ రూపంలో మేము ఇష్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రణాళికలో ముఖ్యంగా ఒక 3 అంశాలు మేము గమనిస్తూ ఉంటాం. స్వామివారి సన్నిధిలో వారి సమక్షంలో బాల వికాస్ పిల్లలు, యూత్ వారి ద్వారా ఒక సంగీత నృత్య రూపకం, సందేశాత్మకమైనటువంటి సంగీత నృత్య రూపకం. 2వది వేద పారాయణ. స్వామివారు వేద పురుష సప్తాహ యజ్ఞం, ఇట్లా వేద పురుషుడు స్వామి. సో మా పిల్లలు విశాఖపట్నంలోనే ఒక 2-3 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ప్రాక్టీస్ ని తీసుకుని వేదం, మహిళల వేదం బృందం ఉన్నది, పురుష వేద బృందం ఉన్నది, యూత్ సీనియర్ డివోటీస్ కూడా ఒక వేద పారాయణ కార్యక్రమం. దాంతోపాటు నామ సంకీర్తన, దాని కూడా ఒక అద్భుతమైనటువంటి సింగర్స్ టీమ్, సెలెక్టెడ్ సింగర్స్ ఉన్నారు, వాళ్లు ప్రాక్టీస్ చేసినట్టు దాన్ని ప్రజెంట్ చేయడము. అదేవిధంగా మహానగర సంకీర్తన, గ్రామ పురవీధుల్లో ఒక 2.5 గంటల పర్యాయము మహానగర సంగతి నిర్వర్తించడం,
0: ఇక్కడ
1: పుట్టపర్తి పురవీధుల్లో దాంట్లో వివిధ రకాల కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా స్వామివారి దివ్య సన్నిధిలో సత్యసాయి సామూహిక దివ్య వ్రతములు, సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకుంటేనే జీవితం ధన్యము అంటాము, అట్లాంటిది స్వామివారి వ్రతం మహా అద్భుతం. దాన్ని వచ్చిన భక్తులందరి చేత ఈ ప్రశాంతి నిలయం పుణ్యభూమిలో, స్వామి నడిచినటువంటి పుణ్యభూమిలో, స్వామివారి పాదస్పర్శ పొందిన పుణ్యభూమిలో ఇక్కడ కూర్చుని చేసుకునే భాగ్యాన్ని భక్తులందరికీ అందించి పొందాలనే ఉద్దేశంతో వ్రతాలు నిర్ణయించుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ప్రశాంతి నిలయంలో స్వామివారి దివ్య సందేశాన్ని విని తరించినటువంటి సీనియర్ భక్తులు ఉన్నారు, వారి చేత మా భక్తులందరికీ కూడా కాస్త ఉపన్యాసం ఇప్పించడం, తద్వారా వారిలో అవగాహన, సంస్థలో సేవా తత్పరత పట్ల వారిలో అనురక్తిని కలిగింపజేయడం అదొక అంశంగా మేము చేస్తూ ఉంటాం సార్. సాయిరాం అండి,
0: ఇవన్నీ కూడా మీరు పత్తియాత్రలో భాగంగా పుట్టపర్తిలో ఉన్నప్పుడు చేసుకున్న కార్యక్రమాలు అంతే కదా?
1: అవునండి.
0: మీరు పత్తియాత్రకు రావడానికి ముందుగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారో మాకు కాస్త వివరిస్తారా?
1: పత్తియాత్రకు రావడానికి ముందు ప్రతి సంవత్సరం కూడా ఒక 21 రోజులు గాని 45 రోజులు గాని దీక్షా కార్యక్రమాన్ని మా విశాఖపట్నంలో ఉన్న 138 భజన మండళ్లలో అందరికీ తెలియజేసి వారు అందులో వచ్చే వాళ్ళందరి చేత దీక్షా కార్యక్రమం చేపిస్తూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా ఈ దీక్షా కార్యక్రమం 21 రోజులు మనం చేయడం జరిగింది. దాంట్లో చాలా సులువుగా, సులభతరంగా అన్ని వర్గాల వాళ్లు చేయగలిగేటువంటి అవకాశం మేము ఆలోచించి నవసూత్ర ప్రవర్తన నియమాల్లో ఉన్నటువంటి కొన్ని అంశాలను తీసుకుని వాటిని మనం చేయడం జరిగిందండి. ముఖ్యంగా ప్రతిరోజు ప్రతి భక్తుడు యాత్రకు వచ్చినా రాకపోయినా ప్రతిరోజు ప్రతి భక్తుడు వారి గృహంలో కూడా ఓంకారము సుప్రభాతము తప్పక చేయాలి. వారి ప్రాంతంలో జరిగేటువంటి నగర సంకీర్తనలో పాల్గొనాలి. సాయంకాలం నామ సంకీర్తనలో పాల్గొనడం. ఒకవేళ వారికి ఉద్యోగరీత్యా నామ సంకీర్తనలో పాల్గొనలేకపోతే వారు ఉన్నటువంటి ప్రాంతంలో వారి ఇంట్లో వారి ఆఫీసులో కనీసం ఒక్క భజన వారు పాడుకుని స్వామికి శాంతి మంత్రం చెప్పుకోండి, అట్లా కనెక్ట్ అయి ఉండడం స్వామివారితో అనేటువంటిది ఒక ఫస్ట్ అంశంగా తీసుకున్నాం.
0: చాలా బాగుంది.
1: అది దీంట్లో అంతర్గతంగా ఒక భక్తిభావాన్ని పెంపొందింపజేయడం, స్వామివారిని మనం వారి యొక్క ఆశీస్సులు పొందే మార్గంగా. అదేవిధంగా ప్రతిరోజు ప్రతి ఇంటిలో ఒక గుప్పుడు బియ్యం తీసి కనీసం 3 పర్యాయాలు ఓం శ్రీ సాయిరాం అని దాన్ని వారి ఒక వేరే డబ్బాలో వేయమని చెప్పాం. ఒకటి సీలింగ్ అండ్ డిజైర్, 2 ఇట్లా తీసినటువంటి మొత్తము బియ్యాన్ని తండులం తీసి 21 రోజుల తర్వాత శ్రావణ పౌర్ణమి వచ్చింది, ఆ రోజు 26వ తారీఖు, ఆ రోజున ఆ బియ్యంతో ప్రసాదం తయారు చేసి నారాయణులకి ప్రసాద వితరణ కార్యక్రమం పెట్టడం జరిగింది.
0: అలా ప్రతి సమితిలో చేశారు,
1: ప్రతి సమితి ప్రతి భజన మండలిలో కూడా చేయించడం జరిగింది. దాంతోపాటు ప్రతి ఆదివారం ఈ 21 రోజుల్లో వచ్చేటువంటి ప్రతి ఆదివారం నాడు వాళ్ల ప్రాంతంలో ఉన్నటువంటి భజన మండలిలో గాని సమితిలో గాని జరిగే సేవా కార్యక్రమాల్లో తప్పగా పాల్గొనాలి అని ఒక అంశం పెట్టడం జరిగింది. కారణం ఏమంటే, ఒకటి ఆధ్యాత్మికత పూజా విధానం వారి వ్యక్తిగత సాధనలు, 2 సీలింగ్ అండ్ డిజైర్ ప్రకారం దాన్ని తీసుకోవడం, 3వది ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం సమితి జిల్లా భజన మండలి కార్యక్రమం. దీంతోపాటు మనం వాళ్ళందరికీ కూడా ఒక సామూహిక కార్యక్రమంగా అందరినీ ఒక దగ్గర కూర్చుని సాయిగాయత్రి చేసి దీక్ష ధారణ జరిపించి 21 రోజుల తర్వాత దీక్షను విరమింపు చేసుకోవడం చేయడం జరిగింది. చాలా సులభ సాధ్యంగా అందరికీ వీలుగా ఉండేటువంటి దాన్ని మనం చేయడం జరిగిందండి. దీనివల్ల చాలా సత్ఫలితాలు వచ్చినాయి. కొత్తగా ఎవరైతే ఈ ప్రశాంతి యాత్రకు వస్తున్నారో వాళ్ళకి దీక్షను చెప్పగానే చాలా భజన మండల్లో సమితుల్లో 10 మంది నగర సంకీర్తనకు వచ్చే ప్రాంతంలో 40 మంది నగర సంకీర్తనకు వచ్చేటువంటి స్థితి ఏర్పడింది. అంటే దీనివల్ల ఫ్యూచర్ లో ఏం జరుగుతుందంటే సంస్థాగత అభివృద్ధి, సంస్థా కార్యక్రమాల విస్తరణ, ఎక్కువ మంది నాన్ డివోటీస్ ని డివోటీస్ గా స్వామివారి సంస్థలోకి తీసుకురావడం, సంస్థాగత అభివృద్ధికి ప్రయత్నం చేసే విధంగా దీన్ని రూపకల్పన చేయడం, స్వామివారు వారి శక్తినిచ్చి దీన్ని నడిపించారండి. ఈ పత్యాత్రలో అంతర్భాగంగా కొన్ని భజన మండలి వాళ్లు, కొన్ని సమితుల వాళ్లు ప్రత్యేకమైనటువంటి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది.
0: అంటే ఈ 21 రోజులు
1: 21 రోజుల్లో వారు వీళ్లకి వాళ్ల ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్స్ లేవు. సో మన మొబైల్ హాస్పిటల్స్ మనకి ఉండడం, శ్రీ ఆర్యనాయుడు గారు మొబైల్ కోఆర్డినేటర్గా ఉండడం, వారి ద్వారా సపోర్ట్ తీసుకుని విశాఖ ఐ హాస్పిటల్ డెంటల్ కేర్ తీసుకుని వాళ్ల గ్రామాల్లో మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఒక పత్యాత్రలో ఒక సేవా కార్యక్రమంగా చేయడం జరిగింది. సగరం సార్,
0: సుమారు ఎంతమంది మన పత్యాత్రకు వచ్చారండి
1: ఈ సంవత్సరం? స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో ముందుగా మేము తక్కువగా అనుకున్న నెంబర్ ఒక 1500-1600 స్వామివారి దివ్య సంకల్పం ఎప్పటికీ 2200 మంది దాటే వచ్చి ఉన్నారు సార్. 2600 వరకు కూడా వస్తారని అనుకుంటున్నాము. స్వామి చెప్పారు, చరాచర జగత్తున్నంతకాలము సత్యసాయి సంస్థలు అవిరామంగా ఉజ్వలంగా ఉంటాయి. సుమారు 900 మంది కొత్త భక్తులు ఈరోజు పుట్టపర్తికి ఈ పత్యాత్ర ద్వారా రాగలిగే అవకాశం కలిగింది. వారందరూ స్వామి ఆశీస్సులు పొందే అవకాశం కలుగుతా ఉంది సార్.
0: మొదటిసారి
1: వచ్చిన వాళ్ళు
0: చాలా సంతోషం. ఇంకా బాల వికాస్ పిల్లలు ఎంత
1: సేవా కార్యక్రమంగా చేయడం జరిగింది. సగరం సార్,
0: సుమారు ఎంతమంది మన పత్యాత్రకు వచ్చారండి
1: ఈ సంవత్సరం? స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో ముందుగా మేము తక్కువగా అనుకున్న నెంబర్ ఒక 1500-1600

0: మేము పర్తయాత్ర చేస్తూ ఉంటాం కాబట్టి కృష్ణుడికి సంబంధించినటువంటి ఆ సందేశాత్మకంగా ఉండేటువంటి సూరదాస్ వారి యొక్క దివ్య జీవన విధానము, భక్తి ప్రపత్తులు, భగవంతుని ఎట్లా చేరుకున్నారనేటువంటి దాన్ని తెలియజేసే విధంగా స్వరసాగరం అనేటువంటి ఒక మ్యూజిక్ డాన్స్ డ్రామా జరుగుతూ ఉంది. దాంట్లో 130 మంది పిల్లలు, బాల వికాస్ పిల్లలు పాల్గొంటున్నారు. అది కాకుండా వాళ్ల యొక్క పేరెంట్స్, గురువులు, ఇతర బాల వికాస సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వచ్చి ఉన్నారు. సుమారు 400 మంది పిల్లలు, బాల వికాస పిల్లలు వచ్చి ఉన్నారు ఈరోజు. మరి ఈ శక్తిని స్వామివారు ఇచ్చారు. ఈరోజు మహిళలు, యూత్, బాల వికాస పిల్లలు, సుమారు 80 వయసు దాటిన సీనియర్ సిటిజన్స్ కూడా ఈ పత్యాత్రలో పాల్గొంటున్నారు. వాళ్ళందరూ ఒక్కటే అంటారు, స్వామివారు చెప్పినట్లుగా పుట్టపర్తి మట్టి సోకితే పునర్జన్మ లేదు అని స్వామి చెప్పడం, స్వామి స్వయంగా నడయాడినటువంటి ప్రదేశం మా అందరి జీవితాలు, మనందరి జీవితాలు గతిని మార్చి సద్గతి వైపు నడిపిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనాలనేటువంటి తృష్ణతో అందరూ రావడం జరిగింది. దీని అంతటికీ మూలం స్వామివారే. వారి శక్తే మనల్ని నడిపిస్తుంది. మరింత చక్కటి కార్యక్రమాలు మేము చేసుకోవాలని, ఆ శక్తిని మనందరికీ స్వామి ఇవ్వాలని ప్రార్థిస్తూ సాయిరాం సార్.
1: పత్తియాత్ర యొక్క ఏర్పాట్లను, ఆ కార్యక్రమాల వివరాలను మాకెంతో చక్కగా అందించారు. మీరు ఇంకా ముందు ముందు ఇలాంటి పత్తియాత్రలు చేస్తూ స్వామి ప్రేమకు మీరు చెప్పినట్లుగా పాత్రలం కావాలని స్వామిని ప్రార్థిద్దాం.
0: సాయిరాం సార్.
1: సాయిరాం సార్. ప్రతి వ్యక్తి జీవితంలో విద్యార్థి దశ ఎంతో ముఖ్యమైనది. అటువంటి చిన్న వయసులోనే పిల్లలందరినీ సన్మార్గంలో నడిపించే దిశలో దేశవ్యాప్తంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రారంభించిన మహోన్నతమైన కార్యక్రమం విద్యాజ్యోతి. ఈరోజు మన విశాఖ జిల్లాలో ఈ విద్యాజ్యోతి కార్యక్రమం ద్వారా అనేక కార్యక్రమాలను వాళ్లు నడిపిస్తున్నారు, ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆ అనుభవాలను మనతో పంచుకోవడానికి జిల్లా విద్యాజ్యోతి కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న శ్రీ సాయికుమార్ గారు, మానా ప్రగడ బాపిరాజు గారు, వివి శ్రీనివాస్ గారు, శ్రీ శంకర్ గారు మనతో ఉన్నారు. ఇప్పుడు వాళ్లతో మాట్లాడుతూ ఆ అనుభవాలను, కార్యక్రమాల వివరాలను మనం విందాం. సాయిరాం సాయికుమార్ గారు.
2: సాయిరాం.
1: మన విశాఖ జిల్లాలో విద్యాజ్యోతి కార్యక్రమాల గురించి మాకు క్లుప్తంగా ఎలా ప్రారంభించారు, ఎలా ప్లాన్ చేసుకున్నారు, ఆ విషయాలు కాస్త చెప్తారా?
2: సాయిరాం, విశాఖ జిల్లాలో ఈ విద్యాజ్యోతి కార్యక్రమం అంటే ఆల్మోస్ట్ ఇది నేషనల్ ప్రాజెక్ట్. ఒక 900 స్కూల్స్ ఆల్ ఓవర్ ఇండియాలో మనం అడాప్ట్ చేసుకొని చేయడంలో ఒక 20 స్కూల్స్ మనం విశాఖ జిల్లా మొత్తం మీద అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ 20 స్కూల్స్ కూడా ఆల్మోస్ట్ ఒక అవుట్ ఆఫ్ ఒక 200-300 స్కూల్స్ లోంచి మనం స్క్రూటినీ చేసి స్కూల్స్ మనం అంటే సంథింగ్ లైక్ అన్ని ప్రతి స్కూల్స్ అడాప్ట్ చేసుకున్న ప్రతిదీ అది బహుశా స్వామి సెలెక్ట్ చేసుకున్నారనే ఒక ఫీల్ క్రియేట్ అయినటువంటి స్కూల్స్ అవి కూడా.
1: ఈ 20 స్కూల్స్ ను ఎలా ఎంపిక చేసుకున్నారు అంటే ఏ మార్గం ద్వారా?
2: అంటే ఫస్ట్ మనం ప్రయారిటీ ఇచ్చింది ఏంటంటే, ఒకటి స్కూల్ స్ట్రెంగ్త్ తీసుకున్నాం, రెండు అక్కడ ఉన్నటువంటి స్కూల్ టీచర్స్ ఎవరైనా కనుక స్వామి డివోటీస్ ఉన్నట్లయితే వాళ్ళకి ఆ స్కూల్స్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. అట్లీస్ట్ కాస్త సాఫ్ట్ కార్నర్ ఉండి స్వామి గురించి కాస్త పాజిటివ్ గా ఉన్న వాళ్ళని అటువంటి స్కూల్స్ ని మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అందులో మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనం ఇచ్చేటటువంటి ఇన్పుట్ ఏదైతే స్వామి గురించి లేదా హ్యూమన్ వాల్యూస్ గురించి లేదా మనం ఇచ్చేటటువంటి ఏ డెవలప్మెంట్ యాక్టివిటీనైనా వాళ్ళు ముందుకు తీసుకెళ్లడానికి ఎవరైతే పాజిటివ్ గా ఉంటారో అటువంటి స్కూల్స్ ని మాత్రమే మనం ఇందులో తీసుకున్నాం. ఫస్ట్ స్ట్రెంగ్త్ అండ్ సరౌండింగ్ దగ్గరలో ఉన్నటువంటి విత్ సమ్థింగ్ సపోర్ట్. సో ఈ 20 స్కూల్స్ లో ముఖ్యంగా స్వామి తాలూకు అనుగ్రహం అంటే స్వామి చెప్పినటువంటి ఒక చిన్న క్యాప్షన్ గుర్తొస్తుంది నాకు ఈరోజు చెప్పాలనిపిస్తుంది. ఇది స్వామి చాలా పదే పదే చెప్తా ఉంటారు, విద్యా జ్యోతి అంటే ఒక జ్యోతిని వెలిగిస్తే ఆ జ్యోతి నుంచి ఎన్ని జ్యోతులు మనం వెలిగించినా కూడా ఎలా అయితే కాంతి పెరుగుతూ ఉంటుందో ఈ విద్యా జ్యోతి, విద్య కూడా అంతే స్వామి చెప్తారు సిమిలర్. ఒక టీచర్ నుంచి స్టూడెంట్ నాలెడ్జ్ ని గెయిన్ చేయడం ద్వారా ఇంకాస్త స్టూడెంట్ కి టీచర్ కూడా నాలెడ్జ్ ఎలా అయితే పెరుగుతుందో జ్యోతికి సింబాలిక్ గా స్వామి బహుశా ఆ విద్యా జ్యోతి అందుకే పెట్టారేమో. నిజంగా దాని ప్రభావమో ఆయన అనుగ్రహమో తెలియదు. కార్యక్రమం మొదలు పెట్టి 2 అవుతోంది. సో అంతే ఉత్సాహంతో ఎటువంటి అంటే ఈ 20 స్కూల్స్ లో కూడా డే బై డే మనం చేసే ప్రతి కార్యక్రమం తాలూకా పురోగతి ఆ విద్యా జ్యోతి కాంతి ఎలా అయితే షైన్ అవుతూ వస్తుందో అలానే అవుతుంది. సో

0: మనం ముఖ్యంగా విశాఖ జిల్లాలో మనం చేసింది ఏంటంటే ఒక 3 కేటగిరీస్ కింద దీన్ని బైఫర్గేట్ చేసుకోవడం జరిగింది. ఒకటి ఎడ్యుకేషన్ వింగ్, రెండు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్, మూడు స్పిరిచువల్. సో ఎడ్యుకేషన్లో మెయిన్ ఎడ్యుకేషన్ ఏంటంటే డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది మనం ఒకటి ఇందులో మెయిన్లీ ఇంట్రడ్యూస్ చేశాం. 2016లో ఆగస్ట్ మన ఏపీ స్టేట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ గంటా శ్రీనివాసరావు గారు, అలానే మన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నిమీష్ పాండ్యా గారి చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ మనం వైజాగ్ డిస్టిక్ట్ లో ఇనాగ్రేట్ చేసి, అప్పటికి అవకాశం ఉన్నటువంటి ఒక 5-6 స్కూల్స్ కి డిజిటల్ టీవీస్, అలానే ఆ టీవీస్ లో మెయిన్ ఏంటంటే పిల్లలకి ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ అన్ని మనం చూస్తున్నాం, అన్ని కార్పొరేట్ స్కూల్స్ లో డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది ప్యాషన్ గా తయారైంది. సో దాన్నే మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి మంచి మంచి మోరల్ స్టోరీస్, రైమ్స్, అలాగే వొకాబులరీ, వాట్ ఎవర్ వాళ్ళకి ఏంటేంటి ఇన్పుట్ కావాలో అన్ని కూడా ఒక స్క్రీన్ పైన విత్ ఆడియోస్ వీడియోస్ ద్వారా వాళ్ళకి చూపించడం ద్వారా ఇంకాస్త పిల్లలు అట్రాక్టివ్ గా ఉండడానికి అది మంచి యాక్టివిటీగా అయింది. ఇది ఇంప్రెస్ అయిన స్టేట్ గవర్నమెంట్ మనం ఇనాగ్రేట్ చేసిన విత్ ఇన్ ఫ్యూ మంత్స్ లో ఆల్ ఓవర్ ఏపీ మొత్తం డిజిటల్ ఎడ్యుకేషన్ ని గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ మిరాకిల్ ఆఫ్ స్వామి. ఇది వాళ్ళు కొన్ని పారామీటర్స్ ద్వారా కొన్ని అంటే అబౌవ్ స్ట్రెంగ్త్ ఉన్న స్కూల్స్ కి వాళ్ళు ఇచ్చారు. మనం తీసుకున్నటువంటి 20 స్కూల్స్ లో ఇంచుమించు ఒక 5 స్కూల్స్ వాటికి ఎలిజిబుల్ అయ్యి రిమైనింగ్ స్కూల్స్ కి మనం ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ టీవీస్ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కాకుండా కొన్ని స్కూల్స్ లో 1st స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు ఉంటుంది, కానీ ఇద్దరే టీచర్స్ ఉంటారు. సో అటువంటి చోట ఎక్కడైతే అకాడమిక్ సపోర్ట్ కి టీచర్స్ రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ మన సత్యసాయి యువత ఎవరైతే కాస్త అవకాశం ఉన్నవాళ్ళు వెళ్లి ఫ్రీ ట్యూషన్స్ కానీ అక్కడ రెగ్యులర్ టైమింగ్స్ లో కూడా వాళ్ళకి రెగ్యులర్ గా క్లాసెస్ చెప్పడం అనేది జరుగుతూ ఉంది ఇప్పుడు.
1: సో ఇందాక టీవీస్ అన్నారు కదా, అది ఎలా అరేంజ్ చేస్తారు? అంటే ప్రతి స్కూల్ కి ఒక టీవీ ఉంటుందా, లేదంటే ప్రతి క్లాస్ కి ఒక టీవీ ఉంటుంది?
0: ఒక ప్రతి స్కూల్ కి ఒక టీవీ ఇచ్చాం. సో టీవీతో పాటుగా టీవీ కన్నా మెయిన్లీ మనం అందులో ఇచ్చినటువంటి
1: కంటెంట్.
0: సో ఆ కంటెంట్ ఏంటంటే స్వామి చెప్పినటువంటి చిన్న కథల్లో వీడియోస్, అలాగే రైమ్స్, తెలుగు రైమ్స్, ఇంగ్లీష్ రైమ్స్, అలానే చాలా మనకి యూట్యూబ్ లో ఈరోజు నెంబర్ ఆఫ్ వీడియోస్ దొరుకుతా ఉన్నాయి. సో 1st స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు పిల్లలకు ఉపయోగపడేటటువంటి
1: సబ్జెక్ట్ పరంగా
0: ఒకటి, రెండు వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి కూడా సంథింగ్, కొన్ని రైమ్స్ కానీ మంచి మంచి మూవీస్, అలానే కొన్ని మోరల్ స్టోరీస్ అటువంటివి కూడా మనం అందులో ఎవ్రీ డే ప్రతి క్లాస్ రూమ్ లో 1 అవర్ డిజిటల్ ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్స్ కింద కండక్ట్ చేసి కొన్ని స్కూల్స్ వాళ్ళు ఎక్స్క్లూజివ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా వాళ్ళు అరేంజ్ చేయడం, సపోర్ట్ చేయడం జరిగింది.
1: ఇందాక ట్యూషన్స్ అన్నారు కదా, అవి ఎలా నిర్వహిస్తున్నారు, ఆ విషయాలు కాస్త చెప్పండి.
0: ట్యూషన్స్ దిస్ ఈస్ ద వండర్ఫుల్ మిరాకిల్ ఒక విధంగా చెప్పాలంటే, యాక్చువల్ గా స్కూల్స్ లో కాకుండా ఈ విద్యాజ్యోతిని ఇన్స్పైర్ అయ్యి చాలా భజన మండలి వాళ్ళు, సమితి వాళ్ళు కూడా రెగ్యులర్ క్లాస్ అంటే మన ట్యూషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే స్కూల్స్ లో మన విద్యాజ్యోతి స్కూల్స్ లో ఉన్నాయో అకాడమిక్ సపోర్ట్ అంటే చాలా క్లాసెస్ కి ఏంటంటే ఇద్దరే టీచర్స్, ఒకరు ప్రిన్సిపల్, ఒకరు టీచర్, 5 క్లాసెస్ కి. స్కూల్ స్ట్రెంగ్త్ కూడా ఆల్మోస్ట్ అలానే సిమిలర్ గా ఉంటుంది, 30 మంది 40 మంది ఉంటే కూడా ఎక్కువ. సో అసలు చాలా గవర్నమెంట్ స్కూల్స్ లో పరిస్థితి ఎలా ఉంటుందంటే టీచర్స్ వెళ్లి పేరెంట్స్ ని బ్రతిమిలాడి పిల్లలకి నయాన భయాన చెప్పి క్లాస్ కి తప్పించుకునే పరిస్థితి కూడా ఉన్నటువంటి స్కూల్స్ ఉన్నాయి. సో అటువంటి స్కూల్స్ ఈరోజు స్వామి అడాప్ట్ చేసుకున్న తర్వాత స్ట్రెంగ్త్ డబుల్ ట్రిపుల్ అయినటువంటి సిచ్యువేషన్స్ కూడా కొన్ని స్కూల్స్ ఈరోజు అంటే బికాస్ ఆఫ్ స్వామిస్ మిరాకిల్ చాలా మంది, చాలా స్కూల్స్ లో మనందరి లైఫ్స్ లో కూడా మనకు తెలుసు వన్స్ స్వామి ఎంటర్ అయితే ఆ లైఫ్, ఆ సిచ్యువేషన్, ఆ సర్కమ్స్టెన్సెస్ మారుతాయి. సో అది మనకి ఎక్స్పీరియన్స్, ఇప్పుడు అది వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు.
1: మారుతాయి అనటానికంటే కూడా తీర్చిదిద్దబడతాయి అంటే బాగుంటుంది.
0: ఖచ్చితంగా దిస్ ఈస్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా మనం చేస్తున్నటువంటి
1: కార్యక్రమాలు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అన్నారు కదా, దాని గురించి.
0: సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే దిస్ ఈస్ ప్యూర్లీ ఫైనాన్షియల్ ఓరియంటెడ్ యాక్టివిటీ. సో ఇక్కడ మనం ఏంటంటే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చేయాలన్న ఆలోచన ఎప్పుడు లేదు. సో స్వామి ఎప్పుడు ఏం చెప్పినా కన్స్ట్రక్టివ్ గా చేయమంటారు కాబట్టి, సో కన్స్ట్రక్టివ్ వేలో ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో సో వాటన్నింటికి మనం మాక్సిమం ఫుల్ఫిల్ చేస్తున్నాం. ఒక్క స్కూల్లో క్లాస్ రూమ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ అది కాకుండా సివిల్ వర్క్స్ ఎక్కడైతే ఫ్లోర్ అంటే రిపేర్స్ ఉన్నవి, సీలింగ్ రిపేర్స్ ఉన్నవి, ఎలక్ట్రికల్ రిపేర్స్ ఉన్నవి. చాలా గవర్నమెంట్ స్కూల్స్ లో ఫ్యాన్ ఉంటుంది కానీ పవర్ సప్లై ఉండదు ప్రాపర్ గా, ట్యూబ్ లైట్స్ ఉంటాయి పవర్ ఉండదు, లేదా ఉన్నా అవి సరిగ్గా తిరగవు. ఇలాంటి వాటికి మనం రిపేర్స్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఒక మన సాయి యువత ఒక సమితి వారు, కేవీకే సమితి వారు, వారు ఇనిషియేట్ తీసుకుని స్కూల్స్ లో మినరల్ వాటర్ ని సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఓవర్ హెడ్ ట్యాంక్స్ పెట్టి డ్రింకింగ్ వాటర్, అలానే శానిటరీకి సంబంధించినటువంటి పైప్ లైన్స్ వేసి వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వడం.
1: అంటే అది ఎలా ప్లాన్ చేస్తారు సార్, వాటర్ మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం?
0: అంటే జనరల్ గా ప్రతి చోట కూడా జీవీఎంసీ వాటర్ అనేది మనకి వస్తుంది సార్. సో ఆ జీవీఎంసీ వాటర్ లేకపోతే నియర్ బై మనకి మోటార్ పంప్ వాటర్ అయినా అవైలబుల్ ఉంటుంది, లేదంటే మనం బోర్ వేయాలి. సో ఏది మనకి నియర్ బై పాసిబిలిటీ ఉంటే చేస్తూ ఓవర్ హెడ్ ఒక 500 liters ఆర్ 1000 liters ట్యాంక్ పెట్టి
1: ట్యాంక్ కట్టిస్తారు.
0: ట్యాంక్ పెడతాం మనం, పీవీసీ ట్యాంక్ పెట్టి. సో దాని నుంచి మనం పవర్ ట్యాప్స్ ద్వారా మనకి సెంటర్, బికాజ్ బాత్రూమ్స్ టాయిలెట్స్ ఏంటంటే వాటర్ అనేది పర్ఫెక్ట్ గా ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి రాకపోతే, ప్లంబింగ్ ప్రాపర్ గా లేకపోతే యూజ్ చేయడం అనేది జరగదు. గవర్నమెంట్ స్కూల్స్ లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మెయింటెనెన్స్ ఉండదు. సో ఆ మెయింటెనెన్స్ కి మన సమితి వాళ్ళే దానికి మాక్సిమం సపోర్ట్ చేస్తూ మానిటర్ చేస్తున్నాం. సో కాబట్టి ఎందుకంటే ఈ 20 schools కాస్త మనం ప్రెస్టీజియస్ గా, స్వామి స్కూల్స్ కాబట్టి స్వామి స్కూల్స్ లో ఎలా ఉండాలి, ఆ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి, స్వామికి ఎలా నచ్చుతుంది అన్నది ఆ సమితి వాళ్ళకి సీరియస్ గా తీసుకొని రెగ్యులర్ గా వెళ్తూ మనం ఏంటంటే మెయిన్ మనకున్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ బాల వికాస్. సో రెగ్యులర్ గా ఎవ్రీ వీక్ బాల వికాస్ కి వెళ్తూ ఆ స్కూల్ తో అసోసియేట్ అవుతుంది. అంటే సంథింగ్ లైక్ వీఆర్ నాట్ డొనేటింగ్ ఎనీథింగ్, సో వీఆర్ డూయింగ్, ఐ మీన్ సంథింగ్ లైక్ ఎలా చెప్పాలంటే మనమే దానికి సంబంధించిన అన్ని కూడా మనం మానిటర్ చేస్తూ సో చేయటం జరుగుతూ ఉంది. అది కాకుండా ముఖ్యంగా పిల్లలు చాలా స్కూల్స్ లో కిందే కూర్చుంటున్నారు పిల్లలు. సో కింద కూర్చున్న పిల్లలు మెయిన్ ఏంటంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఫిఫ్త్ స్టాండర్డ్ పిల్లలకి ఆల్మోస్ట్ మార్నింగ్ 8 to 4 కింద కూర్చోవడం అనేది కొంచెం టఫ్ జాబ్ అది. సో వాళ్ళకి ఏం చేస్తున్నా అంటే మన సమితి వాళ్ళే యూత్ పిల్లలు ఫ్యాబ్రికేషన్ అంతా వారే చేసి, దాని గురించి ఈరోజు శ్రీనివాస్ గారు కూడా మనతో ఉన్నారు. సో వాళ్ళు అసలు ఆ టీం ఎలా వర్క్ చేస్తున్నారు అనేది వాళ్ళు కూడా షేర్ చేస్తారు. వాళ్లే ఫ్యాబ్రికేషన్ చేసి ఓన్లీ మనం మెటీరియల్ మనం ఇస్తే వాళ్లే ఫ్యాబ్రికేషన్ నేర్చుకుని దానికి సంబంధించిన మిషనరీ కన్స్ట్రక్ట్ ఐ మీన్ పర్చేస్ చేసి ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 4-5 schools మనం సప్లై చేయడం జరిగింది. సో దిస్ ఈస్ అ వండర్ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ ద యూత్ వింగ్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ లో అంటే పర్టికులర్ గా ఇది అని కాకుండా వాళ్ళకి ఏది రిక్వైర్మెంట్ ఉంటే అది మనం సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ది థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్వామిది బాల వికాస్. సో స్కూల్స్ లో అన్ని రిలీజియస్ వాళ్ళు ఉంటారు. సో మనం డైరెక్ట్ గా స్వామి చెప్పింది అంటే రిలీజియస్ యాక్టివిటీ బేస్ కాకుండా స్వామి ఏదైతే ఎడ్యుకేర్ ఏదైతే స్వామి చెప్తారో సో దాన్ని హ్యూమన్ వాల్యూస్ ని సంబంధించినటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస స్వామి ఏదైతే మనం టీచ్ చేశారో సో వాటిని పిల్లలకి పూర్తిగా ఒక 1-hour class వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఎవ్రీ వీక్ ఒక 1-hour class మనం చెప్పడం జరుగుతుంది. అలానే కల్చరల్ ప్రోగ్రామ్స్ పిల్లలతో ఎలా అయితే మన బాల వికాస్ పిల్లలు ఎలా అయితే కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తారో వాళ్ల చేత కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ చేపిస్తున్నాం. అలానే పేరెంట్స్ ముఖ్యంగా ఇందులో మనం చేస్తున్నటువంటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ తాలూకా ఇన్వాల్వ్మెంట్. ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్నటువంటి పిల్లలు పేరెంట్స్ మాక్సిమం డైలీ లేబర్ ఉంటారు. సో ఈ డైలీ లేబర్ ఏంటంటే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ గానీ వాళ్ళు ఎప్పుడో ఓవర్ నైట్ ఇంటికి వస్తారు. సో పిల్లల్ని అంత మానిటర్ చేయడం అనేది చాలా టఫెస్ట్ జాబ్. సో దానికి మనం చేస్తుంది ఏంటంటే పేరెంట్స్ ని ఇన్వాల్వ్ అయ్యేలా, పేరెంట్స్ ని వాళ్ళ పిల్లల్ని పట్టించుకునే విధంగా మనం కాస్త ఎడ్యుకేట్ చేస్తున్నాం. సో అందులో ఒక 50% వరకు అచీవ్ అయ్యా ఉండొచ్చు, ఎందుకంటే ఇట్స్ వెరీ టఫెస్ట్ టాస్క్ అది మనకి, బట్ వీఆర్ ట్రయింగ్ విత్ స్వామీస్ గ్రేస్. సో ఇది కాకుండా ముఖ్యంగా కొన్ని మోడల్ స్కూల్స్ కింద మనం ఇందులో చేయటం జరిగింది. అందులో ఈ 20 schools లో వన్ టౌన్ ఏరియా అనేది అంటే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కి ఫస్ట్ ఆల్మోస్ట్ ఒక 80 years బ్యాక్ టౌన్ స్టార్ట్ అయింది. అక్కడ గ్రాడ్యువల్ గా సిటీ అంతా పెరిగింది. సిటీ అంటే అది కోస్టల్ ఏరియాలో ఉంటుంది, బీచ్ పక్కనే ఉంటుంది అది. సో సిటీ మొత్తం వైడ్ అయింది, బట్ అది మాత్రం అలానే బ్యాక్వర్డ్ లో ఉండిపోయింది. సో ఆ ఏరియాలో మాక్సిమం ఫిషర్మ్యాన్స్ ఎక్కువ ఉంటారు, అలానే అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ బ్యాక్వర్డ్ గా ఉంటారు ఆర్థికంగా నైతికంగా ఆల్ ఆస్పెక్ట్స్ లో వాళ్ళు బ్యాక్వర్డ్ లో ఉంటారు. అటువంటి ఏరియాస్ లో ఆల్మోస్ట్ బ్రిటిష్ టైమ్ లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి స్కూల్ అది. సో అటువంటి స్కూల్ ని మనం ఈరోజు విద్యాజ్యోతిలో అడాప్ట్ చేసుకున్నాం. సో నిజంగా అందులో చాలా మిరాకిల్స్ జరుగుతున్నాయి స్వామి దయ వల్ల. అందులో ముఖ్యంగా మా బాపిరాజ్ గారు బాల వికాస్ గురువుగా ఉంటూ సాయిరాం సార్ ఈరోజు ఆయన కూడా మనతో ఉన్నారు. సో నాకన్నా ప్రాక్టికల్ గా ఆయన అక్కడ ఎవ్రీ డే ఆ స్కూల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి ఆయన మాటల్లోనే అక్కడ విషయాలు వింటే మనం కాస్త
1: తప్పకుండా సాయిరాం బాపిరాజ్ గారు.
0: సాయిరాం సార్,
1: ఆ స్కూల్ విషయాలు కాస్త మాతో పంచుకుంటారా?
0: తప్పకుండా.
1: అంటే ఇదివరకు ఆ స్కూల్ పరిస్థితి ఎలా ఉండేది, మీరు బాల వికాస్ చెప్పటం మొదలు పెట్టాక ఇప్పుడు ఎలా ఉంది?
0: విశాఖపట్నం అన్నది ఒక సముద్ర తీరం, అంటే రత్నాకరము అంటే సముద్రం.
1: అవును,
0: రత్నాకర వంశోద్భవుడు ఆ ప్రాంతంలో రత్నాలని ప్రస్తుతం ఎక్కడెక్కడున్నాయో వెతికి తీసి వాటి సానపట్టి సామాజికంగా స్పృహ కలిగించే అవకాశం స్వామిచ్చింది బాల వికాస్. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్న పిల్లల్ని సుమారు ఒక 7-8 ఏళ్ల క్రిందట నేను బాల వికాస్ చెప్దామని వెళ్లాను. వృత్తిరీత్యా టీచర్గా ఉండి పదవీ విరమణ చేయబడి ప్రవృత్తి బాల వికాస్ గనక వెళ్తే 20 మంది విద్యార్థులు, విద్యార్థులు ఇద్దరు ఉపాధ్యాయులు. ఇద్దరులో మన అదృష్టం ఏంటంటే ఒక అతను సత్యసాయి డివోటి, వెంకట సంతోష్. అలాంటి పాఠశాలలోకి వెళ్లి బాల వికాస్ స్టార్ట్ చేసి మొదలుపెట్టి అక్కడ పిల్లలు ఎలా ఉండేవారంటే వాళ్ళకి ఉచ్చారణ దోషాలు చాలా ఎక్కువగా ఉండేవి. రెండు, పాఠశాలకి రావాలంటే ఏదో ప్రభుత్వ పథకం ద్వారా ఆకర్షితమైన ప్రాంతం అది ఆ పాఠశాల. అక్కడ జరిగిన ఓ అనుభవం నేను చెప్తాను. ఓ రోజు నేను బాల వికాస్ చెప్తుంటే ఒక ఆయన వచ్చారు. వచ్చి మీరు ఇక్కడ ఏదైనా చేస్తున్నారా అన్నారు. చేస్తున్నాను సార్. అంటే ఇంగ్లీష్ చెప్తారా అన్నారు. చెప్దామని అనుకున్నాను. ఏం లేదు, ఈ పాఠశాలలో నేను బాల వికాస్ నేర్చుకున్నాను కనుక ఇవాళ ఈ ఊళ్ళో నేను స్పోకెన్ ఇంగ్లీష్ స్కూల్ ఇన్స్టిట్యూట్ పెట్టి నేను బాగుపడుతున్నాను. ఆ 20 మంది పిల్లల దగ్గర నుంచి మొదలు పెట్టాక మన ఆర్గనైజేషన్ ద్వారా విద్యాజ్యోతిలోకి ఆ స్కూల్ని తీసుకోబడింది. తీసుకోవడమే వాళ్ళకు ఒక టెలివిజన్ ఇచ్చారు. అది ప్యూర్గా స్వామి కార్యక్రమాలకు మాత్రమే వాడబడుతోంది. మనం చూస్తూ ఉంటాం. ఏంటంటే నేను అన్ని విధాలుగా పనిచేశాను, స్వాగతం చెప్పుకోను. విద్యాబోధన డిజిటల్ గా చేయాలి, అలాంటిది ఆధ్యాత్మిక విద్యని డిజిటల్ గా చేస్తే ఎలా ఉంటుందో ఒక చవి చూపించిన ఒకనొక పాఠశాల ఏదంటే ఎంవీడిఎం స్కూల్ విశాఖపట్నం. స్వామి పాటలు, స్వామి భజనలు, స్వామి సూక్తులు, బీర్బల్ కథలు, ముఖ్యంగా ప్రస్తుత కాలంలో శతకాలంటే తెలియవు మనకి. అలా మొదలుపెట్టిన స్కూల్లో విద్యాజ్యోతిలోకి వచ్చాక స్ట్రెంత్ 60 అయింది. ప్రస్తుతానికి ఒక 2 ఏళ్ళు అయింది విద్యాజ్యోతి స్టార్ట్ అయ్యి. అక్కడ ఈ 2 ఏళ్లలో ఆ 62 అయ్యి ఈ రోజు ఆ స్కూల్ స్ట్రెంత్ 120, ఉపాధ్యాయులు 5 అయ్యారు. దీనికి నిజంగా ప్రేరణ ఏమిటి అంటే విద్యాజ్యోతి కార్యక్రమం మాత్రమే, దాని ద్వారా చేస్తున్న బాల వికాస్ విద్యా బోధన. ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి ఆ తల్లిదండ్రులను చూస్తూ ఉంటాను, ఆ పిల్లల్ని చూస్తూ ఉంటాను. నిజంగా పిల్లల్ని చూస్తే నాకు ఎంత జాలి వేసింది అంటే వీళ్ళు నిజంగా ఓ కార్పొరేట్ స్కూల్లో కనుక చదువు ఉంటే ఎంత బాగు, అంతకన్నా బాగా ఇప్పుడు తయారయ్యారు వాళ్ళు. ఎందుకంటే దానికి అనుగుణంగా పక్కనే ఓ హై స్కూల్ కూడా ఉంది మనకి. అది ప్రస్తుతానికి ఓ పక్కన పెడదాం. ఈ ప్రాథమిక విద్యా పాఠశాలలో పెట్టాక పిల్లల్లో మార్పు ఎంత బాగా వచ్చింది అంటే ప్రతిదినము లేచి స్వామి చెప్పిన సూక్తి మొదటిది అంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య భవ అక్షరాల ఆచరిస్తున్నారు. ఆ ఆచరణ ద్వారా వాళ్ళ అభివృద్ధిని కూడా పొందుతున్నారు. అంటే వాసి పెరిగిందని చెప్పుకోవడం కన్నా రాశిగా కూడా వాళ్ళు పెరుగుతోంది. వాళ్ళలో విద్యా ఆసక్తి ఎంత బాగా పెరిగిందంటే ప్రస్తుతం చుట్టుపక్కల ఉన్న ఆంగ్ల విద్యా బోధన పాఠశాల వాళ్ళు చాలా బాధపడుతుంది. అంటే మా దగ్గర నుంచి స్ట్రెంత్ అక్కడికి వెళ్ళిపోతున్నారు.
1: సార్, శ్రోతలందరికీ తెలియడానికి మీ వయస్సు ఎంతో చెప్తారా ఒకసారి?
0: నా వయస్సు ప్రస్తుతం 66 నిండుతోంది.
1: మీరు అక్కడ బాల వికాస్ చెప్తానంటున్నారు కదా, అది ఎలా నిర్వహిస్తారు కాస్త వివరిస్తారా? వీక్లీ వన్స్ లేదంటే ప్రతిరోజు వెళ్తారా?
0: వీక్లీ వన్స్ సాధారణంగా వెళ్లేవాడిని. మొదట్లో ఎప్పుడైతే ఇద్దరు టీచర్లు ఉన్నారో వాళ్ళకు ఒక విషయం చెప్పాను, మీకు ఏదైనా అవసరం అయితే నన్ను వాడుకోండి అని. చింకా పని 2 రోజులకోసారి వెళ్తానంటే ఆ టీచర్లు ఇద్దరు ఎవరు సెలవు పెట్టినా నేను వెళ్లి ఆ క్లాసులు తీసుకునేవాడిని. అంటే ఆధ్యాత్మిక బోధనతో పాటు వాళ్ళకు కావాల్సిన విద్యను కూడా అందేవారు. ఆ విధంగా అక్కడ అభివృద్ధి చెందితే ఆ పాఠశాల ప్రస్తుతం 3 పువ్వులు 6 కాయల సామెతని అక్కడ రుజువు చేశాం.
1: సార్, బాల వికాస్ లో మీరు ఎలాంటి విషయాలు బోధిస్తుంటారు పిల్లలకి? అంటే మన బాల వికాస్ సిలబస్ ఫాలో అవుతారా లేదంటే వారికి వేరే ఏదైనా నేర్పిస్తారా?
0: మన బాల వికాస్ సిలబస్ అనేది ఉంటుంది, కానీ మన అదృష్టం అన్ని రకాల పిల్లలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతుల పిల్లలు అక్కడ ఉంటారు గనక అందరికీ పనికొచ్చేటట్టు చెప్పాలి. ఏ ఒక్క మతాన్ని చేయలేదు, ఎక్కువ చేయకూడదు, అలానే అంతకన్నా తక్కువ చేయకూడదు.
2: అలాంటి చోట ఏమిటవుతుందంటే ఇప్పుడు ఆ పిల్లలకి ఈ మధ్యన వాళ్ళు చెప్పిన ఒక డాన్స్ డ్రామా అయితే ఎంత భాగ్యమో ఎంతటి సౌభాగ్యమో భగవానుడు మన కోసం దిగి వచ్చాడు భువిని సత్య సాయిగా నిలిచాడు భువన చక్రవర్తిగా వెలిసాడు అనగ చిన్న పిల్ల 8 ఏళ్ల పిల్ల డాన్స్ చేసిన ప్రోగ్రాం చూసిన వాళ్ల కనులకు పండగ కలిగింది. ఆ పేరెంట్స్ యొక్క ప్రభావమే ప్రస్తుతం ఆ చుట్టుపక్కల ఉన్నాయి. మేము వెళ్లి క్లాసు వెళ్ళగానే ఓంకారం పూర్వం చేయించి వాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తాం అంటే సైలెంట్ ప్రేయర్, కళ్ళు మూసుకుని నీ నచ్చిన ప్రాంతాన్ని నచ్చిన భగవంతుణ్ణి ప్రార్థించుకో, అందులోంచి మన దాంట్లోకి జాగ్రత్తగా తీసుకుని వస్తాం. స్వామి చెప్పిన ఈ మధ్యన అందులో ఇంకా డెవలప్మెంట్, ఆ స్కూల్ కాస్త ఆంగ్ల ప్రాథమిక పాఠశాలగా తయారైపోయింది. ఆంధ్ర ప్రాథమిక పాఠశాలని ఆంగ్ల ప్రాథమిక పాఠశాలగా చేశారు ఆ స్కూల్ ఆశ్చర్యం. కనుక ఇప్పుడు ఏమిటవుతుందంటే ఇంగ్లీష్లో కూడా వాళ్ళకి చెప్పవలసి వస్తుంది. కనుక ఏబీసీ మనకి తెలుసు, ఆల్వేస్ బీ చీర్ఫుల్,
1: ఆల్వేస్ బీ కేర్ఫుల్,
2: ఆల్వేస్ బీ కేర్ఫుల్, అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, ఇలాంటివి చెప్తూ ఉండడం ఒకటి. అన్నిటికన్నా ముఖ్యం నాకు కొంచెం మా కుటుంబ సాంప్రదాయంగా వచ్చిందంటే చిన్న చిన్న మంచి కథలు పిల్లలకి ఆసక్తిగా ఉండేవి. కృష్ణాష్టమి వస్తుంది, కృష్ణుడి జన్మ గురించి చెప్పడం, అలాగే ఒక క్రిస్మస్ వస్తుంటే మన క్రీస్తు గురించి తెలియజేయడం, అక్కడ ముస్లిం పండుగలు ఏవచ్చినా వాటికి సంబంధించిన కథలు తీసుకుని ఆ పిల్లల చేత నేను చెప్పడంగానే ఎక్కువ వాళ్ళు నాకు చెప్పే పరిస్థితిలోకి వస్తారు. టైం వచ్చేసరికి నిజంగా ఒక విధంగా నాకు అది ఒక ఊపిరి. ఎందుకంటే మాకు మా గురువు గారిని తలుచుకోకుండా నేను ఉండలేను. బాలకృష్ణ ఉద్యానికి ఊపిరి వేసిన తాత విశ్వనాథ్ విజయ్ కుమార్ ఆయన పేరు. ఆయన ఒకటే నాకు చెప్పాడు, శ్వాస ఉన్నంత వరకు విశ్వాసముగా స్వామి సేవ చేయవలయే. ఇదే నా దృఢ సంకల్పం సాయిరాం.
1: ఈ వయసులో కూడా మీరు ఇంత చక్కని సేవలు చేస్తూ ఎంతో మంది యువతకి నిజంగా స్ఫూర్తినిస్తున్నారు. చాలా సంతోషం సాయిరాం సార్.

0: ఇందాక సాయి కుమార్ గారు మాట్లాడుతూ వివి శ్రీనివాస్ గారు వాళ్ళ స్కూల్లో చక్కని సేవలు అందించారని చెప్పారు. వాటి గురించి శ్రీనివాస్ గారు మాతో కాస్త పంచుకుంటారా?
1: సరేమండి, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, ముఖ్యంగా స్వామికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను సర్వీసింగ్ కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు, అంటే విశాఖపట్నంలో కణితి వడ్లపూడి కూర్మనపాలెం సమితి మాది, అది చాలా చిన్న సమితి, కానీ కార్యక్రమాలు మాత్రం చాలా అద్భుతంగా చేస్తారు. దానికి కారణం ముఖ్యంగా మా యూత్, అక్కడ ఉన్నటువంటి యూత్ అనమాట. నేను సర్వీసింగ్ కోఆర్డినేటర్గా అక్కడ సమితికి ఉన్నప్పుడు యూత్ లీడర్గా పి రమేష్ అనే కుర్రాడు ఉండేవాడు. అతను తయారు చేసిన టీము ఈ రోజున చాలా అద్భుతంగా అనేటువంటి వైజాగ్ డిస్టిక్ట్కి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అందులో కొంతమంది పిల్లలు మా దగ్గర బాల వికాస్ పిల్లలే, వాళ్ళు ఈ రోజున యూత్ కింద అందులో ఇప్పుడు వచ్చి ఉన్నారు. బీటెక్ స్టూడెంట్స్ 10-15 మంది ఉంటారు వాళ్ళు యూత్. వాళ్ళందరూ కూడా ఒక టీంలా ఉండి ఈ స్కూల్స్కి, ఫస్ట్ ఒక స్కూల్ సర్వేలకు వెళ్ళినప్పుడు ఒక స్కూల్లో ఇక్కడ స్కూల్కి సరైన గుమ్మాలు కానీ కిటికీలు అవి లేవు. ముందు ఫస్ట్ చేసింది అయితే మేము ఉడితో చేసాం, అంటే చేయించాం కార్పెంటర్ తోటి. ఆ తర్వాత గ్రిల్స్ అవి కావాలంటే అవి పెట్టించడం కూడా జరిగింది. అలా కాదు, మనమే చేయాలని వాళ్ళు కొంచెం ట్రైనింగ్ తీసుకున్నారనమాట. ఈ రమేష్ అన్న అతనైతే ఫ్యాబ్రికేటర్, అతనికి వర్క్ వచ్చి కాబట్టి వీళ్ళందరికీ కూడా కొంచెం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డ్రిల్లింగ్ మిషను, కటింగ్ మిషను, వెల్డింగ్ మిషను ఇవన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది పాకెట్ మనీతో చేసుకుని. ఇప్పుడు ఒక స్కూల్కి వాటర్ ప్రాజెక్టులు మెయిన్గా చేయడం, దాని ప్రొటెక్షన్, ఎందుకంటే ఆ ట్యాంకులు అవి ఎవరో తీసుకెళ్లిపోకుండా లేకపోతే గాలికి పోకుండా వాటికి గ్రిల్స్ లాగా చేయడం ముందు చేశారు. ఆ తర్వాత రూమ్స్ సెపరేషన్ కింద గ్రిల్స్ పెట్టి క్లాస్ రూములు పెంచడం, అంటే బయట వరండాలా ఉండదాన్ని
0: క్లాస్ రూమ్
1: కొంచెం క్లాస్ రూముల్లా చేయడం. ఇట్లాంటివి గేట్లు, స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది, గేట్లు ఇరిగిపోయి ఉంటాయి, అవన్నీ కూడా రిపేర్ చేయడం ఓన్ గానే వీళ్ళంతా కూడా ఇవన్నీ చేయడం జరిగింది అనమాట.
0: బెంచెస్ కూడా అన్ని మనవాళ్ళు చేసారు,
1: బెంచెస్ కూడా వీళ్ళే చేస్తున్నారు. అంటే డైరెక్ట్ గా ప్లైవుడ్ బి షీట్లు కావాల్సినవి కట్ చేయించుకు వచ్చేస్తారు. మిగిలిన వెల్డింగ్ వర్క్ అంతా కూడా ఓన్లీ మెటీరియల్ కాస్టే అవుతుంది మాకు. అంటే ఒక 60,000 అయ్యే దానికి మాకు ఒక 50% లేబర్ ఛార్జెస్ ఇవన్నీ కూడా తగ్గిపోతుంది. దగ్గర 40-50% వరకు ఒక్కోసారి మెటీరియల్ కాస్టే ఒకటే, మిగిలిందంతా కూడా పెయింటింగ్ అంటే అంతా వీళ్లే చేస్తారు. మొత్తం వెల్డింగ్ అన్ని బిగించడం అంతా కూడా వాళ్లే చేసి ఇస్తారు అన్నమాట. దగ్గర దగ్గర ఒక 9 స్కూల్స్ వరకు ఇప్పటికి ఇవ్వడం అయింది. ఒక స్కూల్ అయిన తర్వాత రిలాక్స్ అవుదాం అనుకునేసరికి ఇంకో స్కూల్ వాళ్ళు, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు వచ్చి మా స్కూల్ కూడా పిల్లలకి ఇవ్వండి, చాలా ఇబ్బంది పడుతున్నారు అని అడగడం. ఓహో, వీళ్ళు అడిగారు ఎలా చేయాలనుకునేసరికి ఓ డోనర్ వచ్చి నేను ఇస్తాను అని. అలాగే ఒకటయ్యేసరికి ఒకటి ఆటోమేటిక్ గా అన్ని కూడా అన్ని అలా అరేంజ్ చేసేస్తున్నారు వాళ్ళకి. అయ్యే వీళ్ళు ఏది వదిలిపెట్టరు. అంటే స్పోర్ట్స్ జిల్లా వైజ్లో జరిగే ప్రతి స్పోర్ట్స్ కు వెళ్తారు, ఫస్ట్ సెకండో తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే యూనిటీకి ఎంత బలం ఉంది అనేది స్వామి దాంట్లో వీళ్ళు ఉదాహరణ చెప్పాలంటే, ఫస్ట్ సెకండ్ ఏదో ఒకటి. అంటే స్పోర్ట్స్ ఏవి పెట్టినా కూడా జిల్లా వైజ్ మన సస్సే ఆర్గనైజేషన్ నుంచి పెడితే కంపల్సరీ ఏదో తీసుకొస్తారు. ఒక 20 టీములు అందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. ఒక్కో మొన్న క్రికెట్ పెట్టారు, అందులో 20 టీముల దాకా పార్టిసిపేట్ చేసినాయి. అలా వాటిలో కూడా వీళ్ళు ఏదో రకంగా, అలాగే డిజాస్టర్ దాంట్లో కూడా వీళ్ళు ట్రైనింగ్ పొంది ఉన్నారు మా యూత్. వాళ్ళు చాలా చోట్ల, అలాగే మన అనంతపురం జిల్లా పోలీస్ క్యాంపస్ లో కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు మంచి నేమ్ ఉంది వీళ్ళకి. నాకు అసలు ఎప్పుడు మాట్లాడడం రాలేదు, ఎప్పుడు మాట్లాడేది. అటువంటి స్వామి ఈరోజు రేడియో స్థాయిలో మాట్లాడిస్తున్నారు. సాయి కుమార్ గారు తెలుసు, నేను ఎప్పుడు సమితిలో ఎప్పుడు మాట్లాడింది లేదు అసలు మైక్ లో. ఈ డైరెక్ట్ గా స్వామి ఇక్కడ మాట్లాడించడం ఇదొక నాకు మిరకలు అనమాట.
0: స్వామి మాట్లాడించుకో,
1: అంతే అంతే, లేకపోతే నాకు అసలు ఎప్పుడు మాట్లాడలేదు నేను మైక్ లో అదిని.
0: సరే, ఇందాక 9 స్కూల్ అన్నారు కదా, సుమారు అంటే సుమారుగా ఎన్ని బెంచ్లు చేసి ఉంటారు?
1: ఒక స్కూల్ కి ఒక 20-30 బెంచీలు అట్లా అవసరం ఉంటుంది. ఒక 3 మనుషులు కూర్చునేటట్లు, పెద్ద హైట్ లో కాకుండా లో హైట్ లో పిల్లలకి సరిపోయేటట్లు వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది అనమాట.
0: ఈ సేవలు చేస్తున్నప్పుడు మన సాయి యువత భావాలు ఎలా ఉన్నాయో మాతో కాస్త పంచుకుంటారా?
1: ఇప్పుడు ఆ రమేష్ అన్న అతను యాక్చువల్లీ 10th క్లాస్ వరకు చదివాడు, అతనికి ఫ్యాబ్రికేషన్ వర్క్ వచ్చు. కానీ ఈ బీటెక్ చదువుకున్న వాళ్ళందరూ కూడా అతనికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి తను వింటున్నారంటే అది స్వామి దాంట్లోనే సాధ్యం అవుతుందేమో అనిపిస్తుంది నాకు. బయట అయితే మేము చదువుకున్న వాళ్ళం, టెన్త్ క్లాస్ వాడు నీ దగ్గర చేయడం ఏంటి అనేది వస్తుంది. కానీ ఇక్కడ అది అసలు ఉండదు. అందరూ కూడా ఎంత చదువుకున్నా కొంతమంది జాబులు కూడా చేస్తున్నారు, అయినా కూడా వాళ్ళు జాబులు అయి చేసుకొచ్చి నైట్ 7 నుంచి 9 వరకు ఓ 2 అవర్స్ వర్క్ చేసుకుంటారు వాళ్ళు. ఆదివారం వచ్చిందంటే సేవలు ఉంటే సేవలు చూస్తారు, లేకపోతే ఈ ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తూ ఉంటారు అన్నమాట. అలాగే నెక్స్ట్ జనరేషన్ కూడా తయారు చేయాలి మన తర్వాత అని చెప్పేసి ఈ ప్రీ ట్యూషన్ పిల్లలు మనకి అవుతుంది కదా, వాళ్ళని సండేస్ బాల వికాసులు పంపించడం, వాళ్ళని నెమ్మదిగా మోటివేట్ చేస్తున్నారు. ఇప్పుడు 5th నుంచి 10th క్లాస్ మధ్యలో పిల్లలు చక్కగా తయారవుతున్నారు.
0: చాలా సంతోషం
1: సార్.
0: యాక్చువల్గా ఇందులో ఒక విషయం మెన్షన్ చేయాలి, విద్యాజ్యోతి స్కూల్స్ లోనే కాకుండా ఇదైతే సర్వే చాలా హండ్రెడ్స్ ఆఫ్ స్కూల్స్ సర్వేస్ చేసాం. అసలు అందులో చాలా స్కూల్స్, ఇదైతే ఇప్పుడు శ్రీనివాస్ గారు 9 స్కూల్స్ అన్నారు, విద్యాజ్యోతి స్కూల్స్ కాకుండా బయట స్కూల్స్ కి ఏదైతే ఉన్నాయో వాళ్ళకు కూడా ఈ వాటర్ ఫెసిలిటీ, బెంచెస్ ఇవ్వటం, ఈ మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం కూడా ఈ సమితి వాళ్ళు చేస్తున్నారు. అంటే మన ఏదో రిస్ట్రిక్షన్ కాకుండా రిక్వైర్మెంట్ బేస్ లో చేయటం అనేది నిజంగా
1: దగ్గర మేము 20-25 మధ్యలో ఈ వాటర్ ప్రాజెక్టులు అవి చేయడం కూడా జరిగింది. చాలా సింపుల్ గా చేస్తారు అన్నమాట. అంటే ఒక గవర్నమెంట్ నుంచి ఏంటంటే ఒక మున్సిపల్ ట్యాప్ వాటర్ వేసి వదిలేస్తారు, ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఏదో బకెట్లో పట్టుకుని అప్పుడు వాడుకోవడం, మిగిలిన టైం అంతా పోవడం లేదంటే రాకపోవడం జరుగుతుంది. ఇది బాగాలేదు ఇది అని చెప్పేసి మా యూత్ మెయిన్ ఏం చేశారంటే సింపుల్ గా ఎట్లా అవుద్దని ఆలోచించి ఒక ట్యాంక్ 500 లీటర్స్ నుంచి 1000 అక్కడ కెపాసిటీ, స్కూల్ కెపాసిటీని బట్టి పెట్టడం జరుగుతుంది. లేదంటే ఈ హ్యాండ్ ఉన్న వాటికి మోటార్లు పెట్టి అది ఇది కూడా యూజ్ అయ్యేటట్లుగా ప్లాన్ చేయడం అవుతుంది. పిల్లలు టీచర్స్ చాలా హ్యాపీ అవుతున్నారు, అందుకే దీన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు బకెట్లతో మోసుకొచ్చి పిల్లలు పెడితే గానీ అక్కడ క్లీనింగ్ అవ్వట్లేదు. అలా ప్రతిసారి వాళ్ళ పిల్లలు తీసుకురావడం చేయించడం అంటే టీచర్స్ కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది. ఎప్పుడైతే మేము ట్యాప్లు పెట్టేస్తున్నామో చాలా ఈజీ అయిపోయి అమ్మాయి మనకి బరువు తగ్గింది అని చాలా హ్యాపీ అయిపోతున్నారు అన్నమాట. పిల్లలు, పేరెంట్స్ కూడా చాలా రిలీఫ్ గా ఆనందంగా ఫీల్ అవడం బాగా గమనిస్తున్నాం మేము.
0: చాలా బాగుంది సార్. ముఖ్యంగా ఇందులో ఇంకొక విషయం ఏంటంటే సత్యసాయి విద్యావిహార్ మనకి ఎంబీపీ స్కూల్, అంటే మన ఎంబీపీ మందిర్ ఉంది. సో ముఖ్యంగా స్కూల్ వాళ్ళు కూడా ఒక స్కూల్ ని అడాప్ట్ చేసుకున్నారు ఇందులో ఈ విద్యాజ్యోతిలో. సో అసలు వాళ్ళు ఇస్తున్నటువంటి సపోర్ట్ అసలు ఆసమ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఏదైతే మోడల్ స్కూల్ చేశామో నేషనల్ లెవెల్లో ఫస్ట్ టాయ్ బ్యాంక్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ స్కూల్లో ఉన్నటువంటి ప్రతి చిల్డ్రన్, ఆల్మోస్ట్ ఒక 2500 చిల్డ్రన్స్ ఉన్నారు మన విద్యావిహార్ స్కూల్లో. ఆల్మోస్ట్ అందరు పిల్లలు వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి టాయ్స్ తెచ్చేశారు. సో తెస్తే వాటన్నింటితో కలిపి ఒక టాయ్ బ్యాంక్ ఆర్గనైజ్ చేస్తున్నాం. సో ఈ స్కూల్ ఏంటంటే అసలు టాయ్ బ్యాంక్ చూస్తే పిల్లలు అసలు ఎవరైనా అసలు ఒక కార్పొరేట్ స్కూల్లో కూడా అటువంటి కాన్సెప్ట్ లేదు,
1: ఉండదు.
0: సో అంత ఆసమ్ టాయ్ బ్యాంక్. అసలు విద్యావిహార్ వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళు ఒక స్కూల్ ని అడాప్ట్ చేసుకుని 2x a week ఇద్దరు టీచర్స్ వెళ్లి వాళ్ళకి అకాడమిక్ సపోర్ట్ ఇస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ వాళ్ళు ఒక క్యాబ్ బుక్ చేసుకుని ఎవ్రీ, అంటే వాళ్ళొక సబ్జెక్ట్ అడాప్ట్ చేసుకుని మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ అనుకుంటా, దానిపైన వాళ్ళు పూర్తిగా ఆ పిల్లలకి, అది కూడా ఫిషర్మ్యాన్ కాలనీలో ఉన్న స్కూలే, సో భీమిలిపట్నం దగ్గరలో, సో ఆ స్కూల్ని విద్యావిహార్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ముఖ్యంగా ఇందులో విద్యాజ్యోతిలో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిందంతా కూడా ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బాల్య వికాస్ ఇవన్నీ, బట్ ఇవన్నీ కూడా పిల్లల్ని రిస్ట్రిక్ట్, అంటే ఇందులో డిసిప్లిన్ మేనర్ లో ఉంచే యాక్టివిటీస్. సో దీనికన్నా ఇంకాస్త స్వామి చెప్తా అంటారు పిల్లలంటే జాయ్. సో దానికి తాడిచెట్లపాలెం నుంచి మన యూత్ అబ్బాయి శంకర్, సో అండ్ శంకర్ అండ్ తాడిచెట్లపాలెం యూత్ టీమ్, అంటే డిఫరెంట్ భజన మండల టీమ్స్ లో ఈయన ఒక టీం అంట. సో శంకర్ గారు వీళ్ళందరూ కలిపి డే విత్ స్కూల్ చిల్డ్రన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ మనం స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఫుల్ డే అంతా కూడా పిల్లలతోనే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, మార్నింగ్ స్కూల్ ప్రేయర్ తో స్టార్ట్ చేసి ఈవినింగ్ స్కూల్ ప్రేయర్ వరకు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, లంచ్. నేను చెప్పడం కన్నా శంకర్ మాటల్లో విన్నాం, డే విత్ స్కూల్ చిల్డ్రన్ ఈజ్ అన్ వండర్ఫుల్ యాక్టివిటీ. శంకర్ గారు మాట్లాడతారు.
2: సైరామ్ శంకర్ గారు.
3: సైరామ్ సార్, ముఖ్యంగా ఈ విద్యాజ్యోతి స్టార్ట్ అయిన తర్వాత మా భజన మండలి, ముఖ్యంగా విశాఖపట్నంలో తాడిచెట్ల బాలం భజన మండలిలో యూత్ మెంబర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారండి. సో ప్రతి, అంటే ఆల్మోస్ట్ 2000 నుంచి అందరం కూడా ప్రతి యాక్టివిటీ కూడా యూత్ తోటే జరుగుతుంది. అక్కడ మాకు ఎక్కువగా సపోర్ట్ ఇచ్చేది కూడా యూతే. మా యూత్ కోసం ఎక్కువగా చెప్తున్నాను కాదు, మా ఆ యూత్ అందరూ కూడా ఎలాంటి వాళ్ళంటే అందరు ఎవరు జాబ్స్ కాదు, అందరూ కూడా చాలా ఆటో డ్రైవర్స్, స్వయం ఉపాధి కల్పించుకుని చేసిన వాళ్ళే. ఎవరు కూడా హై క్వాలిఫైడ్ కూడా కాదు, ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా తక్కువ. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఎంతో డెడికేషన్ తో, స్వామి మీద ఉన్న అచంచలమైన విశ్వాసంతో ప్రతి కార్యక్రమం కూడా జరుగుతుంది. స్వామి ఉన్నారు, ఎటువంటి ఇది లేదు అన్న ధైర్యంతో ప్రతి కార్యక్రమం కూడా చేయగలుగుతుంది. ఈ విద్యాజ్యోతి స్టార్ట్ అయిన తర్వాత స్వామి విత్ స్వామి బ్లెస్సింగ్స్ ఇంకేం లేదు అనుకోకుండా, ఒక స్కూల్ ని, ఈ 21 స్కూల్ విశాఖపట్నం ఎప్పుడైతే విద్యాజ్యోతి కింద వచ్చిందో అందులో ఒక స్కూల్ ని మనం అడాప్ట్ చేసుకుందామని ఒక తీర్మానం చేసుకున్నాం. అది తీసుకుని కొండకర్ల స్కూల్, కొండకర్ల విలేజ్ లో ఉన్న ఒక ప్రైమరీ స్కూల్ ని తీసుకుని దాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. కేవలం తాడిచెట్లపల్లి మధ్య అందులో ఏం చేద్దాం, ఒక 1 ఇయర్ ఫస్ట్ అనుకున్నాం, 1 ఇయర్లో ఏం చేద్దాం అంటే ఒక్కొక్క స్టేజ్ వైజ్ గా మనం ఒక్కొక్క ప్రాపర్ గా చేద్దాం, ఒక ప్లాన్ చేద్దామని అనుకుని ఫస్ట్ ఇనాగ్రేషన్ అయిన తర్వాత పిల్లలకి ముఖ్యంగా ముందు డైరెక్ట్ గా వెళ్లి ఏమి చేయకుండా వాళ్ళతో ఎక్కువగా పార్టిసిపేషన్ చేయాలి. ఏ విధంగా అవుతుంది, స్పోర్ట్స్ ద్వారా మెయిన్ పిల్లలు యాక్టివ్ గా అట్రాక్ట్ అవుతారు. సో వాళ్ళకి ముఖ్యంగా స్పోర్ట్స్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు గేమ్స్ కండక్ట్ చేయడం, పిల్లలు వాళ్ళతో అసోసియేషన్ ఎక్కువ అవ్వడం. అలాగే అది అయిన తర్వాత మెయిన్ చాలా మందికి అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ స్కూల్లో ఐ ప్రాబ్లం ఉంది అందరికి, చాలా మందికి మెడికల్ ప్రాబ్లం, ఐ ప్రాబ్లం. సో అక్కడ మాకు హరిపాలెం భజన మళ్ళీ సపోర్టు, మెయిన్ వాళ్ళ సపోర్ట్ తోటి మేము చేయగలుగుతున్నాం. వాళ్ళ భజన మళ్ళీ మేము అందరం కలిపి ఏం చేస్తాం, ఐ క్యాంప్ ఒకటి తయారు చేసి దాదాపు ఒక 18 నుంచి 20 మందికి పిల్లలకి ఐ గ్లాసెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది. ఆ తర్వాత పేరెంట్స్ని కూడా పిలవడం జరిగింది. అంటే ముఖ్యంగా మనం ఎంత చేసినా కూడా పేరెంట్స్ తరపున కూడా మనకు సపోర్ట్ ఉండాలి ఏం చేసినా కూడా. సో వాళ్ళు మనం ఎంత హైజీనిక్ చెప్పినా వాళ్ళు కూడా పార్టిసిపేట్
0: చేయగలగాలి,
3: పాటించగలగాలి. ఇంట్లో వాళ్ళకి ముందు మోటివేషన్ చేయాలనే ఉద్దేశంతో పేరెంట్స్ తో కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎలా ఉండాలని చెప్పడం జరిగింది. హైజీనిక్ గా, హెల్త్ అండ్ హైజీనిక్ పరంగా పిల్లల్ని ఎలా పంపించాలి, ఏ విధంగా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి, ఈ సైమిల్టేనియస్ గా బాల వికాస్ ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. సో మనం స్వామి చెప్పిన పద్ధతిలోనే అంతా కూడా జరుగుతుంది. దాని తర్వాత మెడికల్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది, జనరల్ మెడికల్ క్యాంప్ అని, అదితో పాటు మిగతా అన్ని కూడా. అది ఓన్లీ పిల్లలకే కాకుండా గ్రామానికి కూడా, గ్రామంలో ఉన్న వాళ్ళందరికి కూడా పెళ్ళడం జరిగింది, వాళ్ళకి కూడా ఐ క్యాంప్ చేసాం. ఆ తర్వాత అక్కడ మేము ఫస్ట్ ఎలాగైనా అబ్జర్వ్ చేసిందంటే పిల్లలందరూ కూడా కిందనే కూర్చునేవారు, స్కూల్ బెంచెస్ ఏం లేవు. సో కంపల్సరీగా పిల్లలు ఏంటంటే వాళ్ళు ఎంత నీట్ గా వచ్చినా కూడా సాయంత్రం వెళ్లేసరికి చిరిగిపోయిన బట్టలతో వెళ్ళేవారు, మాసిపోయిన బట్టలు చిరిగిపోయి ఒకసారి కొట్టుకుంటారు చిన్నపిల్లలు కదా. సో ముందు వీళ్ళకి నీట్ గా ఉండాలంటే బెంచెస్ ఉండాలి, కిందన కూర్చుంటే డ్రెస్ పాడైపోతుంది. సో బెంచెస్ ఉండాలి కంపల్సరీగా, వాళ్ళకి ఆ బెంచెస్ ప్రొవైడ్ చేయాలని. సో ఐరన్ బెంచెస్ తోటి పెర్మనెంట్ గా ఉండేటట్టు ఒక 40 వరకు మనం ప్రొవైడ్ చేస్తాం. ఆ 40 కూడా ఈ ఓన్లీ కాంట్రిబ్యూషన్ బై యూత్ మెంబర్, ఓన్లీ తాడిచెట్లపల్లి యూత్ మెంబర్సే తన పాకెట్ మనీ తోటి చేయించింది అంతా కూడా, వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత స్వామి కోసం చేసింది. ఆ తర్వాత స్కూల్ బ్యాగ్స్ ఎవరికైనా, మా యూత్ పిల్లల్లో కూడా ఎవరికైనా ఏమైనా అకేషన్స్ కానీ, వాళ్ళ పిల్లలు బర్త్డేస్ కానీ ఏవైనా కూడా ఆడంబరాలు లేకుండా ఈ స్కూల్లో, ఒక స్కూల్లోని అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ స్కూల్కి ఏవైనా ప్రొవైడ్ చేద్దాం. సో అలాగే మాకు యూత్ మెంబర్స్ ఏంటి స్కూల్ బ్యాగ్స్, వాళ్ళు ఏంటంటే గోన్ సంచులని, మన రైస్ బ్యాగ్స్ ఉంటాయి, రైస్ బ్యాగ్ ని దీనిలాగా వేసుకుని వచ్చేవారు, స్కూల్ బ్యాగ్స్ బుక్స్ పెట్టుకుని దానికి తాడు కట్టుకుని వచ్చేవారు. సో వాళ్ళ అలాంటి వాళ్ళందరికి కూడా మొత్తం స్కూల్ అందరికి కూడా స్కూల్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది కంటిన్యూ అవుతూ దీంతో పాటు అడ్వాన్స్డ్ గా ఈ సంవత్సరం ఏం చేద్దాం ఇంకా అనుకుంటూ గొంపవానిపాలెం స్కూల్ కి వెళ్ళాం. అక్కడ ఆల్రెడీ సాయి గారు చెప్పినట్టు ఒక డే విత్ చిల్డ్రన్ అని, అంటే ఈ ఎడ్యుకేషన్ పరంగా జరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా జరుగుతుంది, కానీ పిల్లలతో ఇంకా అసోసియేషన్ ఏట అవ్వగలం, అసోసియేషన్ ఏ విధంగా
0: అవ్వగలం,
3: ఎలా కావాలంటే ఫుల్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అందరం పిల్లలతో గడుపుదాం, విత్ స్పిరిచువల్ పరంగానే జాయ్ఫుల్ గా వాళ్ళతో ఉండడానికి ఏం చేస్తే బాగుంటుందని ఒక ప్లాన్ చేసి మార్నింగ్ ప్రేయర్ నుంచి ఈవినింగ్ వరకు ఒక ప్లాన్ చేసాం. ప్రేయర్ అవ్వగానే ప్రేయర్ నుంచి వాళ్ళకి పిల్లలకి ఎంతో ఇష్టమైన మ్యాజిక్ షో, వెంట్రిలోకిజం
0: అంటే బొమ్మతో
3: మాట్లాడించడం, అదొకటి చేయడం, ప్లస్ గేమ్స్ పిల్లలకి, చిన్నపిల్లలకి ఏవైతే చాలా ఇష్టపడే గేమ్స్ ఇవ్వడం, వాళ్ళని మోటివేట్ చేయడం, వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం, ప్రైజెస్ ఇవ్వడం. దీనికన్నా ముఖ్యంగా వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచాలి. సో బయట ఉన్న పోటీ ప్రపంచంతో ఎలా పోటీ చేయగలగాలి అంటే, వీళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళ మనసులో మంచి కాన్ఫిడెన్స్ గాని బిల్డ్ చేయగలిగితే వాళ్ళు పెద్ద అయ్యాక చాలా పోటీ పరీక్షలు గాని పోటీతత్వాన్ని గాని ఎదుర్కోగలుగుతారు. సో ఆ ఉద్దేశంతో ముఖ్యంగా శ్రీమతి లావణ్య గారు ఎంతో సహాయం చేశారు అందరూ. అంటే ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత పిల్లలు ఎవరు ఆవిడ వదలలే.
0: అంటే ఏం చేసేవారు వాళ్ళు ఆవిడ కార్యక్రమం గురించి?
3: మార్నింగ్ నుంచి వాళ్ళతో ఎక్సర్సైజెస్ గాని, వాళ్ళతో క్విజ్, యోగా గాని.
2: యోగా అంటే షీఈ్ ఆల్సో బాలికాస్ గురు. సో కాబట్టి యోగాస్, నెక్స్ట్ స్పిరిచువల్ గేమ్స్. అంటే షీఈ్ అయిన హెచ్ఆర్ కన్సల్టెంట్ ఆల్సో, ఇస్ అ వెరీ గుడ్ స్పీకర్. సో దట్ షీ కెన్
0: మోటివేట్, ఇంటరాక్ట్
2: అయ్యేవాళ్ళు, చాలా బాగా ఇంటరాక్ట్.
3: డిజిటల్ ఎడ్యుకేషన్ లో ఉన్న డిజిటల్ స్క్రీన్ ప్రకారం ఆ స్క్రీన్స్ లోని వాళ్ళకి కొన్ని వీడియోస్ చూపించి ఎలా కాన్సన్ట్రేషన్ గా ఉండాలి, ఎలా చేయాలి అంటే అందులో చేస్తూ అందులో కొన్ని క్వశ్చన్స్ వేసేవారు, మీరు దీంట్లో ఏంటి నేర్చుకున్నారు, సో దీన్ని ఎలాగా మనం పాజిటివ్ గా తీసుకోవాలి ప్రతిది కూడా, అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసే లెవెల్ గా వాళ్ళు తీసుకువెళ్లారు అనమాట. ఆవిడ మెయిన్ ఆ మొత్తం ఆ ప్రోగ్రామ్ అంతటికి ఆవిడ మేడం గారు ఉండడం వల్లే అది జరిగింది, చాలా హైలైట్ చేశారు.
2: ప్యారలల్ గా అదే రోజు మన యూత్ అందరూ కూడా శానిటేషన్ ప్రోగ్రామ్స్, ప్యారలల్ గా అంటే పిల్లలందరికీ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్, బెస్ట్ లంచ్ అండ్ బెస్ట్ స్నాక్స్ విత్ సపోర్ట్ ఆఫ్ లోకల్ గొంపవాణి పాలెం సమితి.
3: అంటే ముఖ్యంగా ఫుడ్ కూడా ఏంటంటే వాళ్ళకి ఎవ్రీడే లంచ్ పెడతారు గవర్నమెంట్ స్కూల్లో, లంచ్ పెడతారు. సో దానికి భిన్నంగా మనం ఒక్కరోజు మనం స్పెండ్ చేస్తున్నాం కాదు, చాలా కొంచెం బాగా.
0: అంటే అలా ఏ రోజు ఎంచుకునే వాళ్ళు మీరు దానికోసం?
3: వాళ్ళకి కన్వీనియంట్ గా ఏవి రోజు అయితే అండి,
0: అంటే పండుగ దినాల్లోనా లేదా
2: వర్కింగ్ డేస్?
3: వర్కింగ్ డేస్, ఎందుకంటే పిల్లలు ముఖ్యంగా వర్కింగ్ డేస్ లో వస్తుంది, సండే సాటర్డే అంటే ఎవరు రారు. సో మనం వర్కింగ్ డేస్ లోనే చేయగలం.
2: యాక్చువల్ గా ఇందులో ఒక చిన్న హైలైట్ థింగ్ ఏంటంటే, ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ హైలైట్ అండ్ కైండ్ ఆఫ్ టఫ్ ఆల్సో. దిస్ విద్యాజ్యోతి ప్రాజెక్ట్ ఇట్ సెల్ఫ్ అయిన వర్కింగ్ డే ప్రాజెక్ట్. సో బేసికల్లీ స్కూల్స్ ఉన్నప్పుడు స్కూల్ అవర్స్ లో వర్కింగ్ డేస్ అండ్ వర్కింగ్ అవర్స్ లో చేయాల్సినటువంటి టాస్క్ ఇది. సో స్వామి ఏంటంటే వెరీ సెలెక్టివ్ పీపుల్, బహుశా ఈ యాక్టివిటీలో ఎవరైనా వర్క్ చేస్తున్నారంటే ఇట్స్ హిమ్సెల్ఫ్ సెలెక్టెడ్ బై స్వామి ఇట్ సెల్ఫ్.
0: అంతే.
2: సో ఏంటంటే రెగ్యులర్ పీపుల్ జనరల్ గా మనం చేసే సర్వీస్ యాక్టివిటీస్ అన్ని కూడా ఈవినింగ్స్ భజన్స్ లేకపోతే సండే హాలిడేస్ టైమ్ లో చేస్తాం, బట్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ వర్కింగ్ డేస్ లో చేయాల్సినటువంటి ప్రాజెక్ట్.
3: ముఖ్యంగా యూత్ అక్కడ ఎంతమంది, 20 మంది వెళ్ళినా 20 మంది ఏం పని చేయగాలి, ఆ స్కూల్లో ఏం చేయగలగని ఉద్దేశంతో ప్రతీకారం కూడా, ప్రతి ఒక్క మనం పార్టిసిపేట్ చేస్తున్నామండి 100% స్వామి సర్వీస్ చేయగలం. సో ఆ స్కూల్ మొత్తం శుభ్రం చేయడం, అక్కడ చుట్టుపక్కలంతా కూడా మొక్కలు, పిచ్చి మొక్కలు అన్ని తీయడం, శుభ్రం చేయడం, ప్లస్ టాయిలెట్స్ క్లీనింగ్ మెయిన్. చాలా అధ్వానంగా ఉన్నాయి టాయిలెట్స్, దానికి మొత్తం అంతా కూడా పెయింటింగ్ వేయడం, మొత్తం కింద అంతా రిపేర్ చేయడం, క్లీనింగ్, వాటర్ క్లీన్ చేయడం, వాటర్ ప్రొవైడ్ చేయడం. ముఖ్యంగా ఈ సర్వీస్ యాక్టివిటీస్ తో పాటు ఆల్టర్నేటివ్ యూత్ అటువైపు చేస్తున్నారు, ఒకవేపు పిల్లలతో ఈ కార్యక్రమాలు జరుగుతుంది. అంటే ఫుల్లీ అనమాట, పిల్లలతో ఎవరిని ఎక్కడ వదలకుండా అందరూ కూడా చేసి చాలా
0: చక్కగా. ఎంతమంది యువత దీంట్లో పాల్గొంటారు?
3: ఇందులో 20 మంది అండి,
0: 20 మంది,
3: 20 నుంచి 25-30 మంది దగ్గర లోపటే ఉంది.
0: పిల్లలు ఎంతమంది ఉంటారు?
3: పిల్లలు 80 నుంచి 100 మంది పిల్లలు ఆ స్కూల్ పరంగా. అందులో ముఖ్యంగా ఇంకోటి ఏం అనుకున్నామంటే, నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇంకా అంటే ఈ ఇది ఎప్పుడైతే ఇలా సక్సెస్ అయిందో, అంటే మెయిన్ ఈ మోటో ఏంటంటే పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెంచాలి. అది పెంచాలి అంటే కంపల్సరిగా ఇలా ఇలాంటి యాక్టివిటీ ఒకటి చేయాలి. సో వాళ్ళు భయం పోతుంది, బయట వాళ్ళతో అసోసియేషన్ అవ్వగలరు పిల్లలు, అంటే బయట పిల్లలతో బాగా అసోసియేట్ అవ్వగలరు అనే ఉద్దేశం. మాకు బాగా మాకు ముందు కాన్ఫిడెన్స్ వచ్చింది యూత్ కి. సో మిగతా స్కూల్లో కూడా అలాగా ప్రతి స్కూల్లో కూడా కండక్ట్ చేద్దామని, ఫ్యూచర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లో చేద్దామని. ప్లస్ దీంతో పాటు సైమల్టేనియస్ గా మొక్కలు నాటించడం స్కూల్లో, సాలన్స్ లో చాలా కొన్ని స్కూల్లో మొక్కలు లేవు, అలాగే పిల్లలతో పాటు మొక్కలకు ప్లస్ అలాగే ఫార్మేషన్ వెజిటబుల్ మొక్కలు పెంచడం వాళ్ళకి అలవాటు చేయగలుగుతుండే. సో అదొక ప్రాజెక్ట్ కింద కూడా తయారవుతుంది, బాగుంటుంది వాళ్ళకి, దాని మీద అవగాహన కలిగించడం. సో మిగతా అన్ని స్కూల్లో ఇంత ముందు చెప్పినట్టే వాళ్ళకి అకాడమిక్ ఇయర్ కి సంబంధించి ఏవైతే మనం ప్రొవైడ్ చేయగలము, అవకాశం ఉన్నంత వరకు కూడా మనం చేయగలము చేస్తున్నామండి.
0: ఇలాంటి సేవలు చేస్తున్నప్పుడు ఇందులో తల్లిదండ్రుల పాత్ర కూడా ఎంతో ఉంటుంది. అంటే ఈ ఒక్కరోజు వాళ్ళు ఇక్కడ నేర్చుకుంటే సరిపోదు, దాన్ని వాళ్ళు ఆచరించగలగాలి అంటే ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉండాలి. దాని గురించి మీరు ఏమైనా కార్యక్రమాలు చేపట్టారా?
2: పేరెంట్ వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది సార్. అయితే అంత సక్సెస్ఫుల్ గా జరగలేదనే చెప్పాలి ఇది ఈ పర్టికులర్ థింగ్. ఎందుకంటే కొన్ని స్కూల్స్ లైక్ బాపిరాజ్ గారు వాళ్ళు అడాప్ట్ చేసుకున్నటువంటి స్కూల్స్, అంటే ఎక్స్క్లూజివ్లీ ఏదైనా మనం సక్సెస్ అవుతున్నాము అంటే బికాస్ ఆఫ్ దట్ స్కూల్ టీచర్స్ అండ్ బాల వికాస్ గురుస్థాలకు ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది ఇది. అండ్ సర్కమ్స్టెన్సెస్, అక్కడ విలేజెస్ తాలూకా సర్కమ్స్టెన్సెస్. చాలా స్కూల్స్ లో మనం పేరెంట్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే స్కూల్ చిల్డ్రన్ ఇంటికి వెళ్లిన తర్వాత హోంవర్క్ కానీ స్కూల్లో ఏం చెప్పారని కానీ అడిగే పేరెంట్స్ కూడా ఉండరు ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో. సో స్వామి గ్రేస్ తో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేలోపు పేరెంట్స్ లో పూర్తి అవగాహన వచ్చినట్లయితే ఆల్మోస్ట్ ఒక 50% మనం సక్సెస్ సాధించామనే అనుకోవచ్చు. సంతృప్తి అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఇందులో ముఖ్యంగా ఇందాక మనం అనుకున్న వాటిలో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెల్త్ అండ్ హైజీన్ విషయంలో సాయి ప్రోటీన్ అనేది ఒకటి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ ద వెరీ వండర్ఫుల్ యాక్టివిటీ అండ్ చాలా మంచి అవుట్పుట్ వస్తుంది బికాస్ పేరెంట్స్ పిల్లల్ని పట్టించుకోరు, గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న దాంట్లో న్యూట్రిషన్ లేదు. సో నౌ సాయి ప్రోటీన్ అని స్వామి ఏదైతే డిజైన్ చేసి స్వామి డిఫైన్ చేసినటువంటి ఆ ప్రోటీన్ ఫుడ్ ని ఎవ్రీడే స్కూల్స్ లో మనం డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా ఆల్మోస్ట్ ఈ లాస్ట్ 2 ఇయర్స్ లో పిల్లల్లో మంచి గ్రోత్ వచ్చింది. పిల్లల్లో మంచి అంటే పిల్లల్లో గ్రోత్ ఇన్ ద సెన్స్ పిల్లల్ని ఇంతకు ముందు మనం చూసేటప్పుడు చాలా వీక్ గా కనిపించే పిల్లలు ఈ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. అండ్ సండేస్ అండ్ సమ్మర్ హాలిడేస్ వచ్చేటప్పుడు పిల్లలు ఇట్ సెల్ఫ్ ఆస్కింగ్, అంటే ఈ మాకు పేరెంట్స్ ముఖ్యంగా ఈ ప్రోటీన్ ఫుడ్ మాకు ఇంటికి ఇస్తే కాస్త, కొన్ని స్కూల్స్ లో కొన్ని విలేజెస్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇస్తే మేము అది చేస్తామని చెప్పడం. అఫ్ కోర్స్ అది మనం ఆ టైంకి అది చేయలేకపోయాం, బట్ ఇన్ ఫ్యూచర్ లో అది సాయి ప్రోటీన్ మాత్రం కంటిన్యూ చేయాలి, ఇంకా సక్సెస్ఫుల్ గా చేయాలనేది మన తాలూకా మెయిన్ ఇంటెన్షన్. అంటే ఇది కొన్ని స్కూల్స్ నే మనం హైలైట్ చేయడం జరిగింది, కానీ అవుట్ ఆఫ్ 20 స్కూల్స్ లో ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ లో కూడా అన్ని సమితి వాళ్ళు అంతే ఉత్సాహంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నారు. సో కానీ కొన్ని చోట్ల కొన్ని హైలైట్స్ ఉంటాయి కాబట్టి అది మనం హైలైట్ చేసుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా స్వామి మనకి నిజంగా ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు, దీని గురించి మననం చేసుకుని మరొకసారి మనం రీయాక్టివ్ అయ్యి ఆయన అనుగ్రహాన్ని పొందే ఛాన్స్ మరొకసారి ఇచ్చారు కాబట్టి ఈ అవకాశం వచ్చినందుకు ఏదైతే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి రిమైనింగ్ విశాఖ జిల్లాలో ఉంటే అన్ని సమితి యువత, ముఖ్యంగా చెప్పాలంటే మహిళా విభాగం వాళ్ళే సాయి ప్రోటీన్ తయారు చేసి మనకు సపోర్ట్ చేస్తున్నారు. మెడికల్ టీమ్ వాళ్లే ఈ మెడికల్ క్యాంప్స్ అన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు, వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ వాళ్ళని హాస్పిటల్స్ తీసుకెళ్లి, కొన్ని చోట్ల డెంటల్ ముఖ్యంగా పిల్లల్లో క్యావిటీ ఎక్కువగా ఉంటుంది, అస్సలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు సరిగ్గా బ్రషింగ్ ఉండదు, సో వాళ్ళ అవగాహన కలిగించడానికి డాక్టర్స్ ఇస్తున్నటువంటి సపోర్ట్ కానివ్వండి, ఎవ్రీథింగ్ నిజంగా చాలా అంటే స్వామి ఈ రోజు మనందరినీ మరొకసారి రిఫ్రెష్ చేస్తూ మరింత ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కలిగించాలని కోరుకుంటూ ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి రేడియో సాయి టీమ్ కి అలానే ముఖ్యంగా స్వామికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
0: చివరికి ఒక ప్రశ్న అండి, ఇందాక మన బాపిరాజు గారు వెళ్తున్నటువంటి స్కూళ్ల గురించి చెప్పుకుంటున్నప్పుడు అక్కడ పిల్లలు తర్వాత పెద్దవాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా వెనుకబడిన వాళ్ళని చెప్పారు కదా, అలాంటి వాళ్ళకి చెప్పడం కూడా కొంచెం కష్టమైన విషయం.
2: అవును,
0: అందులో కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి, అలాంటి మీరు ఎలా ఎదుర్కొన్నారు?
2: అంటే అది నా మాటల్లో కన్నా అది ఫేస్ చేసిన బాపిరాజు గారు చెప్తే ఇంకొంచెం బాగుంటుందేమో.
4: పిల్లలు మన స్వామి చెప్పినట్టు మట్టి ముద్దలు, మనం ఏ ఆకారం తీసుకుంటే ఆ ఆకారంలోకి వాళ్ళు రాగలుగుతారు. ఒక ఉపాధ్యాయుడిగా నా పూర్వానుభవము అపూర్వానుభవం కూడా అది. అయితే ఇక్కడ ఈ స్కూల్కి వచ్చేసరికి మొదట్లో వాళ్ళకి ఉచ్చారణ దోషాలు కూడా
2: ఉండేవి.
4: డ్రెస్ ప్రభుత్వం ఇచ్చేది, ఏవో ప్రభుత్వం చాలా ఇస్తోంది, వీటన్నిటికన్నా వాళ్ళకి కావాల్సింది ఏది కావాలో అది సమయానికి కరెక్ట్గా అందిందన్నమాట. పేరెంటింగ్ అని చెప్పి ఒకసారి ఒక నవంబర్ 14 మామూలు ఫంక్షన్ చేశాక ఒక పేరెంటింగ్ చేస్తే ఎప్పుడూ పేరెంట్స్ డే పెడితే సర్వసాధారణంగా రారు పేరెంట్స్, అలాంటిది అలాగే 70% పేరెంట్స్ వచ్చి మేము కాదు మేము చుట్టుపక్కల మా పిల్లలు వాళ్ళ ఇళ్లలో మేము చెప్పి చేస్తున్నాం, ఎందుకంటే మా పిల్లలు అంతకుముందు మేము ఎక్కడున్నామో చూసేవాడు కాదు, ఇప్పుడు వచ్చి ప్రతిరోజు మా కాళ్ళ దండం పెట్టి మా మూర్ధ్వాన్ని అంటే ఈ తలని తల్లి తండ్రి గాని ముట్టుకుంటే దీర్ఘాయుష్మంతుడు అవుతాడని మనకి స్మృతి. అలా చెయ్యమని వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు. అంటే ఈ విధంగా ఒక ప్రీచింగ్ ఇట్స్ నాట్ టీచింగ్. వాళ్ళకి ఒకటే చెప్పాను నేను, మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నది ఉపనిషత్ వాక్యం. ఆ ఉపనిషత్ వాక్యాన్ని మనం ఎప్పుడైతే ఆచరించగలుగుతామో మన అభివృద్ధికి అది దారి తీస్తూ ఉంటుంది. ఈ విధంగా పేరెంట్స్ అంటే తల్లిదండ్రుల యొక్క సహకారం మా స్కూల్లో నాకు చాలా ఎక్కువ ఉంది. ఒక్కొక్కప్పుడు లక్ష్మీవారిని క్లాస్ చెప్తూ ఉంటే వాళ్ళు క్యారేజీలు కొందరు అప్పుడప్పుడు పిల్లలు ఇక్కడ సహారం చాలదని ఇంకా సప్లిమెంట్ చేయడం కోసం తెచ్చిన వాళ్ళు అక్కడ పక్క నుంచి కిటికీల్లోంచి వినడం కూడా నేను చూశాను. వాళ్ళు ఒకటే అంటారు, మా చిన్నప్పుడు మాకు ఇలా చెప్పుంటే మాకు బాగుండేది అని. నేను అప్పుడు ఒకటే చెప్పాను, నా చిన్నప్పుడు నేను బాలవికసలో ఉంటే ఇంకా ఎంత బాగుండేవాడి నాకే తెలియదు. ప్రస్తుతానికి ఈ అవకాశం, ఈ మంచి సువర్ణ అవకాశం, ఎందుకంటే స్వామి భాష రిటైర్ అవడం కాదు రిటైర్ అవడం నేర్చుకో ఎప్పుడైనా, అలాంటి స్వామి ఆశీస్సులు నాకు అందించిన మా కన్వీనర్ గారికి, మా జిల్లా అధ్యక్షుల వారికి, ముఖ్యంగా ఈ విధంగా నన్ను ఒక్కసారి స్వామి తిరియాడిన నెలలో ఒక నాలుగు మాటలు చెప్పమని మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతతో సాయిరాం.
0: సాయిరాం సార్. సాయి కుమార్ గారు, ఇంకొక ప్రశ్న. ఈ విద్యాజ్యోతి కార్యక్రమం ద్వారా స్వామి ఎంతో మంది పిల్లల జీవితాల్లో ప్రవేశించారు. అది అంతటితో ఆగదు. మీరు ముందు చెప్పినట్టుగా జ్యోతి అనేది ప్రకాశాన్ని అలా పంచుకుంటూ పెంచుకుంటూ వెళ్తూ ఉంటుంది. కానీ దీని ప్రభావం ముఖ్యంగా చూపేది వాళ్ళ కుటుంబాలలో. సో వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంతో తెలుసుకుని ఉంటారు ఈ కార్యక్రమం ద్వారా. సో వాళ్ళలో కలిగిన పరివర్తన కానీ లేదంటే వాళ్ళ అనుభవాలు కానీ మీతో ఎప్పుడైనా పంచుకోవడం జరిగిందా?
2: ఖచ్చితంగా అండి. చాలా స్కూల్స్ లో ఈరోజు స్కూల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది అంటేనే దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. అంటే బేసిక్ గా మా పిల్లవాడిని నేను ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తే ఇది బాగుంది అంటే మా ఫ్రెండ్స్ కి నేను రిఫర్ చేస్తాను. సో ద సేమ్ సిమిలర్ వే నౌ డే నెక్స్ట్ టూ ఈ లాస్ట్ టూ ఇయర్స్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో స్ట్రెంగ్త్ పెరిగింది అంటే బహుశా నాకు చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది స్వామి గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటికీ మంచి గిఫ్ట్ ఇచ్చారేమో ఈ విద్యాజ్యోతి ద్వారా. టీచర్స్ ఆర్ వెరీ మచ్ హ్యాపీ నౌ. అండ్ పేరెంట్స్ ఆర్ అంటే పేరెంట్స్ ఎలా ఎందుకు ఈ విషయం చెప్తా అంటే పేరెంట్స్ కొన్నిసార్లు మనకు డైరెక్ట్ గా ఫీడ్బ్యాక్ ఇవ్వకపోయినా కూడా వాళ్ళు మనం చెప్పినది ఏదైతే యూనిఫామ్ నీట్ గా వేసుకోమని స్టూడెంట్స్ కి చెప్తాం, కానీ అది ఫాలో అప్ చేయాల్సింది పేరెంట్స్. అది చేస్తున్నారు అంటే సో దట్ దే ఆర్ యాక్సెప్టింగ్. ఫస్ట్ మనం ఇచ్చే హోంవర్క్స్ ఏదైతే ఇస్తున్నామో హోంవర్క్స్ కూడా ఇప్పుడు ఈరోజు పేరెంట్స్ పట్టించుకొని వాళ్ళు చేస్తున్నారంటే ఇట్స్ దే ఆర్ యాక్సెప్టింగ్. అండ్ మోర్ ఓవర్ పేరెంట్స్ అల్టిమేట్ గా మనం ఫస్ట్ ఇందాక కూడా నేను డిస్కస్ చెప్పినట్టుగా గ్రామస్తులు వాళ్ళలో వచ్చే అవేర్నెస్ ద్వారానే ఈ విద్యాజ్యోతి కానీ మనం ఏదైతే ఈ మారల్ వాల్యూస్ చెప్తున్నామో డెఫినెట్ గా స్వామి భవిష్యత్ తరాలకి అదే మనకి స్వామి దాలకి మెసేజ్ కింద స్ప్రెడ్ అయ్యడానికి ఛాన్స్ ఉంది.
0: చాలా చాలా చక్కగా చెప్పారు. వింటున్న శ్రోతలందరికీ కూడా ఒక విషయం, ఇప్పుడు మనం ఎవరితో అయితే మాట్లాడమో వీళ్ళందరూ కూడా బాలవికాస్ స్టూడెంట్స్ లేదా బాలవికాస్ టీచర్స్. అంటే స్వామి ఆ బాలవికాస్ కు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇక్కడ మనం గుర్తించాలి. ఈరోజు వాళ్ళు యువతగా మారి ఇన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ముందుకు నడిపిస్తున్నారంటే అదంతా స్వామి అలా చిన్నప్పుడు నాటిన విత్తనాలు. అవన్నీ కూడా ఎన్నో చక్కని విషయాలు ఈ విద్యాజ్యోతి కార్యక్రమాల్లో జరుగుతున్న విషయాలను మా అందరితో పంచుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సాయికుమార్ గారు, మానప్రగడ బాపిరాజు గారు, వివి శ్రీనివాస్ గారు, శ్రీ శంకర్ గారు, సాయిరాం.

0: ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమంలో విశాఖ జిల్లా మహిళా విభాగం వారు యువత చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కార్యక్రమాల వివరాలను, వారి అనుభవాలను మనతో పంచుకోవటానికి కేవీకే సమితి మహిళా విభాగం ఇన్ఛార్జి అయిన జె రమణమ్మ గారు, గాజువాక సమితి యూత్ ఇన్ఛార్జి అయిన సంతోషి గారు, విశాఖ జిల్లా డిస్టిక్ యూత్ కోఆర్డినేటర్ ప్రియదర్శిని గారు మనతో ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడుతూ వారి అనుభవాలను, కార్యక్రమాల వివరాలను గురించి తెలుసుకుందాం.
1: సాయిరమండి, నా పేరు రమణమ్మండి. నేను కేవీకే సమితి మహిళా కోఆర్డినేటర్గా చేస్తున్నానండి. మహిళా విభాగం నుండి మేము అన్ని కార్యక్రమాల్లోనూ పాల్పంచుకుంటున్నామండి. మొదట గత సంవత్సరం పాదయాత్ర నుండి ఈ సంవత్సరం పాదయాత్ర వరకు జరిగిన కొన్ని విషయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందామండి. ఈ విషయంలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది టైలరింగ్ సెంటర్లండి. ఈ విశాఖ జిల్లా మొత్తం మీద చాలా చోట్ల ఈ టైలరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం, చాలా మంది యువతను ఎంకరేజ్ చేసి దీనిలో భాగస్థులుగా చేయడం జరిగింది. అయితే వాళ్ళలో పేదవాళ్లకి మనం మిషన్లు కూడా కొంతమందికి ఇవ్వడం జీవనోపాధి కింద జరుగుతుందండి. ఈ విషయం మీద మన సంతోష్ గారు ఇంకా వివరంగా తెలియజేస్తారండి. తర్వాత గవర్నమెంట్ స్కూల్లో కొంతమంది పిల్లలకి బెంచీలు లేక ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి బెంచీలు మన సంస్థలో ఉన్న యూత్ చేత చేయించి మహిళలంతా కూడా ఆ మహిళా విభాగం ద్వారా బెంచెస్ గవర్నమెంట్ స్కూల్కి ఇవ్వడం జరుగుతుందండి. ఈ దీనిలో భాగంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో మెంటల్లీ రిటార్డెడ్ స్కూలు ఒకటి మేము మా మహిళా యూత్ ఇన్ఛార్జ్ వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ పిల్లలకి భోజనానికి చదువుకి వాళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంది అని వాళ్ళు తెలియజేశారు. ఆ అమ్మాయి చూసొచ్చి వాళ్ళకి యూ షేప్ టేబుల్ ఇస్తే ఆ పిల్లలకి కూర్చోవడానికి ముందు ప్లేట్ పెట్టుకుని భోంచేసినా లేదంటే చదువుకోవడానిక వీలుగా ఉంటుంది కనుక అలా అరేంజ్ చేస్తే బాగుంటుందని తను కనుకుందన్నమాట. ఆ విషయం మహిళా విభాగ వారికి అందరికీ చెప్పడం, అలాగే కన్వీనర్ గారికి, డీపీ గారికి, అందరికీ తెలియపరచడం జరిగింది. మేమంతా కలిసి ఆ యూ షేప్ టేబుల్ చేయించి ఈ మెంటలీ రిటార్డెడ్ స్కూల్ పిల్లలకి ఇవ్వడం జరిగిందండి.
0: సుమారు ఎన్ని చైర్స్ ఇచ్చారండి?
1: అది ఒకటే రౌండ్ టేబుల్ సమావేశంలాగా ఉంటుందన్నమాట. యూ టేబుల్ టీచర్ ఎదురుగా కూర్చుని చెప్పేటట్టు, పిల్లలు టీచర్కి అందరూ కూడా అభిముఖంగా ఉండేటట్టు వాళ్ల ముందునే టేబుల్ వేసినట్లుగా డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. వాళ్ళు 26 మంది పిల్లలుండి అక్కడ. వాళ్ళకి టేబుల్ తో పాటు స్టేషనరీ ఐటమ్స్ కూడా ఇచ్చాం, బుక్స్ కూడా ఇచ్చామండి. అలాగే కొన్ని గవర్నమెంట్ స్కూల్లో బుక్స్ పంపిణీ, బెంచెస్ వాళ్ళకి మామూలు ముగ్గురు కూర్చునేందుకు వీలుగా బెంచ్ డెస్క్ ఏర్పాటు చేయించడం జరిగిందండి. అది గొప్పతనం ఏంటంటే మా సంస్థ నుండి జెంట్స్ యూత్ పిల్లలు సహాయం తీసుకుని వాళ్లే ఓన్ గా తయారు చేసినవి మా మహిళా విభాగం ఇవ్వడం జరిగిందండి కొన్ని స్కూళ్లలో. తర్వాత ఏంటంటే ఒక స్కూల్ గవర్నమెంట్ స్కూలు ఆనంద్రహారికి సెలెక్ట్ అయింది. అంటే మన సంస్థలో విద్యావాహిని విధానం ఒకటి ఉంది కదా, అదే విధంగా ఆనంద్రహారి అనమాట, అది గవర్నమెంట్ స్కూల్లో పెడుతున్నారు. వాళ్ళకి టేబుల్ తో పాటు స్టేషనరీ ఐటమ్స్ కూడా ఇచ్చాం, బుక్స్ కూడా ఇచ్చామండి. అలాగే కొన్ని గవర్నమెంట్ స్కూల్లో బుక్స్ పంపిణీ, బెంచెస్ వాళ్ళు

0: అటువంటి స్కూల్లో పెడుతున్నారు. ఆ స్కూల్కి సెలెక్ట్ అయిన పిల్లలు వాళ్ళు బెంచీల మీద కూర్చోకుండా కేవలం కింద మాత్రం కూర్చొని వాళ్ళు రాసుకోవాలన్నమాట. అయితే వాళ్ళు మాకు ఇబ్బందిగా ఉంది, కింద కూర్చొని రాసేటప్పుడు ఫ్లాంక్స్ కావాలని అడిగారు. అంతకుముందు వాళ్ళకి భోజనానికి ప్లేట్లు మేము అరేంజ్ చేయడం జరిగిందండి. అయితే గ్లాసులు కూడా కావాలి, ఫ్లాంక్స్ కావాలని అడిగారు. ఈ విషయం మీద మేము వెళ్లి ఆ స్కూల్లో ఎంక్వైరీ చేస్తే అక్కడ తెలిసింది ఏంటంటే వాళ్ళ కింద కూర్చోవాలి, కింద ఫ్లోర్ అంతా బాగా డిస్మెట్ అయిపోయిందన్నమాట, కూర్చోడానికి వీలుగా లేదు, అలాంటప్పుడు అక్కడ ఫ్లోరింగ్ చేయిస్తే బాగుంటుందని చెప్పి ఈ మహిళా విభాగ తరఫున అక్కడ ఫ్లోరింగ్ కూడా చేయించడం జరిగిందండి. దానికి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. స్వామి వచ్చి మాకు ఈ కార్యక్రమాన్ని, మేము కేవలం ఫ్లాంక్స్ గ్లాసులు అడిగితే పిల్లలు కూర్చోడానికి వీలుగా కూడా, అంటే బెంచీల మీద కూర్చోవలసిన పిల్లలు కింద కూర్చున్నప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఫ్లోరింగ్ బాగుండాలి, అలాంటి ఫ్లోరింగ్ స్వామి మీ ద్వారా చేయించారని వాళ్ళు చాలా ఆనందించడం జరిగిందండి. ఈ కార్యక్రమం ఒకటి ఈ మధ్య మేము చేశామండి.
1: బాగుంది.
0: తర్వాత దువ్వాడని అక్కడ మాకు దగ్గరలో ఒక ఏరియా ఉందండి, 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ మన సంస్థ నుండి ఇంతవరకు కూడా ఎటువంటి కార్యక్రమాలు జరగడం లేదు. ఎవరో వెళ్తే ఒక 3 మాసాలకు ఒకసారి వెళ్లి ఏదో కార్యక్రమం చేసి ఆగిపోయేవారు. అలా కాకుండా అక్కడ వాళ్ళని మనం తయారు చేయాలనే ఉద్దేశంలో అక్కడ అమ్మవారి గుళ్ళు లేదంటే రామాలయం ఇలాంటి గుళ్ళను సెలెక్ట్ చేసుకుని ఒక 10-15 మంది లేడీస్ని సేకరించి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి లలిత పారాయణం నేర్పించడం, భజనలు, స్వామివారి భజనలు నేర్పించడం, తాళం నేర్పించడం ఇలాంటివి మేము చేసి అక్కడ గ్రూపులు తయారు చేసి వాళ్ళంతటి వాళ్లే భజన చేసుకునేటట్టు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది కూడా మహిళా విభాగంలోనూ చేపట్టిన కార్యక్రమం అండి. తర్వాత మెంటల్ హాస్పిటల్, వైజాగ్లో మెంటల్ హాస్పిటల్ సర్వీస్ మా మహిళలంతా కూడా 19వ తేదీని వెళ్లి అక్కడ సర్వీస్ చేస్తుంటారండి. వాళ్ళకి స్నానాలు చేయించడం, అక్కడంతా నీట్ గా తయారు చేయడం, ఫుడ్ కూడా పెట్టడం చేస్తారు. అలాగే జీవీఎంసీ ఏరియాలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఒక హాస్పిటల్ కి గాజువాక సమితి నుండి అక్కడున్న మా సోదరి మండలంతా వెళ్లి రోజు నిత్యనారాయణ సేవని చేస్తారండి. 45 మెంబర్స్ కి వాళ్ళు రోజు ఫుడ్ అక్కడ పట్టుకెళ్లి ఇవ్వడం జరుగుతుందండి. ఇవి హాస్పిటల్ సర్వీస్ అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే మాస్ మ్యారేజెస్ అని పేదమ్మాయిలకి పెళ్లిళ్లు చేయడం కూడా ఈ మహిళా విభాగం నుండి చేయడం జరుగుతుందండి. అదేవిధంగా కొంతమంది వాళ్లు పెళ్లి చేసుకుని ఐటమ్స్ ఏమైనా ఇబ్బందిగా ఉండి సారి పెట్టడానికి ఇబ్బందిగా ఉంటే మా వాళ్ళని అడిగినప్పుడు దానికి కూడా ఏర్పాటు చేయడం, ఒక బీరువాని, మంచమని, పరుపులని ఇలాంటివి ఇవ్వడం కూడా జరుగుతుందండి.
1: మాస్ మ్యారేజెస్ లో ఏమేం చేస్తారు, కార్యక్రమాల వివరాలు చెప్తారా?
0: ఆ అమ్మాయికి పుస్తులు, మట్టెలు, చీర, మంచం, బీరువా, తనకు సూట్ కేసు, గ్యాస్ స్టవ్, వంట సామాన్లు, చీరలు కూడా కొద్దిగా ఇవ్వడం జరుగుతుందండి వేరేగా. తర్వాత ఖర్చుల నిమిత్తం వాళ్ళకి ఎంతో కొంత మనం వెయ్యాలి, రేపొద్దుట ఏ కష్ట సుఖమైనా సరే ఉండాలనే ఉద్దేశంలో కొంత అమౌంట్ కూడా కలెక్ట్ చేసి వాళ్ళ పేరును బ్యాంకులో కూడా వేసి ఇవ్వడం జరుగుతుంటుందండి. అలాగే ఈ హాస్పిటల్స్ సర్వీస్కి వెళ్లేటప్పుడు అక్కడున్న పేషెంట్లకి ఫ్రూట్స్, బ్రెడ్ ఇలాంటివి ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే అప్పుడే పుట్టిన పిల్లలకి బేబీ కిట్స్ అని కూడా మన సంస్థ నుండి మహిళా విభాగ వారు ఇవ్వడం జరుగుతుందండి.
1: బేబీ కిట్స్ అంటే అందులో ఏముంటాయి కాస్త చెప్తారా?
0: సోపు, జుబ్బా, టవలు, డెటాలు ఇలాంటివి ఉంటాయండి.
1: ఇది ప్రతి నెల చేసే యాక్టివిటీ అండి? ఎంత ఫ్రీక్వెంట్ గా చేస్తుంటారు?
0: ప్రతి నెల వెళ్తుంటారండి, వెళ్ళి చేస్తుంటాం. ప్రోటీన్ ఫుడ్ ఒకటి మేము తయారు చేసి ఇవ్వడం జరుగుతుందండి. హెచ్ఐవి పేషెంట్లకి ప్రోటీన్ ఫుడ్ బాగా అవసరం అండి. వాళ్ళైతే ముందు వాళ్ళు వెయిట్ బాగా తక్కువ ఉంటారనమాట. ఈ ప్రోటీన్ ఫుడ్ మనం ఇచ్చిన తర్వాత వాళ్ళ వెయిట్ చాలా బాగా పెరగడం మొదలు పెట్టిందండి. 5-6 కేజీలు పెరగడం తెలిసిందనమాట. అందువల్ల వాళ్ళు కంపల్సరిగా అడుగుతుంటారండి, ప్రోటీన్ ఫుడ్ మీ దగ్గర నుండి వస్తే మా పేషెంట్లు బాగుంటారని చెప్పడం జరుగుతుందండి. అందువల్ల కంపల్సరిగా ప్రతి నెల ప్రోటీన్ ఫుడ్ హెచ్ఐవి పేషెంట్లకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా మేము ప్రోటీన్ ఫుడ్, పప్పుండ్లు వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుందండి. పళ్ళు, పప్పుండ్లు ఇస్తుంటామండి. ఆ పేదవాళ్ళు వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సీమంతం మీరు స్వామి దగ్గర మాకు చేస్తే మాకు మంచి జరుగుద్ది, పిల్లలు బాగా పుడతారు, మంచిగా ఉంటారు వాళ్ళు, అందుకని స్వామి దగ్గర మీ చేతులతో మీరు చేయండి అమ్మని కొంతమంది అడుగుతుంటారండి. బాగా పేదవాళ్ళు కాకపోయినా సరే ఆచారం లేని వాళ్ళు కొంతమంది ఉంటారండి, సీమంతం ఆచారం లేని వాళ్ళు. వాళ్ళు ఏంటంటే మీ స్వామి దగ్గర జరగాలి, మీ చేతులు మీరు జరగాలి అని చెప్పి అడుగుతారండి. అలాంటి వాళ్ళకి మేము మందిరంలోనే సీమంతాలు చేయడం జరుగుతుందండి. తర్వాత వాళ్ళు చెప్తారు చక్కగా, అమ్మ మీరు సీమంతం చేశారు కదా, ఆ రోజు బాబు పుట్టాడు చక్కగా ఉన్నాడు అని చెప్పి చెప్పడం కూడా జరుగుతుందండి. ఇలాంటి కార్యక్రమాలన్నీ చాలా జరుగుతున్నాయండి.
1: అమ్మ మీరు ఎన్ని సంవత్సరాలుగా స్వామి సేవలో పాల్గొంటున్నారు?
0: నేను 20 సంవత్సరాల నుండి స్వామి సేవలో ఉన్నానండి. అయితే

0: అవి ముందు సెంటర్ గా ఉన్నప్పుడు నేను అక్కడ ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేశాం. తర్వాత భజన మండలి అయింది, ఈ రోజు సమితి అయింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు 20 సంవత్సరాల నుండి స్వామి నాకు పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. ఏంటంటే మహిళా కోఆర్డినేటర్ సెంటర్ స్టార్ట్ అయిన దగ్గర నుండి సమితి వరకు కూడా నాకే అప్పచెప్పారండి ఆ బాధ్యత. తర్వాత ఏమో సత్సంగాలు కూడా చేయడానికి, అంటే మాకు స్టడీ సర్కిల్స్ అని ఉంటాయన్నమాట, స్టడీ సర్కిల్ కోఆర్డినేటర్ గా కూడా స్వామి నన్నే ఎన్నుకున్నారండి. ఈ మూడు బాధ్యతలు కూడా విడివిడిగా చేస్తుంటారు అందరూ, కానీ స్వామి మాత్రం 20 సంవత్సరాల నుండి నాకు అప్పచెప్పారండి ఆ బాధ్యత.
1: చాలా సంతోషం అండి. ఇలాంటి సేవ కార్యక్రమాలు ఇంకా మీరు ముందు ముందు చేయాలని, స్వామి ప్రేమకు పాత్రులు కావాలని స్వామిని ప్రార్థిస్తూ సాయిరాం.
0: సాయిరాం అండి.
1: అమ్మ, ఇందాక మీరు మాట్లాడుతూ టైలరింగ్ విషయం గురించి సంతోష్ చెప్తానన్నారు కదా,
0: అవునండి,
1: ఆ వివరాలు కాస్త వివరిస్తారా సంతోష్ గారు?
2: అందరికీ సాయిరాం అండి. నా పేరు సంతోషి, నేను గాజువాక సంతి యూత్ ఇన్ఛార్జ్ గా చేస్తున్నానండి, మహిళా యూత్ ఇన్ఛార్జ్ గా చేస్తున్నాను. ఈ టైలరింగ్ వచ్చేసరికి మేము ఒక 45 డేస్ ప్రోగ్రామ్ చేయడం జరిగిందండి. టైలరింగ్ అనేసరికి ఏంటంటే బయట చాలా మంది చేస్తూ ఉంటారు ఈ యాక్టివిటీ, కానీ మన సత్యసాయి సంస్థ నుంచి మనం ఎలా చేసామంటే బయట వాళ్ళు కేవలం ఒక 35 మెంబర్స్ తో స్టార్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ ని. కానీ స్వామి గిఫ్ట్ ఏంటంటే మేము ప్రోగ్రామ్ ని కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేసామండి ప్రోగ్రామ్ ని. సో ఫస్ట్ పాంప్లెట్స్ ఒక 500 పాంప్లెట్స్ కొట్టించి స్లమ్ ఏరియాలో కొంచెం పంచడం జరిగింది. ఈ టైలరింగ్ ఒకటే కాకుండా దీంతో పాటు బ్యూటిషియన్ కూడా కోర్స్ యాడ్ చేశాము. సో ఇదేంటంటే ఇది స్లమ్ ఏరియాలో పేపర్ ద్వారాగా పెట్టివ్వడం, నెక్స్ట్ మేము కూడా వెళ్లి స్లమ్ ఏరియాలో చెప్పడం జరిగింది. అంటే బ్యూటిషియన్ టైలరింగ్ అంటే చాలా ఎక్కువ మంది వస్తారు. సో ఇది పంచడం అయిపోయిన 3 డేస్ మేము వీళ్ళకి రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ ఎలా తీసుకున్నాము అంటే 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఉన్న వాళ్ళని, అది కూడా నీడ్ పీపుల్ ని, అది ఎవరైతే నేర్చుకుంటే వాళ్ళకి ఉపాధికి ఉపయోగపడుతుందో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగిందండి. సో ఇలాగా మాకు 155 మెంబర్స్ వచ్చారు ఈ ప్రోగ్రామ్ కి. సో ఏంటంటే మేము స్టార్టింగ్ ఇద్దరు ఫ్యాకల్టీలతోనే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఏంటంటే ఒకటి బ్యూటిషియన్, 2 స్టిచ్చింగ్ కి ఇద్దరు ఫ్యాకల్టీస్ ని పెట్టడం జరిగింది. 155 మెంబర్స్ వచ్చేసరికి కొంచెం స్టార్టింగ్ కంగారు పడ్డాం, కష్టం అవుతుంది ఇంతమంది జనాలని ఫీల్ అయ్యాం. అయిన తర్వాత ఏం జరిగిందంటే ఈ గ్రూప్స్ ఎంతమందిని ఒకే దగ్గర సెట్ చేస్తే అసలు వాళ్ళు ఏం నేర్చుకోలేరు అనే దృక్పథంతో ఏం చేసామంటే స్టార్టింగ్ డేనే వీళ్ళని గ్రూప్స్ కింద డివైడ్ చేశామండి. 8 గ్రూప్స్ కింద డివైడ్ చేశాము. బ్యూటిషియన్ కి 2 గ్రూప్స్ కింద డివైడ్ చేశాము. స్టిచ్చింగ్ వచ్చేసరికి 6 గ్రూపుల కింద డివైడ్ చేశామండి. ఒక్కొక్క గ్రూప్ కి నేమ్ అనేది పెట్టడం జరిగింది. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస, రామ, సీత, ఇలా 8 గ్రూపులకి 8 పేర్లు పెట్టి డివైడ్ చేశాము. ఈ 8 గ్రూపుల్ని కూడా ఎలా డివైడ్ చేశాము అంటే బ్యూటిషియన్ కి వచ్చిన వాళ్ళు అసలు వాళ్ళకి ఏమీ రాలేని వాళ్ళు, వాళ్ళని 2 గ్రూపుల కింద డివైడ్ చేశాము. ఈ స్టిచ్చింగ్ వచ్చేసరికి ఏంటి అంటే చాలా మంది ఆల్రెడీ టచ్ ఉన్న వాళ్ళు ఉంటారు, లేకుంటే కొంచెం నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, అసలు ఏమీ రాలేని వాళ్ళు ఉంటారు. అలా 6 గ్రూపుల కింద డివైడ్ చేశామండి. ఫస్ట్ గ్రూప్ ఏంటి అంటే సత్య గ్రూప్ కి వాళ్ళకి ఏంటంటే సూది, దారు మెక్కించడం, అసలు మిషన్ గురించి ఏ రకమైన టచ్ లేదు, అలాంటి నీళ్ళు అనమాట ఇంకా పూర్తిగా, అలాంటి గ్రూప్ ఒక గ్రూప్ డివైడ్ చేశాము. నెక్స్ట్ వచ్చేసే గ్రూప్ ఏంటంటే వాళ్ళకి హెమ్మింగ్ వచ్చు, ఏదైనా హెమ్మింగ్ చేయగలరు, కానీ కటింగ్ రాదు, మిషన్ టచ్ లేదు, అలాంటి గ్రూప్ ని వేరే గ్రూప్ కింద. ఇంకొకటి ఏంటి అంటే కొడతారు, కటింగ్ రాదు కానీ కొడతారు, అలాంటి గ్రూప్ కింద వేరే దాన్ని. అలాగా ఈ గ్రూప్స్ ని డివైడ్ చేశామండి. ఇందులో కూడా ఇలా రాలేని వాళ్ళని ఏంటి అంటే వాళ్ళకి నీడ్ అంటే డ్రెస్ కుడితే మాకు ఈ ఉపాధి దొరుకుతుంది, లేకుంటే బ్లౌజెస్ కుడితే మాకు ఈ ఉపాధి దొరుకుతుంది అనే వాళ్ళని, వాళ్ళ ఆసక్తి మేరకు ఇంట్రెస్ట్ ఏది ఉంటే అది చేయగలరు కదా, అలా అని వాళ్ళని ఏదైతే వాళ్ళు ఫస్ట్ ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటారో సో దానికి వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి డ్రెస్సులు వాళ్ళని వేరే, బ్లౌజెస్ వాళ్ళని వేరే, అలా డిఫరెంట్ డిఫరెంట్ గా డిజైన్ చేసి పెట్టడం జరిగిందండి. వీళ్ళకి కూడా స్వామి ఏంటంటే 155 మందికి ప్లేస్ అనేది చాలా ఎక్కువ కావాలండి, కానీ స్వామి మందిరం గాజువాక సమితిలో జరిగింది, అది కూడా సెంటర్ లో అండి. మాది గాజువాక సమితిలో 5 భజన మండళ్ళు ఉన్నాయండి. ఒకే భజన మండలిని కాకుండా 5 భజన మండలిని కవర్ చేశాం. 5 ఏరియాలను కవర్ చేసి 155 మందిని తీసుకున్నామండి, ఒకే ఏరియా కాకుండా. ఈ 5 ఏరియాల నుంచి కూడా ఒకే స్లాట్ ఇచ్చామన్నమాట, ఒక దగ్గరే నేర్పించేలాగా. గాజువాక సమితిలో కృపా మందిర్ అండి, 2 ఫ్లోర్లు ఉంటాయి. కిందన వచ్చేసి నారాయణ సేవకు ఉపయోగించుకుంటారు వాళ్ళు, పైన వచ్చేసి పూర్తిగా స్వామి మందిరం అనమాట, భజన్స్ కి ఉపయోగించుకుంటాం అనమాట. కానీ మా కన్వీనర్స్ ఏంటంటే స్త్రీలు చేస్తున్నారు 45 డేస్, వీళ్ళకి వెన్నంటే ఉండి సపోర్ట్ చేయాలని 45 డేస్ కూడా మాకు మందిరం అప్పగించడం జరిగిందండి. కిందన పైన 2 ఫ్లోర్లు కూడా మేము యూజ్ చేసుకోవడం జరిగింది 45 డేస్. ఫస్ట్ డే ఏంటంటే వీళ్ళందరికీ స్లాట్లు ఇచ్చామండి, మీరు ఇలా రౌండ్ అప్ గా కూర్చోవాలి, ఇలా స్లాట్లు ఇస్తే ఎవ్రీడే కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ హిందూ ఒక మతస్థులు కాదండి, వాళ్ళులో క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, డిఫరెంట్ డిఫరెంట్ మతస్థులు ఉన్నారు. సో అందరూ కూడా వచ్చి నేర్చుకోవాలి అంటే వాళ్ళలో ఒక నమ్మకం, సత్యసాయి ట్రస్ట్ అంటే ఫుల్ ఫ్లెజ్డ్ గా నేర్పిస్తారు, నేర్చుకుంటే మనకు ఒక భవిష్యత్తు ఏర్పడుతుంది అన్న భక్తి శ్రద్ధతో వచ్చారండి వాళ్ళందరూ కూడా. సో వాళ్ళకి ఏంటంటే స్లాట్ ఇవ్వడం జరిగింది. ఎంత అంటే నిజంగా బయట జనాలు మన స్వామి డివోటీస్ అంటే నిశ్శబ్దంగా ఉంటారు, కానీ వితౌట్ డివోటీస్ కూడా అదే నిశ్శబ్దాన్ని పాటించడం అనేది చాలా గొప్ప విషయం. అది ఏంటంటే వాళ్ళందరికీ ఒక స్లాట్ ఇస్తే ఎవ్రీడే కూడా మాకు అసలు ఇబ్బంది కలిగించకుండా అదే స్లాట్ లో వచ్చి కూర్చునేవారండి. ఈ స్లాట్ల విషయం ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్యాకల్టీస్ కి వచ్చేసరికి బ్యూటిషియన్ అంటే మేడం ఒక క్లాస్ చెప్పేవారు, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునేవారు. సో ఓవరాల్ గా అక్కడ కవర్ అయిపోయేదండి. స్టిచ్చింగ్ వచ్చేసరికి ఏమైందంటే 6 గ్రూపులు వచ్చేసాయి, ఒకే ఫ్యాకల్టీ అయ్యారు. నిజంగా అది స్వామ్ కృపేనండి. క్రిస్టియన్ ఆమె ఒక ఆవిడ వచ్చి నేను చెప్తానమ్మా అని చెప్పడం ముందుకు రావడం జరిగింది. అలాగా ఆవిడతో ఇంకొక ఆవిడ తీసుకురావడం జరిగింది. అలా మొత్తం మీద ఒక 5 మెంబర్స్ తో మేము స్వామి చాలా బాగా జరిపించుకున్నారు యాక్టివిటీ.
1: ఒక క్లాస్ ఎంత సమయం తీసుకునేవారు?
2: క్లాస్ కండి 1 అవర్ వాళ్ళకి క్లాస్ జరిగేదండి, 1 అవర్ ప్రాక్టీస్ చేయించేవాళ్ళు స్టార్టింగ్ నుంచి. అంటే వాళ్ళకి తాళ్లేయడం, ఉక్స్ లేయడం, హెమ్మింగ్ చేయడం, చిన్న చిన్న డ్రాయర్లు కుట్టించడం, జుబ్బాలు కుట్టించడం, స్కర్ట్లు కుట్టించడం, బేసిక్ నుంచి వాళ్ళకి ఫుల్ ఫ్లెజ్డ్ గా వచ్చే వరకు 45 డేస్ కూడా చాలా చక్కగా జరిగిందండి ప్రోగ్రామ్. వాళ్ళు ఏంటంటే ఈ 20 డేస్ కే వాళ్ళు కటింగ్ నేర్చేసుకున్నారండి. నెక్స్ట్ వచ్చిన మిగతా డేస్ ఏంటంటే వాళ్ళు సొంతంగా పక్క వాళ్ళని అడిగి తీసుకురావడం బట్టలు. వాళ్ళు చెప్పేవారు అనుభూతులు, 45 డేస్ అంటే మేము ఏం కుట్టలేమండి, ఏం నేర్చుకోలేము అని చెప్తున్నారు. మీరు 45 డేస్ పెడుతున్నారు, మాకు ఇంకా ఎక్కువ టైం పెడితే బాగుంటుందేమో అనేవారు. కానీ ఆ 45 డేస్ లో వాళ్ళు నిజంగా వాళ్ళు బయటికి వెళ్లి అమౌంట్ పెట్టి నేర్చుకున్నా సరే అంత తక్కువ సమయంలో నేర్చుకోలేరండి. అది స్వామి బ్లెస్సింగ్స్ అనుకోవాలి వాళ్ళకి. ఎంత చక్కగా అంటే ఒక్కొక్కరు ఒక 15 వేసి వాళ్ళు ఓన్గా డ్రెస్సులు కుట్టుకోవడం, వాళ్ళు ఓన్గా బ్లౌజెస్ కుట్టడం చాలా చక్కగా చేశారు. ఇంతే కాకుండా ఈ 55 మెంబర్స్ లో స్వామి నిజంగా వాళ్ళకి ఎంత అద్భుతంగా బ్లెస్సింగ్స్ ఇచ్చారంటే, మేము వీక్లీ వన్స్ వీళ్ళకి అంటే ఇప్పుడు లేడీస్ లో చాలా ఎక్కువ మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి, చాలా ఎక్కువగా. ఏంటంటే వాళ్ళకి ఏం తెలియదు, అంటే తినడం ఇలా తప్ప ఆరోగ్యం కోసం పట్టించుకునేది చాలా తక్కువ. సో ఎవ్రీ సాటర్డే ఏం చేసేవాళ్ళు అంటే సూర్య నమస్కారాలు అనేవి ప్రతి ఒక్కరూ మర్చిపోయారు. నిజంగా చెప్పాలంటే అది ఓన్లీ భక్తికే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. సో అందరినీ ఈ 55 మెంబర్స్ ని వాళ్ళ వాళ్ళ స్లాట్లలో కూర్చోపెట్టి ఎవ్రీ సాటర్డే వాళ్ళకి సూర్య నమస్కారాలు చేయించేవాళ్ళమండి. వాళ్ళు ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంటి దగ్గర చేసి అందులో వచ్చే హెల్త్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, వాళ్ళలో భక్తి శ్రద్ధలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు. చెప్పి వాళ్ళు చెప్పే ఇది చూస్తే మాకు ఇంకా ఉత్సాహం వచ్చేది, ఇంకా ఇలాంటి యాక్టివిటీస్ చేయాలి, ఇలా చేస్తే ఇలా రిజల్ట్ ఉంటుందని హ్యాపీనెస్ చాలా ఎక్కువ కల్పించిందండి. ఇంతే కాకుండా ఈ యాక్టివిటీ అయిపోయిన వెంటనే సాటర్డే ఒక 10 మినిట్స్ కూర్చోబెట్టి, అంటే అక్కడికి వచ్చిన వాళ్ళలో చాలా ఎక్కువ మంది మ్యారేజెస్ అయిపోయి పిల్లలున్న వాళ్ళే, కానీ ఇక్కడ మన దగ్గర బాలవి క్లాస్ జరుగుతుందనే విషయం వాళ్ళెవరికి తెలియదండి. సో ఈ బాలవి క్లాస్ గురించి మేము వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు పిల్లల్లో చాలా ఎక్కువ మంది చూస్తున్నాం. బాలివి క్లాసు పిల్లలకి వితౌట్ బాలివి క్లాస్ పిల్లలకి చాలా వేరియేషన్ ఉంటుందండి.
1: వాళ్ళ ప్రవర్తనలో
2: చాలా మార్పు ఉంటుంది. సో ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. జరిగితే నెక్స్ట్ డే అదే మందిరానికి 30 మంది పిల్లలు బాలివి క్లాస్ కి రావడం జరిగిందండి. అంటే మేము ఒకందుకు మేము యాక్టివిటీ చేశాము. స్వామి ఏంటంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి ఒక బంగారు బాట చూపించారు నిజంగా. అది స్వామి గ్రేస్ అన్నమాట. అక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా లాస్ట్ డే ఏంటంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఏంటంటే మా పిల్లలు ముందు బిహేవియర్ కి ఇప్పుడు ప్రవర్తనకి చాలా తేడా ఉందండి. మేము కూడా ఇక్కడ అంటే అక్కడ మాకు ఫ్రీ ట్యూషన్స్ కూడా జరుగుతున్నాయి. మేము కూడా చాలా ఎక్కువ చదువుకుని ఉన్నాం. మేము కూడా ఏమైనా సబ్జెక్ట్ చెప్పమంటే మేము వచ్చి చెప్తామండి, మాకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పడం వాళ్ళ పేరెంట్స్ లో చాలా ఎక్కువ మార్పు వచ్చింది. అంటే పిల్లలతో పాటు మేము కూడా వెళ్ళాలి, పిల్లలు ఇలా నేర్చుకుంటున్నారు. పిల్లలు వెళ్లి ప్రతిరోజు వాళ్ళకి పాదాలకి నమస్కారం చేయడం, నెక్స్ట్ ఏంటంటే ఉదయాన్నే లేచి మనం చెప్తా ఉంటాం కరాగ్రే వసతే లక్ష్మి, ఇవన్నీ వాళ్ళు చేయడం, అవి చూసి అంటే మనకి తెలుస్తుంది కానీ వాళ్ళకి తెలియదు కదా ఉదయాన్నే లేచి ఇలా చేయాలి. వీళ్ళు చేయడం చేసి పేరెంట్స్ కూడా నేర్చుకోవడం జరిగింది అక్కడకు వచ్చి. వాళ్ళు కూడా పిల్లల్ని దిగబెట్టి అక్కడే కూర్చోవడం వినడం అలాంటివి భజనకి రావడం జరుగుతుందండి. ఇంతే కాకుండా ఈ ప్రోగ్రామ్ 45 డేస్ సక్సెస్ అయింది. లాస్ట్ లో ఏంటంటే స్వామి గ్రేస్ అసలు మేము అంటే ఫ్రీ మెటీరియల్ ఇచ్చామండి బ్యూటిషియన్ వాళ్ళకి. వాళ్ళని మెటీరియల్ కూడా వాళ్ళని తీసుకురమ్మలేదు బ్యూటిషియన్ వరకు వచ్చేసరికి. వాళ్ళు ఏంటంటే బయట బ్యూటిషియన్ కి చెప్తారు కానీ వాళ్ళు ఫ్రీ అంటారు కానీ మెటీరియల్ కి చాలా ఎక్కువ ఛార్జెస్ వేసేస్తారు. సో దాని వల్ల వాళ్ళు నేర్చుకోలేరు, ఇబ్బంది పడతా ఉంటారు. మనం వాళ్ళకి ఏంటంటే నేర్పిస్తే వాళ్ళకి మనీ లేకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అంటే మనం ఫుల్ ఫ్లెజ్డ్ గా అన్ని విధాలా సహకరిస్తే ఫస్ట్ వాళ్ళంతటా వాళ్ళు చేయగలరు అనే దృక్పథంతో ఏంటంటే మెటీరియల్ కూడా మనం ఫ్రీగా తీసుకుని వాళ్ళకి నేర్పించడం జరిగిందండి బ్యూటిషియన్ కి వచ్చేసరికి. బ్యూటిషియన్ కూడా ఏంటంటే ఎక్కడైనా హాఫ్ అండ్ హాఫ్ నేర్పుతారు తప్ప ఎంత డబ్బులు కట్టుకున్నా ఫుల్ ఫ్లెజ్డ్ గా నేర్పరండి. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రొఫెషనల్ గా చాలా చక్కగా నేర్చుకోవడం జరిగిందండి. ఇంతే కాకుండా ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయేసరికి అక్కడికి వచ్చిన వాళ్ళలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రాబ్లం అండి. అంటే మనం నీడ్ పీపుల్ ని ఫస్టే ఎంచుకోవడం జరిగింది, వాళ్ళకి ఉపాధికి ఉపయోగపడేలా నేర్పించాలి అనేది దీంతో. ఏంటంటే అందులో స్వామి ఒక 5 గురికి చాలా నిరుపేదలు అన్నమాట, వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా మనం మిషన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. అలా ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళంతటి వాళ్ళు కుట్టుకుని వాళ్ళకి ఒక ఉపాధి కల్పిస్తుందనే దీంతో ఒక దాత ముందుకు రావడంతో మన ఒక 5 మిషన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల వాళ్ళలోనే కాకుండా మాలో కూడా చాలా ఉత్సాహం వచ్చింది. ఇంతమందికి మనం కార్యక్రమం చాలా భయపించారు. స్టార్టింగ్ 35 మెంబర్స్ కి చేస్తారు, మీరేంటి 155 మెంబర్స్ కి సెలెక్ట్ చేసేసారు అని. నిజంగా స్వామి ఎంత అంటే అసలు ఎక్కడ కూడా మాకు సమస్య అనేది రాకుండా చిన్న డిస్టర్బెన్స్ రాకుండా చాలా చక్కగా నిశ్శబ్దంగా 45 డేస్ కూడా ప్రోగ్రామ్ జరిగిందండి.
1: మన సాయియోత్ ఎంతమంది పాల్గొన్నారు ఈ కార్యక్రమం?
2: సుమారు అండి. ఎలా అంటే అందరూ కూడా వర్కింగ్ స్టూడెంట్స్ ఉండండి. మేమేంటంటే ఒక్కొక్క 5 డేస్ ఇలా మేము మారే వాళ్ళం అండి సర్వీస్ కి. ఒక్కొక్క మందిరానికి 1 వీక్ సర్వీస్ ఇవ్వడం జరిగింది. అక్కడ క్లీనింగ్ చేయడానికి, మొత్తం ఈ మిషన్స్ ఎక్కడ అక్కడ తీసి పెట్టడానికి, వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టడానికి, మహిళలకి 1 వీక్ ప్రతి భజన మండలికి 1 వీక్ సర్వీస్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు యూత్ కూడా 5 మెంబర్స్ వరకు డైలీ ఈ యాక్టివిటీ పాల్గొనడం జరిగిందండి.
1: ఇన్ని కార్యక్రమాలు జరిగినప్పుడు ఇంతమంది బెనిఫిషియర్స్ వచ్చినప్పుడు వాళ్ళ అనుభవాలు మీతో పంచుకోవడం జరిగింది?
2: చాలా పంచుకోవడం జరిగిందండి.
1: అవి కొన్ని మాతో పంచుకుంటారా?
2: ఇప్పుడు మాకు స్టిచ్చింగ్ వచ్చేసరికి ఒక అంటే వాళ్ళ హస్బెండ్ కి ముందు నుంచే బాగోలేదంటండి. అక్కడికి వచ్చేసరికి ఏంటంటే చెప్పారు ఇలా హాస్పిటల్ కి తిప్పిస్తున్నామండి, మా హస్బెండ్ కి ఇలా క్యాన్సర్ అని చెప్పారు అని ఆమె వచ్చి మాకు చెప్పడం జరిగిందండి. చెప్తే చాలా బాధేసింది. ఇద్దరు పిల్లలు ఆమెకి, ఒక పాప ఒక బాబు. అంటే పాప 5th క్లాస్ చదువుతుంది, బాబు 3rd క్లాస్ చదువుతున్నాడు. ఆవిడ అలా వచ్చి మాకు చెప్పగానే మా కన్వీనర్స్ కి, మిగతా భజన మండలి కన్వీనర్స్ అందరికీ చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే ఆయనకి ఆపరేషన్ చేసినా యూజ్ ఉండదు అని చెప్పారంట, అంటే చాలా ఎక్కువ అయిపోయింది. సో ఏం చేసామంటే ఆవిడకి అమృత కలశాలు మేము రాసామండి. ఎవ్రీ మంత్ వచ్చి భజన మండలి నుంచి తీసుకువెళ్లే విధంగా అమృత కలశాలు రాయడం జరిగింది. అంతేకాకుండా పిల్లలకి ఏంటంటే వాళ్ళు చదివించుకోలేని స్థితిలో ఉన్నారు, సొంత ఇల్లు కూడా లేదు, రెంటెడ్ హౌస్ లో ఉంటున్నారు. అయితే ఆవిడ చెప్పిందనమాట, మా పిల్లలకి ఏమైనా కొంచెం ఏమైనా హెల్ప్ చేయండి అని చెప్తే, మనం ఏంటంటే విద్యాజ్యోతి కింద మన స్కూల్ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళకి ఏంటంటే స్కూల్లో జాయిన్ చేయించడం, బుక్స్, బట్టలు ఇలా ఇవ్వడం కూడా జరిగిందండి. వాళ్ళని బాలవ క్లాస్కి పంపించడం, ఇంకా ఏవైనా హెల్ప్ అయితే మేము సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి చాలా మంది ఉన్నారండి, ఎవరు కూడా ముందుకొచ్చి వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళకి కానీ చేస్తామని రాకపోవడంతో ఆవిడకి ఇక్కడికి రా, స్వామి నన్ను ఈ పరిస్థితిలో ఇక్కడికి నన్ను పంపించారండి, నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు మీరందరూ అని చాలా ఆవిడ ఆనందించారు. ఇంకా ఏంటంటే క్రిస్టియన్ నుంచి ఒక టీచర్ అనుభవాలు చెప్తానండి నేను. ఆ క్రిస్టియన్ ఆవిడ స్టార్టింగ్ ఏంటంటే చెప్పాలి అనే ఆతృతతో వచ్చారు. ఏంటంటే ఆవిడ ఆల్రెడీ ప్రొఫెషనల్ అనమాట, షాప్ ఉంది ఆవిడకి. డైలీ ఏంటంటే 1 o'clock క్లోజ్ చేసేసుకొని వచ్చేసేవారు ఇక్కడికి. స్టార్టింగ్ 2 రోజులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు, రెండు కూడా జరిగాయి. అయితే ఆవిడకి ఏమైందంటే సడన్ గా వాళ్ళ మామయ్య గారికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. సో ఏంటంటే ఈవిడ రోజు క్యారియర్ పట్టుకెళ్ళడానికి 1 o'clock వెళ్ళాలి హాస్పిటల్ కి, ఇక్కడికి రావాలి, చాలా 2 రోజులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అయితే 3rd డే వచ్చేసరికి సర్జరీలో వాళ్ళేదో ప్రాబ్లం ఉంది అన్నారట. స్వామి బ్లెస్సింగ్స్ ఏంటంటే 1 week ఉంచితే సరిపోతుందండి, ప్రాబ్లం లేదు, తీసుకెళ్లిపోవచ్చు అన్నారట. అయిన తర్వాత నెక్స్ట్ డే ఏంటంటే, లేదు సంతోషి, నేను ఎవ్రీడే 1 o'clock వచ్చేస్తాను, నాకు అక్కడ ప్రాబ్లం ఏం లేదు, మా అత్తయ్యగారే చేసుకుంటాను అంటున్నారు, నన్ను వెళ్ళమన్నారు. ఫస్ట్ అయితే వెళ్ళొద్దని ఇబ్బంది పెట్టారు, కానీ ఇప్పుడు అలా ఏం ఇబ్బంది పెట్టట్లేదు, ఎందుకంటే మా స్టూడెంట్స్ నా కోసం ఎదురు చూస్తారు, వెళ్ళాలి అంటే. స్వామి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసారండి, చాలా బాండ్ అయిపోయారు వాళ్ళు, అలా రావడం జరిగింది. దాంతో ఏంటంటే ఆవిడ క్రిస్టియన్, నేను ఆవిడ స్టార్టింగ్ ఆ వ్యతిరేకత ఉండేది, కానీ మందిరంలో అడుగు పెట్టాక ఆవిడలో అది పోయింది, ఆ ఫీలింగ్ లేదు. సో అందరూ దైవాలు ఒకటే, నాకు ఇక్కడ ఒకటి నచ్చింది, అన్ని మతస్థుల్ని మీరు చాలా రెస్పెక్టివ్గా గౌరవిస్తున్నారు, అందరినీ ఒకే విధంగా ప్రేమిస్తున్నారు, పలకరిస్తున్నారు అని చాలా ఆనందించారండి. ముస్లింస్ అయితే వాళ్ళు ఒకటి చెప్పారండి, అంటే వాళ్ళలో ఒకటి ఉంటుందంట, వాళ్ళలో ఆడపిల్ల లేకపోతే మ్యారేజ్ చేస్తారట, ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక ఆడపిల్లకి మ్యారేజ్ చేస్తారట. వాళ్ళ దగ్గర ఆడపిల్ల లేకపోతే వేరే వాళ్ళ దగ్గర ఆడపిల్లని దత్తత తెచ్చుకుని వాళ్ళు మ్యారేజ్ చేస్తారట. సో మాలో ఇది కంపల్సరీ, కానీ సత్యసాయి ట్రస్ట్ లో ఏంటంటే అన్ని సేవలని, తమ సేవ, అన్ని బాధల్ని, అంటే తమ ఎదుటి వాళ్ళ బాధల్ని, మాది ఈ ప్రాబ్లం అని మీరు చేయడం నిజంగా చాలా అద్భుతం అండి. భగవంతుడు మీకు ఆ అవకాశాన్ని ఇచ్చారు, మీరు చాలా అదృష్టవంతులు, మాకు కూడా ఈ అవకాశాన్ని ఇవ్వండి, మేము కూడా సేవ చేయడానికి వస్తాము అని చెప్పడం. అక్కడ ప్రతి ఆదివారం నారాయణ సేవ జరుగుతుందండి, నిత్యనారాయణ సేవ కాకుండా. అలాగే ఆ ప్రతి ఆదివారం ఆ నారాయణ సేవకి వాళ్ళు రావడం జరుగుతుందండి.
1: చాలా చాలా సంతోషం అండి. యాక్చువల్గా స్టార్టింగ్ లో మీరు టైలరింగ్ ట్రైనింగ్ గురించి చెప్తున్నారు అనుకుంటే ఏదో యాక్టివిటీ అనుకున్నా, కానీ దాని ద్వారా స్వామి ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఈ కార్యక్రమాల ద్వారా వారికి ఆదుకుంటున్నారు స్వామి. ఆ విషయాలన్నీ మాతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. సాయిరాం.
2: సాయిరాం.

ఇంతవరకు మీరు ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమంలో విశాఖ జిల్లా పత్తియాత్ర సందర్భంగా రూపొందించిన కార్యక్రమంలో జిల్లాలోని పదాధికారులు సేవాదళ సభ్యులతో జరిగిన సంభాషణలోని మొదటి భాగాన్ని విన్నారు. రేపటి దినం తరువాయి భాగాన్ని వింటారు.

ఓం శ్రీ సాయిరాం. అధ్యాత్మ విద్య విద్యానాం. విద్యలన్నింటిలోకి ఆత్మవిద్యే ప్రధానం. ప్రాపంచిక విద్య పారమార్థిక విద్యను జోడించి నేటితరం యువతీ యువకులను సన్మార్గంలో నడిపిస్తున్నది సత్యసాయి విద్యా ఉద్యమం. నేటి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికీ ఎన్నో వేల మంది విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దింది. సమాజ అభ్యుదయానికి, దేశ ప్రాపంచిక శాంతికి అటువంటి విద్యార్థులే అవసరమని స్వామి ప్రబోధ. మరి ఈ విద్యా ఉద్యమానికి నాంది 1968లో స్వామి ప్రారంభించిన అనంతపురం శ్రీ సత్యసాయి మహిళా కళాశాల అన్నది గమనార్హం. ఈ సంవత్సరం అనంతపురం కళాశాల స్వర్ణోత్సవం జరుపుకుంది. ఇది మనందరికీ ఎంతో ఆనందభరితమైన వేడుక. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా కళాశాల నాంది ప్రస్తావన, కళాశాల భవన నిర్మాణం, భవన ప్రారంభోత్సవం, అభివృద్ది సోపానాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల, ఇతర సిబ్బందుల అనుభవాలు, ఇంకా మరెన్నో అనుసంధాన అనుభవాలను శ్రోతలందరికీ అందిస్తూ రేడియో సాయి తెలుగు బృందం జూలై 20-21వ తేదీల్లో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను పలు శీర్షికలలో సమర్పించింది. వాటి పునఃప్రసారాన్ని శ్రోతలకు ఇప్పుడు అందిస్తున్నాం. స్వామి కాలేజీలో పనిచేయటం తమపై చూపిన ప్రభావం, నేర్చుకున్న విషయాలు, పొందిన అనుభవాలు గురించి ప్రస్తుతం అనంతపురం మహిళా కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్స్తో రేడియో సాయి తెలుగు బృందం జూలై 21వ తేదీన ముచ్చటించింది. ఆ కార్యక్రమ పునఃప్రసారాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం, వినండి.

0: స్వామి విద్యాసంస్థలు విద్యార్థులకే కాదు బోధకులకు కూడా శిక్షణా సంస్థలే. స్వామి కాలేజీలో పనిచేయటం తమపై చూపిన ప్రభావం గురించి, తాము నేర్చుకున్న విషయాల గురించి, వారు పొందిన అనుభవాల గురించి ప్రస్తుతం అనంతపురం మహిళా కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్స్తో ముచ్చటిద్దాం. అనంతపురం మహిళా కళాశాలలో లెక్చరర్స్గా సేవలందిస్తున్న ద్వారకారాణిగారు, ప్రఫుల్లగారు, గీతా బాలగారు ఈరోజు మనతో మాట్లాడటం కోసం రేడియో సాయి స్టూడియోలో ఉన్నారు. మీ అందరికీ రేడియో సాయి తరఫున, మన శ్రోతలందరి తరఫున హార్దిక స్వాగతం అమ్మా. మన శ్రోతలకి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటారా ద్వారకారాణి గారు?
1: నేను చాలా అదృష్టజీవి అనేసి ఎప్పుడూ భావిస్తాను. ఎందుకంటే మా అమ్మ గారు తన పెండ్లకు ముందే స్వామి దగ్గర వచ్చినారు, కాబట్టి నా జీవితం అంతా స్వామి మయమే అని నేను భావిస్తాను. మా అమ్మకి మా అమ్మ పేరు గిరిజ, గిరిజమ్మ అని పిలుస్తారు. మా నాన్నగారు సి బ్రహ్మరేశ్వరరావు. మా ఫాదర్ జబల్పూర్లో ఉద్యోగం చేసేవాళ్ళు, అప్పుడు నేను పుట్టినాను. పుట్టిన తర్వాత మా తల్లిదండ్రి స్వామి దగ్గర పుట్టుపర్తి తీసుకుని వచ్చారు. నౌ దిస్ వాజ్ ఇన్ ద ఇయర్ ఇన్ ఎర్లీ 50s. అప్పుడు స్వామిని అంతా వేడుకునేవాళ్ళు, స్వామి పేరు పెట్టండి, చౌలు కుట్టండి, అన్నప్రాసం చేయండి, అక్షరాభ్యాసం చేయండి. సో ఇవన్నీ నేను చాలా అదృష్టం స్వామి దగ్గర నుంచి డైరెక్ట్ గా పొందుకున్నాను. ఈ కళాశాలలో ఎట్లా ప్రవేశం అయిందంటే, నేను ఎంఎస్సీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు 1971, అప్పుడు మా అమ్మగారికి గురు పుట్టినమ్మకి పుట్టుపర్తి రావాలా అని ఒక కోరిక వచ్చింది. బట్ ఫ్యామిలీని వదిలిపెట్టి రావాలా, మేము 5 మంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ స్వామి పేరు పెట్టినారు, స్వామి ఆశీర్వాదం. అట్లాంటిది మా మదర్ ఒక విష వచ్చింది మా మదర్కి, స్వామి దగ్గర పోవాలా గురు పూర్ణిమ ఫంక్షన్కి. సరే మాకు ఎగ్జామ్స్ ఉంది కదా, నేను ఇంట్లో ఐమ్ ద ఎల్డెస్ట్ డాటర్, సో తన పైన అంతా పని పడుతుంది కదా టు టేక్ కేర్ మా తమ్ముళ్ళు చెల్లెలు చూసుకునేది అని వెనక్కేటేసింది. వద్దమ్మా, ఈ ఎగ్జామ్ చాలాసార్లు పోస్ట్పోన్ అయింది, నువ్వు వెళ్ళరా, అందరూ విల్ మేనేజ్ అనేసి చెప్పినా. సరే మా అమ్మ పుట్టుపర్తి వచ్చినారు గురు పూర్ణిమ ఫంక్షన్ కి 1971. పుట్టుపర్తి వస్తానే ఇంకా స్వామి గురు పూర్ణిమ అనంతపురంలో చేసుకుంటాము, కాలేజ్ ఇనాగ్రేషన్, మీరు అందరూ కాలేజ్కి వెళ్ళండి అనేసి అనంతపురం పంపించినారు. సో అనంతపురం వచ్చేసి కాలేజ్ వచ్చేసి అక్కడ సేవా కార్యక్రమాలు, బియ్యం వేరేది, పూలు కట్టేది, అవన్నీ జరుగుతూ ఉంటే ఆ అనుభవంలో ఉన్నప్పుడు కాలేజ్ ఇనాగ్రేషన్ రోజు అనుకున్నారు, నా కూతురు ఈ కాలేజ్లో పనిచేస్తే ఎంత బాగుంటుంది అనేసి ఒక స్మాల్ విష్ షీ ఎక్స్ప్రెస్డ్, స్వామితో ప్రార్థన చేసుకుంది. ఇంటికి వెనక్కి తిరిగి వచ్చినప్పుడు నాతో చెప్పింది, ఇంక నీ పరీక్షలు అయిపోతా ఉన్నాయి కదా, స్వామి కాలేజ్కి అప్లై చేయి. నేను అప్పటికే బీఆర్సీ, తర్వాత కాన్పూర్ ఐఐటీలో ఇంటర్వ్యూ అట్లా అంతా ఇచ్చింది, బికాస్ ఐ హ్యాడ్ డన్ మై ఎంఎస్సీ ఇన్ అప్లైడ్ ఫిజిక్స్ ఫ్రమ్ అన్ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఆఫ్ కోర్స్ అప్లికేషన్ ఏమో వేసినాను స్వామి కాలేజ్కి వేసేసి. బట్ మా ఫాదర్ ఏమో ఫర్దర్ ఎడ్యుకేషన్ ఉండాలా అనేసి ఒక సైంటిఫిక్, బికాజ్ ఫిజిక్స్ లో చేస్తాను కాబట్టి ఒక సైంటిఫిక్ ప్లేస్ లో వర్క్ చేయాలా అనేసి అతని అభిప్రాయం ఆ టైంలో. వన్ డే సడన్లీ ఇన్ ఫిబ్రవరి ఐ గెట్ అ టెలిగ్రామ్, ఎవరి దగ్గర నుంచి అంటే మిస్ ముఖర్జీ దగ్గర నుంచి, ఏమంటే వెంటనే రావాలా, దేర్స్ అ వేకెన్సీ ఇన్ ఫిజిక్స్, వెంటనే బయలుదేరావాలా. సరే మా అమ్మను అడిగినాను, అమ్మ ఏం చేయమంటావు, అక్కడ పోమంటావా, ఇక్కడ పోమంటావా, ఎట్లా, నీ ఇష్టం నువ్వు డిసైడ్ చేసుకో. మా ఫాదర్ దగ్గర పోయి అడిగితే అతను ఇట్లాగే చెప్తున్నారు, నీకేమనిపిస్తుందో నువ్వు ఆ విధంగా చెయ్యి. సరే ఐ టుక్ ద డిసిషన్, ఇంకా చదువు ఎందుకు, స్వామి దగ్గర పోయి స్వామి కాలేజ్ లో చేసుకుంటాం. సో ఈ స్ట్రేట్ కేమ్, నెక్స్ట్ డే ఐ హ్యాడ్ టు ట్రావెల్. వచ్చేసినాం అనంతపురం. వచ్చేసి ఎవరు నన్ను రిసీవ్ చేసుకోవాల్సిందే లోకల్ వాళ్ళు, వాళ్ళు ఎవరు కనపడలేదు. సో నేరుగా ఒక రిక్షా తీసుకుని, అప్పటికి స్వామి కాలేజ్ చాలా దూరం అనిపించేది ఆ కాలంలో, ఎందుకంటే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వరకు ఏమీ ఉండేవి కాదు. ఎప్పుడైతే ఆ స్వామి బిల్డింగ్ కమలం కనిపించిందో ఒక హాయితనం వచ్చేసింది. వచ్చేసింది స్వామి కాలేజ్ అనేసి ఒక సంతోషపడిపోయి కాలేజ్ లోపల ఎంటర్ అయినాను. ఫస్ట్ ఒక ఇంగ్లీష్ లెక్చరర్ సుధానాయర్ మేడం కనిపించినారు, పుష్ప మేడం కనిపించినారు. సరే మళ్ళీ డిపార్ట్మెంట్ కి, ప్రిన్సిపల్ ఆఫీస్ కి అట్లా వెళ్ళాను. సో దట్ వాజ్ మై బిగినింగ్ స్వామి కాలేజ్ లో ప్రవేశం కావటానికి.
0: ఇది ఏ సంవత్సరంలోనమ్మా?
1: 1972 ఫిబ్రవరి,
0: 72 ఫిబ్రవరిలో
1: ఫిబ్రవరి
0: అప్పుడు జాయిన్ అయ్యారు.
1: అప్పుడు జాయిన్. సో ఇట్స్ హార్డ్లీ 20 ఇయర్స్ అండ్ నాకు ఎంత ఈ రోజు ఎంత ఆనందం అవుతుంది అంటే, స్వామి ఆ రోజు ఎట్లా చూసుకున్నారు, నాకు పేరు పెట్టిన రోజు ఎట్లా చూసుకున్నారు, నా జీవితం ఎట్లా చేసుకున్నారు, అవంతా ఒక అద్భుతమైన ఒక కథలాగా అనిపిస్తుంది ఈ రోజు కూర్చొని చూస్తున్నా.
0: చాలా సంతోషం అమ్మా. ఇంత ఇంతకాలం నుంచి స్వామితో ఇంత అనుబంధాన్ని పెంచుకున్న మీతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ
1: ఇంకొక మాట చెప్పాలంటే, కాలేజ్ చేరిన వెంటనే ఒక సంవత్సరం తర్వాత నాచురలీ పేరెంట్స్ పెళ్లి చేయాలని చూస్తూ ఉంటారు. సో మా ఫాదర్ ఒక 3 ప్రపోజల్స్ స్వామి దగ్గర తీసుకొని వచ్చారు అండ్ ఆ ఫొటోస్ అంతా స్వామికి చూపించి, స్వామి మనం మామూలుగా మనం ఏ విధంగా డిస్కస్ చేస్తాము ఆ విధంగా డీటెయిల్స్ అంతా అడిగి చేసి ఈ ఒక ఫోటో చూపించి, మా హస్బెండ్ ఫోటో చూపించి, ఈ అబ్బాయితో పెళ్లి చేస్తే మన అమ్మాయి మన దగ్గర ఉంటుంది అని స్వామి చెప్పారు. సో నాచురలీ ఐ గాట్ మ్యారీడ్ టు మిస్టర్ హరిబాబు. అండ్ ఆ రోజు అతను వేరే ఎక్కడో పనిచేసేవాళ్ళు, స్వామి అనుగ్రహంతో ఈ గాట్ ట్రాన్స్ఫర్ టు అనంతపురం. ఇంకా ఆ రోజు నుంచి ఇంకా అనంతపుర్ లోనే ఉన్నారు. సో ఇది ఇంకొక లక్ అనిపిస్తుంది, దట్ స్వామిని ఇక్కడే అనంతపుర్ లో పెట్టుకున్నారు. వేరేజ్ మా ఫ్రెండ్స్ కొంతమంది అనంతపుర్ లో పుట్టిన పెరిగిన వాళ్ళు, వాళ్ళు అనంతపుర్ వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వాళ్ళు ఎప్పుడు నన్ను చెప్పేవాళ్ళు, నీవు ఎక్కడి నుంచి, జబల్పూర్ నుంచి వచ్చి నువ్వు స్వామి దగ్గర ఇక్కడ ఉండిపోయినావు. సో అది స్వామి అనుగ్రహం నా పైన అని చాలా.
0: పేరు పెట్టడం నుంచి పెళ్లి చేయడం దాకా అంతా స్వామి చేతే చేంజ్
1: పెళ్లి అయిన తర్వాత ఇప్పటి వరకు ఇంకా స్వామి ముందును స్వామి అని.
0: చాలా సంతోషం అమ్మా. ప్రఫుల్ల గారు మీరు చెప్తారండి.
2: నేను మొట్టమొదట స్వామిని నా 9వ సంవత్సరంలో చూశాను. అప్పుడు స్వామి మన కళ్యాణ మంటపం కట్టే సందర్భంలో అనంతపురంలో టవర్ క్లాక్ నుండి బ్రిడ్జ్ మీద ఉత్సవం వెళ్తుందన్నమాట. చుట్టుపక్కల వాళ్ళందరూ సాయిబాబా వస్తున్నారు, సాయిబాబా వస్తున్నారు అన్నారు. అంతకుముందు నాకు సాయిబాబా గురించి తెలీదు, ఆ పేరు వినలేదు కూడాను. ఎందుకంటే మా నాన్నగారు శివభక్తి పరాయణులు, నిత్యం రుద్రాభిషేకాలు చేసేటువంటి వాళ్లే, అమ్మ కూడా అట్లాగే. అయితే స్వామి గురించిన పరిచయం మాత్రం కుటుంబంలో లేదు. అప్పుడు పరిగెత్తుకుంటూ, చిన్నదాన్ని కదా, పరిగెత్తుకుంటూ ఇల్లు బ్రిడ్జికి దగ్గరగా ఉందన్నమాట, అందుకు పరిగెత్తుకుంటూ వెళ్లాను, స్వామిని చూశాను. ఏదో ఆనందం నాకు తెలియదు, ఇది ఆనందమనే సంగతి కూడా నాకు తెలియదన్నమాట. తర్వాత ఒక శివరాత్రి రోజు మా ఇంటి ఓనరు, ఈరోజు పాలల్లో రాత్రి సాయిబాబా కనిపిస్తాడు అని చెప్పారన్నమాట. వెన్నెల్లో పెడితే సాయిబాబా కనిపిస్తారు. నిజంగానే పాలగిన్నె తీసుకుని పోయి వెన్నెల్లో బయట పెట్టానన్నమాట. అదే బయటికి తీసుకుని వెళ్తే సాయిబాబా అక్కడ కనిపిస్తారు. ఆ వెన్నెల ఎంత ఉంటుంది, చిన్న శివరాత్రి ముందు అంత తక్కువ వెన్నెల ఉంటుంది కదా, కనిపించలేదు. ఏదో నీడలు కనిపిస్తున్నాయి, అదేదో బాధ. ఏదో సాయిబాబా కనిపిస్తారన్నారు, సాయిబాబా కనిపించలేదు. ఆ తర్వాత నేను 6వ క్లాస్ లో ఉన్నప్పుడు స్వామి కాలేజీలో సైన్స్ ఫెయిర్ ఒకటి పెట్టారు. నేను చదువుతున్న స్కూల్ విద్యారణ్య ఓరియంటల్ హై స్కూల్లో చదివేదాన్ని. అందరూ కూడా ముందు రోజు సైన్స్ ఫెయిర్ కని వెళ్లారు. మాకు తెలిసిన వాళ్లు నేను నిన్ను విడిగా తీసుకుపోతా లేవే వీళ్లతో వద్దు అన్నారు. తర్వాత రెండో రోజు పొద్దున్నే స్కూల్ ఎగ్గొట్టేసి మా ఫ్రెండ్ నేను వాళ్ల ఫ్రెండ్ వాళ్ల పక్కింట ఆవిడ అందరు కలిసి రిక్షాలో కాలేజ్ దగ్గరకు వచ్చాము. కానీ లోపల ప్రవేశించాము. ఇంకా అప్పుడు 6వ క్లాస్ అన్నమాట. నాకు ఎదురుకుండా సరస్వతి విగ్రహం కనిపిస్తోంది. లోపలికి నేరుగా వెళ్లిపోయాం ముగ్గురు, ఆ పెద్ద ఆవిడ, మేమిద్దరం కూడాను. అయితే ఒక లెక్చరర్ వచ్చి, మీరు ఇక్కడ రావడానికి వీల్లేదు, ఇప్పుడు స్వామి రెస్ట్ తీసుకుంటున్నారు, మీకు దర్శనం ఇయ్యరు అని చెప్పి పంపించేశారు. చాలా నిరాశ అయింది. కానీ ఆ క్షణంలో నేను నిర్ణయించుకున్నాను, చదివితే ఈ కాలేజీలోనే చదవాలి అని. ఆ తర్వాత మా నాన్నగారికి కూడా ఉన్న చక్కటి క్రమశిక్షణ ఉన్న రక్షణ ఉన్న కాలేజీ సత్యసాయిబాబా కాలేజీ కాబట్టి మా నాన్న కూడా నన్ను ఆ కాలేజీలో చేర్చడానికి ఇష్టపడ్డారు. తర్వాత 1979లో నేను మొట్టమొదటిసారి కాలేజీలో అడుగు పెట్టాను. ఇంటర్మీడియట్ కోర్సుకు అలా, ఇది బహుశా జన్మాంతర రుణమో, స్వామి అనుగ్రహం విపరీతంగా ఉండడం వల్ల కుటుంబంలో ఎవ్వరూ కూడా సాయిబాబా అన్న పేరు విన్నవాళ్లు కాదు, స్వామి భక్తులు కాదు. నన్ను అలా లాక్కుని తర్వాత క్రమంగా కుటుంబాన్ని దగ్గర చేర్చుకున్నారు స్వామి.
0: చాలా సంతోషం అమ్మా. సో స్వామి అనంతపురం కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకున్నారు, ఆ తర్వాత డిగ్రీ కూడా అక్కడే చదివారు.
2: డిగ్రీ తర్వాత ఎంఏ తెలుగు. మధ్యలో పెళ్లయ్యి 2 ఏళ్లు గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఎంఏకి చేరాను. ఆ తర్వాత మళ్లీ గ్యాప్, పిల్లాడు అప్పటికి పెళ్లయింది, పిల్లాడు, మళ్లీ పీహెచ్డీకి జాయిన్ అయ్యాను. ఈ విధంగా 1979 నుంచి 1993 వరకు నేను
0: స్వామివారి కాలేజీలో విద్యార్థినిగా
2: ఉన్నాను. ఇప్పుడు కూడా నేను విద్యార్థినినే చెప్పాలంటే.
0: మనందరం ఎప్పటికీ విద్యార్థులు.
2: తర్వాత 84లో పెళ్లయ్యాక మా వారికి అంత భక్తి భావం ఏమీ లేదు నిజంగా. కానీ నాకు కొంచెం బాధ అనిపించింది. అంటే అప్పటికి అనుభవం ఉన్న ఇంట్లో అటువంటి వాతావరణం లేకపోయినా, అత్తింటికి వచ్చిన తర్వాత కూడా దాన్ని భరించలేకపోయాను, అట్లా వ్యతిరేకతను భరించలేకపోయాను. కానీ ఎప్పుడు ఇంతవరకు మా వారు ఎప్పుడు ఏమీ చెప్పలేదు. కానీ ఎప్పుడు ఏం జరిగిందో తన విషయంలో ఇంతవరకు నాకు తెలియదు. కానీ స్వామి అనుగ్రహం ఏంటంటే, ఒకరోజు పువ్వు కోసి తెచ్చి స్వామి ఫోటో మీద పెట్టారు. ఇంకప్పటి నుంచి నాకు పరమానందం. ఈ రోజు తను ప్రతిదానికి స్వామి ఉన్నారు కదా అని నాకే ధైర్యం చెప్తారు.
0: చాలా బాగుందమ్మా, చాలా సంతోషం. మరి ఇప్పుడు మన గీతా బాల గారు ఏం చెప్తారో కూడా విందాము.
3: సాయిరామండి. నేను, నా పేరు గీతా బాల. నేను ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ లో మన కాలేజీలోనే వర్క్ చేస్తున్నాను. చదివిందేమో ఇంటర్మీడియట్ మాత్రమే మన కాలేజీలో. తర్వాత డిగ్రీ జాయిన్ అయ్యాను ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ ఇన్స్టిట్యూట్ కింద. కానీ మనకు ఆ వయసులో ఇదేదో స్ట్రిక్ట్, మనకి చేత కాదు. మేము 4 మక్కజల్లెళ్ళు అయితే 3 ఇక్కడ చదువుకున్నారు, అందరూ డిగ్రీ కూడా కంప్లీట్ చేస్తున్నారు. బట్ నేను వచ్చేసరికి కడగొట్టు చెడగొట్టు అన్నట్టు లాస్ట్ కదా. అందులో చిన్నతనంలోనే నాన్నగారు పోయారు. సో నేను అక్కడ చదవను ఉంటే మా అమ్మ ఇంకా యాక్సెప్ట్ చేసి బయట చేర్పించారు. బట్ ఎట్లానో స్వామి తెచ్చుకున్నారు. అదంతా ఒక పెద్ద స్టోరీ అవుతుంది. కాకపోతే స్వామిని చాలా చిన్న వయసు నుంచే చూశాను. మా నాన్నగారైతే కమ్యూనిస్ట్, పక్కా కమ్యూనిస్ట్. కానీ ఎప్పుడు అమ్మను దేవుళ్ళు గాని పూజలు గాని చేయొద్దనే వాళ్ళు కాదు. పండగలు అట్లా ఉంటే తను కూడా వంటింట్లో హెల్ప్ చేసేవాళ్ళు. మాది చాలా పెద్ద కుటుంబం, జాయింట్ ఫ్యామిలీ, 16 ఉండేవాళ్ళం ఇంట్లో. కానీ ఎప్పుడు మా అమ్మంతకు మా అమ్మ భగవద్గీత చదువుకుంటూనే వంట చేసేది, మా నాన్న ఆమె కూడా హెల్ప్ చేసేవాళ్ళు, అట్లా ఉండేది. కాకపోతే స్వామి ఎప్పుడు కూడా చాలా సార్లు, అంటే కాలేజ్ కు ఎన్ని విజిట్స్ చేసినారు ఫస్ట్ లో కన్స్ట్రక్షన్ అప్పుడు, దాంట్లో దాదాపుగా సగం పైన సార్లు మా పెదనాన్నగారింటికి వచ్చారు, అంటే అమ్మ అక్క వాళ్ళ ఇంటికి.
0: వారి పేరండి
3: పట్టాభిరాములు గారు, వెరీ ఓల్డ్ డివోటీ.
1: ఇక్కడ ఒక మాట చెప్పొచ్చా?
0: చెప్పండి ద్వారకారాణి గారు.
1: ఏమంటే గీతాబాల గారు వాళ్ళ పద్మాన్ గురించి, పట్టాభి గారు గురించి చెప్తా ఉంటే, మా అదృష్టం ఏమంటే మేము జస్ట్ పెండ్లైనాక ఈ కమలానగర్ లో పట్టాభి గారి ఇంటి పక్కనే హౌస్ తీసుకున్నాం. సో ఒక రోజు పటావి గారు వాళ్ళ భార్య అమ్మ పైన నుంచి మెదుపైన నుంచి పిలిచి, రాణి నేను కాలేజ్ నుంచి జస్ట్ రిటర్న్ అయినాను, ఇంకా కాళ్ళు చేతులు కడుక్కుంటా ఉంటే పైన నుంచి పిలిచి స్వామి వస్తున్నారు ఇంటికి, మీరు వస్తారా అనేసి పలికింది. మేము ఇంతవరకు పెండ్లు అయినాక వెంటనే జాబ్ జాయిన్ అయిపోయినా. సో అది ఏమైందో ఏమో, ఆ రోజు మా హస్బెండ్ ఎప్పుడు 5 తర్వాతే వచ్చేవాళ్ళు ఇంటికి ఆఫీస్ నుంచి. ఆ రోజు జస్ట్ అమ్మ ఇట్లా పిలిచినారు, అతను ఫ్రంట్ డోర్ రింగ్ చేస్తే ఇంకా అతను వచ్చేస్తున్నారు, ఇట్లా స్వామి వస్తున్నారు అమ్మ చెప్పినారు పోతామంటే వెంటనే చెట్లు కడుక్కొని వెళ్ళాము. అండ్ దిస్ ఈస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ, కమలానగర్ ఏరియా. అంటే మేము పోయినామో లేదో ఒక పెద్ద కార్, వైట్ కార్ వచ్చింది, దాంట్లో స్వామి దిగినారు, మేము పక్కనే ఉన్నాం. వెంటనే స్వామి నన్ను చూసి మా హస్బెండ్ ని షోల్డర్ పైన బాగా ప్యాట్ చేసి, ఇతను ఎవరు అనుకున్నావు, ఇతను బ్రహ్మరేశ్వరరావు అల్లుడు అని స్వామితో పాటు పట్టాభి గారి ఇంట్లో తీసుకుపోయి, ఇంకా ఆ రోజు స్వామితో హిజ్ ఫస్ట్ దర్శన్ ఆఫ్ స్వామి, దిస్ వాజ్ ద ఫస్ట్ దర్శన్. ఇంకా స్వామితో పాటు బొబ్బట్లు భోజనం గీజనం అంతా చేసుకుని, దట్ ఈస్ అ బ్యూటిఫుల్ మెమరీ వీ హ్యావ్ విత్ గీతా బాతాస్ తజ్ఞాన్ గారు వాళ్ళ ఇంట్లో.
0: చూసారా, ఒక నలుగురు భక్తులు కలిసి కూర్చుంటే ఎన్నేసి విషయాలు బయటకు వస్తూ ఉంటాయో, ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక రకంగా ఇంకొకరితో స్వామి అలా మనల్ని కనెక్ట్ చేసే ఉంచుతారు, అది మనం మాట్లాడుకున్నప్పుడే బయటకు వస్తుంది.
3: సో చాలా చిన్నతనంలో వచ్చేవాళ్ళు, స్వామి వస్తే ఒక పండగ వాతావరణం, పెద్దమ్మ వాళ్ళ ఇంటి ఇల్లంతా ఆరెంజ్ కర్టన్స్ అయిపోతాయి. అంటే ఐ యూస్ టు సీ దట్ గ్రాండియర్, గొప్పగా ఉంటుంది స్వామి దేవుడు అన్నది నాకు అప్పట్లో రిజిస్టర్ కాలేదు. అందరం పోతాం, భజనలు చేస్తాం, మంచి ఫుడ్ పెడతారు, మా పెద్దమ్మ గ్రాండ్ గా రెడీ. సో ఐ వాజ్ వెరీ స్మాల్, మేబీ 3rd class సెకండ్ అప్పటి నుంచే స్వామి వస్తే ఓకే. చాలా మంది రోడ్ బ్లాక్ అయిపోయేది. సో ఇప్పుడు స్వామి అనంతపూర్కి వచ్చినా మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లే వాళ్ళము, అందరం భజన భోజనాలు అవన్నీ చేసుకుని, మా నాన్నగారు గారు కూడా వచ్చేవాళ్ళు. కాకపోతే హీ వాంట్స్ టు ఇంటర్వ్యూ స్వామి, హీ వాంట్స్ టు పుట్ ద క్వశ్చన్. నాకు తెలిసి స్వామి అడిగేవాళ్ళంటే ఏం డబ్బులున్న వాళ్ళకైనా మీరు లింగాలు ఇవ్వడము అట్లాంటివి అని. సో తర్వాత స్వామిని ఒకసారి సందర్భంలో అడిగారంట, స్వామి ఆడపిల్లలు ఇంతమంది ఉన్నారు కదా, ఎక్కడెక్కడ ఏదో చేస్తున్నారు, అనంతపూర్లో లేడీస్ కు కాలేజ్ ఎందుకు కట్టకూడదు అని. అంటే వాట్ ఐ హర్డ్, నాకు చాలా చిన్నతనంలోనే మా నాన్నగారు చనిపోయినారు, మా అమ్మ ద్వారా అయితేనే, మా మేనమామల ద్వారా అయితేనే విన్నది స్టోరీ. తర్వాత జ్వాలనయ్య గారు కూడా ఒక సందర్భంలో నేను కాలేజ్ చేరిన తర్వాత చెప్పినారు, మీ నాన్న ఇట్లా అడిగారు ఆ రోజు. సో తర్వాత ఇమ్మీడియట్ గా స్వామి సరే ఎవరైనా అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్ అవన్నీ చూస్తే లక్ష్మీదేవమ్మ గారితో మాట్లాడి, జ్వాలనయ్య సార్ తో మాట్లాడి. సో ఆ ఒక్క రీజన్ వల్ల మమ్మల్ని అందరి బీయింగ్ ఏ కమ్యూనిస్ట్ అయినా అందరినీ అనంతపూర్లో స్వామి కాలేజీలోనే చదివించినారు మా నాన్న. హీజ్ అ సోషలిస్ట్, హీఈస్ డూయింగ్ సో మచ్ అండ్ చాలా మంచి పనులు చేస్తున్నారు సమాజానికి, కాబట్టి అందరూ మీరు ఎక్కడనే చదువుకోవాలి, నో మనకు అనంతపూర్లో ఉంటూ ఒక ఆడపిల్లలకు ఒక కాలేజ్ ఉంది కదా అని. తర్వాత చాలా సార్లు అట్లా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో చూడడము, ఇంటర్మీడియట్ అందరూ ఇక్కడ చదువుకున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా నా ఇంటర్మీడియట్ కూడా సత్సాయి కాలేజీలోనే చేసినాను.
0: అది ఏ సంవత్సరంలో?
3: 1980-82. నేను జాయిన్ అయిన తర్వాత ఇన్స్టిట్యూట్ కింద అడ్మిషన్ కూడా వచ్చింది, ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ గా జాయిన్ అయిపోయాను. బట్ వాట్ ఎవర్ మే బి ద రీజన్స్ వెళ్ళిపోయాను బయటికి. తర్వాత ఒక 1 month కోల్డ్ వార్ అనమాట, రోజు అన్నం తినకుండా పడుకునేదాన్ని. ఎందుకు అంటే నలుగురే సెలెక్ట్ అయినాం బీఏలో. స్వామి అప్పుడు బస్సులు కూడా రన్ చేయడం తగ్గించేసినారు, ఆర్టీసీ బస్ కోసం వెయిట్ చేయాలి, వచ్చేసరికి లేట్ అయిందంటే క్లాసెస్ స్టార్ట్ అయ్యేవి. దట్టు తెలుగు మీడియం స్టూడెంట్, ఇంగ్లీష్ మీడియం అర్థమయ్యేది కాదు, చాలా ఇన్ఫీరియర్ గా ఫీల్ అయ్యేదాన్ని, కాంప్లెక్స్ డెవలప్ చేసుకుని ఈ నెట్తో మొత్తానికి బయటకు వెళ్ళిపోయినాను. తర్వాత అదే పెద్దనాన్న వాళ్ళతో ఫంక్షన్స్ అంటే పుట్టబర్తికి రావడం, బర్త్డేస్ అట్లా చూడడము జరిగేది. నేను ఈ ప్రాసెస్ లో పీజీ అయిపోయింది, మళ్ళీ ఒక కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయినాను ప్రైవేట్ కాలేజీలో. అక్కడికి మన పుట్టబర్తి అమ్మాయిలు ఉండేవాళ్ళు స్టూడెంట్స్ గా. ఒకసారి అమ్మాయి ఫోర్స్ ఉంది, మేడం మీరు ఒకసారి పుట్టబర్తికి రండి, స్వామి 70th బర్త్డేకి విల్ గో హెయ్యూ స్టేడియం లో జరుగుతుంది అంతని. సో అప్పుడు చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత స్వామి దగ్గర నుంచి చూడడం, ఎందుకంటే ఈ లోపు మా పెద్దనాన్న గారు చనిపోయినారు, స్వామి అనంతపురం రావడం తగ్గిపోయింది, వాళ్ళ ఇంటికి రావడం అన్ని. సో 80s తర్వాత ఇట్ వాజ్ ఆల్మోస్ట్ నిల్. మేమెప్పుడు వస్తే చూసేవాళ్ళం తప్ప అనంతపూర్ రావడం, ఆ క్లోజ్ ఇవన్నీ తగ్గిపోయినాయి అనమాట. తర్వాత పర్సనల్ లైఫ్ లో ఏదో కొంచెం డిస్టర్బెన్సెస్ రావడము, మిరాక్యులస్ గా అసలు స్వామి ఎట్లా తీసుకున్నారో అని కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయిపోవడం, అదొకటి చెప్పాలంటేనే మీ 2 hours ప్రోగ్రామ్ సరిపోదు. తర్వాత జరగడం అందరం, అంటే నేను ఇంటర్వ్యూలో కూడా రిజిస్ట్రార్ గారితో అడిగితే, మా ఇంట్లో అదైతే అందరూ చదువుకున్నారు కానీ ఐ డోంట్ నో వెదర్ ఐమ్ ఏ డివోటీ ఆర్ నాట్, బట్ ఐఎమ్ నాట్ అగెన్స్ట్ స్వామి అని చెప్పిన, అంటే ఏదో అది ఒక గొప్పతనం లాగా. బట్ ఆఫ్టర్వర్డ్స్ ఎవ్రీడే నేను చెప్పొచ్చు, ఎవ్రీ డే హీ వాజ్ ఇన్ మై లైఫ్, గైడింగ్ మీ, గార్డింగ్ మీ, ఎవ్రీథింగ్. ఎవ్రీడే ఒక ఎక్స్పీరియన్స్.
0: మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారమ్మా స్వామి?
3: 1980 జాయిన్. 82 ఇంటర్మీడియట్.
0: అది ఇంటర్వ్యూ, సారీ ఇంటర్మీడియట్.
3: ఇమ్మీడియట్ గా డిగ్రీ 83 ఇన్స్టిట్యూట్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ జాయిన్ అయ్యి 1 మంత్ ఉండి తర్వాత టీసీ తీసుకుని వెళ్లడం జరిగింది.
0: ఇప్పుడు మరి లెక్చరర్?
3: లెక్చరర్ గా 98 లో, 20 ఇయర్స్ ఇది, 20th ఇయర్. 1998 డిసెంబర్ ఐ హావ్ జాయిన్, ఇది 20th ఇయర్. సో అకాడమిక్ గా కానీ, పర్సనల్ లైఫ్ కానీ, ఫిజికల్ గా కానీ, మెంటల్ గా అన్ని రకాలుగా కూడా స్వామి చాలా, అంటే ఇంట్లో ఎవరు అగెనిస్ట్ కాదు అన్నవాళ్లు గానీ ఎవరైనా అట్లాంటి వాళ్ళు కూడా, దే స్టార్టెడ్ కమింగ్ టు పత్తి. మేం సిస్టర్స్ అందరం అంతా చాలా ఇష్టం స్వామి అంటే, ఎవరికి వాళ్ళకి పర్సనల్ లైఫ్ లో ఉన్నారు కాబట్టి అన్నవాళ్ళు మాత్రం ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు కదా, అట్లాంటిది దే ఆర్ ఆల్సో కమింగ్. ఏదైనా దూరం ఎక్కడో వాళ్ళ దగ్గర ఫస్ట్ లోనే పోవాలి, ముందర కూర్చోవాలి, స్వామి ఉన్నప్పుడైనా ఎక్కడో వెనకల నుంచి చూసేసి దర్శనం చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు, అంతే. అట్లా ఉండేది. సో ఆ రకంగా స్వామి, నేను కరెక్ట్ గా స్వామిని ఫీల్ అయింది మాత్రం, అంటే నాకు దేవుడు హీఈస్ ఎవ్రీథింగ్ అనిపించింది మాత్రం ఫ్యాకల్టీగా జాయిన్ అయిన తర్వాతనే. ఎన్ని రకాలుగా అంటే ఎవ్రీడే ఐ కెన్ టెల్ వన్ ఎక్స్పీరియన్స్. అట్లా
0: మీరు ముగ్గురు కూడా మోర్ దెన్ 40 ఇయర్స్, 40 సంవత్సరాలు పైగా స్వామితో, ఇంకా పైగానే పైమాటే స్వామితో కలిసి జీవిస్తూ వస్తున్నారు. స్వామి మీ జీవితాల్లో మీ చిన్నతనం నుంచే ఉన్నారు. మరి ఇన్ని సంవత్సరాల అనుబంధంలో మీరు మర్చిపోలేని సంఘటన, మీ మీద చాలా చెరగని ముద్ర వేసి ఎన్నో ఉంటాయి, కానీ వాటిల్లో మీ మనసుకి బాగా దగ్గరగా ఉన్న సంఘటన స్వామితో ఏమైనా షేర్ చేసుకుంటారమ్మా మన భక్తులందరితో?
1: నాకు చాలా సంఘటనలు ఉన్నాయి, ఏది చెప్పాలా, ఏది ముఖ్యమో, ఏది చిన్నది అని తెలియకపోతా ఉంది. సో పెద్ద క్వశ్చన్. చాలా విషయాలు గుర్తొస్తాయి, బట్ సమ్ ఛాలెంజింగ్ ఇష్యూస్ ఏమంటే, ఒకసారి మన కాలేజ్లో ఉన్నప్పుడు అస్తమానం హాలిడే వస్తే, ఏమైనా వస్తే వచ్చేసేవాళ్ళం అందరూ పుట్టపర్తికి వచ్చేసేవాళ్ళం. బట్ నాకే ఒక సంసారము, అత్త మామ అందరూ ఉండేసరికి ఇట్ వాజ్ నాట్ సో ఫ్రీ దట్ ఐ కుడ్ కమ్. సో కొంచెం చాలా బాధ వేసేది, ఏంటి ఇట్లా అయిపోయింది, మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు పుట్టపర్తికి, స్వామి అక్కడ ఇంటర్వ్యూ ఇస్తా ఉంటారు, నేను ఇక్కడ వంట చేసుకుని నేను ఇక్కడ ఉన్నాను అని చాలా బాధ వేసేది. సో ఒకసారి పోయినప్పుడు ఐ వాజ్ లక్కీ, అప్పుడు స్వామి పిలిచినారు, ఇంటర్వ్యూకి పిలిచినారు. స్వామి పక్కనే, చైర్ పక్కనే కూర్చొని ఉన్నాను. అప్పుడు ఎంతో అందరూ ఏమేమో అడుగుతున్నారు స్వామిని, స్వామి పలుకుతా ఉన్నారు, ఆన్సర్ చేస్తున్నారు, ఇంకేమి ఇంకేమి అడగండి అడగండి అనేసి చెప్పేవాళ్ళు స్వామి. సో నేను గట్టిగా మనసు చేసుకుని, స్వామి నాకు ఈ బాధ ఉంది స్వామి, ఏమంటే నేను ఎప్పుడంటే ఎప్పుడు అందరిలాగా నేను స్వామి దగ్గర రాలేకపోతున్నాను, చాలా బాధ వేస్తుంది స్వామి, నేను ఏం చేయాలా స్వామి అని చెప్తే, ఎంత చక్కగా అంటున్నారు, స్వామి పక్కన కూర్చుంటే ఒకటే కాదు, స్వామిని మనసులో తెలుసుకున్నది గొప్ప. నువ్వు వంట చేసేటప్పుడు, వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు, కాయగూరలు కట్ చేసేటప్పుడు నీ ఈగో అంతా కట్ చేసుకో, చపాతి రోల్ చేసేటప్పుడు నీ మనసు అంతా ధారాళం చేసుకుని దాన్ని, ఆ ప్రేమని అందరిలో పంచుకో. ఆ విధంగా చేసుకుంటే గొప్ప, మా స్వామి దగ్గర పక్కన కూర్చునేది కాదు, స్వామిని మనసులో పెట్టుకునేది అది మోర్ ఇంపార్టెంట్ అనేసి స్వామి ఒకసారి అట్లా చెప్తున్నారు.
0: చాలా బాగుందమ్మా ఈ మాట విన్న మన శ్రోతలు ఎంతో మంది ఎంతో సంతోషిస్తూ ఉంటారు ఈ క్షణంలో. ఎంతో మంది ఎంత దూరంలో ఉంటారు, వారు పుట్టపర్తి రావాలన్నా కూడా ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి రాగలుగుతూ ఉండుంటారు. మీరు చెప్పి, స్వామి చెప్పారు అని మీరు చెప్పిన ఈ మాట వాళ్ళకి ఎంత సంతోషాన్ని ఇస్తుందో తలుచుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రఫుల్ల గారు మీరు కూడా ఏమైనా చెప్తారా?
4: 1993లో నా పీహెచ్డీ అయిపోయింది. ఆ కాన్వకేషన్లో నా దురదృష్టమేమో, స్వామి చేతుల మీదుగా నేను సర్టిఫికెట్ అందుకోలేకపోయాను. కారణాలేవో మనకు తెలియదు, కానీ చాలా అంటే చాలా బాధేసింది. ఎందుకంటే నేను పూర్తిగా మానసికంగా, శారీరకంగా సంసిద్ధంగా అక్కడ నిలుచుకున్నాను. కాన్వకేషన్ స్టూడెంట్స్తో పాటుగా నేను కూడా ఉన్నాను, కానీ ఆ రాకపోవడం ఎందుకంటే ఒక్క చిన్నదైన స్వామి దగ్గర అందుకోవడం అన్నది చాలా గొప్ప విషయం. అది ఎందుకంటే స్వామిని చాలా ఆ సమయంలో సర్టిఫికెట్ అందుకుంటున్నావు అంటే స్వామిని చాలా దగ్గరగా చూడొచ్చు, పాద నమస్కారం చేయొచ్చు. ఇదన్నమాట అత్యాశ. అది కాకపోతే ఆ రోజు దొరకలేదు, చాలా చాలా బాధేసింది. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్న కోరిక అది, అది తీరలేదు. రెండవ రోజు అప్పటి ప్రిన్సిపల్ నా గైడ్ కూడా హేమలత మేడం, రామ్మ ఇట్లా నా

పక్కన వచ్చి కూర్చో అన్నారు. నేను వెనక లైన్ లో కూర్చున్నాను, మేడం ముందొచ్చి కూర్చోమన్నారు. అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చాలా సహృదయంతో పక్కన జరిగి నాకు మేడం పక్కన చోటు ఇచ్చారు. స్వామి దర్శనానికి వచ్చారు. వచ్చాక మేడం చెప్పారు, స్వామి అమ్మాయి తెలుగులో పిహెచ్డి పూర్తి చేసింది అని. నేనేమీ ఆశించలేదు, ఇంకా క్షణంలో పూర్తి నిరాశలో ఉన్నాను. ఆ సందర్భంలో స్వామికి నమస్కారం చేసుకోవడం ఒకటే నాకు తెలుసు. స్వామి ముఖం కూడా చూడలేదు నేను. స్వామి పాదాల మీద చేతులు పెట్టుకుని నమస్కారం చేసుకుంటున్నాను. స్వామి నా తల మీద చేయి పెట్టారు. స్వామి ఎంతసేపు పెట్టారో నాకు తెలియదు, నేను ఎంతసేపు ఉన్నానో నాకు తెలియదు. నా పక్కన వచ్చి కూర్చో అన్నారు. నేను వెనక లైన్ లో కూర్చున్నాను, మేడం ముందొచ్చి కూర్చోమన్నారు. అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చాలా సహృదయంతో పక్కన జరిగి నాకు

0: నాకు తెలియదు, నేను ఎంతసేపు ఉన్నానో నాకు తెలియదు. ఈ రోజుకు కూడా ఆ సన్నివేశం తలుచుకుంటే ఆ సుతిమెత్తని పాదాలను స్పృశించడం మాత్రమే గుర్తొస్తుంది. స్వామి నా తల మీద చేయి పెట్టడం మాత్రమే గుర్తొస్తుంది. ఏం జరిగింది అన్నది నాకు తర్వాత తెలియదు.
1: అది చాలా బాగుందమ్మా. భగవంతుడితో గడిపేది ఒక్క క్షణం చాలు ఒక జీవితాన్ని
0: నిజమే
1: ధన్యం చేసుకోవడం.
0: అది బహుశా ఒక్క క్షణమే, ఎందుకంటే దర్శనానికి వస్తున్న స్వామి ఎంతసేపు �ఉంటారు నా ముందర.
1: కానీ ఒక్క క్షణమే సంవత్సరాలుగా గుర్తుండిపోయింది.
0: ఎంతో సేపు ఉన్నట్టు నా అనుభవం కూడా. స్వామి ఒక్క క్షణమే ఉండుంటారు కానీ ఎంతో సేపు ఉన్నట్టు నాకు అనిపించింది. అది నాకు జన్మలో మర్చిపోలేని అనుభవం.
1: చాలా బాగుందమ్మా. మరి గీతా బాలగారు ఏం చెప్తారో కూడా విందాం.
2: మనం ప్రార్థిస్తేనే భగవంతుడు మన దగ్గరికి వస్తాడు, మనకు అడిగితేనే వరాలు ఇస్తాడు అన్నది అస్సలు నేను నమ్మను. ఎందుకంటే నాకు దేవుడిని అడిగితే ఇస్తాడు అని తెలియనప్పుడు కూడా దేవుడు చాలా చేసినాడు. అది మన భగవంతుడు స్వామి. ముఖ్యంగా నా జీవితంలో రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్, చాలా మిరకల్స్ లేకపోతే ఎక్స్పీరియన్సెస్ ఉన్నప్పటికీ రెండు బాగా లైఫ్ లో గుర్తుపెట్టుకోదగ్గవి జరిగాయి. ఒకటి అడిగితే జరిగింది, ఒకటి అడగకుండానే జరిగింది. మిడ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ టైంలో, అంటే కాలేజ్కి వెళ్లేటప్పుడు మనం హడావిడిగా ఉంటాము, టైం అయిపోతూ ఉంటుంది, టైంకు పోవాలి, సైన్ చేయాలి, ఇవన్నీ కొన్ని ప్రెషర్స్ ఉంటాయి, టెన్షన్. సో దిస్ ఇస్ ఇన్ 2008 or 2007. వస్తున్నాను కాలేజ్కి. సప్తగిరి సర్కిల్ అనేది మాకు ఊర్లో చాలా సెంటర్, చాలా ట్రాఫిక్ ఉంటుంది. అక్కడ ఒక చిన్న లైన్ నుంచి బైక్ లో ఇంకొక అబ్బాయి, నేను కైనెటిక్ హోండాలో వస్తున్నాను, బైక్ లో ఇంకొక అబ్బాయి వచ్చేసి స్ట్రైట్ గా, ఐ వాజ్ గోయింగ్ వర్టికల్, హారిజాంటల్ వచ్చి నన్ను కొట్టేసినాడు, పడిపోయినాను. ఆల్మోస్ట్ ఫాస్ట్ గా వచ్చే మొత్తం ట్రాఫిక్ అంతా వెనకాల ఇంకా సడన్ బ్రేక్స్ తో ఆగాల్సి ఉంటుంది. రైట్ సైడ్ పడిపోయినా, స్కూటర్ నా హ్యాండ్ మీద ఉంది, నా కాల్ మీద ఉంది. లెఫ్ట్ హ్యాండ్ తో స్కూటర్ ని పక్కకు జరిగి లేపి కూర్చొని కాలేజ్కి వెళ్ళిపోయినాను. ఐ వాజ్ బ్లాంక్. మా క్లర్క్ అడిగినారు ఏమైతుంది, కొంచెం నిదానంగా రావచ్చు కదా, నేను మంచినీళ్ళు ఒకరు తెచ్చిచ్చినారు, అదేంది సంతకం చేసేసినాను. తొంత తొందరగా క్లాస్ లైక్ వెళ్ళిపోయినాను ఎగ్జామ్ ఉంది. తర్వాత ఐ రియలైజ్డ్ నన్ను లేపినారు సంబడి ఫుల్డ్. తర్వాత పిఎల్ రాణి అని ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లో ఉంది, తన దగ్గరికి వెళ్ళిన రాణి ఇక్కడ చూడు. ఐ కెన్ సెన్స్ అండ్ ఫీల్, అవి ఉన్నాయి, ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయన్నమాట. ఈజ్ ఇట్ సో ఈజీ, నేను ఒక 100 kgs ఉన్న స్కూటర్ ని, వెయిట్ ఉన్న స్కూటర్ ని లెఫ్ట్ హ్యాండ్ తో పైకి లేసి, మరి దాని మీద నార్మల్ గా ఏమి జరిగేట, అంత ట్రాఫిక్ లో వెనక వాళ్ళు ఎవరు ఒకరికొకరు ఏమి హిట్ చేయకోకుండా నార్మల్ గా వెళ్ళిపోవడం. అంటే నేను స్వామిని అడగలేదు, ఏమి అడగలేదు, జస్ట్ పడిపోయినాను. అది ఎట్లా జరిగిందో అంతే, నన్ను ఇట్లా లేపేసినారు లెఫ్ట్ హ్యాండ్. ఐ కెన్ సీ దట్ ప్రెషర్ అండ్ వెంటనే కొంతసేపు బ్లాంక్ గా ఉన్నా, ఏదో జరిగింది అనేది తెలుసు కానీ, అంటే నాకేం కాకుండా కాలేజ్కి వచ్చేసిన టైంకి వచ్చినాను. బట్ ఎగ్జామ్ డ్యూటీ చేస్తున్నంతసేపు ఐ వాజ్ రికలెక్టింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది అంత అనుకుంటే, స్వామి ఇంకెవ్వరూ లేదు ఆ రోజుకి, నేనే కాదు మేజర్ భయ వెనక కూడా అన్ని జరగాల. ఎందుకంటే నేను సడన్ గా ఆపితే నా వెనకాల వాళ్ళు కూడా సడన్ గా ఆపాలి. అది ఇట్స్ పీక్ అవర్, 8:40, 9 o'clock మధ్య స్కూల్ బస్సులు అన్ని ఉంటాయి. సో హూ ఎల్స్ స్వామి, నేను అడిగానా, అడగలేదు, సేవ్ చేసినారు కదా. సో అడిగితేనే చేస్తారు, నాస్తికులకు చెయ్యరు, ఆస్తికులకే చేస్తారనేది అబద్ధం. ఎవరెవరు, అమ్మ అడిగితేనే అన్నం పెడుతుంది, చిన్న పాపకు లేదు కదా. సో నెలల పిల్ల లేకపోతే 1 year 2 year బాయ్కి అసలు వాళ్ళకి ఆగలేదో తెలియదు, కానీ టైంలీగా అమ్మ పెడతా వస్తుంది. సో అడిగితేనే పెడుతుంది, మన అవసరాలకు తగ్గట్టు మనకి ఏమి ఎప్పుడు ఏది అవసరం అది ఇచ్చేవాడు భగవంతుడు. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, ఒకసారి తెలిసి తెలియక మనం ఏదో చేస్తుంటాం, ఎవరో ఫ్రెండ్స్ కష్టాల్లో ఉన్నారు అంటే, ఈవెన్ వితౌట్ ఆస్కింగ్ సమ్ పెద్దవాళ్ళని కూడా అడగకుండా మనం సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. నాకన్నా జూనియర్ ఒక అబ్బాయి, 5 years జూనియర్, ఒకసారి ఇంకొక మన కాలేజీలో వచ్చే ముందు నేను వేరే కాలేజీలో వర్క్ చేసేదాన్ని. అక్కడ కరెస్పాండెంట్ వచ్చేసి ఎక్స్ ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి గారి, ఆమె కూడా వెరీ స్ట్రిక్ట్, మగవాళ్ళతో మాట్లాడేది అవి ఉండదు, గర్ల్స్ కాలేజీ. సో అబ్బాయి కాలేజ్ దగ్గరకు వచ్చినాడు, నీతో కొంచెం పని ఉంది అన్నాడు. నా భయం ఎంతసేపు, ఆమె ఎక్కడ చూస్తుంది, అందరు చూస్తారని ఏంటి అంటే, దీని మీద ఒక సంతకం పెట్టేస్తే నేను మళ్లీ మాట్లాడతాను అన్నాడు. సంతకం పెట్టి పంపించినాను, తర్వాత అది మర్చిపోయినాను. ఒక 2 years అయింది, ఇంటికి నోటీసులు వచ్చినాయి. ఏమి అంటే, ష్యూరిటర్ గ్యారంటర్ గా నేను సైన్ చేసినాను దాని మీద, 1 lakh rupees కి. నేను ఇంకా అప్పటికి రెగ్యులరైజ్డ్ లెక్చరర్ కూడా కాదు, ఆమె డిపెండెంట్ ఆన్ మై బ్రదర్స్. సో నేచురల్ గా అన్న వల్ల కోపం వస్తుంది. మా పెద్దన వెరీ ప్రిన్సిపల్డ్, రాత్రి 10 గంటలప్పుడు పొరపాటున మనం రోడ్ రాంగ్ రూట్ లో పోయినా కూడా హీ విల్ స్టాప్ మీ అండ్ గివ్ మీ ఎ బిగ్ లెక్చర్. అంత ప్రిన్సిపల్డ్. అసలు ఎంత తెలివి లేకుండా ఎట్లా చేసినావు, ఎవరు నమ్ముతారు నువ్వు, ఏమీ తెలియకుండా చేసినావు అంటే. దట్ టు వాజ్ అ బాయ్, సొసైటీ ఉంది ఏది కానీ మాట్లాడడానికి. సో యాక్చువల్గా అన్న నాతో మాట్లాడడం మానేసినాడు. హీ వాజ్ అ లాయర్, మా బ్రదర్ ఇన్ లా లాయర్, మా ఇంట్లో నలుగురు లాయర్స్ ఉన్నారు. కానీ అందరు కూడా నేను ఏదో తప్పు చేసి

0: అనున్నట్లు. కోర్టుకు నాకు అతి ముఖ్యమైన లైఫ్ లో దానికి నేను కోర్టు అటెండ్ కాలేదు. కోర్టుకు అటెండ్ కాకుండానే స్వామి నా లైఫ్ ని సెటిల్ చేసినాడు. అట్లాంటిది ఈ కేసు కోసం నేను కోర్టు పోలే, నలుగురు ముందు నేను నిలబడాలి, చెప్పాల్సి ఉంటది, అసలు నేను ఏమి చేయలేదు దాంట్లో నాది ఏమి. సో ఒకరోజు పుట్టుబడికి వెళ్ళినాను ధ్వజస్తంభం ముందర, మన సర్వధమ్మ స్థూపం, నేను ధ్వజస్తంభం అని అంటాను. అక్కడ ఐ క్రైడ్ అవుట్ స్వామి, నేను తెలిసి ఏం చేయలేదు, దిస్ ఈజ్ నాట్ మై ఫాల్ట్, నీవు తప్ప నన్ను ఇంకెవరు రక్షించలేరు. జస్ట్ ఐ క్రైడ్ అంతే, దర్శనం కూడా చేసుకున్నా లేదు, వెళ్ళిపోయినాను. తర్వాత సో అండ్ సో డేట్ ఐ హావ్ టు గో టు ద కోర్ట్. మా బ్రదర్ ఇన్లా వాళ్ళ జూనియర్కి అప్పగించినారు, బికాస్ మా అన్న సపోర్ట్ చేయనప్పుడు మా బ్రదర్ ఇన్లా సపోర్ట్ చేస్తే హీ విల్ ఫీల్ బ్యాడ్. సో ఆయన జూనియర్ ని పంపించినారు, అతను పోయినాడు కోర్టుకు. కోర్టులో వాళ్ళు చెప్పినారు సో అండ్ సో డేట్ వచ్చింది ఈమె సంతకం, ఆఫీస్కి వచ్చి సైన్ చేసిపోయింది అన్నారు. నేను ఆ ష్యూరిటీ దీని మీద వాళ్ళు చెప్పిన డేట్కి నేను కొడైకెనాల్ లో నా ఎంఫిల్ ఎగ్జామ్ రాస్తున్నా. హూ ఎల్స్ కెన్ డూ దిస్? వాళ్ళు ఇంకే డేట్ చెప్పినా కూడా నేను అయిపోతాను. వాళ్ళు ఈ పలానా డేట్ కి తను మా ఆఫీస్కి వచ్చి సైన్ చేసింది అని చెప్పినారు. నేను అవుట్ ఆఫ్ స్టేషన్, నా హాల్ టికెట్ ఉంది, ఎవ్రీథింగ్ ప్రూఫ్స్ ఉండే డేట్ చెప్పించినారు స్వామి. స్వామి తప్ప ఎవరైనా చేయగలరా ఇది? ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు. 81 లాక్ నేను కట్టాల్సిన చోట 1000 ఆయనకు గిఫ్ట్ ఇచ్చినాను జూనియర్ కంతే. ఎవరు సపోర్ట్ చేయని టైంలో గాడ్ కేమ్ టు మై రెస్క్యూ. మనోళ్ళు సపోర్ట్ చేయకూడదని కాదు, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్స్. ఏంటిది ఇంత ఫూలిష్ గా ఎట్లా చేస్తావు చదువుకొని, ఎకనామిక్స్ లెక్చరర్, నాకు తెలీదు, గ్యారంటర్ గా నేను ఉంటే ఏమైతుందో తెలీదు. అసలు నాకు వాడు ఎంతసేపు, ఆమె కరెస్పాండెంట్ వస్తుంది కదా తొందర సైన్ చేసిపోదాం. ఆ లోపల ఆ కాలేజ్ వదిలిపెట్టి స్వామి కాలేజీలో చేరిపోయినాను నేను. 98 లో చేరిన, ఇది 96-97 లో జరిగింది. ఈ కోర్టు కేసు ఇదంతా తెలిసేసరికి 2003-2004. ఐ వాజ్ నాట్ ఈవెన్ అన్ అర్నింగ్ మెంబర్ ఫైనాన్షియల్, ఐ వాజ్ ఇంకా కన్సాలిడేటెడ్ పే మీద ఉన్నాను. నేనే అన్నవాళ్ళ మీద డిపెండెంట్. సో ఐ వాజ్ ఇన్ ట్రామా. ఇంతే నేను స్వామిని అడిగింది, స్వామి నేను ఏ తప్పు చేయలేదు, ప్లీజ్ హెల్ప్ మీ. వ్రతాలు చేయలేదు, పారాయణలు చేయలేదు, సచ్చరితలు చదవలేదు, ఉపవాసాలు ఉండలేదు. హి నోస్ వెన్ టు డూ వాట్ టు డూ, ఎవరికి ఏది ఎప్పుడు నిజంగా. సో
1: మీరు చెప్తుంటే చాలా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి.
0: ఎగ్జాక్ట్లీ, వెన్ ఎవర్ ఐ థింక్ అట్లాంటివి, ఆ స్కూటర్ది అలాంటి ఇన్సిడెంటే. నాకు ట్రాఫిక్, అసలు కాలేజీ పోయి ఏమీ దోచలేదు నాకు. కూర్చుంటే క్లర్క్, ఇప్పటికీ శుభలక్ష్మి అని క్లర్క్ ఉండదమ్మా, ఇట్లయితే అయిపోతావు, ఏమైతుంది, ఒక హాఫ్ డే లీవ్ అవుతుంది అంతే కదా, ఎందుకు ఇంత టెన్షన్? కానీ ఏదో జరిగింది, నేను చాలా డిస్టర్బ్డ్. సరే, క్లాస్ లో ఇన్విజిలేషన్ చేసేటప్పుడు ఏమీ జరిగింది, అవును, నాకు ఎందుకు ఇక్కడ నొప్పి ఇంతగా ఉంది, చాలా పెయిన్ వస్తా ఉంది, అంటే అలాంగ్ విత్ స్కూటర్ నా హ్యాండ్ ని లేపితే అది ఎవరికి చెప్పినా, అది మనకు మనం ఎక్స్పీరియన్స్ కావాలి అంతే. చాలా ఇట్లాంటివి ఎన్నో. అసలు
1: గీత, మీరు స్కూటర్ అని చెప్తుంటే నా స్కూటర్ విషయం కూడా గుర్తొస్తాం
0: నాకు. అందరికి, ప్రతి ఒక్కరికి జరుగుతుంటే, ఓన్లీ థింగ్ వీఆర్ నాట్ రిలేటింగ్ దెమ్, అది స్వామి వల్ల ఇది ఇట్లా జరిగింది, అది చేసుకుంటే మాత్రం రోజు గడవదు, అయిపోతుంది.
1: స్వామి భక్తుల్లో ఏ ఒక్కరిని కదిపినా కూడా ఒక భాగవతం అవుతుందమ్మా, ప్రతి ఒక్కరికి ఒక భాగవతం ఉంది స్వామితో.
2: సో ట్రూ.
1: మరి ఇన్ని సంవత్సరాలుగా స్వామి అనుగ్రహాన్ని, ఆయన ఆశీస్సుల్ని అనుభవిస్తున్నారు, ఆయనతో కలిసి ఆనందంగా మీ జీవితాన్ని జీవిస్తూ ఇంకొక 10 మందికి స్వామి విలువల్ని నేర్పించే చాలా గౌరవనీయమైన వృత్తిలో మీరున్నారమ్మా. ముగ్గురు కూడా సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో మీరు లెక్చరర్స్ కింద ఇప్పుడు పనిచేస్తున్నారు. ద్వారకారాణి గారు ఫిజిక్స్ లెక్చరర్ కింద, అలాగే ప్రఫుల్ల గారు తెలుగు సంస్కృతం లెక్చరర్, అండ్ గీతాబాల గారు ఎకనామిక్స్, ఈ సబ్జెక్ట్స్ మీరు టీచ్ చేస్తూ వస్తున్నారు. నిన్నటి నుంచి మన అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సంబరాలని మేము కూడా చేసుకుంటున్నాం మీతో పాటు మన స్టూడియోలో. నిన్నటి నుంచి కొన్ని కార్యక్రమాలని, ప్రత్యక్ష ప్రసారాలని మేము చేస్తూస్తున్నాం. దానిలో భాగంగా ఎంతో మందితో ఇంటర్వ్యూలు, వారు చెప్పిన అనుభవాలు, అనుభూతులు, ఇవన్నీ మేము కూడా వినడం జరిగింది. అటువంటి ఒక సందర్భంలో స్వామి ఇచ్చిన దివ్యోపన్యాసం, ఇనాగురేషన్ రోజు విన్నామమ్మా, అందులో స్వామి చాలా క్లియర్ గా ఈ కాలేజ్ నేను అసలు ఎందుకు పెడుతున్నాను అనే విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పారన్నమాట. అటువంటి ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో స్వామి ఇది స్టార్ట్ చేశారు కాలేజీని. మరి ఆ లక్ష్య సాధనలో మీరందరూ చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ ఇప్పుడు వస్తున్న జనరేషన్ స్టూడెంట్స్ కానీ, లేదు మీ పూర్వ విద్యార్థులకు కానీ, స్వామి ఆశయాల్ని మీరు ఎలా నేర్పిస్తున్నారు, వాటిని ఫాలో అవటానికి వాళ్లకు కావలసిన కాన్ఫిడెన్స్ ని ఎలా ఇస్తున్నారు, ఈ విషయమై మన శ్రోతలతో ఏమైనా చెప్తారా?
2: తప్పకుండా. నమ్మ వన్ ఏమంటే స్వామి ఎప్పుడు అన్నారు, బట్ స్వామి సబ్జెక్ట్ మీరు చెప్తారా లేదా అనేసి. మీరు ఫిజిక్స్ చెప్తారు, కెమిస్ట్రీ చెప్తారు, స్వామి సబ్జెక్ట్ చెప్తారా లేదా అనేసి. స్వామి సబ్జెక్ట్ ఏమంటే స్వామి చెప్పింది ఇవి అన్ని, డిసిప్లిన్, డ్యూటీ, డివోషన్, డిటర్మినేషన్, అన్ని వాల్యూస్, ఆల్ హ్యూమన్ వాల్యూస్ ఎన్నెన్నో స్వామి కాలేజ్ పెట్టింది దేనికోసం. ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్పేది ఒట్టి మనం ఒక ఏదో చూపించి స్వామి కాలేజ్కి రప్పించుకుంటాము, స్వామి ఒక డిగ్రీ ఇస్తారు. బట్ యాక్చువల్లీ స్వామీజ్ ఇంటెన్షన్ ఏమి, ఈ ఆడపిల్లల్ని ఒక మంచి ఐడియల్ సిటిజన్స్ గా చేయాలనేసి. రేపు వచ్చేసి వాళ్ళ ఐడియల్ మదర్ గా తయారు కావాలా, వాళ్ళ ముందు ముందు పిల్లలకి ఎంత బాగా పైకి తీసుకురావాలంటే ద హోల్ సొసైటీ, ద హోల్ నేషన్ హ్యాస్ టు డెవలప్ ఇన్ దాట్ ఫ్యాషన్. సో మాకేమనిపిస్తుంది యాజ్ అ టీచర్స్ ఇన్ స్వామీస్ ఇన్స్టిట్యూట్, స్వామి ప్రతిసారి చెప్తారు మా పిల్లల్ని బాగా చూసుకోవాలా, బాగా పైకి తీసుకురావాలా అని. కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద క్లాస్, వెదర్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ ద క్లాస్, మరి అదే పనిగా వాళ్ళకి చెప్పాలని కాదు, బట్ అవసరాలు బట్టి సిచ్యువేషన్స్ బట్టి చెప్తుంటాం. ఒక్కొక్కసారి ఏమైతుందంటే, ఆఫ్కోర్స్ వాల్యూ ఇంటిగ్రేషన్ ఇన్ ద క్లాస్ తర్వాత వస్తాము, బట్ ఒక్కొక్కసారి క్లాస్ లో పిల్లలు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్ లేదంటే క్లాసెస్ వద్దు మేడం ఈరోజు స్వామి గురించి
3: చెప్పండి అని మాత్రమే అడుగుతారు. మేడం ఈరోజు ప్లీజ్ క్లాస్ వద్దు మేడం, స్వామి గురించి చెప్పండి.
2: అప్పుడు ఒక్కొక్క ఇన్సిడెంట్, ఒక్కొక్క స్టోరీ వదులుతా ఉంటాం. సో అవన్నీ, సో దాంట్లో ఎన్నో గిట్టి ఆడపిల్లలకి చాలా ఇంపార్టెంట్, తర్వాత జీవితంకి చాలా ఇంపార్టెంట్ అనేసి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఇది ఒక సమ్వేర్ ఇన్ ద 80s జరిగింది. మనకి కుల్వంత్ హాల్ ఉండలేదు ఆ టైంలో, అంతా ప్రశాంతి మందిర్ ఇసుక పైన డివోటీస్ కూర్చునేవాళ్ళు. స్వామి దర్శనం టైంకి మ్యూజిక్ స్టార్ట్ అయితేనే ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటకు వచ్చారు. సో సమ్మర్ అనుకుంటాను, ఇట్ వాజ్ వెరీ హాట్. అట్లా ఆ ఇసుక పైన ఆ వేడిలో కూర్చున్నప్పుడు స్వామి బయటకు వచ్చారు. స్ట్రేట్ గా మేము టీచర్స్ కూర్చుండే లైన్ లోకి వచ్చి నా దగ్గర స్ట్రేట్ గా వచ్చేసి, మీ భర్త ఎక్కడున్నారు అని అడిగినారు స్వామి. అడిగితే విత్ ఆల్ మై ఇన్సెన్స్ నేను అన్నాను, స్వామి తను వాళ్ళ అమ్మ నన్ను చూసేకి గుందకలు వెళ్లారు స్వామి అనేసి చెప్తున్నారు. స్వామి ఎంత దగ్గరగా నించుకున్నారంటే స్వామి గౌన్ నా చీర టచ్ అవుతాను, అంత పాదాలు దగ్గరగా ఉన్నాయి, అంత ప్రేమతో అడిగినారు స్వామి. నేను ఎప్పుడైతే ఈ ఆన్సర్ ఇచ్చినాను, స్వామి తన వాళ్ళ అమ్మ నాయనను చూసేకి గుంతకలకు వెళ్లారు స్వామి అంటే, వెంటనే రెండు స్టెప్స్ బ్యాక్ తీసుకొని చెయ్యి మీద, చెయ్యి ఎదు మీద పెట్టుకొని, స్వామి ఏమి నీకు మా అత్త మామ అని చెప్పాక అయ్యలేదా అని కోప్పడినారు అనేసి ఒక లాగా చేసి ఒక టూ స్టెప్స్ ముందుకు వెళ్ళిపోయినా. బట్ స్వామి ఒక ప్రేమ స్వరూపం కదా, ఆ కోపం క్షణికమై వెంటనే ఒక స్టెప్ వెనక్కి తీసుకొని రేపు రమ్మని చెప్పు అని చెప్తూ, అప్పుడు నెక్స్ట్ డే వస్తే మమ్మల్ని ఒక ఇంటర్వ్యూ రూమ్ లో ఇంటర్వ్యూ పిలిచి, అదొక బ్యూటిఫుల్ స్టోరీ ఆల్ టుగెదర్. సో క్లాస్ లో నేను ఈ ఎపిసోడ్ చెప్పినప్పుడు ది ఇంపార్టెన్స్ ఆఫ్ పెండ్లైన తర్వాత మన అత్త మామని, మన ఫ్యామిలీస్ ని, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ని ఏ విధంగా మన వాళ్ళు అనేసి మనం దగ్గర తీసుకొని వస్తామో అప్పుడు మనకి ఎంత ప్రేమ ఆప్యాయం అవన్నీ ఉంటాయి. సో మా స్టూడెంట్స్ చాలా మంది ఇప్పుడు వచ్చినారు కదా, కొంతమంది అట్లాగా పెండ్లైన తర్వాత పార్టీలో కలిసినప్పుడు అదన్ మేడం ఆ రోజు మీరు మాకు ఇన్సిడెంట్ చెప్తున్నారు కదా మేడం, మాకు ఎప్పుడైతే మా అత్తగారితో ప్రాబ్లమ్ నేను ఆ ఇన్సిడెంట్ గుర్తు పెట్టుకుంటాను మేడం అని చెప్తూ అప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లం ఆ సిచ్యువేషన్ సాల్వ్ అయిపోతుందంట. సో అప్పుడు నాకు ఒకటి ఓహో స్వామి నాకు ఒకటే కాదు స్వామి మన పిల్లల జనరేషన్స్ కి ఈ రోజు ఆ అమ్మాయి మన స్పీచ్ ఇచ్చిన అమ్మాయి చెప్పింది స్వామి గురుదక్షిణ అడిగినారు ఏం గురుదక్షిణ మీ అత్త వాళ్ళని సంతోషంగా పెట్టండి ఆమె చెప్పకపోవచ్చు బట్ అహం మంచి అమ్మాయి ఇచ్చినారు నా కుటుంబంలో అని అనుకుంటే స్వామికి తెలిసిపోతుంది. సో స్వామికి కావాల్సిందేది టు హోల్ ద ఫ్యామిలీ టుగెదర్ అప్పుడే ఒక సొసైటీ స్టేబుల్ సొసైటీ హ్యాపీ సొసైటీ పీస్ఫుల్ సొసైటీ అయితే
1: అద్భుతంగా ఉందమ్మా.
0: స్వామి నా జీవితంలో ఇంకొక మంచి గిఫ్ట్ ఇచ్చినారని చెప్పేసి మా అమ్మ స్వామి దగ్గర. సో చాలా విషయాలు స్వామి చెప్పినారు, చాలా పుస్తకాల్లో మనం స్వామి చెప్పిన కథలు నీతి కథలు చిన్న కథలు అన్ని చాలా వింటున్నాం, చాలా లెసన్స్. దేవుని దయవల్ల అవన్నీ నేను స్వామి దగ్గరికి వచ్చేసరికి అమ్మ దగ్గర వినేసి వచ్చినాను. మా అమ్మ వరేషియస్ రీడర్, బాగా భాగవతం అన్ని నోటి చేతి మీదనే ఉండేది ఆమెకు. అట్లని ఉపవాసాలు వ్రతాలు ఆ టైప్ కాదు తను, చాలా ప్రాక్టికల్ మనిషి. సో పిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు ప్రతి సందర్భానికి ఒక చిన్న కథ, శ్రద్ధ కొలది విద్య అంటే ఒక గురువు దగ్గర కొంతమంది శిష్యులు ఉంటారు చదువుకుంటా ఉంటారు, కానీ మామూలుగానే కదా శిష్యుల్లో కొంతమంది ఇంటెలిజెంట్స్ ఉంటారు ఇంట్రెస్టింగ్ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది అటు ఇటు కాని వాళ్ళు ఉంటారు, కొంతమంది డల్ వాళ్ళు ఉంటారు. సో ఆ కాలంలో చదవాలి అంటే గురుపత్తి చెప్పిన పనులన్నీ చేస్తూ గురువుకు తీరిక దొరికి విద్యను బోధించినప్పుడు వీళ్ళు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఆటోమేటిక్ గా గురువు కూడా తెలిసిపోతుంది ఎవరికి ఇంట్రెస్ట్ ఉందా ఎవరికి లేదా అనేది. ఒక శిష్యుడు ఉండేవాడు ఆ గురువు దగ్గర, బాగా చదువుకుని స్వామి గురుపత్ని చెప్పిన పనులన్నీ త్వర త్వరగా చేసేసుకుని ఎప్పుడు టైం దొరుకుతుందా ఎప్పుడు కూర్చొని చదువుకుందామా అని. సో గురువు ఎప్పుడు కోట్ చేశాడు, వాడిని చూసి నేర్చుకోండి మీరు ఇట్లా. ఆటోమేటిక్ గా చదవని వాళ్ళకి వీడంటే జలస్ అయిపోతుంది, వీడు చదువుతా చదవటం వల్ల కదా మనకు అందరికీ ఇంత ప్రాబ్లం వస్తా ఉంది, వీడిని చదవకుండా డిస్టర్బ్ చేసేవాళ్ళు. ఆ కాలంలో నూనె దీపాలతో చదువుకునేవాళ్ళు. సో ఆ దీపం మారిపోయడము లేకపోతే చిన్నగా చేయడము ఏదో అట్లా. ఒకసారి ఇంకా వీళ్ళ బాధ భరించలేక వాడు దూరంగా వెలుగు కనిపిస్తా ఉంటే వెళ్లి చదువుకుంటాడు అక్కడ. ఎక్కడ అది ఏం ప్రదేశము ఏమి కాదు, అక్కడ వెలుగు ఉంది నేను ఇక్కడ చదువుకోగలను అని వెళ్తాడు. వెళ్తే తీరా చూస్తే అది ఒక శ్మశానము, అక్కడ ఒక బాడీ కాలుతా ఉంటుంది, ఆ వెలుతురులో చదువుకుంటా ఉంటాడు. అప్పుడు సరస్వతి చాలా ప్లీజ్ అయ్యి వచ్చి వాడి నోటి మీద బీజాక్షరాలు రాస్తుంది. అయినాక ఇంటికి వస్తాడు, ఆశ్రమానికి వస్తాడు. మరుసటి రోజు గురుపత్ని భోజనం వడ్డిస్తా ఉంటే అమ్మ ఏమి ఈ రోజు చేదుగా ఉంది వంట అంటాడు. ఆమెకు ఆశ్చర్యం అవుతుంది, రోజు పెట్టే వంటనే రోజు వేసినట్టే వేప నూనె వేసినాను ఒక్క మాట కూడా మాట్లాడకుండా తినేవాడు, ఈరోజు ఎందుకు గాను అమ్మ వంట చేదుగా ఉంది అంటున్నాడు. అప్పుడు గురువుకు చెప్తుంది మాట ఎందుకని తను ఇట్లా చెప్తున్నాడు అంటే గురువు ధ్యానంలో తెలుసుకుంటాడు వాడికి సరస్వతి సాక్షాత్కారం అయ్యింది, అందుకనే ఇన్ని రోజులు వాడికి చదువు తప్ప వేరే ధ్యాస లేదు కాబట్టి శ్రద్ధ కొలది వాడి విద్య నేర్చుకోవాలి, ఈ రోజు సంపూర్ణ విద్యావంతుడు అయినాడు కాబట్టి వాడికి ఇవన్నీ తెలుస్తా ఉన్నాయని ఆశీర్వాదం చేస్తాడు. సో ఏమి ఇట్లాంటి కథలు శ్రద్ధ కొలది, మీకు శ్రద్ధ ఉంటే మీరు నేర్చుకోగలుగుతారు. రెండోది వచ్చేసి పిల్లలకి స్వామి ఎన్నో చెప్పినారు మనకు సీలింగ్ ఆన్ డిజైర్స్, నేను ఎకనామిక్స్ చెప్తాను ఆటోమేటిక్ గా మనకున్న ప్రాబ్లం అన్లిమిటెడ్ వాంట్స్ లిమిటెడ్ మీన్స్, పుట్టపర్తిలో మనకు లేనిది ఏముంది చెప్పండి, రాయల్ లైఫ్ ఇక్కడ లోపలికి వస్తే ఆశ్రమంలో బేకరీ ఉంది నార్త్ ఇండియన్ క్యాంటీన్ ఉంది ఎఫ్సీ ఉంది అన్నీ ఉన్నాయి, ఎందుకని స్వామి మనకు ఆశ్రమం అంటూ ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చినారు కంఫర్ట్స్ ఇచ్చినారు ఒక రోజు సూచన ఆలోచించుకున్నాను. అంటే ఏమీ దొరకనప్పుడు నువ్వు ఉపవాసాలు ఉండడం గొప్ప కాదు, అన్నీ ఉన్నా నీకు ఏం కావాలో అవి మాత్రమే స్టోర్స్ దొరుకుతూ ఉంది, నీకు కావాల్సినవన్నీ అక్కడ ఉన్నాయి ఏమైనా కొనుక్కోవచ్చు కానీ లిమిటెడ్ గా నీ అవసరానికి మాత్రమే తీసుకొని వస్తాయి. స్వామి స్ట్రెస్టింగ్ అస్, మనకి ఇన్ని పెట్టి మనం ఎంత మాత్రం ఆయన బోధనలు వింటున్నాము ఎంత మాత్రం మనం సీలింగ్ ఆన్ డిజైర్ కి కట్టుబడి ఉన్నాము అని పెట్టడానికి ఒక టెస్ట్ ఏమో అనిపిస్తుంది. ఏ ఇక్కడ పోతాం ఎఫ్సీలో తినొస్తాము, అక్కడ పోతాం బేకరీ పోతాం ఐస్ క్రీమ్లు అంటాం ఇది అంటాం, ఇది లేనిది లేదు, అన్నీ ఉన్నా మనం ఎట్లా ఉంటాం, ఏమీ లేకుంటే ప్రతి ఆశ్రమంలో ఉన్నట్లే ఏదో కందమూలాలు ఇచ్చో ఇంకోటి చూడండి నేను కూడా తపస్సు చేసుకుంటా, కానీ ఇన్ని ఇచ్చి కూడా స్వామి తన డివోటీస్ ఎట్లా ఉంటారు ఎట్లా మారుతారు వాళ్ళని వాళ్ళు ఎట్లా తెలుసుకుంటారు అని చేయడానికి ఉంటుంది అని చెప్తా ఉంటాను పిల్లలకి. సో మనకి ఇక్కడ స్టోర్స్ ఉందమ్మా కాలేజీలో, హాస్టల్లో చేయని వంట లేదు కానీ మీరు ప్రొద్దాకా స్టోర్స్ పోయి కొనుక్కొని తిరాల్సిన అవసరం లేదు, మనకు దొరికే ఫుడ్ ప్రసాదంతో సమానము. ఇంకా కొన్ని సందర్భాల్లో మనకు ప్రతిదానికి మనం పిల్లలు గ్రంబుల్ చేస్తాం అంటే పొద్దున్నే లేయాలా సుప్రభాతం పోవాలా అది ఏదో చిన్న చిన్నవి ఉంటాయి, సో ఇక్కడ నేర్చేసుకుంటారు. హాలిడేస్ అంటేనే రాత్రి పొద్దున 10 గంటలకు లేస్తారు, టీవీల దగ్గరనే టిఫిన్లు తింటారు, రాత్రి 1 గంట వరకు టీవీలు చూస్తారు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో దిస్ ఇస్ నాట్ ద లైఫ్. దానికోసం మనం సత్యసాయిలో చదవడకుండా ఈ డిగ్రీ, ఇంతకన్నా మంచి డిగ్రీ ఎక్కడైనా వస్తుంది. ఇంకా గొప్ప ప్రొఫెసర్లు, ఇంకా మంచి డెడికేటెడ్ టీచర్స్ ఉండింటారు. యు ఆర్ నాట్ హియర్ ఫర్ దాట్, నాట్ ఫర్ గెట్టింగ్ ద డిగ్రీ. అలాంగ్ విత్ ద డిగ్రీ యు ఆర్ గెట్టింగ్ సమ్ ట్రైనింగ్ టు ఫేస్ ద లైఫ్. మనం స్టాటిస్టిక్స్ క్లాస్ లో ఒక ప్రాబ్లం చెప్పిస్తాం, ఒక ఫార్ములా చెప్పి ఒక ప్రాబ్లం ఇస్తాం, ఎగ్జామ్ లో అదే ప్రాబ్లం వస్తుందా? రాదు. వాళ్ళు వేరే ప్రాబ్లం సాల్వ్ చేయాలి బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా. సో వాట్ ఎవర్ ట్రైనింగ్ వీఆర్ గెట్టింగ్, ఇటువంటి సిచ్యువేషన్ రేపొదన కాకపోయినా నీకు పేషెన్స్ అని కానీ, అండర్స్టాండింగ్ కానీ, అకామిడేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ కానీ, ఇవన్నీ నేర్చుకోవడానికి మనకు హాస్టల్ లైఫ్ కానీ, స్వామి పెట్టిన ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో మీరు ఇవన్నీ మీరు అది సందర్భానుసారంగా మనం టీచ్ చేసేటప్పుడు దానికి తగ్గట్టు చెప్తూ, స్వామి టీచింగ్స్ చెప్తూ వస్తున్నాం. ఎందుకంటే స్వామినే ఇస్తాడేమో మనకు, అది ఎట్లా చెప్పాలి, హౌ వి నీడ్ టు, ఆయన గైడెన్స్. మనం కోరినా కోరకపోయినా ఆయన కావాలనుకున్న రిజల్ట్ వచ్చేంత వరకు మనం ఉపయోగం చేసుకుంటారు మన ద్వారా. వీఆర్ జస్ట్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్, దట్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. నాకు ఏమి తెలియదు, ఆయన మన ద్వారా తనకు కావాలనుకున్న రిజల్ట్ పిల్లల నుంచి తెచ్చుకుంటున్నారు. దానికి మనం ఒక ఇన్స్ట్రుమెంట్స్, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ.
2: గీత వల్ల చెప్పినట్టు ఎన్నో అవకాశాలు ఇస్తారు స్వామి. యాక్చువల్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో చూస్తామంటే అకాడమిక్స్ ఏ ఉంటాయి, పాఠాలు, ఎగ్జామ్స్, అంతగా అయితే కొన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. బట్ స్వామి మన కాలేజ్ లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, డ్రామా, డాన్స్, పాటలు అవన్నీ కాకుండా ఒకటి యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ అనేది పెట్టారు. ఇది కాకుండా గ్రామ సేవ ఉండేది. ఈ ప్లాట్ఫామ్స్ అన్నిట్లో ఏం తెలుస్తుందంటే స్వామికి కావాల్సిన వాల్యూస్ అన్ని వికసిస్తాయి స్టూడెంట్ లో.
0: గివింగ్ ట్రైనింగ్ అంతే, ఇవన్నీ ట్రైనింగ్ పీరియడ్.
2: ఇట్స్ అ ట్రైనింగ్ పీరియడ్. ఇప్పుడు గీత చెప్పినట్టు ఒక స్టూడెంట్ కి ఒక ఎట్లాగా భక్తిభావం ఉండాలా, ట్రెడిషనల్ గా ఉండాలా, మోడర్స్ట్ గా ఉండాలా. స్వామి చాలా సార్లు కట్టు బట్టు జుట్టు గురించి మాట్లాడినారు. హౌ వి ఇన్సిస్ట్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద హాస్టల్. చీర్ఫుల్ గా ఉండాలా, ఎప్పుడు స్మైలింగ్ గా ఉండాలా, అవసరం ఉన్నప్పుడు ఒక షైనెస్ ను ఉండాలా. అట్లా అది కాకుండా స్వామి మనకి స్పోర్ట్స్ మీట్ లో ఏం
0: చూపిస్తారు,
2: డేరింగ్ గా ఉండాలా, కరేజియస్ గా ఉండాలా,
0: ఏ సిచ్యువేషన్ వచ్చినా ఫేస్ చేస్తే అట్లా. మనం లేడీసే కానీ మన లైఫ్ సెల్ఫ్ రిలయంట్, మనకు కావాల్సిన మనం చేయగలిగిన కెపాసిటీ ఉండాలి. రేపు ఎవరికైనా హెల్ప్ చేయగలిగిన శక్తి, నాకు డ్రైవింగ్ వచ్చు, నా ఒక్కదానికే కాదు, రేపు ఎవరికైనా సిక్ అనుకోని ఐ కెన్ టేక్ దెమ్ టు ద హాస్పిటల్. అట్లనే నేను ఆడపిల్లను నేను డ్రైవింగ్ ఎందుకు నేర్చుకోవాలి, నాకు అవసరం లేదు ఎవరో, అలా కాదు. మనల్ని మనం ఆడపిల్లలంతా అనంతపూర్లో దే ఆర్ ట్రైన్డ్ ఫర్ దట్ టు ఫేస్ ద వరల్డ్, టు ఫేస్ ద డిఫికల్టీ. అట్లని వాళ్ళ జీవితాలంతా డిఫికల్టీస్ ఉంటాయనో ఇంకోటో ఇంకోటో, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఫేస్ కలిగే ట్రైనింగ్ త్రూ ఆల్ దీస్ థింగ్స్ వస్తాయి.
2: So these are some beautiful situations that Swami has given. So ee sandarbhanga maamulga mag sports meet ayinappudu rakrakala items chesevalam. Poles man PD Saimani madam ane unde vallu, and she used to make all the efforts. 20 feet పైన పోల్స్ పైన పిల్లలు కలహ, రోప్స్ పైన యోగాసన, హైట్ పైన సైరామ్ సైరామ్ సైరామ్ చెప్పుకుంటూ స్వామే కాపాడతారు అనేసి అంత ధైర్యంగా ట్రైనింగ్ ఇచ్చేవారు. స్వామి ఎంత సంతోషపడేవాళ్ళంటే ఐటమ్స్ చూసి ఒక సంతోషం స్వామి ఫేస్ లో చేస్తా ఉంటే, ఆ సంతోషం చూసి మాకు సంతోషం, ఒక ప్రోత్సాహం, ఒక ఎంతూసియాజం అదంతా. సో ప్రతిసారి ఒక మనకి వెరైటీ ఆఫ్ ఐటమ్స్ కావాలంటే ఒకసారి ఏదో చిన్నగా మేము మోటార్ సైకిల్ ఐటమ్స్ స్టార్ట్ చేస్తున్నాం. మోటార్ సైకిల్ ఎక్కడి నుంచి వస్తాయి, ఇంకా వీళ్ళ దగ్గర బారో చేయాలా, వాళ్ళ దగ్గర బారో చేయాలా, ఏదో అంతా కూడి ఒక ఫస్ట్ ఇయర్ 2 మోటార్ సైకిల్స్, నెక్స్ట్ ఇయర్ 4 మోటార్ సైకిల్స్. అట్ దిస్ జంక్షన్ నేను ఒక రియల్లీ రెసిప్రొకేట్, ఒకసారి మాకు నాసిక్ నుంచి ఒక సేవాదాలు అతను వస్తే మా అమ్మగారు ఊరికే చెప్తున్నారు, వీళ్ళు కాలేజ్ లో మోటార్ సైకిల్ ఐటమ్ చేస్తున్నారు, మోటార్ సైకిల్ దొరికేది కష్టం అని. ఇతని పేరు మురళి అనేసి, ఈజ్ అ గుడ్ సేవాదళ మెంబర్. అతనే ఎందుకు మా సేవాదళ చెప్తామనేసి నాసిక్ నుంచి సమ్ 6 మోటార్ సైకిల్స్ తీసుకుని వచ్చారు. అండ్ స్వామి ఎప్పుడైతే పిల్లలు మోటార్ సైకిల్స్ చేసేవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు, మంచి ధైర్యము, మంచి ఇది అట్లా. ఒకసారి అంటే ప్రతిసారి ఏమై స్పోర్ట్స్ మీట్ ముందు ఏదైనా ఇట్లా డేంజరస్ ఐటమ్ చేయాలంటే స్వామిని వచ్చి పర్మిషన్ తీసుకోవాలి. సో ఒక సంవత్సరం వచ్చేసి స్వామి నేను సాయం అనే మాట పంపించారు ప్రిన్సిపల్ హేమలత గారు మమ్మల్ని ఇద్దరిని పంపించి సరే స్వామిని అడిగేసరండి మోటార్ సైకిల్ మళ్ళీ చేస్తాం. సరే వచ్చి స్వామి దగ్గర లైన్ లో కూర్చొని అడిగితే స్వామి అనుకుని ఆ చైన్ పంపారు తప్పకుండా చైన్ తప్పకుండా చైన్. And you won't believe, 1 week tarvata, Swami Chiranjeev Rao garu dwara 6 brand new motorcycles, Suzuki bikes, beautiful black color. Avi college ki, puttuparthi ninchi college ki direct ga pampichna. మా హార్ట్స్ వర్ సో ఫుల్. ఏమంటే స్వామి ఎంత ఎంతోజియాజం స్వామికి, స్వామి ఎంత మగపిల్లలకి బైకులు ఇవ్వలేదు, మగపిల్లలకి బైకులు ఇవ్వలేదు కానీ ఆడపిల్లలు పంపించినారు. సో దిస్ ఇస్ జస్ట్ వన్ ఇన్స్టెంట్ టు షో దట్ స్వామి ఇస్ జస్ట్ నాట్ ఆస్కింగ్ గర్ల్స్ టు డూ భజన్, సేవ, వెజిటబుల్ కటింగ్, రంగోలీ ఇవన్నీ కాదు. అన్ని విధాలు అన్ని విద్యలు రావాల స్టూడెంట్స్ కి. And this is one of the beautiful features.
3: అదే మన కాలేజ్ లో ఈ స్పోర్ట్స్ మీట్ ఒకటి, గ్రామ సేవ ఒకటి, సెల్ఫ్ రిలయన్స్ ఒకటి. ఇది అంటే మామూలుగా విలువలు క్లాస్ రూమ్ లోనే చెప్పాలని లేదు, ఇక్కడ ఈ కార్యక్రమాల వల్ల స్టూడెంట్ టీచర్లకు చాలా దగ్గర సంబంధం ఏర్పడుతుంది. అప్పుడు క్లాస్ లోనే కాకుండా క్లాస్ బయట తల్లి పిల్లలకు లాగా సంబంధం వల్ల తల్లి ఎట్లా పిల్లలకు బోధిస్తుందో అట్లా మంచి మాటలతో చక్కగా చెప్పే అవకాశం ఉంది. ఇటువంటి అవకాశం బహుశా ఇంకెక్కడెక్కడెక్కడ ఉండదు.
0: కనిపించను మీరింట్లో ఉండే టైం చాలా తక్కువ, టీచర్స్ తో స్పెండ్ చేసే టైమే చాలా ఎక్కువ. కాబట్టి మేమేదో మా పాఠం చెప్పినాం పోయినాం అనేది కాదు, మిమ్మల్ని కరెక్ట్ చేస్తాం, మీకు ఇష్టం ఉన్నా లేకున్నా కరెక్ట్ చేస్తాం. 10 సార్లు వింటే ఒక్కసారన్నా అది మైండ్
2: లేకపోతుంది.
0: వీఆర్ నాట్ హియర్ టు టీచ్ యూ, వీఆర్ హియర్ టు ప్రీచ్ యూ. డెఫినెట్ గా నేర్పించేకే ఉన్నాము, నేర్పిస్తాం. కాలు షేక్ చేసినా నేర్పు చెప్తాం, అది తప్పు అంటాము. గోల్డ్ దొరికినా తప్పు అంటాం, ప్రతిదీ అమ్మ దగ్గర అంటే అమ్మ చెప్తాది. సో మేము ఊరికే చూసి చూడటం బ్లైండ్ గా వెళ్ళిపోలేము కదా. తప్పు అని తెలిసినప్పుడు తప్పు అని చెప్పాం. వాళ్ళు ఎంతవరకు దాన్ని వింటారు లేదో అనేది రిపీటెడ్ గా చెప్తాం. ఏదో ఒకరోజు బా ఏమైనా వినలేక మొదలు పెడతారు. హెల్ప్ దెమ్.
3: టీచర్ క్లాస్ లోకి లోపలికి వెళ్ళంగానే స్టూడెంట్లు నేర్చుకోవాలి. అది ఒక్కొక్కసారి పిల్లలు ఏదో ధ్యాసల్లో ఉంటారు కానీ ఒక్కటే చెప్పేది మాకు గౌరవం ఇవ్వాల్సిన పనుల. అక్కడున్న ఒక చైర్ ఒకటి ఉంటుంది, దానికి గౌరవం ఇవ్వండి. స్వామి తల్లి తండ్రి గురువు దైవం అన్నారు కాబట్టి మీరు ఆ చైర్కి ఒకటి ఇచ్చినా పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత ఎట్లో కూర్చోవడం, తర్వాత క్లాస్ రూమ్ లో కూర్చునే విషయం కూడాను స్వామి చాలా పద్ధతిగా ఉంటారు. క్లాస్ రూమ్ అన్న తర్వాత క్లాస్ రూమ్ లాగే ఉండాలి, అది ఏ రెస్ట్ రూమ్ లాగా ఉండకూడదు. క్లాస్ లో కూర్చున్నప్పుడు స్వామి ధ్యానానికి ఎట్లా కూర్చుంటారు, క్లాస్ రూమ్ లో కూడా అట్లాగే కూర్చోవాలన్నది స్వామి చెప్పేవాళ్ళు అన్నమాట. నిటారుగా కూర్చోవడం, దానివల్ల ఏకాగ్రత వస్తుంది. ఏకాగ్రత వల్ల పిల్లలు చక్కగా చెప్పిన విషయాన్ని గ్రహించగలుగుతారు. ఇదొకటి. తర్వాత క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు కూడాను వాళ్ళు కాన్సన్ట్రేట్ చెయ్యలేకపోతే కారణం తెలుసుకుని, ఎందుకంటే స్వామి ఒకసారి హేమలత మేడం గారు స్వామి వచ్చినప్పుడు స్వామి మనకు 96% రిజల్ట్ వచ్చింది అని చెప్పారన్నమాట. అప్పుడు స్వామి ఇంకా 4 అంటే 96 మంది సంతోషంగా ఉన్నారు, ఇంకా 4 బాధగా ఉన్నారు. అప్పుడు ఇది ఎట్లా ఆనందించదగ్గ విషయం అవుతుందన్నారు. అంటే ప్రతి వాళ్ళు కూడాను ప్రతి వాళ్ళు క్లాస్లో పాఠాలు విని మంచి మార్కులు తెచ్చుకోవడం. అందుకని క్లాస్లో వినడం లేదు అంటే దానికి కారణం టీచర్ కనుక్కోవాల్సి ఉంటుంది, అనారోగ్యము, మరో కారణము, ఇంట్రెస్ట్ లేకపోవడము ఏదో. కాబట్టి ఆ క్షణంలోనే వాళ్ళని అట్లా సరిచేస్తే తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పిల్లలు కొంచెం అందరూ ఒకలాగే ఉండరు, అందరూ ఒకలాగే ఉండరు కాబట్టి కొంచెం త్వరగా గ్రహించే వాళ్ళుంటారు, మరికొందరేమో చాలా నిదానంగా గ్రహించే వాళ్ళుంటారు. స్వామి కలిసిమెలిసి పెరుగుదామంటారు. అందుకు మేము ఒక ఆలోచన చేసేదేమంటే బాగా చదివే పిల్లలు క్లాస్లో ప్రతి వాళ్ల దగ్గర కూర్చుని మనం చెప్పలేము. మన దగ్గర వచ్చిన వాళ్ల దగ్గర మన దగ్గర మేడం నాకు ఈ డౌట్ ఉంది అంటే మనం సందేహాలు తీర్చగలం. కొందరు దానికి రావడానికి కూడా భయపడే వాళ్ళుంటారు. ఎందుకంటే విద్యార్థులు రకరకాలు, అందుకని ఆ కలిసిమెలిసి చదువుదాం, కలిసిమెలిసి తిరుగుదాం అన్నారు, కలిసిమెలిసి చదువుదామని. నేను బాగా చదవగలిగిన పిల్లను ఒకళ్ళొక్కళ్ళు, విద్యార్థులైతే ఒకళ్ళొక్కళ్ళు భయం లేకుండా షేర్ చేసుకుంటూ నాకు ఇది అర్థం కాలేదు, నాకు అది అర్థం కాలేదు, అట్లా కలిపి చదివించడాలు కూడా ఉంటుంటాయి. ఇది ఎందుకు అంటే స్వామిని సంతోష పెట్టడం కోసం.
2: దీని నుంచి షేరింగ్ అండ్ కేరింగ్ యాటిట్యూడ్ అది వస్తుంది. సో విచ్ ఇస్ అగైన్ ఇంపార్టెంట్ ఇన్ ద ఫ్యూచర్ లైఫ్.
3: తర్వాత క్రమశిక్షణ అన్నది, స్వామి మన కాలేజీలో లోపల ప్రవేశించగానే ఒక బోర్డు ఉంటుంది స్వామి ఫోటోతో పాటు ఒకటి, అందులో ఈ కాలేజీలో మాధ్యమం ఏమంటే క్రమశిక్షణ. కాబట్టి ప్రతి విషయంలో కూడాను, ఎందుకంటే క్రమశిక్షణ ఉంటే విద్యార్థిగా కానీ రేపు పొద్దున్న తల్లిగా కానీ లేక ఇంకో కంపెనీలో ఉద్యోగస్తురాలిగా కానీ ఆ క్రమశిక్షణ వల్లే వాళ్ళు సరి అయిన జీవితాన్ని సంతోషంగా సుఖంగా జీవితాన్ని గడపగలరు. ఎప్పుడైతే ఆ క్రమశిక్షణ కొంచెం తేడా వస్తే మనసంతా కల్లోలం అయిపోతుంది. అందుకే స్వామి ఎప్పుడూ చెప్పేవాళ్లు కదా, సద్గుణంబులు సద్బుద్ధి సత్యనిరతి భక్తి క్రమశిక్షణ కర్తవ్య పాలనంబు నేర్పునదే విద్య నేర్వవలయం. అందుకు ఆ క్రమశిక్షణలో భాగంగా ఓసారి పిల్లలు కుర్చీలు లాగేస్తున్నారు, ముందుకు లాగేస్తున్నారు, ఆ కిర్ కిర్ కిర్ కిర్ శబ్దాలు వస్తున్నాయి, చాలా వినడానికి చిరాకుగా ఉంది. ఒక్కసారిగా ఎత్తి పెట్టలేరా అన్నాను. కానీ ఆ చిన్న విషయం తర్వాత ఒక విద్యార్థి ప్రభావితురాలై తర్వాత వచ్చి, మేడం నేను జన్మలో మర్చిపోను మేడం, పని చేసేటప్పుడు శ్రద్ధగా పని చెయ్యాలి అన్నది నేర్చుకున్నాను అని చెప్పిందనమాట.
2: గీత ప్రఫుల్ల, ఒక్కొక్కసారి నేను అనుకుంటాను స్వామి మన బిల్డింగ్ ని రౌండ్ బిల్డింగ్ చేస్తున్నారు.
3: కరెక్ట్.
2: చూడండి, ఏ బాయ్స్, ప్రశాంతి నగర్ క్యాంపస్ లేదు, అట్లాగా వైట్ ఫీల్డ్ క్యాంపస్ లేదు, ముద్దన్నది క్యాంపస్ లేదు, మన అనంతపూర్ కాలేజ్ ఆడపిల్లల కాలేజ్ మాత్రం రౌండ్ బిల్డింగ్. సో ఇది ఎందుకు అనేసి నేను చాలా సార్లు ఆలోచిస్తాను. ప్రతిరోజు కాలేజ్ ఎంటర్ అయితేనే స్వామి మమ్మల్ని అందరినీ ఎంత సంరక్షణగా పెట్టుకున్నారు, ర్యాపింగ్ హస్ ఇన్ హిజ్ లవ్ అండ్ ఎంప్రేస్ అనేది ఫస్ట్ అనిపిస్తుంది. ఆడపిల్లలు అందరినీ అంత ప్రేమతో అంత అనురాగంతో పెట్టుకున్నారు. ఇంకో పాయింట్ ఏమనిపిస్తుందంటే, మనం వాల్యూస్ గురించి డిస్కస్ చేస్తున్నాం, సో పిల్లలకి అన్ని రకాల వాల్యూస్ రావాలా రైట్, దాంట్లో ఇంత ఇంతకే అనుకున్నాం, వాళ్ళకి డిసిప్లిన్ ఉండాలా, డివోషన్ ఉండాలా, భక్తిభావం ఉండాలా, మోడెస్టీ ఉండాలని నేను రిపీట్ చేస్తాను, బట్ దీస్ ఆర్ ద థింగ్స్ స్వామి స్ట్రెస్డ్ ఆన్. పైగా కరేజ్ ఉండాలా, బోల్డ్నెస్ ఉండాలా, సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడాలా, ఎట్లా సిచ్యువేషన్ ని సాల్వ్ చేయాలా, దాన్ని మళ్ళీ ప్రాబ్లం గా చేయకుండా సొల్యూషన్ కరెక్ట్ దారిలో ఎట్లా తీసుకోవాలా, ఇవన్నీ స్వామి ఆడపిల్లలకి కంప్లీట్ క్యారెక్టర్ రౌండ్ అప్ నాలెడ్జ్ ఉండాలా, ఆల్ రౌండ్ ఇది ఉండాలా అనేసి ఎప్పుడు అనిపిస్తుంది. ఈ రౌండ్ బిల్డింగ్ పెట్టిన దానికోసం అని.
0: ఒక అమ్మాయి ఫస్ట్ ఇయర్ బెంగాలీ గర్ల్ శాంతిని దేవ్, షీ కేమ్, షీ జాయిన్డ్, హాలిడేస్ అయిపోతానే అడుగుతాం మనం సెమిస్టర్ హాలిడేస్ నా ఏం చేసినారు హాలిడేస్ లో అంతా. ఫస్ట్ వన్ అవర్ నేను అందరినీ అడుగుతాను హాలిడేస్ లో ఏం చేసినారు, సో దట్ వాళ్ళని
3: పిల్లలు.
0: సో ఈ అమ్మాయి చెప్పింది, మేడం ఐ ఎయిట్ ఫిష్. ఎందుకు అంటే నేను ఇక్కడ ఉన్న సెమిస్టర్ది తిన్నాను, హాలిడేస్ తిన్నాను, మళ్లీ ఉండబోయే సెమిస్టర్ది కూడా తిన్నాను. ఓకే, దాని గురించి డిస్కషన్ ఏం పెద్ద చేయలేదు. అలాంటి అమ్మాయి త్రూ ద టీచింగ్స్ ఆఫ్ స్వామి, పిల్లలు, పియర్ గ్రూప్, మనం క్లాస్ లో చెప్పే వాల్యూస్ అవి విని ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి షీ బికేమ్ వెజిటేరియన్. నన్ ఆఫ్ అస్ టోల్డ్ హర్ టు లీవ్ ద హ్యాబిట్స్. దట్ ఈస్ వాట్ అందరం ఇక్కడ నేర్చుకునేది, వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, వెదర్ యు విల్ ఆర్ యు ఆర్ నాట్, మనలో ఏదో మార్పు జరుగుతుంది ఫైనల్ గా. అలాంటిది స్వామి సిస్టమ్. టీచర్స్ లో కూడా అందరిలోనూ నేనెంతో మారిపోయినాను, ట్రాన్స్ఫర్మేషన్ నా నుంచే స్టార్ట్, నాకు తెలుస్తుంది కాబట్టి నేను పిల్లలకు చెప్పగలుగుతాను, సీ దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్, దిస్ ఈజ్ హౌ ఐ యూస్ టు బి. అన్ని మనము ప్రతిదీ మన ఎక్స్పీరియన్స్ తో నేర్చుకోలేం, మన ఎక్స్పీరియన్స్ నేర్చుకోవాలంటే జీవితం చాలదు. కొన్ని కొన్ని పెద్దవాళ్ళు చెప్పినవి వేరే వాళ్ళే. అమ్మ చెప్తుంది కాలే గిన్నె ముట్టుకోవద్దు, చేయి కాలుతుంది, లేదు చూస్తా అంటే నీ చేయి కూడా కాలుతుంది. సో వీ హ్యావ్ టు లిసన్ కొన్ని. సో అట్లా టీచర్స్, కొలీగ్స్, సీనియర్స్, కొలీగ్స్ వాళ్ళందరి దగ్గర విన్నవే అగైన్ వీ విల్ షేర్. పిల్లలకు కూడా చాలా ఉంటాయి, వాళ్ళు ప్రేయర్ టాక్స్ లో ఇస్తారు, అవి ఇస్తారు. ఓన్లీ థింగ్ సమ్ టైమ్స్ దే విల్ ఫర్గెట్, సమ్ టైమ్స్ దే మే నాట్ రిలేట్. మనం చెప్పి చూడు, దీని వల్ల ఇది రిజల్ట్ ఉంటుంది. ఇట్లా మాట్లాడడం ఒకటే కాదు, దీన్ని మనం ప్రాక్టీస్ కూడా చేస్తే బాగుంటుంది. సో మేడం అనేది 24 అవర్స్ వీ విల్ నాట్ టీచ్ ఓన్లీ ద వాల్యూస్, వాళ్ళతో సరదాగానే ఉంటాము. అట్ ద సేమ్ టైమ్ ఎప్పుడు అవసరం కాంటెక్స్చువల్ గా వాట్ స్వామి వాంట్స్, వాట్ స్వామి ఇస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్ అనేది చెప్పడం జరుగుతుంది.
1: గీతాబాల్ గారు, మీరు ప్రఫుల్ల గారు స్వామి కాలేజీలోనే చదువుకున్నారు, మీరు పూర్వ విద్యార్థులు కూడా.
3: అవును,
1: మీరు 2 సంవత్సరాలు, మీరు దాదాపు 10 సంవత్సరాలు అమ్మ
0: అన్ని
1: పిహెచ్డి దాకా,
3: 5, 2, 7, 3, 10 సంవత్సరాలు.
1: మరి మీరు చదువుకున్న విద్యా సంస్థల్లోనే మీరు ఇప్పుడు లెక్చరర్స్ గా పనిచేస్తున్నారు ఇద్దరు. ఆ ట్రాన్సిషన్ ఎలా జరిగింది? మీరు నేర్చుకున్నవి ఇప్పుడు అంటే మీరు చదువుకున్నప్పుడు ఉన్న జనరేషన్ కి ఇప్పుడు వచ్చే జనరేషన్ స్టూడెంట్స్ కి మధ్యలో ఏమైనా తేడా మీకు అబ్జర్వ్ చేశారా? ఉంటే అది ఎటువంటిది, అంటే పాజిటివ్ గా పాజిటివ్ సైడ్ లోనే ఉందని మనం ఆశిద్దాము, దాని గురించి ఏమైనా చెప్తారా?
0: స్వామి ఏం చెప్పేవాళ్ళు, టీచర్ ఇస్ అ ట్యాంక్, వచ్చే వాటర్ నాలెడ్జ్ అదేని కదా. మాకు చెప్పిన టీచర్స్ అంతా చాలా డెడికేటెడ్, దే ఆర్ డైరెక్ట్లీ మోల్డెడ్ బై స్వామి. వాళ్ళు మౌల్డ్ చేయబడి వాళ్ళ దగ్గర మేము నేర్చుకున్నాం. సో అది కొంచెం లిక్విడేట్ అయింది మా దగ్గరకు వచ్చేసరికి, ఎందుకంటే మేము డైరెక్ట్ గా స్వామి దగ్గర నుంచి కాదు, మేం మళ్ళీ జనరేషన్ కు చెప్తున్నాము అంటే. సో ద సేమ్ ఇంటెన్సిటీస్ ల్యాకింగ్, కానీ ఆ బుక్కులు చదవడం వల్ల అయితేనే, మళ్లీ మళ్లీ వీళ్ళ నుంచి వినడం వల్ల అయితేనేమి పిల్లలకు. మేం చదువుకున్నప్పుడు సిచ్యువేషన్ ఇస్ టోటలీ డిఫరెంట్ అండి, టోటలీ డిఫరెంట్. అప్పుడు డే స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, అసలు వాళ్ళు ఉండేవాళ్ళు, ఎవరు కూడా ఇంత ఓరియంటేషన్ ఉండేది కాదు.
4: అచ్చంగా డివోటీస్
0: అనేది ఏమీ లేదు, చెప్తున్నా కదా మా బ్యాక్గ్రౌండ్. కానీ అందరం చదువుకున్నాం అక్కడ, చదువుకోవడం సత్యసాయి కాలేజ్లో సీట్ వస్తే ఒక అదృష్టం, అక్కడ చదువుకుంటే ఒక అక్కడ మంచి డిసిప్లిన్ ఉంటుంది. స్వామి
4: కేవలం
0: చాలా మంది ఆ కాలంలో కూడా స్వామి గురించి పెద్దగా తెలియకుండా, మా అమ్మాయి సెక్యూర్డ్ గా ఉంటుంది ఆ కాలేజీలో చదివితే అని పంపించిన పేరెంట్స్ నాకు తెలుసు. అనంతపూర్లోనే ఉమెన్స్ కాలేజ్ ఉండగా వేరే కాలేజీలకు ఎందుకు పంపించాలా అని కూడా చదివించినారు. కానీ అందరం కూడా ఇప్పుడు ఈ రోజు 68 నుంచి వచ్చినారు, చాలా మంది సీనియర్ టీచర్స్ నుంచి తెచ్చుకున్న నేర్చుకున్న వాల్యూస్ గురించే మాట్లాడతారు. ఈ రోజు హేమాన్ ఒక అమ్మాయి కనిపించింది, 16 ఇయర్స్ బ్యాక్ షీ వాజ్ మై స్టూడెంట్, మ్యామ్ టుడే ఐఎమ్ టీచర్ బికాస్ ఆఫ్ యూ, యూ ఇన్స్పైర్డ్. నాకు ఆశ్చర్యం, నేను నిన్ను కూడా ఇన్స్పైర్ అంటే నేను కూడా ఇన్స్పైర్ చేయగలనా? నేను స్టిల్ ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్స్పైర్డ్ బై అదర్స్. ఆ అమ్మాయి చెప్తాను, లేదు మేడం ఆ రోజు ఆ క్లాస్ లో అసలు వదలట్లేదు, నేను వెళ్ళాలి ప్రఫుల్ల మేడం అక్కడ వెయిట్ చేస్తున్నారంటే, మేడం వెయిట్ వెయిట్ వెయిట్ అమౌంట్ టెల్, మళ్ళీ మీరు నాకు కనిపించారు. సో ఒక 2-3 ఇన్సిడెంట్స్ 16 ఏళ్ల క్రితం క్లాస్ లో జరిగినవి చెప్పినా అమ్మాయి మతికి పెట్టుకుంది. సో దిస్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద టీచర్స్ హూ ఆర్ ట్రైన్ బై స్వామి. వాళ్ళ నుంచి ట్రైన్ నుంచి ఏదో కొంచెం మేము తెలుసుకున్నాం కాబట్టి మేము
2: ఈ విషయంలో మా చెప్తాను. ఏమంటే ఆ ముందు 70s నుంచి అప్పుడు స్వామి చాలా సార్లు వచ్చేవాళ్ళు కాలేజీకి. సో మన సో నేను జాయిన్ అయిన సంవత్సరం 72లో జూలై మంత్ అంటే 8th జూలై రౌండ్ అబౌట్ స్వామి 5 రోజులు ఉన్నారు, 5 రోజులు. అండ్ కాలేజ్ జరుగుతూ ఉంటుంది, స్వామి ఉంటారు, స్వామి టీచర్స్ తో పలుకుతారు, గెస్ట్ తో పలుకుతారు, స్టూడెంట్స్ తో పలుకుతారు, మార్నింగ్ ఈవినింగ్ భజన్స్ ఉంటాయి అవన్నీ. వన్ సిట్యుయేషన్ ఏమంటే కాలేజ్ డే సెలబ్రేషన్స్ ఉండేది. సో స్వామి విల్ పర్సనలీ గో టు ది ఆడిటోరియం, అక్కడ అంతా సర్క్యా పెట్టినారా లేదా, టేబుల్ పైన టేబుల్ క్లాత్ నీట్ గా స్ట్రేట్ గా వేసినారా లేదా, మైక్ సరిగ్గా పెట్టినారా, పాట్ సరిగ్గా ఉన్నాయా లేదా, డెకరేషన్ ఎట్లా ఉంది, ఇవన్నీ స్వామి సొంతంగా పోయి సూపర్వైజ్ చేసేవారు. సో మేము టీచర్ ఏం లెసన్స్ నేర్చుకున్నాము, ఏదన్నా పని చేసినప్పుడు మనం పిల్లలకు చెప్పేస్తాము వెళ్ళండి చేయండి అట్లా అని, బట్ ఇట్ షుడ్ బి అవర్ రెస్పాన్సిబిలిటీ టు గో అండ్ సూపర్వైజ్. అది స్వామి నేర్పించింది. అదొకటే కాదు, ఇంకొక విషయం, పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఒకసారి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతా ఉంది మన యాన్యువల్ స్పోర్ట్స్ డే తర్వాత. సో ఇంతాక చెప్తున్నాను కదా సైమని మేడం ఫిజికల్ డైరెక్టర్, షీ అండ్ ఐ వాజ్ గివెన్ ద డ్యూటీ టు అసిస్ట్ టు అరేంజ్ ద ప్రైసెస్. సో ఇది పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఈ ప్రైసెస్ అంతా, రైట్ సైడ్ గర్ల్స్ ప్రైసెస్, లెఫ్ట్ సైడ్ బాయ్స్ ప్రైసెస్. సో ఆ రోజుల్లో స్వామి హ్యాడ్ స్టార్టెడ్ స్టేయింగ్ ఇన్ ద పూర్ణచంద్ర ఆడిటోరియం. మేము మార్నింగ్ 5:30-6 అట్లా వెళ్ళి అంతా పెట్టేసి, అంతా చక్కగా నీట్ గా అంతా బాగుందా అనేసి పెడుతున్నాం. సడన్ గా కర్టెన్ ఓపెన్ అయినట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే స్వామి. ఇట్ వాజ్ హార్డ్లీ 7 o'clock. ఆశ్చర్యం అయిపోయింది మాకు. ఒక సంతోషము, ఒక ఆశ్చర్యము, స్వామి ఇక్కడ స్టేజ్ పైన వచ్చేసినారు అనేసి. సరే ఆ సంతోషంతో స్వామి నమస్కారం చేసుకుని స్వామి తిరిగి ఆ ప్రైజ్ ఆ ప్రైజెస్ పెట్టింది అయితే అంతా చూస్తున్నారు పైన నుంచి కింద వరకు. చూసేసి ఒక ప్రైజ్ తీసుకుని స్వామి ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత సాఫ్ట్ గా, ఎంత జెంటిల్ గా, ఈ ఈ కప్పు ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అనేసి అన్నారు. అంటే దట్ ఎస్థెటిక్ సెన్స్, దట్ ప్రొపోర్షనాలిటీ సెన్స్, దట్ అరేంజ్మెంట్ సెన్స్, అది నువ్వు పోనీ స్వామి డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా ఈ కప్పు తీసేసి ఇక్కడ పెట్టండి బాగుంటుంది. కాదు, ఇది ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అనేసి అంత బ్యూటిఫుల్ గా, అంటే ఇన్ని విషయాలు, ఎన్ని మాటలో మనమే ఎన్ని నేర్చుకోవచ్చు అనేసి ఒకరికి చెప్పేటప్పుడు ఎట్లా చెప్పాలా ఒకరికి, అంటే ఇంప్రెషన్
3: దేవతలు వరాలు ఇస్తారని స్వామి ఎప్పుడు చెప్తా ఉంటారు డిస్కోర్స్.
2: కెన్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పర్సనల్ సూపర్విషన్. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ యూనివర్సిటీ చేస్తాను, టీచర్స్ అరేంజ్ చేస్తా ఉన్నారు, స్టూడెంట్స్ హెల్ప్ చేస్తాను. బట్ స్వామి బీయింగ్ ద ఫౌండర్ ఛాన్సలర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్, హీ కమింగ్ డౌన్ టు దిస్ లెవెల్ అండ్ సూపర్వైజింగ్ థింగ్స్, దట్స్ అ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఐ థింక్ మన టీచర్స్ అందరికి, ఐ థింక్ వీ హ్యావ్ only taken
3: it. That's what
2: Swami.
3: We need to learn and we need to pass on. So seniors trained Swami Chetul dwara train aina vallu inka still they are existing and they are teaching, they are helping. Vaalla gurinchi mem telusukuneki vaallani observe chesi nerchukunevi unnai. So that we are, it's a continuous process. Jayama madam nunchi Sharda vallu so okal tarvata okallu 4 generations aipoyindi.
2: తర్వాత ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే స్వామి ఆ రోజు చాలా వచ్చేవాళ్ళు కాబట్టి ఇంటరాక్షన్స్ ఎక్కువ ఉండేది. పర్సనల్ ఇంటరాక్షన్, ఒక చూపు, ఒక నవ్వు, దట్ ఇట్ సెల్ఫ్ ఫిల్స్ ద హార్ట్ ఆఫ్ అ పర్సన్. సో డిస్కోర్సెస్ ఇచ్చేవాళ్ళు. ఒకసారి జస్ట్ ఎగ్జామ్ ముందు వచ్చినారు. సో ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యక ముందు, ఆ రోజుల్లో మేము ఎస్వీ యూనివర్సిటీ కింద ఉండేవాళ్ళు. సో స్వామి ఎగ్జామ్ ముందు వచ్చినారు అండ్ హీ సెట్ ఆడిటోరియం అరేంజ్ చేయండి డిస్కోర్స్. సో అందరూ స్టూడెంట్స్ టీచర్స్ అందరూ వెళ్ళాం. ఆ డిస్కోర్స్ లో స్వామి కంప్లీట్ గా ఎగ్జామినేషన్ గురించి మాట్లాడారు. స్టూడెంట్స్ ని అడిగినారు, మీరు ఎగ్జామ్ లో రాస్తారా చదువుతారా? సో స్టూడెంట్స్ అందరూ స్వామి మేము రాస్తాం, అందుకని మీరు ఊరికి చదువుకూడదు, రాసి చదువుకోవాలా.
3: ఇది సేమ్ ఫర్ బృందావన్ బాయ్స్ కి ఇంటర్వ్యూ కూడా, వీడియో కూడా ఉంది మనకు. స్వామి చెప్తున్నారు కోఆర్డినేషన్ ఉండాలి,
2: రాసి చదువుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏమంటే హీ డైరెక్ట్లీ టోల్ ద టీచర్స్ ఏమంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ కరెక్ట్ చేయాలా, వాళ్ళ రైటింగ్ బాగుందా లేదా అని చూసుకోవాలా. ఈ బాధ్యత అంతా టీచర్స్ ది. సో అంటే అట్లా చిన్న చిన్న చిట్కాలు ఎన్నో స్వామి మనకి ఇస్తున్నారు అండ్ ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్ టు రేడియో సాయి దట్ ఇట్ హాజ్ డాక్యుమెంటెడ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ డూయింగ్ సచ్ అ గ్రేట్ జాబ్ ఆఫ్ డిసెమినేటింగ్ ఆల్ దిస్ ద డిస్కోర్సెస్, వండర్ఫుల్ డిస్కోర్సెస్ ఆఫ్ స్వామి.
4: ద్వారకా రాణి మేడం చెప్పినట్టు రాయడం చాలా ప్రధానం పిల్లలకు. మా టీచర్లు రన్నింగ్ నోట్స్ రాసుకోమనేవాళ్ళు, ఇప్పట్లాగా జిరాక్సులు లేవు ఆ రోజుల్లో, కాబట్టి మేము చచ్చినట్టు రాసుకోవాల్సింది. అదే అది నాకు విద్యార్థిగా ఒక మంచి అభ్యాసం అని
3: చెప్తారు కదా, 10 సార్లు చదివే కన్నా ఒక్కసారి రాయడంలో పర్ఫెక్షన్ వస్తుంది అని.
4: అందుకే ఈ రోజుకు కూడా నేను నోట్సులు ఇవ్వను, వాళ్ళు క్లాస్ లో నేనేం చెప్తున్నానో అప్పుడు రాసుకోవాల్సింది అనమాట. ఎందుకంటే స్వామి చెప్పారు, ఇప్పుడు మేడం కూడా చెప్పారు కదా, పరీక్షల్లో రాయాలంటే ఆ జిరాక్స్ మిషన్ వచ్చి రాయట్లేదు. ఇదే మాటే చెప్తాను నేను, జిరాక్స్ మిషన్ రాయదు. తర్వాత మీరు అక్కడ యుద్ధకాలే శస్త్రాభ్యాస అని మీరు ఆ క్షణంలో చదువుకుంటే రాదు, కాబట్టి మీరు రాసుకుంటే మీకు వస్తుంది. ఇదే మాటే చెప్తుంటానన్నమాట. తర్వాత నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు కొంచెం వాదనలు ఎక్కువ చేసేదాన్ని, అది క్రమంగా అది స్వామి దగ్గర కాలేజీలో ఉండడం వల్ల క్రమ పరిణామంలో కొంచెం చొరవ ఎక్కువగా చూపేదాన్ని. క్రమక్రమంగా స్వామి బోధనల వల్ల నాలో ఎక్కువ చొరవ తీసుకోవడం, దాన్ని ఇంగ్లీష్ వాళ్ళు అగ్రెసివ్ అంటారేమో తెలియదు, అటువంటిది వాదించడం అన్నది నాకు పోయింది. ఇప్పుడు పిల్లలకు కూడాను ఒకటే మాట, ఎందుకంటే స్వామి చెప్పారు, స్వామి విషయమై స్వామి గురించి మీరు ఎవరితో వాదించొద్దండి అని. స్వామి గురించి ఒక్కటే కాకుండా ఏ విషయమే వాదించకపోతే మనశ్శాంతి ఉంటుంది
0: అనిపించింది. ఇక్కడ స్వామి చెప్పే పాయింట్ మనం ఒకటి గుర్తు చేసుకోవాలి, యూ కెనాట్ ఒబ్లైజ్ ఎవ్రీబడి బట్ ఆల్వేస్ యూ కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ. అదే మనకు తెలుగులో మాటలకు మగ్నులై దేవతలు వరాలు ఇస్తారు, హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు రాక్షసులు అని తెలుసు, వాళ్ళు తపస్సు చేస్తే వినాశనానికే వాళ్ళు వరాలు అడుగుతున్నారని తెలుసు. మళ్ళీ దేవుడు ఎందుకు ఇస్తున్నాడు, ఇంద్రుడు చంద్రుడు అంటే దేవుడే పడిపోతాడు, నువ్వు నేను ఎంత సో మంచిగా మాట్లాడు, తీయగా మాట్లాడు, నీకు కావాల్సిన ఇంగ్లీష్ వాళ్ళు మనకు నేర్పించిన బ్యూటిఫుల్ వర్డ్స్ అవే, ప్లీజ్ సారీ థ్యాంక్ యూ, అంతే కదా. సో అదే స్వామి మనకు చెప్తున్నారు మంచిగా మాట్లాడమని, ఒబ్లైజింగ్ గా నీకు కావాల్సిన పని నువ్వు చేయించుకో కానీ మంచిగా మాట్లాడు. మాట్లాడడం వల్ల అమ్మో ఎట్లా హౌ యు ఆర్ డెలివరింగ్ అనేది కూడా మ్యాటర్స్.
2: అట్ ద సేమ్ టైమ్ స్వామి క్యాజువల్ ఫేసెస్
4: పెట్టండి,
2: స్మైలింగ్ ఫేసెస్ పెట్టండి, దాంతో ఎంతో
1: చక్. మీ టీచర్స్ గురించి చాలా గొప్పగా చెప్పారమ్మా ప్రఫుల్ల గారు, గీతా బాల గారు. ఒక మంచి టీచర్ చాలా బాగా చెప్పగలిగితే ఒక గొప్ప టీచర్ చాలా బాగా చేసి చూపిస్తారట. మరి మీకు ఉన్న రోల్ మోడల్స్ మీ టీచర్స్ అందరూ అలా వాళ్ల లైఫ్ లో స్వామి చెప్పినవన్నీ ప్రాక్టీస్ చేసి మీకు చూపించారు కాబట్టి మీరు నేర్చుకుని మీ విద్యార్థులకి చూపిస్తున్నామని వారికి మీ ఆ క్రెడిట్ అంతా వారికి ఆ తర్వాత స్వామికి ఇచ్చారు. మరి ఇప్పుడు గీతాబాల్ గారు ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నారు, అలాగే ప్రఫుల్ల గారును ద్వారకరాణి గారు కూడా వారి పూర్వ విద్యార్థులు వారి దగ్గరికి వచ్చి మన స్వామి సంస్థలో నేర్చుకున్న విద్యా సంస్థలో నేర్చుకున్న విలువలు జీవితంలో వారికి ఎలా ఉపయోగపడ్డాయి, వారికే కాకుండా వారి పరిసరాలకు కూడా వారి చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఎలా అవి ప్రభావితం చేశాయి అనే ఇన్సిడెంట్స్ మీతో మీ పూర్వ విద్యార్థులు షేర్ చేసుకున్నవి ఏమైనా ఉంటే మన శ్రోతలు కూడా విని సంతోషిస్తారు.
4: ఒక అమ్మాయి మన డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంబీఏ చేరడానికి వెళ్ళిందని, ఎంబీఏలో సాధారణంగా మనకిక్కడ స్వామి చెప్పినటువంటి విషయాలు ఎన్నో పనికొస్తాయి. మేనేజ్మెంట్ అంటేనే స్వామి మనకు ట్రైనింగ్ ఇస్తున్నదంతా మేనేజ్మెంట్, మ్యాన్ మేనేజ్మెంట్ ఇక్కడున్న విలువలతో, తర్వాత మన పాఠాలు మన తరగతిలో చెప్పినటువంటి పాఠాలు, తర్వాత ఆ అమ్మాయి సంస్కృతం స్టూడెంట్ కావడం వల్ల సంస్కృతం శ్లోకాల గురించి అవన్నీ కూడాను తనకు ఆ విలువలు స్వామి చెప్పినటువంటి విలువలు క్లాసులో తను నేర్చుకున్నటువంటివి అవన్నీ కూడా చాలా ఎంబీఏ క్లాసుల్లో చాలా చాలా ఉపయోగపడ్డాయని, ఇటువంటి వాతావరణంలో చదవడం తన అదృష్టం అని ఒక అమ్మాయి ఒకసారి చెప్పింది, నాకు చాలా సంతోషం అనిపించింది.
0: ఒకసారి ఇక్కడ మేడం ఒకటి గుర్తొచ్చింది, ఒక అమ్మాయి ఉండింది క్లాస్ జరుగుతా ఉంది ఎకనామిక్స్ మేజర్ క్లాస్, వాళ్ళు చిట్స్ ఏదో పాస్ చేసుకున్నారు, ఫైనల్ గా తీసుకుని చూసాం బోరింగ్ ఎకనామిక్స్ క్లాస్, ఇంకా ఎంతమంది టైం, దట్ వాజ్ ద థింగ్. సో ఖచ్చితంగా ఎప్పుడైనా మనకు డోసు నిద్ర రావచ్చు, ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, ఏదైనా ఉండొచ్చు, మనం వాళ్ళ మీద రియాక్ట్ అయ్యి బయటికి పంపించడం వల్ల వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్, ప్లస్ వాళ్ళకల్లో ఒక నెగిటివిటీ వస్తుంది. సో అక్కడికి చెప్పడం ఆపేసి వాళ్ళతో పాటు ఏదో స్వామి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుని క్లాస్ కంటిన్యూ అయిపోయింది. ఒక వన్ వీక్ వదిలేసి తర్వాత ఒకరోజు కూర్చోబెట్టుకున్నాం, తప్పదు నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు మేజర్ తీసుకోమని నోబడీ ఫోర్స్డ్ యూ, ఎందుకు నువ్వు మేజర్ తీసుకున్నావు, తీసుకున్నావా ఇంకా తప్పదు, నీకు డిగ్రీ అంటూ రావాలి కాబట్టి చదువుకోవాలా అని స్వామి టీచింగ్స్ అవి ఇవి చెప్పేసరికి ఫైనల్ గా తను పీజీ ఎకనామిక్స్ చేసి టీచర్ గా ఎకనామిక్స్ టీచ్ చేస్తూ బెంగళూరులో ఉంది. ఎప్పుడు చెప్తుంది మేడం బోరింగ్ క్లాస్ బికేమ్ మై లైఫ్ అని. మేడం అన్నట్లు అందరూ ఒక్కలాగా ఉండరు కదా, ప్లస్ ఒకే మూడ్స్ లో కూడా ఉండరు, మనం వీ హ్యావ్ టు వాళ్ళ మూడ్స్ కి వాళ్ళ ఇంట్రెస్ట్ కి ఒక క్లాస్ పోయింది అనుకున్నా మళ్ళీ రికవర్ చేసుకోవాలి, ఆ టైంలో వాళ్ళకి తగ్గినట్టు మనం చేస్తేనే మనం ముందుకు పోగలుగుతాం.
3: ఈ తరంలో ఒక్కొక్కళ్ళే పిల్లలు ఉండడం వల్ల వాళ్ళకి ముద్దు ఎక్కువ,
0: కాన్సన్ట్రేషన్
3: కూడా, టీచర్ల నుండి
0: అటెన్షన్ కావాలి వాళ్ళకి. పేరెంట్స్ దగ్గర ఎట్లాంటి అటెన్షన్ ఉందో అదే అటెన్షన్ దే విల్ ఎక్స్పెక్ట్ హియర్.
1: ఇంకొకసారి ఏమవుతుందంటేనండి, ఇద్దరు పేరెంట్స్ వర్క్ చేస్తూ ఉండడం వల్ల
0: వాళ్ళకి అటెన్షన్ ఇవ్వక
1: అటెన్షన్ తక్కువ
3: అవుతుంది.
1: అదంతా వాళ్ళ టీచర్స్ ద్వారా పొందాలని అనుకుంటున్నారు.
0: అసలు ఒక అమ్మాయి చెప్పింది, నేను 5 semesters లో ఒక్క పేరెంట్స్ మీటింగ్ కూడా మా పేరెంట్స్ మిస్ కాలేదు మేడం. అది ఒక ప్లస్ పాయింట్. అంటే ఎంత హౌ ఇంపార్టెంట్, మీరు చూస్తే నన్ను ఏం పట్టించుకోరు అనే ఉద్దేశం అట్లా ఉంటుంది.
2: నేను ఒక ఇన్సిడెంట్ స్వామితో జరిగిందని షేర్ చేస్తాను స్టూడెంట్స్ తో పాటు. ఏమంటే, ఒకసారి స్వామి వచ్చినప్పుడు మా కామన్ రూమ్ అనేది ఒకటి ఉంటుంది కాలేజ్ లో. సో స్వామి అక్కడ ఇంపార్టెంట్ గెస్ట్స్ వాళ్ళందరితో మాట్లాడతారు. సో ఒకసారి స్వామి టీచర్స్ అందరినీ పిలిచినారు స్వామి మాట్లాడతారు అనేసి. సో ఆ ఓవల్ టేబుల్ ఒకటి ఉంటుంది. సో దాని సోఫాలో కూర్చొని స్వామి ఆ టేబుల్ చుట్టూరు అందరూ టీచర్స్ దగ్గర దగ్గర కూర్చున్నాం. దిస్ ఇస్ అబౌట్ లైక్ సమ్వేర్ ఇన్ ద 80s. సో అప్పుడే మనకి కొన్ని స్టాఫ్ క్వార్టర్స్ ఒక 4 కట్టినారు. సో కొన్ని 3 quarters లో దాంట్లో ప్రిన్సిపల్ డాక్టర్ హెమ్లత ఉండేవాళ్ళు, వేరే ఫ్యామిలీ టీచర్స్, ఇంకో క్వార్టర్స్ లో 7-9 మెంబర్స్ టీచర్స్ అన్మ్యారీడ్ టీచర్స్ ఉండేవాళ్ళు. సో అందరూ ఉన్నాము ఈ కాంగ్రిగేషన్ లో. అండ్ దెన్ స్వామి అందరూ కూర్చున్నాక ఏం సమాచారం చెప్పండి అనేసి ఇంకా మొదలు పెడతారు కాన్వర్సేషన్. అండ్ అందరూ ఎంత ఫ్రీగా ఉండేవాళ్ళు అంటే స్వామితో కొంతమంది పర్సనల్ ప్రాబ్లం, కొంతమంది స్వామి దగ్గర పోయి చెవుల్లో మాత్రం స్వామికి మాత్రం తెలియాలా ఇంకెవరు తెలియకూడదు, కొంతమంది ఓపెన్ అట్లా అంతా హాస్టల్ వార్డెన్స్ వాళ్ళైతే హాస్టల్ ప్రాబ్లమ్స్ కాలేజ్ ప్రాబ్లమ్ అంతా చెప్పుకుంటా ఉంటే దిస్ గ్రూప్ ఆఫ్ టీచర్స్ ఈ 4th quarters లో ఉండేవాళ్ళు. దాంట్లో ఒక టీచరు స్వామి మా క్వార్టర్స్ కష్టంగా ఉంది స్వామి అనేసి స్వామి ఎంత ఏమి ఏమి కష్టము స్వామి, మేము 9 మంది ఉన్నాము స్వామి, అందరికీ వంట చేయాలా స్వామి, తర్వాత హేదో సమ్ దేవర్ ఆల్ క్రిబ్బింగ్ అనమాట స్వామి, మాకి కష్టంగా ఉంది స్వామి, కష్టంగా ఉంది స్వామి. స్వామి అంతా ఎంతో పేషెన్స్ తో ఎంతో ప్రేమతో అందరిది ప్రాబ్లమ్స్ విన్నారు. విన్న తర్వాత ఒక పెద్ద ఘోషణ ఏమంటే, స్వామి అన్నారు ప్రేమ అభిమానం ఉంటే ఒక రూఫ్ కింద 100 people ను జీవించవచ్చు, అండ్ వన్ రూఫ్ ఈవెన్ 100 people కెన్ స్టే ఇఫ్ దేర్ ఇస్ లవ్ అండ్ అండర్స్టాండింగ్. అంత చెప్పి ఇంకా ప్రశాంతం అయిపోయింది మొత్తం స్టాఫ్ సభ. సో ఈ ఇన్సిడెంట్ స్టూడెంట్స్ తో నేను షేర్ చేస్తాను. సో దే ఆర్ సమ్ గర్ల్స్ హూ గెట్ బ్యాక్ అండ్ దెన్ టెల్ మీ హౌ దే హ్యావ్ దే లివ్ ఇన్ జాయింట్ ఫ్యామిలీస్. సో జాయింట్ ఫ్యామిలీస్ లో నాచురలీ ఉండాలన్నప్పుడు ఎంతో ఇంకా ఇట్లాంటి వాల్యూస్ దే బికమ్ మోర్ ప్రొడామినెంట్ అండ్ దే హ్యావ్ ఆల్వేస్ హెడ్ హౌ దిస్ వన్ లెసన్ of eating together, being together, living together, taking care of grandparents, granduncles, little children in the house, idanta with that one formula madam, love and understanding, ee okka formula tho mem jeevitham haayiga jarpistunna, everyone in the house is happy with us, endukante we use this shastram of love and understanding. So that's the beauty of our God.
1: చాలా బాగా చెప్పారండి. స్వామి చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ లో మనం ఏ ఒక్కటి తీసుకుని ఫాలో అయినా జీవితం
0: హ్యాపీగా జరిగేలా ఉంటుందంటే, నల్లమహారాజు అడవుల దగ్గర ఉన్నప్పుడు ధనలక్ష్మి వచ్చిందంట, నేను వెళ్ళిపోతున్నాను సెలవు ఇచ్చానంటే పొమ్మన్నారంట. సో దెన్ అష్టలక్ష్మిలో మిగతా 7 మంది కూడా ఫాలోడ్. హీ సెడ్ హ్యాపీలీ మీరు వెళ్ళరండి అని. లాస్ట్ కు ధైర్యలక్ష్మి వచ్చిందట, నేను వెళ్తానంటే మిమ్మల్ని చూసుకునే కదా వాళ్ళందరినీ బొమ్మన్నాను, మీరు వెళ్తే ఎట్లా అంటే, షీ స్టేడ్ బ్యాక్ 1 after the other అందరి అష్టలక్ష్మిలు వచ్చి ఉన్నారు. అట్లా స్వామి ఒక మెసేజ్ మనం ఫాలో అయితే మిగతావన్నీ ఆటోమేటిక్ గా మనం కంటిన్యూ చేస్తాం. ఏదైనా ఒక్కటి నేను పిల్లలకి చెప్తా, మీరు ఒక్కటి కూడా మంచిది నేర్చుకోదండి, మీలో ఉన్న ఒక్క బ్యాడ్ క్వాలిటీ వదిలేయండి, ఆటోమేటిక్ గా ఇట్ విల్ గివ్ స్పేస్ టు లెర్న్ సంథింగ్ న్యూ. మనలో ఇవి ఇట్లు పెట్టుకుని కొత్త నేర్చుకోవాలంటే ఎక్కడి నుంచి నేర్చుకుంటాం, నేనైతే అదే చేస్తానమ్మా, సో యూ ఆల్సో ప్రాక్టీస్ దట్. మనం అందరము ఎవరం దేవుళ్ళం కాదు, అందరిలో మైనస్లు ఉంటాయి, అట్లా అట్ ద సేమ్ టైం ప్లస్లు ఉంటాయి. ఏవి ఎక్కువ ఉన్నాయి, ఏవి తక్కువ ఉన్నాయి, లెట్ అస్ రైట్ డౌన్. ఏం మొహమాట మొదలు నువ్వు ఎవరితో షేర్ చేసినా ఒక్కటి మాత్రమే పెట్టుకో, అదొక్కటి నువ్వు గెట్టడే, ఆటోమేటిక్ గా ఆ స్పేస్ లో స్వామి మంచి బుద్ధులు ఇచ్చేస్తాడు.
1: చాలా బాగుందండి. ఇంకొక ప్రశ్న లెక్చరర్స్ అందరికి, గురువులందరికి, స్వామి ఎన్నోసార్లు మనతో చెప్పడం మనం విన్నామండి, ఆధ్యాత్మ విద్య విద్యానామ్ అని. అంటే మనం చదువుకునే ఈ చదువులు, సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా మనల్ని ఒక వేరే స్థాయికి తీసుకెళ్లడానికి కేవలం మెట్లు మాత్రమే కానీ ఇది మార్గం కాదు, అక్కడికి వెళ్లడానికి ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే అని చెప్పడం విన్నాము. స్వామి అయితే మనకు కావలసిన జీవిత పాఠాలన్నింటినీ చాలా సులువుగా నేర్పించేస్తారు. చిన్న కథ అంటారు, అందులో జీవితం అంత గొప్ప సత్యం ఉంటుంది. మరి మీరు గురువులు కాబట్టి ఇటువంటి స్పిరిచువల్ కాన్సెప్ట్స్ ని, స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ ని మీరు టీచ్ చేస్తున్న సబ్జెక్ట్స్ లో ఎలా అంతర్లీనంగా స్టూడెంట్స్ కి చెప్పే అవకాశం ఉంది? ఉందా? ఉంటే అది ఏ విధంగా చెప్పొచ్చు?
0: ఇందాక అన్నాం కదా, చిన్న చిన్న కథల ద్వారా సందర్భానుసారంగా చెప్పడమే అంతే. ఒక అమ్మాయికి ఇలా చెప్తేనే అర్థమవుతుంది, అది మళ్ళీ అందరికీ అప్లై చేయడానికి కూడా ఉండదు. సో డిపెండింగ్ అపాన్ ద సిచ్యుయేషన్ నీట్. స్వామి మనకు పుంఖాను పుంఖలుగా ఇచ్చినారు, సో దాంట్లో నుంచి ఏదో ఒకటి మనకు పనికి వస్తుంది.
1: ఏదో ఒకటి ఏ సబ్జెక్ట్ లో అయినా చేర్చి చెప్పచ్చు అంటారు.
0: మా ఎకనామిక్స్ వాళ్ళు అయితే సీలింగ్ ఆన్ డిజైర్స్ తీసుకుంటాము, దాని మీద ఎంతైనా చెప్పేస్తాము. ఎక్కువ లీజర్ కావాలనుకున్నా అది మంచిది కాదు ఆరోగ్యానికి అని చెప్తాను మేడం, ఎందుకంటే స్వామి సీలింగ్ అని అది కూడా సీలింగ్ చేసుకోవాలి మనము, సో లీజర్ కూడా ఎక్కువ ఉండకూడదు మనకు.
3: ఇక నాది పూర్తిగా సాహిత్యం, సాహిత్యం రసోవై సహా అన్నారు కాబట్టి అవకాశం అవసరం ఉన్నప్పుడల్లా కూడాను ఏదో ఒక విషయం, స్వామి చెప్పిన విషయం అక్కడ అందించడం, తర్వాత పాఠాన్ని కంటిన్యూ చేయడం అవుతుంటుంది. ఎందుకంటే సాహిత్యం మొత్తంగా విలువలతో కూడినటువంటిది. పైగా ఇంతకుముందు గీత బాలగారు చెప్పినట్టు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అవకాశం ఇచ్చేటువంటిదే సాహిత్యం కాబట్టి స్వామి బోధనలన్నీ కూడాను మన సాహిత్యంలో ఉండనే ఉంటుంది. మనకు పాఠాలు కూడాను స్వామి చెప్పినటువంటి పద్యాల్లో నుంచి, తర్వాత స్వామి చెప్పిన ఉపన్యాసాలు మనం పాఠాలుగా కూడా, పాఠ్యాంశాలుగా కూడా పెట్టుకున్నాము కాబట్టి మాకు ఇంకా సులభం అవుతుంది అట్లా చెప్పడం.
0: మనకున్న ఈ అవేర్నెస్ క్లాసెస్ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ చేస్తాయి.
1: అంటే ఈ ప్రశ్న నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటేనమ్మా, మనం సత్యసాయి విద్యా సంస్థలో మీరు గురువులుగా పనిచేస్తున్నారు, మన సిలబస్ కానీ మన పాఠ్యాంశాలు కానీ స్వామి విలువలకు దగ్గరగా ఉంటాయి, డీమ్డ్ యూనివర్సిటీ కాబట్టి. మన భక్తుల్లో ఎంతో మంది టీచర్స్ గా, లెక్చరర్స్ గా పనిచేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. మనం మేము వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్లలో కొంతమంది ఇలా ఒక చిన్న మోరల్ లెసన్ లాగా 5 మినిట్స్ ఒక పీరియడ్ లో పెట్టుకుని ఒక చిన్న కథ చెప్పడం ఇలాంటివి మొదలు పెట్టారు. ఎందుకంటే వారు పనిచేస్తున్న విద్యా సంస్థలన్నీ ఎక్కడెక్కడో ఏవేవో సంస్థల్లో పనిచేస్తూ ఉంటారు. ఈ ప్రశ్న నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటే వాళ్లకు కొద్దిగా క్లారిటీ వస్తుంది, ఎటువంటి సబ్జెక్ట్ నైనా మనం ఒక చిన్న స్పిరిచువల్ కాన్సెప్ట్ ని ఎలా దానిలో ఇంటర్ట్వైన్ చేసి చెప్పొచ్చు అనే ఐడియా వాళ్లకు కూడా వస్తే వారి ద్వారా ఎంతో మంది విద్యార్థులకి కొంత మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగాను అన్నమాట.
2: అఫ్కోర్స్ స్వామి పదే పదే చెప్పేవాళ్ళు సబ్జెక్ట్ టీచ్ చేసే తప్పుడే మనం ఫ్యామిలీ ఇంటిగ్రేషన్ జరగాలి. సో ఇది చాలా ఇప్పుడు ప్రఫుల్ల మేడం చెప్పినట్టు వాళ్ళ సబ్జెక్ట్ లో కొంచెం ఈజీ అనిపిస్తుంది, బట్ మా లాంటి సబ్జెక్టు ఫిజిక్స్ లో ఇది చెప్పాలంటే ఇట్ ఈస్ ఛాలెంజింగ్, బట్ విత్ స్వామీస్ గ్రేస్ ఐ థింక్ వీ కెన్ రియలీ డూ వండర్స్. సో ఇప్పుడు కొనుక్కుని చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి క్లాస్ లో, యాజ్ అండ్ వెన్ ఇట్ కమ్స్ అప్పటికప్పుడు ఆ పాయింట్ బయటకు వస్తుంది అండ్ వీఆర్ ఏబుల్ టు ఇంటిగ్రేట్ ఇట్. జస్ట్ ఒక పాయింట్ ఇప్పుడు నేను స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ చెప్తాం. సో దీంట్లో స్వామి ఐన్స్టీన్ ఇచ్చింది ఇది స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. స్వామి ఒకసారి డిస్కోర్స్ లో ఐన్స్టీన్ ది ఒక కథ చెప్పినారు. ఏం కథ, సైన్స్ గురించి ఏం కాదు, బట్ హౌ ఐన్స్టీన్ బికమ్ ఎ ఫేమస్ మ్యాన్ అండ్ ఒక క్వీన్ ఐన్స్టీన్ ని ఇన్వైట్ చేస్తుంది వాళ్ళ కింగ్డమ్ వచ్చేసి అండ్ టు ఆనర్ హిమ్. సో ఐన్స్టీన్ అతనికి ఒక వయలిన్ అనేది ఇష్టము, ఒక బ్యాగ్ తగిలించుకొని ట్రైన్ లో వెళ్తారు. అక్కడ స్టేజ్ దిగినప్పుడు ఆ క్వీన్ హ్యాస్ సెంట్ హిమ్ అ బిగ్ కార్ అండ్ మనుషులందరినీ పంపిస్తుంది టు రిసీవ్ ఐన్స్టీన్ అండ్ బ్రింగ్ హిమ్ టు ద కింగ్డమ్. బట్ ఐన్స్టీన్ ఏమి హాయిగా దిగి ఏదో నడుచుకుంటూ ఎక్కడుంది ఈ కింగ్డమ్ అనేసి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు స్వామి చెప్తారు ఐన్స్టీన్ లో ఎంత హ్యూమిలిటీ ఉండేది, అతను ఏమి క్వీన్ మాకు ఇది పంపిస్తుంది అనేసి అనుకోలేదు, హాయిగా తినేసి చక్కగా నడుచుకొని వెళ్ళిపోతారు. అట్లాంటి హ్యూమిలిటీ ఉండాల, అ ట్రూలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ విల్ బి ఫిల్డ్ విత్ హ్యూమిలిటీ. విద్యా
3: విద్యాధి
2: వినయం అనేసి. సో అంటే అంత గొప్ప వాళ్ళు అయినాను, అప్పటికే అతను అంత ఫేమస్ అయిపోయినారు, బట్ అంత హంబుల్ గా ఉండేవాళ్ళు. సో ఇట్లాంటి లెసన్స్ స్వామి చెప్పేవాళ్ళు నేర్చుకోవాలని. సో క్లాస్ లో ఇప్పుడు ఎప్పుడు ఐన్స్టీన్ కథ వస్తుంది, నేను రిలేటివిటీ పాఠం చెప్పినప్పుడు వస్తుంది. సో అట్లాగే అంటే అఫ్ కోర్స్ వీ కెన్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, బట్ జస్ట్ టు యాడ్ వన్ మోర్, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ చెప్తాను. ఇప్పుడు స్వామి అంటారు కరెంటు ఈ వైర్ లో నుంచి పోతుంది, మైక్ లో నుంచి వెళ్తాంది, మనకు కనిపిస్తుంది ఆ కరెంటు, కనపడదు. సో అట్లాగే దేవుడు అన్ని చోట్ల ఉంటారు, మనకు కనపడదు, బట్ వీ షుడ్ హ్యావ్ సమ్ రిసీవర్. ఎప్పుడైతే మన మనసుల్ని మనం ట్యూన్ చేసుకుంటామో అప్పుడు మన వీ కెన్ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. సో ఇట్లా ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు
3: అసలు మన అదృష్టానికి స్వామి లిటరేచర్ చాలా ఉంది.
2: కథ వస్తుంది, నేను రిలేటివిటీ పాఠం చెప్పినప్పుడు వస్తుంది. సో అట్లాగే అంటే అఫ్ కోర్స్ వీ కెన్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, బట్ జస్ట్ టు యాడ్ వన్ మోర్.

0: మనం విన్నాము, డిస్కోర్సెస్ వింటున్నాం కాబట్టి ఏదో చదువుతున్నాం. అట్లనే మిగతా వాళ్ళు ఎవరైతే వాళ్ళు కూడా స్వామి వాల్యూస్ ని కానీ జనరల్ వాల్యూస్, స్వామి వాల్యూస్ అంటే స్వామి ప్రత్యేకంగా అందరికి మంచి జరిగేవే చెప్పినారు స్వామి కూడా. సో అవి ఎలాంటి సనాతన సారథి కాబట్టి, సో స్వామి లిటరేచర్ చదవడం అన్నది ఒకటి అలవాటు చేసుకుంటే ఎలాంటి టీచర్ అయినా వాటిని ఇన్కార్పొరేట్ చేసి చెప్పగలదు. సందర్భానుసారంగా స్వామి ఇచ్చేస్తాడు ఏది మనం కోట్ చేయగలుగుతామో. దానికోసం ఏదో ప్రిపేర్ అయ్యి ఆలోచించుకోవాల్సి, జనరల్ గా మనం చదువుతూ ఉంటే ఇట్ విల్ బి హియర్ అకార్డింగ్ టు ద కాంటెక్స్ట్ ఇట్ విల్ కమ్ అవుట్.
1: ఇంకో ఎగ్జాంపుల్ జస్ట్ ఇస్తాను. క్లాసికల్ మెకానిక్స్ సెకండ్ ఇయర్ కి చెప్పేటప్పుడు ఒక డాంపింగ్ ఫోర్స్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అనేది ఒక చాప్టర్ ఆసిలేషన్స్ వస్తుంది. దాంట్లో ఈ డాంపింగ్ ఫోర్సెస్ అంటే పెండులం అల్లాడుతూ ఉంటే కాసేపు అయినాక అది ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది? ఎయిర్ రెసిస్టెన్స్ ఉంటుంది అవన్నీ. సో దాంట్లో షార్ప్నెస్ ఆఫ్ రెసిస్టెన్స్ అవన్నీ వస్తాయి. సో ఈ డాంపింగ్ కి కారణం ఏమి? రెసిస్టివ్ ఫోర్సెస్. సో పిల్లల్ని నేను నెక్స్ట్ క్వశ్చన్ వేస్తాం. ఇప్పుడు మీరు చదువుతా ఉంటారు, ఇదంతా మీ ఎగ్జామినేషన్ మీ లైఫ్ లో మీకు మంచి పీక్ పర్ఫార్మెన్స్ రావాలంటే వాట్ ఆర్ ద డాంపింగ్ ఫోర్సెస్? వాళ్ళు కథ కథ వాళ్ళే చెప్పేస్తారు. మేడం లేజినెస్, మేడం స్లీప్, మేడం నాట్ బీయింగ్ ఆనెస్ట్, మేడం ఇది అన్ని వరుసగా వాళ్ళే చెప్పేస్తారు. సో మనకి ఎగ్జాంపుల్ ఏమొచ్చేసింది, మీ డాంపింగ్ ఫోర్సెస్ అన్నిటినీ తగ్గించినారంటే మీ షార్ప్నెస్ ఆఫ్ రెసిస్టెన్స్, మీ పర్ఫార్మెన్స్ లెవెల్స్ దే విల్ బికమ్ వెరీ గ్రేట్. సో అట్లాగా స్వామి కొన్ని ఐడియాస్ అంతా మనకి అప్పుడు ఇస్తా ఉంటాయి.
0: యాక్చువల్ గా పూర్ణ మేడం ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు ప్రతి ఒక్క టీచర్ ని రాయమన్నారు వాల్యూస్ రిలేటెడ్ కొన్ని. సో అప్పుడు కూడా లిటరేచర్ స్వామి లిటరేచర్ చదవడం జరిగింది దానికి తగ్గట్టుగా.
2: ఈ ప్రశ్న అడిగిన గురువులు టీచర్స్ ఈ ప్రోగ్రాం వింటున్నారని, వాళ్లకి మీ సమాధానం ద్వారా మంచి సూచన గైడ్ లైన్ దొరికిందని మనందరం ఆశిద్దాం. లేదన్నా కూడా మేము వాళ్లకి ఇన్ఫార్మ్ చేస్తామండి ఈ లింక్ గురించి, మీరు చెప్పిన సమాధానం గురించి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అమ్మా, ఎందుకంటే ఆ ఆలోచన వచ్చిన వారికి అది ఎలా ఆచరించాలనే మార్గం కనిపిస్తే దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ.
0: మనకు ముందు పురాణ కాలం కానీ లేకపోతే గురుకులం సిస్టమ్ లో కానీ ఉంది ఇది. వాళ్ళు సబ్జెక్ట్ సబ్జెక్ట్ రూపంగా చెప్పలేదు, రిలేట్ చేసి చెప్పినారు కథల ద్వారా ఎక్స్పీరియన్సెస్ ద్వారా. సో అదే సిస్టమ్ మనం ఫాలో కావచ్చు. కాబట్టి మనకు ట్రెజర్ ఉంది, స్వామి లిటరేచర్ అనే ట్రెజర్ ఉంది. సో దాని ద్వారా ఇంకా ఈజీ అవుతుంది మనకు.
1: అంటే స్వామి ఆల్సో ఇస్ టు ఇన్సిస్ సెపరేట్ గా చెప్పకుండా థ్రూ ద సబ్జెక్ట్, ఫిజిక్స్ లో, కెమిస్ట్రీలో, మ్యాథ్స్ లో, అంటే సబ్జెక్ట్ ద్వారానే మీరు వాల్యూస్ ఇంటిగ్రేట్ చేయాలని పదే పదే.
0: అట్లాంటప్పుడు అది పర్మనెంట్ గా ఉంటుంది. వాల్యూని వాల్యూగా చెప్తే ఇప్పుడు వింటాం అప్పుడు మర్చిపోదాం, సబ్జెక్ట్ ద్వారా వింటే ఇట్ విల్ బి దేర్.
3: స్వామి చెప్పారు కదా ఈ కళాశాలలో జీవశాస్త్రంతో పాటు ప్రకృతిని గురించి కూడా పరిచయం చేయడం జరుగుతుంది, భౌతిక శాస్త్రంతో పాటుగా ఆధ్యాత్మిక విద్య బోధించడం జరుగుతుంది అని స్వామే చెప్పారు.
2: చాలా బాగుందమ్మా. అమ్మా మీరు ముగ్గురు ఇంతకు ముందరే మనం అనుకున్నట్టు 4 దశాబ్దాలకు పైగా స్వామితో కలిసి ఉండటం, స్వామి విద్యాసంస్థలో మన రాణిగారు అయితే 46 సంవత్సరాలు అమ్మా, ఇప్పటికి 46 సంవత్సరాలుగా సత్యసాయి విద్యాసంస్థలో స్వామిని సేవించుకుంటున్నారు. మీ అందరికీ కూడా 2011 ముందర ఎటువంటి సందేహాలున్నా, లేదు ఎలాంటి క్వశ్చన్స్ అయినా, క్లారిఫికేషన్స్ కావాలన్నా స్వామి దగ్గరికి వెళ్లి స్వయంగా స్వామి నుంచి సూచనలు తీసుకునే అదృష్టం భాగ్యం దక్కింది. మరి 2011 తర్వాత అది ఏ విధంగా జరుగుతూ?
0: నేను ఇప్పుడు చేరేటప్పటికే స్వామి దగ్గరికి క్లోజ్నెస్ తగ్గింది. అంటే ఇచ్చిన మాస్ ఇంటర్వ్యూస్ మొత్తం టీచర్స్ కి, అవుట్ గోయింగ్ బ్యాచ్ కి. నాలాంటి వాళ్లకు స్వామి దగ్గర పర్సనల్ ఇంటర్వ్యూస్ పొందడం అని నాకు ఒకటి కూడా లేదు. కానీ ఐ ఆల్వేస్ యూజ్ టు కనెక్ట్ స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ త్రూ ద చిట్స్. ఏదైనా డెసిషన్ కావాలి, ఐఎమ్ ఇన్ డైలమా, లేకపోతే నాకు పర్మిషన్ కావాలి అంటే ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఐ కెన్ కనెక్ట్ స్వామి త్రూ ద చిట్స్. రాసేసి ఆయన ముందర పెట్టి ప్రేయర్ చేసుకుని తీసుకుని ఐ విల్ స్టిక్ ఆన్ టు దట్. ప్రాబిలిటీ లాగా 3 టైమ్స్ వేసుకొని, 5 టైమ్స్ వేసుకొని, ఎన్నిసార్లు ఎక్కువ వస్తే అది చేయను, ఒకేసారి తీస్తాను వాట్ ఎవర్. ఒకసారి 75th బర్త్డే అప్పుడు అక్టోబర్ లో గ్రామ సేవ తర్వాత దసరాకు మామూలుగా మేము ఇంట్లో బట్టలు పెట్టుకుంటాం, అమ్మ ఒక్కళ్లే ఉన్నారు, పెద్దలకు బట్టలు పెట్టాలి, ఒక్కళ్లే పని చేసుకోలేరు అనేసి వెళ్లాలనుకున్నా. కానీ ఆ రోజు స్వామి అడిగినారు ఎంతమంది నంబర్ అడిగినారంటే స్వామి చీరలు ఇస్తారు. స్వామి చీరలు ఇస్తారంటే పక్కన పోవడం అన్నది సమస్య లేదు, కానీ నాకు ఇంటికి పోవాలి, అమ్మ ఒక్కతే ఉంది కదా అన్న ఫీలింగ్. సరే రూమ్కి వచ్చినాను, డామెట్రీలో చిట్స్ వేసుకున్నాను, గో అని వచ్చింది, తీసుకున్నాను, లగేసి వెళ్ళిపోతున్నా. కామర్స్ లెక్చరర్ ఫ్యాకల్టీ ఎదురు వస్తున్నారు, అదొక రే స్వామి నంబర్ అడిగిన

0: యూ వాంట్ టు గో అని ఆయనే చెప్పినారు చిట్టు వచ్చింది ఎస్ ఐఎమ్ గోయింగ్ అన్న. పోయినాను మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ కదా స్వామి ఈవినింగ్ చీరలు ఇచ్చేసినారు. ఓకే మేబీ నాకు లేదేమో లేదు స్వామి నోస్ కదా అనుకున్నాను. పండగ అయిపోయింది 75th బర్త్డేకి అందరం వచ్చినాం ఇక్కడే ఉన్నాం. ఒకరోజు దర్శన్ గ్రౌండ్ లో స్వామి అనౌన్స్ చేయించారు ఏమి అంటే అందరికి స్వామి చీరలు ఇస్తారు అని. ఇంకా ఆ రోజు స్వామి డిస్ట్రిబ్యూట్ చేసినారు అనిల్ కుమార్ సార్ చిరంజీవి గారు పబ్లిక్ వాజ్ లైక్ దిస్. అటువైపు చూస్తే వైజాగ్ టీచర్స్ కూర్చున్నారు స్వామి అక్కడ కూడా ఇచ్చినారు. అప్పుడే రియలైజ్ అరే స్వామి 75th బర్త్డేకి అందరూ కట్టుకుంటే నేను ఒక్కతే మిస్ అయిపోతానే నాకు చీర లేదే అని. సో ఈ లోపల ఇటువైపు అనమాట స్వామి యజుర్మంది నుంచి వస్తారు అక్కడ కూర్చున్నాము. ఈ లోపల పిల్లలు మ్యామ్ మ్యామ్ దట్ సైడ్ స్వామి ఈస్ గివింగ్. అక్కడ రాణి మేడం కోమలం మేడం వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళకి అటువైపు ఇస్తున్నారు స్వామి. కానీ స్వామి వరండాలో ఉన్నారంటే మనం నిలుచుకొని పోతే బాగుండదు కదా. ఇంకా పిల్లల మధ్యలో చేసుకొని వెసరకు పుష్ప మేడం రిటర్న్ ఇచ్చేస్తారు. సుబ్బలక్ష్మి అక్క ప్రఫుల్ల మేడం అందరూ కూడా అప్పుడు మిస్ అయిన వాళ్ళందుకు ఆనందకలు. ఇంకా అప్పుడు ఫస్ట్ టైం ఎఫెక్ట్ అంతవరకు ఫిలాసఫీ మాట్లాడినాను స్వామి ప్రాప్తం అంటే వస్తుంది లేకపోతే వెరీ ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ నాకు తెలియకనే కంట్లో నీళ్ళు వచ్చేసినాయి. అరే అందరికీ స్వామి ప్రసాదం వచ్చింది నాకు లేదా అని. దెన్ పుష్పడు ఎక్కడ పోయినా ఇంతసేపు అన్నారు మేము అక్కడ కూర్చున్నాను అంటే దెన్ షీ వెంట్ టు స్వామి అండ్ షీ టోల్డ్ మేడం స్వామి ఇంకొకళ్ళు వెళ్ళిపోయినారంటే స్వామి లుక్ దట్ మీ అండ్ హీ పిక్డ్ వన్ సారీ అండ్ సో అది చీర వచ్చింది. ఎందుకంటే ఆ రోజు నువ్వు వెళ్ళమంటే వెళ్ళాను నో అంటే ఉండిపోయేదాన్ని కదా. దట్ ఈస్ హౌ ఐ విల్ కనెక్ట్. నా వరకు నేను పిల్లలకు కూడా అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా పిల్లలు 108 చిట్లు పెట్టుకుని ఉంటారు మెసేజ్లు. పొద్దున్న రాగానే మెసేజ్ పిక్ చేస్తారు చాలా యాప్ట్ గా. డోంట్ బంక్ ఫుడ్ అనే దగ్గర నుంచి ఉంటుంది. కీప్ యువర్ రూమ్ క్లీన్ లేకపోతే డోంట్ బి సో టూ మెస్సీ అట్లాంటివన్నీ కూడా ఉంటాయి. సో ఐ ఫీల్ దట్ దట్ ఈస్ ద వే వీ క్యాన్ కనెక్ట్. నేనైతే అలాగే కనెక్ట్ అవుతున్నాను నా పిల్లలకు కూడా అలాగే చెప్తా. చాలా వరకు వీఆర్ గెట్టింగ్ ద ఆన్సర్స్ అని అనిపిస్తుంది నాకు. ఐ బిలీవ్ వెరీ స్ట్రాంగ్లీ. సో స్వామి ఉన్నప్పుడు తర్వాత వీళ్లకున్న అదృష్టం మాకు లేదు. అఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు బీ ఇన్ స్వామి కాలేజ్. కానీ మేడం వాళ్ళకి అన్ని దొరికినంత పర్సనల్ ఇంటర్వ్యూస్ కానీ అవి ఏమీ దొరకలేదు. అఫ్ కోర్స్ పాద నమస్కారాల వరకే మాది పరిమితము. కానీ అప్పటి నుంచి కూడా స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడైనా ఇప్పుడైనా నేను ఓన్లీ త్రూ చిట్స్. ఏం కారు కొనుక్కోవాలి స్వామి, ఈ ఇల్లు కలర్ ఏం కొట్టించాలి స్వామి, చిట్స్ ప్రతి ఒక్కటి ప్రతి చిన్నది వెదర్ ఐ కెన్ స్టే హియర్ ఆర్ గో అవుట్ నాకు వచ్చేసినట్టు చిట్.
1: Well, I have a very distinct example to quote for this. Meek cheppinattu before 2011 em ainnanu swam daggara padagattoche vallam cheppe vallam ledante maaku cheppe kaakunna ante principal ki cheppi warden jayam madam cheppi adigiche vallu antha swam college la pan chesin daniki adu అద్భుతమైన అనుగ్రహం అనుకునే హలో మనం. ఇట్ యూస్ బి సో బ్యూటిఫుల్. సో వన్ ఇన్సిడెంట్, నేను 2007 లో స్వామి ప్రిన్సిపల్ చేసినారు ఆఫ్ ద క్యాంపస్. సో ఒక్కసారి ఏమైందంటే బిఎడ్ డిపార్ట్మెంట్ లో డాక్టర్ లుల్లా అనేసి వన్ రిటైర్డ్ టీచర్ ఆమె ఉండేవాళ్ళు. సో ఆమెకి అబౌట్ 70 ఇయర్స్, జస్ట్ 68-69 అట్లా ఉండేది. సో ఒకరోజు మనం అందరూ పత్తికి వచ్చినాము. పత్తికి వచ్చే ముందే ఆమె కొంచెం షీ వాజ్ ఫీలింగ్ హెవీ ఇన్ ద చెస్ట్ సరే అనేసి టీచర్స్ వచ్చేసి హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకెళ్లి వెనక్కి వచ్చేసరికి వాళ్ళేమో మీరు సూపర్ స్పెషాలిటీలో హాస్పిటల్లో చూపించాలా మేడం అనేసి చెప్తున్నారు. సరే నెక్స్ట్ డే షీ వెంట్ ఇట్ కేమ్ బ్యాక్ సీరియస్ హార్ట్ ప్రాబ్లం. దెన్ స్వామికి చెప్పాలా అనేసి ఆ స్వామి ఇంటి ఫిరం బయటకు నించుకొని లులా మేడం నేను ఇద్దరు నించుకొని స్వామి బయటకు వస్తానే చెప్పినాం స్వామి ఇట్లా ఇట్లా ఉంది ఇట్లా ఇట్లా ఏం లేదు చూస్తాము అని చెప్పేసి నెక్స్ట్ డే షీ అగైన్ రిటర్న్ బ్యాక్ యాంజియోగ్రామ్ అదంతా చేస్తున్నారు. సో ఆ రిపోర్ట్స్ అంతా తీసుకుని మళ్ళీ వచ్చినారు. మళ్ళీ నించుకున్నాం. నించుకుంటే ఇంకా అక్కడ అంతా విని అక్కడ డాక్టర్ చౌదరి కూర్చున్నారు. ఆ రోజుల్లో హీస్ టు కమ్ ఫ్రమ్ యుఎస్ అండ్ పర్ఫార్మ్ డూ హిస్ సేవ ఇన్ ద హాస్పిటల్ కార్డియాలజిస్ట్. స్వామి జస్ట్ అంతా విని జస్ట్ టర్న్ టువర్డ్స్ హిమ్ పిలిచి అతన్ని ఆమె ఆపరేషన్ చేసేసే రేపు అంతే. తర్వాత మాకేం తెలుసునంటే ఆ రోజు ఈవినింగ్ డాక్టర్ చౌదరి అక్కడ కూర్చొని స్వామికి నేను యుఎస్ ఫ్లైట్ నా టికెట్ బుక్ అయింది ఆ రోజు ఈవినింగ్ హీ వాజ్ సపోజ్ టు గెట్ బ్యాక్ టు యుఎస్. స్వామి ఈ మాట చెప్తున్నారు. క్యాన్సల్డ్ హిస్ టికెట్, స్టేడ్ బ్యాక్ నెక్స్ట్ డే. నెక్స్ట్ డే ఆమె ఆపరేషన్ చేసేసి వెళ్ళారు. ఇదంతా అంటే సమ్మన్ హ్యాస్ టు సైన్. ఆ సైన్ చేసేకి వాళ్ళ ఇంటి వాళ్ళను ఇంకా వచ్చేకి టైం కాలేదు, అంటే వీలు పడలేదు, బరోడా నుంచి రావాల్సింది. స్వామి ఒక్క మాట, ఒక పెద్ద హార్ట్ ఆపరేషన్ అట్లా జరిగిపోయింది. రైట్, నో టెన్షన్, నో మనీ, మీన్స్ నథింగ్ ఇన్వాల్వ్ ఎక్సెప్ట్ స్వామీస్ లవ్ అండ్ గ్రేస్. అంత బ్యూటిఫుల్ గా. సరే, దట్ ఈస్ అవర్ ఫార్చ్యూన్ అంత ఇది అనుకుని, దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ది ఎపిసోడ్. దిస్ సంథింగ్ హ్యాపెన్ ఐ థింక్ 2007 and 2010 మధ్యలో. నౌ పోస్ట్ 2011, I was still the director of the campus. Ma office lo attender Vijaya anedi undedi. Ok roju am sayantram vachesi, madam nenna sayantram edo baagalekunna ante doctor daggara poyinanu, adedo breast lo edo cysts unnai, edo inka koncham mundu chupichukunte baaguntindi anesi annaru madam. Em cheyamantaru madam? ఫస్ట్ స్వామి హాస్పిటల్ పోమ్మా, జిహెచ్ పో, అక్కడ పోయి టెస్ట్ చేయించుకుని రా అనేసి నెక్స్ట్ డే లీవ్ ఇచ్చి పంపించేస్తాను. సరే, అక్కడి నుంచి వెనక్కి వచ్చేసరికి షీ టోల్ మీ దట్ డాక్టర్ ఉమా హెస్ టోల్ దట్ హైదరాబాద్ అన్నా బెంగళూరు అన్నా వెళ్ళాలా ఈ కేసుకి. సో నేను ఐ కాల్ బ్యాక్ డాక్టర్ ఉమా అండ్ సెడ్, ఏం ఉమా, వాట్ ఈస్ అ ప్రాబ్లమ్ అని. లేదు మేడం, ఆ జిహెచ్ లో దీని గురించి ఏం లేదు. సో తప్పకుండా షీ హాజ్ టు గో ఇదర్ టు హైదరాబాద్ ఆర్ టు బెంగళూర్. సరే, ఫోన్ పెట్టేస్తున్నాము. నా బై దిస్ టైమ్ వీఆర్ ఆల్ గెస్సింగ్ వాట్ ద కేసెస్. షీ ఈజ్ అన్ అటెండర్, వాళ్ళ హస్బెండ్ అటెండర్, వాళ్ళ కూతురు డెలివరీకి వచ్చింది. ఇన్ అనదర్ వీక్ ద డెలివరీ హ్యాస్ టు టేక్ ప్లేస్. సో ఏదో మనసు అనిపించింది. స్వామి చేర చూస్తున్నాను, స్వామి వేర్ ఆర్ యూ? మీరు ఉండింటే వెంటనే సాయంత్రం వచ్చేసి స్వామిని అడిగేవాళ్ళు ఏం చేయాలా, స్వామి మార్గం చూపించేవాళ్ళు, ఏం చేయమంటారు స్వామి అనేసి ప్రే చేస్తాను. ఐ గేవ్ బ్యాక్ అ కాల్ టు డాక్టర్ ఉమా, ఏం చేయమంటావు ఉమా, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్, వాట్ షుడ్ వీ డూ, ఎట్లా గైడ్ చేస్తాం, నీకు తెలుసు కదా తన అటెండరు అట్లా అనేసి. తను చెప్పింది, మేడం ఇక్కడ జిహెచ్ లో ఏం చేసేయట్లేదు మేడం, బట్ ఓకే ఇఫ్ యూ ఆస్కింగ్ ఫర్ సమ్ సజెషన్ ఐ విల్ ఆస్క్ యూ టు కన్సల్ట్ డాక్టర్ నరసింహన్ హూ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద మొబైల్ క్లినిక్ అండ్ ఫోన్ నంబర్ ఇస్తాను, మీరు మాట్లాడండి మేడం, కావాలంటే రిపోర్ట్స్ ఇది అడిగితే పంపిస్తారు. సరే, మై నెక్స్ట్ ఫోన్ కాల్ వాజ్ టు డాక్టర్ నరసింహన్. ఐ డోంట్ నో హిమ్, ఐ హావ్ నెవర్ మెట్ హిమ్. ఇట్లా ఇట్లా కేసు ఉంది అని చెప్తున్నాం. మేడం రిపోర్ట్స్ పంపించండి. సార్ హైదరాబాద్ పంపిమంటారా? నో, యు ఫస్ట్ సెండ్ మీ ద రిపోర్ట్స్. రిపోర్ట్స్ స్కాన్ చేసేసి మెయిల్లో పెట్టినాం. దెన్ హీ గెట్స్ బ్యాక్ టు వన్ లోకల్ డాక్టర్, డాక్టర్ సతీష్, అండ్ గివ్స్ హిమ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ టెల్స్ మీ యూ టెల్ దిస్ లేడీ టు గో అండ్ మీట్ హిమ్. సో తను పోయి అతను ప్రిలిమినరీ టెస్ట్ ఏదో వాళ్ళ నర్సింగ్ హోమ్ లో అంతా చేయిస్తారు. టు కట్ ద స్టోరీ షార్ట్, ద మొబైల్ క్లినిక్ కేమ్ విత్ ఇన్ 2 డేస్. షీ హ్యాడ్ టు అండర్గో ఆపరేషన్, పేరు మర్చిపోయినాను, బట్ హర్ బ్రెస్ట్ వాజ్ రిమూవ్డ్. దిస్ ఆపరేషన్ డస్ నాట్ టేక్ ప్లేస్ ఇన్ జిహెచ్, బట్ డాక్టర్ నరసింహన్ బ్రాట్ అన్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్ టు పుట్టపర్తి అని ఆపరేషన్ జరిగింది. అవర్ విజయ బెంగళూరు పోయి పని ఉండలేదు, హైదరాబాద్ పోయి పని ఉండలేదు. స్వామి మొత్తం నిల్చుకొని ఇక్కడ చేయించినారు. నా దట్ వాజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ఇట్. ఈ ఆపరేషన్ బ్రెస్ట్ తీసేస్తున్నారు, ఇది అయినాక షీ హ్యాడ్ టు అండర్గో కీమోథెరపీ అండ్ ఇదంతా చాలా కాస్ట్లీ ప్రాసెస్. సో వాట్ నెక్స్ట్? సరే స్వామి విల్ గివ్ యూ సొల్యూషన్, అందరూ కలుస్తాము, అందరూ చేస్తాము అనేసి అనుకుంటా ఉంటేనే డాక్టర్ నరసింహన్ కాల్డ్ అప్, ఆమె ఆరోగ్యశ్రీ కార్డు ఉందా? చూస్తే లేదు. సరే, అల్టిమేట్లీ ఏం చేస్తున్నారంటే హీ హ్యాస్ పుట్ హర్ అన్ ద సీఎంస్ ఏదో ఒక బెనిఫిషరీ కింద ఇచ్చేస్తున్నారు. అండ్ ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ హీ హ్యాడ్ టు ఓన్లీ గో టు హైదరాబాద్, బస్ మనీ మాత్రం పే చేయాల, బట్ నాట్ అ సింగిల్ నయ పైసా ఆన్ హర్ ట్రీట్మెంట్. దట్ ఈస్ హర్ స్టోరీ పోస్ట్ 2011. స్వామి ఈజ్ సిట్టింగ్ విత్ అస్ గెట్టింగ్ ఆల్ దిస్ డన్. ఆంకాలజిస్ట్ కమ్స్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ట్రీట్స్ హర్ హియర్. నా దీనికంటే నాకైతే ఇంకా ఆశ్చర్యం వేసేసి కండ్రుల్లో నీళ్ళు వచ్చేసి స్వామికి ఒక లెటర్ రాసి అక్కడ పెట్టినాను, స్వామి నువ్వు ఎక్కడ అన్ని చోట్ల ఉన్నావు స్వామి, యు ఆర్ సో మచ్ విత్ అస్ దట్ టుడే ఆల్సో యూ విల్ హెల్ప్ అస్, యుల్ గైడ్ అస్, యుల్ టేక్ కేర్ ఆఫ్ అస్, దాంట్లో సంశయం అనేది లేదు అని తెలుస్తుంది.
2: ఇటువంటి విషయాలు ఇప్పుడు స్వామిని ఫిజికల్ ఫామ్ లో చూసి ఉన్న భక్తులకి, స్వామిని ఫిజికల్ ఫామ్ లో చూడని భక్తులకు కూడా ఇలాంటి విషయాలు ఈ సమయంలో వినడం చాలా ఇంపార్టెంట్ అమ్మా, చాలా అవసరం. స్వామి ద్వారా చాలా మంచి విషయం చెప్పించారు ఇవాళ. ఇంకొక ప్రశ్న అడుగుతానమ్మా మిమ్మల్ని, సత్యసాయి విద్యా సంస్థలో అడ్మిషన్ దొరికి అక్కడ చదువుకోవడం అనేది ఎన్ని జన్మల పుణ్యమో నాకు తెలీదు, నాకు అదృష్టం లేకపోయింది, కానీ చాలా అదృష్టం ఉంటే కానీ అది జరగదు. కానీ ప్రతి తల్లిదండ్రులు వారు భక్తులు అయినా అవ్వకపోయినా కూడా, అలాగే ప్రతి గురువు తన విద్యార్థులు, ఆ గురువులు భక్తులు అయినా అవ్వకపోయినా, అంటే మన స్వామి గురించి తెలిసి ఉన్నది ఉండకపోయినా అని నా ఉద్దేశం, పిల్లలు డిసిప్లిన్డ్ గా ఉండాలని అందరూ కోరుకుంటారు. అటు తల్లిదండ్రులు గాని ఇటు టీచర్స్ కాని క్రమశిక్షణతో ఉండాలి, కొన్ని విలువల్ని జీవితంలో కొన్ని విలువల్ని నేర్చుకుని పాటించాలనే ఈ ఇద్దరు కూడా కోరుకుంటారు సమానంగా. మరి మీరు ఈ క్రమశిక్షణని, మానవతా విలువల్ని బయట విద్యా సంస్థల్లో గురువులు వారి పిల్లలకి, వారి విద్యార్థులకు కానీ, తల్లిదండ్రులు వారి పిల్లలకు కానీ ఎఫిషియెంట్ గా, ఎఫెక్టివ్ గా నేర్పించే సూచనలు మీరు ముగ్గురు ఒక్కొక్క సూచనగా ఇస్తే ఉపయోగపడుతుందమ్మా, అందరికీ ఉపయోగంగా ఉంటుంది.
1: ఐ బేసిక్లీ థింక్ దట్ మనం పాటించేది లైఫ్ లో మన నడక ద్వారా, మనం మీన్స్ ద వే వీ కండక్ట్ ఇన్ అవర్ లైఫ్స్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అది చూసి పిల్లలు చాలా గ్రహిస్తారు, whether it is coming in time to the class, the way we talk, the way we talk with elders, the way we talk with youngsters. Chinna pillalaina valku oka respect iyala, oka love and affection iyala. So I think walking the talk that Swami has given us, that becomes very very important. So dhani chusukoni pillalu chala grahistaru. సో మచ్ సో దట్ మన నేను ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఫస్ట్ ఇయర్ లో ఒక అమ్మాయి వస్తుంది, వి సీ హర్ యాజ్ ఇట్ ఇస్, థర్డ్ ఇయర్ వచ్చేసి అమ్మాయికి ఇంగ్లీష్ మాట్లాడేది సరిగ్గా రాదు, భయం భయంగా ఉంటుంది, ఎప్పుడు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెట్టుకొని ఉంటుంది. బట్ స్వామి వర్క్స్ త్రూ దెమ్ ఇన్ సచ్ అ వే, ఎంత సటిల్ ఫామ్ లో వర్క్ చేస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ టీచర్, విత్ ద హెల్ప్ ఆఫ్ పియర్ గ్రూప్, ఏమైనా చెప్పండి, దట్ అట్ ది ఎండ్ ఆఫ్ 3 ఇయర్స్ అట్లాంటి అమ్మాయి వచ్చేసి ఆడిటోరియం లో 500+ పీపుల్ ముందర ఒక ప్రేయర్ టాక్ ఇస్తుంది 15-20 మినిట్స్, అండ్ ఐ సిట్ బ్యాక్ ఇన్ ద ఆడిటోరియం వాచింగ్ దిస్ గర్ల్, ఎక్కడి నుంచి ఈ ధైర్యం వచ్చింది, ఎక్కడి నుంచి ఇంగ్లీష్ మాట్లాడేది వచ్చింది, ఎక్కడి నుంచి ఈ స్మైల్ వచ్చింది, ఎక్కడి నుంచి ఈ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇట్ ఇస్ ఓన్లీ వాట్ భగవాన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాస్ గివెన్. And for that, we have to all work together. If work together, Kurinji, or incident, Chaptanu, if you don't mind, and if you are not running short of time. This has happened in the Kulwanthal, or sports meet tarvata, prize distribution day it was, or one day before. Swami Andharki, inka, sports meet ayin tarvata, oka excitement. Swami vastaru, item bagundi, idi ledu, poplin, item bag lekunda unte, Swami cheppese vallu. Atla, ఆ ఎక్సైట్మెంట్ అంతా జరుగుతా ఉంటే స్వామి బ్రాట్ లాట్ ఆఫ్ గిఫ్ట్స్ స్మాల్ చిల్డ్రన్ కి, స్కూల్ చిల్డ్రన్ కి, పెన్సిల్ బాక్సెస్, టాయ్స్, ఇవి అవి అంతా ఇంకా చాలా బండిల్స్ బండిల్స్ లో వచ్చేస్తాయి. సో అట్లాగా దీంట్లో డిస్ట్రిబ్యూషన్ లో నేను ఎక్కడో వెనక్కిపోతా ఉంటే ఎవరో వచ్చి స్వామి పిలుస్తా అన్నారు. ఐ వాజ్ స్టిల్ ద డైరెక్టర్ ఆఫ్ ద క్యాంపస్ అప్పుడు. సో పిలుస్తాన్నారు పిలుస్తానని చెప్తే ముందుకు పోయినాను. స్వామి కుల్వంతాల్ సెంటర్ లో హీ వాజ్ సీటెడ్. స్వామి చేతిలో ఒక వెల్వెట్ బ్యాగ్ ఉన్నింది అండ్ సమ్ బాయ్స్ వాజ్ సిట్టింగ్. స్వామి, ఎంతమంది స్పోర్ట్స్ మీట్ కి పనిచేస్తున్నారు? ఐ గేవ్ ద టోటల్ నంబర్. ఆ రోజుల్లో 63 ఎంత ఉంటే నంబర్ చెప్పినాను. ఐ మే నాట్ బి కరెక్ట్ విత్ నంబర్స్ బట్ టోటల్ నంబర్ ఆఫ్ టీచర్స్, ఎంతమంది టీచర్స్ పనిచేస్తున్నారు స్పోర్ట్స్ మీట్ గురించి అని చెప్తే కరెక్ట్ గా నంబర్ చెప్పినాను స్వామికి. స్వామి దగ్గర కూర్చుని, కరెక్ట్ గా చెప్పు ఎంతమంది పనిచేస్తున్నారు. రిపీటెడ్ ద నంబర్. స్వామి, ఇంతమంది అట్లా అనేసి. తర్వాత స్వామి మెల్లగా ఆ వెల్ఫేర్ బ్యాగ్ నుంచి ఏదో తీస్తున్నారు. దిస్ వాజ్ 2010 ఇఫ్ ఐ రిమెంబర్, ఆర్ 2009 మేబీ. సో అది తీసేకి ఏదో కష్టపడతా ఉంటే అక్కడ బాయ్స్ లేస్తున్నారు, మళ్ళీ వాళ్ళని వద్దనేస్తున్నారు. మళ్ళీ ఇంకా హీ పుట్ హిస్ హ్యాండ్ టువర్డ్స్ మీ. సో ఏదో నా హెల్ప్ తీసుకొని తీయాలనేసి దేవునికి ఎవరు ఏం హెల్ప్ చేసేది అంటే జస్ట్ ప్రటెన్షన్ అనేసి ఒక మనోభావం ఏమి అనేసి అట్లా తీస్తా ఉంటే దాని నుంచి ఒక బ్యూటిఫుల్ సిల్వర్ కప్ తీస్తున్నారు, మంచి సాలిడ్ కప్ విత్ 4 స్టాండ్ తీసేసి, చెప్పు కరెక్ట్ గా నంబర్ చెప్పు ఎంతమంది పనిచేస్తున్నారు స్పోర్ట్స్ మీట్ కి. ఐ రిపీటెడ్ ద నంబర్. నువ్వు కరెక్ట్ గా చెప్తాం లేదు. లేదు స్వామి, అందరూ చేస్తున్నారు స్వామి అనేసి ఎంతో ప్రార్థించిన. మళ్ళీ స్వామి, స్వామి ఇంతో అంత అందరూ చేస్తున్నారు స్వామి, ఇంతో అంత అందరూ చేస్తున్నారు. దెన్ హి సెడ్, ఆ వాయిస్ ని ప్లేట్స్లో అవన్నీ తీసుకున్నా, ఇదే అందరికి అనేసి డిస్ట్రిబ్యూట్ చేయమన్నారు. సో ఈ ఒక లెసన్ లో ఏమి, మరి అందరూ కలిసి మెలిసి పనిచేయాలి, రైట్? ఇంతో అంటారు సరే పర్వాలేదు, బట్ వీ హ్యావ్ టు ఆల్ వర్క్ టుగెదర్ ఫర్ స్వామీస్ మిషన్. దట్ వాజ్ అ బ్యూటిఫుల్ థింగ్ వెర్ హీ డింట్ లీవ్ లూజ్ ఇట్. దిస్ వెంట్ ఆన్ ఫర్ 4-5 టైమ్ అండ్ ఐ డెంట్ వాంట్ టు గివ్, ఐ డెంట్ నో ఆల్సో, బికాస్ అందరూ మనం లిస్ట్ చేసుకుని కొంతమంది యాక్టివ్ గా ఫీల్డ్ లో ఉంటారు, కొంతమంది మ్యూజిక్ లో ఉంటారు, కొంతమంది ఐటమ్ యాక్సెసరీస్ చేసే దాంట్లో ఉంటారు, కొంతమంది కామెంటరీలో ఉంటారు, కొంతమంది మ్యాచ్ పాస్ ప్రాక్టీస్ లో, ఏదో ఒక విధంగా ఎక్కువ పని తక్కువ పని ఉండొచ్చు, నో డౌట్. బట్ గీతా వాళ్ళ మేడం షాపింగ్ ఇన్ఛార్జ్ గా ఉంటారు, ప్రఫుల్ల మేడం ఏదో కామెంటరీ రాసేకుంటారు, అండ్ ప్లస్ యాక్సెసరీస్ అంతా బిల్డప్ చేసేకి, ఆ విధంగా ఏదో ఒకటి ఆల్ ఆఫ్ అస్ పార్టిసిపేట్ టుగెదర్. బట్ స్వామి వాజ్ సో క్లియర్ దట్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు. యాక్చువల్లీ ఫస్ట్ స్పోర్ట్స్ మీద గుర్తొస్తా ఉంటే స్వామి అడిగినారు, ఆ రోజుల్లో అంత యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండేది కాదు, కొంతమంది టీచర్స్, ఇట్ వాజ్ హార్డ్లీ సమ్ 7-8 టీచర్స్ ఉపాధి. స్వామి వాళ్ళను మాత్రం పిలిచి చీరలు ఇచ్చినారు. మీన్స్ హీ వాజ్ షోయింగ్ దాట్ యూ హ్యావ్ టు ఆల్ వర్క్ టుగెదర్. నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం ఇంక్రీజ్ అయినారు. ఇన్ 3rd ఇయర్ కి అందరూ స్వామి వాన్స్ ఆల్ ఆఫ్ అస్ టు వర్క్ టుగెదర్ అనేసి, నో వి గాట్ ఆర్ లెసన్స్.
3: God only is showing the way by giving incentive, getting the work. So manamenta. కాబట్టి పిల్లలకు ఓ గ్రేడ్ తెచ్చుకుంటే గిఫ్ట్స్ ఇస్తాం ఈ రోజుకి. దట్ వీఆర్ కంటిన్యూయింగ్, నాట్ దట్ దే కెనాట్ పర్చేజ్, కానీ అదేదో ఒక ఇన్సెంటివ్. భగవంతుడు నేర్పించినాడు, మేము ప్రాక్టీస్ చేస్తాం.
1: అట్లాగే గ్రామ సేవ, ఫస్ట్ గ్రామ సేవకి ఎంతమంది ఫుల్ గా చేస్తున్నారు? ఫుల్ గా చేశారు అంటే ఆల్ ద 10 డేస్, ఆల్ ద 10 డేస్ చేసిన వాళ్ళకే చీరలు ఇచ్చినారు అంటే అంత. సో నెక్స్ట్ ఇయర్ కి ఇంకా కొంతమందికి ఎంతోసియాజం వచ్చి, దిస్ ఆర్ ఇస్ యునో వెరీ సటిల్ వేస్ ఆఫ్ టీచింగ్. మీరు వచ్చి చేయండి అట్లాగని కాదు, బట్ వెరీ వెరీ సటిల్ అండ్ బ్యూటిఫుల్ వేస్ ఆఫ్ హ్యాండ్లింగ్, యూనో. అందుకే నేను చాలాసార్లు అనుకున్నా స్వామి కంటే అడ్మినిస్ట్రేటర్ ఇంక ఎవరు ఉండొచ్చు, అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్. దట్ ఈస్ వండర్ఫుల్ లెసన్ వి లెర్న్ ఫ్రమ్ భగవాన్.
4: పైగా టీచర్లు ఎట్లా ఉంటే స్టూడెంట్లు కూడా అట్లాగే ఉంటారు. ఎట్లా తల్లిని చూసి బిడ్డను చూడంటారు, గురువులు కూడా
2: తమను మాటలతో చెప్పాల్సిన పనులే. ఎట్లా నడుచుకుంటున్నారు ఆ విధంగానే పిల్లలు కూడా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మనం ఒకటి చేస్తూ వాళ్లను మనం లేట్గా క్లాస్కి వెళ్లి నువ్వు టైంకి రాలేదు అంటే వాళ్లలో వాళ్లైనా మాట్లాడుకుంటారు, ఈ మేడం క్లాసుకి టైంకి రాకుండా మనల్ని మాట్లాడుతారు.
3: ఒక డాక్టర్ ఏం చేసినా పట్టించుకోరు, ఒక లాయర్ ఏం చేసినా, ఒక టీచర్ పర్సనల్ లైఫ్ ప్రైవేట్ లైఫ్ రెండు కావాలి, ఎందుకంటే విఆర్ మోడల్స్. అది చాలా జాగ్రత్త. చాలా ఏళ్లు నేను టీచింగ్ ప్రొఫెషన్ లోకి రావాలనుకోలేదు, ఎందుకంటే యాజ్ ఎ స్టూడెంట్ 3 ఇయర్స్ ఒక క్లాస్ బైకౌట్ చేసిందాన్ని నేను, ఆ సార్ నచ్చక, ఆయన టీచింగ్ నచ్చక. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్, మనం సాటిస్ఫై చేయాలంటే ఇది మన కప్ ఆఫ్ టీ కాదు అనుకున్నాం, కానీ భగవంతుడు తీసుకొచ్చినాడు ఏదో.
2: కానీ స్వామి చెప్పారు, ఒక స్టూడెంట్ చెడిపోతే వాడు మాత్రమే చెడిపోతాడు, కానీ ఒక టీచర్ చెడిపోతే మొత్తం విద్యార్థి వర్గం అంతా కూడా చెడిపోతుంది, దాని నుంచి సమాజం చెడిపోతుంది. కాబట్టి బోధనా విషయంలో, బోధనా వృత్తిలో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా, అంటే ఎన్ని కళ్ళు చూస్తుంటాయో అన్ని కళ్లల్లోనూ అంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆచరతీతి ఆచార్య అని, అందుకు మనం ఏం చేస్తామో పిల్లలు కూడా అదే చేస్తారు. కాబట్టి ప్రతి విషయంలో కూడా, ప్రతి నడక, మేడం చెప్పినట్టు కట్టుబొట్టు జుట్టు దగ్గర నుండి మాటా తీరు కూడా, ప్రవర్తన మాటా తీరు అన్ని కూడాను స్వామి మార్గంలో స్వామి చెప్పినట్టుగా మనం నడుచుకుంటే స్వామి కళాశాల ఇంకా ఇంకా వృద్ధి చెందుతుంది అని నా అభిప్రాయం అండి.
4: అలాగే మీరందరూ చెప్పినట్టు టీచింగ్ బై ఎగ్జాంపుల్ మనం చేసి చూపిస్తే బహుశా అది చూసి ప్రతి కళాశాల స్వామి కళాశాల లాగానే అన్ని విద్యార్థులు నేర్చుకుంటారేమో, అందరు టీచర్స్ స్వామి టీచర్స్ లాగానే ఉంటే
2: తప్పకుండా. అవును తప్పక.
1: దీనికోసం ఒక ఉదాహరణ కనగా, నేను ఫస్ట్ చేరినప్పుడు 1972 చేరినప్పుడు, యాక్చువల్లీ నా బీఎస్సీ నేను ఐ డిడ్ ఫ్రమ్ సెంట్ అలోయిషియస్ కాలేజ్ జబల్పూర్, అండ్ ఆ రోజుల్లో ఇట్ వాజ్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్. It was a co-education college, but enta strict ga unde vaal ante no boy could tease a girl, no student or teacher could participate in a strike. Strike were rampant those days. Tarvata whole Jabalpur university lo ma results chala bagundendi, so much so that merit list 10 students perlu announce chese vallu. Almost 7 to 8 students will be from our college in each stream, whether it is science or arts. Anta discipline undedi. It's missionary college. Sare katha entante, nenu ikkada 72 lo join ainappudu nenu February lo vachinanu ani cheptanu kada. So between February and the first summer course which I attended 72, ee time lo swami natho okasari maatladaledu. I used to go often. మా ఫాదర్ కి లెటర్ రాసేదాన్ని. ఏమంటే, స్వామి నన్ను మర్చిపోయినారు, మీరు స్వామికి లెటర్ రాయండి, నేను ఇక్కడ ఉన్నాను అనేసి. ఏమంటే, నేను చెప్పుకోవచ్చు కదా స్వామితో నేను వచ్చినాను అని, బట్ సమ్ ఫీలింగ్ ఇన్ మీ దట్ స్వామి షుడ్ టాక్ టు మీ. ఆ ఫీలింగ్ ఒకటి చాలా ఉండేది. సరే, ఈ సమ్మర్ కోర్స్ అయిపోయింది, వన్ లాంగ్ సమ్మర్ కోర్స్. ఇంతాక ఒక స్టూడెంట్ సమ్మర్ కోర్స్ లో స్వామి చిన్న చిన్న ఫొటోస్ ఇచ్చినారు లాస్ట్ డే ఇంటర్వ్యూలో. దట్ ఈవెన్ ఐ కాట్ ఇచ్చేటప్పుడు చూసి ఇచ్చినారు, బట్ ఏం పలకలేదు, ఏం మాట్లాడలేదు. వెన్ ఐ వెంట్ హోమ్, హాలిడే సమ్మర్ కోర్స్ అయినాక జబల్పూర్ ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంటికి వెళ్తే నెక్స్ట్ డే ఒక స్టూడెంట్ ఆఫ్ ద బృందావన్ క్యాంపస్ అబ్బాయి వచ్చినాడు, జబల్పూర్ నుంచి ఒక అబ్బాయి. మేము ఇంట్లో బాబు అని పిలిచేవాళ్ళం, ఆ అబ్బాయి పేరు ప్రభాకర్ సంథింగ్, రైట్. సో అతను వచ్చినారు. వస్తే ఆ సమ్మర్ కోర్స్ బాగా జరిగింది కదా దీది అనేసి అంతా మాట్లాడు. తర్వాత మా ఫాదర్ చెప్తున్నారు, అంకుల్ అంకుల్ స్వామి మీ గురించి దీది గురించి మాట్లాడు. ఏం మాట్లాడినారు స్వామి, నేను ఉన్నట్టే తెలీదు అని. ఇట్ సీమ్స్ అంటే ఆ త్రై బృందానికి ముందు పాత బిల్డింగ్ ఉండేది స్వామిది వైట్ ఫీల్డ్ లో. సో అక్కడ స్టూడెంట్స్, వైట్ ఫీల్డ్ కాలేజ్ స్టూడెంట్స్ ఎప్పుడంటే అప్పుడు స్వామి దగ్గర పోయేది, పైక్ రూమ్ పోయేది వచ్చేది, అవన్నీ జరిగేది. సో ఒకరోజు స్వామి కిందకు వచ్చేటప్పుడు ఈ అబ్బాయి కలుసుకున్నా, ఏమి నీ పేరేమి ఎక్కడి నుంచి వచ్చినావు అంటే జబల్పూర్ అని. ఓహో అని మా ఫాదర్ ప్రేర్ బ్రహ్మేశ్వర, వాలూర్ నుంచి అంటే అవును స్వామి, అతను మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ స్వామి అనేసి అన్నారు. వాళ్ళ కూతురు మా కాలేజ్ లో చదువుకొని ఇప్పుడు మా కాలేజ్ లో లెక్చరర్ గా ఉంది అనేసి అన్నా. అంటే అబ్బాయి అనుకుని, లేదు స్వామి తను స్వామి కాలేజ్ లో చదువులేదు స్వామి, అయితే ఇప్పుడు లెక్చరర్ గా ఉంది అని చెప్పిన. లేదు లేదు స్వామి అన్నారు, తను మన కాలేజ్ లో చదివి మన కాలేజ్ లోనే పనిచేస్తా ఉంది అని చెప్తే, ఈ అబ్బాయికి హీ వాజ్ షూర్ ఐ డిన్ స్టడీ ఇన్ స్వామీస్ కాలేజ్, హీ వాజ్ అ ఫస్ట్ స్టూడెంట్ టు కమ్ టు స్వామీస్ కాలేజ్ ఐ థింక్. లేదు స్వామి రాణిదీది అక్కడ చదువులేదు, అంతా జబల్పూర్ లో చదువుకుంది అనేసి. సెంట్రల్ ఆఫీసర్స్ లో బీఎస్సీ చేసినాను, ఎంఎస్సీ ఏమో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో అప్లైడ్ ఫిజిక్స్ లో చేసుకున్నాను. హీ వాజ్ 100% షూర్ ఐ డిన్ స్టడీ ఇన్ స్వామీస్ కాలేజ్. సరే థర్డ్ టైం రిపీట్ చేస్తున్నాడు, ఫోర్త్ టైం రిపీట్ చేసేసరికి స్వామి పదే పదే లేదు తను నా కాలేజ్ లో చదివి నా కాలేజ్ లో టీచేస్తా, ఇంకా హీ కాంట్ గో ఆన్ ఆర్గ్యూయింగ్ విత్ స్వామి, ఇంకా నోరు మూసుకొని. అప్పుడు స్వామి మా అమ్మ నంజమ్ గారి గురించి మాట్లాడి, హౌ వీ యూస్ టు కమ్ టు స్వామి ఎవ్రీ వెకేషన్ వీ యూస్ టు కమ్ ఓన్లీ టు పుట్టపర్తి అండ్ బాస్క్ ఇన్ స్వామీస్ గ్రేస్, అవన్నీ స్వామి ఆ అబ్బాయితో అంతా డిస్క్రైబ్ చేసి మా అమ్మ గురించి చెప్పి అంతా చేసి, అండ్ దెన్ హీ టుక్ హిస్ పార్థిమస్కర్ అండ్ కేమ్. ఇదంతా చెప్తా ఉంటే నాకనిపించింది, నేను అక్కడ స్వామి ముందర ఫిబ్రవరి నుంచి మే 30th వరకు ఉంటే నాకు ఒక్క మాట స్వామి నువ్వు వచ్చినావా అని నేను చెప్పలేదు అనేసి ఇంకా ఒక లాగ కండ్రలో అఫ్కోర్స్ మళ్ళీ జూలైలో ఐ హావ్ టు అపియర్ ఫర్ అ రెగ్యులర్ ఇంటర్వ్యూ డాక్టర్ భగవంతమింద్ అదంతా అయినప్పుడు ఇంకా అప్పుడు మన టీచర్స్ అందరికీ పిలిచి ఒకసారి స్టాఫ్ మీటింగ్ ఏదో ఉంటే మళ్ళీ నన్ను అందరు టీచర్స్ కి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, వీళ్ళు వీళ్ళ అమ్మమ్మ గురించి మా అమ్మ గురించి అట్లా అనేసి. బట్ ఇట్ టుక్ హౌ మెనీ డేస్, సో మెనీ మంత్స్. నా పాయింట్ ఇక్కడ ఏమంటే, మీరు అన్నారు కదా ప్రతి కాలేజ్ అట్లా అయిపోవాలా, ప్రతి కాలేజ్ లో స్వామి ఇది రావాలి. సో ఆ రోజుల్లోనే స్వామి హీ ప్రూవ్డ్ దట్ ఎనీ కాలేజ్, సో మచ్ సో నేను చెప్తాను మీకు ఆ కాలేజ్ లో ఒక అబద్ధం మాట్లాడితే టీసీ ఇచ్చి పంపించేసా. వి యూస్ టు హ్యావ్ వన్ వెరీ స్ట్రిక్ట్ ప్రొఫెసర్, ప్రిన్సిపల్ ఆఫీస్ పోయి టీసీని రికార్డ్ రాయకుండా ఉంటే నిజం చెప్పు, అబద్ధాలు మాత్రం చెప్పదు. అంత ప్రిన్సిపల్స్, సో వెరెవర్ స్వామీస్ ప్రిన్సిపల్స్ ఇస్ దేర్ దట్ ఈస్ స్వామీస్ కాలేజ్. సో యూ వెరీ రైట్లీ సెడ్ అన్ని కాలేజీలు అట్లా అయిపోయినాయంటే ఎంత ఆనందంగా ఉంటుంది. ప్రతి కాలేజ్ విల్ బి స్వామీస్ కాలేజ్, ఆల్ టీచర్స్ విల్ బి స్వామీస్ టీచర్స్.
4: చాలా బాగుందమ్మా, మీరు మొదలు పెట్టినప్పుడేమో స్వామి పక్కన కూర్చుంటేనే స్వామితో కలిసి ఉన్నట్టు కాదు, స్వామి చెప్పిన మాట వింటూ ఎక్కడున్నా స్వామితో కలిసి ఉన్నట్టే అని చెప్పారు. ఇప్పుడు స్వామి ప్రిన్సిపల్స్ ని ఫాలో అయ్యేది, ఏ కాలేజీ అయినా స్వామి కాలేజే, అవి ప్రాక్టీస్ చేసేవాళ్లు ప్రతి వాళ్ళు స్వామి దగ్గర చదువుకున్నవారే అని ఎంతో ఆనందంగా ఉంది వింటూ ఉంటే. నేను ఒక 10 నిమిషాల ముందరే అనుకుంటాను మీతో అన్నాను, స్వామి కాలేజ్ లో చదువుకునే అదృష్టం నాకు దొరకలేదు, స్వామి నాకు ఆ భాగ్యం ఇవ్వలేదని. కానీ ముగ్గురు గురువుల్ని నా ముందర కూర్చోబెట్టి ఒక గంట సేపట్లోనో మీరు నేను అక్కడ చదువుకుంటే ఎంత ఆనందం నాకు కలిగేదో అంత ఆనందాన్ని ఇచ్చారు, అలాగే మన శ్రోతలందరూ కూడా మీ మాటలు విని అంత ఆనందాన్ని అనుభవించారని నాకు గట్టి నమ్మకం.
1: ఈరోజు ఇంకో పాయింట్ చెప్పాలనుకుంటాను అన్నట్టే, ఇంతమంది స్టూడెంట్స్ మేము టీచర్స్ చూస్తా ఉంటే ఎంత సంతోషంగా ఉంది.
3: మీ ఆనందం మీరు కాసేపు మాతో మా స్టూడెంట్స్ మధ్య తిరిగితే
1: స్టోరీ టు టెల్ that how they are implementing Swami's ideas in their offices, in their teaching, in their family, household and all. Family. The two talks mein morning innaru chusnaru vallu entento pedda padalu padavallo vellintaru, but one thing that when they have Swami in their heart they are doing wonderful jobs. Entha baga work ante Swami they are taking it forward. That itself, thinker, our example contain came call. They are proofs, solid proofs. Our students are solid proofs that, you know, Swami's education system.
3: Educational mission, how it is. Our college and Chibayat coach in the students, it's matching.
1: It's wonderful matching. ఇంకోటి ఏమంటే ఈరోజు స్వామి శారీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కదా గీత ప్రభుల, ఇదంతా సమ్ యెల్లో శారీస్ అట్లా, వీళ్ళంతా ఏమి వీఆర్ కాలింగ్ ఇట్ ద గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్. సో ఈ రోజు అందరూ గోల్డ్ కలర్ శారీస్ యెల్లో కలర్ శారీస్ వేసుకోవాలా, డెకరేషన్ అంతా యెల్లోగా ఉంది, వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసిన శారీస్ యెల్లోగా ఉంది. సో నాకు వచ్చి ఈ ప్యాకెట్ ఇస్తే ఎదురుగా చీఫ్ గెస్ట్ షీ ఓపెన్డ్ ఆ బ్యాగ్, ఐ సా యెల్లో శారీ. ఈ యెల్లో శారీ చూస్తానే ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ గుర్తొచ్చేసింది. ఏమంటే ఆ రోజుల్లో స్వామి చేత్తో ఇచ్చేవాళ్ళు, స్వామి ఒక్కో టీచర్ కి దగ్గర వచ్చి, మేము లేచిపోయే పని లేదు స్వామి మా దగ్గర వచ్చి ఇచ్చేవాళ్ళు.
5: కలర్లు కూడా చూసేవాళ్ళు,
1: డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్.
5: గురుపూర్ణిమ
1: కలర్ గురించే కథ ఏమంటే, సమ్ టైమ్స్ ఇట్ విల్ బి ఆల్ యూనిఫామ్ సారీ, సమ్ టైమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. సో కొంతమంది టీచర్స్ కి ఒక కలర్ ఇస్తే స్వామి నాకు వేరే కలర్ కావాలంటే స్వామి సో లవింగ్లీ సో చేంజ్ చేసి ఇచ్చేవాళ్ళు. నాకేమంటే స్వామి ఏది ఇస్తే దట్ ఈస్ అన్ అక్సెప్టెన్స్, అదే ప్రసాదము. బట్ దట్ డే స్వామి కొన్ని బనారసీ చీరలు తీసుకుని వచ్చారు ప్రఫుల్ల. సో దాంట్లో డిఫరెంట్ కలర్స్, ఏమంటే ఆరెంజ్ కలర్, డార్క్ పింక్ కలర్, లైట్ పింక్ కలర్, లైట్ ఎల్లో, డార్క్ ఎల్లో, అంతా ఇట్లా బయటకు వస్తున్నప్పుడు స్వామి నాకు ఈ ఆరెంజ్ ఈ ఎల్లో మాత్రం ఇవ్వద్దాను స్వామి, చాలా బ్రైట్ గా ఉంది, నేను అంతవరకు ఆ బ్రైట్ ఎల్లో వేసుకునేదాన్ని కాదు. సో అట్లా మనసులో ఒకటి వచ్చింది, స్వామి వచ్చినారు ఇంకా ఇస్తా అన్నారు, కొంతమంది చేంజ్ చేసుకున్నారు. కరెక్ట్ గా నా దగ్గర వచ్చేసరికి ఒక మంచి బ్రైట్ ఎల్లో గోల్డెన్ ఎల్లో సారీ నాకు ఇచ్చినారు. సరే స్వామికి దండం పెట్టుకుని ఇది స్వామి ప్రసాదం, స్వామి ప్రార్థనమస్కారం తీసుకుని సంతోషపడ్డాను. ఆల్దో ఐ డిడ్ వాంట్ దట్ కలర్, స్వామి రెండు పాదాలు ముందుకేసి వెనక్కి వచ్చి ఇది మంచి కలర్ కట్టుకో అని చెప్తున్నారు. సో ఈ రోజు అంత డిస్ట్రిబ్యూషన్ ఎల్లో సారీస్ అయితా ఉంటే నాకు అదే మాట గుర్తొచ్చింది, స్వామి అందరికీ చెప్తాన్నారు ఇది ఒక శుభమైన కలర్, పసుపు కలర్ ఇది, అంత అదే మాట మంచి కలర్ కట్టుకోండి అనేసి పిల్లలందరికీ చెప్పాలని అనుకుంటా ఉన్నాను.
4: సో అమ్మా స్వామి ఎన్నోసార్లు అన్నారు నా స్టూడెంట్స్ అయినా ప్రాపర్టీ అని. మీరు చెప్తున్న ఈ మాటలన్నీ వింటూ ఉంటే స్వామి దగ్గర చదువుకుని బయటికి వెళ్లిన స్టూడెంట్స్ వాళ్ల జీవితాల్ని ఎలా గడుపుతున్నారు, అందరినీ వాళ్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఎలా ప్రభావితం చేస్తున్నారు అనేది చూస్తుంటే అలాగే స్వామి అంటారు మీ లైఫ్ నా మెసేజ్ కావాలి అన్నారు.
1: ఎగ్జాక్ట్లీ
4: వాళ్ళు ఆ వాక్యానికి తగినట్టు, స్వామి చెప్పిన మాటకి తగినట్టు ఉండడమే స్వామికి మనం ఇచ్చే గురుదక్షిణ ఏమో అనిపిస్తుంది. మీతో ఈరోజు మాట్లాడితే నాకు మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలనేది కూడా అర్థమవటం లేదు. ఒక్కొక్కసారి వి బికమ్ స్పీచ్ లెస్, స్వామిని చూసినప్పుడు ఎలా మనకి నోట్లోంచి మాట రాదో అలాంటి పరిస్థితిలో ఉన్నా ఈ రోజు నేను ఇంత ప్రేమను, స్వామి ప్రేమను మీ దగ్గర నుంచి అనుభవిస్తున్నాం ఇవాళ, అదొక్కటే చెప్పగలను నేను. ఇంత సమయాన్ని మన రేడియో సాయి శ్రోతలందరి కోసం మీరు ఈ రోజు ఇంత బిజీగా ఉండి కూడా వచ్చి ఇంత సమయాన్ని మాకు ఇచ్చినందుకు శ్రోతలందరి తరఫున, రేడియో సాయి వారి తరఫున మీకు మా ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్.
5: అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు
1: స్వామి. కృతజ్ఞతలు.

ఇంతవరకు మీరు అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాల్లో 5వ భాగం విన్నారు. ఈ కార్యక్రమంలో 6వ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings. Tomorrow is the third day of the three-day summer course in Bharatiya culture and spirituality on the theme Antar Jagran, Inner Awakening, Guiding Light in Life's Journey, conducted by the Sri Satya Sai Institute of Higher Learning. Tomorrow's evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 4:50, the evening proceedings of the summer course will commence with the invocatory Vedam, followed by a summary presentation of the third day's summer course proceedings by a student. We will then have the valedictory address for this year's summer course by Mr. J. Sai Deepak, Senior Advocate, Supreme Court of India. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swami Vari Divyanugra Asasalato, Shri Satya Sai Unnata Vidya Samstha, Antar Jagarana, Inner Awakening, Guiding Light in Life's Journey అనే అంశంపై నిర్వహిస్తున్న మూడు రోజుల భారతీయ సంస్కృతి మరియు ఆధ్యాత్మికతనందు వేసవ తరగతుల కార్యక్రమాల్లో రేపటి మూడవ రోజున సాయి కులవంత్ సభామండపంలో సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 4:50 వేసవి తరగతుల సాయంకాలం కార్యక్రమం వేదోచ్చారణతో ప్రారంభమై తదుపరి ఉన్నత విద్యా సంస్థకు చెందిన విద్యార్థిచే మూడో రోజు కార్యక్రమాల సారాంశం సమర్పించబడుతుంది. తదుపరి భారత సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ అయిన శ్రీ జే సాయి దీపక్ గారు వేసవి తరగతుల సమాపక ప్రసంగాన్ని ఇస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.
2: ఈ అంగవతికి ఒక్కొక్క ఆకారమునకు ఒక్కొక్క చిహ్నమును గుర్తింపజేస్తూ వచ్చింది. ఈశ్వరుడు అనగా అతనికి త్రిశూలధారి అని, ముక్కంటి అని అనేక విధములుగా కొన్ని గుర్తులు చెప్పించి ఈ యొక్క ముక్కంటి అయినటువంటి వాడు, త్రిశూలధారి అయినటువంటి వాడు, దమరకం చేపట్టినటువంటి వాడు ఈశ్వరుడు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఈశ్వరునికి కొన్ని గుర్తులు ఏర్పరిచి బోధిస్తూ వచ్చింది. అనగా శంకరచక్రధారి అయినటువంటి వాడు ఇప్పుడు అనేటువంటి యొక్క తత్వాన్ని కూడా నిరూపిస్తూ బోధిస్తూ వచ్చింది ఈ అంగవతి. సరస్వతి అనగా వీణావాణి, భగవతి, భారతి, పూర్ణేంది బింబానన, ఈమె సర్వశక్తిమయమైనటువంటి ఆమ హస్తమనందు వీణను ధరించి ఆ వీణానాదమే బ్రహ్మనాదంగా భావిస్తూ ఉందమని ప్రబోధిస్తూ వచ్చింది. గణపతి అనగా గజముఖమును ధరించి పెద్ద బొజ్జ చేత తాను అందరికీ ఆరాధ దైవంగా నిలుచుతూ వచ్చాడు. ఏ శుభకార్యములు చేయవలసి వచ్చినప్పటికీ, ఇష్టమైన కార్యములు చేయవచ్చినప్పటికీ మొట్టమొదట గణపతిని పూజించటం, తదుపరియే ఇతర దేవతలను ఆరాధించడం జరుగుతూ వచ్చింది. అన్ని రకములైనటువంటి నియమనిష్టలను మాత్రమే నియమింపజేసినటువంటిది ఇది అంగవతి. దానవతి, దానవతి అనేటువంటి యొక్క ఆమె యొక్క ప్రబోధలు

నివేదన. ఈ నవ విధ మార్గములు యందు దైవమును ఆరాధించి జీవితం సార్థకం గావించుకోమని ప్రబోధించేటువంటిదే నిదానవతి. సరస్వతి, అంగవతి, అన్యవతి, నిదానవతి ఈ నాలుగు దేవతల యొక్క స్వరూపమే ఈ యొక్క జగత్ స్వరూపము. దీనిని పురస్కరించుకుని ప్రకృతికి స్త్రీ అని పేరు పెడుతూ వచ్చాయి. మాతృభూమి అంటారు కానీ పితృభూమి అని చెప్పరు, మదర్ ల్యాండ్. ఈ మదర్కు ఇచ్చినటువంటి యొక్క ప్రాముఖ్యత ఇంత ఘనమైనటువంటిదిగా ఉంటుండాలి. ఇంతే కాదు, దైవాత్మ స్వరూపమైనటువంటి యొక్క విష్ణువు కాని ఈశ్వరుడికి కాని ఇంకే విధమైనటువంటి యొక్క రంగనికి కాని కృష్ణుడికి కాని అందరికి కూడాను స్త్రీ మొదలు పురుషుడు తరువాత. లక్ష్మీ నారాయణ, నారాయణ లక్ష్మి అని ఎవరు పిలువరు కదా. ఎక్కడే గాని పురుషులకు ముందు ప్రథమ స్థానం ఇవ్వలేదు, మొట్టమొదట స్త్రీకే ప్రధానమైనటువంటి స్థానం ఇచ్చారు. ఇంకా ఈశ్వరుని ఎందుకుడను పార్వతీ పరమేశ్వరుడు అంటారు, పరమేశ్వరు పార్వతి అని ఎవరు చెప్పరు. అదే విధంగానే రాధా కృష్ణ, రాధ అనగా ఎవరు, ఏదో ఒక పరమభక్తురాలు కాదు, రాధా

0: తిప్పి చదివినప్పుడు ధరా, ఇదే ప్రకృతి. ధరా మీన్స్ ప్రకృతి. ఈ లక్ష్మి, ఈ పార్వతి, ఈ రాధ వీరందరూ కూడాను స్త్రీ రూపం ధరించినటువంటి ప్రకృతి స్వరూపులే. కనుక స్త్రీ యొక్క ప్రధానత ఈనాటికైనా కూడాను భారతీయులు గుర్తించి స్త్రీలు కేవలము అబలలు కాదని సబలని అవసరము.
1: అండ్ దట్ ఫ్యాక్ట్ హ్యాస్ టు బి రికగ్నైజ్డ్.
0: ఏ గృహమైనా కూడాను అభివృద్ధికి రావాలన్నను, వృత్తిని పొందవలనన్నను, సాధించవలనన్నను స్త్రీయే ముఖ్య కారణము. కనుక ఇట్టి గృహమునకే కాక దేశమునకే కాక విశ్వమునకే ఒక ఆరాధన దేవత అయినటువంటిది స్త్రీ రూపము. ప్రాచీన కాలం నుండి ఈ భారతదేశమునందు ఇలాంటి పవిత్రమైనటువంటి ఆచారములు అలవరుచుకుంటూ వచ్చారు. ఈ గృహమునకు ఆమెకు గృహలక్ష్మి అని పేరు పెట్టారు. అనగా గృహమునందు ఎన్ని విచారములు, ఎన్ని కష్టములు, ఎన్ని బాధలు ఉండినప్పటికీ నవ్వుకుంటూ ఆనందంగా ఈ గృహం యొక్క కీర్తిని నిలబెట్టే నిమిత్తమై తన జీవితాన్ని త్యాగం చేసేటువంటి వారు స్త్రీలు. స్త్రీలయందు ఏడు విధములైనటువంటి శక్తులుంటున్నాయి. సత్యము, ప్రేమ, ధర్మము, త్యాగము, ధనము, అనుభూతి, ఆనందము. ఈ ఏడు శక్తులు కూడా కూడినటువంటిదే ఈ స్త్రీ. ఈ స్త్రీ వల్లనే గృహము కాని, వ్యక్తులు కాని, సంతానం కాని దేశవ్యాప్తి కావడానికి, సత్కీర్తిని తేవడానికి, ఆనందాన్ని అందించడానికి, శాంతి భద్రతను చేకూర్చడానికి ఈ స్త్రీలే మూల కారణం. కనుక భారతీయులు ఇల్లును చూచి ఇల్లాను చూడు. ఈ గృహము అనేటువంటిది స్త్రీలకు ఒక ప్రతిష్ట స్థానమైనటువంటి ఒక దేవాలయము. కనుకనే గృహలక్ష్మి అనేటువంటి టైటిల్ ఇచ్చింది. ఇంతే కాదు, పతికి ఏమైనా కొన్ని అవస్థలు, కష్టములు, నష్టములు, దుఃఖములు సంభవించినప్పుడు ఆ బాధల్లో అర్ధభాగము తాను పొంది అతనికి సరైనటువంటి ఒక సహాయం చేసి ప్రశ్నలు నిలబెట్టుకోవటం కోసమని ప్రాణములు కూడా త్యాగం చేసేటువంటి వారు స్త్రీలు. ఈ త్యాగమునకు పుట్టినిల్లు స్త్రీనే. కానీ పురుషుల ఎందు ఇట్టు త్యాగము లేదు. త్యాగం పురుషుల ఎందు ఉండినప్పటికి అది స్వార్థము, స్వప్రయోజనంతో కూడి ఉంటుంటాది. కానీ స్త్రీల ఎందు స్వార్థరహితమై ఉండినటువంటి ఈ త్యాగము, ప్రయోజనరహితమై ఉండేటువంటి ఈ త్యాగమునకు భారతీయులు ఎంతనో గర్వించవలసినటువంటిది, ఆదర్శంగా పొందవలసినటువంటిది. ఇలాంటి స్త్రీల వల్లనే భారతదేశం ఈనాటికి కూడాను ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరములు కలిగినప్పటికీ, ఎన్ని కష్టములు, ఎన్ని నష్టములు, ఎన్ని దుఃఖములు, ఎన్ని పరదేశీయుల యొక్క బాధలను కూడా సహించి దీన్ని కాపాడుతూ వచ్చింది. వీళ్లు ఏ విధంగా సాధిస్తూ వచ్చారు? మీరు ఒక సిపాయిలుగా జగత్తును ఆదర్శంగా చూపించారు. ఆయుధములు ఏమిటి? సత్యము. ఎలాంటి పరిస్థితులు ఏందో కూడాను స్త్రీలు అసత్యములకు ఏమాత్రం ముందు పోరు. ఏదో కొంతమంది తెలియనటువంటి వారు కొంత పొరపాటు జరగవచ్చును, కానీ భారతదేశమే కాక అన్ని దేశములు ఎందుకూడను ప్రతి స్త్రీ కూడాను సత్యాన్ని ప్రేమిస్తాది, సత్యాన్ని వరిస్తాది, సత్యాన్ని ఆరాధిస్తాది. ధర్మమును పోషించుతూ వచ్చినటువంటిది స్త్రీలే. గృహధర్మములు కాని, బ్రహ్మచర్య ధర్మములు కాని, వానప్రస్థ ధర్మములు కాని, సాన్యాస ధర్మం కాని, నాలుగు ధర్మములు కూడా పోషిస్తూ వచ్చినటువంటి వారు స్త్రీలే. కొనే వేదము కూడాను సత్యం వద, ధర్మం చర, ఈ రెండింటినీ కూడాను ప్రపంచానికి బోధిస్తూ వచ్చి ఆనాడు జనక మహారాజు తన సమావేశం లోపల తనకు ఎవరు ఈ యొక్క పట్టమును అందించాలి అనేటువంటి విచారణ సరిపినప్పుడు పండితుడైనటువంటి యాజ్ఞవర్కుడు ఉండినప్పటికీ గార్గి చేత నేత పట్టమును అందుకున్నాడు. ఆనాటి ప్రవరులు, ఆనాటి యోగులు, ఆనాటి మహర్షులు కూడాను స్త్రీలకు ఇన్ని విధమైనటువంటి గౌరవాన్ని అందిస్తూ వచ్చారు. స్వార్థ స్వప్రయోజనంతో కూడినటువంటి ఒక పురుషుడు ఈ స్త్రీల యొక్క విలువను క్రమక్రమేణా తగ్గించుతూ వచ్చారు. కేవలం పురుషుడే కాదు, కొంతమంది సన్యాసులు, మహనీయులు వీరు కూడాను ఈ విధమైనటువంటి యొక్క భావమును పురస్కరించుకుని స్త్రీలకు ఉన్నత స్థానం అందించలేకపోయారు. మతంగ మహర్షి భక్తురాలైనటువంటి యొక్క శబరిని తన ఆశ్రమంలో చేర్చుకోవడానికి అనేక మంది ఋషులు అడ్డు తిరిగారు. శబరి సద్గుణవంతురాలు,
1: శబరి
0: సదాచారవంతురాలు, సత్శీలవంతురాలు, అట్టి పవిత్రమైనటువంటి హృదయాన్ని గుర్తించినటువంటి మహర్షులు కాబట్టి మతంగుడు ఆమెకు అవకాశం ఇచ్చారు. గుర్తించుకోవడానికి కూడా ఒక ప్రాప్తి ఉండాలి. కానీ ఈ కలియుగ ప్రభావం చేత, ఈ యొక్క చదువు సంధ్యల చేత కేవలము స్త్రీలంటే ఒక ఆటబొమ్మలుగా వారు భావిస్తూ ఉన్నారు. కాదు కాదు, దేశమును ఉద్దరించేటువంటి వారు, ఆదర్శాన్ని అందించేటువంటి వారు, దేశం యొక్క మంగళకరమైనటువంటి యొక్క గుణగణములను ప్రకటించేటువంటి వారు ఈ సత్యాన్ని వారు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. గుర్తించినప్పటికీ వారు దానిని ఏమాత్రం కూడా లక్ష్యం చేయటం లేదు. ఇదే పురుషుల యొక్క అలక్ష్యము. కేవలం స్త్రీలను ఒక వంటవారిగా ఒక వంటింటి అధికారిగా భావించుకుని అనుభవించుకుని ఈ యొక్క సంతోషాన్ని అనుభవిస్తూ కేవలం స్త్రీల యొక్క శక్తి సామర్థ్యాన్ని మర్చిపోతూ వచ్చారు. ఉండడానికి మూల కారణమేమిటి? ఇల్లాలు ఆ పేరుకు తగినటువంటి సార్థకతను సాధించే నిమిత్తమై ఆ ఇంటిలో వంటలనంత వండుకుని పతులకు పిల్లలకు సరైనటువంటి ఆరోగ్య ఆనందమును అందించే నిమిత్తమై పవిత్రమైన ఆహారాన్ని ఆవిర్భవింపచేస్తూ వచ్చారు. నేడు నిన్న వచ్చినటువంటివి పద్మశ్రీ పద్మవిభూషణ టైటిల్స్. ఒక్క స్త్రీలకు మాత్రమే ఈ పవిత్రమైనటువంటి యొక్క బిరుదులంతా అందిస్తూ వచ్చారు. ఇల్లాలు, గృహలక్ష్మి, పత్ని, ధాంగి, ఈ టైటిల్స్ ఎవరికి వచ్చినాయి? కనుక వారు చేసేటువంటి యొక్క ఆచరణను, వారి భావములను, వారి త్యాగములను, వారి గుణగణములను కూడాను ఆదర్శం చేసుకుని వీరికి ఇన్ని టైటిల్స్ అందించుకున్నారు. కానీ ఈ కలి ప్రభావము చేత ఉద్యోగమును చేయ యువతులందరూ పోగా గృహకృత్యములు తీర్చు గురుణులేరి అని క్వశ్చన్ వేస్తూ వస్తున్నారు. ఆలు మొగలిరువురును ఆఫీసులకు పోగా ఇంటిని పోషించు యువతులేరి పరబాలురకు నేర్ప పాఠశాలలకేగా తమ బాలురకు నేర్పు తల్లులేరి తుకాల్ చేబట్టి పురుషుల వలె పోగా వంట ఇంటిని దుద్దు వనితలేరి కుచేత గలుగు ఇబ్బంది తీరిన కొరతలెంత ఉండుగాక. ఈ యొక్క కేవలము డబ్బు కొరత కోసం మనం పాటుపడుతున్నారే కానీ గృహం యొక్క పేరు ప్రతిష్టల కోసం ఎవరు పాటుపట్టలేదు. చదవాల్సిందే, చదువుకోవాలి, ఆ చదివిన చదువును ఆచరణలో పెట్టాలి, ఆచరణలో పెట్టినటువంటి దాన్ని ఇతరులకు అందించడానికి ప్రయత్నం చేయాలి. చదవకూడదని, వీళ్ళు అధికారులు కాకూడదని, వీరు ఆఫీసులకు పోకూడదని, ఈ విధమైనటువంటి ఒక నిబంధనలు కేవలం స్వార్థంతో నిర్మించినటువంటివి. ప్రాంతాన్ని పరిపాలించడానికి తగినటువంటి శాంతి భద్రతలు స్త్రీలందే ఎక్కువగా ఉంటున్నాయి. త్యాగభావంలే కాదు ప్రేమభావం కూడా వారిలో ఉట్టిపడుతుంటాయి. సందర్భాన్ని పురస్కరించుకుని కొంచెం క్రోధం రావచ్చును, అది తాత్కాలికమైనటువంటివే కానీ ఇది హృదయం నుంచి ఆవిర్భవించినటువంటివి కాదు. స్త్రీ పురుషులకు ముగ్గురికి కూడా ఇద్దరికి కూడాను తగినటువంటి గుణములు ఉంటున్నప్పటికీ కానీ స్త్రీలయందు ఉత్తమ గుణములు, ఆదర్శ గుణములు, ఆనంద గుణములు అధికంగా ఉంటున్నాయి. పావిత్రి పవిత్రమైన చరిత్రను మనం విచారణ చేసినప్పుడు గత జీవుడైనటువంటి పతిని బ్రతికించుకోవడానికి సర్వ విధములు కూడాను యమునితో కూడా యుద్దం చేసి ఆ యొక్క దీనిని సాధిస్తూ వచ్చి, కానీ పురుషులు ఎందు ఎవరైనా ఒక్కరైనా కూడాను గతించినటువంటి యొక్క పతిని, సతిని బ్రతికించుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వారు ఒక్క చరిత్ర కూడా ఇక్కడ కనిపించింది. సతి మరణించిన తక్షణమే రెండవ వివాహములకు ప్రయత్నం సిద్ధంగా ఉంటారు, కానీ సతులు ఆ విధంగా కాదు. ఈ ఆధునిక యుగము లోపల ఈ వికారమైనటువంటి భావం అభివృద్ది అయిపోయి వారికి విరుద్ధమైనటువంటి మార్గం నడచాలని ఉద్దేశంతో వారికి అన్ని ఇక్కట్టు కలిగిస్తూ ఉంటున్నారు. కనుక ఇట్టి పవిత్రమైన మన ప్రాచీన ధర్మమును, సంస్కృతిని నిలబెట్టే నిమిత్తమై ప్రతి నెల 19వ తేదీ స్త్రీల యొక్క దినంగా ఏర్పరుస్తూ వచ్చాము. కానీ కేవలం నియమించటమే కాదు, చాలా మంది స్త్రీలు దీన్ని అనుసరించి ఆనందించి దీన్ని తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు అందిస్తూ వచ్చారు. ఈ రంగంలో పాల్గొంటున్నారు. ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ది జరిగినప్పుడు భారతదేశం అనేటువంటిది అన్నిటికీ ఆదర్శవంతమైన దేశంగా రూపొందుతుంది. ఈ ధర్మము, ఈ సంస్కృతి, ఈ పవిత్రమైనటువంటి న్యాయము, ఈ పవిత్రమైన ఆదర్శము స్త్రీల వల్లనే ఇది అభివృద్ది కావాలి, కానీ పురుషుల చేత కావడానికి అవకాశం లేదు. ప్రాచీన సంస్కృతికి ఈ స్త్రీలే దానికి వారసులు. కారణమేమనగా ప్రాచీన కాలం నుండి కూడా ఈ స్త్రీలు అనేక రకమైనటువంటి దేశోద్ధారం కోసమని పాటుపడి కంకణం కట్టుకున్నారు. గీతారెడ్డి చెప్పింది, పద్మిని ఈలాంటి మహనీయులంతా కూడాను, మహాపతులన్నీ కూడాను ఎంతనో ఆదర్శాన్ని నిరూపించి ఝాన్సీ రాణి ఎంతటి ఘోరమైనటువంటి యొక్క యుద్దం చేసింది, ప్రాణమునైనా తీసుకుంది, కానీ ఈ అపకీర్తికి ఏమాత్రం గురి కాలేదు. కనుకనే వారిలో త్యాగమునకు గొప్ప స్థానం ఉంటున్నది. అదే బోధిస్తూ వచ్చింది, న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. ఆ త్యాగము లోపల అమృత బిందువులు ఈ స్త్రీలు. ఏదో ఈ యొక్క యుగ ప్రభావం చేత కొంతమంది అటు ఇటు ఉండవచ్చును, కానీ హృదయం మాత్రము త్యాగానికి స్థానమైనటువంటిది స్త్రీలు. గర్భాన్ని పురస్కరించుకుని, స్థానబలమును పురస్కరించుకుని కొంతవరకు మారవలసి వచ్చింది. ఎందుకంటే వారికి తగినటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహములు లేకపోతున్నాయి. ముందుకొచ్చి ఈ కార్యంలో మనం పాల్గొనాలనుకుంటే దానికి అనేక అడ్డులు తగులుతున్నాయి. సమాజం నందే కాదు, ఇంటిలోనే దాని అభ్యంతరాలు ప్రారంభమవుతుంది. ఇంకా ఆ స్త్రీలు ఏమి చేయగలరు? ఇంటి లోపల స్త్రీలకు తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు చేసి వారిని ముందంజ వేయించాలి. గృహములకు మాత్రమే కాదు, రాజ్యానికి ఆదర్శవంతమైనటువంటి యొక్క దీన్ని వారు చేకూర్చగలరు. ఏదో కొంతమంది అందులో కొంచెం సరైనటువంటి గుణము లేనటువంటి వారు ఉండవచ్చును, కానీ అవంత మనం లెక్క చేయకూడదు. ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు మంచి లోపలే ఒక చెడ్డ కూడా ఉంటుంటాడు. లేకుండా మంచి జరగడానికి వీలు కాదు. ఒక కమలా పండు ఉంటుండదంటే దానిలో లోపల తీయని రసం ఉండినప్పటికీ చేదు చర్మం ఉంటుంటాడు. తీసి పారవేయాలి, దృఢమైన రసాన్ని గ్రోలాలి. జీవిత వృక్షం నందు కూడాను ఈ విధమైన పవిత్రమైనటువంటి శాంతి అనేటువంటి ఫలములు ఉంటున్నాయి. ఆ యొక్క పీస్ను మనం అనుభవించాలంటే ఆ యొక్క ఫలము పైన ఉండేటువంటి చెడ్డను మనం తీసివేయాలి. దానికి మధ్యలో ఉండేటువంటి దుర్గుణములు అనేటువంటి విత్తనములు కూడా తీసి పారవేయాలి. అప్పుడే మధురమైన రసంను మనం ఆరగించడానికి వీలవుతుంది. కనుకనే వేదమునందు కూడాను రసోవై సహా, రసముతో కూడినటువంటి హృదయాలు మానవుల యొక్క హృదయాలు. త్యాగరసము, సత్యరసము, ధర్మరసము స్త్రీలందు అధికంగా ఉంటుండాలి. పవిత్రమైన గుణమును ఏ పురుషుడు ఉత్సాహ ప్రోత్సాహంతో అభివృద్ది గాంచునో ఆ పురుషుడు కూడాను తగినటువంటి యొక్క అభివృద్ధిని పొందుతాడు. ఆడవారు అంటే ఏమి పనికిరానటువంటి వారిగా భావిస్తున్నారు. మేము పురుషులము, పురుషుల శక్తి ఏమిటి, పురుష లక్షణం అని విర్రవీగుతున్నారు. ఎంతమంది స్త్రీలు ఉద్యోగం చేసేటువంటి వారు లేరు, వారు పురుషులు కాదా? ఎంతమంది ఉద్యోగం లేనటువంటి పురుషులు లేరు, ఎంతమంది ఉద్యోగం చేసేటువంటి స్త్రీలు లేరు. ఇప్పుడు న్యాయంగా చూస్తే, విచారణ చేస్తే పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ మంది ఉద్యోగం చేస్తున్నారు. ఇంకో నేను అక్కడ ఐటీఐ టెలిఫోన్ ఫ్యాక్టరీలు ఎంతమంది ఉంటున్నారు ఆడవారు అన్నాను. స్వామి 99% ఆడవారే అని అన్నాడు. మగవారిని తీసుకోలేదు అని ప్రశ్నించాను. కానీ స్వామి, మగవారు చేసేటువంటి పని లోపల పదింతలు ఆడవారు చేస్తుంటారు. ప్రవేశించినారంటే ఆడవాళ్ళకి అది ఒక దీక్ష. పూర్తి అయ్యేంతవరకు కూడా ఏమాత్రం కట్టుకోదలరు. ఆ కర్మ దీక్ష అనేటువంటి వాళ్ళు ఎందే ఉంటుండారు. కనుకనే ఆ వర్క్ వారికి తగినటువంటి శక్తి. కనుక పురుషులు ఉద్యోగం చేయాలి, స్త్రీలు వంటలు చేయాలి అనేటువంటిది ఏ శాస్త్రము చెప్పడం లేదు. ఒక్కొక్క సమయంలో పురుషులు కూడా కుక్కుగా ఉంటుంటారు. ఈ మేల్ కుక్స్ ఇప్పుడు ఎక్కువగా ఉంటున్నారు. కనుక కుక్కు ఒకరి హక్కు లేక ఉద్యోగం ఇంకొకరి హక్కు అని విభజించడానికి వీలు కాదు. పురస్కరించుకుని స్త్రీలు కూడా ఉద్యోగం చేయవచ్చును, పురుషులు కూడా ఉద్యోగం చేయొచ్చును, లేక స్త్రీలు కూడా వంట చేయొచ్చును, పురుషులు కూడా వంట చేయవచ్చు. అవేర్నెస్ ఇస్ లైఫ్. అవేర్నెస్ అనగా అన్ని విషయములు, అన్ని యొక్క పనులు కూడా తెలిసి ఉండాలి. ఈ పని వీరిదే, ఆ పని వారిదే అని నిర్ణయించే అధికారం ఎవరికి లేదు. కనుక అన్ని పనులు కూడా మనం నేర్చుకోవాల్సింది. ఆ ఉత్సాహ ప్రోత్సాహము ఒక స్త్రీల ఎందు మాత్రమే అధికంగా కనిపిస్తుంది. అవేర్నెస్ అంటే అండర్స్టాండ్ చేసుకోవటం అనుకుంటున్నారు. అండర్స్టాండ్ ఎంతవరకు చేసుకోవటము? ఏదో కొద్దిగా అండర్స్టాండ్ చేసుకుంటే అది అండర్స్టాండ్ కాదు. ఇది ఏమిటి అని అడిగినప్పుడు ఇది పీస్ ఆఫ్ క్లాత్ అంటారు. ఇది ఏమిటి అని మిచ్చి చెప్పినప్పుడు ఇది హ్యాండ్ కట్ చీఫ్ అంటారు. అనగా పరిపూర్ణమైనటువంటి అండర్స్టాండింగ్ నిజమైనటువంటి అవేర్నెస్. తెలుసుకున్న తర్వాత అది అవేర్నెస్ చెప్పడానికి అధికారమే లేదు. అన్ని నేర్చుకోవాలి. ఏ పని ఎప్పుడు ఏ వ్యక్తికి అవసరమో చెప్పడానికి వీల్లేదు. కనుక అందరికీ ఎందుకు ఈ యొక్క శ్రద్ధ ఉంటుండాలి. అబలని, వారి పనికిరాని వారని వారిని వెనుకంజ వేయటం మంచిది కాదు. వారికి కూడా ఒక ఉత్సాహ ప్రోత్సాహాలు అందించాలి. వారి ఎందుకు దివ్యశక్తులు ఎన్నో ఉంటున్నాయి, అజ్ఞాత శక్తులు ఎన్నో ఉంటున్నాయి, ఎవరికి కనిపించినటువంటి శక్తులు ఎన్నో ఉంటాయి. నిజంగా చూస్తే వారు అబలులు కాదు, ఆ బలులు. ఒక చిన్న ఉదాహరణ, కమాండర్ చీఫ్ అని ఉంటుంటాడు భారతదేశం యొక్క సిపాయిల కదలికి అని కమాండర్ చీఫ్. చీఫ్ వస్తున్నాడంటే సిపాయిలు అందరూ కూడా అదిరిపోతారు. కానీ ఇంటికి వచ్చిందంటే చూస్తే కమాండర్ చీఫ్ కూడా వడికిపోతాడు. భయం పురుషులు ఎందు ఈ దోషంలో ఉండటం చేతనే స్త్రీలకు చూచి భయపడుతున్నారు. ఒక హెడ్ మాస్టర్ ఉంటుంటాడు, ఒక ప్రిన్సిపల్ ఉంటుంటాడు కాలేజీకి. కానీ ఆ ప్రిన్సిపల్ వచ్చేటప్పటికి పిల్లలందరూ కూడా చాలా భయంగా వినయంగా ప్రకటిస్తారు. ఇంత భయపడేటువంటి ఒక ప్రిన్సిపల్ ఇంటికి వచ్చేటప్పటికి, ఎందుకంటే మీరు అర్ధగంట లేట్ గా వచ్చారనేటప్పటికి తాను భయపడిపోతాడు. ఈనాటి పురుషుల యొక్క నైత్యం అయిపోయింది, నేచర్ ఆఫ్ లైఫ్. కానీ అది వీరికి కూడా ఇంత బలహీనత ఉండకూడదు. పురుషులని పేరు పెట్టుకున్నందుకు వీరు ఎందుకు అట్టి బలములు ప్రకటించాలి? పురుష అనగా ఏమిటి? ఒక మగవారికి మాత్రమే పేరు పొందినటువంటిది కాదు. ఏమి చైతన్యములకే పురుషుడు అని, ఆత్మ అని పేరు. కనుక శార్థములు అంటారు. శార్థములు అనగా ఏమి? ధర్మ, అర్థ, కామ, మోక్షము. ఈ నాలుగింటి ఎందు అతనికి అధికారం ఉంటుండాలి. అది సరైన అర్థం కాదు. నాలుగు శక్తులను పొందడానికి స్త్రీలకు కూడా హక్కు ఉంటుండాలి. రామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మా రామో భవతి. పురుష అనేటువంటి దానికి కేవలం ఆకారాన్ని బట్టి, ఉపాధిని బట్టి పేరు పెట్టినటువంటిది కాదు.
1: పురుష ఈజ్ నాట్ లిమిటెడ్ టు ఎ మ్యాన్ అలోన్.
0: ఉపాధి అనేటువంటి పురములందు నక్షత్ర పర్యంతము సంచరించేటువంటి వాడే పురుషుడు. అది అందరి ఎందు ఉంటుండాలి. కాబట్టి ఈ భేదములకు వస్తే స్త్రీలు కూడా పురుషులే. ఈ పురుషత్వం అనేటువంటి చైతన్యం సర్వులు ఎందుకు కూడా ఉంటుండాలి. కానీ ఆ సత్యాన్ని గుర్తించినటువంటి స్త్రీలు దీన్ని అనుభవిస్తున్నారు. వారు ఫండమెంటల్ దీన్ని ఆధారం చేసుకున్నారు. పురుషులు కేవలం భౌతికమైన దేహాన్ని ఆధారం చేసుకుని షర్ట్ వేసుకుంటే చాలు పురుషుడు అనుకుంటున్నారు. స్త్రీలు కూడా ప్యాంట్ అండ్ షర్ట్ వేసుకుంటున్నారు. డ్రెస్ వేసుకున్నంత మాత్రం వాళ్ళు పురుషులు అవుతారా? కూడినటువంటి వాడే పురుషుడు. ఈ శక్తిని ఆదర్శవంతంగా నిరూపించేటువంటి వాడు స్త్రీలు. ఈ ఒక్కరు కూడా ధర్మాన్ని ఆచరించాలి. కర్తవ్యం ఏమిటో నీవు నిర్వర్తించాలి. నీ యొక్క బాధ్యత ఏమిటో నీవు తెలుసుకోవాలి. అది ఏ ధర్మ, ధర్మం అనగా ఏమి, ఇతర ధర్మము, నేను వానప్రస్థ ధర్మము అని ఆశ్రమ ధర్మాలు కాదు, ఇవి ఆత్మధర్మము. దీన్ని పురస్కరించుకునే భగవద్గీత యందు దేహము పరధర్మం, ఆత్మ స్వధర్మము. కనుకనే స్వధర్మం అనగా ఏమిటి, స్వధర్మము ఆత్మధర్మమే, స్వభావమే అనగా ఆత్మధర్మమే, స్వేచ్ఛ స్వ ఇచ్చనే స్వేచ్ఛ, స్వ ఆత్మేచ్ఛనే స్వేచ్ఛ. స్వ అనగా ఏమిటి, ఆత్మకే దీనికి బిరుదు. సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యము, ఈ స్వ అనేటువంటిది ఆత్మకు మాత్రమే చెందినటువంటి. కనుకనే స్వధర్మం అనగా ఆత్మధర్మమే స్వధర్మము, ధర్మమే పరధర్మము. కాబట్టి ఆనాటికి నుంచి ఆదర్శమైనటువంటిది ఆత్మతత్వమే. అలాంటి పద్ధతిలో ప్రాచీనులు అనుభవిస్తూ ఆదర్శాన్ని నిరూపిస్తూ దేశానికి అందిస్తూ వచ్చారు. అర్థం, అర్థమంటే ధనం అనుకుంటున్నారు వీళ్ళు. ధనాన్ని సంపాదించడం మగవారి యొక్క అది హక్కు అంటున్నారు. అర్థమంటే ఇది ధనం కాదు. ఏ ధనము, ధనము అది ఇద్దరికీ అధికారం ఉంటుండాలి. ధర్మంగా ఏమిటి, అద్వైత దర్శనం జ్ఞానం, ఏకాత్మ భావంతో కూడినటువంటి ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. ధర్మ అర్థ కామము, ఈ ప్రాపంచికమైనటువంటి లౌకికమైనటువంటి భౌతికమైనటువంటి పాత్రిక ప్రాకృతమైనటువంటి ఈ యొక్క వాంఛలను మనం పెట్టుకోవటం కాదు. మోక్షకామము, అందరికీ ఇది అధికారమైనటువంటిది. కాబట్టి మోక్షము అనేటువంటి దానిపైన మనము కామించాలి. మోక్షమే, మోక్షాన్ని ఆశించినటువంటి వాడికే ఇది ప్రాప్తిస్తుంది. క్షము ఈ మోక్షము, మోహక్షయమే మోక్షం, దేహాభిమానం వదలుపెట్టమే మోక్షము. అభిమానం ఉండినంత వరకు కూడా మోక్షం మనకు అత్యంత దూరమే. కనుకనే బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్, మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ. డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ, కాన్షియన్స్ అదే మోక్షము. ఇది పురుషార్థములు ఎందుండేటువంటి ప్రధానమైనటువంటి సూత్రములు. కనుక పురుషార్థం అనగా పురుషులకు మాత్రమే సంబంధించింది, స్త్రీలకు మాత్రం లేదని చెప్పడానికి వీలు కాదు. స్త్రీలకు పురుషులకు సర్వులకు కూడా ఈ యొక్క పురుషార్థములు అత్యవసరమైనటువంటి. ఇది ఉపాధి భేదములు పురస్కరించుకుని మనం చెప్పుకోవటం కాదు. స్వరూపమైనటువంటి అంతరార్థాలు సామాన్యమైనటువంటి స్త్రీలకు బోధించి వారి కూడా ఆదర్శవంతమైనటువంటి స్త్రీలుగా రూపొందింపజేయాలని ఇది 19వ తేదీ అనేటువంటిది స్త్రీల దినంగా నిర్ణయించాం. ఈ స్త్రీల వల్లనే ఇంకా పూర్వ భవిష్యత్తు లోపల ఒక ధర్మస్థాపన జరగడానికి అవకాశం ఉంటుండాలి. కేవలం ఇది స్త్రీలకు మాత్రమే హక్కు అని అనుకోకండి, ఇప్పుడు దీంట్లో హక్కు ఉంటుండాలి. ఇప్పుడు దానికి తేనేటువంటి ప్రోత్సాహ ఉత్సాహాలు ఇచ్చి మీరు కూడా అందులో పాల్గొన్నారంటే ఎంతో దేశము నిత్య కళ్యాణ పచ్చని తోరణంగా రూపొందుతుంది. మీరు దీనికి ప్రోత్సాహ ఉత్సాహం ఇవ్వకపోయినప్పటికీ వాళ్లకు అడ్డు తగలకుండా ఉండటం అదే గొప్ప ఉపకారంగా ఉంటుంది. కనుక మనం ఒక రాజకీయంనందు కానీ భౌతికమునందు కానీ ఇంకే విధమైన ఆర్థికమునందు కానీ మనం ఏమాత్రం భేదములు పెట్టుకోకూడదు. నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక రంగమునందు కూడాను భేదము లేనటువంటి యొక్క సద్వత్వాన్ని మనం పొందాలి. ఇది దైవం యొక్క నిర్ణయము. ఏమని చెప్పాడు, ఏ మానవుడైనా సరే వానికి నేను అధికారం ఇస్తున్నాను. ఏ విధమైన అధికారము, చేశామి మాచుచా, ఏ మానవుడైనా కానీ. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనం పర్యుపాసతే అన్నాడు. ఈ జనమే ఆ జనమే, ఏ జనమైనా సరే పర్యుపాసతే. పదములు ఎందే మనం అర్థాన్ని తీసుకోవచ్చు. జనాం పర్యుపాసతే ఏషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. అట్టి వాని యొక్క పరిస్థితులు నేను చూసుకుంటానన్నాడు. కేవలం నాకు మాత్రమే సంబంధించింది, నా కుటుంబానికి మాత్రమే సంబంధించింది అని అనుకున్నప్పుడు ఇది సామాన్యమైనటువంటి భక్తిగా ఉంటాయి. సమాజం బాగుండాలి అనేటువంటి రెండింటి భావం చేత ఆరాధన చేసేటువంటి వారికి మధ్యమ స్థానము అన్నారు. జీవులు ఒక్కటే, సమస్త ప్రాణులు ఒక్కటే అనేటువంటి ఏకత్వాన్ని గుర్తించి తెలుసుకునేటువంటి వాడే అనన్య భక్తులు ఉన్నారు. అనన్య భక్తి అంటే సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం అనేటువంటిది కాదు, అది కాదు అనన్య భక్తి. అనన్యమనగా ఇతర భేదములు లేకుండా అందరినీ సమత్వంగా భావించుకొని సూచించడం అనుభవించడమే ఇది అనన్య భక్తి. దైవత్వం ఉంటుండాలి. మానవుడు దైవ స్వరూపుడే. దేవుడు అంటే ఎక్కడో ఒక క్షేత్రంలో ఉన్నాడని కాదు, దేవుడు అంటే ఏదో ఒక ప్రదేశమునందు మాత్రమే ఉన్నాడని మనం అన్వేషణ చేయకూడదు. సర్వత్రా ఉండేటువంటి వాడే దేవుడు. ఇంత విశాలమైన దేవుణ్ణి మనం ఇంత చిన్న ఫోటోలో ఫ్రేమ్ కట్టుకుని పూజలో పెట్టుకుంటే ఎంత భగవంతునికి అవమానం చేసింది. ఒక భావాన్ని అభివృద్ధి పరచుకోవడానికి నీ ప్రేమను అతనికి చెప్పుకోవడానికి ఆ ఫోటోను పెట్టుకున్నావు, కానీ ఆ ఫోటో మాత్రమే కాదు భగవంతుడు, మాత్రమే కాదు భగవంతుడు, టెంట్ మాత్రమే కాదు భగవంతుడు, నిండినటువంటి వాడు భగవంతుడు. అండపిండ బ్రహ్మాండం అంతా కూడా నిండినటువంటి దైవత్వమే నిజమైనటువంటి దైవత్వం. కనుక దైవత్వం సర్వవ్యాపకత్వం. ఈ యొక్క సత్యాన్ని మనం గుర్తించినప్పుడు భూతములు కూడా భయవస్వరూపంగానే ఉపయోగిస్తుంది. కనుక సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చితే అన్నారు. ఎవరికి మనం నమస్కారం చేసినప్పటికీ కేశవునికే నమస్కారం చేసిన వారం అవుతారు. దానిని ఇంకొక రీతిలో మనం తీసుకున్నాం, సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చితే. ఎవరిని మనం దూషించినా కానీ తిరిగి మనం కేశవుని దూషించిన వారం అవుతాం. అల్పమైన సంకుచితమైన భావములు పెట్టుకోవటం చేతనే నాకు ఈ దేవుడే, ఇతరు మాత్రమే నా దేవుడు, నేను రాముణ్ణి ఇష్టపడతాను కృష్ణుని ఇష్టపడను, లేక నేను కృష్ణుని ఇష్టపడతాను రాముని ఇష్టపడను అని చెప్పేటువంటి వాడు ఎలాంటి వాడు, సంకుచిత హృదయుడు వాడు. భగవంతుడు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్, కాబట్టి ఒక్కొక్క నియమం నీకు ఇష్టంగా ఉండొచ్చును, మరొక నియమం నీవు ద్వేషించకూడదు. నామాలు కూడా నువ్వు భగవంతుని వేయి. చిన్న ఉదాహరణము, సహస్ర నామార్చన చేస్తున్నాము, ఈ విధంగా చేసినప్పుడు ఒక్కొక్క పుష్పం
1: తీసుకుంటాం
0: కానీ ఆ నారాయణ అంటే ఇంకొక నారాయణ పటం తీసుకుని వచ్చి, కేశవ అంటే కేశం పటం తెచ్చి మనం ఆ విధంగా పూజించడం లేదు. ఇన్ని నామములు కూడా నువ్వు ఒక్క రూపంలోనే మనం నిరూపిస్తూ ఏకం సత్ విప్రాబోధన్, ఈ నామములంతా కూడా విప్రు బోధించినటువంటి ఒక వివిధ నామములు, అన్నీ ఏ రూపములకు సంబంధించినటువంటివి. ఒక దేహం లోపల అనేక అంగములు ఏ విధంగా ఉంటున్నాయో, ఒక్క దైవములకు అనేక పేర్లంతా ఉంటున్నాయి. కానీ ఇన్ని పేర్లు ఉన్నప్పటికీ దైవం ఒక్కడే. కృష్ణానుకు, రామానుకు, అల్లానుకు, జీసస్ అనుకు, జొరాస్ట్రియమనుకు, గురుప్రభు అనుకు, ఏ విధంగా అనుకున్నా కానీ భగవంతుడు ఒక్కడే. కనుక ఈ పేర్లు వారి యొక్క అభిరుచిని పురస్కరించుకుని అభివృద్ధి అవుతూ వచ్చినాయి, కానీ భగవంతుల్లో ఎలాంటి భేదము లేదు. కనుక మనం
1: సంకల్పిస్తున్నాం
0: కానీ ఆ నారాయణ అంటే ఇంకో నారాయణ పటం తీసుకుని వచ్చి కేశవచ్చి మనం ఆ విధంగా పూజించడం లేదు. ఇన్ని నామములు కూడా ఒక్క రూపంలోనే మనం నిరూపిస్తూ వచ్చాం ఏకం. ఈ నామములంతా కూడా విప్రు బోధించినటువంటి ఒక వివిధ నామములు, అన్ని రూపములకు సంబంధించినటువంటి అనేక అంగములు ఏ విధంగా ఉంటున్నాయి.

భగవంతుని కొంతవరకు సంకుచితంగా నీవు అనుభవించినట్టు అవుతుంది. ఎవరైనా సరే, ఏ రూపమైనా సరే, ఇద్దరు ఎందు ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం సమత్వంగా తీసుకోవాలి. కనుక ఈ 19th అనేటువంటి దినమునందు ఈ విధమైనటువంటి ఏకత్వాన్ని ప్రచారం చేసి, ఇద్దరు ఎందు ఉండినటువంటి దైవత్వం ఒక్కటే అనేటువంటి యొక్క ఈ రిలిజన్ కూడాను భేదమును కూడాను పోగొట్టి, ఈ మతముల యొక్క భేదమును కూడాను దూరం గావించి, నా మతం ఒక్కటే, ఏమిటా మతము, మానవ మతము, నా యొక్క ఇది కులం ఒక్కటే, కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ, రిలిజన్ ఆఫ్ లవ్, ఇస్ ఆఫ్ ది హార్ట్. ఈ మూడింటిని మాత్రం మనం ఏకంగా తీసుకోవాలి. చెప్పాను పంచభూతములను చెప్పాను, అంగది సరస్వతి, సరస్వతి అంగవతి, ఈ అంగవతి లోపల పంచభూతములు చెప్పారు. ఈ పంచభూతములము ఏ యొక్క దేనికి విరుద్ధంగా పోయేటువంటి కాదు. పంచభూతము కులము ఏ కాస్తు లేదు. ఆకాశమునికి ఏ కులము, గగనమునికి ఏ కులము, గంగకి ఏ కులము, ఏ కులము లేదు. కనుక భూమికి ఏ కులము, నీటికి ఏ కులము, కులము లేదు. పంచభూతములకే కులమతములు లేనప్పుడు మనం ఎందుకు ఈ కులమతములతో పోరాడాలి? అందరిది ఒకే మతమే మానవ మతము. మనం ఆదర్శవంతమైనటువంటి అనుగ్రహాన్ని తగినటువంటి రీతిగా మనం అందించాలి. ఈనాడు కమ్యూనిటీ అనేటువంటిది అధికంగా మనం పట్టుకుంటున్నాం. పరిపూర్ణమైన ఆత్మతత్వం కలిగినటువంటి వాడికి యూనిటీ అవసరము, డివినిటీ అవసరము. కానీ ఈనాడు ప్యూరిటీ, యూనిటీ, డివినిటీని మర్చిపోయినారు. కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ, ఈ రెండింటిని చేతిలో పట్టుకుని జీవితం చేస్తారు. ఈ ఎనిమిటీ కమ్యూనిటీ అనేటువంటి ఉన్నప్పుడు అన్ని విధాల అపజయమే పొందుతాం. ఏ కుల మతములు లేవు, లేవు. తాను దైవమే, వారికైనా దైవమే, ఏ కాలం నుండైనా దైవమే. ప్రాచీన కాలం ఇట్టి భేదములు ఏమాత్రం కనిపించలేదు. పూర్ణ హృదయులైపోయి భారతీయ సంస్కృతిని ఆశ్రయించి ఆనందంగా అనుభవిస్తూ వచ్చేటువంటి వారు. సంస్కరింపజేసినటువంటిదే సంస్కృతి. కనుక ఎట్టి భేదములకు అవకాశం ఇవ్వకుండా, కులమతములకు అవకాశం ఇవ్వకుండా, పురుషులు అనేటువంటి భేదం లేకుండా ఒక్కటే అనేటువంటి ఏకత్వానికి రావాలి. ఒకే దైవం. ఈ దైవత్వాన్ని మాత్రం సర్వులకు అధికంగా, సర్వులకు సమత్వంగా మనం పంచుకోవాలి. భజన బినా సుఖ శాంతి.

ఇంతవరకు మీరు 1998 సంవత్సరంలో భగవాన్ బాబా వారి వేసవి విడిది అయిన కొడైకెనాల్లో ఏప్రిల్ 19వ తేదీన స్వామి ప్రసారించిన దివ్యోపన్యాసం విన్నారు.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧ ನುಂಡಿ ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: ఈనాటి మానవుడు పాపఫలము నాకు వద్దంటున్నాడే గాని పాపకార్యము చేస్తున్నాడు. పాపకార్యం యొక్క ఫలితము వద్దు అనేవాడు పాపకార్యము ఎందుకు చేయాలి? నీ పాపకార్యము చేతనే నీకు పాపఫలము వస్తున్నది. పుణ్యఫలము కావాలని ఆశిస్తున్నావు, కాని పుణ్యకర్మలు చేయటానికి ముందంజ వేయటం లేదు. ఎందుకు? కావాలని కోరేది ఒకటి, దానికి విరుద్ధముగా కర్మలు ఆచరించటము. నీ ఆశలు పురస్కరించుకునే నీ కర్మలు ఉంటుండాలి. పాపఫలము నీవు వద్దనకూడదు. నేను పాపము చేశాను, తప్పక ఫలితము రావలసిందే అనుకోవాలి. తెలిసి ముట్టినా తెలియక ముట్టినా అగ్ని కాలుస్తుందే గాని తెలియక ముట్టాడని అగ్ని చల్లబడదు. నీవు ఇష్టపడినా ఇష్టపడకుండా పోయినా నీ కర్మఫలము అనుభవించే తీరాలి. ఇది వ్యావహారిక సత్యము, కాని పారమార్థిక సత్యము అలాంటిది కాదు. అగ్ని ఉండినప్పటికీ నీవు దానిని ముట్టినప్పటికీ అది నిన్ను కాల్చకుండా ఉంటుంది. ఏ విధంగా? కేవలము దైవానుగ్రహము చేతనే. దానివల్ల ముందుగానే అగ్ని ఉంది అనే జ్ఞానము నీకు అందిస్తుంది.

0: శ్రీ సాయిరాం శ్రోతులందరికీ పునఃస్వాగతం. 24 గంటల తెలుగు ప్రసారాల దశమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై 25వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు ఆధ్యాత్మిక వనిలో అష్టపుష్పాలు శీర్షికన ప్రసారమవుతున్న ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలలో 5వ పుష్పమైన శాంతిపై సాయం సంధ్యా కార్యక్రమాలకు మీ అందరికీ సాదర స్వాగతం పలుకుతున్నది మీ హాసిని. స్వామి ఇలా చెప్తారు, శాంతి బయటెక్కడో లేదు, నీలోనే ఉంది. శాంతి కోసం బయటి ప్రపంచంలో వెతకడం పిచ్చి, అంతఃకరణలోనూ ఆనందమయమైన స్మరణలోనూ లభిస్తుంది. ఆశలున్నంత వరకు అశాంతి దుఃఖము తప్పదు. ఇక నేటి సాయం సంధ్యా కార్యక్రమాలను చక్కని చిన్న కథతో మొదలు పెడతాం. కథ పేరు ఉత్తమ గుణం. సమర్పిస్తున్న వారు సాయి సాహితి, మేడ్చల్ జిల్లా.
1: అందరికీ సాయిరాం, నా పేరు సాహితి. ఈరోజు నేను ఉత్తమ గుణము అనే కథను చెప్పబోతున్నాను. తమిళ సాహిత్యంలో ప్రసిద్ధ కవి అయిన తిరువల్లువర్ మహాజ్ఞాని. తిరువల్లువర్ రచనలు పండితులను, సామాన్యులను కూడా ఎంతో ఆకర్షించాయి. తిరువల్లువర్ ఆధ్యాత్మిక చింతన, నైతిక ప్రవర్తన కల సాధకుడు, బోధకుడు. వృత్తిరీత్యా తిరువల్లువర్ బట్టలు నేసేవాడు. ఒకసారి తిరువల్లువర్ ఒక చీరను నేసి దాన్ని అమ్మడానికి బజార్కు వెళ్లాడు. ఆ ఊరిలో ఒక ధనవంతుని కుమారుడు చాలా గర్వి, అహంకారి, ఆకతాయి. పెద్దలను అపహాస్యం చేసి అవమానపరిచి ఆనందించడం అతనికి ఒక వినోదం. ఆ ధనవంతుని కుమారుడు తిరువల్లువర్ వద్దకు చీర కొనడానికి వచ్చినట్లు వచ్చాడు. నిజానికి అతనికి ఆ ఉద్దేశం లేదు. తిరువల్లువర్ పేరు ప్రఖ్యాతలు విని అతనిని అవమానించాలని సంకల్పించుకున్నాడు. వారిరువురికి సంభాషణ ఇలా సాగింది. అయ్యా, ఈ చీర వెల ఎంత అని అడిగాడు శ్రీమంతుని కుమారుడు. బాబు, ఈ చీర వెల 200 రూపాయలు అన్నాడు శాంతంగా తిరువల్లువర్. ఆ యువకుడు ఆ చీరను చేతిలోనికి తీసుకుని సగానికి చింపి సగం చీర చూపిస్తూ, ఇప్పుడు దీని విల ఎంత అని కొంటెగా ప్రశ్నించాడు. జరిగిన దానికి తిరువల్లువర్ ఏమాత్రం చలించలేదు. దీనిని సగానికి సగం చింపివేశావు కాబట్టి సగం చీర ఖరీదు 100 రూపాయలు అన్నాడు తిరువల్లువర్. అంతటితో అంగక ఆ ఆకతాయి చీరను 4 ముక్కలుగా చింపివేశాడు. ఇప్పుడు దీని విల ఎంత అని దుడుకుగా అడిగాడు. 50 రూపాయలు అని తన సహజ ధోరణిలో శాంతంగా పలికాడు తిరువల్లువర్. సరికొత్త చీరను 3 ముక్కలుగా చేసి చేతలతో మాటలతో అవమానపరిచిన తిరువల్లువర్ కోపం రానందుకు ఆ యువకునికి ఎంతో ఆశ్చర్యం వేసింది. తిరువల్లువర్ గొప్ప జ్ఞాని అని గ్రహించి తిరువల్లువర్ కు నమస్కరించి, అయ్యా, నేను మీరు కష్టపడి నేసిన చీరను 3 ముక్కలుగా చింపివేశాను కదా, మీకు కోపం రాలేదా అని అడిగాడు. దానికి తిరువల్లువర్ ఎంతో సహనంతో, చూడు బాబు, నువ్వు చింపిన చీర ఖరీదు 200 రూపాయలు. 200 రూపాయల కన్నా మనశ్శాంతి నాకు చాలా ముఖ్యం. నేను కోపంతో నా ప్రశాంతతను కోల్పోలేను, ఎందుకంటే అది వెలకట్టలేనిది అని సమాధానమిచ్చాడు. సమశత్రేచ మిత్రోచ తథా మానావమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగా విభజిత అను గీతాచార్యుని వాక్యమును ఆచరించి ఆదర్శాన్ని అందించిన మహనీయుడు తిరువల్లువర్. సాయిరాం.
0: ఉత్తమ గుణం చిన్న కథ విన్నారు. వినిపించిన వారు సాయి సాహితి, మేడ్చల్ జిల్లా. బుద్ధి నిలకడ లేని మనుజుడు పొందజాలడు శాంతి సుఖములు, విషయ సుఖముల వెంట పరుగుడు వెర్రి జీవికి ఎచట శాంతి, కన్ను విప్పి చూడరోరన్న. ఇప్పుడు ప్రసారం చేయబోతున్న కార్యక్రమంలో స్వామి పద్యాలు మరికొన్ని వినవచ్చు. కృష్ణదేవరాయల ఆస్థానంలో శాంతి సందేశం స్వామి పద్యాలతో కూర్చిన కార్యక్రమాన్ని అందించడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శ్రీ సత్యసాయి బాల వికాస్ విద్యార్థులు వస్తున్నారు.
2: అది స్వర్గలోకములో శ్రీకృష్ణదేవరాయలు సభామండపం. అష్టదిగ్గజాలు తమ ఆసనాలలో ఆసీనులై రాయలవారి రాకకై ఎదురు చూస్తున్నారు. అంతలో వందిమాగతులు,
3: విజయనగర మహాసామ్రాజ్య సార్వభౌమ బహుపరాక్ బహుపరాక్, సాహితీ సమరాంగణ సార్వభౌమ బహుపరాక్ బహుపరాక్, ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ బహుపరాక్ బహుపరాక్, మూరరాయ రగండ శ్రీకృష్ణదేవరాయ బహుపరాక్ బహుపరాక్.

0: సర్వులకు జయము జయము. అష్టదిగ్గజములారా, ముందు మీ ఆసనములను అలంకరించండి. మీ భూలోక యానము ఎటువంటి అవాంతరములు లేకుండా దిగ్విజయముగా జరిగినదా?
1: జరిగినది ప్రభు.
0: చాలా సంతోషము. మరి మీ యాత్రా విశేషములు తెలియజేయండి. పెద్దనగారు, మీరు ప్రారంభించండి.
2: చిత్తం ప్రభు. నా యాత్రలో నేను పులకించిన విషయమేమిటంటే, తాము నుడివిన దేశ భాషలందు తెలుగు లెస్స అన్న అమృతవాక్కులను విద్యావంతులు ఎల్లప్పుడూ తలుచుకుంటూ ఉపన్యాసాలలో కూడా చెబుతూ ఉండటం పట్ల ముగ్ధుడనయ్యాను.
3: ఆ ఒక్క విషయం ఏమిటి పెద్దన్నగారు? రాయలు వారు కళల పట్ల మక్కువతో హంపి విజయనగరాలలో నిర్మించిన కళా ప్రాంగణాల గురించి పాటలు కట్టి అద్భుతంగా పాడుకుంటుంటే ఆనందంతో పరవశించిపోయాను.
4: అయ్యలరాజు రామభద్ర కవివర్య ఒక పాటల గురించి చెబుతారేమండి. రాయల వారి జీవిత చరిత్రను బహుమనోహరంగా చలన చిత్రంగా తీశారు. మనందరి పాత్రలు కూడా చక్కగా తీర్చిదిద్దారు.
5: వికట కవివర్య, చలన చిత్రమునైతే నేను చూడలేదు గాని భువన విజయమును యథాతథంగా సామాజిక సమస్యలతో ముడిపెట్టి ప్రదర్శించటం చూసి తీరవలసిందే.
6: భూతటి మహాశయ, తిరుపతిలో కలియుగ ప్రత్యక్ష దేవమైన వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి చేసిన రాయల వారి అద్భుత సేవలకు గుర్తుగా చిన్నాదేవి తిరుమల దేవి సమేత రాయల వారి కంచ విగ్రహాలను ఆలయ ప్రాంగణంలో పెట్టడం రాయల వారికి ఇచ్చిన అరుదైన గౌరవం కదండి.
7: అభినందనలు నందితిమ్మన గారు, చాలా గొప్ప విషయాన్ని గుర్తు చేశారు.
0: పింగళి సూరన గారు, అడ్డు వస్తున్నందుకు మన్నించాలి.
7: ఎంత మాట ప్రభు, నా వల్ల ఏమన్నా?
0: అటువంటిదేమీ లేదు. మిమ్మలనందరినీ భూలోకానికి పంపినది 500 సంవత్సరముల క్రితం నాటి నా పరిపాలన గురించి ఇప్పటి ప్రజలు ఏమనుకుంటున్నారో గమనించి రమ్మని కాదు కదా. 500 సంవత్సరాలలో ప్రజల జీవన విధానంలో ఎటువంటి మార్పు వచ్చిందో, మానవతా విలువలకు వారు ఎంత ప్రాధాన్యమిస్తున్నారో తెలుసుకురమ్మని కదా పంపినది.
7: చిత్తం ప్రభు, మా యాత్రకు ముందే మీరు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. కాని 500 సంవత్సరాలు గడిచినా తమ పరిపాలనా వైభవం నిన్నా మొన్న జరిగినట్టు చెప్పుకోవటం విని మంత్రముగ్ధులమైనాం. అందువలన ఆ విషయాలను చెప్పుచున్నాం.
0: పింగళివారు, మీ వివరణ మీ కవులందరి భావాలను వెల్లడి చేస్తున్నది. భట్టుమూర్తిగారు, మీరు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు?
8: అవును ప్రభు, ఇది పింగళి సూరన గారి భావాలకు పొడిగింపు మాత్రమే. ఒక్క విషయాన్ని తెలియజేస్తాను, తాము అనుమతిస్తే.
0: అనుమతిస్తున్నాను, వివరించండి.
8: ప్రభు, తాము కవులు సమాజాన్ని అన్ని కోణాలలో పరిశీలించి ఒక అభిప్రాయానికి రావాలి గాని పైపై మెరుగులు చూసి నిర్ణయించకూడదు అంటారు కదా. మంచి పరిపాలన చేసిన వారి పేరు ప్రఖ్యాతులు ముందు తరాలకు స్ఫూర్తినిచ్చేవిగా ఉండాలన్న దానికి తమ పాలన చక్కని నిదర్శనగా నిలుస్తున్నప్పుడు ప్రస్తావించకుండా ఎలా ఉండగలం ప్రభు?
6: చక్కగా వివరించారు భట్టుమూర్తి గారు, మన అభిప్రాయాలకు అర్థం పడుతుంది. రాయలవారి పేరిట ఒక విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించటం.
0: మాదన్న గారి మల్లయ్య గారు, కవులందరూ నాపై అభిమానంతో అనేక విషయాలను చక్కగా వివరించారు. ఇంతటితో ఆ అభినందన కార్యక్రమం వంటి దాన్ని ముగించి ప్రస్తుతం ప్రజల జీవన విధానం, వారు పొందుతున్న సుఖ సంతోషాల గురించి తెలియజేయండి. అల్లసాని పెద్దన గారు, తాము గమనించిన విశేషాలను తెలియజేయండి.
2: చాలా సంతోషం ప్రభు, దేశం ప్రతి విషయంలోనూ పూర్తిగా మారిపోయింది. మీ పరిపాలనా సమయంలో ఉన్న గ్రామాలు ఇప్పుడు పట్టణాలుగాను, అప్పటి పట్టణాలు ఇప్పుడు నగరాలుగాను మహానగరాలుగాను వెలుగొందుతున్నవి ప్రభు.
0: 500 సంవత్సరాలు తక్కువ సమయం కాదు కదా. ఈ విధంగా అభివృద్ధి చెందడం సహజమే కదా కవీశ్వర.
2: అవును ప్రభు, కాని రాచరికపు పరిపాలనను పూర్తిగా ఎత్తివేశారు.
0: రాచరికపు పరిపాలనను పూర్తిగా ఎత్తివేశారా? మరి పాలన?
2: ప్రజలే పాలకులు ప్రభు.
0: ఓ, ప్రజలే పాలకులు, భేష్. మరి అందరూ అందలమెక్కితే మోసే బోయిలెవరు?
2: ప్రజలు స్వయంగా పరిపాలన చేయరు ప్రభు.
0: మరి
2: వారికి ఓటు అనే ఒక హక్కును కలిగించారు. దాని ద్వారా వారు పాలకులను ఎన్నుకుంటారు.
0: పోనీలేండి కవివర్య, ఆ వివరాలతో మనకు పనేమున్నది? ప్రజలు సుఖ సంతోషాలతో విరాజిల్లుచున్నారు కదా.
2: ప్రభు, ఆ విషయాన్ని ప్రస్తావించే ముందు మన భారతదేశపు పూర్వపు గొప్పదనాన్ని గురించి ఒక పద్యం ద్వారా తెలియజేస్తాను.
0: చాలా ఆనందం, తెలియజేయండి.
2: భరతదేశమో వేదాల పట్టుగొమ్మ, యజ్ఞయాగాది క్రతువుల కాటపట్టు.

0: కాని ప్రభు వేదాలు ఈనాడు వాదాల పాలాయే. శాస్త్రములన్నచు చెప్పబడియే బహు పురాణంబులు ప్రాతవైపోయెను, శతకంబులన్నీ జిడ్డుబడియే. ప్రభు ఈ నోటితో ఆ అశుభాలను పలకలేను.
1: తాము కాస్త విశ్రాంతి తీసుకోండి పెద్దన్న గారు, నేను చెబుతాను ప్రభు. గ్రంథరాజములు గంగపాలైపోయెను, చెల్లరేనీతులు చెడుగుబట్టి, గురురాజులందరూ బరువు భారం బైరి, పెద్దలందరు వట్టి మొద్దులైరి, పెద్దలందరు వట్టి మొద్దులైరి.
2: అయ్యలరాజు రామభద్ర కవివర్య యువతరానికి చక్కని బోధ చేసి మంచి మార్గంలో పెట్టవలసిన గురువులు ఆ విధంగా మారడం చాలా బాధాకరంగా ఉంది. సర్వ సద్గుణములు చక్కగా లేకున్న వారు గురులు కారు వాస్తవమున, సవినయుడు కాక సచ్చాత్రుడెట్లగును?
3: లెస్సపలికిత్రి ప్రభు, ప్రస్తుత పరిస్థితులు తదనుగుణంగా లేవు ప్రభు.
2: దూర్జటి మహాశయ, మీ మనసులోని మాటను కాస్త వివరంగా చెప్పండి.
3: చిత్తం ప్రభు, సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు, శూరుడై రణమున పోరవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు, హేమభూదానముల్ ఇయవచ్చు. గగనంపు చుక్కలు గనియింపగావచ్చు, జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలనన్ని నేర్వగావచ్చు, చంద్రమండల యాత్ర సలుపవచ్చు. కాని దేహేంద్రియాదుల కట్టిపెట్టి మనసు నిల్పియునంతర్ముఖము చేసి, అనవరత నిశ్చలంబైన ఆత్ములగుచు నిలువగా లేరు మానవుల్ నియతితోడా. నిలువగా లేరు మానవుల్ నియతితోడా.
2: ఆహాహాహా, విద్య యొక్క పరమార్థమును ఎంత సుదీర్ఘంగా ఎంత విపులంగా వివరించారు దూర్జటి మహాశయ. విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్పు సంకుచిత భావముల నెల్ల సమయజేసి, ఐహిక సహజీవనాదిక మెల్లగూర్చి సమత నేర్పుటయే కాదే సరస విద్య. ఆ విద్యా విధానాన్నే కదా మా పాలనలో అమలుపరిచాము. ఏమి రామకృష్ణ కవి, భూలోకంలో జరుగుచున్న ప్రస్తుత విద్యా విధానంపై చర్చ అత్యంత రసవత్తరంగా జరుగుతుంటే మీరు మౌనం వహించి అన్యమనస్కులై ఉన్నారు, అదేలా?
4: అన్యమనస్కంగా కాదు ప్రభు, ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో భాగంగానే నా మనసు మరో కోణంలోంచి ఆలోచిస్తున్నది.
2: ఆలోచనల దగ్గరే ఆగిపోతే ఎలా? మీరు చర్చలో పాల్గొని మీరు ఆలోచిస్తున్న కోణాన్ని మాకు కూడా విశదపరచాలి కదా.
4: తప్పకుండా ప్రభు, దేశంలో విద్యావంతుల సంఖ్య బాగా పెరిగింది ప్రభు.
2: సంతోషమైన విషయమే కదా.
4: మరో సంతోషమైన విషయం ఏమిటంటే ప్రభు, స్త్రీలు పురుషులతో సమానంగాను ఒక్కొక్కప్పుడు పురుషులను మించి చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ బాగా సంపాదిస్తున్నారు. రాజకీయాలలోనూ ఇతర రంగాలలోనూ బాగా రాణిస్తున్నారు.
2: అందుకనేగా మన పెద్దలు ముదితల్ నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పించినాన్ అన్నారు.
4: అంతవరకు బాగానే ఉన్నది ప్రభు, అక్కడి నుండే మొదలగుచున్నది అసలు సమస్య.
2: సమస్య ఏమిటి రామలింగ కవి?
4: నేను గొప్ప అంటే నువ్వు గొప్ప అనే పొట్లాటలు కొట్లాటలు, అవగాహన లోపం మితిమీరిపోవుచున్నది.
2: ఎంత శోచనీయము, వివాహ బంధంలో అవగాహన లోపమా?
4: అవును ప్రభు, బోధించుచున్న విద్య ఆ రీతిగా ఉన్నది. పుట్టకూటిని చేకూర్చునట్టి విద్య నీతి ధార్మిక దృష్టిని నేర్పగలదా? సహజ నైతిక గుణమునే చంపివేయు.
5: లెస్స పలికితివి రామకృష్ణ కవి, పేలాల పైన పేరాస విడవలేక బోనులో ఎలుకలు చిక్కిపోయినట్లు తుచ్చ విషయాసక్తి తూలినరుడు వద్దన్న బ్రహ్మానంద పదవి వదులు.
2: నంది తిమ్మనార్య, ఏమి తమ భావము?
5: మనవి చేస్తాను ప్రభు, నా సాటి కవులు ఇప్పటి వరకు చెప్పిన విషయములలో కనిపిస్తున్న విషయమేమిటంటే, ప్రస్తుత సమాజమంతా వెంట వెంటనే లభించే ఫలితాల గురించి ముందు వెనుకలు ఆలోచించకుండా తాపత్రయపడుచున్నారని తెలియవస్తున్నది కదా ప్రభు. దానినే పై పద్యంలో వెల్లడి చేశాను.
6: నందితిమ్మన గారు, ప్రజల్లో కనిపిస్తున్న ద్వంద్వ వైఖరిని కూడా చెప్పవలసింది.
2: పింగళి సూరన గారు, ఆ విషయము మేము బాగా ఆకర్షించినట్లున్నది. ఆ విషయము మీరే చెప్పవచ్చుగా కవీంద్ర.
6: తమ ఆజ్ఞ ప్రభు. ఇప్పుడు ప్రపంచంలో దాదాపుగా అన్ని దేశాల వారు అణుబాంబులను వాటికంటే శక్తివంతమైన మారణాయుధాలను తయారు చేసి ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారు. కాని వేదికలపై మాత్రం శాంతి శాంతి అంటూ ఉపన్యాసాలు ఇస్తూ శాంతి సంఘాలను స్థాపిస్తున్నారు. దానినే నేను

0: వులందు ఇంతకంటే దౌర్భాగ్యమేమి కలదు, ఇంతకంటే దౌర్భాగ్యమేమి కలదు.
1: అవును భట్టుమూర్తి గారు, పరిస్థితులు ఆవేదనకు గురి చేస్తున్నాయి. మాదయ్య గారి మల్లన గారు ఏల విచారముగానున్నారు.
2: ఏమని చెప్పను ప్రభు.

0: ఎంత శోచనీయము! మానవ జీవితము ఇంత పతనావస్థకు చేరినదా?
1: అవును ప్రభు, అష్టదిగ్గజాలమైన మేమందరము ఈ విషయమై అమితముగా కలత చెందుచున్నాము.
0: కలియుగ ప్రత్యక్ష దైవమైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి విషయం విన్నవించుకోవడం సముచితమని తోచుచున్నది.
2: సర్వాంతర్యామి అయిన శ్రీ సత్యసాయి భగవానులకు తెలియని విషయములు ఉండునా ప్రభు?
0: భగవంతునికి తెలియని విషయములుండునా? మన ఆర్తిని తెలియజేసుకోవడానికే ఈ విన్నపాలన్నీ. రండి, శ్రీవారి సమక్షానికి తరలి వెళ్దాం.

0: సర్వ దేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి జయము జయము.
1: ఏమి రాయలు అష్టదిగ్గజాలు ఇలా తరలి వచ్చినారు?
0: భగవాన్ చతుర్దశ భువనాలు తమ కనుసన్నలలో పరిపాలించబడుతుంటాయి. తమకు తెలియని విషయాలేముంటాయి ప్రభు?
1: సంతోషం. అష్టదిగ్గజములారా, రాయలు మిమ్ములను భూలోకయాత్రకు పంపటం నా సంకల్పము వలనే జరిగింది. అక్కడ మీరు వీక్షించిన ప్రతి దృశ్యము, ప్రతి సంఘటన, తిరిగి వచ్చి ఇచట నెరిపిన సంభాషణలు సర్వమూ నేనెరుగుదును. మీరు సందర్భానుసారముగా ఉటంకించిన పద్యములన్నీ నేను నుడివినవేగా. ఈ ప్రణాళిక మొత్తము నా సంకల్పము వలన జరిగినదనుటకు ఇంతకు మించిన తార్కాణము మీకేమి కావలయును? రాయలుతో సహా మీరెల్లరూ భూలోకములో జరుగుచున్న సంఘటనల పట్ల చాలా కలత చెందారు. సహజమే. ఏమి రాయలు అష్టదిగ్గజాలు కేవలం శ్రోతలైపోయారు? అడగండి, మీ అనుమాన నివృత్తి చేసుకోండి. సంశయాత్మా వినశ్యతి అన్నది కదా శాస్త్రము.
2: భగవాన్, సమాజంలోని సంఘటనలు పట్ల కలత చెందటం సహజమే అంటున్నారు, దీనికి పరిష్కారం ఏమిటి పరమాత్మ?
1: పెద్దన కవి, భూలోక వాసులు హద్దులు దాటి ప్రవర్తిస్తూ ఉంటుంటే తల్లి బిడ్డలకు హితబోధ చేసి సన్మార్గవర్తనులుగా తీర్చిదిద్దినట్లు భగవంతుడు కూడా హితబోధ చేసి ప్రపంచంలో సుస్థిర శాంతి నెలకొల్పటానికి భక్తులను సిద్ధం చేస్తూ ఉంటాడు.
3: కరుణాంతరంగా కాస్త విపులంగా వివరించమని ప్రార్థిస్తున్నాం.
1: అయ్యలరాజు రామభద్ర కవి, వివరిస్తాను. ఈ అవతారంలో నేను నాందీ ప్రస్తావనగా

0: అంటూ అభయాన్ని ప్రసాదించాను.
1: స్వామి, అభయంతో ప్రభావితులవుతారంటారా అని సందేహంగా ఉంది ప్రభు.
0: తెనాలి రామలింగయ్యా, చక్కని సందేహమే. అందువలనే సమాజంలో ప్రస్తుతం నెలకొన్నియున్న పరిస్థితులపై ప్రతి ఒక్కరికి అవగాహన పెంపొందించడానికి భోగ భాగ్యములెన్నియో పొందియున్న మనసునందున శాంతియే.

0: అంటూ ప్రస్ఫుటం చేశాను.
1: భక్తవత్సల, చాలా చక్కగా ప్రస్ఫుటం చేశారు.
0: దూర్జటి కవి, అంతలోనే ప్రజలలో మార్పు వస్తుందా? అందువల్ల ప్రజలను సాధనకు సమాయత్తపరుస్తూ ఏ అంశాలపై సాధన కేంద్రీకరించాలో వివరిస్తూ, కోమలత్వంబు నిస్వార్థ గుణము కలిగి సేవ చేయుట నిజమై

0: అని సుస్పష్టంగా ప్రకటించాం.
1: సంకల్పం చేసుకోగల స్థిరచిత్తం, ఊగిసలాడే ప్రజలలో కలగటం కష్టం కదా దేవాదిదేవ.
0: నందితిమ్మన కవి, చక్కని సందేహం. మానవుని సంకల్పాలకు మూలమేది? మనస్సు. సంకల్ప వికల్పములు రెంటికీ మూలము మనస్సే. ఎవరైనా ఒక వ్యక్తి అభ్యంతరకరంగా ప్రవర్తించినప్పుడు, ఏమిరా అట్లా ప్రవర్తించావు అని అడిగితే, అప్పుడు నా మనసు మనసులో లేదురా అంటాడు. అందువల్ల మనసను నాయుధంబు.

0: నట్లు వినగలుగుట కనరాదు స్వప్నమందునన్.
1: భక్త పరాయణ చక్కగా దిశానిర్దేశం చేశారు.
0: భగవద్ అవతరణ రహస్యం అదే కద పిందలి సూరన కవి. అందువల్ల అనేక పర్యాయములు పద్యముల ద్వారాను ఉపన్యాసముల ద్వారాను బోధిస్తూనే వచ్చాను. పూర్వజన్మల సుకృతం వల్ల ఈ జన్మలో సన్మార్గాన నడుస్తూ శాంతిమయ జీవితాన్ని గడపాలని సాధన సలుపుతున్న వాళ్లు అభివృద్ధిని సాధించి శాంతిగా జీవిస్తున్నారు.
2: కళ్యాణ గుణరామ సాధన సలపని వారి పరిస్థితి.
0: మధ్యలో ఆగిపోయావేం భట్టుమూర్తి, చెబుతాను. ఆ మాటలను పెడచెవిన పెట్టి అశాంతితో వల్లాడుచున్న వారి కోసం మరొక్క మారు ఈ వేదిక నుంచి శాంతి సందేశాన్ని ఇవ్వదలిచాను. నా సందేశంలోని అర్థాన్ని అంతరార్థాన్ని అవగతం చేసుకొని జీవితాలను సార్థకం చేసుకోమని నా సందేశం. ప్రశాంతంగా ఆలోచించి సాధన సలిపి శాంతిని పొందుతారని ఆశిస్తూ ఆశీ

0: చవిటి భూమిని దున్నిన ఛాయగాదే. ఆహా, ఇంత చక్కని భావ ప్రకటన! మన్నించాలి ప్రభు.
1: మన్నించటాలెందుకు మాధయ్య గారి మల్లన్న? యథార్థాన్ని యథార్థంగానే చెప్పాలి కదా. అందుకనే వారికి కర్తవ్య బోధ చేస్తూ, కారు మబ్బులకు కలికాంతులతో కాంతి

0: సత్య స్వరూప మానవోద్ధరణకై అవతరించి అవలంబించిన విధి విధానాలను చక్కగా విశదపరిచారు. కృతజ్ఞులం ప్రభు, కృతజ్ఞులం
1: శ్రీకృష్ణదేవరాయ. అందువలనే ఈ వేదిక నుంచి ఎల్లరకూ నా సందేశం, ప్రేమస్వరూపులారా, భవ్యమైన దివ్యమైన శాంతిమయ జీవనానికి సంకల్పం చేసుకుని ఊగిసలాటమాని స్థిరచిత్తంతో ముందడుగు వేయండి. దానికి ఆరంభంగా ప్రతి ఒక్కరూ మీ మీ హృదయాలలో శాంతిస్థాపనకు సమాయత్తమవుతామని ఈ సమైక్య గీతాలాపనలో మీ మీ గళాలు జోడించి ప్రతిజ్ఞపూనండి. కలిసి మెలిసి తిరుగుదాం, కలిసి మెలిసి పెరుగుదాం, కలిసి మెలిసి తిరుగుదాం, కలిసి మెలిసి పెరుగుదాం, కలిసి మెలిసి కలిమి చెలిమి బలము గుణము పెంచుదాం, కలిసి మెలిసి కలిమి చెలిమి బలము గుణము పెంచుదాం, కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం, కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం, కలిసి మెలిసి కలిమి తోడి చెలిమిగా జీవించుదాం, కలిసి మెలిసి కలిమి తోడి చెలిమిగా జీవించుదాం, శాంతి శాంతి శాంతి అనుచు శాంతి పూజ చేయుదాం, శాంతి శాంతి శాంతి.

కలిసి పెరుగుదాం, కలిసి మెలిసి తిరుగుదాం, కలిసి మెలిసి పెరుగుదాం, కలిసి మెలిసి కలిమి చెలిమి బలము గుణము పెంచుదాం, కలిసి మెలిసి కలిమి చెలిమి బలము గుణము పెంచుదాం, కలిసి మెలిసి కలిమి చెలిమి బలము

0: కృష్ణదేవరాయల ఆస్థానంలో శాంతి సందేశం స్వామి పద్యాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. పద్యమైన వచనమైన స్వామి నోట వెలువడే ప్రతి మాటలో భాష ఎంత సరళమో భావం అంత లోతైనదిగా ఉంటుంది. శాంతి గురించి తమ దివ్యోపన్యాసంలో స్వామి చెప్పిన విషయాలు విందాం.
1: మానవుడు ప్రతి ఒక్కరు కూడా శాంతిని ఆశిస్తున్నాడు. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఆస్పైరింగ్ ఫర్ పీస్. అయితే శాంతి అన్నది మరొక ప్రదేశం నందు లేదు మనకు. బట్ పీస్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ సమ్ డిస్టెంట్ ప్లేస్ అవే ఫ్రమ్ హిమ్. ఆ శాంతి అనేటువంటి దానికి మతము నందు వెతకటము ఇది కాలం వ్యర్థం. ఇట్ ఈస్ వేస్టింగ్ ఆఫ్ టైమ్ ఇఫ్ యూ వాంట్ టు సర్చ్ ఫర్ పీస్ ఇన్ రిలిజియన్. శాంతిని వెతుకున్నటువంటి వాడు మతమును విసర్జించి మతిలో వెతకడానికి ప్రయత్నించాలి. The person who really wants to ask for peace should give up his search in religion, but he should search for a shanti in his own mind. Peace exists in one's own mind, but doesn't exist in religion.
2: అట్టి శాంతిని మనం వెలుపల వెతకడానికి ప్రయత్నించడం చేతనే దేని అశాంతిని మనం అనుభవించడానికి అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.
1: As we are searching for peace in the external world, we are getting only strife and lack of peace.
2: ఈ శాంతిని మొట్టమొదట తనలో అభివృద్ధి గావించుకోవాలి.
1: One has to develop in the very first instance peace in oneself.
2: అట్టి శాంతిని తిరిగి కుటుంబం లోపల అభివృద్ధి చేయించాలి.
1: He has to spread the same peace then to the
2: family. కుటుంబం నుంచి గ్రామానికి అభివృద్ధి గావించాలి.
1: He has to extend it to the village.
2: గ్రామం నుంచి రాష్ట్రానికి పెంచాలి.
1: Then to the state.
2: రాష్ట్రం నుంచి దేశంలో అందించాలి.
1: ఫ్రమ్ స్టేట్ టు ద నేషన్.
2: కనుక దేశం శాంతిగా ఉండవాలన్న వ్యక్తి ఎంత శాంతి లేనప్పుడు దేశం ఏ విధంగా శాంతి అందుకుంటుంది?
1: ఇఫ్ దెర్ షుడ్ బి పీస్ ఇన్ ద నేషన్ దెర్ షుడ్ బి పీస్ ఇన్ ది ఇండివిజువల్.
2: దురదృష్టవశాత్తు ఈనాడు శాంతిని విశ్వవ్యాప్తి గావించడానికి విరుద్ధంగా తనలో ఉన్నటువంటి అశాంతిని కుటుంబంలో కూడా వ్యాప్తి గావించటము, కుటుంబంలో ఉన్నటువంటి అశాంతిని గ్రామంలో, గ్రామం నుంచి దేశం వరకు అశాంతిని పెంచుతున్నామే కాని శాంతిని పెంచడానికి ఎవరు కూడా సరైనటువంటి ప్రయత్నం చేయటం లేదు.
1: అన్ఫార్చునేట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే ఇస్ ఇన్ ద నేమ్ ఆఫ్ స్ప్రెడింగ్ పీస్ టు ద ఎంటైర్ వరల్డ్ వీఆర్ స్ప్రెడింగ్ ల్యాక్ ఆఫ్ పీస్ అండ్ స్ట్రైఫ్ ఇన్ వన్స్ ఓన్ టు ఫ్యామిలీ టు ద విలేజ్ టు ద నేషన్ అండ్ టు ద వరల్డ్ అట్ లార్జ్.
2: మనం శాంతిని పెంచేటువంటి దూతలమే కాని అశాంతిని పెంచేటువంటి అవధూతలు కాని ఇంకా యమదూతలు కాని తయారు కాకూడదు.
1: We should only be such that we should spread peace to the world, but we should not spread strife and lack of peace to the entire world.
2: కనుక మనము శాంతిని పెంచడానికి తగినటువంటి యొక్క పోషణ తనకు తాను అభివృద్ధి పరచుకోవాలి.
1: If you really want to spread peace to the world, you have to develop.
2: ఈ శాంతి మనకు ఎక్కడ లభిస్తుంది?
1: Where can you get such peace?
2: సేవ యందు మాత్రమే లభిస్తుంది.
1: You can get it only in service.
2: సేవ లేనిటువంటి మానవుని యొక్క మనసు కేవలము ఈవిల్ వర్క్ షాప్ అన్నారు. దేవిల్ వర్క్ షాప్.
1: ది సర్వీస్ కెన్ ట్రాన్స్ఫార్మ్ మ్యాన్స్ మైండ్ విచ్ ఇస్ ఎ డెవిల్స్ వర్క్ షాప్.
2: పని లేని వాడు కేవలం ఒక ముద్దుగా కూర్చుంటాడు.
1: ఎన్ ఐడియల్ మ్యాన్ విల్ సిట్ ఇన్ అ పర్టికులర్.
2: అలాంటి వ్యక్తికి నిద్ర కూడా రాదు.
1: హీ కెనాట్ గెట్ ఈవెన్ గుడ్.
2: నిద్ర లేని వాడు క్షుద్రాలు పలుతాడు.
1: A person who doesn't get sleep starts
2: planning and scheming.
1: All sorts of unwanted thoughts enter into his
2: head. And gradually he gets crazy mad.
1: And gradually he gets
2: crazy mad. And gradually he gets crazy mad.
1: If we are busy with work, no idle thought and desirable thought comes. A state when you are free from thoughts, that is a state of peace.
2: ఈ శాంతి చేతనే ప్రేమ అభివృద్ధి గాంచుతుంది.
1: Only through peace you can develop love.
2: ఈ ప్రేమ మన యందు సహజంగానే ఉన్నది.
1: Such love is naturally existing in us.
2: ఉన్న మొక్కను మనం పోషించాలంటే ఎరువు వేయాలి, నీరు పోయాలి.
1: If you want to grow crop from a seed, you have to put.
2: అదే విధంగానే మనలో సహజంగా ఉండేటువంటి ప్రేమ యొక్క ముక్కను దానిని తగినటువంటి ఒక శ్రద్ధ సేవ అనేటువంటి దానితో మనం అభివృద్ధి గావించుకోవచ్చు, పోషించుకోవచ్చు.
1: త్రూ ఇంట్రెస్ట్ అండ్ త్రూ లవ్ యూ కెన్ జస్ట్ డెవలప్ ది సేమ్ ఇన్ యూ.
0: అష్ట పుష్పాలలో ఐదవ పుష్పమైన శాంతిపై నేడు సమర్పించిన ప్రత్యేక కార్యక్రమాలు శాంతిపై భావగీతంతో ముగుస్తున్నాయి.

24 గంటల తెలుగు ప్రసారాల దశమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై 25వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు ఆధ్యాత్మిక వనిలో అష్టపుష్పాలు శీర్షికన ప్రసారమవుతున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలలో భాగంగా రేపు ఉదయం పూట ప్రసారాలలో 10 గంటలకు అష్టపుష్పాలలో 6వ పుష్పమైన తపస్సు గురించి ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారమవుతాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నది మీ హాసిని జై సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి తెలుగు శ్రోతలందరికీ అవతార వైభవం కార్యక్రమంలో భాగంగా అనుభవాల శీర్షికతో మీ ముందున్నది మీ సాయి దీపిక.

శ్రీమతి పద్మనాభం స్వామి అనుమతితో మహిళా రోటరీ క్లబ్ విభాగం వారితో ఒకసారి యూరప్ పర్యటనకు వెళ్లింది. ఆవిడ రోటరీ మెంబర్. యూరప్ పర్యటనలో స్వీడన్ కి వెళ్లినప్పుడు అక్కడ ఉన్న ఒక మెంబర్ ఇంట్లో బస చేశారు. అప్పుడు ఆ మెంబర్ ఊళ్ళో లేరు. ఆ గదిలో ఉండే ఎయిర్ కండిషనర్ నుంచి వచ్చే వేడి వల్ల ఆ గది వేడెక్కువై శ్రీమతి పద్మనాభానికి ఊపిరి అందక నిద్ర నుంచి లేచింది. ఆమెకి ఆ గదిలో వేడికి ఊపిరి పీల్చడం కూడా కష్టంగా ఉంది. ఏసీ మిషన్ వల్ల ఆ గది బాగా వేడెక్కింది అని ఆవిడకు అప్పుడు అర్థమైంది. ఆ మిషన్ ని కంట్రోల్ చేయడానికి చూస్తే ఆ మిషన్ గతంలో తాను చూసిన టైప్ కాదు. అదీ కాక ఆ మిషన్ లో అనేక స్విచ్లున్నాయి. దానిమీద డేంజర్ అని వ్రాసి ఉంది. ఏ స్విచ్ తిప్పితే ఏం ప్రమాదం వస్తుందో, ఏం పేలుతుందో అని భయపడింది. కిటికీ తలుపులన్నా తెరుద్దామని ప్రయత్నిద్దామంటే అవి కూడా తానెప్పుడు చూడని కొత్త రకం కిటికీలుగా కనిపించాయి. అందుచేత వాటిని తెరిచే మార్గం కనపడలేదు. దాంతో ఆమెలో కంగారు మొదలైంది. కనీసం గుమ్మం తెరుద్దామని గుమ్మం వైపు బయలుదేరింది. కాని అప్పటికి గది వేడి బాగా ఎక్కువవడం వల్ల కలిగిన నీరసంతో ఇంచుమించు స్పృహ తప్పిపోయి మంచమీద పడిపోతూ తాను చనిపోతున్నానని భావించి బాబా బాబా అని నామాన్ని స్మరిస్తూ బాబాని ప్రార్థించింది. అంతలో మంచం మీద పడి ఉన్న ఆమెకు గుమ్మం బయట అడుగుల శబ్దం వినిపించింది. ఆమె వెంటనే గుమ్మంలో స్వామిని చూడగలిగింది. ఆ చీకట్లో ఆమె చుట్టూ కాంతి ఆవరించి ఉంది. అందులో బాబాను స్పష్టంగా చూడగలిగింది. స్వామి అన్నారు, "నేనిక్కడుండగా భయమెందుకు? నేనెప్పుడూ నీతోనే ఉంటున్నాను" అని అంతట్లో అదృశ్యమయ్యారు. గది అకస్మాత్తుగా చల్లబడింది. ఆమె హాయిగా నిద్రించింది. ఇండియాకు కొన్ని వారాల తర్వాత తిరిగి వచ్చాక ఈమెని స్వామి అడిగారు, "ఎలా ఉంది నీ యూరప్ ట్రిప్ అని. "చాలా బాగుంది స్వామి. స్వీడన్ లోని మాటేమిటి?" అంటూ సూతిగా చూశారు. దానికి ఆవిడ, "నేనందుకు మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను స్వామి" అంది. "నాకు తెలుసు" అని స్వామి విషయాన్ని మార్చేశారు.

స్వామి దగ్గర గతంలో రాజారెడ్డి అనే భక్తుడుండేవాడు. ఆయన స్వామితో రోజంతా ఉండేవారు. ఆయనది అద్భుతమైన స్వరం. ఆయన భజన పాటలు పాడుతుంటే ఆ రోజుల్లో భక్తులు తన్మయత్వంతో లీనమైపోయేవారు. అప్పట్లో స్వామి ఆయననే భజన గీతాలను నేర్చేయమనేవారు కూడా. భజనకి 10 నిమిషాల ముందర మందిరంలో ప్రవేశించి మొదట గణేష్ ప్రార్థన ఆయనే పాడేవారు. రెండవసారి విజయ అనే భక్తురాలు పాడేవారు. ఆ రోజుల్లో దాదాపు 1.5 గంటల వరకు భజనలు కొనసాగుతూనే ఉండేవి. స్వామి లేచి సిగ్నల్ ఇచ్చిన తర్వాతే భజన ఆగేది. స్వామే లేచి స్వయంగా ఆరతిచ్చేవారు. ఆ రోజుల్లో 3 సార్లు ఆరతి జరిగేది. ఆఖరణ పూజారి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారికి జై అని, పుట్టపర్తి మహాత్మ శ్రీ సచ్చిదానందమూర్తికి జై అని ఆయన అంటుంటే మిగతా వాళ్లంతా కలిపేవారు. తర్వాత క్రమేపీ భజన కార్యక్రమం 1.5 గంటల నుంచి 20 నిమిషాలకి ఒక హారతికి కుదించారు. ఆ తర్వాత స్వామి తనకి జై కొట్టవద్దనని, దానికి బదులుగా లోకా సమస్తా సుఖినో భవంతు అని 3 సార్లు అనమని సూచించారు.

0: ఒకసారి జాంనగర్ రాజమాత ఆహ్వానంపై స్వామి కృష్ణ భగవాన్ యొక్క ద్వారకా నగరానికి వెళ్లారు. ఆయనతో పాటు రాజారెడ్డి గారు కూడా ఉన్నారు. గర్భగుడిలో స్వామి కృష్ణుడి విగ్రహం ముందు నుంచునున్నారు. అప్పట్లో ఆ గర్భగుడి చాలా చిన్నది. స్వామిని చూడటానికి చాలా మంది భక్తులు వచ్చారు. గుజరాత్ సత్యసాయి సేవా సంస్థ ప్రెసిడెంట్ డాక్టర్ చూడసమా గారు పూజారిని ఆ ప్రక్క రూముకు తలుపు తీయమని కోరారు. ఆ తలుపు తీస్తే స్వామి ఆ ప్రక్క రూంలోనే ఉంటే స్వామిని చూడటానికి వచ్చిన భక్తులను ఒక క్రమ పద్ధతిలో పంపవచ్చునని ఆయన భావన. ఎందుకంటే గర్భగుడి జనంతో కిక్కిరిసిపోయి ఊపిరాటం లేదు. స్వామి ప్రక్కనే రాజారెడ్డి గారు ఉన్నారు. కానీ ఆ పూజారి ప్రక్క రూము తలుపు తీయడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆ రూము పూజ్య శంకరాచార్యుల వారిది. అప్పటికే జనసందోహం మరింత పెరిగింది. పరిస్థితి తీవ్రతని గమనించిన స్వామి తన అద్భుతమైన లీలను ప్రదర్శించారు. స్వామి రాజారెడ్డి చేయి పట్టుకుని మరుక్షణంలో బయట రాజమాత కారు డోర్ పక్కన నుంచున్నారు. అంటే స్వామి తనతో పాటు రాజారెడ్డిని కూడా అదృశ్యం చేసి బయటకు తీసుకొచ్చారు. ఆ కారులో రాజమాత డ్రైవర్ కూర్చునున్నాడు. స్వామి అతన్ని ఇవతలికి పిలిచి ఆ కారు రాజారెడ్డి డ్రైవ్ చేస్తారని చెప్పి ఆయన వెనుక సీట్లోనే కూర్చుని ఆ డ్రైవర్తో తాము తరువాత వెళ్లవలసిన ప్రదేశం మిథియాపూర్ వెళ్లినట్లు రాజమాతకి చెప్పమన్నారు. విషయం తెలిసిన రాజమాత, అయ్యో స్వామితో పాటు ఆ కారులో వెళ్లలేకపోయానే అని బాధపడింది. అంతేకాదు, ఈ రెడ్డిగారేమైనట్లు, ఆయనకి మిథియాపూర్ తెలియదే అని కంగారు పడ్డారు. తీరా ఆవిడ మిథ్యాపూర్ వెళ్లేసరికి స్వామి అక్కడ ప్రజలకి చక్కటి ఉపన్యాసమిస్తూ కనపడ్డారు. స్వామి ప్రక్కనే రాజారెడ్డి నుంచునున్నారు. ఆ సభ పూర్తయిన తర్వాత కస్తూరి గారు, స్వామి మిథియాపూర్ లో సముద్రం ఒడ్డు బాగుంటుంది, వెళ్దామా అన్నారు. ఆయన ఉద్దేశం ఏమిటంటే స్వామి సముద్రం ఒడ్డున గతంలో ఎన్నో వింతలు చేశారు కదా, మరిన్ని చూడవచ్చు కదా అంటే దానికి స్వామి కస్తూరి గారితో నువ్వు మాట్లాడకుండా కూర్చో అన్నారు. అదే ప్రశ్న డాక్టర్ చూడసమా గారు అడిగితే స్వామి ఇప్పుడే కస్తూరి అడిగాడు, మళ్లీ నువ్వు అదే ప్రశ్న, ఆయన అత్త నీవు కోడలివి అవునా అన్నారు. అందరూ నవ్వేశారు. అందరూ తిరిగి కారులో ప్రయాణం కొనసాగించారు. కొంత దూరం వెళ్లిన స్వామి కారులు ఆపమని కస్తూరి గారిని చూడసమా గారిని, మీరిద్దరిని స్వామి సముద్రం ఒడ్డునకు తీసుకునెళ్లాలనుకున్నారు, మీరిద్దరూ స్వామిని సముద్ర ఒడ్డుకు తీసుకువెళ్లాలనుకున్నారు కదా, ఇదిగో ఆ కొండ ఉందే, దాని వెనకాలే సముద్రం ఉంది, పదండి ఆ కొండ ఎక్కి కిందకు దిగితే సముద్రపు ఒడ్డు వస్తుంది అన్నారు. వీళ్లు కొండ ఎక్కి దిగి సముద్రపు ఒడ్డుకు చేరారు. అది అద్భుతమైన ప్రదేశం. భక్తుల మధ్యలో స్వామి కూర్చుని హిందీలో ద్వారకమేవా కృష్ణ దర్శన్ హువా, యహ కృష్ణుక దర్శన్ హోగా, ద్వారకలో కాస్త దర్శనం మాత్రమే అయింది, ఇక్కడ కృష్ణ దర్శనం అయింది అన్నారు. అలా అంటూ ఇసుకలోంచి 16 అంగుళాల పొడవైన అందమైన బంగారు కృష్ణ విగ్రహాన్ని తీసి ఈ టూర్ కి అన్ని ఏర్పాట్లు చేసి కష్టపడిన రాజమాతకి బహుమానంగా ఇచ్చారు. స్వామి భక్తితో ప్రేమతో ఇచ్చినది ఏదైనా స్వీకరిస్తారు. అంతేకాదు, నీవు ఎంత ఇచ్చావో అంతకు ఎన్నో రెట్లు తిరిగి స్వామిస్తారు. ఆ తర్వాత డాక్టర్ చూడసమా ఆ సంఘటన గురించి చెబుతూ తాను ఎన్నోసార్లు ఆ మార్గంలో ప్రయాణం చేశానని, కాని ఆ కొండ వెనకాల సముద్రాన్ని తాను ఎప్పుడు చూడలేదని, స్వామి చూపించేసరికి తాను ఆశ్చర్య అనుభూతులకి లోనయ్యానని వివరించారు. అంతేకాదు, ఆయన స్వామి భక్తులను రక్షించడానికి వివిధ రూపాలలో వివిధ ప్రదేశాలకు అదృశ్యంగా వెళ్లటం అందరూ ఎరుగుదుము కదా, కాని మొదటిసారి ఒక అద్భుతమైన మాయతో ఆయన తనతో పాటు మరో వ్యక్తిని అంటే రాజారెడ్డి గారిని తీసుకునెళ్లటం జరిగింది. ఇది భగవంతునికి మాత్రమే సాధ్యం అన్నారు.
1: మన మధ్య నడయాడుచుండి

ఈనాటి అనుభవాల శీర్షికను శ్రోతలందరూ ఆనందించారని ఆశిస్తూ తిరిగి శనివారం నాడు అనుభవాల శీర్షికలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఈనాడు డాక్టర్ ఎం సాయినాథ్ గారితో జరిగిన పరిచయంలోని రెండో భాగం వింటారు. దీనిలో సాయినాథ్ గారు తమ విద్యార్థి దశలో స్వామి ప్రేమను ఎలా అనుభవపూర్వకంగా ఆస్వాదించారో వివరిస్తారు. వినండి సాయి భగవానునితో డాక్టర్ ఎం సాయినాథ్ గారి అనుభవాల శీర్షిక రెండో భాగం.

0: మేము మీ గురించి చాలా విన్నాము. స్వామితో అయిన ప్రతి ఎక్స్పీరియన్స్ మీరు మీ డైరీలో నోట్ చేసుకుంటారని మేము చాలా తెలుసుకున్నాం మీ మీ స్నేహితుల దగ్గర నుంచి. మీరు చెప్పారు మీలో ఒక పరివర్తన కలిగిందని. జాయిన్ అయిన తర్వాత మీకు 3 ఏళ్లు పట్టింది స్వామి మీకేమిస్తున్నారో అర్థం చేసుకోవడానికి. సో మీ పోస్ట్ గ్రాడ్యుయేట్ సమయం నుంచి మీలో కలిగిన ఆ పరివర్తన ఎట్లాంటిది, స్వామి మీలో అది ఎట్లా తెలుసుకునేలా చేశారో మాకు పంచుకుంటారా?
1: అది కొంచెం చెప్పడం కూడా కష్టమండి, ఎందుకంటే నాకు బీఎస్సీలో స్వామి ఇచ్చేది పూర్తిగా నాకు మనస్ఫూర్తిగా అనుభవం అవడానికి వేరే కారణం ఉంది. అంటే ప్లీజ్ నోట్ వన్ థింగ్, ఇక్కడ స్వామి దేవుడు స్వామి దగ్గర అనుభవాలు పొందడం అనేది చాలా యునీక్ అన్నది దట్ వాజ్ నెవర్ ఇన్ డౌట్. ఎందుకంటే మా ఫ్యామిలీలో స్వామి వాజ్ అవర్ గాడ్, కాబట్టి స్వామి దగ్గర చదువుకోవడం, స్వామి దగ్గర దర్శనం, రోజు దర్శనం అవ్వడం అనేది దాని అంతరార్థం ఏమిటో, దాని పవర్ ఏమిటో, అది నాకు దాని జ్ఞప్తి ముందరి నుంచి ఉంది. దట్ ఎక్స్పీరియన్సెస్, స్వామి ఇస్తున్న ఎక్స్పీరియన్సెస్ ని వై హీఈస్ డూయింగ్ ఇట్, వాట్ డస్ ఇట్ మీన్, ఈ 2 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ నాకు బీఎస్సీలో ఇంకా మెచ్యూరిటీ రాలేదు. దానికి ఒక కారణం ఉంది, ఎందుకంటే బీఎస్సీ జాయిన్ అయిన తర్వాత నేను ఇంకా ఐ వాజ్ వెరీ క్లియర్, సివిల్ సర్వీసెస్ రాసో లేకపోతే ఎంబీఏ రాసో థర్డ్ ఇయర్ తర్వాత వెళ్ళిపోదాం అని చెప్పి నేను సీరియస్ గా మొదలెట్టేశాను. సో థర్డ్ ఇయర్ లో ఫైనల్ సెమిస్టర్ లో ఇంకా నేను ఇంకా ఎగ్జామ్స్ కూడా రాసేద్దాం అని చెప్పి అప్లికేషన్ అవి కూడా పంపించేస్తున్నాను, థర్డ్ ఇయర్ అయితేనే ఇంటికి వెళ్ళిపోతాను ఇంకా ఎగ్జామ్స్ అన్ని రాసేస్తానని. ఫైనల్ ఇయర్ లో ఎందుకో ఇంటర్వ్యూ ఇచ్చారు స్వామి మా ఫ్యామిలీకి. ఇచ్చినప్పుడు అప్పుడు తల్లిదండ్రులు చెప్పారు వీడికి సివిల్స్ లోను కంప్యూటర్స్ లోను ఎంబీఏలోనూ వీడికి ఫ్యూచర్ లేదు, వీడిని నా దగ్గరే పెట్టుకుని ఎంఎస్సీ చేయించి పీహెచ్డీ చేయిస్తాను, నా దగ్గరే పెట్టుకుంటాను, వీడికి నా దగ్గరే ఉండడం ఉచితం ఏమంటారు అన్నారు. తండ్రి ఏమన్నాడు, మహాభాగ్యం అండి మీ దగ్గర పెట్టుకుంటానంటే ఇంకా నేను ఎందుకు వద్దంటాను, వాడు మీ దగ్గర ఉంటేనే మీరు చూసుకుంటారంతా అని చెప్పి సరే వదిలేశారు. నాకు కూడా అనిపించింది ఇంక అప్పటికి స్వామి చెప్పిన తర్వాత మనం వినాలి మనకే మంచిది అని చెప్పి, దట్ మచ్ ఆఫ్ నాలెడ్జ్ హీ వాజ్ బ్లెస్సింగ్ మీ విత్ ఆల్రెడీ. సో ఇంకా నేను మానేశాను, సివిల్స్ జీమాట్ టోఫెల్ బుక్స్ అన్ని ఇంత ఇంత కట్టలు కట్టలు ఉండేవి అన్ని తీసి పారేశాను. పారేసి ఇంకా సరే ఎంఎస్సీ చేసేసాను. ఎంఎస్సీ నుంచి స్వామి నన్ను ఒక తల్లి చూసుకున్నట్టు ప్రతిరోజు అడగడం, నేనేం చేస్తున్నాను, ఎక్కడున్నాను, మాట్లాడడం, అడగడం, అంటే ఇంకా హీ లిటరల్లీ ఇంకా వీడు నావాడు వీడిని నా దగ్గర పెట్టుకుంటానన్నప్పటి నుంచి ఇంకా తల్లిదండ్రులు వదిలేశారు నన్ను. ఇంకా వాళ్లే 3 నెలలకో 6 నెలలకో ఒకసారి వచ్చి నన్ను చూడడం, కానీ స్వామి మాత్రం కంటికి రెప్పలాగా రోజు నన్ను అడగడం, కాపాడడం, ఏం చేస్తున్నాను, ఎక్కడున్నాను, వాట్ ఈజ్ హ్యాపెనింగ్, నా గురించి అన్ని తెలుసుకోవడం చాలా చక్కగా ఆయన అప్పటి నుంచి మొదలెట్టారు ఆయన. సో అప్పటి నుంచి నాకు ఐ స్టార్టెడ్ ఎక్స్పీరియన్సింగ్ హిజ్ లవ్ ఇన్ రియాలిటీ, ఎందుకంటే ఐ వాజ్ స్లోలీ ఓపెనింగ్ అప్. కాబట్టి అది కూడా ఆయన, ఇట్ ఈస్ హిజ్ పవర్, ఇట్ ఈస్ హిజ్ గ్రేస్, ఇట్ ఈస్ హిజ్ లవ్, ఇట్ ఈస్ నాట్ అవర్ గ్రేట్నెస్.
0: కాపాడతారు అని మీరు చెప్పారు కదా, ఆ కాపాడిన విశేషాలు ఏమన్నా మాతో చెప్తారా?
1: 2-3 ఉన్నాయండి, అదే చెప్పాలంటే 2-3 ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే నేను ఒకసారి క్రికెట్ ఆడుతున్నప్పుడు, నేను టీంలో ఉండేవాడిని, క్రికెట్ ఆడుతున్నప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఫాస్ట్ బౌలర్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన వేస్తున్నాడు, నేను ఉన్నట్టు ఎందుకో ఇద్దరు బౌలర్లు ఇద్దరు బాల్స్ కనబడడం మొదలెట్టాయి నాకు. సరే ఇంకా ఏం చేయాలో తెలియక సాయిరామ్ అని చెప్పి తల తిప్పేశాను, అలా తల వెనకటి భాగం మీద గట్టిగా వచ్చే బాల్ తగిలింది, నేను కుప్పకూలాను అక్కడే వికెట్స్ మీద. అందరూ పరిగెత్తుకొచ్చారు, సాయినాథ్లే సాయిరామ్ సాయిరామ్ అని చెప్పి విభూతి రాయడం, నీళ్లు చల్లడం, నన్ను తీసుకెళ్లి శాంతి వేదిక మీద తీసుకెళ్లారు, నీళ్లు చల్లుతున్నారు, అందరూ కంగారు పడ్డారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు, డాక్టర్లందరూ జనరల్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లే. సో ఇంకా హాస్పిటల్ తీసుకెళ్దామా, ఏం చేద్దామని చెప్పి కార్లు లేవు అప్పట్లో, రిక్షాలోనే తీసుకెళ్లాలి. సో ఇంకా మాట్లాడుతుంటే 15-20 నిమిషాల తర్వాత నేనే కళ్ళు తెరిచాను. తెరిస్తే అప్పుడు చూశారు హాస్టల్లో మనకి డాక్టర్ అంటే మందులు ఇవ్వడానికి జ్వరాలకి దానికి ఒక పెద్ద సీనియర్ టీచర్ ఒక ఆయన ఉండేవారు, ఆయన వచ్చాడు. వచ్చి చూసి ఏదో 2-3 టెస్టులు చేశాడు, అంటే కన్నీలా కదుపు, నువ్వెవరు, నీ పేరేమిటి, అవన్నీ అడిగితే నేను అన్నిటికీ జవాబు చెప్పాను, టెస్టులు క్లియర్ అయ్యాను, వీడు బాగానే ఉన్నాడు, నెమ్మదిగా హాస్పిటల్ తీసుకెళ్ళని చెప్తే సరే నెమ్మదిగా అల్రేజా గారు ఉన్నారు, ఇప్పుడు డాక్టర్ అల్రేజా దగ్గర తీసుకెళ్తే ఆయన కొన్ని టెస్టులు అవి చేశారు, ఏమీ పర్వాలేదు, వీడు బాగానే ఉన్నాడు, వెళ్ళండి అని చెప్పారు. వెళ్తే సరే బాగానే ఉంది, కానీ ఆ దెబ్బ తగిలిన 3వ రోజు నుంచి నాకు ఉదయం పూట లేచినప్పుడు నీ 2 కనబడ్డాలు, తల ఒకటే తిరగడం, డిజీ స్పెల్స్ అంటాం మనం. డిజీ స్పెల్స్ అనేది ఉన్నట్టుండి మిడిల్ ఆఫ్ ద డే అది ఎప్పుడు వస్తుందో తెలియదు. బ్లాక్అవుట్ లాగా రావడం, కళ్ళు తిరగడం, ఏం చేయాలో తెలియక నేను ఎక్కడున్నానో అక్కడే కూర్చునేవాడిని. కాసేపు కూర్చుని కాసేపు కళ్ళు మూసుకుని సాయిరాం సాయిరాం అంటే అది పోయేది. సరే అది ఎవరికీ చెప్పలేదు. నేను స్వామికి మాత్రం ఉత్తరం రాసి నేను కూర్చుంటేవాడిని. స్వామి అసలు తీసుకునేవారు కాదు, దగ్గర వచ్చేవారు కాదు. సరే ఇంకా స్వామికే చెప్పలేనప్పుడు ఇంకే అందరికీ చెప్పడం ఎందుకులే అని చెప్పి నేను ఐ వాజ్ సఫరింగ్ లైక్ దాట్ అండ్ ఐ వెయిటెడ్. వారం రోజులు అయిన తర్వాత ఒక గ్రోత్ లాగా ఏదో స్టార్ట్ అయింది. ఇక్కడ బాగా నెప్పెట్టేది, నెప్పెట్టేది అది ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, అందరికీ కనబడుతోంది. స్వామి మాత్రం హీ హ్యాడ్ డిసైడెడ్ నాట్ టు సీ ఇట్, చూడట్లేదు. పోనీ లెటర్ తీసుకుంటారా అంటే లెటర్ తీసుకోట్లేదు, చెప్దామా అంటే మా దగ్గరికే రావట్లేదు. సరే నేను ఊరుకున్నాను, ఇంకా ఏం చేయాలో తెలియక ఊరుకుంటే సరే అప్పుడు. కానీ సుప్రభాతంకి లేవచ్చేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అయ్యేది, కళ్ళు తిరిగేవి, లేవలేకపోయేవాడిని, తల బాగా నెప్పెట్టేది, రెండు రెండు కనబడేది, ఒక్కొక్కసారి రూమ్ అంతా ఏదో చుట్టూ తిరిగిపోతున్నట్టు అనుభవం అయ్యేది. సో అలాగే అవస్థపడి ఎలాగో మా రూమ్మేట్స్ అందరినీ లేపి వాడిని సుప్రభాతంకి పంపి నేను కొంచెం కళ్ళు తిరగడం ఆగితే నేను వెళ్లేవాడిని, లేకపోతే అక్కడే కూర్చుని సుప్రభాతం చదువుకునేవాడిని. 10 రోజులు దాటేయాల. 10 రోజులు దాటిన తర్వాత బాధ మాత్రం బాగా పడేవాడిని. కాలేజ్కి వెళ్ళినా క్లాసు మధ్యలో కళ్ళు తిరిగేవి. సో ఒకసారి వారం 10 రోజులు అయిన తర్వాత రూమ్ లీడర్స్ అందరినీ స్వామి మీటింగ్కి పిలిచారు. ఇంటర్వ్యూ ఇస్తున్నారని చెప్పారు మా వార్డెన్. సరే రూమ్ లీడర్స్ అందరం వెళ్ళాం మీటింగ్కి. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు స్వామి అందరితోనూ మాట్లాడారు, సుప్రభాతం విషయం గురించి చెప్పారు. సుప్రభాతం అంటే అసలు విద్యార్థులకి వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ స్టూడెంట్స్ షుడ్ గెట్ అప్ అట్ 5 o'clock. 5 లేచి భగవన్ నామస్మరణతో వాళ్ల రోజుని మొదలెడితే ఆ రోజంతా చాలా పుణ్యంగా ఉంటుంది, చాలా పవిత్రంగా ఉంటుందని చెప్పి దట్ ఈస్ ద మెయిన్ ఇంటరాక్షన్ దాంట్లో. సో అది చెప్పారు. చెప్పి మీరు వెళ్ళాలి, పిల్లల్ని లేపాలి, ఎంకరేజ్ చేయాలి అని చెప్పి చెప్పారు. కొంతమంది రూమ్ లీడర్స్ వెళ్ళట్లేదు పొద్దున, అది మంచిది కాదు బంగారు, మీరు వెళ్ళాలి, మీ తోటి విద్యార్థుల్ని కూడా లేపి పంపించాలని చెప్పి చెప్పారు. సరే అప్పుడు పిలిచారు, పిలిచి రండి మీ లీడర్స్ అందరు రండి ఒక ఫోటో తీయించుకుందాం అంటే సరే ఫోటో తీయించుకుంటున్నాం మేము. వెళ్లి నుంచున్నాను. అప్పుడు ఫోటో అయిపోయిన తర్వాత నేను వెళ్తున్నప్పుడు కాలర్ పట్టుకున్నారు స్వామి. ఏమైందిరా తల వెనకాల అని చెప్పి అప్పుడు ఆ గ్రోత్ లాగా ఉంది దాని మీద చేయి వేశారు స్వామి. వేస్తే క్రికెట్ బాల్ తగిలింది స్వామి అన్నాను. అంటే చూసుకుని ఆడుకోలేవా అని చెప్పి కొంచెం మందలించారు. మందలించిన తర్వాత ఎవరికీ చెప్పని విషయం, దిస్ ఈస్ వన్ ఆఫ్ దోజ్ ఎక్స్పీరియన్సెస్ దట్ లేటర్ ఆన్ కన్విన్స్డ్ మీ దట్ స్వామికి మనం చెప్పినా చెప్పకపోయినా, ఉత్తరం రాసినా ఉత్తరం రాయకపోయినా, ప్రార్థన చేసినా ప్రార్థన చేయకపోయినా ఆయనకు అన్ని తెలుసు. అలా అని చెప్పి మనం ఇవన్నీ మానేయమని చెప్పట్లేదు. దీస్ ఆర్ ఆల్ ఛానల్స్ విచ్ దిస్ హ్యూమన్ బాడీ హ్యాస్ బీన్ గివెన్ బై గాడ్, సో వీ షుడ్ యూజ్ దెమ్. కానీ అది చేస్తే కానీ స్వామికి తెలియదు అనుకోవడం, దానికంటే మూర్ఖత్వం అజ్ఞానం ఇంకోటి ఉండదు. దట్ ఈస్ ఇంపార్టెంట్, దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్. అంటే మనం రాస్తున్నప్పుడు కూడా అలా అని చెప్పి ఉత్తరాలు ఎందుకు రాయాలి అనుకుంటాం, రాస్తున్నప్పుడు స్వామితో మనం సంభాషిస్తున్న ఫీలింగ్ మనకి రావాలి. నేను ఉత్తరం రాయింది ఆయనకి తెలియదండో, దట్ ఈస్ మూర్ఖత్వం. సో కాబట్టి ఎవరికీ చెప్పని విషయం స్వామి అప్పుడు ఆ రూమ్ లో అందరికీ చెప్పారు. మీకు ఇప్పుడే చెప్పాను రూమ్ లీడర్స్ కొంతమంది సుప్రభాతంకి వెళ్లట్లేదని, సాయినాథ్ కూడా ఈ మధ్య సుప్రభాతంకి వెళ్లట్లేదు అన్నారు. అందరు నాకేసి అలా చూశారు, ఏమిటి వీడిప్పుడు ఇలాంటి బుద్ధులు మొదలెట్టాడు అని చెప్పి. అప్పుడు స్వామి చెప్పారు, కానీ అది వాడి తప్పు కాదు, నా దిస్ ప్లీజ్ నోట్. ఇది ఈ విషయం స్వామికి నేను ఉత్తరం రాశాను, స్వామి తీసుకోవట్లేదు అంటే ఆయనే తెలియనప్పుడు ఇంక అందరికీ చెప్పడం ఎందుకని నేను ఎవరికీ చెప్పలేదు. ఏ విషయం? డిజీ స్పెల్ రావడం, డబుల్ విజన్ రావడం. అప్పుడు స్వామి రూమ్ లీడర్స్తో చెప్పారు, వీడు ఎందుకు వెళ్ళట్లేదంటే పొద్దున్న లేచిగానే రూమ్ అంతా వాడి కళ్ళు చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తోంది, తల బాగా భారంగా ఉంటుంది, రాత్రి నిద్ర కూడా పట్టట్లేదు వాడికి, అందుకని చెప్పి వెళ్ళట్లేదు, నాకు అన్ని తెలుసు బంగారు అని చెప్పి తల మీద అప్పుడు తట్టారు. తట్టి విభూతి సృష్టించి ఆ వెనకాల గ్రోత్ లాగా వచ్చిన దాని మీద వేసి అంతా సర్దుకుంటుంది, ఏం కంగారు పడుకో అని చెప్పి పమ్మన్నారు. ఆయన స్పర్శ అయిన 2 రోజు నుంచి అదేదో లిక్విడ్ లాగా అక్కడ డ్రైన్ అవడం మొదలెట్టింది నాకు. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు దాన్ని కట్ చేసి అక్కడ అంతా తీసి బ్యాండేజ్ అది కట్టారు. ఆ రోజు నుంచి నాకు డబుల్ విజన్ కాదు కదా, తలకాయ నొప్పి, డబుల్ విజన్, తలకాయ డిజీ స్పెల్స్, వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ అన్ని పోయాయి దాంతో. దాట్ ఈస్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ ఐ రిమెంబర్ అబౌట్ హౌ హీ సేవ్డ్ మీ. అంటే బహుశా దట్ వుడ్ హావ్ బికమ్ సంథింగ్ మోర్ సీరియస్ బట్ బికాస్ ఆఫ్ హిస్ డెఫినెట్లీ. ఎందుకంటే ఇక్కడికి వచ్చి నేను సమ్మర్ వెకేషన్ లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ డాక్టర్ని తీసుకెళ్లారు మా ఇంట్లో వాళ్ళు. ఆయన చెప్పాడు డిజీ స్పెల్స్, డబుల్ విజన్ అన్నది, అది కూడా ఆఫ్టర్ ఎ హెవీ ఆబ్జెక్ట్ హ్యాస్ హిట్ యువర్ హెడ్, ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ హెల్దీ సైన్ అని ఓపెన్ గా చెప్పాడు. ఈఈజీ అంటాం, అది తీయించారు, అంతా తీయించారు, అంతా నార్మల్, ఏమీ లేదు. సో దాట్స్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ ఆఫ్, అంటే స్వామితో అనుభూతి ఇలా కాపాడారు అని చెప్తున్నాను. ఆ అనుభూతి అక్కడ ఎంఎస్సీలో దాట్ బాగా స్పష్టంగా నా జ్ఞాపకం ఉంది. అది
0: యూజువల్ గా విద్యార్థి దశలో మనం స్వామి జరిపే ప్రతి ఫెస్టివల్ కి ఫంక్షన్ కి విద్యార్థులు ఒక ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాం విద్యార్థులుగా. అలాంటివి మీ విద్యార్థి దశలో స్వామి జరిపిన పుట్టినరోజు ఫంక్షన్స్ కానీ పండుగ రోజు ఫంక్షన్స్ కానీ మీకు జరిగిన ప్రత్యేకమైన అనుభవాలు మాతో చెప్తారా?
1: నేను బీఎస్సీ చదువుతున్న రోజుల నుంచి స్వామి నన్ను ఒక సెలెక్ట్ టీంలో పెట్టారు. అంటే ఏంటంటే, ఇప్పుడు స్వామి మీరు చెప్పారు పుట్టినరోజు పండుగ లేకపోతే దసరా యజ్ఞం అలా ఎప్పుడైనా మధ్య మధ్యలో పెద్దవాళ్లు చాలా మంది వస్తూ ఉంటారు, ప్రభుత్వం నుంచి, విదేశాల నుంచి, ఇండస్ట్రియలిస్టు, చీఫ్ మినిస్టర్లు, వాళ్లందరూ ప్రెసిడెంట్లు, వాళ్లందరూ వచ్చినప్పుడు ఏంటంటే స్వామి ఇద్దరు ముగ్గురు మమ్మల్ని నియమించేవారు. అంటే ఏంటంటే వాళ్ళు చూసుకోమని చెప్పి, వాళ్ళకంటే వాళ్ళ డైనింగ్ సెషన్స్ అరేంజ్ చేయమని, వాళ్ళకి ఏమైనా కావాలంటే వాళ్ళ దర్శనానికి తీసుకుని రావడం, వాళ్ళకి అవన్నీ దాన్ని చూసుకోమని చెప్పి ఇద్దరు ముగ్గురు విద్యార్థులు పంపిస్తూ ఉండేవారు. వాళ్లలో నన్ను ఒకడు, నేను ఒకడిని. సో బీఎస్సీ రోజుల నుంచి నాకు స్వామి హీ గేవ్ మీ దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లుకింగ్ ఆఫ్టర్ దిస్ పీపుల్. కాబట్టి నేను జాయిన్ అయినప్పటి నుంచి ఒక్క కాన్వకేషన్ కానీ ఒక్క పుట్టినరోజు కానీ నేను అటెండ్ అవ్వలేదు. ఎందుకంటే ఐ యూస్ టు బి బిజీ లుకింగ్ ఆఫ్టర్ ద గెస్ట్. నా పిహెచ్డి తీసుకోవడానికి కాన్వకేషన్ ఒక్కటే మాత్రం నేను అటెండ్ అయ్యాను, అదర్వైజ్ నేను ఒక్క కాన్వకేషన్ కూడా అటెండ్ అవ్వలేదు. కాబట్టి అది చాలా అనుభూతులయ్యి. అంటే నాకు వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ విచ్ ఐ హ్యాడ్ దర్. బహుశా స్వామి నన్ను ఏమిటంటే, హౌ మచ్ రివరెన్స్ స్వామి కమాండ్స్ అమంగ్ ది సో కాల్డ్ క్యాప్టెన్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ అండ్ కంట్రీస్. ఆ అనుభూతికి బహుశా నాకు వాళ్ళని చూసుకోమని చెప్పి నన్ను పంపించేవారు. ఉత్తప్పుడు వాళ్ళు బోర్డు రూమ్స్ లో టైగర్స్ లాగా తిరిగేవాళ్లు, దేశ విదేశాలని పరిపాలించేవాళ్లు, శాసించేవాళ్లు. స్వామిని ఎంత ప్రేమగా, ఎంత రివరెన్స్ లో ట్రీట్ చేసేవారు. ఇట్ వాజ్ ఎ రియల్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ నెవర్ ఫర్గెట్. ఒక చిన్న అనుభూతి చెప్తాను. ఎస్డి శర్మ గారు అని మీకు తెలుసు, మన రాష్ట్రపతి, ఇండియాకి హీ వాజ్ ప్రెసిడెంట్, హీఈస్ అన్ఫార్చునేట్లీ పాస్డ్ అవే. నాకు ఇంకా ఆయన స్వామి అంటే ఎంత భక్తి అంటే ఆయనకి. హిస్ డాటర్ అండ్ హిస్ సన్ ఇన్ లా వేర్ యాక్చువల్లీ కిల్డ్. పొద్దున్న వాళ్ళు పోయారని వార్త వింటే మధ్యాహ్నం కల్లా ఆయన పుట్టపర్తికి వచ్చేసారాయన, అంత భక్తుడు ఆయన. అంటే ఏమిటంటే, ఎవరి దగ్గరికి అలా పరిగెత్తుకు వస్తాం మనం? మనకు జరిగే ఆనందపు వార్తలు కానీ, మన జీవితంలో ఏమైనా మనకు మనపురాని సంఘటనలు ఏమైనా జరిగితే మనకు ఆప్యుల దగ్గర, మనకి అతి ప్రేమగా, మన అంత ప్రియకరమైన వాళ్ళు, మనకి చాలా సన్నిహితులైన వాళ్ళ దగ్గరికి మనం ఫస్ట్ పరిగెత్తికెళ్తాం. శర్మ గారు అలాంటి వారు వచ్చారు. సరే, ఆయన కాన్వకేషన్ కి చీఫ్ గెస్ట్ ఆయన ఉన్నారు. పూర్ణచంద్ర ఆడిటోరియంలో అప్పట్లో వీళ్ళందరి వసతి అక్కడే. స్వామి ఏమో భజన మందిరం పైన ఉండేవారు. సరే, కాన్వకేషన్ అయిపోయింది, డ్రామా ఒక డ్యూ ఉంది. కాన్వకేషన్ కి డ్రామాకి మధ్యలో స్వామి ఒక గంట సేపు బ్రేక్ ఇచ్చేవారు. ఎందుకంటే విద్యార్థులు కూడా తయారై రావాలి, వాళ్ల వేషాలు వేసుకోవాలి, సెట్లు పెట్టుకోవాలి, వచ్చిన వాళ్ళు కూడా పెద్దవాళ్లు కొంచెం ఫ్రెషన్ అప్ అయి వస్తారు అని చెప్పి ఆ బ్రేక్ ఇచ్చేవారు. ఆ బ్రేక్ సమయంలో భారీగా వర్షం మొదలైంది. వర్షం మొదలైంది. సరే, అప్పుడు ఎస్డి శర్మ గారు రెడీగా కూర్చున్నారు, మేము ఇద్దరం ఆయన దగ్గర ఉన్నాం. వాళ్ళు అడిగారు, భారీ షోర్ అయ్యాతో భగవాన్ కేసేజాయింగ్ అని అడిగారు. అంటే వర్షం పడుతుంది కదా, మరి స్వామి ఎలా వెళ్తారు అని అడిగారు మమ్మల్ని. లేదు సార్, స్వామి వెళ్తారు అన్నా మేము. అంటే సరే కూర్చున్నారు. ఇంతలో జోగారావు గారిని పంపించారు స్వామి. జోగారావు గారు ఏం చెప్పారంటే, సార్ ఐఎమ్ క్యారీయింగ్ ఎ మెసేజ్ ఫ్రమ్ భగవాన్. ఇట్ ఈస్ రైనింగ్, సో బాబా సేస్ దాట్ యు నీడ్ నాట్ కమ్ బికాస్ ఇట్ ఈస్ రైనింగ్. ఈయనంత భక్తుడో చూడండి. I am not interested in whether I should go or not, Colonel Joga Rao. Tell me if Baba is going or not. And I do not know, sir. Okay, we will wait. And jepa akade kuchunnaru. Kaase payin tarvata Swami secretary gani pampincharu. Ayana vachi nunchuni, sir, Swami says that Baba is going, but it is raining. He says that you need not come because you will get wet. In ventane lecharu. What? Baba is going and I am not going. If he has decided to get wet, then what right have I not to get wet? రెయిన్ ఆర్ నాట్ ఇఫ్ బాబా ఇస్ గోయింగ్ ఐఎమ్ గోయింగ్ అని చెప్పి ధానా ధానా ధనా వెళ్ళిపోయారు ఆయన. అండ్ సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళందరూ చెప్పారు సార్ వర్షం పడుతుంది సార్ బోర్న మీరు వెళ్ళద్దు అంటే నో నో నో నో బాబా ఇస్ మై బిగ్గెస్ట్ సెక్యూరిటీ దాట్స్ ఆయన తరచు చెప్తూ ఉండేవారు అది బాబా ఇస్ మై బిగ్గెస్ట్ సెక్యూరిటీ అని చెప్పి ఆయన కూడా కారులో వెళ్లారు. ఇప్పటికి కూడా మీరు కొన్ని ఫోటోలు చూస్తే స్వామి ప్రెసిడెంట్ శర్మ గారిని వాళ్ల ఫ్యామిలీని స్టేజ్ మీద కార్నర్ లో కూర్చోబెట్టారు, స్వామి మాత్రం కింద వర్షంలో కూర్చున్నారు. అప్పటి ఫోటోగ్రాఫ్లు వీడియోలో మీకు కనబడితే ఒకసారి చూడండి మీరు. సో స్వామి పైన స్టూడెంట్స్ ఒక గొడుగు పట్టుకుని కూర్చున్నారు, వర్షంలోనే కూర్చుని డ్రామా అంతా శాంతి వేదికలో హిల్ వ్యూ స్టేడియంలో వర్షంలోనే కూర్చుని ఆయన తడుస్తూ డ్రామా అంతా చూసి అంతా అయిపోయింది. సరే మొత్తం వెనక్కి వస్తున్నప్పుడు ఎస్డి శర్మ గారు మా దీంట్లో వచ్చారు, నన్ను భుజం తట్టాడు ఆయన. యూ స్టూడెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ లక్కీ బాయ్, యూ డోంట్ నో అన్నారు. అంటే సార్ ఎస్ సార్ వీఆర్ అవేర్ ఆఫ్ ఇట్ అన్నారు. నో యూ డోంట్ నో వాట్ హ్యాపెండ్ అన్నారు. అంటే సార్ ప్లీజ్ టెల్ అస్ అన్నాం. అంటే అప్పుడు చెప్పారు వర్షంలో తడుస్తుంటే ఎస్డి శర్మ గారు డ్రామా చూడలేకపోతున్నారు, ఆయనకి ఎక్కడ లేని బాధ కలుగుతోంది, స్వామి ఏమిటి వర్షంలో తడుచుకుంటూ కూర్చుని చూస్తున్నారే అని చెప్పి. వర్షంలో అయిపోయిన తర్వాత సరే స్వామి ఎస్డి శర్మ గారు నా కారులో రా అని చెప్పి కారులో తీసుకొస్తుంటే ఆయన అడిగాట, స్వామి వర్షంలో కూర్చొని చూడాల్సింది ఏమైంది స్వామి మీకు, డ్రామా కెన్ బి పోస్ట్ పోన్ కదండి. అప్పుడు స్వామి చెప్పారు డ్రామా వేసింది స్వామి స్టూడెంట్స్ మీ అందరి కోసం కాదు నా కోసం వేశారు వాళ్ళు. ఒక నెల రోజుల నుంచి ఆహారాలు మానుకుని నిద్రలు మానుకుని రాత్రింబగళ్ళు వాళ్ళు దీని మీద చూసి ఇదంతా వాళ్ళకి ఏంటంటే ఓన్లీ వన్ క్వశ్చన్, విల్ స్వామి బీ హ్యాపీ విత్ వాట్ వీఆర్ డూయింగ్. అంత ఆ ఒక్క ప్రశ్నకి వాళ్ళు వెనకాల పెట్టుకుని ఇవన్నీ చేశారు వాళ్ళు. డ్రామాకి నేను వెళ్ళకపోయి ఉంటే వాళ్ళు చాలా బాధపడేవారు. స్వామికి అర్పించుకుంటూ వాళ్ళు ఇంత ప్రేమగా వెళ్ళి స్వామి విల్ బి హ్యాపీ స్వామి విల్ బి హ్యాపీ అని చేసిన తర్వాత అది నాకు నైవేద్యం సమర్పించినట్టే, అది నేను స్వీకరించకపోతే వాళ్ళు బాధపడరా అని అడిగారు. హౌ మచ్ హీ థింక్స్ ఆఫ్ యూ బాయ్స్ అని చెప్పి అజయ్ శర్మ గారు తలుపుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు ఆయన. అంటే ఏమిటి, విఐపీ వచ్చినా ఎవరొచ్చినా ఆయనకి స్టిల్ హీ థింక్స్ అబౌట్ స్టూడెంట్స్ ఉంది. అది ఇక్కడ మరుపులేని ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా అయ్యాయి ఆయనతో నాకు.
0: సార్ మీరు మాకు ఫిజిక్స్ క్లాసెస్ చెప్పినప్పుడు ఒక మంచి అనుభవం చెప్పారు, మీరు ప్లారిటోరియంలో షాండిలియర్ ఫిక్స్ చేస్తున్న సంఘటన ఒకటి,
1: షాండిలియర్ ఇన్సిడెంట్.
0: అది మీ ఎంఎస్సీలోనేనా?
1: నా ఎంఎస్సీ కాదు, నా పిహెచ్డి చేస్తున్న టైంలో అప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తున్నారు. అప్పుడు కట్టిస్తున్నప్పుడు ఏమైందంటే ఇటలీ నుంచి ఇక్కడి నుంచి స్వామి భక్తులు షాండిలియర్ చాలా పంపించేవారు. అంటే ఎందుకంటే మన టెంపుల్ కూడా టెంపుల్ సాధారణంగా మన హాస్పిటల్స్ లో షాండిలియర్లు అవన్నీ ఎక్కువ చూడం, కానీ స్వామి ఐడియా ఏమిటంటే మవర్ హాస్పిటల్ షుడ్ బి లైక్ ఎ టెంపుల్, ఇట్ ఈస్ ఎ టెంపుల్ ఆఫ్ ఫీలింగ్. కాబట్టి మంచి దేవుడి విగ్రహాలు షాండిలియర్స్ పెయింటింగ్స్ అవన్నీ భక్తులు ఇచ్చేవన్నీ తీసుకెళ్లి ఇది ఎక్కడ పెడితే బాగుంటుంది ఇది ఎక్కడ పెడితే బాగుంటుంది, ఇటలీ నుంచి అంత ప్రేమగా పంపించారే, ఫ్రాన్స్ నుంచి అంత ప్రేమగా పంపించారే అని చెప్పి ఎప్పుడు వచ్చినప్పుడల్లా అది ఆలోచించి అది హాస్పిటల్కి పంపించేస్తూ ఉండేవారు. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు మన హాస్పిటల్లో షాండిలియర్స్ కానీ పెయింటింగ్స్ కానీ చాలా ఉంటాయి మనకి. ఇవన్నీ భక్తులు చాలా ప్రేమగా స్వామికి సమర్పించుకున్నవి, స్వామి దిస్ ఈజ్ అవర్ స్మాల్ కాంట్రిబ్యూషన్ అని చెప్పి. షాండిలియర్స్ బాగా వచ్చేది ఎందుకంటే స్వామి డిక్లేర్ చేసిన వెంటనే, అంటే అవర్ హాస్పిటల్ విల్ బి లైక్ ఎ టెంపుల్ ఆఫ్ ఫీలింగ్ అన్న వెంటనే షాండిలియర్స్ చాలా వచ్చేసాయి. వచ్చినప్పుడల్లా స్వామి ఏంటంటే అది ఎక్కడ పెట్టాలో తెలుసుకునే ముందర స్వామి ఏమని చెప్పేవారంటే అది కొంచెం ఓపెన్ చేసి వెలిగించి చూపిస్తే అప్పుడు స్వామి చెప్పేవారు ఇది ఆపరేషన్ థియేటర్ బయట పెట్టండి ఇది ఎంట్రన్స్ దగ్గర పెట్టండి అని చెప్పి ఆయన చెప్పేవారు. షాండిలియర్ కట్టడం అది మేము నేర్చుకున్నాం, ఆయనే నేర్పారు మాకు. రెండు కర్ర ముక్కలు క్రాస్గా పెట్టి ఇంకో కర్ర ముక్క అడ్డంగా పెట్టి దాని మీద నుంచి ఆ షాండిలియర్ అల్లుకుంటూ వచ్చేవాళ్ళం అనమాట. పైనుంచి షాండిలియర్ 7 అడుగులు ఎత్తుంటే అది కూడా 7 అడుగులు ఎత్తు పెట్టి ఆ 7 అడుగుల పై నుంచి మేము అల్లుకుంటూ వచ్చేవాళ్ళం దాన్ని. అప్పుడు దానికి కరెంట్ ఇస్తే అది వేలాడుతూనే స్వామి చూసేవారు, లైట్ వచ్చేది అది వెలిగేది అప్పుడు స్వామి చూసి ఇది ఇక్కడ బాగుంటుంది అక్కడ బాగుంటుంది అని చెప్పేవారు. ఒకరోజు స్వామి ఇంకా తన రూమ్కి వెళ్లిపోయాల్సిన టైం వచ్చింది సాయంత్రం, ఆయన వెళ్లిపో 5 నిమిషాల ముందర షాండిలియర్ ఒకటి వచ్చింది. ఇప్పుడు చూపిస్తే స్వామికి డిలే అయిపోతుంది ఎందుకులే అని చెప్పి మేము ఆలోచనతో పక్కన పెట్టాం. కానీ స్వామి చూశారు, చూసి ఏమిటొచ్చింది చూపియండి అంటారు. అంటే స్వామి షాండిలియర్ వచ్చింది, ఇప్పుడు అది మరీ కర్రలు పెట్టి అల్లేటప్పటికి టైం పడుతుంది, మీరు రేపు పొద్దున్న వచ్చేటప్పటికల్లా రాత్రి అల్లేసి పెడతాను స్వామి. ఏం పర్లేదు నేను వెయిట్ చేస్తాను, ఎప్పటికప్పుడు పంపించేయాలి ఇలా ఉంచుకోకూడదు అల్లేయండి అన్నారు. సరే మేము ఇద్దరం వెళ్ళాం, ఇద్దరు విద్యార్థులు ఉండేవాళ్ళం స్వామితో అక్కడ, ఇద్దరం బయటకు వెళ్ళి అప్పుడు మాకు ఐడియా వచ్చింది ఏంటంటే ఆ కట్టముక్కలు అవన్నీ తెప్పించి కట్టేటప్పటికి టైం అవుతుంది, ఇది చిన్నగానే ఉంది కదా, నేను చెప్పాను రెండో విద్యార్థితో నేను చేత్తో పట్టుకుంటాను నువ్వు చేత్తోనే అక్కడే అల్లేసేయ్యాను, నేను ఐడియా బాగుంది టైం సేవ్ చేస్తామని చెప్పి వాడు చక్క చక్క చక్క అల్లేయడం మొదలెట్టారు. సరే అల్లుతుండగా స్వామి వచ్చారు మొదటిసారి, వచ్చి ఏ బంగారు అయిపోయిందా అన్నారు. నేనేమో ఇంకా లేదు స్వామి ఇంకో 10 నిమిషాలు పడుతుంది అన్నాను. సరే చూసి కట్టల మీద కట్టి అల్లడం నీకే మంచిదేమో అన్నారు. ఇది మాయ. ఇప్పుడు స్వామి దగ్గర ఉన్నప్పుడు మాయ అన్నది బాగా మనని ఆవరించే అవకాశాలు ఇస్ వెరీ హై. సమ్ టైమ్స్ ఏంటంటే అతి మూర్ఖత్వంతో బిహేవ్ చేస్తాం మనం, అంటే ఎవరి సన్నిధిలో మనం ఉన్నాము, ఎవరు మనతో మాట్లాడుతున్నారు, ఈ విషయాలన్నీ మనకి జ్ఞప్తికి ఉండవు. అంటే దే గో క్లీన్ అవుట్ ఆఫ్ ద హెడ్ అనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఒకేషన్స్. రెండు విషయాలు, రెండు వార్నింగ్లు వచ్చాయి ఇక్కడ ఈ పదంలో. ఏమిటి, కట్టకి అల్లి కట్ట పెట్టి దానికి అల్లితే మొట్టమొదటి వార్నింగ్, నీకే మంచిది కదా. రెండో వార్నింగ్, రెండూ నాకు ఐ ఓవర్లుక్డ్. ఆ లేదు స్వామి చిన్నదే కదా చేత్తోనే పట్టేసుకుని వెళ్ళేస్తాం పర్లేదు సరే నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయారాయన. దిస్ ఈజ్ ద థర్డ్ లెసన్. ఏమిటి అని ఎవరిని ఫోర్స్ చేయరాయన, ఎవరిని ఫోర్స్ చేయరాయన. ఫ్రీ విల్ అనేది ఆయన, హీ రెస్పెక్ట్స్ దట్ ఫ్రీ విల్ లాట్. మనం రెస్పెక్ట్ చేయకపోవచ్చు, హీ రెస్పెక్ట్స్ అవర్ ఫ్రీ విల్ మోర్ దెన్ అస్. సో నీ కర్మ అన్నట్టు నువ్వే నేర్చుకుంటావులే అని చెప్పి వెళ్ళిపోయారాయన. 5 నిమిషాల తర్వాత మళ్లీ వచ్చారు, అయిపోయిందా బంగారం అంటే ఇంకొక 5 నిమిషాలు స్వామి అయిపోతుంది అంటే మళ్లీ రిపీట్ చేశారు స్వామి. అంత దయామూర్తితో చూడండి ఆయన, మళ్లీ రిపీట్ చేశారు, కట్టలు పెట్టి దానికి అల్లితే అది నీకే మంచిది కదా బంగారు అన్నారు.
0: రెండోసారి
1: మళ్లీ ఫెయిల్ అయ్యాను. అయిపోయింది స్వామి 5 నిమిషాలే, మళ్లీ కట్టలు పెడితే టైం అయిపోతుంది అని చెప్పి సరే ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన. మూడోసారి ఆయన వచ్చేటప్పటికి బాగుంది అంతా రెడీగా ఉంది, ఆ అల్లేశారంటే అయిపోయింది స్వామి నేను చేతుల్లో గంట పట్టుకున్నట్టు పట్టుకున్నాను దాన్ని, అది స్విచ్ చేయండి అన్నారు. వేశారు, లైట్ వెలిగింది, షాండ్లియర్ వెలగడంతో పాటు నేను డాన్స్ మొదలెట్టాను. ఎవరికీ అర్థం కావట్లేదు, గడగడ గడ గడ గడ గంట మోగిస్తున్నట్టు చేత్తో మోగుతోంది అది, నేనేమో గిలగిలగిలగిల గిలగిల ఆడిపోతున్నాను. చిరంజీవిరావు గారు ఉన్నారు అక్కడ, ఆయన చూస్తున్నారు యావైంది వీడికి అని చెప్పి. తోటి విద్యార్థి ఉన్నాడు వాడు చూస్తున్నాడు యావైంది వీడికి స్వామి ఎదుర్కొండా ఇలా బిహేవ్ చేస్తున్నాడు. స్వామి ఒక్కరికే అర్థమైంది ఏమవుతుందో, ఐ వాజ్ గెటింగ్ ఎలక్ట్రోక్యూటెడ్, అది ఎక్కడో అర్థింగ్ ప్రాబ్లం ఉండి ఆ మెటల్ రాడ్ నా చేతిలో ఉన్నది కాస్త, ఇట్ వాజ్ ఆల్సో గెటింగ్ 250 వోల్ట్స్ ఏసీ. స్వామి మాత్రం ఇట్ ఈస్ ఎ మోస్ట్ పెక్యులియర్ థింగ్, నన్ను అలా డాన్స్ చేయడం చూసి నవ్వుకుంటూ నవ్వుకుంటూ కుర్చీ మీద పడ్డారు. ఆయన పడి లేచి అప్పుడు ఆయన రొట్టు విద్యార్థితో చెప్పారు, ఆ స్విచ్ ఆఫ్ చేయి ఫస్ట్ అన్నారు. స్విచ్ ఆఫ్ చేసే కానీ నేను అలా కాసేపు ఆ చాండిలియర్ ఆ రెండో విద్యార్థి చేతిలో పెట్టి ఢామని కూలిపెడ్డాను కింద. అప్పుడు స్వామి లేపి, బంగారు ఇంకోసారి నేను చెప్పింది వింటే నీకే మంచిది కదా అన్నారు ఆయన. ఇది కూడా చూడండి, ద చాయిస్ ఆఫ్ వర్డ్స్, ఐ నెవర్ ఫర్గెట్ ఇట్. ఇంకొకసారి అంటే మళ్లీ ఫెయిల్ అయ్యే ఛాన్సులు వెరీ హై. ఇంకొకసారి నేను చెప్పింది వింటే అంటే నువ్వు వింటావని కూడా గ్యారంటీ లేదనమాట. ఇంకోసారి నేను చెప్పింది వింటే నీకే మంచిది కదా,
0: నీకే మంచిది అని కూడా చెప్పలేదు,
1: మంచిది మంచిది కదా అంటే అది కూడా ఈజ్ లెఫ్ట్ ఇట్ ఓపెన్. సో ఐఎమ్ లైక్లీ టు ఫెయిల్ ఇన్ ఆల్ 3 టెస్ట్ అనమాట మళ్లీ. బట్ దట్ ఈస్ ద వే హీ టీచెస్ ఎవ్రీబడి. ఎవరికి ఏమిటంటే నువ్వు ఇది చెయ్యి అని చెప్పరు, నువ్వు ఇది చెయ్యి బంగారు నీకే మంచిది కదా అంట, నువ్వు చేస్తే చెయ్యి లేకపోతే లేదు అది నీ ఇష్టం. నువ్వు చేసినా హిజ్ లవ్ ఇస్ స్టిల్ దేర్, నువ్వు చేయకపోయినా హిజ్ లవ్ ఇస్ స్టిల్ దేర్, బట్ హీ విల్ నాట్ ఇంటర్ఫియర్ విత్ ద కాన్సిక్వెన్సెస్. మన కర్మతో ఆయన ఇంటర్ఫియర్ అవ్వరు. మనం ఆయన చెప్పింది వింటే దాన్ని లైటన్ చేస్తారు, అంటే 10 దెబ్బలు పడే బదులు 1 దెబ్బ పడుతుంది అది అనమాట. సో దాట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లెసన్స్ ఐ హావ్ లెర్న్డ్ ఇన్ దిస్ ఎక్స్పీరియన్స్. షాండ్లియర్ ఎక్స్పీరియన్స్ అని పిలుస్తాను కొంతమంది, వన్లీ దే సే ఇట్స్ అన్ ఎలక్ట్రిఫైయింగ్ ఎక్స్పీరియన్స్.
0: బీఎస్సీ ఎంఎస్సీ ఈ 5 ఏళ్ల చదువుకునే టైంలో 5 ఇయర్స్ సమయంలో చాలా అమూల్యమైన సమయం అది, మన యూత్ లో మోస్ట్ ఇంపార్టెంట్ టైం ఆ పీరియడ్. మీరు స్టూడెంట్స్ కి ఇచ్చే దిశానిర్దేశం ఏంటి?
1: ద ఓన్లీ వన్ లెసన్, దట్ ఈస్ ప్రయారిటీస్. ప్రయారిటీస్ విద్యార్థి అన్న తర్వాత వీ షుడ్ ఆల్వేస్ ఆస్క్ ఆర్సెల్స్ ద ఫస్ట్ క్వశ్చన్, ఇస్ దిస్ నెసెసరీ ఫర్ మీ, ఇస్ దిస్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఈ ప్రశ్నలు ఎప్పుడూ అడుగుతూనే ఉండాలి మనం. ఇప్పుడు మన విద్యార్థి కింద స్వామి కూడా చెప్తారు తరచు, మీరు ఇక్కడికి వచ్చింది విద్యార్థి అంటే నీ మొట్టమొదటి డ్యూటీ ఏంటి, విద్యను అభ్యసించు, దట్ ఈస్ యువర్ ఫస్ట్ డ్యూటీ. విద్య అన్నది మళ్లీ స్వామి బాగా డిఫైన్ చేస్తారు, విద్య అన్నది ఫిజిక్స్ మ్యాథ్స్ బయాలజీ కెమిస్ట్రీ కాదు, దట్ ఈస్ 30% ఓన్లీ. ఇంకొక 70% ఆధ్యాత్మిక విద్య, అంటే అది మందిరంలో వచ్చేది స్పిరిచువాలిటీ అన్నది. ఈ రెండు కలిపితేనే టోటల్ విద్య. సో విద్యార్థి అన్నవాళ్లు ఈ ప్రశ్న తరచూ ఎవ్రీ టైమ్ వి షుడ్ ఆస్క్. ఇది మన సత్యసాయి విద్యార్థులకే కాదు, ఇప్పుడు నేను బయట చూస్తున్న విద్యార్థుల్లో కూడా దిస్ ఈజ్ వాట్ ఐ ఆల్వేస్ ఫీల్ ప్రయారిటీస్. ఇది నాకు అవసరమా ఈ సమయంలో నాకు, ఇది ఇస్ దిస్ మై డ్యూటీ. యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్ వాట్ ఈజ్ యువర్ డ్యూటీ. దట్ ఈస్ ద ఓన్లీ లెసన్. అంటే చాలా మంది చెప్తారు రియలైజ్ ద వాల్యూ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్ దట్. ఎస్ కరెక్ట్. రియలైజ్ దట్ యు ఆర్ గెటింగ్ ఎ వెరీ గుడ్ ఎడ్యుకేషన్. కరెక్ట్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇవన్నీ కరెక్టే, కానీ ఇన్ని కన్ఫ్యూజన్లు చేసే బదులు ఐ వుడ్ పుట్ ఇట్ ఇన్ వన్ సింపుల్ వర్డ్. ఇంత సంవత్సరాల అనుభవాల తర్వాత వాట్ ఈస్ మై డ్యూటీ ఇన్ ఎవ్రీ స్టేషన్ ఆఫ్ లైఫ్. విద్యార్థి కింద ఉన్నప్పుడు వాట్ ఈస్ యువర్ డ్యూటీ యాజ్ ఎ విద్యార్థి? యూ షుడ్ స్టడీ, యూ షుడ్ లెర్న్, టేక్ ఫుల్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచ్యువేషన్. స్వామి ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు మనకు అక్కడ. సో అది ఎటువంటి విధంగా మనం అది దాన్ని వాడుకుని విద్యని పూర్తిగా అభ్యసించగలం? ఇక్కడ ఐ విల్ రిపీట్ వన్స్ అగైన్ స్వామి'స్ డెఫినేషన్ ఆఫ్ విద్య అండ్ వాట్ ఈవెన్ ఐఎమ్ రిఫరింగ్ టు రైట్ నౌ ఇస్ టెంపొరల్ యాజ్ వెల్ యాజ్ సెక్యులర్. అంటే ఏమిటంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎంబీఏ అదంతా కూడా నేర్చుకో, బట్ దాంతోపాటు ఆధ్యాత్మికం కూడా నేర్చుకోవాలి. ఆధ్యాత్మికానికి అంత రూటు, అంత వాల్యూ ఇచ్చే విద్యాసంస్థ సత్యసాయి విద్యాసంస్థ ఒకటే అని నాకు బాగా తెలిసింది ఇప్పటికి. మిగతా వాళ్లు మొరాలిటీ, స్పిరిచువాలిటీ గురించి మాట్లాడితేనే ఏహా వీడండి పాతకాల మనిషి అనే రకం. దాని వికృత రూపం ఏమిటో మనందరికీ కనబడుతూనే ఉంది. సో మొరాలిటీ అన్నది, స్పిరిచువాలిటీ అన్నది విద్యార్థుల్లో లేనంత కాలం దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు దిస్ డిస్టార్టెడ్ ఇమేజెస్ దట్ వీ సీ ఇన్ సొసైటీ అండ్ ద డిస్టార్టెడ్ యాక్షన్స్ దట్ వీ సీ ఫ్రమ్ మెన్. కాబట్టి విద్యార్థి అన్న తర్వాత ప్రయారిటీస్, వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ ఐ షుడ్ ట్యాకల్? మొట్టమొదటి నేను చేయాల్సింది ఏమిటి? విద్యను అభ్యసించాలి. దాని తర్వాత మిగతావన్నీ ఆలోచించవచ్చు. సో ప్రయారిటీస్ షుడ్ బి వెరీ వెరీ క్లియర్లీ డిఫైన్డ్ by the students. That is the only advice I can give the students. Everything else Swami will take care.
0: Mee MSc ayindi Swami munde meeku chepparu MSc tarvata mimmalni PhD cheyisthanani. Meer PhD loki etla join ayyaru? Swami meeku aa samayamlone meeru Swami tho lopalu unde avakasanni kuda meeru sampadincharu. Swami meeku aa prasadanni etla icharu aa vishayalu matho cheppandi.
1: 1990లో నా ఎంఎస్సి అయిపోయింది. అయిపోయినప్పటికీ అప్పుడు స్వామి పిహెచ్డి చేయిస్తారు కదా అని చెప్పి వెయిట్ చేస్తున్నాం మేము. స్వామి మాత్రం ఏం మాట్లాడట్లేదు. అంటే ఒక్కొక్కసారి కాన్వర్జేషన్స్ లో చెప్పేవారు, అంటే పిహెచ్డి చదువుకుంటున్నావా అన్నారు. నేను చదువుకుంటున్నాను కానీ ఇన్స్టిట్యూట్ సైడ్ నుంచి ఏమీ రావట్లేదు. సరే సంవత్సరం అయిపోయింది, ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోయిన తర్వాత ఒకరోజు చక్రవర్తి గారు, అప్పుడు హీ వాజ్ ద రిజిస్ట్రార్, ఆయన వచ్చి ఒకరోజు ఉన్నట్టుండి పిలిచి, ఏం చేస్తున్నారు మీరు స్వామి, మిమ్మల్ని పిహెచ్డి చేయమన్నారు కదా, ఏది సినాప్సిస్ సబ్మిట్ చేయలేదు, ఇంకా ఏం మాట్లాడట్లేదు ఒకటి, మీరు స్వామికి ఇంత అనుభవం, ఇంత ప్రసాదం ఇస్తే మీకు ఇంత అనుగ్రహంతో మీరేమిటి దాన్ని ఇలా ధిక్కరిస్తున్నారని చెప్పి కొంచెం గట్టిగానే చెప్పారు మాతో. సరే మా అక్కడ ముగ్గురు నలుగురు వెయిట్ చేస్తున్నాం. అప్పుడు వెయిట్ చేస్తున్నప్పుడు మా కంగారు కంగారుగా సరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళాం. ఇన్స్టిట్యూట్కి వెళ్ళి సరే ఇప్పుడు ఎక్కడ చేయాలి, అందరు గైడ్ ఎవరు మనకి అని చెప్పి వెళ్తే అది కూడా స్వామి ఎలా అరేంజ్ చేశారో చూడండి. అప్పుడు ఫిజిక్స్ డిపార్ట్మెంట్ లో ఆప్టిక్స్ బ్రాంచ్ లో మాత్రమే ఉండేది పిహెచ్డీ అవకాశం. ఆప్టిక్స్ ప్రొఫెసర్ కి అప్పుడు ఆల్రెడీ ముగ్గురు పిహెచ్డీ స్కాలర్స్ ఉన్నారు, ఆయనేమో ఇంకా నాలుగో వాడిని నేను ఎప్పుడు తీసుకోలేను, ముగ్గురు ఆల్రెడీ ఉన్నారని చెప్పి ఆయన నేను చేయలేనని చెప్పారు. ఇంకెక్కడ మరి ఫిజిక్స్ లో అవకాశం లేదు. సరే నేను మన రిజిస్ట్రార్ గారికి చెప్పాను, వెళ్ళి సార్ ఇలా అవకాశం లేదంటున్నారంటే సరే చూస్తానని చెప్పారు ఆయన. స్వామికి చెప్పారు, ఏమైందో తెలియదు. వారం రోజుల తర్వాత మళ్లీ కాల్ వచ్చింది. ఏమిటంటే ప్రత్యేకంగా న్యూక్లియర్ ఫిజిక్స్ అని చెప్పి ఒక కొత్త విభాగంలో పిహెచ్డి చేయటట్టు స్వామి ఏర్పాటు చేశారు. దాంట్లో మొట్టమొదటి విద్యార్థిని నేనే. సరే అక్కడ గైడ్ కూడా ఉన్నారు, లక్కీగా సీనియర్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన నేపథ్యంలో ఒక స్వామి గైడెన్స్ తో, స్వామి అనుగ్రహంతో న్యూక్లియర్ ఫిజిక్స్ కొత్త విభాగం ఒకటి వచ్చింది, దాంట్లో రీసెర్చ్ స్కాలర్స్ తీసుకోబడుతున్నారని చెప్పి నువ్వు వెళ్ళు అని చెప్పి నాకు చెప్పారు. సరే వెళ్లాను, రిజిస్టర్ అయ్యాను, సినాప్సిస్ సబ్మిట్ చేశాను, పీహెచ్డీ చేస్తున్నాను. పీహెచ్డీ చేస్తూ ఉంటే అది ఆల్మోస్ట్ అయిపోతుంది. అప్పుడే 1993 మీకు తెలుసు ఏమైందో ఆ సంవత్సరం. 1993లో అవుతూనే అప్పుడు స్వామి ఇంకా పూర్తి అవుతోంది, ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాలు పనిచేస్తే నా పీహెచ్డీ అయిపోతుంది. అది స్వామితో ఉండే ఆ మహాభాగ్యం స్వామి ప్రసాదించారు. అప్పుడు కూడా స్వామి ఏమన్నారంటే రెండు మూడు సార్లు అనుకున్నారు, వీడు పీహెచ్డీ చేస్తున్నాడు కదా అంతరాయం కలుగుతుంది వీడికి, నన్ను చూసుకుంటూ ఉంటే వాడు పీహెచ్డీ ఏం చేస్తాడు ఇంకా అని చెప్పి నన్ను హాస్టల్కి తిరిగి పంపించేద్దామనే ప్రయత్నాలు రెండు మూడు సార్లు చేశారు. ఆయన అనుగ్రహం నేను చెప్పాను అదే గాడ్ స్వామీస్ విల్ ఇస్ నాట్ వీఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ ష్యూర్ హౌ ఇట్ వర్క్స్ అండ్ వెన్ ఇట్ వర్క్స్ అండ్ వై ఇట్ వర్క్స్ దిస్ వే. మనం లాజిక్ అది మనం వాడితే ఇలా చేసి ఉండొచ్చు కదా అలా చేసి ఉండొచ్చు కదా అని మనం చాలా సార్లు అనగవచ్చు, కానీ నన్ ఆఫ్ దీస్ వర్క్ విత్ హిమ్. ఎందుకంటే డివినిటీ ఈజ్ వాట్ ఫాలోస్ ఆఫ్టర్ లాజిక్ ఫెయిల్స్, ఇంకా లాజిక్ వర్తించదు అది. సరే ఎందుకు అన్నిసార్లు అన్ని ప్రస్తావనలు అయినా కూడా నన్ను హాస్టల్కి పంపించలేదు, ఆయనతోనే పెట్టారు. సో కాబట్టి అలాగే ఉండి ఆయన సేవ చేసుకుంటూ ఆ మహాభాగ్యాన్ని అనుభవించుకుంటూ దాన్ని ఆనందించుకుంటూ అలాగే నా పీహెచ్డి పూర్తి చేశాను. 1994లో పీహెచ్డి పూర్తి చేసేశాను.
0: ఇంతవరకు మీరు అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమంలో భాగంగా స్వామి పూర్వ విద్యార్థి అయిన డాక్టర్ ఎం సాయినాథ్ గారి అనుభవాల శీర్షికలోని రెండవ భాగాన్ని విన్నారు. ఈ శీర్షికలోని మూడవ ఆఖరి భాగం రేపు మీరు వింటారు. ఒకవేళ ఏ కారణంగానైనా ఈ భాగం గాని క్రిందటి భాగం గాని మీరు వినలేకపోయినట్లయితే దీనిని మా వెబ్సైట్ www.radiosai.org లోని ఆడియో సెర్చ్ లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకుని వినవచ్చు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు

0: చేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: లోభత్వం ఉన్నవారికి విచక్షణా జ్ఞానం ఉండదు. లోభము వలన క్షోభ కలుగుతుంది. దీన్ని తెలిపే లోభి మహాలోభి అనే చిన్న కథను ఇప్పుడు విందాం. ఒక ఊరిలో లోభి మహాలోభి అని ఇద్దరు సోదరులుండేవారు. వారిద్దరూ కడుపు నిండా భోంచేసేవారు కాదు. తాత్కాలికమైన అభీష్టాలను నెరవేర్చుకోవడానికి మాత్రమే దైవ ప్రార్థనలు చేసేవారు. దైవానికి నైవేద్యం పెట్టాలనుకున్నప్పుడు ఒక కండ చక్కెర ముక్కను పరమాత్మనికి కేవలం చూపించి నోట్లో వేసుకునేవారు. కారణమేమిటంటే, భగవంతుని విగ్రహం ముందు ఒక నిమిషం సేపు ఉంచినా ఆ చక్కెరను ఏ చీమలైనా తింటాయనే లోభత్వమే. ఒక్క ప్రాణికి కూడా ఉపకారం చేయని లోభులు వీరిద్దరు. ఒకనాడు పొరుగు గ్రామంలో వారి దగ్గర బంధువు చనిపోతే ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి పెద్దవాడైన లోభి బయలుదేరాడు. బస్సులోని బండిలోగాని వెళ్తే డబ్బు ఖర్చవుతుందని నడిచిపోవటానికి సిద్ధమయ్యాడు. తెల్లవారుజామున బాగా చీకటిగా ఉండగానే బయలుదేరాడు. చీకటిగా ఉన్నప్పుడే అన్న ప్రయాణానికి సిద్ధమవుతుంటే తమ్ముడు ఒక చిన్న దీపం వెలిగించి ఒక సంచిలో బట్టలు సర్ది ఇచ్చాడు. అన్న వెళ్లగానే తలుపులు వేసుకుని పడుకుందామనుకున్నాడు. అయితే ఎక్కువసేపు దీపం వెలిగితే కిరోసిన్ కొంత ఖర్చవుతుందని దీపం ఆర్పివేసి ఒక గూటిలో పెట్టబోయాడు. ఆ చీకట్లో గూటిలో ఉన్న తేలు అతన్ని కొట్టింది. ఆ బాధతో తమ్ముడు మూలుగుతూ పడుకున్నాడు. ఇక అన్నగారు, ఆయన మహాలోభి. 3 మైళ్లు నడిచేటప్పటికీ ఏదో గుర్తుకు వచ్చి ఇంటికి వెనక్కి వచ్చాడు. అప్పటికి ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. తలుపు కొడుతూ తమ్ముడు అని పిలిచాడు. తమ్ముడు బాధతో మూలుగుతూ లేచి తలుపు తీసి, ఎందుకన్నగారు తిరిగొచ్చారు అని అడిగాడు. అన్నగారు, నాయనా, బయలుదేరి వెళ్లేటప్పుడు చెప్పడం మర్చాను. వెలిగించిన దీపం ఆర్పేవో లేదో, కిరోసిన్ ఖర్చవుతుంది, హార్పమని చెప్పటానికే వచ్చాను అన్నాడు. తేలుకుట్టిన బాధతో లోభి అయిన తమ్ముడు, ఎంత దూరం వెళ్లి తిరిగి వచ్చారు అని అడిగాడు. 3 మైళ్లు వెళ్లి తిరిగి వచ్చాను అన్నాడు మహాలోభి. అయ్యో, 3 మైళ్లు వెళ్లటం, 3 మైళ్లు రావటం, అంటే 6 మైళ్లు నడవటం వలన మీ పాదరక్షలు ఎంత అరిగిపోయాయో యోచించారా అన్నాడు తమ్ముడు. వెంటనే మహాలోభి, ఒరే తమ్ముడు, నాకంత తెలివి లేదనుకున్నావా? ఈ 6 మైళ్లు నేను చెప్పులు చంకలో పెట్టుకుని నడిచానురా అని మళ్లీ ప్రయాణమయ్యాడు. చెప్పులు వేసుకొనక నడవటం వలన ప్రయాణ మధ్యలో పాముకాటుకు గురయ్యాడు. లోభత్వం ఉన్నవారికి విచక్షణా జ్ఞానం ఉండదు. లోభం వలన క్షోభ కలుగుతుంది.

ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ముందుగా శ్రోతలందరికీ వినాయక నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈనాటి మన విశాఖ పత్తియాత్ర ప్రత్యేక కార్యక్రమానికి మీకు స్వాగతం. కలియుగ వైకుంఠమైన పుట్టపర్తిలోని మట్టి సోకితే పునర్జన్మ లేదని భక్తులు నిత్యం ఆరాధించే ఈ పుణ్యక్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతూనే ఉంటుంది. సాయీశుని పదస్పర్శతో పావనమైన ఈ ప్రశాంతి నిలయంలో వివిధ కార్యక్రమాలతో పండుగ పర్వదినాలలో భక్తులు తండోపతండాలుగా చేరి పునీతులవుతున్నారు. ఇలా భక్తులంతా సాయి భగవానుని చెంతచేరి జరుపుకునే ప్రత్యేక వేడుకలలో పత్తియాత్రలు ముఖ్యమైనవి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో విశాఖ జిల్లా భక్తులు ప్రశాంతి నిలయం నందు సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో పత్తియాత్రను ఆధ్యాత్మిక సాంస్కృతిక సంగీత కార్యక్రమాలతో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంలో పుట్టపర్తికి విచ్చేసిన శ్రీ సత్యసాయి సేవా సంస్థ విశాఖ జిల్లా పదాధికారుల సేవాదళ సభ్యుల అనుభవాలను, పత్తియాత్ర కార్యక్రమాల వివరాలను, అంతేకాకుండా జిల్లాలో నిర్వహించుకుంటున్న ప్రత్యేక సేవా కార్యక్రమాల వివరాలను వారితో జరిగిన సంభాషణల ద్వారా ఇప్పుడు మనం విననున్నాం. ప్రస్తుతం మనందరం జరుపుకుంటున్న వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ వరుస సంభాషణల కార్యక్రమాల మధ్య మధ్యలో గణపతిని స్తుతిస్తూ సాగే కొన్ని పాటలను కూడా మీరు వింటారు.

0: ఓం శ్రీ సాయిరాం. దర్శనం పాపనాశనం స్పర్శనం ముక్తిదాయకం అన్న స్ఫూర్తితో మన విశాఖ జిల్లా నుంచి అనేక మంది భక్తులు పుట్టపర్తి విచ్చేశారు. ఈ వరుసలో నిర్వహించుకుంటున్న ప్రత్యేక కార్యక్రమాలలో ఈరోజు మనతో పాటు విశాఖ జిల్లా సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ విఆర్ నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు. సాయిరాం నాగేశ్వరరావు గారు.
1: సాయిరాం అండి.
0: సార్, మన కార్యక్రమంలో ముందుగా ఈ పర్తి యాత్ర యొక్క ముఖ్యోద్దేశం, ఇది రూపుదిద్దుకున్న విధానం గురించి మా శ్రోతలతో కాస్త పంచుకుంటారా?
1: సాయిరాం సార్, స్వామివారి దివ్యశ్రీచలన నమస్కరిస్తూ ముందుగా రేడియో సాయి బృందం అందరికీ కూడా సత్యసాయి సేవా సంస్థల తరఫున కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాం సార్. కారణమేమంటే, ఎంతో మంది భక్తుల యొక్క అనుభవాలు గాని సంస్థాగత కార్యక్రమాలను గాని ప్రపంచవ్యాప్తంగా అందించి ఒక నూతన ఒరవడిని సృష్టించి ప్రతి నిత్యము ప్రతి క్షణము ప్రతిరోజు స్వామి గురించి తలంచుకోవడమే కాకుండా దర్శించుకునే విధంగా వినే విధంగా చేస్తున్న మహత్తర కార్యక్రమం ద్వారా సత్యసాయి సందేశ వ్యాప్తికి కృషి చేస్తున్నందుకు గాను అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మీరు ప్రారంభించినట్లుగా దర్శనం పాపనాశనం స్పర్శనం ముక్తిప్రదాయకం పర్తియాత్ర 2018 సత్యసాయి సేవా సంస్థలు విశాఖపట్నం జిల్లా, ఈ కార్యక్రమానికి స్ఫూర్తి పూర్తిగా స్వామివారి. కారణమేమంటే, సంస్థలో గత 25-28 సంవత్సరాలుగా ఒక సేవాభాగ్యం చేసుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించి స్వామి ఎందరో పెద్దలు, ముఖ్యంగా పాపారావు గారు, ముకుందరావు గారు ఇట్లాంటి పెద్దల ద్వారా సంస్థాగత కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి సన్నిధిలో పర్తియాత్రలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందడం జరిగింది. ఆ సందర్భంలో నేను గమనించిందేమంటే, పర్తియాత్ర అనేటువంటిది ఇది ఏదో తీర్థయాత్ర మాదిరి కాకుండా ఒక దీక్షతో కూడినటువంటి యాత్ర. దీనికి యాత్రకు రావడానికి ముందుగా కనీసం ఒక 6 నెలలు ముందుగా మేము ఒక ప్రణాళికను సిద్దం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడతా ఉంది. 6 నెలల ముందు ఒకసారి మేము జిల్లా సమావేశం ఏర్పరచుకుని జిల్లాలో ఉన్నటువంటి అన్ని సమితులు, భజన మండళ్లు, ముఖ్యమైన కార్యకర్తలను ఆహ్వానించి వారితో దీన్ని చర్చించి ఒక ప్రణాళికను తయారు చేసుకుని దాన్ని ఒక సర్కులర్ రూపంలో మేము ఇష్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రణాళికలో ముఖ్యంగా ఒక 3 అంశాలు మేము గమనిస్తూ ఉంటాం. స్వామివారి సన్నిధిలో వారి సమక్షంలో బాల వికాస్ పిల్లలు, యూత్ వారి ద్వారా ఒక సంగీత నృత్య రూపకం, సందేశాత్మకమైనటువంటి సంగీత నృత్య రూపకం. 2వది వేద పారాయణ, స్వామివారు వేద పురుష సప్తాహ యజ్ఞం, ఇట్లా వేద పురుషుడు స్వామి. సో మా పిల్లలు విశాఖపట్నంలోనే ఒక 2-3 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ప్రాక్టీస్ ని తీసుకుని వేదం, మహిళల వేదం బృందం ఉన్నది, పురుష వేద బృందం ఉన్నది, యూత్ సీనియర్ డివోటీస్ కూడా ఒక వేద పారాయణ కార్యక్రమం. దాంతోపాటు నామ సంకీర్తన, దాని కూడా ఒక అద్భుతమైనటువంటి సింగర్స్ టీమ్, సెలెక్టెడ్ సింగర్స్ ఉన్నారు, వాళ్లు ప్రాక్టీస్ చేసినట్టు దాన్ని ప్రజెంట్ చేయడము. అదేవిధంగా మహానగర సంకీర్తన, గ్రామ పురవీధుల్లో ఒక 2.5 గంటల పర్యాయము మహానగర సంగతి నిర్వర్తించడం,
0: ఇక్కడ
1: పుట్టపర్తి పురవీధుల్లో దాంట్లో వివిధ రకాల కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా స్వామివారి దివ్య సన్నిధిలో సత్యసాయి సామూహిక దివ్య వ్రతములు, సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకుంటేనే జీవితం ధన్యము అంటాము, అట్లాంటిది స్వామివారి వ్రతం మహా అద్భుతం. దాన్ని వచ్చిన భక్తులందరి చేత ఈ ప్రశాంతి నిలయం పుణ్యభూమిలో, స్వామి నడిచినటువంటి పుణ్యభూమిలో, స్వామివారి పాదస్పర్శ పొందిన పుణ్యభూమిలో ఇక్కడ కూర్చుని చేసుకునే భాగ్యాన్ని భక్తులందరికీ అందించి పొందాలనే ఉద్దేశంతో వ్రతాలు నిర్ణయించుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ప్రశాంతి నిలయంలో స్వామివారి దివ్య సందేశాన్ని విని తరించినటువంటి సీనియర్ భక్తులు ఉన్నారు, వారి చేత మా భక్తులందరికీ కూడా కాస్త ఉపన్యాసం ఇప్పించడం, తద్వారా వారిలో అవగాహన, సంస్థలో సేవా తత్పరత పట్ల వారిలో అనురక్తిని కలిగింపజేయడం అదొక అంశంగా మేము చేస్తూ ఉంటాం సార్. సాయిరామండి,
0: ఇవన్నీ కూడా మీరు పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తిలో ఉన్నప్పుడు చేసుకున్న కార్యక్రమాలు అంతే కదా?
1: అవునండి.
0: మీరు పర్తియాత్రకు రావడానికి ముందుగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారో మాకు కాస్త వివరిస్తారా?
1: పర్తియాత్రకు రావడానికి ముందు ప్రతి సంవత్సరం కూడా ఒక 21 రోజులు గాని 45 రోజులు గాని దీక్షా కార్యక్రమాన్ని మా విశాఖపట్నంలో ఉన్న 138 భజన మండళ్లలో అందరికీ తెలియజేసి వారు అందులో వచ్చే వాళ్ళందరి చేత దీక్షా కార్యక్రమం చేపిస్తూ ఉంటాము. ఈ సంవత్సరం కూడా ఈ దీక్షా కార్యక్రమం 21 రోజులు మనం చేయడం జరిగింది. దాంట్లో చాలా సులువుగా, సులభతరంగా అన్ని వర్గాల వాళ్లు చేయగలిగేటువంటి అవకాశం మేము ఆలోచించి నవసూత్ర ప్రవర్తన నియమాల్లో ఉన్నటువంటి కొన్ని అంశాలను తీసుకుని వాటిని మనం చేయడం జరిగిందండి. ముఖ్యంగా ప్రతిరోజు ప్రతి భక్తుడు యాత్రకు వచ్చినా రాకపోయినా ప్రతిరోజు ప్రతి భక్తుడు వారి గృహంలో కూడా ఓంకారము సుప్రభాతము తప్పక చేయాలి. వారి ప్రాంతంలో జరిగేటువంటి నగర సంకీర్తనలో పాల్గొనాలి. సాయంకాలం నామ సంకీర్తనలో పాల్గొనడం. ఒకవేళ వారికి ఉద్యోగరీత్యా నామ సంకీర్తనలో పాల్గొనలేకపోతే వారు ఉన్నటువంటి ప్రాంతంలో వారి ఇంట్లో వారి ఆఫీసులో కనీసం ఒక్క భజన వారు పాడుకుని స్వామికి శాంతి మంత్రం చెప్పుకోండి, అట్లా కనెక్ట్ అయి ఉండడం స్వామివారితో అనేటువంటిది ఒక ఫస్ట్ అంశంగా తీసుకున్నాం.
0: చాలా బాగుంది.
1: అది దీంట్లో అంతర్గతంగా ఒక భక్తిభావాన్ని పెంపొందింపజేయడం, స్వామివారిని మనం వారి యొక్క ఆశీస్సులు పొందే మార్గంగా. అదేవిధంగా ప్రతిరోజు ప్రతి ఇంటిలో ఒక గుప్పుడు బియ్యం తీసి కనీసం 3 పర్యాయాలు ఓం శ్రీ సాయిరాం అని దాన్ని వారి ఒక వేరే డబ్బాలో వేయమని చెప్పాం. ఒకటి సీలింగ్ అండ్ డిజైర్, 2 ఇట్లా తీసినటువంటి మొత్తము బియ్యాన్ని తండులం తీసి 21 రోజుల తర్వాత శ్రావణ పౌర్ణమి వచ్చింది ఆ రోజు 26వ తారీఖు, ఆ రోజున ఆ బియ్యంతో ప్రసాదం తయారు చేసి నారాయణులకి ప్రసాద వితరణ కార్యక్రమం పెట్టడం జరిగింది.
0: అలా ప్రతి సమితిలో చేశారు,
1: ప్రతి సమితి ప్రతి భజన మండలిలో కూడా చేయించడం జరిగింది. దాంతోపాటు ప్రతి ఆదివారం ఈ 21 రోజుల్లో వచ్చేటువంటి ప్రతి ఆదివారం నాడు వాళ్ల ప్రాంతంలో ఉన్నటువంటి భజన మండలిలో గాని సమితిలో గాని జరిగే సేవా కార్యక్రమాల్లో తప్పగా పాల్గొనాలి అని ఒక అంశం పెట్టడం జరిగింది. కారణం ఏమంటే, ఒకటి ఆధ్యాత్మికత పూజా విధానం వారి వ్యక్తిగత సాధనలు, 2 సీలింగ్ అండ్ డిజైర్ ప్రకారం దాన్ని తీసుకోవడం, 3వది ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం సమితి జిల్లా భజన మండలి కార్యక్రమం. దీంతోపాటు మనం వాళ్ళందరికీ కూడా ఒక సామూహిక కార్యక్రమంగా అందరినీ ఒక దగ్గర కూర్చుని సాయిగాయత్రి చేసి దీక్ష ధారణ జరిపించి 21 రోజుల తర్వాత దీక్షను విరమింపు చేసుకోవడం చేయడం జరిగింది. చాలా సులభ సాధ్యంగా అందరికీ వీలుగా ఉండేటువంటి దాన్ని మనం చేయడం జరిగిందండి. దీనివల్ల చాలా సత్ఫలితాలు వచ్చినాయి. కొత్తగా ఎవరైతే ఈ ప్రశాంతి యాత్రకు వస్తున్నారో వాళ్ళకి దీక్షను చెప్పగానే చాలా భజన మండల్లో సమితుల్లో 10 మంది నగర సంకీర్తనకు వచ్చే ప్రాంతంలో 40 మంది నగర సంకీర్తనకు వచ్చేటువంటి స్థితి ఏర్పడింది. అంటే దీనివల్ల ఫ్యూచర్ లో ఏం జరుగుతుందంటే సంస్థాగత అభివృద్ధి, సంస్థా కార్యక్రమాల విస్తరణ, ఎక్కువ మంది నాన్ డివోటీస్ ని డివోటీస్ గా స్వామివారి సంస్థలోకి తీసుకురావడం, సంస్థాగత అభివృద్ధికి ప్రయత్నం చేసే విధంగా దీన్ని రూపకల్పన చేయడం, స్వామివారు వారి శక్తినిచ్చి దీన్ని నడిపించారండి. ఈ పత్యాత్రలో అంతర్భాగంగా కొన్ని భజన మండలి వాళ్లు, కొన్ని సమితుల వాళ్లు ప్రత్యేకమైనటువంటి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది.
0: అంటే ఈ 21 రోజులు
1: 21 రోజుల్లో వారు వీళ్లకి వాళ్ల ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్స్ లేవు. సో మన మొబైల్ హాస్పిటల్స్ మనకి ఉండడం, శ్రీ ఆర్యనాయుడు గారు మొబైల్ కోఆర్డినేటర్గా ఉండడం, వారి ద్వారా సపోర్ట్ తీసుకుని విశాఖ ఐ హాస్పిటల్ డెంటల్ కేర్ తీసుకుని వాళ్ల గ్రామాల్లో మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఒక పత్యాత్రలో ఒక సేవా కార్యక్రమంగా చేయడం జరిగింది. సగరం సార్,
0: సుమారు ఎంతమంది మన పత్యాత్రకు వచ్చారండి
1: ఈ సంవత్సరం? స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో ముందుగా మేము తక్కువగా అనుకున్న నెంబర్ ఒక 1500-1600 స్వామివారి దివ్య సంకల్పం ఎప్పటికీ 2200 మంది దాటే వచ్చి ఉన్నారు సార్. 2600 వరకు కూడా వస్తారని అనుకుంటున్నాము. స్వామి చెప్పారు, చరాచర జగత్తున్నంతకాలము సత్యసాయి సంస్థలు అవిరామంగా ఉజ్వలంగా ఉంటాయి. సుమారు 900 మంది కొత్త భక్తులు ఈరోజు పుట్టపర్తికి ఈ పత్యాత్ర ద్వారా రాగలిగే అవకాశం కలిగింది. వారందరూ స్వామి ఆశీస్సులు పొందే అవకాశం కలుగుతా ఉంది సార్.
0: మొదటిసారి
1: వచ్చిన వాళ్ళు
0: చాలా సంతోషం. ఇంకా బాల వికాస్ పిల్లలు ఎంతమంది ఉంటారు సార్
1: ఈరోజు? ఈ ఇక్కడ స్వర సాగరం అనేటువంటి కృష్ణ జన్మాష్టమి సందర్భంగా మేము పత్యాత్ర చేస్తూ ఉంటాం కాబట్టి కృష్ణుడికి సంబంధించినటువంటి ఆ సందేశాత్మకంగా ఉండేటువంటి సూరదాస్ వారి యొక్క దివ్య జీవన విధానము, భక్తి ప్రపత్తులు, భగవంతుని ఎట్లా చేరుకున్నారనేటువంటి దాన్ని తెలియజేసే విధంగా స్వర సాగరం అనేటువంటి ఒక మ్యూజిక్ డాన్స్ డ్రామా జరుగుతూ ఉంది. దాంట్లో 130 మంది పిల్లలు, బాల వికాస్ పిల్లలు పాల్గొంటున్నారు. అది కాకుండా వాళ్ల యొక్క పేరెంట్స్, గురువులు, ఇతర బాల వికాస సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వచ్చి ఉన్నారు. సుమారు 400 మంది పిల్లలు, బాల వికాస పిల్లలు వచ్చి ఉన్నారు ఈరోజు. మరి ఈ శక్తిని స్వామివారు ఇచ్చారు. ఈరోజు మహిళలు, యూత్, బాల వికాస పిల్లలు, సుమారు 80 సంవత్సరాల వయసు దాటిన సీనియర్ సిటిజన్స్ కూడా ఈ పత్యాత్రలో పాల్గొంటున్నారు. వాళ్ళందరూ ఒక్కటే అంటారు, స్వామివారు చెప్పినట్లుగా పుట్టపర్తి మట్టి సోకితే పునర్జన్మ లేదు అని స్వామి చెప్పడం స్వామి స్వయంగా నడయాడినటువంటి ప్రదేశం. మా అందరి జీవితాలు, మనందరి జీవితాలు గతిని మార్చి సద్గతి వైపు నడిపిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనాలనేటువంటి తృష్ణతో అందరూ రావడం జరిగింది. దీని అంతటికీ మూలము స్వామివారే, వారి శక్తే మనల్ని నడిపిస్తుంది. మరింత చక్కటి కార్యక్రమాలు మేము చేసుకోవాలని, ఆ శక్తిని మనందరికీ స్వామి ఇవ్వాలని ప్రార్థిస్తూ సాయిరాం సార్.
0: పత్తియాత్ర యొక్క ఏర్పాట్లను, ఆ కార్యక్రమాల వివరాలను మాకెంతో చక్కగా అందించారు. మీరు ఇంకా ముందు ముందు ఇలాంటి పత్తియాత్రలు చేస్తూ స్వామి ప్రేమకు మీరు చెప్పినట్లుగా పాత్రలం కావాలని స్వామిని ప్రార్థిద్దాం.
1: సాయిరాం సార్.
0: సాయిరాం సార్. ప్రతి వ్యక్తి జీవితంలో విద్యార్థి దశ ఎంతో ముఖ్యమైనది. అటువంటి చిన్న వయసులోనే పిల్లలందరినీ సన్మార్గంలో నడిపించే దిశలో దేశవ్యాప్తంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రారంభించిన మహోన్నతమైన కార్యక్రమం విద్యాజ్యోతి. ఈరోజు మన విశాఖ జిల్లాలో ఈ విద్యాజ్యోతి కార్యక్రమం ద్వారా అనేక కార్యక్రమాలను వాళ్లు నడిపిస్తున్నారు, ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆ అనుభవాలను మనతో పంచుకోవడానికి జిల్లా విద్యాజ్యోతి కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న శ్రీ సాయి కుమార్ గారు, మానా ప్రగడ బాపిరాజు గారు, వివి శ్రీనివాస్ గారు, శ్రీ శంకర్ గారు మనతో ఉన్నారు. ఇప్పుడు వాళ్లతో మాట్లాడుతూ ఆ అనుభవాలను, కార్యక్రమాల వివరాలను మనం విందాం. సాయిరాం సాయి కుమార్ గారు.
2: సాయిరాం.
0: మన విశాఖ జిల్లాలో విద్యాజ్యోతి కార్యక్రమాల గురించి మాకు క్లుప్తంగా ఎలా ప్రారంభించారు, ఎలా ప్లాన్ చేసుకున్నారు, ఆ విషయాలు కాస్త చెప్తారా?
2: సాయిరాం, విశాఖ జిల్లాలో ఈ విద్యాజ్యోతి కార్యక్రమం అంటే ఆల్మోస్ట్ ఇది నేషనల్ ప్రాజెక్ట్. ఒక 900 స్కూల్స్ ఆల్ ఓవర్ ఇండియాలో మనం అడాప్ట్ చేసుకొని చేయడంలో ఒక 20 స్కూల్స్ మనం విశాఖ జిల్లా మొత్తం మీద అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ 20 స్కూల్స్ కూడా ఆల్మోస్ట్ ఒక అవుట్ ఆఫ్ ఒక 200-300 స్కూల్స్ లోంచి మనం స్క్రూట్నీ చేసి స్కూల్స్ మనం అంటే సంథింగ్ లైక్ అన్ని ప్రతి స్కూల్స్ అడాప్ట్ చేసుకున్న ప్రతిదీ అది బహుశా స్వామి సెలెక్ట్ చేసుకున్నారనే ఒక ఫీల్ క్రియేట్ అయినటువంటి స్కూల్స్ అవి కూడా.
0: ఈ 20 స్కూల్స్ ను ఎలా ఎంపిక చేసుకున్నారు అంటే ఏ మార్గం ద్వారా?
2: అంటే ఫస్ట్ మనం ప్రయారిటీ ఇచ్చింది ఏంటంటే, ఒకటి స్కూల్ స్ట్రెంగ్త్ తీసుకున్నాం, రెండు అక్కడ ఉన్నటువంటి స్కూల్ టీచర్స్ ఎవరైనా కనుక స్వామి డివోటీస్ ఉన్నట్లయితే వాళ్ళకి ఆ స్కూల్స్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. అట్లీస్ట్ కాస్త సాఫ్ట్ కార్నర్ ఉండి స్వామి గురించి కాస్త పాజిటివ్ గా ఉన్న వాళ్ళని, అటువంటి స్కూల్స్ ని మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అందులో మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనం ఇచ్చేటటువంటి ఇన్పుట్ ఏదైతే స్వామి గురించి లేదా హ్యూమన్ వాల్యూస్ గురించి లేదా మనం ఇచ్చేటటువంటి ఏ డెవలప్మెంట్ యాక్టివిటీనైనా వాళ్ళు ముందుకు తీసుకెళ్లడానికి ఎవరైతే పాజిటివ్ గా ఉంటారో అటువంటి స్కూల్స్ ని మాత్రమే మనం ఇందులో తీసుకున్నాం. ఫస్ట్ స్ట్రెంగ్త్ అండ్ సరౌండింగ్ దగ్గరలో ఉన్నటువంటి విత్ సంథింగ్ సపోర్ట్. సో ఈ 20 స్కూల్స్ లో ముఖ్యంగా స్వామి తాలూకు అనుగ్రహం అంటే స్వామి చెప్పినటువంటి ఒక చిన్న క్యాప్షన్ గుర్తొస్తుంది నాకు ఈరోజు చెప్పాలనిపిస్తుంది. ఇది స్వామి చాలా పదే పదే చెప్తా ఉంటారు, విద్యా జ్యోతి అంటే ఒక జ్యోతిని వెలిగిస్తే ఆ జ్యోతి నుంచి ఎన్ని జ్యోతులు మనం వెలిగించినా కూడా ఎలా అయితే కాంతి పెరుగుతూ ఉంటుందో ఈ విద్యా జ్యోతి, విద్య కూడా అంతే స్వామి చెప్తారు సిమిలర్. ఒక టీచర్ నుంచి స్టూడెంట్ నాలెడ్జ్ ని గెయిన్ చేయడం ద్వారా ఇంకాస్త స్టూడెంట్ కి టీచర్ కూడా నాలెడ్జ్ ఎలా అయితే పెరుగుతుందో జ్యోతికి సింబాలిక్ గా స్వామి బహుశా ఆ విద్యా జ్యోతి అందుకే పెట్టారేమో. నిజంగా దాని ప్రభావమో ఆయన అనుగ్రహమో తెలియదు. కార్యక్రమం మొదలుపెట్టి 2 సంవత్సరాలు అవుతోంది. సో అంతే ఉత్సాహంతో ఎటువంటి అంటే ఈ 20 స్కూల్స్ లో కూడా డే బై డే మనం చేసే ప్రతి కార్యక్రమం తాలూకు పురోగతి ఆ విద్యా జ్యోతి కాంతి ఎలా అయితే షైన్ అవుతూ వస్తుందో అలానే అవుతుంది. సో ఇందులో మనం ముఖ్యంగా విశాఖ జిల్లాలో మనం చేసింది ఏంటంటే ఒక 3 కేటగిరీస్ కింద దీన్ని బైఫర్గేట్ చేసుకోవడం జరిగింది. ఒకటి ఎడ్యుకేషన్ వింగ్, 2 అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్, 3 స్పిరిచువల్. సో ఎడ్యుకేషన్ లో మెయిన్ ఎడ్యుకేషన్ ఏంటంటే డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది మనం ఒకటి ఇందులో మెయిన్లీ ఇంట్రడ్యూస్ చేశాం. 2016 లో ఆగస్ట్ మన ఏపీ స్టేట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ గంటా శ్రీనివాసరావు గారు, అలానే మన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నిమీష్ పాండ్యా గారి చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ మనం వైజాగ్ డిస్టిక్ లో ఇనాగ్రేట్ చేసి అప్పటికి అవకాశం ఉన్నటువంటి ఒక 5-6 స్కూల్స్ కి డిజిటల్ టీవీస్, అలానే ఆ టీవీస్ లో మెయిన్ ఏంటంటే పిల్లలకి ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ అన్ని మనం చూస్తున్నాం, అన్ని కార్పొరేట్ స్కూల్స్ లో డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది ప్యాషన్ గా తయారైంది. సో దాన్నే మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి మంచి మంచి మోరల్ స్టోరీస్, రైమ్స్, అలాగే వొకాబులరీ, వాట్ ఎవర్ వాళ్ళకి ఏంటేంటి ఇన్పుట్ కావాలో అన్నీ కూడా ఒక స్క్రీన్ పైన విత్ ఆడియో వీడియోస్ ద్వారా వాళ్ళకి చూపించడం ద్వారా ఇంకాస్త పిల్లలు అట్రాక్టివ్ గా ఉండడానికి అది మంచి యాక్టివిటీగా అయింది. ఇది ఇంప్రెస్ అయిన స్టేట్ గవర్నమెంట్. మనం ఇనాగ్రేట్ చేసిన విత్ ఇన్ ఫ్యూ మంత్స్ లో ఆల్ ఓవర్ ఏపీ మొత్తం డిజిటల్ ఎడ్యుకేషన్ ని గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ మిరాకిల్ ఆఫ్ స్వామి. ఇది వాళ్ళు కొన్ని పారామీటర్స్ ద్వారా కొన్ని అంటే అబౌవ్ స్ట్రెంగ్త్ ఉన్న స్కూల్స్ కి వాళ్ళు ఇచ్చారు. మనం తీసుకున్నటువంటి 20 స్కూల్స్ లో ఇంచుమించు ఒక 5 స్కూల్స్ వాటికి ఎలిజిబుల్ అయ్యి రిమైనింగ్ స్కూల్స్ కి మనం ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ టీవీస్ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కాకుండా కొన్ని స్కూల్స్ లో 1st స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు ఉంటుంది, కానీ ఇద్దరే టీచర్స్ ఉంటారు. సో అటువంటి చోట ఎక్కడైతే అకాడమిక్ సపోర్ట్ కి టీచర్స్ రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ మన సత్యసాయి యువత ఎవరైతే కాస్త అవకాశం ఉన్నవాళ్ళు వెళ్లి ఫ్రీ ట్యూషన్స్ గానీ అక్కడ రెగ్యులర్ టైమింగ్స్ లో కూడా వాళ్ళకి రెగ్యులర్ గా క్లాసెస్ చెప్పడం అనేది జరుగుతూ ఉంది ఇప్పుడు.
0: సో ఇందాక టీవీస్ అన్నారు కదా, అది ఎలా అరేంజ్ చేస్తారు? అంటే ప్రతి స్కూల్ కి ఒక టీవీ ఉంటుందా, లేదంటే ప్రతి క్లాస్ కి ఒక టీవీ ఉంటుంది?
2: ఒక ప్రతి స్కూల్ కి ఒక టీవీ ఇచ్చాం. సో టీవీతో పాటుగా టీవీ కన్నా మెయిన్లీ మనం అందులో ఇచ్చినటువంటి
0: కంటెంట్.
2: సో ఆ కంటెంట్ ఏంటంటే స్వామి చెప్పినటువంటి చిన్న కథల్లో వీడియోస్, అలాగే రైమ్స్, తెలుగు రైమ్స్, ఇంగ్లీష్ రైమ్స్, అలానే చాలా మనకి యూట్యూబ్ లో ఈరోజు నెంబర్ ఆఫ్ వీడియోస్ దొరుకుతా ఉన్నాయి. సో 1st స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు పిల్లలకు ఉపయోగపడేటటువంటి
0: సబ్జెక్ట్ పరంగా
2: ఒకటి, రెండు వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి కూడా సంథింగ్ కొన్ని రైమ్స్ కానీ మంచి మంచి మూవీస్ అలానే కొన్ని మోరల్ స్టోరీస్ అటువంటివి కూడా మనం అందులో ఎవ్రీ డే ప్రతి క్లాస్ రూమ్ లో 1 అవర్ డిజిటల్ ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్స్ కింద కండక్ట్ చేసి కొన్ని స్కూల్స్ వాళ్ళు ఎక్స్క్లూజివ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా వాళ్ళు అరేంజ్ చేయడం సపోర్ట్ చేయడం జరిగింది.
0: ఇందాక ట్యూషన్స్ అన్నారు కదా, అవి ఎలా నిర్వహిస్తున్నారు, ఆ విషయాలు కాస్త చెప్పండి.
2: ట్యూషన్స్ దిస్ ఈస్ అ వండర్ఫుల్ మిరాకిల్ ఒక విధంగా చెప్పాలంటే, యాక్చువల్ గా స్కూల్స్ లో కాకుండా ఈ విద్యాజ్యోతిని ఇన్స్పైర్ అయ్యి చాలా భజన మండలి వాళ్ళు, సమితి వాళ్ళు కూడా రెగ్యులర్ క్లాస్ అంటే మన ట్యూషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే స్కూల్స్ లో మన విద్యాజ్యోతి స్కూల్స్ లో ఉన్నాయో అకాడమిక్ సపోర్ట్ అంటే చాలా క్లాసెస్ కి ఏంటంటే ఇద్దరే టీచర్స్, ఒకరు ప్రిన్సిపల్, ఒకరు టీచర్, 5 క్లాసెస్ కి. స్కూల్ స్ట్రెంగ్త్ కూడా ఆల్మోస్ట్ అలానే సిమిలర్ గా ఉంటుంది, 30 మంది 40 మంది ఉంటే కూడా ఎక్కువ. సో అసలు చాలా గవర్నమెంట్ స్కూల్స్ లో పరిస్థితి ఎలా ఉంటుందంటే టీచర్స్ వెళ్లి పేరెంట్స్ ని బ్రతిమిలాడి పిల్లలకి నయాన భయాన చెప్పి క్లాస్ కి తప్పించుకునే పరిస్థితి కూడా ఉన్నటువంటి స్కూల్స్ ఉన్నాయి. సో అటువంటి స్కూల్స్ ఈరోజు స్వామి అడాప్ట్ చేసుకున్న తర్వాత స్ట్రెంగ్త్ డబుల్ ట్రిపుల్ అయినటువంటి సిచ్యువేషన్స్ కూడా కొన్ని స్కూల్స్ ఈరోజు అంటే బికాస్ ఆఫ్ స్వామిస్ మిరాకిల్ చాలా మంది చాలా స్కూల్స్ లో మనందరి లైఫ్ లో కూడా మనకు తెలుసు, వన్స్ స్వామి ఎంటర్ అయితే ఆ లైఫ్, ఆ సిచ్యువేషన్, ఆ సర్కమ్స్టెన్సెస్ మారుతాయి. సో అది మనకి ఎక్స్పీరియన్స్, ఇప్పుడు అది వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు.
0: మారుతాయి అనటానికంటే కూడా తీర్చిదిద్దబడతాయి అంటే బాగుంటుంది.
2: ఖచ్చితంగా దిస్ ఈస్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా మనం చేస్తున్నటువంటి
0: కార్యక్రమాలు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అన్నారు కదా, దాని గురించి.
2: సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే దిస్ ఈస్ ప్యూర్లీ ఫైనాన్షియల్ ఓరియంటెడ్ యాక్టివిటీ. సో ఇక్కడ మనం ఏంటంటే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చేయాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. సో స్వామి ఎప్పుడు ఏం చెప్పినా కన్స్ట్రక్టివ్ గా చేయమంటారు కాబట్టి, సో కన్స్ట్రక్టివ్ వేలో ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో సో వాటన్నింటికి మనం మాక్సిమం ఫుల్ఫిల్ చేస్తున్నాం. ఒక్క స్కూల్లో క్లాస్ రూమ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ అది కాకుండా సివిల్ వర్క్స్ ఎక్కడైతే ఫ్లోర్ అంటే రిపేర్స్ ఉన్నవి, సీలింగ్ రిపేర్స్ ఉన్నవి, ఎలక్ట్రికల్ రిపేర్స్ ఉన్నవి. చాలా గవర్నమెంట్ స్కూల్స్ లో ఫ్యాన్ ఉంటుంది కానీ పవర్ సప్లై ఉండదు ప్రాపర్ గా, ట్యూబ్ లైట్స్ ఉంటాయి పవర్ ఉండదు, లేదా ఉన్నా అవి సరిగ్గా తిరగవు. ఇలాంటి వాటికి మనం రిపేర్స్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఒక మన సాయి యువత ఒక సమితి వారు, కేవీకే సమితి వారు, వారు ఇనిషియేట్ తీసుకొని స్కూల్స్ లో మినరల్ వాటర్ ని సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఓవర్ హెడ్ ట్యాంక్స్ పెట్టి డ్రింకింగ్ వాటర్, అలానే శానిటరీకి సంబంధించినటువంటి పైప్ లైన్స్ వేసి వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ ఇవ్వడం.
0: అంటే అది ఎలా ప్లాన్ చేస్తారు సార్, వాటర్ మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం?
2: అంటే జనరల్ గా ప్రతి చోట కూడా జీవీఎంసీ వాటర్ అనేది మనకి వస్తుంది సార్. సో ఆ జీవీఎంసీ వాటర్ లేకపోతే నియర్ బై మనకి మోటార్ పంప్ వాటర్ అయినా అవైలబుల్ ఉంటుంది, లేదంటే మనం బోర్ వేయాలి. సో ఏది మనకి నియర్ బై పాసిబిలిటీ ఉంటే చేస్తూ ఓవర్ హెడ్ ఒక 500 లీటర్స్ ఆర్ 1000 లీటర్స్ ట్యాంక్ పెట్టి
0: ట్యాంక్ కట్టిస్తారా?
2: ట్యాంక్ పెడతాం మనం, పీవీసీ ట్యాంక్ పెట్టి. సో దాని నుంచి మనం పవర్ ట్యాప్స్ ద్వారా మనకి శానిటరీ, బికాస్ బాత్రూమ్స్ టాయిలెట్స్ ఏంటంటే వాటర్ అనేది పర్ఫెక్ట్ గా ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి రాకపోతే, ప్లంబింగ్ ప్రాపర్ గా లేకపోతే యూజ్ చేయడం అనేది జరగదు. గవర్నమెంట్ స్కూల్స్ లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మెయింటెనెన్స్ ఉండదు. సో ఆ మెయింటెనెన్స్ కి మన సమితి వాళ్ళే దానికి మాక్సిమం సపోర్ట్ చేస్తూ మానిటర్ చేస్తున్నాం. సో కాబట్టి ఎందుకంటే ఈ 20 స్కూల్స్ కాస్త మనం ప్రెస్టీజియస్ గా స్వామి స్కూల్స్ కాబట్టి స్వామి స్కూల్స్ లో ఎలా ఉండాలి, ఆ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి, స్వామికి ఎలా నచ్చుతుంది అన్నది ఆ సమితి వాళ్ళు సీరియస్ గా తీసుకొని రెగ్యులర్ గా వెళ్తూ మనం ఏంటంటే మెయిన్ మనకున్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ బాలి వికాస్. సో రెగ్యులర్ గా ఎవ్రీ వీక్ బాలి వికాస్ కి వెళ్తూ ఆ స్కూల్ తో అసోసియేట్ అవుతుంది. అంటే సంథింగ్ లైక్ వీఆర్ నాట్ డొనేటింగ్ ఎనీథింగ్, సో వీఆర్ డూయింగ్, ఐ మీన్ సంథింగ్ లైక్ ఎలా చెప్పాలంటే మనమే దానికి సంబంధించిన అన్ని కూడా మనం మానిటర్ చేస్తూ సో చేయటం జరుగుతూ ఉంది. అది కాకుండా ముఖ్యంగా పిల్లలు చాలా స్కూల్స్ లో కిందే కూర్చుంటున్నారు పిల్లలు. సో ఆ కింద కూర్చునే పిల్లలు మెయిన్ ఏంటంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఫిఫ్త్ స్టాండర్డ్ పిల్లలకి ఆల్మోస్ట్ మార్నింగ్ 8 to 4 వరకు కింద కూర్చోవడం అనేది కొంచెం టఫ్ జాబ్ అది. సో వాళ్ళకి ఏం చేస్తున్నా అంటే మన సమితి వాళ్ళే యూత్ పిల్లలు ఫ్యాబ్రికేషన్ అంతా వారే చేసి దాని గురించి ఈరోజు శ్రీనివాస్ గారు కూడా మనతో ఉన్నారు. సో వాళ్ళు అసలు ఆ టీం ఎలా వర్క్ చేస్తున్నారు అనేది వాళ్ళు కూడా షేర్ చేస్తారు. వాళ్లే ఫ్యాబ్రికేషన్ చేసి ఓన్లీ మనం మెటీరియల్ మనం ఇస్తే వాళ్లే ఫ్యాబ్రికేషన్ నేర్చుకుని దానికి సంబంధించిన మిషనరీ కన్స్ట్రక్ట్ ఐ మీన్ పర్చేస్ చేసి ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 4-5 స్కూల్స్ కి మనం సప్లై చేయడం జరిగింది. సో దిస్ ఈస్ అ వండర్ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ ద యూత్ వింగ్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ లో అంటే పర్టికులర్ గా ఇది అని కాకుండా వాళ్ళకి ఏది రిక్వైర్మెంట్ ఉంటే అది మనం సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ది థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్వామిది బాలి వికాస్. సో స్కూల్స్ లో అన్ని రిలీజియస్ వాళ్ళు ఉంటారు. సో మనం డైరెక్ట్ గా స్వామి చెప్పింది అంటే రిలీజియస్ యాక్టివిటీ బేస్ కాకుండా స్వామి ఏదైతే ఎడ్యుకేర్ ఏదైతే స్వామి చెప్తారో సో దాన్ని హ్యూమన్ వాల్యూస్ ని సంబంధించినటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస స్వామి ఏదైతే మనం టీచ్ చేశారో సో వాటిని పిల్లలకి పూర్తిగా ఒక 1 అవర్ క్లాస్ వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఎవ్రీ వీక్ ఒక 1 అవర్ క్లాస్ మనం చెప్పడం జరుగుతుంది. అలానే కల్చరల్ ప్రోగ్రామ్స్ పిల్లలతో ఎలా అయితే మన బాల వికాస్ పిల్లలు ఎలా అయితే కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తారో వాళ్ల చేత కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ చేపిస్తున్నాం. అలానే పేరెంట్స్ ముఖ్యంగా ఇందులో మనం చేస్తున్నటువంటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ తాలూకు ఇన్వాల్వ్మెంట్. ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్నటువంటి పిల్లలు పేరెంట్స్ మాక్సిమం డైలీ లేబర్ ఉంటారు. సో ఈ డైలీ లేబర్ ఏంటంటే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ గానీ వాళ్ళు ఎప్పుడో ఓవర్ నైట్ ఇంటికి వస్తారు. సో పిల్లల్ని అంత మానిటర్ చేయడం అనేది చాలా టఫెస్ట్ జాబ్. సో దానికి మనం చేస్తుంది ఏంటంటే పేరెంట్స్ ని ఇన్వాల్వ్ అయ్యేలా పేరెంట్స్ ని వాళ్ళ పిల్లల్ని పట్టించుకునే విధంగా మనం కాస్త ఎడ్యుకేట్ చేస్తున్నాం. సో అందులో ఒక 50% వరకు అచీవ్ అయ్యా ఉండొచ్చు ఎందుకంటే ఇట్స్ వెరీ టఫెస్ట్ టాస్క్ అది మనకి, బట్ వీఆర్ ట్రయింగ్ విత్ స్వామీస్ గ్రేస్. సో ఇది కాకుండా ముఖ్యంగా కొన్ని మోడల్ స్కూల్స్ కింద మనం ఇందులో చేయటం జరిగింది. అందులో ఈ 20 స్కూల్స్ లో వన్ టౌన్ ఏరియా అనేది అంటే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కి ఫస్ట్ ఆల్మోస్ట్ ఒక 80 ఇయర్స్ బ్యాక్ టౌన్ స్టార్ట్ అయింది. అక్కడ గ్రాడ్యువల్ గా సిటీ అంతా పెరిగింది. సిటీ అంటే అది కోస్టల్ ఏరియాలో ఉంటుంది, బీచ్ పక్కనే ఉంటుంది అది. సో సిటీ మొత్తం వైడ్ అయింది బట్ అది మాత్రం అలానే బ్యాక్వర్డ్ లో ఉండిపోయింది. సో ఆ ఏరియాలో మాక్సిమం ఫిషర్ మ్యాన్స్ ఎక్కువ ఉంటారు. అలానే అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ బ్యాక్వర్డ్ గా ఉంటారు ఆర్థికంగా నైతికంగా ఆల్ ఆస్పెక్ట్స్ లో వాళ్ళు బ్యాక్వర్డ్ లో ఉంటారు. అటువంటి ఏరియాస్ లో ఆల్మోస్ట్ బ్రిటిష్ టైంలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి స్కూల్ అది. సో అటువంటి స్కూల్ ని మనం ఈరోజు విద్యాజ్యోతిలో అడాప్ట్ చేసుకున్నాం. సో నిజంగా అందులో చాలా మెరాకిల్స్ జరుగుతున్నాయి స్వామి దయ వల్ల. అందులో ముఖ్యంగా మా బాపిరాజు గారు బాల వికాస్ గురువుగా ఉంటూ సాయిరాం సార్ ఈరోజు ఆయన కూడా మనతో ఉన్నారు. సో నాకన్నా ప్రాక్టికల్ గా ఆయన అక్కడ ఎవ్రీ డే ఆ స్కూల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి ఆయన మాటల్లోనే అక్కడ విషయాలు వింటే మనం కాస్త
3: తప్పకుండా సాయిరాం బాపిరాజు గారు
4: సాయిరాం సార్
3: ఆ స్కూల్ విషయాలు కాస్త మాతో పంచుకుంటారా?
4: తప్పకుండా.
3: అంటే ఇదివరకు ఆ స్కూల్ పరిస్థితి ఎలా ఉండేది, మీరు బాల వికాస్ చెప్పటం మొదలు పెట్టాక ఇప్పుడు ఎలా ఉంది?
4: విశాఖపట్నం అన్నది ఒక సముద్ర తీరం, అంటే రత్నాకరం అంటే సముద్రం.
3: అవును.
4: రత్నాకర వంశోద్భవుడు ఆ ప్రాంతంలో రత్నాలని ప్రస్తుతం ఎక్కడెక్కడున్నాయో వెతికి తీసి వాటి సానపట్టి సామాజికంగా స్పృహ కలిగించే అవకాశం స్వామిచ్చింది బాల వికాస్. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్న పిల్లల్ని సుమారు ఒక 7-8 ఏళ్ల క్రిందట నేను బాల వికాస్ చెప్దామని వెళ్లాను. వృత్తిరీత్యా టీచర్గా ఉండి పదవీ విరమణ చేయబడి ప్రవృత్తి బాల వికాస గనక వెళ్తే 20 మంది విద్యార్థులు విద్యార్థులు ఇద్దరు ఉపాధ్యాయులు. ఇద్దరులో మన అదృష్టం ఏంటంటే ఒక అతను సత్యసాయి డివోటీ వెంకట సంతోష్. అలాంటి పాఠశాలలోకి వెళ్లి బాల వికాస్ స్టార్ట్ చేసి మొదలుపెట్టి అక్కడ పిల్లలు ఎలా ఉండేవారంటే వాళ్ళకి ఉచ్చరణ దోషాలు చాలా ఎక్కువగా ఉండేవి. రెండు, పాఠశాలకి రావాలంటే ఏదో ప్రభుత్వ పథకం ద్వారా ఆకర్షితమైన ప్రాంతం అది ఆ పాఠశాల. అక్కడ జరిగిన ఓ అనుభవం నేను చెప్తాను. ఓ రోజు నేను బాలకాస్ చెప్తుంటే ఒక ఆయన వచ్చారు. వచ్చి మీరు ఇక్కడ ఏదైనా చేస్తున్నారా అన్నారు. చేస్తున్నాను సార్. అంటే ఇంగ్లీష్ చెప్తారా అన్నారు. చెప్దామని అనుకున్నాను. ఏం లేదు, ఈ పాఠశాలలో నేను బాల వికాస్ నేర్చుకున్నాను కనుక ఇవాళ ఈ ఊళ్ళో నేను స్పోకెన్ ఇంగ్లీష్ స్కూల్ ఇన్స్టిట్యూట్ పెట్టి నేను బాగుపడుతున్నాను. ఆ 20 మంది పిల్లల దగ్గర నుంచి మొదలు పెట్టాక మన ఆర్గనైజేషన్ ద్వారా విద్యాజ్యోతిలోకి ఆ స్కూల్ని తీసుకోబడింది. తీసుకోవడమే వాళ్ళకు ఒక టెలివిజన్ ఇచ్చారు. అది ప్యూర్గా స్వామి కార్యక్రమాలకు మాత్రమే వాడబడుతోంది. మనం చూస్తూ ఉంటాం. ఏంటంటే నేను అన్ని విధాలుగా పనిచేశాను, స్వాగతం చెప్పుకోను. విద్యాబోధన డిజిటల్ గా చేయాలి, అలాంటిది ఆధ్యాత్మిక విద్యని డిజిటల్ గా చేస్తే ఎలా ఉంటుందో ఒక చవి చూపించిన ఒకనొక పాఠశాల ఏదంటే ఎంవీడిఎం స్కూల్ విశాఖపట్నం. స్వామి పాటలు, స్వామి భజనలు, స్వామి సూక్తులు, బీర్బల్ కథలు, ముఖ్యంగా ప్రస్తుత కాలంలో శతకాలంటే తెలియవు మనకి. అలా మొదలుపెట్టిన స్కూల్లో విద్యాజ్యోతిలోకి వచ్చాక స్ట్రెంగ్త్ 60 అయింది. ప్రస్తుతానికి ఒక్క 2 ఏళ్ళు అయింది విద్యాజ్యోతి స్టార్ట్ అయ్యి. అక్కడ ఈ 2 ఏళ్లలో ఆ 62 ఇంతలు అయ్యి ఈ రోజు ఆ స్కూల్ స్ట్రెంగ్త్ 120, ఉపాధ్యాయులు 5 గురయ్యారు. దీనికి నిజంగా ప్రేరణ ఏమిటి అంటే విద్యాజ్యోతి కార్యక్రమం మాత్రమే, దాని ద్వారా చేస్తున్న బాల వికాస్ విద్యా బోధన. ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి ఆ తల్లిదండ్రులను చూస్తూ ఉంటాను, ఆ పిల్లల్ని చూస్తూ ఉంటాను. నిజంగా పిల్లల్ని చూస్తే నాకు ఎంత జాలి వేసిందంటే వీళ్ళు నిజంగా ఓ కార్పొరేట్ స్కూల్లో కనుక చదువుంటే ఎంత బాగా, అంతకన్నా బాగా ఇప్పుడు తయారయ్యారు వాళ్ళు. ఏంటంటే దానికి అనుగుణంగా పక్కనే ఓ హై స్కూల్ కూడా ఉంది మనకి, అది ప్రస్తుతానికి ఓ పక్కన పెడదాం. ఈ ప్రాథమిక విద్యా పాఠశాలలో పెట్టాక పిల్లల్లో మార్పు ఎంత బాగా వచ్చింది అంటే ప్రతిదినము లేచి స్వామి చెప్పిన సూక్తి మొదటిది అంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యభవ, అక్షరాల ఆచరిస్తున్నారు. ఆ ఆచరణ ద్వారా వాళ్ళ అభివృద్ధిని కూడా పొందుతున్నారు. అంటే వాసి పెరిగిందని చెప్పుకోవడం కన్నా రాశిగా కూడా వాళ్ళు పెరుగుతోంది. వాళ్ళలో విద్యా ఆసక్తి ఎంత బాగా పెరిగిందంటే ప్రస్తుతం చుట్టుపక్కల ఉన్న ఆంగ్ల విద్యా బోధన పాఠశాల వాళ్ళు చాలా బాధపడుతుంది. అంటే మా దగ్గర నుంచి స్ట్రెంత్ అక్కడికి వెళ్ళిపోతున్నారు.
3: సార్, శ్రోతలందరికీ తెలియడానికి మీ వయస్సు ఎంతో చెప్తారా ఒకసారి?
4: నా వయస్సు ప్రస్తుతం 66 నిండుతోంది.
3: మీరు అక్కడ బాల వికాస్ చెప్తానంటున్నారు కదా, అది ఎలా నిర్వహిస్తారు కాస్త వివరిస్తారా? వీక్లీ వన్స్ లేదంటే ప్రతిరోజు వెళ్తారా?
4: వీక్లీ వన్స్ సాధారణంగా వెళ్లేవాడిని. మొదట్లో ఎప్పుడైతే ఇద్దరు టీచర్లు ఉన్నారో వాళ్ళకు ఒక విషయం చెప్తాను, మీకు ఏదైనా అవసరం అయితే నన్ను వాడుకోండి అని. చింకాపని 2 రోజులకు ఒకసారి వెళ్తానంటే ఆ టీచర్లు ఇద్దరులో ఎవరు సెలవు పెట్టినా నేను వెళ్లి ఆ క్లాసులు తీసుకునేవాడిని. అంటే ఆధ్యాత్మిక బోధనతో పాటు వాళ్ళకు కావాల్సిన విద్యను కూడా అందేవారు. ఆ విధంగా అక్కడ అభివృద్ధి చెందితే ఆ పాఠశాల ప్రస్తుతం 3 పువ్వులు 6 కాయల సామెతని అక్కడ రుజువు చేశాం.
3: సార్, బాల వికాస్ లో మీరు ఎలాంటి విషయాలు బోధిస్తుంటారు పిల్లలకి? అంటే మన బాల వికాస్ సిలబస్ ఫాలో అవుతారా లేదంటే వారికి వేరే ఏదైనా నేర్పిస్తారా?
4: మన బాల వికాస్ సిలబస్ అనేది ఉంటుంది, కానీ మన అదృష్టం అన్ని రకాల పిల్లలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతుల పిల్లలు అక్కడ ఉంటారు గనక అందరికీ పనికొచ్చేటట్టు చెప్పాలి. ఏ ఒక్క మతాన్ని చేయలేదు, ఎక్కువ చేయకూడదు, అలానే అంతకన్నా తక్కువ
3: చేయకూడదు.
4: అలాంటి చోట ఏమిటవుతుందంటే ఇప్పుడు ఆ పిల్లలకి ఈ మధ్యన వాళ్ళు చెప్పిన ఒక డాన్స్ డ్రామా అయితే ఎంత భాగ్యమో ఎంతటి సౌభాగ్యమో భగవానుడు మన కోసం దిగి వచ్చాడు భువిని సత్య సాయిగా నిలిచాడు భువన చక్రవర్తిగా వెలిసాడు అన్నదో చిన్న పిల్ల 8 ఏళ్ల పిల్ల డాన్స్ చేసిన ప్రోగ్రాం చూసిన వాళ్ళ కనులకు పండగ కలిగింది. ఆ పేరెంట్స్ యొక్క ప్రభావమే ప్రస్తుతం ఆ చుట్టుపక్కల ఉన్నాయి. మేము వెళ్లి క్లాసు వెళ్ళగానే ఓంకారం పూర్వం చేయించేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తామంటే సైలెంట్ ప్రేయర్, కళ్ళు మూసుకుని నీ నచ్చిన ప్రాంతాన్ని నచ్చిన భగవంతుణ్ణి ప్రార్థించుకో, అందులోంచి మన దాంట్లోకి జాగ్రత్తగా తీసుకుని వస్తాం. స్వామి చెప్పిన ఈ మధ్యన అందులో ఇంకా డెవలప్మెంట్, ఆ స్కూల్ కాస్త ఆంగ్ల ప్రాథమిక పాఠశాలగా తయారైపోయింది. ఆంధ్ర ప్రాథమిక పాఠశాలని ఆంగ్ల ప్రాథమిక పాఠశాలగా చేశారు ఆ స్కూల్ని, ఆశ్చర్యం. కనుక ఇప్పుడు ఏమిటవుతుందంటే ఇంగ్లీష్లో కూడా వాళ్ళకి చెప్పవలసి వస్తుంది. కనుక ఏబీసీ మనకి తెలుసు, ఆల్వేస్ బీ చీర్ఫుల్,
3: ఆల్వేస్ బీ కేర్ఫుల్,
4: ఆల్వేస్ బీ కేర్ఫుల్, అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, ఇలాంటివి చెప్తూ ఉండడం ఒకటి. అన్నిటికన్నా ముఖ్యం నాకు కొంచెం మా కుటుంబ సాంప్రదాయంగా వచ్చింది ఏంటంటే చిన్న చిన్న మంచి కథలు పిల్లలకి ఆసక్తిగా ఉండేవి. కృష్ణాష్టమి వస్తుంటే కృష్ణుడి జన్మ గురించి చెప్పడం, అలాగే ఒక క్రిస్మస్ వస్తుంటే మన క్రీస్తు గురించి తెలియజేయడం, అక్కడ ముస్లిం పండుగలు ఏవచ్చినా వాటికి సంబంధించిన కథలు తీసుకుని ఆ పిల్లల చేత నేను చెప్పడంగానే ఎక్కువ వాళ్ళు నాకు చెప్పే పరిస్థితిలోకి వస్తారు టైం వచ్చేసరికి. నిజంగా ఒక విధంగా నాకు అది ఒక ఊపిరి. ఎందుకంటే మాకు మా గురువు గారిని తలుచుకోకుండా నేను ఉండలేను. బాలకాశ ఉద్యానికి ఊపిరి వేసిన తాత విశ్వనాథ్ విజయ్ కుమార్ ఆయన పేరు, ఆయన ఒకటే నాకు చెప్పాడు, శ్వాస ఉన్నంత వరకు విశ్వాసముగా స్వామి సేవ చేయవలయే. ఇదే నా దృఢ సంకల్పం. సాయిరాం,
3: ఈ వయసులో కూడా మీరు ఇంత చక్కని సేవలు చేస్తూ ఎంతో మంది యువతకి నిజంగా స్ఫూర్తినిస్తున్నారు. చాలా సంతోషం సాయిరాం సార్.

0: ఇందాక సాయికుమార్ గారు మాట్లాడుతూ వివి శ్రీనివాస్ గారు వాళ్ళ స్కూల్లో చక్కని సేవలు అందించారని చెప్పారు. వాటి గురించి శ్రీనివాస్ గారు మాతో కాస్త పంచుకుంటారా?
1: సరేమండి, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, ముఖ్యంగా స్వామికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను సర్వీసింగ్ కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు, అంటే విశాఖపట్నంలో కణితి వడ్లపూడి కోరమనపాలెం సమితి మాది, అది చాలా చిన్న సమితి, కానీ కార్యక్రమాలు మాత్రం చాలా అద్భుతంగా చేస్తారు. దానికి కారణం ముఖ్యంగా మా యూత్, అక్కడ ఉన్నటువంటి యూత్ అనమాట. నేను సర్వీసింగ్ కోఆర్డినేటర్గా అక్కడ సమితికి ఉన్నప్పుడు యూత్ లీడర్గా పి రమేష్ అనే కురవాడు ఉండేవాడు. అతను తయారు చేసిన టీము ఈ రోజున చాలా అద్భుతంగా అన్నటువంటి వైజాగ్ డిస్టిక్ట్కి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అందులో కొంతమంది పిల్లలు మా దగ్గర బాల వికాస్ పిల్లలే, వాళ్ళు ఈ రోజున యూత్ కింద అందులో ఇప్పుడు వచ్చి ఉన్నారు. బీటెక్ స్టూడెంట్స్ 10-15 మంది ఉంటారు వాళ్ళు యూత్. వాళ్ళందరూ కూడా ఒక టీంలా ఉండి ఈ స్కూల్స్కి, ఫస్ట్ ఒక స్కూల్ సర్వేలకు వెళ్ళినప్పుడు ఒక స్కూల్లో ఇక్కడ స్కూల్కి సరైన గుమ్మాలు గాని కిటికీలు అవి లేవు. ముందు ఫస్ట్ చేసింది అయితే మేము ఉడితో చేసాం, అంటే చేయించాం కార్పెంటర్ తోటి. ఆ తర్వాత గ్రిల్స్ అవి కావాలంటే అవి పెట్టించడం కూడా జరిగింది. అలా కాదు, మనమే చేయాలని వాళ్ళు కొంచెం ట్రైనింగ్ తీసుకున్నారన్నమాట. ఈ రమేష్ అన్న అతను అయితే ఫ్యాబ్రికేటర్, అతనికి వర్క్ వచ్చు కాబట్టి వీళ్ళందరికీ కూడా కొంచెం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డ్రిల్లింగ్ మిషన్, కటింగ్ మిషన్, వెల్డింగ్ మిషన్ ఇవన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది పాకెట్ మనీతో చేసుకుని. ఇప్పుడు ఒక స్కూల్కి వాటర్ ప్రాజెక్టులు మెయిన్గా చేయడం, దాని ప్రొటెక్షన్, ఎందుకంటే ఆ ట్యాంకులు అవి ఎవరు తీసుకెళ్లిపోకుండా లేకపోతే గాలికి పోకుండా వాటికి గ్రిల్స్ లాగా చేయడం ముందు చేశారు. ఆ తర్వాత రూమ్స్ సెపరేషన్ కింద గ్రిల్స్ పెట్టి క్లాస్ రూములు పెంచడం, అంటే బయట వరండాలా ఉండ దాన్ని
0: క్లాస్ రూమ్
1: కొంచెం క్లాస్ రూమ్ లా చేయడం. ఇట్లాంటివి గేట్లు, స్కూల్కి కాంపౌండ్ వాల్ ఉంటుంది, గేట్లు విరిగిపోయి ఉంటాయి, అవన్నీ కూడా రిపేర్ చేయడం ఓన్ గానే వీళ్ళంతా కూడా ఇవన్నీ చేయడం జరిగింది అనమాట.
0: బెంచెస్ కూడా అన్ని
1: బెంచెస్ కూడా వీళ్ళే చేస్తున్నారు, అంటే డైరెక్ట్ గా ప్లైవుడ్ వి షీట్లు కావాల్సినవి కట్ చేయించుకు వచ్చేస్తారు. మిగిలిన వెల్డింగ్ వర్క్ అంతా కూడా ఓన్లీ మెటీరియల్ కాస్టే అవుతుంది మాకు, అంటే ఒక 60,000 అయ్యే దానికి మాకు ఒక 50% లేబర్ చార్జెస్ ఇవన్నీ కూడా తగ్గిపోతుంది. దగ్గర 40-50% వరకు ఒక్కోసారి మెటీరియల్ కాస్టే ఒకటే, మిగిలిందంతా కూడా పెయింటింగ్ అంటే అంతా వీళ్లే చేస్తారు. మొత్తం వెల్డింగ్ అన్ని బిగించడం అంతా కూడా వాళ్లే చేసి ఇస్తారు అన్నమాట. దగ్గర దగ్గర ఒక 9 స్కూల్స్ వరకు ఇప్పుడు ఇవ్వడం అయింది. ఒక స్కూల్ అయిన తర్వాత రిలాక్స్ అవుదాం అనుకునేసరికి ఇంకో స్కూల్ వాళ్ళు, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు వచ్చి మా స్కూల్ కూడా పిల్లలకి ఇవ్వండి, చాలా ఇబ్బంది పడుతున్నారు అని అడగడం. ఓహో, వీళ్ళు అడిగారు ఎలా చేయాలనుకునేసరికి ఓ డోనర్ వచ్చి నేను ఇస్తాను అని. అలాగే ఒకటయ్యేసరికి ఒకటి ఆటోమేటిక్ గా అన్ని కూడా అన్ని అలా అరేంజ్ చేసేస్తున్నారు వాళ్ళకి. అయ్యాక వీళ్ళు ఏది వదిలిపెట్టరు, అంటే స్పోర్ట్స్ జిల్లా వైజ్లో జరిగే ప్రతి స్పోర్ట్స్ కు వెళ్తారు, ఫస్ట్ సెకండ్ తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే యూనిటీకి ఎంత బలం ఉంది అనేది స్వామి దాంట్లో వీళ్ళు ఉదాహరణ చెప్పాలంటే, ఫస్ట్ సెకండ్ ఏదో ఒకటి, అంటే స్పోర్ట్స్ ఏవి పెట్టినా కూడా జిల్లా వైజ్ మన సస్య ఆర్గనైజేషన్ నుంచి పెడితే కంపల్సరీ ఏదో తీసుకొస్తారు. ఒక 20 టీములు అందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. ఒక్కొక్క మొన్న క్రికెట్ పెట్టారు, అందులో 20 టీముల దాకా పార్టిసిపేట్ చేసినాయి. అలా వాటిలో కూడా వీళ్ళు ఏదో రకంగా, అలాగే డిజాస్టర్ దాంట్లో కూడా వీళ్ళు ట్రైనింగ్ పొందున్నారు మా యూత్. వాళ్ళు చాలా చోట్ల, అలాగే మన అనంతపురం జిల్లా పోలీస్ క్యాంపస్ లో కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు మంచి నేమ్ ఉంది వీళ్ళకి. నాకు అసలు ఎప్పుడు మాట్లాడడం రాలేదు, ఎప్పుడు మాట్లాడేది అటువంటి స్వామి ఈరోజు రేడియో స్థాయిలో మాట్లాడిస్తున్నారు. సాయికుమార్ గారు తెలుసు, నేను ఎప్పుడు సమితిలో ఎప్పుడు మాట్లాడింది లేదు అసలు మైక్ లో. ఈ డైరెక్ట్ గా స్వామి ఇక్కడ మాట్లాడించడం ఇదొక నాకు మిరకలు అనమాట.
0: స్వామి మాట్లాడించుకుంటా
1: అంతే అంతే, లేకపోతే నాకు అసలు ఎప్పుడు మాట్లాడలేదు నేను మైక్ లో అదని.
0: సార్ ఇందాక 9 స్కూల్ అన్నారు కదా, సుమారు అంటే సుమారుగా ఎన్ని బెంచ్లు చేసి ఉంటారు?
1: ఒక స్కూల్ కి ఒక 20-30 బెంచీలు అట్లా అవసరం ఉంటుంది. ఒక 3 మనుషులు కూర్చునేటట్లు, పెద్ద హైట్ లో కాకుండా లో హైట్ లో పిల్లలకి సరిపోయేటట్లు వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది అనమాట.
0: ఈ సేవలు చేస్తున్నప్పుడు మన సాయి యువత భావాలు ఎలా ఉన్నాయో మాతో కాస్త పంచుకుంటారా?
1: ఇప్పుడు ఆ రమేష్ అన్న అతను యాక్చువల్లీ 10th క్లాస్ వరకు చదివాడు, అతనికి ఫ్యాబ్రికేషన్ వర్క్ వచ్చు. కానీ ఈ బీటెక్ చదువుకున్న వాళ్ళందరూ కూడా అతనికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి తను వింటున్నారంటే అది స్వామి దాంట్లోనే సాధ్యం అవుతుందేమో అనిపిస్తుంది నాకు. బయట అయితే మేము చదువుకున్న వాళ్ళం, టెన్త్ క్లాస్ పాడు నీ దగ్గర చేయడం ఏంటి అనేది వస్తుంది. కానీ ఇక్కడ అది అసలు ఉండదు. అందరూ కూడా ఎంత చదువుకున్నా కొంతమంది జాబులు కూడా చేస్తున్నారు, అయినా కూడా వాళ్ళు జాబులు అయి చేసుకొచ్చి నైట్ 7 నుంచి 9 వరకు ఓ 2 అవర్స్ వర్క్ చేసుకుంటారు వాళ్ళు. ఆదివారం వచ్చిందంటే సేవలు ఉంటే సేవలు చూస్తారు, లేకపోతే ఈ ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తూ ఉంటారు అన్నమాట. అలాగే నెక్స్ట్ జనరేషన్ కూడా తయారు చేయాలి మన తర్వాత అని చెప్పేసి ఈ ప్రీ ట్యూషన్ పిల్లలు మనకి అవుతుంది కదా, వాళ్ళని సండేస్ బాల వికాసులు పంపించడం, వాళ్ళని నిమ్మదంగా మోటివేట్ చేస్తున్నారు. ఇప్పుడు 5th నుంచి 10th క్లాస్ మధ్యలో పిల్లలు చక్కగా తయారవుతున్నారు.
0: చాలా సంతోషం సార్. యాక్చువల్గా ఇందులో ఒక విషయం మెన్షన్ చేయాలి, విద్యాజ్యోతి స్కూల్స్ లోనే కాకుండా ఇదైతే సర్వే చాలా హండ్రెడ్స్ ఆఫ్ స్కూల్స్ సర్వేస్ చేశాం. అసలు అందులో చాలా స్కూల్స్, ఇదైతే ఇప్పుడు శ్రీనివాస్ గారు 9 స్కూల్స్ అన్నారు, విద్యాజ్యోతి స్కూల్స్ కాకుండా బయట స్కూల్స్ కి ఏదైతే ఉన్నాయో వాళ్ళకు కూడా ఈ వాటర్ ఫెసిలిటీ, బెంచెస్ ఇవ్వటం, ఈ మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం కూడా ఈ సమితి వాళ్ళు చేస్తున్నారు. అంటే మన ఏదో రిస్ట్రిక్షన్ కాకుండా రిక్వైర్మెంట్ బేస్ లో చేయటం అనేది నిజంగా
1: దగ్గర మేము 20-25 మధ్యలో ఈ వాటర్ ప్రాజెక్టులు అవి చేయడం కూడా జరిగింది. చాలా సింపుల్ గా చేస్తారు అన్నమాట. అంటే ఒక గవర్నమెంట్ నుంచి ఏంటంటే ఒక మున్సిపల్ ట్యాప్ వాటర్ వేసి వదిలేస్తారు, ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఏదో బకెట్లో పట్టుకుని అప్పుడు వాడుకోవడం, మిగిలిన టైం అంతా పోవడం లేదంటే రాకపోవడం జరుగుతుంది. ఇది బాగాలేదు ఇది అని చెప్పేసి మా యూత్ మెయిన్ ఏం చేశారంటే సింపుల్ గా ఎట్లా అవుద్దని ఆలోచించి ఒక ట్యాంక్ 500 లీటర్స్ నుంచి 1000 అక్కడ కెపాసిటీ, స్కూల్ కెపాసిటీని బట్టి పెట్టడం జరుగుతుంది. లేదంటే ఈ హ్యాండ్ ఉన్న వాటికి మోటార్లు పెట్టి అది ఇది కూడా యూజ్ అయ్యేటట్లుగా ప్లాన్ చేయడం అవుతుంది. పిల్లలు టీచర్స్ చాలా హ్యాపీ అవుతున్నారు, అందుకే దీన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ బకెట్లతో మోసుకొచ్చి పిల్లలు పెడితే గానీ అక్కడ క్లీనింగ్ అవ్వట్లేదు. అలా ప్రతిసారి వాళ్ళ పిల్లలు తీసుకురావడం చేయించడం అంటే టీచర్స్ కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది. ఎప్పుడైతే మేము ట్యాప్లు పెట్టేస్తున్నామో చాలా ఈజీ అయిపోయి అమ్మాయి మనకి బరువు తగ్గింది అని చాలా హ్యాపీ అయిపోతున్నారు అన్నమాట. పిల్లలు పేరెంట్స్ కూడా చాలా రిలీఫ్ గా ఆనందంగా ఫీల్ అవడం బాగా గమనిస్తున్నాం మేము.
0: చాలా బాగుంది సార్. ముఖ్యంగా ఇందులో ఇంకొక విషయం ఏంటంటే సత్యసాయి విద్యా విహార్ మనకి ఎంబీపీ స్కూల్, అంటే మన ఎంబీపీ మందిర్ ఉంది. సో ముఖ్యంగా స్కూల్ వాళ్ళు కూడా ఒక స్కూల్ ని అడాప్ట్ చేసుకున్నారు ఇందులో ఈ విద్యాజ్యోతిలో. సో అసలు వాళ్ళు ఇస్తున్నటువంటి సపోర్ట్ అసలు ఆసమ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఏదైతే మోడల్ స్కూల్ చేశామో నేషనల్ లెవెల్లో ఫస్ట్ టాయ్ బ్యాంక్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ స్కూల్లో ఉన్నటువంటి ప్రతి చిల్డ్రన్, ఆల్మోస్ట్ ఒక 2500 చిల్డ్రన్స్ ఉన్నారు మన విద్యావిహార్ స్కూల్లో. ఆల్మోస్ట్ అందరు పిల్లలు వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి టాయ్స్ తెచ్చేశారు. సో తెస్తే వాటన్నింటితో కలిపి ఒక టాయ్ బ్యాంక్ ఆర్గనైజ్ చేస్తున్నాం. సో ఈ స్కూల్ ఏంటంటే అసలు టాయ్ బ్యాంక్ చూస్తే పిల్లలు అసలు ఎవరైనా అసలు ఒక కార్పొరేట్ స్కూల్లో కూడా అటువంటి కాన్సెప్ట్ లేదు,
1: ఉండదు.
0: సో అంత ఆసమ్ టాయ్ బ్యాంక్. అసలు విద్యావిహార్ వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళు ఒక స్కూల్ ని అడాప్ట్ చేసుకుని 2x a week ఇద్దరు టీచర్స్ వెళ్లి వాళ్ళకి అకాడమిక్ సపోర్ట్ ఇస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ వాళ్ళు ఒక క్యాబ్ బుక్ చేసుకుని ఎవ్రీ, అంటే వాళ్ళొక సబ్జెక్ట్ అడాప్ట్ చేసుకుని మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ అనుకుంటా, దానిపైన వాళ్ళు పూర్తిగా ఆ పిల్లలకి, అది కూడా ఫిషర్ మ్యాన్ కాలనీలో ఉన్న స్కూలే, సో భీమిలిపట్నం దగ్గరలో. సో ఆ స్కూల్ ని విద్యావిహార్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ముఖ్యంగా ఇందులో విద్యాజ్యోతిలో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిందంతా కూడా ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బాల వికాస్ ఇవన్నీ, బట్ ఇవన్నీ కూడా పిల్లల్ని రిస్ట్రిక్ట్, అంటే ఇందులో డిసిప్లిన్ మేనర్ లో ఉంచే యాక్టివిటీస్. సో దీనికన్నా ఇంకాస్త స్వామి చెప్తా అంటారు, పిల్లలంటే జాయ్. సో దానికి తాట్చిట్లపాలెం నుంచి మన యూత్ అబ్బాయి శంకర్, సో అండ్ శంకర్ అండ్ తాట్చిట్లపాలెం యూత్ టీమ్, అంటే డిఫరెంట్ భజన మండల్ టీమ్స్ లో ఈయన ఒక టీం అంట. సో శంకర్ గారు వీళ్ళందరూ కలిపి ఏ డే విత్ స్కూల్ చిల్డ్రన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ మనం స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఫుల్ డే అంతా కూడా పిల్లలతోనే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, మార్నింగ్ స్కూల్ ప్రేయర్ తో స్టార్ట్ చేసి ఈవినింగ్ స్కూల్ ప్రేయర్ వరకు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, లంచ్. సి నేను చెప్పడం కన్నా శంకర్ మాటల్లో విన్నాం, డే విత్ స్కూల్ చిల్డ్రన్ ఈజ్ అన్ వండర్ఫుల్ యాక్టివిటీ. శంకర్ గారు మాట్లాడతారు.
2: సైరామ్ శంకర్ గారు.
3: సైరామ్ సార్, ముఖ్యంగా ఈ విద్యాజ్యోతి స్టార్ట్ అయిన తర్వాత మా భజన మండలి, ముఖ్యంగా విశాఖపట్నంలో తాట్చిట్ల బాలం భజన మండలిలో యూత్ మెంబర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారండి. సో ప్రతి, అంటే ఆల్మోస్ట్ 2000 నుంచి అందరం కూడా ప్రతి యాక్టివిటీ కూడా యూత్ తోటే జరుగుతుంది. అక్కడ మాకు ఎక్కువగా సపోర్ట్ ఇచ్చేది కూడా యూతే. మా యూత్ కోసం ఎక్కువగా చెప్తున్నాను కాదు, మా ఆ యూత్ అందరూ కూడా ఎలాంటి వాళ్ళంటే అందరూ ఎవరు జాబ్స్ కాదు, అందరూ కూడా చాలా ఆటో డ్రైవర్స్, స్వయం ఉపాధి కల్పించుకుని చేసిన వాళ్ళే. ఎవరు కూడా హై క్వాలిఫైడ్ కూడా కాదు, ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా తక్కువ. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఎంతో డెడికేషన్తో, స్వామి మీద ఉన్న అచంచలమైన విశ్వాసంతో ప్రతి కార్యక్రమం కూడా జరుగుతుంది. స్వామి ఉన్నారు, ఎటువంటి ఇది లేదు అన్న ధైర్యంతో ప్రతి కార్యక్రమం కూడా చేయవ జరుగుతుంది. ఈ విద్యాజ్యోతి స్టార్ట్ అయిన తర్వాత స్వామి విత్ స్వామి బ్లెస్సింగ్స్ ఇంకేం లేదు అనుకోకుండా, ఒక స్కూల్ ని, ఈ 21 స్కూల్ విశాఖపట్నం ఎప్పుడైతే విద్యాజ్యోతి కింద వచ్చిందో అందులో ఒక స్కూల్ ని మనం అడాప్ట్ చేసుకుందామని ఒక తీర్మానం చేసుకున్నాం. అది తీసుకుని కొండకర్ల స్కూల్, కొండకర్ల విలేజ్ లో ఉన్న ఒక ప్రైమరీ స్కూల్ ని తీసుకుని దాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. కేవలం తాడిచెట్లపల్లి మధ్య అందులో ఏం చేద్దాం, ఒక 1 ఇయర్ ఫస్ట్ అనుకున్నాం, 1 ఇయర్ లో ఏం చేద్దాం అంటే ఒక్కొక్క స్టేజ్ వైజ్ గా మనం ఒక్కొక్క ప్రాపర్ గా చేద్దాం, ఒక ప్లాన్ చేద్దామని అనుకుని ఫస్ట్ ఇనాగ్రేషన్ అయిన తర్వాత పిల్లలకి ముఖ్యంగా ముందు డైరెక్ట్ గా వెళ్లి ఏమి చేయకుండా వాళ్ళతో ఎక్కువగా పార్టిసిపేషన్ చేయాలి. ఏ విధంగా అవుతుంది, స్పోర్ట్స్ ద్వారా మెయిన్ పిల్లలు యాక్ట్ గా అట్రాక్ట్ అవుతారు. సో వాళ్ళకి ముఖ్యంగా స్పోర్ట్స్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు గేమ్స్ కండక్ట్ చేయడం, పిల్లలు వాళ్ళతో అసోసియేషన్ ఎక్కువ అవ్వడం. అలాగే అది అయిన తర్వాత మెయిన్ చాలా మందికి అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ స్కూల్లో ఐ ప్రాబ్లం ఉంది అందరికి, చాలా మంది మెడికల్ ప్రాబ్లం, ఐ ప్రాబ్లం. సో అక్కడ మాకు హరిపాలెం భజన మళ్ళీ సపోర్టు, మెయిన్ వాళ్ళ సపోర్ట్ తోటి మేము చేయగలుగుతున్నాం. వాళ్ళ భజన మళ్ళీ మేము అందరం కలిపి ఏం చేస్తాం, ఐ క్యాంప్ ఒకటి తయారు చేసి దాదాపు ఒక 18 నుంచి 20 మందికి పిల్లలకి ఐ గ్లాసెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది. ఆ తర్వాత పేరెంట్స్ ను కూడా పిలవడం జరిగింది. అంటే ముఖ్యంగా మనం ఎంత చేసినా కూడా పేరెంట్స్ తరపున కూడా మనకు సపోర్ట్ ఉండాలి ఏం చేసినా కూడా. సో వాళ్ళు మనం ఎంత హైజీనిక్ చెప్పినా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయగలగాలి, పాటించగలగాలి. ఇంట్లో వాళ్ళకి ముందు మోటివేషన్ చేయాలన్న ఉద్దేశంతో పేరెంట్స్ తో కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎలా ఉండాలని చెప్పడం జరిగింది, హైజీనిక్ గా, హెల్త్ అండ్ హైజీనిక్ పరంగా పిల్లల్ని ఎలా పంపించాలి, ఏ విధంగా ఉండాలి, ఇంట్లో ఎలాగ ఉండాలి. ఈ సైమల్టేనియస్ గా బాల వికాస్ ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. సో మనం స్వామి చెప్పిన పద్ధతిలోనే అంతా కూడా జరుగుతుంది. దాని తర్వాత మెడికల్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది, జనరల్ మెడికల్ క్యాంప్ అని, అదితో పాటు మిగతా అన్ని కూడా. అది ఓన్లీ పిల్లలకే కాకుండా గ్రామానికి కూడా, గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పెళ్ళడం జరిగింది, వాళ్ళకి కూడా ఐ క్యాంప్ చేసాం. ఆ తర్వాత అక్కడ మేము ఫస్ట్ ఎలాగానే అబ్జర్వ్ చేసిందంటే పిల్లలందరూ కూడా కిందనే కూర్చునేవారు, స్కూల్ బెంచెస్ ఏమి లేవు. సో కంపల్సరీగా పిల్లలు ఏంటంటే వాళ్ళు ఎంత నీట్ గా వచ్చినా కూడా సాయంత్రం వెళ్లేసరికి చిరిగిపోయిన బట్టలతో వెళ్ళేవారు, మాసిపోయిన బట్టలు చిరిగిపోయి ఒకసారి కొట్టుకుంటారు చిన్నపిల్లలు కదా. సో ముందు వీళ్ళకి నీట్ గా ఉండాలంటే బెంచెస్ ఉండాలి, కిందన కూర్చుంటే డ్రెస్ పాడైపోతుంది. సో బెంచెస్ ఉండాలి కంపల్సరీగా వాళ్ళకి, ఆ బెంచెస్ ప్రొవైడ్ చేయాలని. సో ఐరన్ బెంచెస్ తోటి పెర్మనెంట్ గా ఉండేటట్టు ఒక 40 వరకు మనం ప్రొవైడ్ చేస్తాం. ఆ 40 కూడా ఈ ఓన్లీ కాంట్రిబ్యూషన్ బై యూత్ మెంబర్, ఓన్లీ తాడిచెట్లపల్లి యూత్ మెంబర్సే తన పాకెట్ మనీతో చేయించిందే అంతా కూడా, వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత స్వామి కోసం చేసింది. ఆ తర్వాత స్కూల్ బ్యాగ్స్ ఎవరికైనా, మా యూత్ పిల్లల్లో కూడా ఎవరికైనా ఏమైనా అకేషన్స్ కానీ, వాళ్ళ పిల్లలు బర్త్డేస్ కానీ ఏవైనా కూడా ఆడంబరాలు లేకుండా ఈ స్కూల్లో, ఒక స్కూల్లోని అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ స్కూల్కి ఏవైనా ప్రొవైడ్ చేద్దాం. సో అలాగే మాకు యూత్ మెంబర్స్ ఏంటి స్కూల్ బ్యాగ్స్, వాళ్ళు ఏంటంటే గోన్ సంచులనే మన రైస్ బ్యాగ్స్ ఉంటాయి, ఆ రైస్ బ్యాగ్ ని దీనిలాగా వేసుకుని వచ్చేవారు, స్కూల్ బ్యాగ్స్ బుక్స్ పెట్టుకుని దానికి తాడు కట్టుకుని వచ్చేవారు. సో వాళ్ళ అలాంటి వాళ్ళందరికి కూడా మొత్తం స్కూల్ అందరికి కూడా స్కూల్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది కంటిన్యూ అవుతూ దీంతో పాటు అడ్వాన్స్డ్ గా ఈ సంవత్సరం ఏం చేద్దాం ఇంకా అనుకుంటూ గొంపవనపాలెం స్కూల్ కి వెళ్ళాం. అక్కడ ఆల్రెడీ సాయి గారు చెప్పినట్టు ఒక డే విత్ చిల్డ్రన్ అని, అంటే ఈ ఎడ్యుకేషన్ పరంగా జరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా జరుగుతుంది, కానీ పిల్లలతో ఇంకా అసోసియేషన్ ఏట అవ్వగలం, అసోసియేషన్ ఏ విధంగా
2: అవ్వగలం,
3: ఎలాగ అవ్వాలంటే ఫుల్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అందరం పిల్లలతో గడుపుదాం, విత్ స్పిరిచువల్ పరంగానే జాయ్ఫుల్ గా వాళ్ళతో ఉండడానికి ఏం చేస్తే బాగుంటుందని ఒక ప్లాన్ చేసి మార్నింగ్ ప్రేయర్ నుంచి ఈవినింగ్ వరకు ఒక ప్లాన్ చేసాం. ప్రేయర్ అవ్వగానే ప్రేయర్ నుంచి వాళ్ళకి పిల్లలకి ఎంతో ఇష్టమైన మ్యాజిక్ షో
2: వెంట్రిలోకిజం
3: అదొకటి చేయటం, ప్లస్ గేమ్స్ పిల్లలకి, చిన్నపిల్లలకి ఏవైతే చాలా ఇష్టపడే గేమ్స్ ఇవ్వడం, వాళ్ళని మోటివేట్ చేయడం, వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం, ప్రైజెస్ ఇవ్వడం. దీనికన్నా ముఖ్యంగా వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచాలి. సో బయట ఉన్న పోటీ ప్రపంచంతో ఎలా పోటీ చేయగలగాలి అంటే, వీళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళ మనసులో మంచి కాన్ఫిడెన్స్ కానీ బిల్డ్ చేయగలిగితే వాళ్ళు పెద్ద అయ్యాక చాలా పోటీ పరీక్షలు కానీ పోటీతత్వాన్ని కానీ అలవాటు ఎదుర్కోగలుగుతారు. సో ఆ ఉద్దేశంతో ముఖ్యంగా శ్రీమతి లావణ్య గారు ఎంతో సహాయం చేశారు వాళ్ళందరూ. అంటే ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత పిల్లలు ఎవరు ఆవిడని వదలలే.
0: అంటే ఏం చేసేవారు వాళ్ళు ఆవిడ కార్యక్రమం గురించి?
3: మార్నింగ్ నుంచి వాళ్ళతో ఎక్సర్సైజెస్ గానీ, వాళ్ళతో క్విజ్, యోగా గానీ.
2: యోగా అంటే షీఈ్ ఆల్సో బాల్వికాస్ గురు, సో కాబట్టి యోగాస్, నెక్స్ట్ స్పిరిచువల్ గేమ్స్. అంటే షీఈ్ ఎన్ హెచ్ఆర్ కన్సల్టెంట్ ఆల్సో, ఇస్ అ వెరీ గుడ్ స్పీకర్, సో దట్ షీ కెన్
0: మోటివేట్, ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు
2: బాగా, చాలా బాగా ఇంటరాక్ట్.
3: డిజిటల్ ఎడ్యుకేషన్ లో ఉన్న డిజిటల్ స్క్రీన్ ప్రకారం ఆ స్క్రీన్స్ లోని వాళ్ళకి కొన్ని వీడియోస్ చూపించి ఎలా కాన్సన్ట్రేషన్ గా ఉండాలి, ఎలా చేయాలి అంటే అందులో చేస్తూ అందులో కొన్ని క్వశ్చన్స్ వేసేవారు, మీరు దీంట్లో ఏంటి నేర్చుకున్నారు, సో దీన్ని ఎలాగ మనం పాజిటివ్ గా తీసుకోవాలి ప్రతిది కూడా, అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసే లెవెల్ గా వాళ్ళు తీసుకువెళ్లారు అనమాట. ఆవిడ మెయిన్ ఆ మొత్తం ఆ ప్రోగ్రామ్ అంతటికి ఆవిడ మేడం గారు ఉండడం వల్లే అది జరిగింది, చాలా హైలైట్ చేశారు.
2: ప్యారలల్ గా అదే రోజు మన యూత్ అందరూ కూడా శానిటేషన్ ప్రోగ్రామ్స్, ప్యారలల్ గా అంటే పిల్లలందరికీ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్, బెస్ట్ లంచ్ అండ్ బెస్ట్ స్నాక్స్ విత్ సపోర్ట్ ఆఫ్ లోకల్ గుంపవాణిపాలెం సమితి.
3: అంటే ముఖ్యంగా ఫుడ్ కూడా ఏంటంటే వాళ్ళకి ఎవ్రీడే లంచ్ పెడతారు గవర్నమెంట్ స్కూల్లో, లంచ్ పెడతారు. సో దానికి భిన్నంగా మనం ఒక్కరోజు మనం స్పెండ్ చేస్తున్నాం కానీ చాలా కొంచెం బాగా.
0: అలా ఏ రోజు ఎంచుకునే వాళ్ళు మీరు దానికోసం?
3: వాళ్ళకి కన్వీనియంట్ గా ఏ రోజు అయితే అండి,
0: అంటే పండుగ దినాల్లోనా లేదా
2: వర్కింగ్ డేస్?
3: వర్కింగ్ డేస్, ఎందుకంటే పిల్లలు ముఖ్యంగా వర్కింగ్ డేస్ వస్తుంది, సండే సాటర్డే అంటే ఎవరు రారు. సో మనం వర్కింగ్ డేస్ లోనే చేయగలం.
2: యాక్చువల్ గా ఇందులో ఒక చిన్న హైలైట్ థింగ్ ఏంటంటే, ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ హైలైట్ అండ్ కైండ్ ఆఫ్ టఫ్ ఆల్సో. దిస్ విద్యాజ్యోతి ప్రాజెక్ట్ ఇట్ సెల్ఫ్ అయిన వర్కింగ్ డే ప్రాజెక్ట్. సో బేసికల్లీ స్కూల్స్ ఉన్నప్పుడు స్కూల్ అవర్స్ లో వర్కింగ్ డేస్ అండ్ వర్కింగ్ అవర్స్ లో చేయాల్సినటువంటి టాస్క్ ఇది. సో స్వామి ఏంటంటే వెరీ సెలెక్టివ్ పీపుల్, బహుశా ఈ యాక్టివిటీలో ఎవరైనా వర్క్ చేస్తున్నారంటే ఇట్స్ హింసెల్ఫ్ సెలెక్టెడ్ బై స్వామి ఇట్స్
0: అంతే.
2: సో ఏంటంటే రెగ్యులర్ పీపుల్ జనరల్ గా మనం చేసే సర్వీస్ యాక్టివిటీస్ అన్ని కూడా ఈవినింగ్స్ భజన్స్ లేకపోతే సండే హాలిడేస్ టైంలో చేస్తాం, బట్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ వర్కింగ్ డేస్ లో చేయాల్సినటువంటి ప్రాజెక్ట్.
3: ముఖ్యంగా యూత్ అక్కడ ఎంతమంది, 20 మంది వెళ్ళినా 20 మంది ఏం పని చేయగాలి, స్కూల్లో ఏం చేయగలగానే ఉద్దేశంతో ప్రతీకారం కూడా, ప్రతి ఒక్క మనం పార్టిసిపేట్ చేస్తున్నామంటే 100% స్వామి సర్వీస్ చేయగల. సో ఆ స్కూల్ మొత్తం శుభ్రం చేయడం, అక్కడ చుట్టుపక్కలంతా కూడా మొక్కలు, పిచ్చి మొక్కలు అన్ని తీయడం, శుభ్రం చేయడం, ప్లస్ టాయిలెట్స్ క్లీనింగ్ మెయిన్. చాలా అధ్వానంగా ఉన్నాయి టాయిలెట్స్, దానికి మొత్తం అంతా కూడా పెయింటింగ్ వేయడం, మొత్తం కిందనంతా రిపేర్ చేయడం, క్లీనింగ్, వాటర్ క్లీన్ చేయడం, వాటర్ ప్రొవైడ్ చేయడం
2: అంతే. సో ఏంటంటే రెగ్యులర్ పీపుల్ జనరల్ గా మనం చేసే సర్వీస్ యాక్టివిటీస్ అన్ని కూడా ఈవినింగ్స్ భజన్స్ లేకపోతే సండే హాలిడేస్ టైంలో చేస్తాం, బట్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ

0: ఈ సర్వీస్ యాక్టివిటీస్ తో పాటు ఆల్టర్నేటివ్ యూత్ అటు వైపు చేస్తున్నారు, ఒక వైపు పిల్లలతో ఈ కార్యక్రమాలు జరుగుతుంది. అంటే ఫుల్లీ అన్నమాట, పిల్లలతో ఎవరిని ఎక్కడ వదలకుండా అందరూ కూడా చేసి చాలా
1: సుమారు ఎంత మంది యువత దీంట్లో పాల్గొంటారు?
0: ఇందులో 20 మంది అండి.
1: 20 మంది,
0: 20 నుంచి 25-30 మంది దగ్గర లోపు టైం.
1: పిల్లలు ఎంతమంది ఉంటారు?
0: పిల్లలు 80 నుంచి 100 మంది పిల్లలు ఆ స్కూల్ పరంగా. అందులో ముఖ్యంగా ఇంకోటి ఏంటి అనుకున్నామంటే, నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇంకా అంటే ఈ ఇది ఎప్పుడైతే ఇలా సక్సెస్ అయిందో, అంటే మెయిన్ ఈ మోటో ఏంటంటే పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెంచాలి. అది పెంచాలి అంటే కంపల్సరిగా ఇలా ఇలాంటి యాక్టివిటీ ఒకటి చేయాలి. సో వాళ్ళు భయం పోతుంది, బయట వాళ్ళతో అసోసియేషన్ అవ్వగలరు పిల్లలు, అంటే బయట పిల్లలతో బాగా అసోసియేట్ అవ్వగలరు అన్న ఉద్దేశం. మాకు బాగా మాకు ముందు కాన్ఫిడెన్స్ వచ్చింది యూత్ కి. సో మిగతా స్కూల్లో కూడా అలాగా ప్రతి స్కూల్లో కూడా కండక్ట్ చేద్దామని, ఫ్యూచర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లో చేద్దామని. ప్లస్ దీంతో పాటు సైమల్టేనియస్ గా మొక్కలు నాటించడం స్కూల్లో, సాలన్స్ లో చాలా కొన్ని స్కూల్లో మొక్కలు లేవు, అలాగే పిల్లలతో పాటు మొక్కలకు ప్లస్ అలాగే ఫార్మేషన్ వెజిటేబుల్ మొక్కలు పెంచడం వాళ్ళకి అలవాటు చేయగలుగుతుంటే. సో అదొక ప్రాజెక్ట్ కింద కూడా తయారవుతుంది, బాగుంటుంది వాళ్ళకి, దాని మీద అవగాహన కలిగించడం. సో మిగతా అన్ని స్కూల్లో ఇంత ముందు చెప్పినట్టే వాళ్ళకి అకాడమిక్ ఇయర్ కి సంబంధించి ఏవైతే మనం ప్రొవైడ్ చేయగలము అవకాశం ఉన్నంత వరకు కూడా మనం చేయగలము చేస్తున్నాం అండి.
1: ఇలాంటి సేవలు చేస్తున్నప్పుడు ఇందులో తల్లిదండ్రుల పాత్ర కూడా ఎంతో ఉంటుంది. అంటే ఈ ఒక్కరోజు వాళ్ళు ఇక్కడ నేర్చుకుంటే సరిపోదు, దాన్ని వాళ్ళు ఆచరించగలగాలి అంటే ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉండాలి. దాని గురించి మీరు ఏమైనా కార్యక్రమాలు చేపట్టారా?
2: పేరెంట్ వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది సార్. అయితే అంత సక్సెస్ఫుల్ గా జరగలేదనే చెప్పాలి ఇది ఈ పర్టికులర్ థింగ్. ఎందుకంటే కొన్ని స్కూల్స్ లైక్ బాపిరాజ్ గారు వాళ్ళు అడాప్ట్ చేసుకున్నటువంటి స్కూల్స్, అంటే ఎక్స్క్లూజివ్లీ ఏదైనా మనం సక్సెస్ అవుతున్నాము అంటే బికాస్ ఆఫ్ దట్ స్కూల్ టీచర్స్ అండ్ బాల వికాస్ గురుస్ తాలూక ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది ఇది. అండ్ సర్కమ్స్టెన్సెస్, అక్కడ విలేజెస్ తాలూక సర్కమ్స్టెన్సెస్. చాలా స్కూల్స్ లో మనం పేరెంట్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే స్కూల్ చిల్డ్రన్ ఇంటికి వెళ్లిన తర్వాత హోంవర్క్ కానీ స్కూల్లో ఏం చెప్పారని కానీ అడిగే పేరెంట్స్ కూడా ఉండరు ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో. సో స్వామి గ్రేస్ తో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేలోపు పేరెంట్స్ లో పూర్తి అవగాహన వచ్చినట్లయితే ఆల్మోస్ట్ ఒక 50% మనం సక్సెస్ సాధించామనే అనుకోవచ్చు, సంతృప్తి అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఇందులో ముఖ్యంగా ఇందాక మనం అనుకున్న వాటిలో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెల్త్ అండ్ హైజీన్ విషయంలో సాయి ప్రోటీన్ అనేది ఒకటి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ ద వెరీ వండర్ఫుల్ యాక్టివిటీ అండ్ చాలా మంచి అవుట్పుట్ వస్తుంది బికాస్ పేరెంట్స్ పిల్లల్ని పట్టించుకోరు, గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న దాంట్లో న్యూట్రిషన్ లేదు. సో నౌ సాయి ప్రోటీన్ అని స్వామి ఏదైతే డిజైన్ చేసి స్వామి డిఫైన్ చేసినటువంటి ఆ ప్రోటీన్ ఫుడ్ ని ఎవ్రీడే స్కూల్స్ లో మనం డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా ఆల్మోస్ట్ ఈ లాస్ట్ 2 ఇయర్స్ లో పిల్లల్లో మంచి గ్రోత్ వచ్చింది. పిల్లల్లో మంచి అంటే పిల్లల్లో గ్రోత్ ఇన్ ద సెన్స్ పిల్లల్ని ఇంతకు ముందు మనం చూసేటప్పుడు చాలా వీక్ గా కనిపించే పిల్లలు ఈ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. అండ్ సండేస్ అండ్ సమ్మర్ హాలిడేస్ వచ్చేటప్పుడు పిల్లలు ఇట్ సెల్ఫ్ ఆస్కింగ్, అంటే ఈ మాకు పేరెంట్స్ ముఖ్యంగా ఈ ప్రోటీన్ ఫుడ్ మాకు ఇంటికి ఇస్తే కాస్త, కొన్ని స్కూల్స్ లో కొన్ని విలేజెస్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇస్తే మేము అది చేస్తామని చెప్పడం. అఫ్ కోర్స్ అది మనం ఆ టైంకి అది చేయలేకపోయాం, బట్ ఇన్ ఫ్యూచర్ లో అది సాయి ప్రోటీన్ మాత్రం కంటిన్యూ చేయాలి, ఇంకా సక్సెస్ఫుల్ గా చేయాలనేది మన తాలూక మెయిన్ ఇంటెన్షన్. అంటే ఇది కొన్ని స్కూల్స్ నే మనం హైలైట్ చేయడం జరిగింది, కానీ అవుట్ ఆఫ్ 20 స్కూల్స్ లో ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ లో కూడా అన్ని సమితి వాళ్ళు అంతే ఉత్సాహంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నారు. సో కానీ కొన్ని చోట్ల కొన్ని హైలైట్స్ ఉంటాయి కాబట్టి అది మనం హైలైట్ చేసుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా స్వామి మనకి నిజంగా ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు, దీని గురించి మననం చేసుకుని మరొకసారి మనం రీయాక్టివ్ అయ్యి ఆయన అనుగ్రహాన్ని పొందే ఛాన్స్ మరొకసారి ఇచ్చారు కాబట్టి ఈ అవకాశం వచ్చినందుకు ఏదైతే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి రిమైనింగ్ విశాఖ జిల్లాలో ఉంటే అన్ని సమితి యువత, ముఖ్యంగా చెప్పాలంటే మహిళా విభాగం వాళ్లే సాయి ప్రోటీన్ తయారు చేసి మనకు సపోర్ట్ చేస్తున్నారు. మెడికల్ టీమ్ వాళ్లే ఈ మెడికల్ క్యాంప్స్ అన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు, వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ వాళ్ళని హాస్పిటల్స్ తీసుకెళ్లి, కొన్ని చోట్ల డెంటల్ ముఖ్యంగా పిల్లల్లో క్యావిటీ ఎక్కువగా ఉంటుంది, అసలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు సరిగ్గా బ్రషింగ్ ఉండదు, సో వాళ్ళ అవగాహన కలిగించడానికి డాక్టర్స్ ఇస్తున్నటువంటి సపోర్ట్ కానివ్వండి, ఎవ్రీథింగ్ నిజంగా చాలా అంటే స్వామి ఈ రోజు మనందరినీ మరొకసారి రిఫ్రెష్ చేస్తూ మరింత ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కలిగించాలని కోరుకుంటూ ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి రేడియో సాయి టీమ్ కి అలానే ముఖ్యంగా స్వామికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.

0: చివరికి ఒక ప్రశ్న అండి. ఇందాక మన బాపిరాజు గారు వెళ్తున్నటువంటి స్కూళ్ల గురించి చెప్పుకుంటున్నప్పుడు అక్కడ పిల్లలు తర్వాత పెద్దవాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా వెనుకబడిన వాళ్ళని చెప్పారు కదా. అలాంటి వాళ్ళకి చెప్పడం కూడా కొంచెం కష్టమైన విషయం.
1: అవును,
0: అందులో కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి. అలాంటి మీరు ఎలా ఎదుర్కొన్నారు?
1: అంటే అది నా మాటల్లో కన్నా అది ఫేస్ చేసిన బాపిరాజు గారు చెప్తే ఇంకొంచెం బాగుంటుందేమో.
2: పిల్లలు మన స్వామి చెప్పినట్టు మట్టి ముద్దలు. మనం ఏ ఆకారం తీసుకుంటే ఆ ఆకారంలోకి వాళ్ళు రాగలుగుతారు. ఒక ఉపాధ్యాయుడిగా నా పూర్వానుభవము అపూర్వానుభవం కూడా అది. అయితే ఇక్కడ ఈ స్కూల్కి వచ్చేసరికి మొదట్లో వాళ్ళకి ఉచ్చరణ దోషాలు కూడా
1: ఉండేవి.
2: డ్రెస్ ప్రభుత్వం ఇచ్చేది, ఏవో ప్రభుత్వం చాలా ఇస్తోంది. వీటన్నిటికన్నా వాళ్ళకి కావాల్సింది ఏది కావాలో అది సమయానికి కరెక్ట్గా అందిందనమాట. పేరెంటింగ్ అని చెప్పి ఒకసారి ఒక నవంబర్ 14 మామూలు ఫంక్షన్ చేశాక ఒక పేరెంటింగ్ చేస్తే, ఎప్పుడు పేరెంట్స్ డే పెడితే సర్వసాధారణంగా రారు పేరెంట్స్. అలాంటిది అలాంటి 70% పేరెంట్స్ వచ్చి మేము కాదు మేము చుట్టుపక్కల మా పిల్లలు వాళ్ళ ఇళ్లలో మేము చెప్పి చేస్తున్నాం. ఎందుకంటే మా పిల్లడు అంతకుముందు మేము ఎక్కడున్నామో చూసేవాడు కాదు, ఇప్పుడు వచ్చి ప్రతిరోజు మా కాళ్ళ దండం పెట్టి మా మూర్ధ్వాన్ని అంటే ఈ తలని తల్లి తండ్రి గాని ముట్టుకుంటే దీర్ఘాయుష్మంతుడు అవుతాడని మనకి స్మృతి. అలా చెయ్యమని వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు. అంటే ఈ విధంగా ఒక ప్రీచింగ్ ఇట్స్ నాట్ టీచింగ్. వాళ్ళకి ఒకటే చెప్పాను నేను, మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నది ఉపనిషత్ వాక్యం. ఆ ఉపనిషత్ వాక్యాన్ని మనం ఎప్పుడైతే ఆచరించగలుగుతామో మన అభివృద్ధికి అది దారి తీస్తూ ఉంటుంది. ఈ విధంగా పేరెంట్స్ అంటే తల్లిదండ్రుల యొక్క సహకారం మా స్కూల్లో నాకు చాలా ఎక్కువ ఉంది. ఒక్కొక్కప్పుడు లక్ష్మీవారిని క్లాస్ చెప్తూ ఉంటే వాళ్ళు క్యారేజీలు కొందరు అప్పుడప్పుడు పిల్లలు ఇక్కడ ఆహారం చాలదని ఇంకా సప్లిమెంట్ చేయడం కోసం తెచ్చిన వాళ్ళు అక్కడ పక్క నుంచి కిటికీల్లోంచి వినడం కూడా నేను చూశాను. వాళ్ళు ఒకటే అంటారు, మా చిన్నప్పుడు మాకు ఇలా చెప్పుంటే మాకు బాగుండేది అని. నేను అప్పుడు ఒకటే చెప్పాను, నా చిన్నప్పుడు నేను బాలవికసలో ఉంటే ఇంకా ఎంత బాగుండేవాడి నాకే తెలియదు. ప్రస్తుతానికి ఈ అవకాశం, ఈ మంచి సువర్ణ అవకాశం, ఎందుకంటే స్వామి భాష రిటైర్ అవడం కాదు రిటైర్ అవడం నేర్చుకో ఎప్పుడైనా, అలాంటి స్వామి ఆశీస్సులు నాకు అందించిన మా కన్వీనర్ గారికి, మా జిల్లా అధ్యక్షుల వారికి, ముఖ్యంగా ఈ విధంగా నన్ను ఒక్కసారి స్వామి తిరియాడిన నెలలో ఒక 4 మాటలు చెప్పమని మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతతో సాయిరాం.
0: సాయిరాం సార్. సాయి కుమార్ గారు, ఇంకొక ప్రశ్న. ఈ విద్యాజ్యోతి కార్యక్రమం ద్వారా స్వామి ఎంతో మంది పిల్లల జీవితాల్లో ప్రవేశించారు. అది అంతటితో ఆగదు. మీరు ముందు చెప్పినట్టుగా జ్యోతి అనేది ప్రకాశాన్ని అలా పంచుకుంటూ పెంచుకుంటూ వెళ్తూ ఉంటుంది. కానీ దీని ప్రభావం ముఖ్యంగా చూపేది వాళ్ళ కుటుంబాలలో. సో వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంతో తెలుసుకుని ఉంటారు ఈ కార్యక్రమం ద్వారా. సో వాళ్ళలో కలిగిన పరివర్తన కానీ లేదంటే వాళ్ళ అనుభవాలు కానీ మీతో ఎప్పుడైనా పంచుకోవడం జరిగిందా?
1: ఖచ్చితంగా అండి. చాలా స్కూల్స్ లో ఈరోజు స్కూల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది అంటేనే దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. అంటే బేసిక్ గా మా పిల్లవాడిని నేను ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తే ఇది బాగుంది అంటే మా ఫ్రెండ్స్ కి నేను రిఫర్ చేస్తాను. సో ద సేమ్ సిమిలర్ వే నౌ డే లాస్ట్ 2 ఇయర్స్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో స్ట్రెంగ్త్ పెరిగింది అంటే బహుశా నాకు చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది స్వామి గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటికీ మంచి గిఫ్ట్ ఇచ్చారేమో ఈ విద్యాజ్యోతి ద్వారా. టీచర్స్ ఆర్ వెరీ మచ్ హ్యాపీ నౌ. అండ్ పేరెంట్స్ ఆర్ అంటే పేరెంట్స్ ఎలా ఎందుకు ఈ విషయం చెప్తా అంటే పేరెంట్స్ కొన్నిసార్లు మనకు డైరెక్ట్ గా ఫీడ్బ్యాక్ ఇవ్వకపోయినా కూడా వాళ్ళు మనం చెప్పినది ఏదైతే యూనిఫామ్ నీట్ గా వేసుకోమని స్టూడెంట్స్ కి చెప్తాం, కానీ అది ఫాలో అప్ చేయాల్సింది పేరెంట్స్. అది చేస్తున్నారు అంటే సో దట్ దే ఆర్ యాక్సెప్టింగ్. ఫస్ట్ మనం ఇచ్చే హోంవర్క్స్ ఏదైతే ఇస్తున్నామో హోంవర్క్స్ కూడా ఇప్పుడు ఈరోజు పేరెంట్స్ పట్టించుకొని వాళ్ళు చేస్తున్నారంటే ఇట్స్ దే ఆర్ యాక్సెప్టింగ్. అండ్ మోర్ ఓవర్ పేరెంట్స్ అల్టిమేట్ గా మనం ఫస్ట్ ఇందాక కూడా నేను డిస్కస్ చెప్పినట్టుగా గ్రామస్తులు వాళ్ళలో వచ్చే అవేర్నెస్ ద్వారానే ఈ విద్యాజ్యోతి కానీ మనం ఏదైతే ఈ మారల్ వాల్యూస్ చెప్తున్నామో డెఫినెట్ గా స్వామి భవిష్యత్ తరాలకి అదే మనకి స్వామి దాలకి మెసేజ్ కింద స్ప్రెడ్ అయ్యడానికి ఛాన్స్ ఉంది.
0: చాలా చాలా చక్కగా చెప్పారు. వింటున్న శ్రోతలందరికీ కూడా ఒక విషయం, ఇప్పుడు మనం ఎవరితో అయితే మాట్లాడమో వీళ్ళందరూ కూడా బాలవికాస్ స్టూడెంట్స్ లేదా బాలవికాస్ టీచర్స్. అంటే స్వామి ఆ బాలవికాస్ కు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇక్కడ మనం గుర్తించాలి. ఈరోజు వాళ్ళు యువతగా మారి ఇన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ముందుకు నడిపిస్తున్నారంటే అదంతా స్వామి అలా చిన్నప్పుడు నాటిన విత్తనాలేవన్నీ కూడా. ఎన్నో చక్కని విషయాలు ఈ విద్యాజ్యోతి కార్యక్రమాల్లో జరుగుతున్న విషయాలను మా అందరితో పంచుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సాయికుమార్ గారు, మానప్రగడ బాపిరాజు గారు, వివి శ్రీనివాస్ గారు, శ్రీ శంకర్ గారు, సాయిరాం.

0: ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమంలో విశాఖ జిల్లా మహిళా విభాగం వారు యువత చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కార్యక్రమాల వివరాలను, వారి అనుభవాలను మనతో పంచుకోవటానికి కేవీకే సమితి మహిళా విభాగం ఇన్ఛార్జ్ అయిన జె రమణమ్మ గారు, గాజువాక సమితి యూత్ ఇన్ఛార్జ్ అయిన సంతోషి గారు, విశాఖ జిల్లా డిస్టిక్ యూత్ కోఆర్డినేటర్ ప్రియదర్శిని గారు మనతో ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడుతూ వారి అనుభవాలను, కార్యక్రమాల వివరాలను గురించి తెలుసుకుందాం.
1: సాయిరమండి, నా పేరు రమణమ్మండి. నేను కేవీకే సమితి మహిళా కోఆర్డినేటర్గా చేస్తున్నానండి. మహిళా విభాగం నుండి మేము అన్ని కార్యక్రమాల్లోనూ పాలు పంచుకుంటున్నామండి. మొదట గత సంవత్సరం పాదయాత్ర నుండి ఈ సంవత్సరం పాదయాత్ర వరకు జరిగిన కొన్ని విషయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందామండి. ఈ విషయంలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది టైలరింగ్ సెంటర్లండి. ఈ విశాఖ జిల్లా మొత్తం మీద చాలా చోట్ల ఈ టైలరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం, చాలా మంది యువతను ఎంకరేజ్ చేసి దీనిలో భాగస్థులుగా చేయడం జరిగింది. అయితే వాళ్ళలో పేదవాళ్లకి మనం మిషన్లు కూడా కొంతమందికి ఇవ్వడం జీవనోపాధి కింద జరుగుతుందండి. ఈ విషయం మీద మన సంతోష్ గారు ఇంకా వివరంగా తెలియజేస్తారండి. తర్వాత గవర్నమెంట్ స్కూల్లో కొంతమంది పిల్లలకి బెంచీలు లేక ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి బెంచీలు మన సంస్థలో ఉన్న యూత్ చేత చేయించి మహిళలంతా కూడా ఆ మహిళా విభాగం ద్వారా బెంచెస్ గవర్నమెంట్ స్కూల్కి ఇవ్వడం జరుగుతుందండి. ఈ దీనిలో భాగంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్ ఒకటి మేము మా మహిళా యూత్ ఇన్ఛార్జ్ వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ పిల్లలకి భోజనానికి చదువుకి వాళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంది అని వాళ్ళు తెలియజేశారు. ఆ అమ్మాయి చూసొచ్చి వాళ్ళకి యూ షేప్ టేబుల్ ఇస్తే ఆ పిల్లలకి కూర్చోవడానికి ముందు ప్లేట్ పెట్టుకుని భోంచేసినా లేదంటే చదువుకోవడానిక వీలుగా ఉంటుంది కనుక అలా అరేంజ్ చేస్తే బాగుంటుందని తను కనుకుందనమాట. ఆ విషయం మహిళా విభాగ వారికి అందరికీ చెప్పడం, అలాగే కన్వీనర్ గారికి, డీపీ గారికి, అందరికీ తెలియపరచడం జరిగింది. మేమంతా కలిసి యూ షేప్ టేబుల్ చేయించి ఈ మెంటలీ రిటార్డెడ్ స్కూల్ పిల్లలకి ఇవ్వడం జరిగిందండి.
0: సుమారు ఎన్ని చైర్స్ ఇచ్చారండి?
1: అది ఒకటే రౌండ్ టేబుల్ సమావేశంలాగా ఉంటుందన్నమాట. యూ టేబుల్ టీచర్ ఎదురుగా కూర్చుని చెప్పేటట్టు, పిల్లలు టీచర్కి అందరూ కూడా అభిముఖంగా ఉండేటట్టు వాళ్ళ ముందునే టేబుల్ వేసినట్లుగా డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. వాళ్ళు 26 మంది పిల్లలండి అక్కడ. వాళ్ళకి టేబుల్తో పాటు స్టేషనరీ ఐటమ్స్ కూడా ఇచ్చాం, బుక్స్ కూడా ఇచ్చామండి. అలాగే కొన్ని గవర్నమెంట్ స్కూల్లో బుక్స్ పంపిణీ, బెంచెస్ వాళ్ళకి మామూలు ముగ్గురు కూర్చునేందుకు వీలుగా బెంచ్ డెస్క్ ఏర్పాటు చేయించడం జరిగిందండి. అది గొప్పతనం ఏంటంటే మా సంస్థ నుండి జెంట్స్ యూత్ పిల్లలు సహాయం తీసుకుని వాళ్లే ఓన్ గా తయారు చేసినవి మా మహిళా విభాగం ఇవ్వడం జరిగిందండి కొన్ని స్కూళ్లలో. తర్వాత ఏంటంటే ఒక స్కూల్ గవర్నమెంట్ స్కూలు ఆనంద్రహారికి సెలెక్ట్ అయింది. అంటే మన సంస్థలో విద్యావాహిని విధానం ఒకటి ఉంది కదా, అదే విధంగా ఆనంద్లహారి అనమాట, అది గవర్నమెంట్ స్కూల్లో పెడుతున్నారు. ఆ స్కూల్కి సెలెక్ట్ అయిన పిల్లలు వాళ్ళు బెంచీల మీద కూర్చోకుండా కేవలం కింద మాత్రం కూర్చొని వాళ్ళు రాసుకోవాలన్నమాట. అయితే వాళ్ళు మాకు ఇబ్బందిగా ఉంది, కింద కూర్చొని రాసేటప్పుడు ఫ్లాంక్స్ కావాలని అడిగారు. అంతకుముందు వాళ్ళకి భోజనానికి ప్లేట్లు మేము అరేంజ్ చేయడం జరిగిందండి. అయితే గ్లాసులు కూడా కావాలి, ఫ్లాంక్స్ కావాలని అడిగారు. ఈ విషయం మీద మేము వెళ్లి ఆ స్కూల్లో ఎంక్వైరీ చేస్తే అక్కడ తెలిసింది ఏంటంటే వాళ్ళ కింద కూర్చోవాలి, కింద ఫ్లోర్ అంతా బాగా డిస్మెట్ అయిపోయిందన్నమాట, కూర్చోడానికి వీలుగా లేదు, అలాంటప్పుడు అక్కడ ఫ్లోరింగ్ చేయిస్తే బాగుంటుందని చెప్పి ఈ మహిళా విభాగ తరఫున అక్కడ ఫ్లోరింగ్ కూడా చేయించడం జరిగిందండి. దానికి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. స్వామి వచ్చి మాకు ఈ కార్యక్రమాన్ని, మేము కేవలం ఫ్లాంక్స్ గ్లాసులు అడిగితే పిల్లలు కూర్చోడానికి వీలుగా కూడా, అంటే బెంచీల మీద కూర్చోవలసిన పిల్లలు కింద కూర్చున్నప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఫ్లోరింగ్ బాగుండాలి, అలాంటి ఫ్లోరింగ్ స్వామి మీ ద్వారా చేయించారని వాళ్ళు చాలా ఆనందించడం జరిగిందండి. ఈ కార్యక్రమం ఒకటి మధ్య మేము చేశామండి.
0: బాగుంది.
1: తర్వాత దువ్వాడని అక్కడ మాకు దగ్గరలో ఒక ఏరియా ఉందండి, 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ మన సంస్థ నుండి ఇంతవరకు కూడా ఎటువంటి కార్యక్రమాలు జరగడం లేదు. ఎవరో వెళ్తే ఒక 3 మాసాలకు ఒకసారి వెళ్లి ఏదో కార్యక్రమం చేసి ఆగిపోయేవారు. అలా కాకుండా అక్కడ వాళ్ళని మనం తయారు చేయాలనే ఉద్దేశంలో అక్కడ అమ్మవారి గుళ్ళు లేదంటే రామాలయం ఇలాంటి గుళ్ళను సెలెక్ట్ చేసుకుని ఒక 10-15 మంది లేడీస్ను సేకరించి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి లలితా పారాయణం నేర్పించడం, భజనలు, స్వామివారి భజనలు నేర్పించడం, తాళం నేర్పించడం, ఇలాంటివి మేము చేసి అక్కడ గ్రూపులు తయారు చేసి వాళ్ళంతటి వాళ్లే భజన చేసుకునేటట్టు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది కూడా మహిళా విభాగంలోనే చేపట్టిన కార్యక్రమం అండి. తర్వాత మెంటల్ హాస్పిటల్, వైజాగ్ లో మెంటల్ హాస్పిటల్ సర్వీస్, మా మహిళలంతా కూడా 19వ తేదీ నెళ్ళు అక్కడ సర్వీస్ చేస్తుంటారండి. వాళ్ళకి స్నానాలు చేయించడం, అక్కడంతా నీట్ గా తయారు చేయడం, ఫుడ్ కూడా పెట్టడం చేస్తారు. అలాగే జీవీఎంసీ ఏరియాలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఒక హాస్పిటల్ కి గాజువాక సమితి నుండి అక్కడున్న మా సోదరి మండలంతా వెళ్లి రోజు నిత్యనారాయణ సేవని చేస్తారండి. 45 మెంబర్స్ కి వాళ్ళు రోజు ఫుడ్ అక్కడ పట్టుకెళ్ళి ఇవ్వడం జరుగుతుందండి. ఇవి హాస్పిటల్ సర్వీస్ అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే మాస్ మ్యారేజెస్ అని పేదమ్మాయిలకి పెళ్లిళ్లు చేయడం కూడా ఈ మహిళా విభాగం నుండి చేయడం జరుగుతుందండి. అదేవిధంగా కొంతమంది వాళ్లు పెళ్లి చేసుకుని ఐటమ్స్ ఏమైనా ఇబ్బందిగా ఉండి సారి పెట్టడానికి ఇబ్బందిగా ఉంటే మా వాళ్ళని అడిగినప్పుడు దానికి కూడా ఏర్పాటు చేయడం, ఒక బీరువాని, మంచమని, పరుపులని ఇలాంటివి ఇవ్వడం కూడా జరుగుతుందండి.
0: మాస్ మ్యారేజెస్ లో ఏమేం చేస్తారు, కార్యక్రమాల వివరాలు చెప్తారా?
1: అమ్మాయికి పుస్తులు, మట్టెలు, చీర, మంచం, బీరువా, తనకు సూట్ కేసు, గ్యాస్ స్టవ్, వంట సామాన్లు, చీరలు కూడా కొద్దిగా ఇవ్వడం జరుగుతుందండి వేరేగా. తర్వాత ఖర్చుల నిమిత్తం వాళ్ళకి ఎంతో కొంత మనం వెయ్యాలి, రేపొద్దుట ఏ కష్ట సుఖమైనా సరే ఉండాలనే ఉద్దేశంలో కొంత అమౌంట్ కూడా కలెక్ట్ చేసి వాళ్ళ పేరును బ్యాంక్ లో కూడా వేసి ఇవ్వడం జరుగుతుంటుందండి. అలాగే ఈ హాస్పిటల్స్ సర్వీస్కి వెళ్లేటప్పుడు అక్కడున్న పేషెంట్లకి ఫ్రూట్స్, బ్రెడ్ ఇలాంటివి ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే అప్పుడే పుట్టిన పిల్లలకి బేబీ కిట్స్ అని కూడా మన సంస్థ నుండి మహిళా విభాగం వారు ఇవ్వడం జరుగుతుందండి.
0: బేబీ కిట్స్ అంటే అందులో ఏముంటాయి కాస్త చెప్తారా?
1: సోపు, జుబ్బా, టవలు, డెటాలు ఇలాంటివి ఉంటాయండి.
0: ఇది ప్రతి నెల చేసే యాక్టివిటీ అండి? ఎంత ఫ్రీక్వెంట్ గా చేస్తుంటారు?
1: ప్రతి నెల వెళ్తుంటారండి, వెళ్ళి చేస్తుంటాం. ప్రోటీన్ ఫుడ్ ఒకటి మేము తయారు చేసి ఇవ్వడం జరుగుతుందండి. హెచ్ఐవి పేషెంట్లకి ప్రోటీన్ ఫుడ్ బాగా అవసరం అండి. వాళ్ళైతే ముందు వాళ్ళు వెయిట్ బాగా తక్కువ ఉంటారనమాట. ఈ ప్రోటీన్ ఫుడ్ మనం ఇచ్చిన తర్వాత వాళ్ళ వెయిట్ చాలా బాగా పెరగడం మొదలు పెట్టిందండి. 5-6 కేజీలు పెరగడం తెలిసిందనమాట. అందువల్ల వాళ్ళు కంపల్సరిగా అడుగుతుంటారండి, ప్రోటీన్ ఫుడ్ మీ దగ్గర నుండి వస్తే మా పేషెంట్లు బాగుంటారని చెప్పడం జరుగుతుందండి. అందువల్ల కంపల్సరిగా ప్రతి నెల ప్రోటీన్ ఫుడ్ హెచ్ఐవి పేషెంట్లకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా మేము ప్రోటీన్ ఫుడ్ పప్పుండ్లు వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుందండి. పళ్ళు, పప్పుండ్లు ఇస్తుంటామండి. పేదవాళ్ళు వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సీమంతం మీరు స్వామి దగ్గర మాకు చేస్తే మాకు మంచి జరుగుద్ది, పిల్లలు బాగా పుడతారు, మంచిగా ఉంటారు వాళ్ళు, అందుకని స్వామి దగ్గర మీ చేతులతో మీరు చేయండి అమ్మని కొంతమంది అడుగుతుంటారండి. బాగా పేదవాళ్ళు కాకపోయినా సరే ఆచారం లేని వాళ్ళు కొంతమంది ఉంటారండి, సీమంతం ఆచారం లేని వాళ్ళు. వాళ్ళు ఏంటంటే మీ స్వామి దగ్గర జరగాలి, మీ చేతులు మీరు జరగాలి అని చెప్పి అడుగుతారండి. అలాంటి వాళ్ళకి మేము మందిరంలోనే సీమంతాలు చేయడం జరుగుతుందండి. తర్వాత వాళ్ళు చెప్తారు చక్కగా, అమ్మ మీరు సీమంతం చేశారు కదా, ఆ రోజు బాబు పుట్టాడు చక్కగా ఉన్నాడు అని చెప్పి చెప్పడం కూడా జరుగుతుందండి. ఇలాంటి కార్యక్రమాలన్నీ చాలా జరుగుతున్నాయండి.
0: అమ్మ మీరు ఎన్ని సంవత్సరాలుగా స్వామి సేవలో పాల్గొంటున్నారు?
1: నేను 20 సంవత్సరాల నుండి స్వామి సేవలో ఉన్నానండి. అయితే మాది ముందు సెంటర్ గా ఉన్నప్పుడు నేను అక్కడ ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేశాం. తర్వాత భజన మండలి అయింది, ఈ రోజు సమితి అయింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు 20 సంవత్సరాల నుండి స్వామి నాకు పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. ఏంటంటే మహిళా కోఆర్డినేటర్ సెంటర్ స్టార్ట్ అయిన దగ్గర నుండి సమితి వరకు కూడా నాకే అప్పచెప్పారండి ఆ బాధ్యత. తర్వాతేమో సత్సంగాలు కూడా చేయడానికి, అంటే మాకు స్టడీ సర్కిల్స్ అని ఉంటాయన్నమాట, స్టడీ సర్కిల్ కోఆర్డినేటర్గా కూడా స్వామి నన్నే ఎన్నుకున్నారండి. ఈ మూడు బాధ్యతలు కూడా విడివిడిగా చేస్తుంటారు అందరూ, కానీ స్వామి మాత్రం 20 సంవత్సరాల నుండి నాకు అప్పు చెప్పారండి ఆ బాధ్యత.
0: చాలా సంతోషం అండి. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా మీరు ముందు ముందు చేయాలని, స్వామి ప్రేమకు పాత్రులు కావాలని స్వామిని ప్రార్థిస్తూ సాయిరాం.
1: సాయిరాం అండి.
0: అమ్మ ఇందాక మీరు మాట్లాడుతూ టైలరింగ్ విషయం గురించి సంతోషి చెప్తానన్నారు కదా,
1: అవునండి,
0: ఆ వివరాలు కాస్త వివరిస్తారా సంతోష్ గారు?
2: అందరికీ సాయిరాం అండి. నా పేరు సంతోషి, నేను గాజువాక సంతి యూత్ ఇన్ఛార్జ్ గా చేస్తున్నానండి, మహిళా యూత్ ఇన్ఛార్జ్ గా చేస్తున్నాను. ఈ టైలరింగ్ వచ్చేసరికి మేము ఒక 45 డేస్ ప్రోగ్రామ్ చేయడం జరిగిందండి. టైలరింగ్ అనేసరికి ఏంటంటే బయట చాలా మంది చేస్తా ఉంటారు ఈ యాక్టివిటీ, కానీ మన సత్యసాయి సంస్థ నుంచి మనం ఎలా చేసామంటే బయట వాళ్ళు కేవలం ఒక 35 మెంబర్స్ తో స్టార్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ ని. కానీ స్వామి గిఫ్ట్ ఏంటంటే మేము ప్రోగ్రామ్ ని కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేశామండి ప్రోగ్రామ్ ని. సో ఫస్ట్ పాంప్లెట్స్ ఒక 500 పాంప్లెట్స్ కొట్టించి స్లమ్ ఏరియాలో కొంచెం పంచడం జరిగింది. ఈ టైలరింగ్ ఒకటే కాకుండా దీంతో పాటు బ్యూటిషియన్ కూడా కోర్స్ యాడ్ చేశాము. సో ఇదేంటంటే ఇది స్లమ్ ఏరియాలో పేపర్ ద్వారా పెట్టివ్వడం, నెక్స్ట్ మేము కూడా వెళ్లి స్లమ్ ఏరియాలో చెప్పడం జరిగింది. అంటే బ్యూటిషియన్ టైలరింగ్ అంటే చాలా ఎక్కువ మంది వస్తారు. సో ఇది పంచడం అయిపోయిన 3 డేస్ మేము వీళ్ళకి రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ ఎలా తీసుకున్నాము అంటే 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఉన్న వాళ్ళని, అది కూడా నీడ్ పీపుల్ ని, అది ఎవరైతే నేర్చుకుంటే వాళ్ళకి ఉపాధికి ఉపయోగపడుతుందో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగిందండి. సో ఇలాగా మాకు 155 మెంబర్స్ వచ్చారు ఈ ప్రోగ్రామ్ కి. సో ఏంటంటే మేము స్టార్టింగ్ ఇద్దరు ఫ్యాకల్టీలతోనే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఏంటంటే ఒకటి బ్యూటిషియన్, 2 స్టిచ్చింగ్ కి ఇద్దరు ఫ్యాకల్టీస్ ని పెట్టడం జరిగింది. 155 మెంబర్స్ వచ్చేసరికి కొంచెం స్టార్టింగ్ కంగారు పడ్డాం, కష్టం అవుతుంది ఇంతమంది జనాలని ఫీల్ అయ్యాం. అయిన తర్వాత ఏం జరిగిందంటే ఈ గ్రూప్స్ ఎంతమందిని ఒకే దగ్గర సెట్ చేస్తే అసలు వాళ్ళు ఏం నేర్చుకోలేరు అనే దృక్పథంతో ఏం చేసామంటే స్టార్టింగ్ డేనే వీళ్ళని గ్రూప్స్ కింద డివైడ్ చేశామండి. 8 గ్రూప్స్ కింద డివైడ్ చేశాము. బ్యూటిషియన్ కి 2 గ్రూప్స్ కింద డివైడ్ చేశాము. స్టిచ్చింగ్ వచ్చేసరికి 6 గ్రూపుల కింద డివైడ్ చేశామండి. ఒక్కొక్క గ్రూప్ కి నేమ్ అనేది పెట్టడం జరిగింది. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస, రామ, సీత, ఇలా 8 గ్రూపులకి 8 పేర్లు పెట్టి డివైడ్ చేశాము. ఈ 8 గ్రూపుల్ని కూడా ఎలా డివైడ్ చేశాము అంటే బ్యూటిషియన్ కి వచ్చిన వాళ్ళు అసలు వాళ్ళకి ఏమీ రాలేని వాళ్ళు, వాళ్ళని 2 గ్రూపుల కింద డివైడ్ చేశాము. ఈ స్టిచ్చింగ్ వచ్చేసరికి ఏంటి అంటే చాలా మంది ఆల్రెడీ టచ్ ఉన్న వాళ్ళు ఉంటారు, లేకుంటే కొంచెం నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, అసలు ఏమీ రాలేని వాళ్ళు ఉంటారు. అలా 6 గ్రూపుల కింద డివైడ్ చేశామండి. ఫస్ట్ గ్రూప్ ఏంటి అంటే సత్య గ్రూప్ కి వాళ్ళకి ఏంటంటే సూది, దారు మెక్కించడం, అసలు మిషన్ గురించి ఏ రకమైన టచ్ లేదు, అలాంటి నీళ్ళు అనమాట ఇంకా పూర్తిగా, అలాంటి గ్రూప్ ఒక గ్రూప్ డివైడ్ చేశాము. నెక్స్ట్ వచ్చేసే గ్రూప్ ఏంటంటే వాళ్ళకి హెమ్మింగ్ వచ్చు, ఏదైనా హెమ్మింగ్ చేయగలరు కానీ కటింగ్ రాదు, మిషన్ టచ్ లేదు, అలాంటి గ్రూప్ ని వేరే గ్రూప్ కింద. ఇంకొకటి ఏంటి అంటే కొడతారు, కటింగ్ రాదు కానీ కొడతారు, అలాంటి గ్రూప్ కింద వేరే దాన్ని. అలాగా ఈ గ్రూప్స్ ని డివైడ్ చేశామండి. ఇందులో కూడా ఇలా రాలేని వాళ్ళని ఏంటి అంటే వాళ్ళకి నీడ్ అంటే డ్రెస్ కుడితే మాకు ఈ ఉపాధి దొరుకుతుంది, లేకుంటే బ్లౌజెస్ కుడితే మాకు ఈ ఉపాధి దొరుకుతుంది అనే వాళ్ళని, వాళ్ళ ఆసక్తి మేరకు ఇంట్రెస్ట్ ఏది ఉంటే అది చేయగలరు కదా, అలా అని వాళ్ళని ఏదైతే వాళ్ళు ఫస్ట్ ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటారో సో దానికి వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి డ్రెస్సులు వాళ్ళని వేరే, బ్లౌజెస్ వాళ్ళని వేరే, అలా డిఫరెంట్ డిఫరెంట్ గా డిజైన్ చేసి పెట్టడం జరిగిందండి. వీళ్ళకి కూడా స్వామి ఏంటంటే 155 మందికి ప్లేస్ అనేది చాలా ఎక్కువ కావాలండి, కానీ స్వామి మందిరం గాజువాక సమితిలో జరిగింది, అది కూడా సెంటర్ లో అండి. మాది గాజువాక సమితిలో 5 భజన మండళ్ళు ఉన్నాయండి. ఒకే భజన మండలిని కాకుండా 5 భజన మండలిని కవర్ చేసాం, 5 ఏరియాలను కవర్ చేసి 155 మందిని తీసుకున్నామండి, ఒకే ఏరియా కాకుండా. ఈ 5 ఏరియాల నుంచి కూడా ఒకే స్లాట్ ఇచ్చామన్నమాట, ఒక దగ్గర నేర్పించేలాగా. గాజువాక సమితిలో కృపా మందిర్ అండి, 2 ఫ్లోర్లు ఉంటాయి, కిందన వచ్చేసి నారాయణ సేవకు ఉపయోగించుకుంటారు వాళ్ళు, పైన వచ్చేసి పూర్తిగా స్వామి మందిరం అనమాట, భజన్స్ కి ఉపయోగించుకుంటాం అనమాట. కానీ మా కన్వీనర్స్ ఏంటంటే స్త్రీలు చేస్తున్నారు 45 డేస్, వీళ్ళకి వెన్నంటే ఉండి సపోర్ట్ చేయాలని 45 డేస్ కూడా మాకు మందిరం అప్పగించడం జరిగిందండి. కిందన పైన 2 ఫ్లోర్లు కూడా మేము యూజ్ చేసుకోవడం జరిగింది 45 డేస్. ఫస్ట్ డే ఏంటంటే వీళ్ళందరికీ స్లాట్లు ఇచ్చామండి, మీరు ఇలా రౌండ్ అప్ గా కూర్చోవాలి, ఇలా స్లాట్లు ఇస్తే ఎవ్రీడే కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ హిందూ ఒక మతస్థులు కాదండి, వాళ్ళులో క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, డిఫరెంట్ డిఫరెంట్ మతస్థులు ఉన్నారు. సో అందరూ కూడా వచ్చి నేర్చుకోవాలి అంటే వాళ్ళలో ఒక నమ్మకం, సత్యసాయి ట్రస్ట్ అంటే ఫుల్ ఫ్లెజ్డ్ గా నేర్పిస్తారు, నేర్చుకుంటే మనకు ఒక భవిష్యత్తు ఏర్పడుతుంది అన్న భక్తి శ్రద్ధతో వచ్చారండి వాళ్ళందరూ కూడా. సో వాళ్ళకి ఏంటంటే స్లాట్ ఇవ్వడం జరిగింది. ఎంత అంటే నిజంగా బయట జనాలు మన స్వామి డివోటీస్ అంటే నిశ్శబ్దంగా ఉంటారు, కానీ వితౌట్ డివోటీస్ కూడా అదే నిశ్శబ్దాన్ని పాటించడం అనేది చాలా గొప్ప విషయం. అది ఏంటంటే వాళ్ళందరికీ ఒక స్లాట్ ఇస్తే ఎవ్రీ డే కూడా మాకు అసలు ఇబ్బంది కలిగించకుండా అదే స్లాట్ లో వచ్చి కూర్చునేవారండి. ఈ స్లాట్ల విషయం ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్యాకల్టీస్ కి వచ్చేసరికి బ్యూటిషియన్ అంటే మేడం ఒక క్లాస్ చెప్పేవారు, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునేవారు. సో ఓవరాల్ గా అక్కడ కవర్ అయిపోయేదండి. స్టిచ్చింగ్ వచ్చేసరికి ఏమైందంటే 6 గ్రూపులు వచ్చేసాయి, ఒకే ఫ్యాకల్టీ అయ్యారు. నిజంగా అది స్వామి కృపేనండి. క్రిస్టియన్ ఆమె ఒక ఆవిడ వచ్చి నేను చెప్తానమ్మా అని చెప్పడం ముందుకు రావడం జరిగింది. అలాగా ఆవిడతో ఇంకొక ఆవిడ తీసుకురావడం జరిగింది. అలా మొత్తం మీద ఒక 5 మెంబర్స్ తో మేము స్వామి చాలా బాగా జరిపించుకున్నారు యాక్టివిటీ.
0: ఒక క్లాస్ ఎంత సమయం తీసుకునేవారు?
2: క్లాస్ కండి 1 అవర్ వాళ్ళకి క్లాస్ జరిగేదండి, 1 అవర్ ప్రాక్టీస్ చేయించేవాళ్ళు స్టార్టింగ్ నుంచి. అంటే వాళ్ళకి తాళ్ళేయడం, ఉక్స్ లేయడం, హెమ్మింగ్ చేయడం, చిన్న చిన్న డ్రాయర్లు కుట్టించడం, జుబ్బాలు కుట్టించడం, స్కర్ట్లు కుట్టించడం, బేసిక్ నుంచి వాళ్ళకి ఫుల్ ఫ్లెజ్డ్ గా వచ్చే వరకు 45 డేస్ కూడా చాలా చక్కగా జరిగిందండి ప్రోగ్రామ్. వాళ్ళు ఏంటంటే ఈ 20 డేస్ కే వాళ్ళు కటింగ్ నేర్చేసుకున్నారండి. నెక్స్ట్ వచ్చిన మిగతా డేస్ ఏంటంటే వాళ్ళ సొంతంగా పక్క వాళ్ళని అడిగి తీసుకురావడం బట్టలు. వాళ్ళు చెప్పేవారు అనుభూతులు, 45 డేస్ అంటే మేము ఏం కుట్టలేమండి, ఏం నేర్చుకోలేము అని చెప్తున్నారు. మీరు 45 డేస్ పెడుతున్నారు, మాకు ఇంకా ఎక్కువ టైం పెడితే బాగుంటుందేమో అనేవారు. కానీ ఆ 45 డేస్ లో వాళ్ళు నిజంగా వాళ్ళు బయటికి వెళ్లి అమౌంట్ పెట్టి నేర్చుకున్నా సరే అంత తక్కువ సమయంలో నేర్చుకోలేరండి. అది స్వామి బ్లెస్సింగ్స్ అనుకోవాలి వాళ్ళకి. ఎంత చక్కగా అంటే ఒక్కొక్కరు ఒక 15 ఏసి వాళ్ళు ఓన్గా డ్రెస్సులు కుట్టుకోవడం, వాళ్ళు ఓన్గా బ్లౌజెస్ కుట్టడం చాలా చక్కగా చేశారు. ఇంతే కాకుండా ఈ 55 మెంబర్స్ లో స్వామి నిజంగా వాళ్ళకి ఎంత అద్భుతంగా బ్లెస్సింగ్స్ ఇచ్చారంటే, మేము వీక్లీ వన్స్ వీళ్ళకి, అంటే ఇప్పుడు లేడీస్ లో చాలా ఎక్కువ మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి చాలా ఎక్కువగా. ఏంటంటే వాళ్ళకి ఏం తెలియదు, అంటే తినడం ఇలా తప్ప ఆరోగ్యం కోసం పట్టించుకునేది చాలా తక్కువ. సో ఎవ్రీ సాటర్డే ఏం చేసేవాళ్ళు అంటే సూర్య నమస్కారాలు అనేవి ప్రతి ఒక్కరూ మర్చిపోయారు. నిజంగా చెప్పాలంటే అది ఓన్లీ భక్తికే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. సో అందరినీ ఈ 55 మెంబర్స్ ని వాళ్ళ వాళ్ళ స్లాట్లలో కూర్చోపెట్టి ఎవ్రీ సాటర్డే వాళ్ళకి సూర్య నమస్కారాలు చేయించేవాళ్ళమండి. వాళ్ళు ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంటి దగ్గర చేసి అందులో వచ్చే హెల్త్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, వాళ్ళలో భక్తి శ్రద్ధలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు. చెప్పి వాళ్ళు చెప్పే ఇది చూస్తే మాకు ఇంకా ఉత్సాహం వచ్చేది, ఇంకా ఇలాంటి యాక్టివిటీస్ చేయాలి, ఇలా చేస్తే ఇలా రిజల్ట్ ఉంటుందని హ్యాపీనెస్ చాలా ఎక్కువ కల్పించిందండి. ఇంతేకాకుండా ఈ యాక్టివిటీ అయిపోయిన వెంటనే సాటర్డే ఒక 10 మినిట్స్ కూర్చోబెట్టి, అంటే అక్కడికి వచ్చిన వాళ్ళలో చాలా ఎక్కువ మంది మ్యారేజెస్ అయిపోయి పిల్లలున్న వాళ్ళే, కానీ ఇక్కడ మన దగ్గర బాలవి క్లాస్ జరుగుతుందనే విషయం వాళ్ళెవరికి తెలియదండి. సో ఈ బాలవి క్లాస్ గురించి మేము వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు పిల్లల్లో చాలా ఎక్కువ మంది చూస్తున్నాం, బాలవి క్లాస్ పిల్లలకి వితౌట్ బాలవి క్లాస్ పిల్లలకి చాలా వేరియేషన్ ఉంటుందండి,
0: వాళ్ళ ప్రవర్తనలో
2: చాలా మార్పు ఉంటుంది. సో ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. జరిగితే నెక్స్ట్ డే అదే మందిరానికి 30 మంది పిల్లలు బాలీవుడ్ క్లాస్ కి రావడం జరిగిందండి. అంటే మేము ఒకందుకు మేము యాక్టివిటీ చేశాము, స్వామి ఏంటంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి ఒక బంగారు బాట చూపించారు. నిజంగా అది స్వామి గ్రేస్ అన్నమాట. అక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా లాస్ట్ డే ఏంటంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఏంటంటే మా పిల్లలు ముందు బిహేవియర్ కి ఇప్పుడు ప్రవర్తనకి చాలా తేడా ఉందండి, మేము కూడా ఇక్కడ, అంటే అక్కడ మాకు ఫ్రీ సెషన్స్ కూడా జరుగుతున్నాయి, మేము కూడా చాలా ఎక్కువ చదువుకుని ఉన్నాం, మేము కూడా ఏమైనా సబ్జెక్ట్ చెప్పమంటే మేము వచ్చి చెప్తామండి, మాకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పడం వాళ్ళ పేరెంట్స్ లో చాలా ఎక్కువ మార్పు వచ్చింది. అంటే పిల్లలతో పాటు మేము కూడా వెళ్ళాలి, పిల్లలు ఇలా నేర్చుకుంటున్నారు, పిల్లలు వెళ్లి ప్రతిరోజు వాళ్ళకి పాదాలకి నమస్కారం చేయడం, నెక్స్ట్ ఏంటంటే ఉదయాన్నే లేచి మనం చెప్తా ఉంటాం కరాగ్రే వసతే లక్ష్మి ఇవన్నీ వాళ్ళు చేయడం, అవి చూసి, అంటే మనకి తెలుస్తుంది కానీ వాళ్ళకి తెలియదు కదా ఉదయాన్నే లేచి ఇలా చేయాలి, వీళ్ళు చేయడం చేసి పేరెంట్స్ కూడా నేర్చుకోవడం జరిగింది అక్కడకొచ్చి. వాళ్ళు కూడా పిల్లల్ని దిగబెట్టి అక్కడే కూర్చోవడం, వినడం, అలాంటివి భజనకి రావడం జరుగుతుందండి. ఇంతే కాకుండా ఈ ప్రోగ్రామ్ 45 డేస్ సక్సెస్ అయింది. లాస్ట్ లో ఏంటంటే స్వామి గ్రేస్ అసలు మేము అంటే ఫ్రీ మెటీరియల్ ఇచ్చామండి బ్యూటిషియన్ వాళ్ళకి. వాళ్ళని మెటీరియల్ కూడా వాళ్ళని తీసుకురమ్మలేదు బ్యూటిషియన్ వరకు వచ్చేసరికి. వాళ్ళు ఏంటంటే బయట బ్యూటిషియన్ కి చెప్తారు కానీ వాళ్ళు ఫ్రీ అంటారు కానీ మెటీరియల్ కే చాలా ఎక్కువ చార్జెస్ వేసేస్తారు. సో దాని వల్ల వాళ్ళు నేర్చుకోలేరు, ఇబ్బంది పడతా ఉంటారు. మనం వాళ్ళకి ఏంటంటే నేర్పిస్తే వాళ్ళకి మనీ లేకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అంటే మనం ఫుల్ ఫ్లెజ్డ్ గా అన్ని విధాలా సహకరిస్తే ఫస్ట్ వాళ్ళంతటి వాళ్ళు చేయగలరు అనే దృక్పథంతో ఏంటంటే మెటీరియల్ కూడా మనం ఫ్రీగా తీసుకుని వాళ్ళకి నేర్పించడం జరిగిందండి బ్యూటిషియన్ కి వచ్చేసరికి. బ్యూటిషియన్ కూడా ఏంటంటే ఎక్కడైనా హాఫ్ అండ్ హాఫ్ నేర్పుతారు తప్ప ఎంత డబ్బులు కట్టుకున్నా ఫుల్ ఫ్లెజ్డ్ గా నేర్పరండి. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రొఫెషనల్ గా చాలా చక్కగా నేర్చుకోవడం జరిగిందండి. ఇంత కాకుండా ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయేసరికి అక్కడికి వచ్చిన వాళ్ళలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రాబ్లం అండి. అంటే మనం నీడ్ పీపుల్ ని ఫస్టే ఎంచుకోవడం జరిగింది, వాళ్ళకి ఉపాధికి ఉపయోగపడేలా నేర్పించాలి అనేది దీంతో. ఏంటంటే అందులో స్వామి ఒక 5 గురికి చాలా నిరుపేదలు అనమాట, వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా మనం మిషన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. అలా ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళంతటి వాళ్ళు కుట్టుకుని వాళ్ళకి ఒక ఉపాధి కల్పిస్తుందనే దీంతో ఒక దాత ముందుకు రావడంతో మన ఒక 5 మిషన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల వాళ్ళలోనే కాకుండా మాలో కూడా చాలా ఉత్సాహం వచ్చింది. ఇంతమందికి మనం కార్యక్రమం, చాలా భయపించారు స్టార్టింగ్, 35 మెంబర్స్ కి చేస్తారు మీరేంటి 155 మెంబర్స్ కి సెలెక్ట్ చేసేసారు అని. నిజంగా స్వామి ఎంత అంటే అసలు ఎక్కడ కూడా మాకు సమస్య అనేది రాకుండా, చిన్న డిస్టర్బెన్స్ రాకుండా చాలా చక్కగా నిశ్శబ్దంగా 45 డేస్ కూడా ప్రోగ్రామ్ జరిగిందండి.
0: మన సాయుత ఎంతమంది పాల్గొన్నారు ఈ కార్యక్రమం?
2: సుమారు అండి. ఎలా అంటే అందరూ కూడా వర్కింగ్ స్టూడెంట్స్ ఉండండి. మేమేంటంటే ఒక్కొక్క 5 డేస్ ఇలా మేము మారేవాళ్ళం అండి సర్వీస్ కి. ఒక్కొక్క మందిరానికి 1 వీక్ సర్వీస్ ఇవ్వడం జరిగింది. అక్కడ క్లీనింగ్ చేయడానికి, మొత్తం ఈ మిషన్స్ ఎక్కడ అక్కడ తీసి పెట్టడానికి, వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టడానికి, మహిళలకి ఒక 1 వీక్ ప్రతి భజన మండలికి 1 వీక్ సర్వీస్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు యూత్ కూడా 5 మెంబర్స్ వరకు డైలీ ఈ యాక్టివిటీ పాల్గొనడం జరిగిందండి.
0: ఇన్ని కార్యక్రమాలు జరిగినప్పుడు, ఇంతమంది బెనిఫిషియర్స్ వచ్చినప్పుడు వాళ్ళ అనుభవాలు మీతో పంచుకోవడం జరిగింది?
2: చాలా పంచుకోవడం జరిగిందండి.
0: అవి కొన్ని మాతో పంచుకుంటారు.
2: ఇప్పుడు మాకు స్టిచ్చింగ్ వచ్చేసరికి ఒక అంటే వాళ్ళ హస్బెండ్ కి ముందు నుంచే బాగోలేదంటండి. అక్కడికి వచ్చేసరికి ఏంటంటే చెప్పారు ఇలా హాస్పిటల్ కి తిప్పిస్తున్నామండి, మా హస్బెండ్ కి ఇలా క్యాన్సర్ అని చెప్పారు అని ఆమె వచ్చి మాకు చెప్పడం జరిగిందండి. చెప్తే చాలా బాధేసింది. 2 పిల్లలు ఆమెకి, ఒక పాప ఒక బాబు. అంటే పాప 5th క్లాస్ చదువుతుంది, బాబు 3rd క్లాస్ చదువుతున్నాడు. ఆవిడ అలా వచ్చి మాకు చెప్పగానే మా కన్వీనర్స్ కి, మిగతా భజన మండలి కన్వీనర్స్ అందరికీ చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే ఆయనకి ఆపరేషన్ చేసినా యూజ్ ఉండదు అని చెప్పారంట. అంటే చాలా ఎక్కువైపోయింది. సో ఏం చేసామంటే ఆవిడకి అమృత కలశాలు మేము రాసామండి. ఎవ్రీ మంత్ వచ్చి భజన మండలి నుంచి తీసుకువెళ్లే విధంగా అమృత కలశాలు రాయడం జరిగింది. అంతేకాకుండా పిల్లలకి ఏంటంటే వాళ్ళు చదివించుకోలేని స్థితిలో ఉన్నారు, సొంత ఇల్లు కూడా లేదు, రెంటెడ్ హౌస్ లో ఉంటున్నారు. అయితే ఆవిడ చెప్పిందనమాట, మా పిల్లలకి ఏమైనా కొంచెం ఏమైనా హెల్ప్ చేయండి అని చెప్తే, మనం ఏంటంటే విద్యాజ్యోతి కింద మన స్కూల్ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళకి ఏంటంటే స్కూల్లో జాయిన్ చేయించడం, బుక్స్ బట్టలు ఇలా ఇవ్వడం కూడా జరిగిందండి. వాళ్ళని బాలవ క్లాస్ కు పంపించడం, ఇంకా ఏవైనా హెల్ప్ అయితే మేము సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి చాలా మంది ఉన్నారండి, ఎవరు కూడా ముందుకొచ్చి వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళకి కానీ చేస్తామని రాకపోవడంతో ఆవిడకి ఇక్కడికి రా, స్వామి నన్ను ఈ పరిస్థితిలో ఇక్కడికి నన్ను పంపించారండి, నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు మీరందరూ అని చాలా ఆవిడ ఆనందించారు. ఇంకా ఏంటంటే క్రిస్టియన్ నుంచి ఒక టీచర్ అనుభవాలు చెప్తానండి నేను. ఆ క్రిస్టియన్ ఆవిడ స్టార్టింగ్ ఏంటంటే చెప్పాలి అనే ఆతృతతో వచ్చారు. ఏంటంటే ఆవిడ ఆల్రెడీ ప్రొఫెషనల్ అనమాట, షాప్ ఉంది ఆవిడకి. డైలీ ఏంటంటే 1 o'clock క్లోజ్ చేసేసుకొని వచ్చేసేవారు ఇక్కడికి. స్టార్టింగ్ 2 రోజులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు రెండు కూడా జరిగాయి. అయితే ఆవిడకి ఏమైందంటే సడన్ గా వాళ్ళ మామయ్య గారికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. సో ఏంటంటే ఈవిడ రోజు క్యారియర్ పట్టుకెళ్ళడానికి 1 o'clock వెళ్ళాలి హాస్పిటల్ కి, ఇక్కడికి రావాలి. చాలా 2 రోజులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అయితే థర్డ్ డే వచ్చేసరికి సర్జరీలో వాళ్ళేదో ప్రాబ్లం ఉంది అన్నారట. స్వామి బ్లెస్సింగ్స్ ఏంటంటే 1 week ఉంచితే సరిపోతుందండి, ప్రాబ్లం లేదు తీసుకెళ్లిపోవచ్చు అన్నారట. అయిన తర్వాత నెక్స్ట్ డే ఏంటంటే, లేదు సంతోషి నేను ఎవ్రీడే 1 o'clock వచ్చేస్తాను, నాకు అక్కడ ప్రాబ్లం ఏం లేదు, మా అత్తయ్య గారే చేసుకుంటాను అంటున్నారు, నన్ను వెళ్ళమన్నారు. ఫస్ట్ అయితే వెళ్ళొద్దని ఇబ్బంది పెట్టారు, కానీ ఇప్పుడు అలా ఏం ఇబ్బంది పెట్టట్లేదు, ఎందుకంటే మా స్టూడెంట్స్ నా కోసం ఎదురు చూస్తారు, వెళ్ళాలి అంటే స్వామి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసారండి. చాలా బాండ్ అయిపోయారు వాళ్ళు. అలా రావడం జరిగింది. దాంతో ఏంటంటే ఆవిడ క్రిస్టియన్ నేను, ఆవిడ స్టార్టింగ్ ఆ వ్యతిరేకత ఉండేది, కానీ మందిరంలో అడుగు పెట్టాక ఆవిడలో అది పోయింది, ఆ ఫీలింగ్ లేదు. సో అందరూ దైవాలు ఒకటే, నాకు ఇక్కడ ఒకటి నచ్చింది, అన్ని మతస్థుల్ని మీరు చాలా రెస్పెక్టివ్గా గౌరవిస్తున్నారు, అందరినీ ఒకే విధంగా ప్రేమిస్తున్నారు పలకరిస్తున్నారు అని చాలా ఆనందించారండి. ముస్లింస్ అయితే వాళ్ళు ఒకటి చెప్పారండి, అంటే వాళ్ళలో ఒకటి ఉంటుందంట, వాళ్ళలో ఆడపిల్ల లేకపోతే మ్యారేజ్ చేస్తారట. ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక ఆడపిల్లకి మ్యారేజ్ చేస్తారట. వాళ్ళ దగ్గర ఆడపిల్ల లేకపోతే వేరే వాళ్ళ దగ్గర ఆడపిల్లని దత్తు తెచ్చుకుని వాళ్ళు మ్యారేజ్ చేస్తారట. సో మాలో ఇది కంపల్సరీ. కానీ సత్యసాయి ట్రస్ట్ లో ఏంటంటే అన్ని సేవలని, తమ సేవ, అన్ని బాధల్ని, అంటే తమ ఎదుటి వాళ్ళ బాధల్ని మాది ఈ ప్రాబ్లం అని మీరు చేయడం నిజంగా చాలా అద్భుతం అండి. భగవంతుడు మీకు ఆ అవకాశాన్ని ఇచ్చారు, మీరు చాలా అదృష్టవంతులు. మాకు కూడా ఈ అవకాశాన్ని ఇవ్వండి, మేము కూడా సేవ చేయడానికి వస్తాము అని చెప్పడం. అక్కడ ప్రతి ఆదివారం నారాయణ సేవ జరుగుతుందండి, నిత్యనారాయణ సేవ కాకుండా. అలాగే ఆ ప్రతి ఆదివారం ఆ నారాయణ సేవకి వాళ్ళు రావడం జరుగుతుందండి.
0: చాలా చాలా సంతోషం అండి. యాక్చువల్గా స్టార్టింగ్ లో మీరు టైలరింగ్ ట్రైనింగ్ గురించి చెప్తున్నారు అనుకుంటే ఏదో యాక్టివిటీ అనుకున్నా, కానీ దాని ద్వారా స్వామి ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఈ కార్యక్రమాల ద్వారా వారికి ఆదుకుంటున్నారు స్వామి. ఆ విషయాలన్నీ మాతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. సాయిరాం.
2: సాయిరాం.

ఇంతవరకు మీరు ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమంలో విశాఖ జిల్లా పత్తియాత్ర సందర్భంగా రూపొందించిన కార్యక్రమంలో జిల్లాలోని పదాధికారులు సేవాదళ సభ్యులతో జరిగిన సంభాషణలోని మొదటి భాగాన్ని విన్నారు. రేపటి దినం తరువాయి భాగాన్ని వింటారు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ యువత సాయి భగవాను దివ్య సమక్షంలో ప్రదర్శించిన నాటకం వ్యక్తే శక్తి.

0: ఏంట్రా మల్లన్న, ఎప్పుడు చూసినా అదే పాట పాడుతూ ఉంటావు.
1: అట్టగాదరా, ఎప్పటించో అందరం ఇవే సమస్యలతో బాధపడుతున్నాం కదా. నా పాటిని ఎవరైనా మన సమస్యలు తీరే మార్గం చూపకపోతారా అని ఎప్పుడు అదే పాట పాడుతూ ఉంటాను.
2: నీ పిచ్చిగానే పాట పాడితే పాటలు తీరుతాయట్రా.
0: ఒరాయ్, వీడు చెప్పేది నిజమే కదరా. మన ఊర్లో మందులు ఇవ్వటానికి డాక్టర్లు రారు, వ్యవసాయం చేసుకుందామంటే నీరు కూడా లేదు, పోనీ ఏదైనా పని చేసుకుందామంటే పని దొరకదు. ఇదంతా చూసి ఇప్పటికే చాలా మంది ఊరొద్దులు వెళ్లిపోయారా ఏంటో, తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది.
3: ఒరే బాబు, మీ ఊరు రావాలంటే మూడు చెరువులు నిండాల్సి వస్తుందిరా. సరైన రోడ్డు లేదు, పైగా ఆ కొండ చుట్టూ సైకిల్ తొక్కుంటూ వచ్చేసరికి నా ఒళ్ళుకి అసలు కోణం అయిపోతుందిరా. నా వల్ల అవ్వట్లేదు, వేరే ఊరు డ్యూటీ వేయించేసుకుంటాను.
1: అదేం బాబే అట్ట అంటారు, మీరు కూడా రాకపోతే మాకింకా ఈ మాత్రం విషయాలు ఎట్ట తెలుస్తాయి.
3: అది నిజమే గాని ఎంత శ్రమ నేను పడలేనురా బాబు. ఇదిగో ఈ ఉత్తరాలు తీసుకోండి. తిమ్మయ్యా, మల్లన్న, అంగడి శెట్టి, మాంజీ, దశరథ్ మాంజీ, నిన్నేనయ్యా బాబు. ఏంటి దశరథు, భార్య పోయిన బాధ నుంచి ఇంకా తేరుకోలేదా పాపం?
2: లేదయ్యా, భార్య పోయిన దగ్గర నుంచి సానా బాధలో ఉన్నాడు. ఏం తింటున్నాడో కూడా తెలియదయ్యా.
4: వీడి తమ్ముడు కూడా కూలి కోసం ఊరొదిలి పట్నం పోయాడయ్యా. పాప ఈ మనిషికి ఊళ్ళో గంజి నీళ్లు పోయడానికి కూడా ఎవ్వరూ లేరయ్యా.
3: ఆ తమ్ముడి దగ్గర నుంచి అనుకుంటా ఈ ఉత్తరం. అవును గాని మీరు ఇంతమంది ఉండగా ఆ ఆడమనిషి ప్రాణాలు కాపాడలేకపోయారేంటయ్యా? అసలు మీరంతా ఏం చేస్తున్నట్టు?
5: పాపం అందరూ సాయం వచ్చారయ్యా, కానీ ఈ కొండ చుట్టూ 50 కిలోమీటర్లు తిరిగి పట్టణంలో ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఈ ఘోరం జరిగిపోయిందయ్యా. పట్నం చేరేందుకు దగ్గరదారుంటే నా భార్య నాకు దక్కేదయ్యా, నా భార్య నాకు దక్కేది.
6: ఎవరా ఎవరా అరుపులు?
0: సిమాద్రి, ఎవరు పిలుస్తున్నారు రే?
6: సిమాద్రి, సిమాద్రి,
0: ఏంట్రా
6: ఘోరం జరిగిపోయిందిరా?
0: ఏం జరిగిందిరా?
6: నీ కొడుకుని
0: ఏంట్రా, ఏమైందిరా వాడికి?
6: కొండ దగ్గర తాచుపం కాడేసిందిరా,
0: పాము కాడేసిందా?
6: అయ్యో పాము కాడేసిందిరా. పట్టణం తీసుకెళ్తుంటే సగం దారిలోనే
0: ఏం జరిగిందిరా?
6: సగం దారిలోనే అంతా అయిపోయిందిరా.
0: ఏంట్రా నువ్వు చెప్పేది, ఇది నిజమేనారా?
6: అవునరా, అంతా అయిపోయిందిరా.
0: ఒరే, నా కొడుకు నన్నేంటిది వెళ్ళిపోయాడంట్రా. ఒరే.

0: ఆ సింహాద్రిగాడికి ఎంత కష్టం వచ్చి పడిందిరా.
1: చెట్టంత కొడుకు అన్యాయంగా పోయాడురా పాపం.
2: ఆ కుర్రాడు కూలి కోసం ఎప్పుడు పట్నం పోవాలి అనేవాడురా పాపం. ఈ రోజాడు ఏకంగా దేవుడి దగ్గరికి వెళ్లిపోయాడురా.
1: సింహాదిగాడి ఇంత కష్టాన్ని ఎట్ట తట్టుకుంటాడో ఏంట.
0: సమయానికి వైద్యం అందక మన ఊళ్ళో చాలా మంది బలవుతున్నారా.
3: అవునరా, నిన్న నాకు జరిగింది, ఇయాల ఆ సింహాద్రిగాడికి జరిగింది, రేపు ఇంకొకరికి జరుగుతుందో ఏమోరా. ఏంట్రా, మనం ఏం పాపం చేశావురా? ఎందుకురా మన బతుకులు ఇట్టావుతున్నాయి? మన ఊరికేదో శాపం ఉన్నట్టుందిరా.
1: అయినా ఆ దేవుడికి కూడా మన ఊరిపైన దయలేదురా.
2: కనీసం ఏ ప్రభుత్వం మనం ఆదుకోవడం లేదురా.
0: దేవుణ్ణి ప్రభుత్వాన్ని అని లాభం లేదురా. అయినా ఇదంతా మన కర్మరా కర్మ.
4: సర్పంచ్ గారు, సర్పంచ్ గారు వచ్చారు, సర్పంచ్ గారు.
3: అయ్యా సర్పంచ్ గారు, సర్పంచ్ గారు.
5: ఏమిటి?
3: చూశారా, ఇవాళ మన ఊళ్ళో మరో ఘోరం జరిగిపోయిందయ్యా.
5: ఏం జరిగింది?
3: మన సింహాద్రి కొడుకుని పాము కాటేసిందయ్యా.
5: పాము కాటేసిందా?
3: అవునయ్యా. కొండ చుట్టూ తిరిగి వాణ్ణి పట్టణంలో డాక్టర్ బాబుకి దగ్గరికి తీసుకెళ్లే లోపే దారిలోనే ఆడు చచ్చిపోయాడయ్యా.
5: చనిపోయాడా?
3: అలా అంటే కాదయ్యా, మీరు ఏదో ఒకటి చెయ్యాలయ్యా. మీరు ఇట్ట చూస్తూ ఊరుకుంటే కాదయ్యా.
5: చూస్తూ ఊరుకోకుండా ఏం చేయమంటావు దశరథ్? మన గ్రామానికి డాక్టర్లు మందులు ఇవ్వడానికి రారు. పోనీ మనమే పట్నం పెడదామంటే 50 కిలోమీటర్ల దూరం. అది ఆ గతుకుల రోడ్లో 6 గంటల ప్రయాణం. ఏమిటి 6 గంటల ప్రయాణం? మన కష్టాల గురించి ప్రభుత్వానికి ఎన్నో అర్జీలు పెట్టాను. వారు అధికారులు కూడా పంపించారు.
2: మరి వాళ్ళు ఏమన్నారయ్యా?
5: వారు అదిగో ఆ కొండను తొలచి ఏదైనా మార్గం చేస్తే మన గ్రామం నుంచి పట్టణానికి 1 గంటలోనే, కేవలం 1 గంటలోనే చేరుకోవచ్చు అంటున్నారు. కాని ఆ కొండ బండారాలతో ఏర్పడిన కొండ. ఆ కొండని తొలచి మార్గం చేయడం ఎంతో కష్టమైన పని.
3: ఏంటి ఏమన్నారు? ఈ కొండను కొట్టి దారి చేస్తే గంటలో పట్నం వెళ్ళిపోవచ్చు అన్నమాట. అంటే మన కష్టాలు తీరే మార్గం ఉందన్నమాట.
1: ఒరే దశరథ్, ఏం మాట్లాడుతున్నావురా? ఆ కొండను తొలిచి మార్గం చేయడం సాధ్యమైన పని కాదు.
5: అయినా ఆ కొండను తొలచాలంటే బోలెడన్ని మెషిన్లు కావాలి, వందల మనుషులు కావాలయ్యా,
0: లక్షలు డబ్బు కూడా కావాలి. అయినా ఇవన్నీ ఉన్నా ఇంత పని చేయటానికి ఎన్నో ఏళ్లు పడుతుంది.
5: ఇవన్నీ జరిగే పనులు కావు కాని. పదండి అయ్యా, పదండి, పోదాం, మీ పనులు చూసుకోండి.
3: ఆగండ్రా, ఆగండ్రా, అలా వెళ్ళిపోతారేంట్రా?
0: వెళ్ళిపోక ఏడ్ చేయమంట.
3: అది కాదురా, మన కష్టాలు తీరే దారి ఒకటి ఉందని తెలిసింది కదా, దాని గురించి ఆలోచించకుండా అట్ట వెళ్ళిపోతారేంట్రా?
0: అంటే ఏం చేద్దాం?
3: మనం ఏం చెయ్యాలంటే అందరం కలిసి మన చేతులతో ఈ కొండని బద్దలు కొట్టి దారి చెయ్యాలరా.
0: ఒరే దశరథ్, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? ఒరే మన చేతులతో అంట ఆ కొండను కొట్టాలట్రా.
1: ఒరే కొండను కొట్టడం అంటే గోడకి మేకలు కొట్టడం కాదు.
2: ఒరే ఆ కొండని పిండి చేసే లోపల మనం పిండి అయిపోతాం రా.
3: మొన్న నష్టం నాకు జరిగింది, ఇవాళ ఆ సింహాద్రిగాడికి జరిగింది, రేపు ఇంకోరికైనా జరగొచ్చురా. ఆ ఇంకోరు మీలో ఒకరు కావచ్చు. అందుకేరా మనమంతా కలిసి ఈ కొండను బద్దలు కొట్టి దారి చేయాలరా.
0: ఒరే దశరథ్, ఇందాకన్నట్టుగా ఆ కొండను కొట్టాలంటే ఎన్నో ఏళ్లు పడుతుంది, ఎన్నో వందల మంది రాత్రింబగళ్ళు కష్టపడాల్సి ఉంటుంది.
2: అయినా ఇది అయ్యే పని కాదు, పోయే పని కాదు, పదరా పోదాం.
3: ఇది చేతకెంతనవరా.
2: ఒరే దశరథ్, ఏమంటున్నావురా? నీ భార్య పోయిందన్న బాధ నుంచి నువ్వింకా తేరుకున్నట్టు లేవురా, అందుకనే ఏవేవో మాట్లాడుతున్నావు.
1: అయినా అందరం కొండను కొడుతూ కూర్చుంటే పిల్లాంబిడ్డల్ని ఎవరు చూస్తారు? వాళ్ళకి తిండెవరు పెడతారు?
3: అరే మల్లన్న, పిల్లా పాపాలంటున్నావే, నేను చేద్దామన్న ఈ పని కూడా వాళ్ల కోసమేరా. అరే వెంకయ్య, నువ్వు కొండను కొట్టడానికి 100 మంది కావాలంటున్నావే, అరే మనకే గనక కొండంత మనోబలం పట్టుదల ఉంటే ఈ కొండని మనమే పిండి పిండి చేసి దారి చేయొచ్చురా.
2: దశరథ్, నువ్వేం మాట్లాడుతున్నావురా? ఇందాక నీకు మతిపోయింది అనుకున్నాను, నీకు నిజంగానే ఏదో పిచ్చి పట్టిందిరా?
1: ఆవేశంలో మాట్లాడింది చాలు, ఇంటికి పోయి కాస్త నిదానంగా ఆలోచించు, నీకే అర్థమవుతుంది. ఎప్పదండ్రా,
6: అలా వెళ్ళిపోకండ్రా, నా మాట వినండ్రా. రే మల్లన్న, రే వెంకయ్య, మీలో చల్లని రాదేంట్రా.
3: అయ్యో భగవంతుడా.
7: దశరథ్, ఏమలా నిరాశపడుతున్నావు? కొండను బద్దలు కొట్టాలనే సత్సంకల్పం నీకు లేదా? ఈ కార్యాన్ని సాధించగలనన్న దృఢమైన నమ్మకం లేదా? లే, ఒక్కమారో ఆలోచించు. ఈ కొండ కారణంగానే సకాలానికి వైద్యం వందక నీ కళ్ల ముందే నిస్సహాయంగా నీ భార్య మరణించింది. జ్ఞాపకం లేదా? మీ గ్రామ ప్రజల బ్రతుకుల్లోని ఇన్ని దౌర్భాగ్యాలకు కారణమైన కొండను పగలగొట్టి దారి చేసి చూపించు.
3: లేస్తాను, తప్పక ఈ కొండను పగలగొట్టి దారి చేస్తాను. ఈ గ్రామంలోని కష్టాలకు కన్నీళ్లకు అడ్డుకట్ట వేస్తాను. కాని నేనొక్కడిని ఒంటరిగా ఎలా సాధించగలను? నాతో ఎవరూ లేరే. నా ఒక్కడి వల్ల అవుతుందా ఈ కార్యాన్ని సాధించగలనా?
7: దశరథ్, నీపై నీకు సంపూర్ణ విశ్వాసం గనక ఉంటే ఆలోచించు. ఈ కొండ కారణంగానే సకాలానికి వైద్యం వందక నీ కళ్ల ముందే నిస్సహాయంగా నీ భార్య మరణించింది. జ్ఞాపకం లేదా? మీ గ్రామ ప్రజల బ్రతుకుల్లోని ఇన్ని

0: విశ్వాసం గనక ఉంటే నీవొక్కడివే ఈ బృహత్ కార్యాన్ని సాధించగలవు. అందరి మేలు కోసం నీవు సాగించే ఈ ఒంటరి పోరాటంలో దైవం నీకు తోడుగా నిలుస్తుంది. మానవ ప్రయత్నానికి దైవ సహాయం ఎల్లప్పుడూ ఉంటుంది.
1: దశరథ్,
0: ఆ కొండను కొట్టడానికి ఈ ఉలి నీ చేతిలో పనిముట్టయితే ఈ మహాద్భుత కార్యాన్ని సాధింపచేయుటలో నీవు ఆ దేవుని చేతిలో పనిముట్టువి. దైవం నీకు తోడుగా ఉన్నప్పుడు అపజయం నీ దరిదాపులకు కూడా రాదు. దైవం నీకు అండగా ఉన్నప్పుడు ఎంత పెద్ద కొండైనా మట్టి ముద్దలా కరగాల్సిందే. ఆ దైవం ముందు తల వంచాల్సిందే. పద, రాబోయే తరాలకు సౌభాగ్య జ్యోతిని అందించు. కదులు, అసాధ్యాన్ని సుసాధ్యం చేయి.
2: వెళ్ళు దశరథ్, వెళ్ళు.
3: లేస్తాను, తప్పక ఈ కొండను పగలగొడతాను. ఎవ్వరు వారించినా ఈ పనిని ఆపను.

0: దశరథ్, ఇది అసాధ్యం, నీ వల్ల కాదు, ప్రయత్నాన్ని మానుకో మానుకో మానుకో.
1: నువ్వు ఒక్కడివి ఏం చేయగలవు, ఏం చేయగలవు, ఏం చేయగలవు? ఇది కాని పని, ఆపే ఆపే.

0: అద్భుతం దశరథ్, మా కళ్ళని మేమే నమ్మలేకపోతున్నాం.
1: మేమెవ్వరూ నీకు సాయపడకపోగా నిన్ను ఎంతగానో నిరుత్సాహపరిచాం దశరథ్.
2: అయినా 22 ఏళ్ళు ఎండనక వాననక రాత్రింబవళ్ళు నువ్వు ఒక్కడవే చేయటం,
0: అదే నిస్వార్థంగా మాకోసం, మన గ్రామ ప్రజల కోసం ఇంతటి దారి చేశావయ్యా.
3: కష్టపడితే సాధించలేంది ఏదీ లేదని నిరూపించావయ్యా.
1: దారి చేసి మా అందరికీ మార్గదర్శకుడు అయ్యా దశరథ్. సుభాష్ దశరథ్, సుభాష్.
0: అద్భుతం, ఇది నిజంగా అద్భుతం.
4: అయ్యా అయ్యా అయ్యా, మన సర్పంచ్ గారు, మంత్రి గారిని, కలెక్టర్ గారిని మన ఊరు తెస్తారయ్యా.
5: మై గుడ్నెస్ సర్పంచ్ గారు, వెన్ యూ ఆర్ సేయింగ్, మీరు చెప్తున్నప్పుడు ఏమో అనుకున్నాను. 22 ఇయర్స్, 22 ఏళ్ల పాటు ఒక్క మనిషి, ఇట్స్ అమేజింగ్, అన్బిలీవబుల్. ఏం సార్?
6: నిజంగానే ఇది అద్భుతం.
7: ఇతనేనండి అయ్యా దశరథ్, ఇదంతా ఇతనే సాధించాడు.
6: దశరథ్ రావయ్యా, రా.
8: ఇంతటి మార్గాన్ని నువ్వు ఒక్కడే చేయడం మహా అద్భుతం. ఇలాంటి సంఘటన ప్రపంచంలోనే ఎక్కడా జరిగి ఉండదు.
6: అది
8: నా నియోజకవర్గంలో జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అద్భుతాలు జరిగినప్పుడు ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని నేను మనవి చేస్తున్నాను. ఇవాళ నుంచి ఈ గ్రామం పేరు దశరథ్ నగర్ గా మార్చేస్తున్నాను. ఈ విషయాన్ని ప్రభుత్వానికి మరియు అధిష్టాన వర్గానికి వివరించి దశరథ్ నీకు పద్మశ్రీ బిరుదుని ఇవ్వాలని డిమాండ్ చేస్తాను. ఇంతటి ఘనత సాధించిన దశరథ్ కు ఒక పక్కా ఇల్లు, 5 ఎకరాల భూమిని శాంక్షన్ చేస్తున్నాను. ఆ ఏరి ఆ పేపర్ వాళ్ళు,
5: టేక్ ఫోటోగ్రాఫ్స్.
9: కలెక్టర్ గారు, ఆ ల్యాండ్ విషయం చూసుకోండి.
10: షూర్ సార్, ఐల్ టేక్ కేర్. ఆఫీసర్, ప్రిపేర్ ద ఫైల్ అండ్ గివ్ టు మీ.
11: సర్పంచ్ గారు, ఆ డీటెయిల్స్ కొంచెం ఇస్తారా?
9: వెళ్ళొస్తానయ్యా దశరథ్. నమస్కారం.
1: అయ్యా ఒక్క నిమిషం.
9: ఏంటి దశరథ్?
1: చిన్న మనవయ్యా, ఇల్లు 5 ఎకరాల భూమి ఇచ్చినందుకు కృతజ్ఞతలయ్యా. మీలాంటి పెద్దలంతా ఇన్నాళ్ళకి మా ఊరొచ్చి నేనేదో ఎవరూ చెయ్యలేని పనిని చేశానని, ఏదో సాధించానని ఏవేవో పెద్ద పెద్ద మాటలంటున్నారు. కాని నేను వీటిని ఆశించి ఈ పని చేయలేదయ్యా. నా భార్య, నా తోటి గ్రామ ప్రజలు సరైన సమయానికి వైద్యం అందక ప్రాణాలు కోల్పోవడం చూసి చూసి తట్టుకోలేక నేనెంతో ఆవేదన చెందేవాణ్ణి. నాలోని ఆ వేదనని చల్లార్చుకోవడానికి ఈ పని మొదలుపెట్టాను. కాని 22 ఏళ్ళు నాకు శక్తినిచ్చి నడిపించింది నా గ్రామ ప్రజలకు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండాలన్న ఆశయం, ఆ దేవుడు నా వెన్నంటే ఉన్నాడన్న ధైర్యం. ఈనాడు నా ఆవేదన చల్లారిందేమో గాని నా ఆశయం నెరవేరలేదయ్యా.
9: ఏంటి దశరథ్ ఆ నెరవేరని ఆశయం?
7: ఏముందయ్యా, మా గ్రామానికి ఒక ఆరోగ్య కేంద్ర సదుపాయం.
9: ఆరోగ్య కేంద్రమా?
12: ఎస్ సార్, ఇట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ ప్రపోజల్. చాలా మంచి ఆలోచన సార్. బికాస్ ఆఫ్ దిస్ రోడ్, ఈ రోడ్ వల్ల 50 విలేజెస్, 50 గ్రామాలకు ఈ విలేజ్ సెంటర్ పాయింట్ అవుతుంది. ఇక్కడ ఒక ఆరోగ్య కేంద్రం కడితే చాలా మందికి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు చాలా బెనిఫిట్ అవుతుంది.
9: నిజంగా ఇది మంచి ఆలోచనలాగా ఉంది. కానీ ఆరోగ్య కేంద్రం అంటే చాలా విషయాలు ఉంటాయి కదా. హెల్త్ మినిస్టర్ గారితో డిస్కషన్ చేసి ఏదో ఒకటి చేస్తానులే, చూద్దాం, ఏదో ఒకటి చేద్దాం. నమస్కారం. నమస్కారం.
1: అయ్యా ఒక్క నిమిషం.
9: ఏంటి?
1: పెద్ద మనసు చేసుకుని నా ఆవేదనని అర్థం చేసుకోండి అయ్యా. మీరు ఎప్పుడో ఆరోగ్య కేంద్రం కడతానంటే కాదయ్యా, నేను వృద్ధునైపోయాను. ఈ కొండను కొట్టి కొట్టి అలసిపోయాను. ఎన్నాళ్ళు బ్రతుకుతానో కూడా తెలీదు. మీరు తొందరగా ఆరోగ్య కేంద్రాన్ని కట్టించండి అయ్యా. ఏమైనా మా ఊళ్ళో ఆరోగ్య కేంద్రం నేను చూడాలా? దానికోసం కావాలంటే మీరు నాకు ఇస్తానన్న 5 ఎకరాల భూమిని తీసుకుని దానిలోనే కట్టించండి అయ్యా. అది అదే నా కల, నా ఆశయం. నా కలని నిజం చెయ్యండి అయ్యా. నాకిచ్చిన భూమిని మీరు తీసుకుని ఆరోగ్య కేంద్రం కట్టించండి అయ్యా.
9: చెప్పాను కదా ఇందాక
13: చేద్దాం తప్పకుండా, ఏదో ఒకటి చేద్దాం. నమస్కారం.
7: బాధపడకు దశరథ్, ఇన్ని సంవత్సరాలు నీ శక్తినంతా గ్రామం కోసమే ధారపోసావు, ఇప్పుడు నీకిచ్చిన భూమి కూడా గ్రామానికే త్యాగం చేస్తావా? నిన్ను ఎలా పొగడాలో కూడా అర్థం కావటం లేదయ్యా.
1: అయ్యా, నా కల నిజమవుతుందా అయ్యా?
7: అవుతుంది, తప్పనిసరిగా అవుతుంది.
1: వెంకయ్య, మల్లన్న, మన ఊరికి ఆరోగ్య కేంద్రం వస్తుందంటారా? నా ఆశయం ఫలిస్తుందా?
4: నీ కలని మేం నిజం చేస్తాం తాత, మేం నిజం చేస్తాం.
0: నీ ఆశయం కోసం మేం పాటుపడతాం.
1: మీరా, మీరు నా కలను నిజం చేస్తారా నాయన? నా ఆశయం కోసం మీరు పనిచేస్తారా?
0: అవును తాత, మేం పనిచేస్తాం.
4: తాత, ఒక్కసారి నీ చేతుల్ని చూపించు. ఇవి ఇవి 22 ఏళ్ల పాటు కొండల్ని కొట్టిన చేతులు కావు, మా యువతరం భవిష్యత్తు బంగారు బాటలు వేసిన చేతులు.
0: మాకోసం ఇంతటి త్యాగం చేసిన నీకోసం మేమేమైనా చేస్తాం తాత. నీ పవిత్రమైన ఆశయం కోసం, మన గ్రామాభివృద్ధి కోసం మేము కృషి చేస్తాం.
1: నిజంగానా నాయన? గ్రామాభివృద్ధికి మీ యువతరం ముందుకు రావడం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మన గ్రామం అభివృద్ధి అవుతుందన్న ఆశ కలుగుతోంది. కానీ అభివృద్ధి చిలక పలుకులతో సాధ్యం కాదు సుమా. మీలో పుట్టిన ఈ చైతన్యం పాలమీద పొంగులా కాకుండా బావిలోని ఊటలా ఉండాలి. దానికి మీకు వజ్ర సంకల్పం కావాలి. ఎంతటి త్యాగానికైనా మీరు సిద్ధపడాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఆ దేవునిపై విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసమే వ్యక్తిని శక్తిగా మారుస్తుంది.
0: అలాగే తాత, నువ్వు చెప్పినట్టే గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాం.
1: మన ఒక్క గ్రామాన్నే కాదర్రా, మన చుట్టూ ఉన్న ఎన్నో గ్రామాలు సమస్యలతో అల్లాడిపోతున్నాయి. మనమంతా కలిసి ఆ సమస్యలని రూపుమాపాలి.
0: మేము చేయబోయే ఈ మహత్తర కార్యంలో విజయం సాధించాలని ఆశీర్వదించు తాత.
1: మీకు కావలసింది నా ఆశీస్సులు కావురా. మీకు, నాకు, మనందరికీ కావలసింది అదిగో అదిగో ఆ భగవంతుని ఆశీస్సులు. భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు మనకు శక్తినివ్వమని అందరం ఆయన్ని ప్రార్థిద్దాం.

వీరు ఆంధ్రప్రదేశ్ యువత స్వామివారి దివ్య సన్నిధిలో ప్రదర్శించిన వ్యక్తే శక్తి నాటకం విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలను, సలహాలను listener@radiosai.org కి పంపించమని కోరుతున్నాం.

ఓం శ్రీ సాయిరాం. అధ్యాత్మ విద్యా విద్యానాం. విద్యలన్నింటిలోకి ఆత్మవిద్యే ప్రధానం. ప్రాపంచిక విద్య పారమార్థిక విద్యను జోడించి నేటితరం యువతీ యువకులను సన్మార్గంలో నడిపిస్తున్నది సత్యసాయి విద్యా ఉద్యమం. నేటి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికీ ఎన్నో వేల మంది విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దింది. సమాజ అభ్యుదయానికి, దేశ ప్రాపంచిక శాంతికి అటువంటి విద్యార్థులే అవసరమని స్వామి ప్రబోధ. మరి ఈ విద్యా ఉద్యమానికి నాంది 1968లో స్వామి ప్రారంభించిన అనంతపురం శ్రీ సత్యసాయి మహిళా కళాశాల అన్నది గమనార్హం. ఈ సంవత్సరం అనంతపురం కళాశాల స్వర్ణోత్సవం జరుపుకుంది. ఇది మనందరికీ ఎంతో ఆనందభరితమైన వేడుక. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా కళాశాల నాంది ప్రస్తావన, కళాశాల భవన నిర్మాణం, భవన ప్రారంభోత్సవం, అభివృద్ది సోపానాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల, ఇతర సిబ్బందుల అనుభవాలు, ఇంకా మరెన్నో అనుసంధాన అనుభవాలను శ్రోతలందరికీ అందిస్తూ రేడియో సాయి తెలుగు బృందం జూలై 20, 21వ తేదీల్లో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను పలు శీర్షికలలో సమర్పించింది. వాటి పునఃప్రసారాన్ని శ్రోతలకు ఇప్పుడు అందిస్తున్నాం. స్వామి కాలేజీలో పనిచేయటం తమపై చూపిన ప్రభావం, నేర్చుకున్న విషయాలు, పొందిన అనుభవాల గురించి ప్రస్తుతం అనంతపురం మహిళా కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్స్తో రేడియో సాయి తెలుగు బృందం జూలై 21వ తేదీన ముచ్చటించింది. ఆ కార్యక్రమ పునఃప్రసారాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం, వినండి.

0: స్వామి విద్యాసంస్థలు విద్యార్థులకే కాదు బోధకులకు కూడా శిక్షణా సంస్థలే. స్వామి కాలేజీలో పనిచేయటం తమపై చూపిన ప్రభావం గురించి, తాము నేర్చుకున్న విషయాల గురించి, వారు పొందిన అనుభవాల గురించి ప్రస్తుతం అనంతపురం మహిళా కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్స్తో ముచ్చటిద్దాం. అనంతపురం మహిళా కళాశాలలో లెక్చరర్స్గా సేవలందిస్తున్న ద్వారకారాణిగారు, ప్రఫుల్లగారు, గీతా బాలగారు ఈరోజు మనతో మాట్లాడటం కోసం రేడియో సాయి స్టూడియోలో ఉన్నారు. మీ అందరికీ రేడియో సాయి తరఫున, మన శ్రోతలందరి తరఫున హార్దిక స్వాగతం అమ్మా. మన శ్రోతలకి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటారా ద్వారకారాణి గారు?
1: నేను చాలా అదృష్టజీవి అనేసి ఎప్పుడూ భావిస్తాను. ఎందుకంటే మా అమ్మ గారు తన పెండ్లకు ముందే స్వామి దగ్గర వచ్చినారు, కాబట్టి నా జీవితం అంతా స్వామి మయమే అని నేను భావిస్తాను. మా అమ్మకి మా అమ్మ పేరు గిరిజమ్మ అని పిలుస్తారు. మా నాన్నగారు సి బ్రహ్మరేశ్వరరావు. మా ఫాదర్ జబల్పూర్ లో ఉద్యోగం చేసేవాళ్ళు. అప్పుడు నేను పుట్టినాను. పుట్టిన తర్వాత మా తల్లిదండ్రి స్వామి దగ్గర పుట్టుపర్తి తీసుకుని వచ్చారు. నౌ దిస్ వాజ్ ఇన్ ద ఇయర్ ఇన్ ఎర్లీ 50s. అప్పుడు స్వామిని అంతా వేడుకునేవాళ్ళు, స్వామి పేరు పెట్టండి, చౌలు కుట్టండి, అన్నప్రాసం చేయండి, అక్షరాభ్యాసం చేయండి. సో ఇవన్నీ నేను చాలా అదృష్టం స్వామి దగ్గర నుంచి డైరెక్ట్ గా పొందుకున్నాను. ఈ కళాశాలలో ఎట్లా ప్రవేశం అయిందంటే, నేను ఎంఎస్సీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు 1971, అప్పుడు మా అమ్మగారికి గురు పుడుమ్మకి పుట్టుపర్తి రావాలా అని ఒక కోరిక వచ్చింది. బట్ ఫ్యామిలీని వదిలిపెట్టి రావాలా, మేము 5 మంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ స్వామి పేరు పెట్టినారు, స్వామి ఆశీర్వాదం. అట్లాంటిది మా మదర్ ఒక విష వచ్చింది మా మదర్కి, స్వామి దగ్గర పోవాలా గురు పూర్ణిమ ఫంక్షన్ కి. సరే మాకు ఎగ్జామ్స్ ఉంది కదా, నేను ఇంట్లో అండ్ ద ఎల్డెస్ట్ డాటర్, సో తన పైన అంతా పని పడుతుంది కదా టు టేక్ కేర్ మా తమ్ముళ్ళు చెల్లెలను చూసుకునేది అని వెనక్కేటేసింది. వద్దమ్మా, ఈ ఎగ్జామ్ చాలా సార్లు పోస్ట్పోన్ అయింది, నువ్వు వెళ్ళరా, అందరూ వీల్ మేనేజ్ అనేసి చెప్పినా. సరే మా అమ్మ పుట్టుపర్తి వచ్చినారు గురు పూర్ణిమ ఫంక్షన్ కి 1971. పుట్టుపర్తి వస్తానే ఇంకా స్వామి గురు పూర్ణిమ అనంతపురంలో చేసుకుంటాము, కాలేజ్ ఇనాగరేషన్, మీరు అందరూ కాలేజ్కి వెళ్ళండి అనేసి అనంతపురం పంపించినారు. సో అనంతపురం వచ్చేసి కాలేజ్ వచ్చేసి అక్కడ సేవా కార్యక్రమాలు, బియ్యం వేరేది, పూలు కట్టేది, అవన్నీ జరుగుతూ ఉంటే ఆ అనుభవంలో ఉన్నప్పుడు కాలేజ్ ఇనాగరేషన్ రోజు అనుకున్నారు, నా కూతురు ఈ కాలేజ్ లో పనిచేస్తే ఎంత బాగుంటుంది అనేసి ఒక స్మాల్ విష్ షీ ఎక్స్ప్రెస్డ్. స్వామితో ప్రార్థన చేసుకుంది, ఇంటికి వెనక్కి తిరిగి వచ్చినప్పుడు నాతో చెప్పింది, ఇంక నీ పరీక్షలు అయిపోతా ఉన్నాయి కదా, స్వామి కాలేజ్కి అప్లై చేయి. నేను అప్పటికే బీఆర్సి, తర్వాత కాన్పూర్ ఐఐటీలో ఇంటర్వ్యూ అట్లా అంతా ఇచ్చింది, బికాస్ ఐ హ్యాడ్ డన్ మై ఎంఎస్సీ ఇన్ అప్లైడ్ ఫిజిక్స్ ఫ్రమ్ అన్ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఆఫ్ కోర్స్ అప్లికేషన్ ఏమో వేసినాను స్వామి కాలేజ్కి, వేసేసి. బట్ మా ఫాదర్ ఏమో ఫర్దర్ ఎడ్యుకేషన్ ఉండాలా అనేసి ఒక సైంటిఫిక్, బికాస్ ఫిజిక్స్ లో చేస్తున్నాను కాబట్టి ఒక సైంటిఫిక్ ప్లేస్ లో వర్క్ చేయాలా అనేసి అతని అభిప్రాయం ఆ టైంలో. వన్ డే సడన్లీ ఇన్ ఫిబ్రవరి ఐ గెట్ అ టెలిగ్రామ్. ఎవరి దగ్గర నుంచి అంటే మిస్ ముఖర్జీ దగ్గర నుంచి. ఏమంటే వెంటనే రావాలా, దేర్స్ అ వేకెన్సీ ఇన్ ఫిజిక్స్, వెంటనే బయలుదేరి రావాలా. సరే మా అమ్మను అడిగినాను, అమ్మ ఏం చేయమంటావు, అక్కడ పోమంటావా, ఇక్కడ పోమంటావా, ఎట్లా, నీ ఇష్టం, నువ్వు డిసైడ్ చేసుకోను. మా ఫాదర్ దగ్గర పోయి అడిగితే అతను ఇట్లాగే చెప్తున్నారు, నీకేమనిపిస్తుందో నువ్వు ఆ విధంగా చెయ్యి. సరే ఐ టుక్ ద డిసిషన్, ఇంకా చదువేందుకు స్వామి దగ్గర పోయి స్వామి కాలేజ్ లో చేసుకుంటాం. సో ఈ స్ట్రేట్ గేమ్ నెక్స్ట్ డే ఐ హ్యాడ్ టు ట్రావెల్, వచ్చేసినాం అనంతపురం. వచ్చేసి ఎవరు నన్ను రిసీవ్ చేసుకోవాల్సిందే లోకల్ వాళ్ళు, వాళ్ళు ఎవరు కనపడలేదు. సో నేరుగా ఒక రిక్షా తీసుకుని, అప్పటికి స్వామి కాలేజ్ చాలా దూరం అనిపించేది ఆ కాలంలో, ఎందుకంటే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వరకు ఏమీ ఉండేవి కాదు. ఎప్పుడైతే ఆ స్వామి బిల్డింగ్ కమలం కనిపించిందో ఒక హాయితనం వచ్చేసింది. వచ్చేసింది స్వామి కాలేజ్ అనేసి ఒక సంతోషపడిపోయి కాలేజ్ లోపల ఎంటర్ అయినాను. నాకు ఫస్ట్ ఒక ఇంగ్లీష్ లెక్చరర్ సుధానాయర్ మేడం కనిపించినారు, పుష్ప మేడం కనిపించినారు. సరే మళ్ళీ డిపార్ట్మెంట్ కి, ప్రిన్సిపల్ ఆఫీస్ కి అట్లా వెళ్ళాను. సో దట్ వాజ్ మై బిగినింగ్ స్వామి కాలేజ్ లో ప్రవేశం కావటానికి.
0: ఇది ఏ సంవత్సరంలోనమ్మా?
1: 1972 ఫిబ్రవరి.
0: 72 ఫిబ్రవరిలో అప్పుడు జాయిన్ అయ్యారు.
1: అప్పుడు జాయిన్. సో ఇట్స్ హార్డ్లీ 20 ఇయర్స్ అండ్ నాకు ఎంత ఈ రోజు ఎంత ఆనందం అవుతుంది అంటే, స్వామి ఆ రోజు ఎట్లా చూసుకున్నారు, నాకు పేరు పెట్టిన రోజు ఎట్లా చూసుకున్నారు, నా జీవితం ఎట్లా చేసుకున్నారు, అవంతా ఒక అద్భుతమైన ఒక కథలాగా అనిపిస్తుంది ఈ రోజు కూర్చొని చూస్తున్నాను.
0: చాలా సంతోషం అమ్మా. ఇంత ఇంతకాలం నుంచి స్వామితో ఇంత అనుబంధాన్ని పెంచుకున్న మీతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ
1: ఇంకొక మాట చెప్పాలంటే, కాలేజ్ చేరిన వెంటనే ఒక సంవత్సరం తర్వాత నాచురలీ పేరెంట్స్ పెళ్లి చేయాలని చూస్తూ ఉంటారు. సో మా ఫాదర్ ఒక 3 ప్రపోజల్స్ స్వామి దగ్గర తీసుకొని వచ్చారు అండ్ ఆ ఫొటోస్ అంతా స్వామికి చూపించి, స్వామి మనం మామూలుగా మనం ఏ విధంగా డిస్కస్ చేస్తాము ఆ విధంగా డీటెయిల్స్ అంతా అడిగి చేసి ఈ ఒక ఫోటో చూపించి, మా హస్బెండ్ ఫోటో చూపించి, ఈ అబ్బాయితో పెళ్లి చేస్తే మన అమ్మాయి మన దగ్గర ఉంటుంది అని స్వామి చెప్పారు. సో నాచురలీ ఐ గాట్ మ్యారీడ్ టు మిస్టర్ హరిబాబు. అండ్ ఆ రోజు అతను వేరే ఎక్కడో పనిచేసేవాళ్ళు, స్వామి అనుగ్రహంతో ఈ గాట్ ట్రాన్స్ఫర్ టు అనంతపుర్. ఇంకా ఆ రోజు నుంచి ఇంకా అనంతపుర్ లోనే ఉన్నారు. సో ఇది ఇంకొక లక్ అనిపిస్తుంది, దట్ స్వామి నన్ను ఇక్కడే అనంతపుర్ లో పెట్టుకున్నారు. వేరేజ్ మా ఫ్రెండ్స్ కొంతమంది అనంతపుర్ లో పుట్టిన పెరిగిన వాళ్ళు, వాళ్ళు అనంతపుర్ వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వాళ్ళు ఎప్పుడు నన్ను చెప్పేవాళ్ళు, నీవు ఎక్కడి నుంచి, జబల్పూర్ నుంచి వచ్చి నువ్వు స్వామి దగ్గర ఇక్కడ ఉండిపోయినావు. సో అది స్వామి అనుగ్రహం నా పైన అని చాలా.
0: పేరు పెట్టడం నుంచి పెళ్లి చేయడం దాకా అంతా స్వామి చేతే చేంజ్
1: పెళ్లి అయిన తర్వాత ఇప్పుడు వరకు ఇంకా స్వామి ముందును స్వామి అని.
0: చాలా సంతోషం అమ్మా. ప్రఫుల్ల గారు మీరు చెప్తారా అండి?
2: నేను మొట్టమొదట స్వామిని నా 9వ సంవత్సరంలో చూశాను. అప్పుడు స్వామి మన కళ్యాణ మంటపం కట్టే సందర్భంలో అనంతపురంలో టవర్ క్లాక్ నుండి బ్రిడ్జ్ మీద ఉత్సవం వెళ్తుందన్నమాట. చుట్టుపక్కల వాళ్ళందరూ సాయిబాబా వస్తున్నారు, సాయిబాబా వస్తున్నారు అన్నారు. అంతకుముందు నాకు సాయిబాబా గురించి తెలీదు, ఆ పేరు వినలేదు కూడాను. ఎందుకంటే మా నాన్నగారు శివభక్తి పరాయణులు, నిత్యం రుద్రాభిషేకాలు చేసేటువంటి వాళ్లే, అమ్మ కూడా అట్లాగే. అయితే స్వామి గురించిన పరిచయం మాత్రం కుటుంబంలో లేదు. అప్పుడు పరిగెత్తుకుంటూ, చిన్నదాన్ని కదా, పరిగెత్తుకుంటూ ఇల్లు బ్రిడ్జికి దగ్గరగా ఉందన్నమాట, అందుకు పరిగెత్తుకుంటూ వెళ్లాను, స్వామిని చూశాను. ఏదో ఆనందం, నాకు తెలియదు ఇది ఆనందం అనే సంగతి కూడా నాకు తెలియదన్నమాట. తర్వాత ఒక శివరాత్రి రోజు మా ఇంటి ఓనర్, ఈరోజు పాలల్లో రాత్రి సాయిబాబా కనిపిస్తాడు అని చెప్పారన్నమాట. వెన్నెల్లో పెడితే సాయిబాబా కనిపిస్తారు. నిజంగానే పాలగిన్నె తీసుకుని పోయి వెన్నెల్లో బయట పెట్టానన్నమాట. అదే బయటికి తీసుకుని వెళ్తే సాయిబాబా అక్కడ కనిపిస్తారు. ఆ వెన్నెల ఎంత ఉంటుంది, చిన్న శివరాత్రి ముందు అంత తక్కువ వెన్నెల ఉంటుంది కదా, కనిపించలేదు. ఏదో నీడలు కనిపిస్తున్నాయి, అదేదో బాధ. ఏదో సాయిబాబా కనిపిస్తారన్నారు, సాయిబాబా కనిపించలేదు. ఆ తర్వాత నేను 6వ క్లాస్ లో ఉన్నప్పుడు స్వామి కాలేజీలో సైన్స్ ఫెయిర్ ఒకటి పెట్టారు. నేను చదువుతున్న స్కూల్ విద్యారణ్య ఓరియంటల్ హై స్కూల్లో చదివేదాన్ని. అందరూ కూడా ముందు రోజు సైన్స్ ఫెయిర్ కని వెళ్లారు. మాకు తెలిసిన వాళ్లు నేను నిన్ను విడిగా తీసుకుపోతాలేవే, వీళ్లతో వద్దు అన్నారు. తర్వాత రెండో రోజు పొద్దున్నే స్కూల్ ఎగ్గొట్టేసి మా ఫ్రెండ్ నేను వాళ్ల ఫ్రెండ్ వాళ్ల పక్కింటి ఆవిడ అందరు కలిసి రిక్షాలో కాలేజ్ దగ్గరకు వచ్చాము. కానీ లోపల ప్రవేశించాము. ఇంకా అప్పుడు 6వ క్లాస్ అన్నమాట. నాకు ఎదురుకుండా సరస్వతి విగ్రహం కనిపిస్తోంది. లోపలికి నేరుగా వెళ్లిపోయాం ముగ్గురు, ఆ పెద్ద ఆవిడ, మేమిద్దరం కూడాను. అయితే ఒక లెక్చరర్ వచ్చి, మీరు ఇక్కడ రావడానికి వీల్లేదు, ఇప్పుడు స్వామి రెస్ట్ తీసుకుంటున్నారు, మీకు దర్శనం ఇయ్యరు అని చెప్పి పంపించేశారు. చాలా నిరాశ అయింది. కానీ ఆ క్షణంలో నేను నిర్ణయించుకున్నాను, చదివితే ఈ కాలేజీలోనే చదవాలి అని. ఆ తర్వాత మా నాన్నగారికి కూడా ఉన్న చక్కటి క్రమశిక్షణ ఉన్న రక్షణ ఉన్న కాలేజీ సత్యసాయిబాబా కాలేజీ కాబట్టి మా నాన్న కూడా నన్ను ఆ కాలేజీలో చేర్చడానికి ఇష్టపడ్డారు. తర్వాత 1979లో నేను మొట్టమొదటిసారి కాలేజీలో అడుగు పెట్టాను. ఇంటర్మీడియట్ కోర్సుకు అలా, ఇది బహుశా జన్మాంతర రుణమో, స్వామి అనుగ్రహం విపరీతంగా ఉండడం వల్ల కుటుంబంలో ఎవ్వరూ కూడా సాయిబాబా అన్న పేరు విన్నవాళ్లు కాదు, స్వామి భక్తులు కాదు. నన్ను అలా లాక్కుని తర్వాత క్రమంగా కుటుంబాన్ని దగ్గర చేర్చుకున్నారు స్వామి.
0: చాలా సంతోషం అమ్మా. సో స్వామి అనంతపురం కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకున్నారు, ఆ తర్వాత డిగ్రీ కూడా అక్కడే చదివారు.
2: డిగ్రీ తర్వాత ఎంఏ తెలుగు. మధ్యలో పెళ్లయ్యి 2 ఏళ్లు గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఎంఏకి చేరాను. ఆ తర్వాత మళ్లీ గ్యాప్, పిల్లాడు అప్పటికి పెళ్లయింది, పిల్లాడు, మళ్లీ పీహెచ్డీకి జాయిన్ అయ్యాను. ఈ విధంగా 1979 నుంచి 1993 వరకు నేను
0: స్వామివారి కాలేజీలో విద్యార్థినిగా
2: ఉన్నాను. ఇప్పుడు కూడా నేను విద్యార్థినినే చెప్పాలంటే.
0: స్వామివారికి మనందరం ఎప్పటికీ విద్యార్థులు.
2: తర్వాత 1984లో పెళ్లయ్యాక మా వారికి అంత భక్తి భావం ఏమీ లేదు నిజంగా. కానీ నాకు కొంచెం బాధ అనిపించింది. అంటే అప్పటికి అనుభవం ఉన్న ఇంట్లో అటువంటి వాతావరణం లేకపోయినా, అత్తింటికి వచ్చిన తర్వాత కూడా దాన్ని భరించలేకపోయాను, అట్లా వ్యతిరేకతను భరించలేకపోయాను. కానీ ఎప్పుడు ఇంతవరకు మా వారు ఎప్పుడు ఏమీ చెప్పలేదు. కానీ ఎప్పుడు ఏం జరిగిందో తన విషయంలో ఇంతవరకు నాకు తెలియదు. కానీ స్వామి అనుగ్రహం ఏంటంటే, ఒకరోజు పువ్వు కోసి తెచ్చి స్వామి ఫోటో మీద పెట్టారు. ఇంకప్పటి నుంచి నాకు పరమానందం. ఈ రోజు తను ప్రతిదానికి స్వామి ఉన్నారు కదా అని నాకే ధైర్యం చెప్తారు.
0: చాలా బాగుందమ్మా, చాలా సంతోషం. మరి ఇప్పుడు మన గీతా బాల గారు ఏం చెప్తారో కూడా విందాము.
3: సాయిరామండి. నేను, నా పేరు గీతా బాల. నేను ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ లో మన కాలేజీలోనే వర్క్ చేస్తున్నాను. చదివిందేమో ఇంటర్మీడియట్ మాత్రమే మన కాలేజీలో. తర్వాత డిగ్రీ జాయిన్ అయ్యాను ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ ఇన్స్టిట్యూట్ కింద. కానీ మనకు ఆ వయసులో ఇదేదో స్ట్రిక్ట్, మనకి చేత కాదు. మేము 4 మక్కజల్లెళ్ళు అయితే 3 ఇక్కడే చదువుకున్నారు, అందరూ డిగ్రీ కూడా కంప్లీట్ చేస్తున్నారు. బట్ నేను వచ్చేసరికి కడగొట్టు చెడగొట్టు అన్నట్టు లాస్ట్ కదా. అందులో చిన్నతనంలోనే నాన్నగారు పోయారు. సో నేను అక్కడ చదవనుంటే మా అమ్మ ఇంకా యాక్సెప్ట్ చేసి బయట చేర్పించారు. బట్ ఎట్లానో స్వామి తెచ్చుకున్నారు. అదంతా ఒక పెద్ద స్టోరీ అవుతుంది. కాకపోతే స్వామిని చాలా చిన్న వయసు నుంచే చూశాను. మా నాన్నగారు అయితే కమ్యూనిస్ట్, పక్కా కమ్యూనిస్ట్. కానీ ఎప్పుడు అమ్మను దేవుళ్ళు గాని పూజలు గాని చేయొద్దనేవాళ్ళు కాదు. పండగలు అట్లా ఉంటే తను కూడా వంటింట్లో హెల్ప్ చేసేవాళ్ళు. మాది చాలా పెద్ద కుటుంబం, జాయింట్ ఫ్యామిలీ, 16 ఉండేవాళ్ళం ఇంట్లో. కానీ ఎప్పుడు మా అమ్మంతకు మా అమ్మ భగవద్గీత చదువుకుంటూనే వంట చేసేది, మా నాన్న ఆమె కూడా హెల్ప్ చేసేవాళ్ళు, అట్లా ఉండేది. కాకపోతే స్వామి ఎప్పుడు కూడా చాలా సార్లు, అంటే కాలేజ్కు ఎన్ని విజిట్స్ చేసినారు ఫస్ట్ లో కన్స్ట్రక్షన్ అప్పుడు, దాంట్లో దాదాపుగా సగం పైన సార్లు మా పెదనాన్నగారి ఇంటికి వచ్చారు. అంటే అమ్మ అక్క వాళ్ళ ఇంటికి.
0: వారి పేరండి?
3: పట్టాభిరాములు గారు, వెరీ ఓల్డ్ డివోటీ.
1: ఇక్కడ ఒక మాట చెప్పొచ్చా?
0: చెప్పండి ద్వారకారాణి గారు.
1: ఏమంటే, గీతాబాల గారు వాళ్ళ పెద్దనాన్న గురించి, పట్టాభి గారు గురించి చెప్తా ఉంటే, మా అదృష్టం ఏమంటే, మేము జస్ట్ పెండ్ల అయినాక ఈ కమలానగర్ లో పట్టాభి గారి ఇంటి పక్కనే హౌస్ తీసుకున్నాం. సో ఒక రోజు పటావి గారు వాళ్ళ భార్య అమ్మ పై నుంచి మెదుపై నుంచి పిలిచి, రాణి నేను కాలేజ్ నుంచి జస్ట్ రిటర్న్ అయినాను, ఇంకా కాళ్ళు చేతులు కడుక్కుంటా ఉంటే పైనుంచి పిలిచి స్వామి వస్తున్నారు ఇంటికి, మీరు వస్తారా అనేసి పలికింది. మేము ఇంతవరకు పెళ్ళైనాక వెంటనే జాబ్ జాయిన్ అయిపోయినా. సో అది ఏమైందో ఏమో, ఆ రోజు మా హస్బెండ్ ఎప్పుడు 5 తర్వాతే వచ్చేవాళ్ళు ఇంటికి ఆఫీస్ నుంచి. ఆ రోజు జస్ట్ అమ్మ ఇట్లా పిలిచినారు, అతను ఫ్రంట్ డోర్ రింగ్ చేస్తే ఇంకా అతను వచ్చేస్తున్నారు. ఇట్లా స్వామి వస్తున్నారు అమ్మ చెప్పినారు, పోతామంటే వెంటనే మొంక చెట్లు కడుక్కొని వెళ్ళాము. అండ్ దిస్ ఇస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ, కమలానగర్ ఏరియా. అంటే మేము పోయినామో లేదో ఒక పెద్ద కార్, వైట్ కార్ వచ్చింది, దాంట్లో స్వామి దిగినారు, మేము పక్కనే ఉన్నాం. వెంటనే స్వామి నన్ను చూసి మా హస్బెండ్ ని షోల్డర్ పైన బాగా ప్యాట్ చేసి, ఇతను ఎవరు అనుకున్నావు, ఇతను బ్రహ్మరేశ్వరరావు అల్లుడు అని స్వామితో పాటు పట్టాభి గారి ఇంట్లో తీసుకుపోయి, ఇంకా ఆ రోజు స్వామితో హిజ్ ఫస్ట్ దర్శన్ ఆఫ్ స్వామి, దిస్ వాజ్ ద ఫస్ట్ దర్శన్. ఇంకా స్వామితో పాటు బొబ్బట్ల భోజనం గీజనం అంతా చేసుకుని, దట్ ఈస్ అ బ్యూటిఫుల్ మెమరీ వీ హ్యావ్ విత్ గీతా బాతాస్ తజ్ఞాన్ గారు వాళ్ళ ఇంట్లో.
0: చూసారా, ఒక నలుగురు భక్తులు కలిసి కూర్చుంటే ఎన్నేసి విషయాలు బయటకు వస్తూ ఉంటాయో. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక రకంగా ఇంకొకరితో స్వామి అలా మనల్ని కనెక్ట్ చేసే ఉంచుతారు, అది మనం మాట్లాడుకున్నప్పుడే బయటకు వస్తుంది.
3: సో చాలా చిన్నతనంలో వచ్చేవాళ్ళు, స్వామి వస్తే ఒక పండగ వాతావరణం, పెద్దమ్మ వాళ్ళ ఇంటి ఇల్లంతా ఆరెంజ్ కర్టన్స్ అయిపోతాయి. అంటే ఐ యూస్ టు సీ దట్ గ్రాండియర్, గొప్పగా ఉంటుంది స్వామి దేవుడు అన్నది నాకు అప్పట్లో రిజిస్టర్ కాలేదు. అందరం పోతాం, భజనలు చేస్తాం, మంచి ఫుడ్ పెడతారు, మా పెద్దమ్మ గ్రాండ్ గా రెడీ. సో ఐ వాజ్ వెరీ స్మాల్, మేబీ 3rd క్లాస్ 2nd, అప్పటి నుంచే స్వామి వస్తే ఓకే. చాలా రోడ్ రోడ్ బ్లాక్ అయిపోయేది. సో ఎప్పుడు స్వామి అనంతపూర్కి వచ్చినా మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లే వాళ్ళము, అందరం భజన భోజనాలు అవన్నీ చూసుకుని. మా నాన్నగారు గారు కూడా వచ్చేవాళ్ళు, కాకపోతే హీ వాంట్స్ టు ఇంటర్వ్యూ స్వామి, హీ వాంట్స్ టు పుట్ ద క్వశ్చన్. నాకు తెలిసి స్వామి అని అడిగేవాళ్ళంటే, ఏం డబ్బులున్న వాళ్ళకైనా మీరు లింగాలు ఇవ్వడము అట్లాంటివి అని. సో తర్వాత స్వామిని ఒకసారి సందర్భంలో అడిగారంట, స్వామి ఆడపిల్లలు ఇంతమంది ఉన్నారు కదా, ఎక్కడెక్కడ ఏదో చేస్తున్నారు, అనంతపూర్లో లేడీస్ కు కాలేజ్ ఎందుకు కట్టకూడదు అని. అంటే వాట్ ఐ హర్డ్, నాకు చాలా చిన్నతనంలోనే మా నాన్నగారు చనిపోయినారు, మా అమ్మ ద్వారా అయితేనే, మా మేనమామల ద్వారా అయితేనే విన్నది స్టోరీ. తర్వాత జ్వాలనయ్య గారు కూడా ఒక సందర్భంలో నేను కాలేజ్ చేరిన తర్వాత చెప్పినారు, మీ నాన్న ఇట్లా అడిగారు ఆ రోజు. సో తర్వాత ఇమ్మీడియట్ గా స్వామి సరే ఎవరైనా అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్ అవన్నీ చూస్తే లక్ష్మీదేవ అమ్మ గారితో మాట్లాడి, జ్వాలనయ్య సార్ తో మాట్లాడి. సో ఆ ఒక్క రీజన్ వల్ల మమ్మల్ని అందరి బీయింగ్ ఏ కమ్యూనిస్ట్ అయినా అందరినీ అనంతపూర్లో స్వామి కాలేజీలోనే చదివించినారు మా నాన్న. హీజ్ అ సోషలిస్ట్, హీఈస్ డూయింగ్ సో మచ్, అంటే చాలా మంచి పనులు చేస్తున్నారు సమాజానికి, కాబట్టి అందరూ మీరు ఎక్కడనే చదువుకోవాలి, మనకు అనంతపూర్లో ఉంటూ ఒక ఆడపిల్లలకు ఒక కాలేజ్ ఉంది కదా అని. తర్వాత చాలా సార్లు అట్లా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో చూడడము, ఇంటర్మీడియట్ అందరూ ఇక్కడ చదువుకున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా నా ఇంటర్మీడియట్ కూడా సత్సాయి కాలేజీలోనే చేసినాను.
0: అది ఏ సంవత్సరంలో?
3: 1980-82. నేను జాయిన్ అయిన తర్వాత ఇన్స్టిట్యూట్ కింద అడ్మిషన్ కూడా వచ్చింది, ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ గా జాయిన్ అయిపోయాను. బట్ వాట్ ఎవర్ మే విత్ ద రీజన్స్ వెళ్ళిపోయాను బయటికి. తర్వాత ఒక 1 మంత్ కోల్డ్ వార్ అనమాట, రోజు అన్నం తినకుండా పడుకునేదాన్ని. ఎందుకంటే నలుగురే సెలెక్ట్ అయినాం బిఏలో. స్వామి అప్పుడు బస్సులు కూడా రన్ చేయడం తగ్గించేసినారు, ఆర్టీసీ బస్ కోసం వెయిట్ చేయాలి, వచ్చేసరికి లేట్ అయిందంటే క్లాసెస్ స్టార్ట్ అయ్యేవి. దట్టు తెలుగు మీడియం స్టూడెంట్, ఇంగ్లీష్ మీడియం అర్థమయ్యేది కాదు, చాలా ఇన్ఫీరియర్ గా ఫీల్ అయ్యేదాన్ని. కాంప్లెక్స్ డెవలప్ చేసుకుని ఈ నెట్తో మొత్తానికి బయటకు వెళ్ళిపోయినాను. తర్వాత అదే పెద్దనాన్న వాళ్ళతో ఫంక్షన్స్ అంటే పుట్టబర్తికి రావడం, బర్త్డేస్ అట్లా చూడడము జరిగేది. నేను ఈ ప్రాసెస్ లో పీజీ అయిపోయింది, మళ్ళీ ఒక కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయినాను ప్రైవేట్ కాలేజీలో. అక్కడికి మన పుట్టబర్తి అమ్మాయిలు ఉండేవాళ్ళు స్టూడెంట్స్ గా. ఒకసారి అమ్మాయి ఫోర్స్, మేడం మీరు ఒకసారి పుట్టబర్తికి రండి, స్వామి 70th బర్త్డేకి విల్ గో, హెయ్యూ స్టేడియం లో జరుగుతుంది అంతని. సో అప్పుడు చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత స్వామి దగ్గర నుంచి చూడడం, ఎందుకంటే ఈలోపు మా పెద్దనాన్నగారు చనిపోయినారు, స్వామి అనంతపురం రావడం తగ్గిపోయింది, వాళ్ళ ఇంటికి రావడం అన్ని. సో 80s తర్వాత ఇట్ వాజ్ ఆల్మోస్ట్ నిల్. మేమెప్పుడు వస్తే చూసేవాళ్ళం తప్ప అనంతపూర్ రావడం, ఆ క్లోజ్ ఇవన్నీ తగ్గిపోయినాయి అనమాట. తర్వాత పర్సనల్ లైఫ్ లో ఏదో కొంచెం డిస్టర్బెన్సెస్ రావడము, మిరాకులస్ గా అసలు స్వామి ఎట్లా తీసుకున్నారో అని కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయిపోవడం, అదొకటి చెప్పాలంటేనే మీ 2 అవర్స్ ప్రోగ్రామ్ చేస్తే సరిపోదు. తర్వాత జరగడం అందరం, అంటే నేను ఇంటర్వ్యూలో కూడా రిజిస్ట్రార్ గారితో అడిగితే, మా ఇంట్లో అయితే అందరూ చదువుకున్నారు కానీ ఐ డోంట్ నో వెదర్ ఐమ్ ఎ డివోటీ ఆర్ నాట్, బట్ ఐఎమ్ నాట్ అగెన్స్ట్ స్వామి అని చెప్పిన, అంటే ఏదో అది ఒక గొప్పతనం లాగా. బట్ ఆఫ్టర్వర్డ్స్ ఎవ్రీడే నేను చెప్పొచ్చు, ఎవ్రీ డే హీ వాజ్ ఇన్ మై లైఫ్, గైడింగ్ మీ, గార్డింగ్ మీ, ఎవ్రీథింగ్. ఎవ్రీడే ఒక ఎక్స్పీరియన్స్.
0: మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారమ్మా స్వామి?
3: 1980 జాయిన్, 82 ఇంటర్మీడియట్.
0: అది ఇంటర్వ్యూ, సారీ ఇంటర్మీడియట్.
3: ఇమ్మీడియట్ గా డిగ్రీ 83, ఇన్స్టిట్యూట్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ జాయిన్ అయ్యి 1 మంత్ ఉండి తర్వాత టీసీ తీసుకుని వెళ్ళడం జరిగింది.
0: ఇప్పుడు మరి లెక్చరర్?
3: లెక్చరర్ గా 98 లో, 20 ఇయర్స్ ఇది, 20th ఇయర్. 1998 డిసెంబర్ ఐ హావ్ జాయిన్డ్, ఇది 20th ఇయర్. సో అకాడమిక్ గా కానీ, పర్సనల్ లైఫ్ కానీ, ఫిజికల్ గా కానీ, మెంటల్ గా అన్ని రకాలుగా కూడా స్వామి చాలా, అంటే ఇంట్లో ఎవరు అగెనిస్ట్ కాదు అన్నవాళ్ళు కానీ ఎవరైనా అట్లాంటి వాళ్ళు కూడా, దే స్టార్టెడ్ కమింగ్ టు పత్తి. మేం సిస్టర్స్ అందరం అంతా చాలా ఇష్టం స్వామి అంటే, ఎవరికి వాళ్ళకి పర్సనల్ లైఫ్ లో ఉన్నారు కాబట్టి అన్నవాళ్ళు మాత్రం ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు కదా, అట్లాంటిది దే ఆర్ ఆల్సో కమింగ్. ఏదైనా దూరం ఎక్కడో వాళ్ళ దగ్గర ఫస్ట్ లోనే పోవాలి, ముందర కూర్చోవాలి, స్వామి ఉన్నప్పుడైనా ఎక్కడో వెనకల నుంచి చూసేసి దర్శనం చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు, అంతే. అట్లా ఉండేది. సో ఆ రకంగా స్వామి, నేను కరెక్ట్ గా స్వామిని ఫీల్ అయింది మాత్రం, అంటే నాకు దేవుడు హీఈస్ ఎవ్రీథింగ్ అనిపించింది మాత్రం ఫ్యాకల్టీగా జాయిన్ అయిన తర్వాతనే. ఎన్ని రకాలుగా అంటే ఎవ్రీడే ఐ కెన్ టెల్ వన్ ఎక్స్పీరియన్స్. అట్లా ఉంది.
0: మీరు ముగ్గురు కూడా మోర్ దెన్ 40 ఇయర్స్, 40 సంవత్సరాలు పైగా స్వామితో, ఇంకా పైగానే పై మాటే స్వామితో కలిసి జీవిస్తూ వస్తున్నారు. స్వామి మీ జీవితాల్లో మీ చిన్నతనం నుంచే ఉన్నారు. మరి ఇన్ని సంవత్సరాల అనుబంధంలో మీరు మర్చిపోలేని సంఘటన, మీ మీద చాలా చెరగని ముద్ర వేసి ఎన్నో ఉంటాయి, కానీ వాటిల్లో మీ మనసుకి బాగా దగ్గరగా ఉన్న సంఘటన స్వామితో ఏమైనా షేర్ చేసుకుంటారమ్మా మన భక్తులందరితో?
1: నాకు చాలా సంఘటనలు ఉన్నాయి, ఏది చెప్పాలా, ఏది ముఖ్యమో, ఏది చిన్నది అని తెలియకపోతా ఉంది. సో పెద్ద క్వశ్చన్. చాలా విషయాలు గుర్తొస్తాయి, బట్ సమ్ ఛాలెంజింగ్ ఇష్యూస్ ఏమంటే, ఒకసారి మన కాలేజ్లో ఉన్నప్పుడు అస్తమానం హాలిడే వస్తే, ఏమైనా వస్తే వచ్చేసేవాళ్ళం అందరూ పుట్టపర్తికి వచ్చేసేవాళ్ళం. బట్ నాకే ఒక సంసారము, అత్త మామ అందరూ ఉండేసరికి ఇట్ వాజ్ నాట్ సో ఫ్రీ దట్ ఐ కుడ్ కమ్. సో కొంచెం చాలా బాధ వేసేది, ఏంటి ఇట్లా అయిపోయింది, మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు పుట్టపర్తికి, స్వామి అక్కడ ఇంటర్వ్యూ ఇస్తా ఉంటారు, నేను ఇక్కడ వంట చేసుకుని నేను ఇక్కడ ఉన్నాను అని చాలా బాధ వేసేది. సో ఒకసారి పోయినప్పుడు ఐ వాజ్ లక్కీ, అప్పుడు స్వామి పిలిచినారు, ఇంటర్వ్యూకి పిలిచినారు. స్వామి పక్కనే, చైర్ పక్కనే కూర్చొని ఉన్నాను. అప్పుడు ఎంతో అందరూ ఏమేమో అడుగుతున్నారు స్వామిని, స్వామి పలుకుతా ఉన్నారు, ఆన్సర్ చేస్తున్నారు, ఇంకేమి ఇంకేమి అడగండి అడగండి అనేసి చెప్పేవాళ్ళు స్వామి. సో నేను గట్టిగా మనసు చేసుకుని, స్వామి నాకు ఈ బాధ ఉంది స్వామి, ఏమంటే నేను ఎప్పుడంటే ఎప్పుడు అందరిలాగా నేను స్వామి దగ్గర రాలేకపోతున్నాను, చాలా బాధ వేస్తుంది స్వామి, నేను ఏం చేయాలా స్వామి అని చెప్తే, ఎంత చక్కగా అన్నారు, స్వామి పక్కన కూర్చుంటే ఒకటే కాదు, స్వామిని మనసులో తెలుసుకున్నది గొప్ప. నువ్వు వంట చేసేటప్పుడు, వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు, కాయగూరలు కట్ చేసేటప్పుడు నీ ఈగో అంతా కట్ చేసుకో, చపాతి రోల్ చేసేటప్పుడు నీ మనసు అంతా ధారాళం చేసుకుని దాన్ని, ఆ ప్రేమని అందరిలో పంచుకో. ఆ విధంగా చేసుకుంటే గొప్పమ్మా, స్వామి దగ్గర పక్కన కూర్చునేది కాదు, స్వామిని మనసులో పెట్టుకునేది అది మోర్ ఇంపార్టెంట్ అనేసి స్వామి ఒకసారి అట్లా చెప్తున్నారు.
0: చాలా బాగుందమ్మా ఈ మాట విన్న మన శ్రోతలు ఎంతో మంది ఎంతో సంతోషిస్తూ ఉంటారు ఈ క్షణంలో. ఎంతో మంది ఎంత దూరంలో ఉంటారు, వారు పుట్టపర్తి రావాలన్నా కూడా ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి రాగలుగుతూ ఉండుంటారు. మీరు చెప్పి, స్వామి చెప్పారు అని మీరు చెప్పిన ఈ మాట వాళ్ళకి ఎంత సంతోషాన్ని ఇస్తుందో తలుచుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రఫుల్ల గారు మీరు కూడా ఏమైనా చెప్తారా?
4: 1993లో నా పీహెచ్డీ అయిపోయింది. ఆ కాన్వకేషన్లో నా దురదృష్టమేమో, స్వామి చేతుల మీదుగా నేను సర్టిఫికెట్ అందుకోలేకపోయాను. కారణాలేవో మనకు తెలియదు, కానీ చాలా అంటే చాలా బాధేసింది. ఎందుకంటే నేను పూర్తిగా మానసికంగా, శారీరకంగా సంసిద్ధంగా అక్కడ నిల్చుకున్నాను. కాన్వకేషన్ స్టూడెంట్స్తో పాటుగా నేను కూడా ఉన్నాను, కానీ ఆ రాకపోవడం ఎందుకంటే ఒక్క చిన్నదైన స్వామి దగ్గర అందుకోవడం అన్నది చాలా గొప్ప విషయం. అది ఎందుకంటే స్వామిని చాలా ఆ సమయంలో సర్టిఫికెట్ అందుకుంటున్నావు అంటే స్వామిని చాలా దగ్గరగా చూడొచ్చు, పాద నమస్కారం చేయొచ్చు. ఇదన్నమాట అత్యాశ. అది కాకపోతే ఆ రోజు దొరకలేదు, చాలా చాలా బాధేసింది. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్న కోరిక అది, అది తీరలేదు. రెండవ రోజు అప్పటి ప్రిన్సిపల్ నా గైడ్ కూడా హేమలత మేడం రామ్మ ఇట్లా నా పక్కన వచ్చి కూర్చో అన్నారు. నేను వెనక లైన్లో కూర్చున్నాను, మేడం ముందొచ్చి కూర్చోమన్నారు. అక్కడ కూర్చున్న వాళ్లు కూడా చాలా సహృదయంతో పక్కన జరిగి నాకు మేడం పక్కన చోటు ఇచ్చారు. స్వామి దర్శనానికి వచ్చారు. వచ్చాక మేడం చెప్పారు, స్వామి అమ్మాయి తెలుగులో పిహెచ్డి పూర్తి చేసింది అని. నేనేమీ ఆశించలేదు, ఇంకా క్షణంలో పూర్తి నిరాశలో ఉన్నాను. ఆ సందర్భంలో స్వామికి నమస్కారం చేసుకోవడం ఒకటే నాకు తెలుసు. స్వామి ముఖం కూడా చూడలేదు నేను, స్వామి పాదాల మీద చేతులు పెట్టుకుని నమస్కారం చేసుకుంటున్నాను. స్వామి నా తల మీద చేయి పెట్టారు. స్వామి ఎంతసేపు పెట్టారో నాకు తెలియదు, నేను ఎంతసేపు ఉన్నానో నాకు తెలియదు. ఈ రోజుకు కూడా ఆ సన్నివేశం తలుచుకుంటే ఆ సుతిమెత్ తని పాదాలను స్పృశించడం మాత్రమే గుర్తొస్తుంది, స్వామి నా తల మీద చేయి పెట్టడం మాత్రమే గుర్తొస్తుంది. ఏం జరిగింది అన్నది నాకు తర్వాత తెలియదు.
0: అది చాలా బాగుందమ్మా. భగవంతుడితో గడిపేది ఒక్క క్షణం చాలా ఒక జీవితాన్ని
4: నిజమే
0: ధన్యం చేసుకోవడం.
4: అది బహుశా ఒక్క క్షణమే, ఎందుకంటే దర్శనానికి వస్తున్న స్వామి ఎంతసేపు �ఉంటారు నా ముందర.
0: కానీ ఒక్క క్షణమే సంవత్సరాలుగా గుర్తుండిపోయింది.
4: ఎంతో సేపు ఉన్నట్టు నా అనుభవం కూడా, స్వామి ఒక్క క్షణమే ఉండుంటారు కానీ ఎంతో సేపు ఉన్నట్టు నాకు అనిపించింది. అది నాకు జన్మలో మర్చిపోలేని అనుభవం.
0: చాలా బాగుందమ్మా. మరి గీతా బాలగారు ఏం చెప్తారో కూడా విందాం.
3: మనం ప్రార్థిస్తేనే భగవంతుడు మన దగ్గరికి వస్తాడు, మనకు అడిగితేనే వరాలు ఇస్తాడు అన్నది అస్సలు నేను నమ్మను. ఎందుకంటే నాకు దేవుడిని అడిగితే ఇస్తాడు అని తెలియనప్పుడు కూడా దేవుడు చాలా చేసినాడు, అది మన భగవంతుడు స్వామి. ముఖ్యంగా నా జీవితంలో రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్, చాలా మిరకల్స్ లేకపోతే ఎక్స్పీరియన్సెస్ ఉన్నప్పటికీ రెండు బాగా లైఫ్ లో గుర్తుపెట్టుకోదగ్గవి జరిగాయి. ఒకటి అడిగితే జరిగింది, ఒకటి అడగకుండానే జరిగింది. మిడ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ టైంలో, అంటే కాలేజ్కి వెళ్లేటప్పుడు మనం హడావిడిగా ఉంటాము, టైం అయిపోతూ ఉంటుంది, టైంకు పోవాలి, సైన్ చేయాలి, ఇవన్నీ కొన్ని ప్రెషర్స్ ఉంటాయి, టెన్షన్. సో దిస్ ఇస్ ఇన్ 2008 or 2007. వస్తున్నాను కాలేజ్కి. సప్తగిరి సర్కిల్ అనేది మాకు ఊర్లో చాలా సెంటర్, చాలా ట్రాఫిక్ ఉంటుంది. అక్కడ ఒక చిన్న లైన్ నుంచి బైక్ లో ఇంకొక అబ్బాయి, నేను కైనెటిక్ హోండాలో వస్తున్నాను, బైక్ లో ఇంకొక అబ్బాయి వచ్చేసి స్ట్రైట్ గా, ఐ వాజ్ గోయింగ్ వర్టికల్, హారిజాంటల్ వచ్చి నన్ను కొట్టేసినాడు, పడిపోయినాను. ఆల్మోస్ట్ ఫాస్ట్ గా వచ్చే మొత్తం ట్రాఫిక్ అంతా వెనకాల ఇంకా సడన్ బ్రేక్స్ తో ఆగాల్సి ఉంటుంది. రైట్ సైడ్ పడిపోయినా, స్కూటర్ నా హ్యాండ్ మీద ఉంది, నా కాల్ మీద ఉంది. లెఫ్ట్ హ్యాండ్ తో స్కూటర్ ని పక్కకు జరిగి లేపి కూర్చొని కాలేజ్కి వెళ్ళిపోయినాను. ఐ వాజ్ బ్లాంక్. మా క్లర్క్ అడిగినారు, ఏమైతుంది, కొంచెం నిదానంగా రావచ్చు కదా, నేను మంచినీళ్ళు ఒకరు తెచ్చిచ్చినారు, అదేంది సంతకం చేసేసినాను. తొంత తొందరగా క్లాస్ లైక్ వెళ్ళిపోయినాను ఎగ్జామ్ ఉంది. తర్వాత ఐ రియలైజ్డ్ నన్ను లేపినారు సంబడి ఫుల్డ్. తర్వాత పిఎల్ రాణి అని ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లో ఉంది, తన దగ్గరికి వెళ్ళిన రాణి ఇక్కడ చూడు. ఐ కెన్ సెన్స్ అండ్ ఫీల్, అవి ఉన్నాయి, ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయన్నమాట. ఈజ్ ఇట్ సో ఈజీ, నేను ఒక 100 kgs ఉన్న స్కూటర్ ని, వెయిట్ ఉన్న స్కూటర్ ని లెఫ్ట్ హ్యాండ్ తో పైకి లేసి, మరి దాని మీద నార్మల్ గా ఏమి జరిగేట, అంత ట్రాఫిక్ లో వెనక వాళ్ళు ఎవరు ఒకరికొకరు ఏమి హిట్ చేయకోకుండా నార్మల్ గా వెళ్ళిపోవడం. అంటే నేను స్వామిని అడగలేదు, ఏమి అడగలేదు, జస్ట్ పడిపోయినాను. అది ఎట్లా జరిగిందో అంతే, నన్ను ఇట్లా లేపేసినారు లెఫ్ట్ హ్యాండ్. ఐ కెన్ సీ దట్ ప్రెషర్ అండ్ వెంటనే కొంతసేపు బ్లాంక్ గా ఉన్నా, ఏదో జరిగింది అనేది తెలుసు కానీ, అంటే నాకేం కాకుండా కాలేజ్కి వచ్చేసిన టైంకి వచ్చినాను. బట్ ఎగ్జామ్ డ్యూటీ చేస్తున్నంతసేపు ఐ వాజ్ రికలెక్టింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది అంత అనుకుంటే, స్వామి ఇంకెవ్వరూ లేదు ఆ రోజుకి, నేనే కాదు మేజర్ భయ వెనక కూడా అన్ని జరగాల. ఎందుకంటే నేను సడన్ గా ఆపితే నా వెనకాల వాళ్ళు కూడా సడన్ గా ఆపాలి. అదే ఇట్స్ పీక్ అవర్, 8:40, 9:00 మధ్య స్కూల్ బస్సులు అన్ని ఉంటాయి. సో హూ ఎల్స్, స్వామి నేను అడిగానా, అడగలేదు, సేవ్ చేసినారు కదా. సో అడిగితేనే చేస్తారు, నాస్తికులకు చెయ్యరు, ఆస్తికులకే చేస్తారనేది అబద్ధం. ఎవరెవరు, అమ్మ అడిగితేనే అన్నం పెడుతుంది, చిన్న పాపకు లేదు కదా. సో నెలల పిల్ల లేకపోతే 1 year 2 year బాయ్కి అసలు వాళ్ళకి ఆగలేదో తెలియదు, కానీ టైంలీగా అమ్మ పెడతా వస్తుంది. సో అడిగితేనే పెడుతుంది, మన అవసరాలకు తగ్గట్టు మనకి ఏమి ఎప్పుడు ఏది అవసరం అది ఇచ్చేవాడు భగవంతుడు. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, ఒకసారి తెలిసి తెలియక మనం ఏదో చేస్తుంటాం, ఎవరో ఫ్రెండ్స్ కష్టాల్లో ఉన్నారు అంటే ఈవెన్ వితౌట్ ఆస్కింగ్ సమ్ పెద్దవాళ్ళని కూడా అడగకుండా మన సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. నాకన్నా జూనియర్ ఒక అబ్బాయి, 5 ఇయర్స్ జూనియర్. ఒకసారి ఇంకొక మన కాలేజీలో వచ్చే ముందు నేను వేరే కాలేజీలో వర్క్ చేసేదాన్ని. అక్కడ కరెస్పాండెంట్ వచ్చేసి ఎక్స్ ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి గారి, ఆమె కూడా వెరీ స్ట్రిక్ట్, మగవాళ్ళతో మాట్లాడేది అవి ఉండదు గర్ల్స్ కాలేజ్. సో అబ్బాయి కాలేజ్ దగ్గరకు వచ్చినాడు, నీతో కొంచెం పని ఉంది అన్నాడు. నా భయం ఎంతసేపు ఆమె ఎక్కడ చూస్తుంది అందరు చూస్తారని ఏంటి అంటే దీని మీద ఒక సంతకం పెట్టేసి నేను మళ్లీ మాట్లాడతాను అన్నాడు. సంతకం పెట్టి పంపించినాను, తర్వాత అది మర్చిపోయినాను. ఒక 2 ఇయర్స్ అయింది, ఇంటికి నోటీసులు వచ్చినాయి. ఏమి అంటే ష్యూరిటర్ గ్యారంటర్ గా నేను సైన్ చేసినాను దాని మీద 1 లాక్ రూపీస్ కి. నేను ఇంకా అప్పటికి రెగ్యులరైజ్డ్ లెక్చరర్ కూడా కాదు, ఆమె డిపెండెంట్ ఆన్ మై బ్రదర్స్. సో నేచురల్ గా అన్న వల్ల కోపం వస్తుంది. మా పెద్దన వెరీ ప్రిన్సిపల్డ్, రాత్రి 10 గంటలప్పుడు పొరపాటున మనం రోడ్ రాంగ్ రూట్ లో పోయినా కూడా హీ విల్ స్టాప్ మీ అండ్ గివ్ మీ ఎ బిగ్ లెక్చర్. అంత ప్రిన్సిపల్డ్. అసలు ఎంత తెలివి లేకుండా ఎట్లా చేసినావు, ఎవరు నమ్ముతారు నువ్వు ఏమీ తెలియకుండా చేసినావు అంటే. దట్ టు వాజ్ అ బాయ్, సొసైటీ ఉంది ఏది కానీ మాట్లాడడానికి. సో యాక్చువల్ గా అన్న నాతో మాట్లాడడం మానేసినాడు. హీ వాజ్ ఎ లాయర్, మా బ్రదర్ ఇన్ లా లాయర్, మా ఇంట్లో నలుగురు లాయర్స్ ఉన్నారు, కానీ అందరు కూడా నేను ఏదో తప్పు చేసినాను అన్నట్లు. కోర్టుకు నాకు అతి ముఖ్యమైన లైఫ్ లో దానికి నేను కోర్టు అటెండ్ కాలేదు. కోర్టుకు అటెండ్ కాకుండానే స్వామి నా లైఫ్ ని సెటిల్ చేసినాడు. అట్లాంటిది ఈ కేసు కోసం నేను కోర్టు పోలే, నలుగురు ముందు నేను నిలబడాలి, చెప్పాల్సి ఉంటది, అసలు నేను ఏమి చేయలేదు దాంట్లో నాది ఏమి. సో ఒకరోజు పుట్టుబడికి వెళ్ళినాను ధ్వజస్తంభం ముందర, మన సర్వధమ్మ స్థూపం, నేను ధ్వజస్తంభం అని అంటాను. అక్కడ ఐ క్రైడ్ అవుట్ స్వామి, నేను తెలిసి ఏం చేయలేదు, దిస్ ఈజ్ నాట్ మై ఫాల్ట్, నీవు తప్ప నన్ను ఇంకెవరు రక్షించలేరు. జస్ట్ ఐ క్రైడ్, అంటే దర్శనం కూడా చేసుకున్నా లేదు, వెళ్ళిపోయినాను. తర్వాత సో అండ్ సో డేట్ ఐ హావ్ టు గో టు ద కోర్ట్. మా బ్రదర్ ఇన్లా వాళ్ళ జూనియర్ కి అప్పగించినారు, బికాస్ మా అన్న సపోర్ట్ చేయనప్పుడు మా బ్రదర్ ఇన్లా సపోర్ట్ చేస్తే హీ విల్ ఫీల్ బ్యాడ్. సో ఆయన జూనియర్ ని పంపించినారు, అతను పోయినాడు కోర్టుకు. కోర్టులో వాళ్ళు చెప్పినారు సో అండ్ సో డేట్ వచ్చింది ఈమె సంతకం, ఆఫీస్కి వచ్చి సైన్ చేసిపోయింది అన్నారు. నేను ఆ ష్యూరిటీ దీని మీద వాళ్ళు చెప్పిన డేట్ కి నేను కొడైకెనాల్లో నా ఎంఫిల్ ఎగ్జామ్ రాస్తున్నా, హూ ఎల్స్ కెన్ డూ దిస్. వాళ్ళు ఇంకే డేట్ చెప్పినా కూడా నేను అయిపోతాను. వాళ్ళు ఈ పలానా డేట్ కి తను మా ఆఫీస్కి వచ్చి సైన్ చేసింది అని చెప్పినారు. నేను అవుట్ ఆఫ్ స్టేషన్, నా హాల్ టికెట్ ఉంది, ఎవ్రీథింగ్ ప్రూఫ్స్ ఉండే డేట్ చెప్పించినారు స్వామి. స్వామి తప్ప ఎవరైనా చేయగలరా ఇది, ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు. 81 లాక్ నేను కట్టాల్సిన చోట 1000 ఆయనకు గిఫ్ట్ ఇచ్చినాను జూనియర్ కంతే. ఎవరు సపోర్ట్ చేయని టైంలో గాడ్ కేమ్ టు మై రెస్క్యూ. మన వాళ్ళు సపోర్ట్ చేయకూడదని కాదు, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్స్. ఏంటిది ఇంత ఫూలిష్ గా ఎట్లా చేస్తావు చదువుకొని, ఎకనామిక్స్ లెక్చరర్ నాకు తెలీదు, గ్యారంటర్ గా నేను ఉంటే ఏమైతుందో తెలీదు. అసలు నాకు వాడు ఎంతసేపు, ఆమె కరెస్పాండెంట్ వస్తుంది కదా తొందర సైన్ చేసిపోదాం. ఆ లోపల ఆ కాలేజెస్ పెట్టి స్వామి కాలేజీలో చేరిపోయినాను నేను. 98 లో చేరిన, ఇది 96-97 లో జరిగింది. ఈ కోర్టు కేసు ఇదంతా తెలిసేసరికి 2003-2004. ఐ వాజ్ నాట్ ఈవెన్ అన్ అర్నింగ్ మెంబర్ ఫైనాన్షియల్, ఐ వాజ్ ఇంకా కన్సాలిడేటెడ్ పే మీద ఉన్నాను, నేనే అన్నవాళ్ళ మీద డిపెండెంట్. సో ఐ వాజ్ ఇన్ ట్రామా. ఇంతే నేను స్వామిని అడిగింది, స్వామి నేను ఏ తప్పు చేయలేదు, ప్లీజ్ హెల్ప్ మీ. వ్రతాలు చేయలేదు, పారాయణలు చేయలేదు, సచ్చరితలు చదవలేదు, ఉపవాసాలు ఉండలేదు. హి నోస్ వెన్ టు డూ వాట్ టు డూ, ఎవరికి ఏది ఎప్పుడు
2: రిప్యూట్.
3: నిజంగా సో
2: మీరు చెప్తుంటే చాలా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి.
3: ఎగ్జాక్ట్లీ, వెన్ ఎవర్ ఐ థింక్ అట్లాంటివి, ఆ స్కూటర్ ది అలాంటి ఇన్సిడెంట్. నాకు ట్రాఫిక్, అసలు కాలేజీ పోయి ఏమి దోచలేదు నాకు. కూర్చుంటే క్లర్క్, ఇప్పటికీ సుబ్బలక్ష్మి అని క్లర్క్ ఉండదమ్మా, ఇట్లయితే అయిపోతావు, ఏమైతుంది, ఒక హాఫ్ డే లీవ్ అవుతుంది అంతే కదా, ఎందుకు ఇంత టెన్షన్. కానీ ఏదో జరిగింది, నేను చాలా డిస్టర్బ్డ్. సరే, క్లాస్ లో ఇన్విజిలేషన్ చేసేటప్పుడు ఏమీ జరిగింది, అవును నాకు ఎందుకు ఇక్కడ నొప్పి ఇంతగా ఉంది, చాలా పెయిన్ వస్తా ఉంది అంటే అలాంగ్ విత్ స్కూటర్ నా హ్యాండ్ ని లేపితే అది ఎవరికి చెప్పినా, అది మనకు మనం ఎక్స్పీరియన్స్ కావాలి అంతే. చాలా ఇట్లాంటివి ఎన్నో. అసలు
2: గీత, మీరు స్కూటర్ అని చెప్తుంటే నా స్కూటర్ విషయం కూడా గుర్తొస్తాం
3: నాకు. అందరికీ ప్రతి ఒక్కరికి జరుగుతుంటే, ఓన్లీ థింగ్ వీఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ వెన్ ఎవర్ ఐ థింక్ అట్లాంటివి. ఆ స్కూటర్ ది అలాంటి ఇన్సిడెంట్. నాకు ట్రాఫిక్, అసలు కాలేజీ పోయి ఏమీ దోచలేదు నాకు. కూర్చుంటే క్లర్క్, ఇప్పటికీ సుబ్బలక్ష్మి అని క్లర్క్ ఉండదమ్మా, ఇట్లయితే

0: ఓన్లీ థింగ్ వీఆర్ నాట్ రిలేటింగ్ దెమ్ అది స్వామి వల్ల ఇది ఇట్లా జరిగింది అది చేసుకుంటే మాత్రం రోజు గడవద్దు అయిపోతుంది.
1: స్వామి భక్తుల్లో ఏ ఒక్కరిని కదిపినా కూడా ఒక భాగవతం అవుతుందమ్మా, ప్రతి ఒక్కరికి ఒక భాగవతం ఉంది స్వామితో.
2: సో ట్రూ.
1: మరి ఇన్ని సంవత్సరాలుగా స్వామి అనుగ్రహాన్ని ఆయన ఆశీస్సుల్ని అనుభవిస్తున్నారు, ఆయనతో కలిసి ఆనందంగా మీ జీవితాన్ని జీవిస్తూ ఇంకొక 10 మందికి స్వామి విలువల్ని నేర్పించే చాలా గౌరవనీయమైన వృత్తిలో మీరున్నారమ్మా. ముగ్గురు కూడా సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో మీరు లెక్చరర్స్ కింద ఇప్పుడు పనిచేస్తున్నారు. ద్వారకారాణి గారు ఫిజిక్స్ లెక్చరర్ కింద, అలాగే ప్రఫుల్ల గారు తెలుగు సంస్కృతం లెక్చరర్, అండ్ గీతా బాలగారు ఎకనామిక్స్ ఈ సబ్జెక్ట్స్ మీరు టీచ్ చేస్తూ వస్తున్నారు. నిన్నటి నుంచి మన అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సంబరాలని మేం కూడా చేసుకుంటున్నాం మీతో పాటు మన స్టూడియోలో. నిన్నటి నుంచి కొన్ని కార్యక్రమాలని ప్రత్యక్ష ప్రసారాలని మేము చేస్తూ వస్తున్నాం. దానిలో భాగంగా ఎంతో మందితో ఇంటర్వ్యూలు, వారు చెప్పిన అనుభవాలు అనుభూతులు ఇవన్నీ మేం కూడా వినడం జరిగింది. అటువంటి ఒక సందర్భంలో స్వామి ఇచ్చిన దివ్యోపన్యాసం ఇనాగురేషన్ రోజు విన్నామమ్మా, అందులో స్వామి చాలా క్లియర్ గా ఈ కాలేజ్ నేను అసలు ఎందుకు పెడుతున్నాను అనే విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పారనమాట. అటువంటి ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో స్వామి ఇది స్టార్ట్ చేశారు కాలేజీని. మరి ఆ లక్ష్య సాధనలో మీరందరూ చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ ఇప్పుడు వస్తున్న జనరేషన్ స్టూడెంట్స్ కానీ, లేదు మీ పూర్వ విద్యార్థులకు కానీ స్వామి ఆశయాల్ని మీరు ఎలా నేర్పిస్తున్నారు, వాటిని ఫాలో అవటానికి వాళ్లకు కావలసిన కాన్ఫిడెన్స్ ని ఎలా ఇస్తున్నారు, ఈ విషయమై మన శ్రోతలతో ఏమైనా చెప్తారా?
2: తప్పకుండా. నమ్మ వన్ ఏమంటే స్వామి ఎప్పుడు అన్నారు, స్వామి సబ్జెక్టు మీరు చెప్తారా లేదా అనేసి. మీరు ఫిజిక్స్ చెప్తారు, కెమిస్ట్రీ చెప్తారు, స్వామి సబ్జెక్ట్ చెప్తారా లేదా అని. స్వామి సబ్జెక్ట్ ఏమంటే స్వామి చెప్పింది ఇవి అన్ని, డిసిప్లిన్, డ్యూటీ, డివోషన్, డిటర్మినేషన్, అన్ని వాల్యూస్, ఆల్ హ్యూమన్ వాల్యూస్ ఎన్నెన్నో స్వామి కాలేజ్ పెట్టింది దేనికోసం. ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్పేది ఒట్టి మనం ఒక ఏదో చూపించి స్వామి కాలేజీకి రప్పించుకుంటాము, స్వామి ఒక డిగ్రీ ఇస్తారు. బట్ యాక్చువల్లీ స్వామీజీ ఇంటెన్షన్ ఏమి, ఈ ఆడపిల్లల్ని ఒక మంచి ఐడియల్ సిటిజన్స్ గా చేయాలనేసి. రేపు వచ్చేసి వాళ్ళ ఐడియల్ మదర్ గా తయారు కావాలా, వాళ్ళు ముందు పిల్లలకి ఎంత బాగా పైకి తీసుకురావాలంటే ద హోల్ సొసైటీ, ద హోల్ నేషన్ హ్యాస్ టు డెవలప్ ఇన్ దాట్ ఫ్యాషన్. సో మాకేమనిపిస్తుంది యాజ్ అ టీచర్స్ స్వామీస్ ఇన్స్టిట్యూట్, స్వామి ప్రతిసారి చెప్తారు మా పిల్లల్ని బాగా చూసుకోవాలా, బాగా పైకి తీసుకురావాలని. కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద క్లాస్, వెదర్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ ద క్లాస్, మరి అదే పనిగా వాళ్ళకి చెప్పాలని కాదు, బట్ అవసరాలు బట్టి సిచ్యువేషన్స్ బట్టి చెప్తుంటాం. ఒక్కొక్కసారి ఏమైతుందంటే ఆఫ్కోర్స్ వాల్యూ ఇంటిగ్రేషన్ ఇన్ ద క్లాస్ తర్వాత వస్తాము, బట్ ఒక్కొక్కసారి క్లాస్ లో పిల్లలు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్ లేదంటే క్లాసెస్ వద్దు మేడం ఈరోజు స్వామి గురించి
3: చెప్పండి చెప్పండి అని మాత్రమే అడుగుతారు. మేడం ఈరోజు ప్లీజ్ క్లాస్ వద్దు మేడం, స్వామి గురించి చెప్పండి.
2: అప్పుడు ఏదేదో ఒక్కొక్క ఇన్సిడెంట్, ఒక్కొక్క స్టోరీ వదులుతా ఉంటాం. సో అవన్నీ, సో దాంట్లో ఎన్నొక్కటి ఆడపిల్లలకి చాలా ఇంపార్టెంట్, తర్వాత జీవితంకి చాలా ఇంపార్టెంట్ అనేసి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఇది ఒక సమ్వేర్ ఇన్ ద 80s జరిగింది. మనకి కుల్వంత్ హాల్ ఉండలేదు ఆ టైంలో, అంతా ప్రశాంతి మందిర్ ఇసుక పైన డివోటీస్ కూర్చునేవాళ్ళు. స్వామి దర్శనం టైంకి మ్యూజిక్ స్టార్ట్ అయితేనే ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటకు వచ్చారు. సో సమ్మర్ అనుకుంటాను, ఇట్ వాజ్ వెరీ హాట్. అట్లా ఆ ఇసుక పైన ఆ వేడిలో కూర్చున్నప్పుడు స్వామి బయటకు వచ్చారు. స్ట్రేట్ గా మేము టీచర్స్ కూర్చుండే లైన్ లోకి వచ్చి నా దగ్గర స్ట్రేట్ గా వచ్చేసి, మీ భర్త ఎక్కడున్నారు అని అడిగినారు స్వామి. అడిగితే

0: విత్ ఆల్ మై ఇన్సెన్స్ నేను అన్నాను, స్వామి తను వాళ్ళ అమ్మ నన్ను చూసేకి గుంతకలు వెళ్లారు స్వామి అనేసి చెప్తున్నారు. స్వామి ఎంత దగ్గరగా నించుకున్నారంటే స్వామి గౌన్ నా చీర టచ్ అవుతాను అంత పాదాలు దగ్గరగా ఉన్నాయి, అంత ప్రేమతో అడిగినారు స్వామి. నేను ఎప్పుడైతే ఈ ఆన్సర్ ఇచ్చినాను, స్వామి తను వాళ్ళ అమ్మ నాయనతో చూసేకి గుంతకలకు వెళ్లారు స్వామి అంటే వెంటనే రెండు స్టెప్స్ బ్యాక్ తీసుకొని చెయ్యి మీద చెయ్యి ఎదురు మీద పెట్టుకొని, స్వామి ఏమి నీకు మా అత్త మామ అని చెప్పాక అయ్యేలేదా అని కోప్పడినారు అనేసి ఒక లాగా చేసి ఒక టూ స్టెప్స్ ముందరికెళ్ళిపోయినారు. బట్ స్వామి ఒక ప్రేమ స్వరూపం కదా, ఆ కోపం క్షణికమే, వెంటనే ఒక స్టెప్ వెనక్కి తీసుకొని రేపు రమ్మని చెప్పు అని చెప్తూ, అప్పుడు నెక్స్ట్ డే వస్తే మమ్మల్ని ఒక ఇంటర్వ్యూ రూమ్ లో ఇంటర్వ్యూ పిలిచి అదొక బ్యూటిఫుల్ స్టోరీ ఆల్ టుగెదర్. సో క్లాస్ లో నేను ఈ ఎపిసోడ్ చెప్పినప్పుడు ది ఇంపార్టెన్స్ ఆఫ్ పెండ్లైన తర్వాత మన అత్త మామని మన ఫ్యామిలీస్ ని ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ని ఏ విధంగా మన వాళ్ళు అనేసి మనం దగ్గర తీసుకొని వస్తామో అప్పుడు మనకి ఎంత ప్రేమ ఆప్యాయం అవన్నీ ఉంటాయి. సో మన స్టూడెంట్స్ చాలా మంది ఇప్పుడు వచ్చినారు కదా, కొంతమంది అట్లాగా పెండ్లైన తర్వాత పార్టీలో కలిసినప్పుడు అదన్న, మేడం ఆ రోజు మీరు మాకు ఇన్సిడెంట్ చెప్తున్నారు కదా మేడం, మాకు ఎప్పుడైతే మా అత్తగారితో ప్రాబ్లమ్ నేను ఆ ఇన్సిడెంట్ గుర్తు పెట్టుకుంటాను మేడం అని చెప్తూ అప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లం ఆ సిచ్యువేషన్ సాల్వ్ అయిపోతుందంట. సో అప్పుడు నాకు ఒకటి, ఓహో స్వామి నాకు ఒకటే కాదు స్వామి మన పిల్లల జనరేషన్స్ కి ఈ రోజు ఆ అమ్మాయి మన స్పీచ్ ఇచ్చిన అమ్మాయి చెప్పింది, స్వామి గురుదక్షిణ అడిగినారు, ఏం గురుదక్షిణ, మీ అత్త అన్ని సంతోషంగా పెట్టండి. ఆమె చెప్పకపోవచ్చు బట్ అహం మంచి అమ్మాయి ఇచ్చినారు నా కుటుంబంలో అని అనుకుంటే స్వామికి తెలిసిపోతుంది. సో స్వామికి కావాల్సిందేది టు హోల్ ద ఫ్యామిలీ టుగెదర్, అప్పుడే ఒక సొసైటీ స్టేబుల్ సొసైటీ, హ్యాపీ సొసైటీ, పీస్ఫుల్ సొసైటీ అయితే.
1: అద్భుతంగా ఉందమ్మా.
2: స్వామి నా జీవితంలో ఇంకొక మంచి గిఫ్ట్ ఇచ్చినారని చెప్పేసి మా అమ్మ స్వామి దగ్గర. సో చాలా విషయాలు స్వామి చెప్పినారు, చాలా పుస్తకాల్లో మనం స్వామి చెప్పిన కథలు, నీతి కథలు, చిన్న కథలు అన్ని చాలా వింటాం, చాలా లెసన్స్. దేవుని దయవల్ల అవన్నీ నేను స్వామి దగ్గరకు వచ్చేసరికి అమ్మ దగ్గర వినేసి వచ్చినాను. మా అమ్మ వరేషియస్ రీడర్, బాగా భాగవతం అన్ని నోటి చేతి మీదనే ఉండేది ఆమెకు. అట్లనే ఉపవాసాలు వ్రతాలు ఆ టైప్ కాదు తను, చాలా ప్రాక్టికల్ మనిషి. సో పిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు ప్రతి సందర్భానికి ఒక చిన్న కథ, శ్రద్ధ కొలది విద్య అంటే ఒక గురువు దగ్గర కొంతమంది శిష్యులు ఉంటారు, చదువుకుంటా ఉంటారు, కానీ మామూలుగానే కదా శిష్యుల్లో కొంతమంది ఇంటెలిజెన్స్ ఉంటారు, ఇంట్రెస్టింగ్ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది అటు ఇటు కాని వాళ్ళు ఉంటారు, కొంతమంది డల్ వాళ్ళు ఉంటారు. సో ఆ కాలంలో చదవాలి అంటే గురువు పత్తి చెప్పిన పనులన్నీ చేస్తూ గురువుకు తీరిక దొరికి విద్యను బోధించినప్పుడు వీళ్ళు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఆటోమేటిక్ గా గురువు కూడా తెలిసిపోతుంది ఎవరికి ఇంట్రెస్ట్ ఉందా ఎవరికి లేదా అనేది. ఒక శిష్యుడు ఉండేవాడు ఆ గురువు దగ్గర, బాగా చదువుకొని స్వామి గురుపతిని చెప్పిన పనులన్నీ త్వర త్వరగా చేసేసుకుని ఎప్పుడు టైం దొరుకుతుందా ఎప్పుడు కూర్చొని చదువుకుందామా అని. సో గురువు ఎప్పుడు కోట్ చేసాడు, వాడిని చూసి నేర్చుకోండి మీరు ఇట్లా. ఆటోమేటిక్ గా చదవని వాళ్ళకి వీడంటే జలస్ అయిపోతుంది, వీడు చదువుతా చదవటం వల్ల కదా మనకు అందరికీ ఇంత ప్రాబ్లం వస్తా ఉంది, వీడిని చదవకుండా డిస్టర్బ్ చేసేవాళ్ళు. ఆ కాలంలో నూనె దీపాలతో చదువుకునేవాళ్ళు. సో ఆ దీపం మారిపోయడము లేకపోతే చిన్నగా చేయడము ఏదో అట్లా. ఒకసారి ఇంకా వీళ్ళ బాధ భరించలేక వాడు దూరంగా వెలుగు కనిపిస్తా ఉంటే వెళ్లి చదువుకుంటాడు అక్కడ. ఎక్కడ అది ఏం ప్రదేశము ఏమి కాదు, అక్కడ వెలుగు ఉంది నేను ఇక్కడ చదువుకోగలను అని వెళ్తాడు. వెళ్తే తీరా చూస్తే అది ఒక శ్మశానము, అక్కడ ఒక బాడీ కాలుతా ఉంటుంది, ఆ వెలుతురులో చదువుకుంటా ఉంటాడు. అప్పుడు సరస్వతి చాలా ప్లీజ్ అయ్యి వచ్చి వాడి నోటి మీద బీజాక్షరాలు రాస్తుంది. అయినాక ఇంటికి వస్తాడు, ఆశ్రమానికి వస్తాడు. మరుసటి రోజు గురుపత్ని భోజనం వడ్డిస్తా ఉంటే అమ్మ ఏమి ఈ రోజు చేదుగా ఉంది వంట అంటాడు. ఆమెకు ఆశ్చర్యం అవుతుంది, రోజు పెట్టే వంటనే రోజు వేసినట్టే వేప నూనె వేసినాను, ఒక్క మాట కూడా మాట్లాడకుండా తినేవాడు, ఈ రోజు ఎందుకు గాను అమ్మ వంట చేదుగా ఉంది అంటున్నాడు. అప్పుడు గురువుకు చెప్తుంది మాట, ఎందుకని తను ఇట్లా చెప్తున్నాడు అంటే గురువు ధ్యానంలో తెలుసుకుంటాడు వాడికి సరస్వతి సాక్షాత్కారం అయ్యింది, అందుకనే ఇన్ని రోజులు వాడికి చదువు తప్ప వేరే ధ్యాస లేదు కాబట్టి శ్రద్ధ కొలది, వాడు విద్య నేర్చుకోవాలి, ఈ రోజు సంపూర్ణ విద్యావంతుడు అయినాడు కాబట్టి వాడికి ఇవన్నీ తెలుస్తా ఉన్నాయని ఆశీర్వాదం చేస్తాడు. సో ఏమి ఇట్లాంటి కథలు శ్రద్ధ కొలది, మీకు శ్రద్ధ ఉంటే మీరు నేర్చుకోగలుగుతారు. రెండోది వచ్చేసి పిల్లలకి స్వామి ఎన్నో చెప్పినారు మనకు సీలింగ్ ఆన్ డిజైర్స్, నేను ఎకనామిక్స్ చెప్తాను ఆటోమేటిక్ గా మనకున్న ప్రాబ్లం అన్లిమిటెడ్ వాంట్స్ లిమిటెడ్ మీన్స్. పుట్టపర్తిలో మనకు లేనిది ఏముంది చెప్పండి, రాయల్ లైఫ్. ఇక్కడ లోపలికి వస్తే ఆశ్రమంలో బేకరీ ఉంది, నార్త్ ఇండియన్ క్యాంటీన్ ఉంది, ఎఫ్సి ఉంది, అన్ని ఉన్నాయి. ఎందుకని స్వామి మనకు ఆశ్రమం అంటూ ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చినారు, కంఫర్ట్స్ ఇచ్చినారు. ఒక రోజు కూర్చొని ఆలోచించుకున్నాను, అంటే ఏమీ దొరకనప్పుడు నువ్వు ఉపవాసాలు ఉండడం గొప్ప కాదు, అన్నీ ఉన్నా నీకు ఏం కావాలో అవి మాత్రమే స్టోర్స్ దొరుకుతూ ఉంది, నీకు కావాల్సినవన్నీ అక్కడ ఉన్నాయి, ఏమైనా కొనుక్కోవచ్చు, కానీ లిమిటెడ్ గా నీ అవసరానికి మాత్రమే తీసుకొని వస్తాయి. స్వామి టెస్టింగ్ అస్, మనకి ఇన్ని పెట్టి మనం ఎంత మాత్రం ఆయన బోధనలు వింటున్నాము, ఎంత మాత్రం మనం సీలింగ్ ఆన్ డిజైర్ కి కట్టుబడి ఉన్నాము అని పెట్టడానికి ఒక టెస్ట్ ఏమో అనిపిస్తుంది. ఏ ఇక్కడ పోతాం ఎఫ్సీలో తినొస్తాము, అక్కడ పోతాం బేకరీ పోతాం, ఐస్ క్రీమ్లు అంటాం, ఇదంటాం, ఇది లేనిది లేదు. అన్ని ఉన్నా మనం ఎట్లా ఉంటాం, ఏమీ లేకుంటే ప్రతి ఆశ్రమంలో ఉన్నట్లే ఏదో కందమూలాలు ఇచ్చో ఇంకోటి చూడండి నేను కూడా తపస్సు చేసుకుంటాను. కానీ ఇన్ని ఇచ్చి కూడా స్వామి తన డివోటీస్ ఎట్లా ఉంటారు, ఎట్లా మారుతారు, వాళ్ళని వాళ్ళు ఎట్లా తెలుసుకుంటారు అని చేయడానికి ఉంటుంది అని చెప్తా ఉంటాను పిల్లలకి. సో మనకి ఇక్కడ స్టోర్స్ ఉందమ్మా కాలేజీలో, హాస్టల్లో చేయని వంట లేదు, కానీ మీరు ప్రొద్దాకా స్టోర్స్ పోయి కొనుక్కొని తిరాల్సిన అవసరం లేదు, మనకు దొరికే ఫుడ్ ప్రసాదంతో సమానము. ఇంకా కొన్ని సందర్భాల్లో మనకు ప్రతిదానికి మనం పిల్లలు గ్రంబుల్ చేస్తాం, పొద్దునే లేయాలా, సుప్రభాతం పోవాలా, అది ఏదో చిన్న చిన్నవి ఉంటాయి. సో ఇక్కడ నేర్చేసుకుంటారు, హాలిడేస్ అంటేనే రాత్రి పొద్దున 10 గంటలకు లేస్తారు, టీవీల దగ్గరనే టిఫిన్లు తింటారు, రాత్రి 1 గంట వరకు టీవీలు చూస్తారు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో దిస్ ఇస్ నాట్ ద లైఫ్. దానికోసం మనం సత్యసాయిలో చదవడం, ఈ డిగ్రీ ఇంతకన్నా మంచి డిగ్రీ ఎక్కడైనా వస్తుంది, ఇంకా గొప్ప ప్రొఫెసర్లు ఇంకా మంచి డెడికేటెడ్ టీచర్స్ ఉండింటారు. యు ఆర్ నాట్ హియర్ ఫర్ దాట్, నాట్ ఫర్ గెట్టింగ్ ద డిగ్రీ. అలాంగ్ విత్ ద డిగ్రీ యు ఆర్ గెట్టింగ్ సమ్ ట్రైనింగ్ టు ఫేస్ ద లైఫ్. మనం స్టాటిస్టిక్స్ క్లాస్ లో ఒక ప్రాబ్లం చెప్పిస్తాం, ఒక ఫార్ములా చెప్పి ఒక ప్రాబ్లం ఇస్తాం, ఎగ్జామ్ లో అదే ప్రాబ్లం వస్తుందా, రాదు. వాళ్ళు వేరే ప్రాబ్లం సాల్వ్ చేయాలి బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా. సో వాట్ ఎవర్ ట్రైనింగ్ వీఆర్ గెట్టింగ్, ఇటువంటి సిచ్యువేషన్ రేపొద్దున కాకపోయినా నీకు పేషెన్స్ అని కానీ, అండర్స్టాండింగ్ అని, అకామిడేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ కానీ, ఇవన్నీ నేర్చుకోవడానికి మనకు హాస్టల్ లైఫ్ కానీ, స్వామి పెట్టిన ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో మీరు ఇవన్నీ మీరు సందర్భానుసారంగా మనం టీచ్ చేసేటప్పుడు దానికి తగ్గట్టు చెప్తూ స్వామి టీచింగ్స్ చెప్తూ వస్తున్నాం. ఎందుకంటే స్వామినే ఇస్తాడేమో మనకు, అది ఎట్లా చెప్పాలి, హౌ వీ నీడ్ టు, ఆయన గైడెన్స్. మనం కోరినా కోరకపోయినా ఆయన కావాలనుకున్న రిజల్ట్ వచ్చేంత వరకు మనం ఉపయోగం చేసుకుంటారు మన ద్వారా. వీఆర్ జస్ట్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్, దట్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. నాకు ఏమీ తెలియదు, ఆయన మన ద్వారా తనకు కావాలనుకున్న రిజల్ట్ పిల్లల నుంచి తెచ్చుకుంటున్నారు, దానికి మనం ఒక ఇన్స్ట్రుమెంట్స్, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ.
0: గీత వల్ల చెప్పినట్టు ఎన్నో అవకాశాలు ఇస్తారు స్వామి. యాక్చువల్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో చూస్తామంటే అకాడమిక్సే ఉంటాయి, పాఠాలు, ఎగ్జామ్స్, అంతగా అయితే కొన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. బట్ స్వామి మన కాలేజ్లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, డ్రామా, డాన్స్, పాటలు అవన్నీ కాకుండా ఒకటి యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ అనేది పెట్టారు. ఇది కాకుండా గ్రామ సేవ ఉండేది. ఈ ప్లాట్ఫామ్స్ అన్నిట్లో ఏం తెలుస్తుందంటే స్వామికి కావాల్సిన వాల్యూస్ అన్ని వికసిస్తాయి స్టూడెంట్ లో.
2: గివింగ్ ట్రైనింగ్ అంతే, ఇవన్నీ ట్రైనింగ్ పీరియడ్,
0: ఇట్స్ అ ట్రైనింగ్ పీరియడ్. ఇప్పుడు గీత చెప్పినట్టు ఒక స్టూడెంట్ కి ఒక ఎట్లాగా భక్తిభావం ఉండాలా, ట్రెడిషనల్ గా ఉండాలా, మోడర్స్ గా ఉండాలా. స్వామి చాలా సార్లు కట్టు బట్టు జుట్టు గురించి మాట్లాడినారు. హౌ వి ఇన్సిస్ట్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద హాస్టల్. చీర్ఫుల్ గా ఉండాలా, ఎప్పుడు స్మైలింగ్ గా ఉండాలా, అవసరం ఉన్నప్పుడు ఒక షైనెస్ ను ఉండాలా. అట్లా అది కాకుండా స్వామి మనకి స్పోర్ట్స్ మీట్ లో ఏం
2: చూపిస్తారు వచ్చినా ఫేస్ చేస్తే అట్లా మనం లేడీసే కానీ మన లైఫ్ సెల్ఫ్ రిలయంట్ మనకు కావాల్సిన మనం చేయగలిగిన కెపాసిటీ ఉండాలి రేపు ఎవరికైనా హెల్ప్ చేయగలిగిన శక్తి నాకు డ్రైవింగ్ వచ్చు నా ఒక్కదానికే కాదు రేపు ఎవరికైనా సిక్ అనుకోని ఐ కెన్ టేక్ దెమ్ టు ద హాస్పిటల్ అట్లనే నేను ఆడపిల్లను నేను డ్రైవింగ్ ఎందుకు నేర్చుకోవాలో నాకు అవసరం లేదు ఎవరో అలా కాదు మనల్ని మనం ఆడపిల్లలంతా అనంతపూర్లో దే ఆర్ ట్రైన్డ్ ఫర్ దట్ టు ఫేస్ ద వరల్డ్ టు ఫేస్ ద డిఫికల్టీ అట్లని వాళ్ళ జీవితాలంతా డిఫికల్టీస్ ఉంటాయనో ఇంకోటో ఇంకోటో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఫేస్ కలిగే ట్రైనింగ్ త్రూ ఆల్ దీస్ థింగ్స్ వస్తాయి.
0: సో దీస్ ఆర్ సమ్ బ్యూటిఫుల్ సిచ్యువేషన్స్ దట్ స్వామి హ్యాస్ గివెన్. సో ఈ సందర్భంగా మామూలుగా మాకు స్పోర్ట్స్ మీట్ అయినప్పుడు రకరకాల ఐటమ్స్ చేసేవాళ్ళం. పోల్స్ మాక్ పిడి సాయిమణి మేడం అనే ఉండేవాళ్ళు. ఐ షూస్ టు మేక్ ఆల్ ద ఎఫర్ట్స్ 20 feet పైన పోల్స్ పైన పిల్లలు ఎక్కల రోప్స్ పైన యోగాసనాలు
2: చేయాలి
0: హైట్ పైన సాయిరాం సాయిరాం సాయిరాం చెప్పుకుంటూ స్వామే కాపాడతారు అనేసి అంత ధైర్యంగా ట్రైనింగ్ ఇచ్చారు. స్వామి ఎంత సంతోషపడే వాళ్ళంటే ఐటమ్స్ చూసి ఒక సంతోషం స్వామి ఫేస్ లో చేస్తా ఉంటే ఆ సంతోషం చూసి మాకు సంతోషం ఒక ప్రోత్సాహం ఒక ఎంతూసియాజం అదంతా. సో ప్రతిసారి ఒక మనకి వెరైటీ ఆఫ్ ఐటమ్స్ కావాలంటే ఒకసారి ఏదో చిన్నగా మేము మోటార్ సైకిల్ ఐటమ్ స్టార్ట్ చేస్తాం. మోటార్ సైకిల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకా వీళ్ళ దగ్గర బారో చేయాలా వాళ్ళ దగ్గర బారో చేయాలా ఏదో అంతా కూడి ఒక ఫస్ట్ ఇయర్ 2 మోటార్ సైకిల్స్, నెక్స్ట్ ఇయర్ 4 మోటార్ సైకిల్స్. అట్ దిస్ జంక్షన్ నేను ఒక రియల్లీ రెసిప్రొకేట్ ఒకసారి మాకు నాసిక్ నుంచి ఒక సేవాదాల్ అవుతాను వస్తే మా అమ్మగారు ఊరికే చెప్తున్నారు వీళ్ళు కాలేజ్ లో మోటార్ సైకిల్ ఐటమ్ చేస్తున్నాను మోటార్ సైకిల్ దొరికేది కష్టం అని. ఇతని పేరు మురళి అనేసి హీస్ అ గుడ్ సేవాదాల్ మెంబర్. అతను ఎందుకు మా సేవాదాల్ చెప్తామనేసి నాసిక్ నుంచి సమ్ 6 మోటార్ సైకిల్స్ తీసుకుని వచ్చారు. అండ్ స్వామి ఎప్పుడైతే పిల్లలు మోటార్ సైకిల్స్ చేసేవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు మంచి ధైర్యము మంచి ఇది అట్లా. ఒకసారి అంటే ప్రతిసారి ఏమై స్పోర్ట్స్ మీట్ ముందు ఏదైనా ఇట్లా డేంజరస్ ఐటమ్ చేయాలంటే స్వామిని వచ్చి పర్మిషన్ తీసుకోవాలి. సో ఒక సంవత్సరం వచ్చేసి స్వామి నేను సాయిమణి మేడం పంపించారు ప్రిన్సిపల్ హేమలత గారు మమ్మల్ని ఇద్దరిని పంపించి సరే స్వామిని అడిగేసరండి మోటార్ సైకిల్ మళ్ళీ చేస్తాం. సరే వచ్చి స్వామి దగ్గర లైన్ లో కూర్చొని అడిగితే స్వామి అనుకుని ఆ చైన్ పంపారు తప్పకుండా చైన్ తప్పకుండా చైన్. అండ్ యూ ఓంట్ బిలీవ్ 1 week తర్వాత స్వామి మన చిరంజీవి గారు ద్వారా 6 బ్రాండ్ న్యూ మోటార్ సైకిల్స్ సుజుకి బైక్స్ బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ అవి కాలేజ్ కి పుట్టుపర్తి నుంచి కాలేజ్ కి డైరెక్ట్ గా పంపించిన. మా హార్ట్స్ వర్ సో ఫుల్. ఏమంటే స్వామి ఎంత ఎంతోజియాజం స్వామికి. స్వామి ఎంత మగపిల్లలకు బైక్లు ఇవ్వలేదు మగపిల్లలకి బైక్లు ఇవ్వలేదు కానీ ఆడపిల్లలు పంపించినారు. సో దిస్ ఇస్ జస్ట్ 1 instant షో దట్ స్వామి ఇస్ జస్ట్ నాట్ ఆస్కింగ్ గర్ల్స్ టు డూ భజన్ సేవ వెజిటబుల్ కటింగ్ రంగోలీ ఇవన్నీ కాదు. అన్ని విధాలు అన్ని విద్యలు రావాల స్టూడెంట్స్ కి. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫీచర్స్.
1: అదే మన కాలేజ్ లో ఈ స్పోర్ట్స్ మీట్ ఒకటి, గ్రామ సేవ ఒకటి, సెల్ఫ్ రిలయన్స్ ఒకటి. ఇది అంటే మామూలుగా విలువలు క్లాస్ రూమ్ లోనే చెప్పాలని లేదు, ఇక్కడ ఈ కార్యక్రమాల వల్ల స్టూడెంట్ టీచర్లకు చాలా దగ్గర సంబంధం ఏర్పడుతుంది. అప్పుడు క్లాస్ లోనే కాకుండా క్లాస్ బయట తల్లి పిల్లలకు లాగా సంబంధం వల్ల తల్లి ఎట్లా పిల్లలకు బోధిస్తుందో అట్లా మంచి మాటలతో చక్కగా చెప్పే అవకాశం ఉంది. ఇటువంటి అవకాశం బహుశా ఇంకెక్కడెక్కడెక్కడ ఉండదు.
2: కనిపించను మీరింట్లో ఉండే టైం చాలా తక్కువ, టీచర్స్ తో ఎక్స్పెండ్ చేసే టైమే చాలా ఎక్కువ. కాబట్టి మేమేదో మా పాఠం చెప్పినాం పోయినాం అనేది కాదు, మిమ్మల్ని కరెక్ట్ చేస్తాం. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా కరెక్ట్ చేస్తాం. 10 సార్లు వింటే ఒక్కసారన్నా అది మైండ్ లెక్
0: వీఆర్
2: నాట్ హియర్ టు టీచ్ యూ, వీఆర్ హియర్ టు ప్రీచ్ యూ. డెఫినెట్ గా నేర్పించేకే ఉన్నాము, నేర్పిస్తాం. కాలు షేక్ చేసినా చెప్తాం అది తప్పు అంటాము, గోల్డ్ దొరికినా తప్పు అంటాం. ప్రతిదీ అమ్మ దగ్గర ఉంటే అమ్మ చెప్తాది. సో మేము ఊరికే చూసి చూడటం బ్లైండ్ గా వెళ్ళిపోలేము కదా. తప్పు అని తెలిసినప్పుడు తప్పు అని చెప్పాం. వాళ్ళు ఎంతవరకు దాన్ని వింటారు లేదో అనేది రిపీటెడ్ గా చెప్తాం. ఏదో ఒకరోజు బాహ్ ఏమైనా వెళ్ళలేక మొదలు పెడతారు. హెల్ప్ దెమ్
1: టీచర్ క్లాస్ లోకి లోపలికి వెళ్ళంగానే స్టూడెంట్లు నేర్చుకోవాలి. అది ఒక్కొక్కసారి పిల్లలు ఏదో ధ్యాసంలో ఉంటారు, కానీ ఒక్కటే చెప్పేది మాకు గౌరవం ఇవ్వాల్సిన పనుల. అక్కడున్న ఒక చైర్ ఒకటి ఉంటుంది, దానికి గౌరవం ఇవ్వండి. స్వామి తల్లి తండ్రి గురువు దైవం అన్నారు, కాబట్టి మీరు ఆ చైర్కి ఒకటి ఇచ్చినా పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత ఎట్లో కూర్చోవడం, తర్వాత క్లాస్ రూమ్ లో కూర్చునే విషయం కూడాను స్వామి చాలా పద్ధతిగా ఉంటారు. క్లాస్ రూమ్ అన్న తర్వాత క్లాస్ రూమ్ లాగే ఉండాలి, అది ఏ రెస్ట్ రూమ్ లాగా ఉండకూడదు. క్లాస్ లో కూర్చున్నప్పుడు స్వామి ధ్యానానికి ఎట్లా కూర్చుంటారు, క్లాస్ రూమ్ లో కూడా అట్లాగే కూర్చోవాలన్నది స్వామి చెప్పేవాళ్ళు అన్నమాట. నిటారుగా కూర్చోవడం, దానివల్ల ఏకాగ్రత వస్తుంది. ఏకాగ్రత వల్ల పిల్లలు చక్కగా చెప్పిన విషయాన్ని గ్రహించగలుగుతారు. ఇదొకటి. తర్వాత క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు కూడాను వాళ్ళు కాన్సన్ట్రేట్ చెయ్యలేకపోతే కారణం తెలుసుకుని, ఎందుకంటే స్వామి ఒకసారి హేమలత మేడం గారు స్వామి వచ్చినప్పుడు, స్వామి మనకు 96% రిజల్ట్ వచ్చింది అని చెప్పారన్నమాట. అప్పుడు స్వామి ఇంకా అంటే 96 మంది సంతోషంగా ఉన్నారు, ఇంకా 4 బాధగా ఉన్నారు. అప్పుడు ఇది ఎట్లా ఆనందించదగ్గ విషయం అవుతుందన్నారు. అంటే ప్రతి వాళ్ళు కూడాను ప్రతి వాళ్ళు క్లాసులో పాఠాలు విని మంచి మార్కులు తెచ్చుకోవడం. అందుకని క్లాస్లో వినడం లేదు అంటే దానికి కారణం టీచర్ కనుక్కోవాల్సి ఉంటుంది, అనారోగ్యము, మరో కారణము, ఇంట్రెస్ట్ లేకపోవడము ఏదో. కాబట్టి ఆ క్షణంలోనే వాళ్ళని అట్లా సరిచేస్తే తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పిల్లలు కొంచెం అందరూ ఒకలాగే ఉండరు కాబట్టి కొంచెం త్వరగా గ్రహించే వాళ్ళు ఉంటారు, మరికొందరేమో చాలా నిదానంగా గ్రహించే వాళ్ళు ఉంటారు. స్వామి కలిసిమెలిసి పెరుగుదామంటారు. అందుకు మేము ఒక ఆలోచన చేసేదేమంటే బాగా చదివే పిల్లలు క్లాస్లో ప్రతి వాళ్ల దగ్గర కూర్చుని మనం చెప్పలేం. మన దగ్గర వచ్చిన వాళ్ల దగ్గర మన దగ్గర మేడం నాకు ఈ డౌట్ ఉంది అంటే మనం సందేహాలు తీర్చగలం. కొందరు దానికి రావడానికి కూడా భయపడే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే విద్యార్థులు రకరకాలు. అందుకని ఆ కలిసిమెలిసి చదువుదాం, కలిసిమెలిసి తిరుగుదామన్నారు, కలిసిమెలిసి చదువుదామని. నేను బాగా చదవగలిగిన పిల్లను ఒకళ్ళొక్కళ్ళు, విద్యార్థులైతే ఒకళ్ళొక్కళ్ళు భయం లేకుండా షేర్ చేసుకుంటూ నాకు ఇది అర్థం కాలేదు, నాకు అది అర్థం కాలేదు, అట్లా కలిపి చదివించడాలు కూడా ఉంటుంటాయి. ఇది ఎందుకు అంటే స్వామిని సంతోష పెట్టడం కోసం.
0: దీని నుంచి షేరింగ్ అండ్ కేరింగ్ యాటిట్యూడ్ అది వస్తుంది. సో విచ్ ఇస్ అగైన్ ఇంపార్టెంట్ ఇన్ ద ఫ్యూచర్ లైఫ్.
1: తర్వాత క్రమశిక్షణ అన్నది స్వామి మన కాలేజీలో లోపల ప్రవేశించగానే ఒక బోర్డు ఉంటుంది స్వామి ఫోటోతో పాటు ఒకటి, అందులో ఈ కాలేజీలో మాధ్యమం ఏమంటే క్రమశిక్షణ. కాబట్టి ప్రతి విషయంలో కూడాను, ఎందుకంటే క్రమశిక్షణ ఉంటే విద్యార్థిగా కానీ రేపు పొద్దున్న తల్లిగా కానీ లేక ఇంకో కంపెనీలో ఉద్యోగస్తురాలిగా కానీ ఆ క్రమశిక్షణ వల్లే వాళ్ళు సరి అయిన జీవితాన్ని సంతోషంగా సుఖంగా జీవితాన్ని గడపగలరు. ఎప్పుడైతే ఆ క్రమశిక్షణ కొంచెం తేడా వస్తే మనసంతా కల్లోలం అయిపోతుంది. అందుకే స్వామి ఎప్పుడూ చెప్పేవాళ్ళు కదా, సద్గుణంబులు సద్బుద్ధి సత్య నిరతి భక్తి క్రమశిక్షణ కర్తవ్య పాలనంబు నేర్పునదే విద్య నేర్వవలయం. అందుకు ఆ క్రమశిక్షణలో భాగంగా ఓసారి పిల్లల కుర్చీ లాగేస్తున్నారు, ముందుకు లాగేస్తున్నారు, ఆ కిర్ కిర్ కిర్ కిర్ శబ్దాలు వస్తున్నాయి, చాలా వినడానికి చిరాకుగా ఉంది. ఒక్కసారిగా ఎత్తి పెట్టలేరా అన్నాను. కానీ ఆ చిన్న విషయము తర్వాత ఒక విద్యార్థి ప్రభావితురాలై తర్వాత వచ్చి, మేడం నేను జన్మలో మర్చిపోను, మేడం పని చేసేటప్పుడు శ్రద్ధగా పని చెయ్యాలి అన్నది నేర్చుకున్నాను అని చెప్పిందన్నమాట.
0: గీత ప్రఫుల్ల, ఒక్కొక్కసారి నేను అనుకుంటాను స్వామి మన బిల్డింగ్ ని రౌండ్ బిల్డింగ్ చేస్తున్నారు. చూడండి, ఏ బాయ్స్ ప్రశాంతి నగర్ క్యాంపస్ లేదు, అట్లాగా వైట్ ఫీల్డ్ క్యాంపస్ లేదు, ముద్దన్నవి క్యాంపస్ లేదు, మన అనంతపూర్ కాలేజ్ ఆడపిల్లల కాలేజ్ మాత్రం రౌండ్ బిల్డింగ్. సో ఇది ఎందుకు అనేసి నేను చాలా సార్లు ఆలోచిస్తాను. ప్రతిరోజు కాలేజ్ ఎంటర్ అయితేనే స్వామి మమ్మల్ని అందరినీ ఎంత సంరక్షణగా పెట్టుకున్నారు, ర్యాపింగ్ హస్ ఇన్ హిస్ లవ్ అండ్ ఎంప్రేస్ అనేది ఫస్ట్ అనిపిస్తుంది. ఆడపిల్లలు అందరినీ అంత ప్రేమతో అంత అనురాగంతో పెట్టుకున్నారు. ఇంకో పాయింట్ ఏమనిపిస్తుందంటే, మనం వాల్యూస్ గురించి డిస్కస్ చేస్తున్నాం, సో పిల్లలకి అన్ని రకాల వాల్యూస్ రావాలా రైట్, దాంట్లో ఇంత ఇంతకే అనుకున్నాం, వాళ్ళకి డిసిప్లిన్ ఉండాలా, డివోషన్ ఉండాలా, భక్తిభావం ఉండాలా, మోడెస్టీ ఉండాలని నేను రిపీట్ చేస్తాను, బట్ దీస్ ఆర్ ద థింగ్స్ స్వామి స్ట్రెస్డ్ ఆన్. పైగా కరేజ్ ఉండాలా, బోల్డ్నెస్ ఉండాలా, సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడాలా, ఎట్లా సిచ్యువేషన్ ని సాల్వ్ చేయాలా, దాన్ని మళ్ళీ ప్రాబ్లం గా చేయకుండా సొల్యూషన్ కరెక్ట్ దారిలో ఎట్లా తీసుకోవాలి, ఇవన్నీ స్వామి ఆడపిల్లలకి కంప్లీట్ క్యారెక్టర్ రౌండ్ అప్ నాలెడ్జ్ ఉండాలా, ఆల్ రౌండ్ ఇది ఉండాలా అనేసి ఎప్పుడు అనిపిస్తుంది. ఈ రౌండ్ బిల్డింగ్ పెట్టింది దానికోసం అని.
2: ఒక అమ్మాయి ఫస్ట్ ఇయర్ బెంగాలీ గర్ల్ ఆంటనీ దేబ్, షీ కేమ్, షీ జాయిన్డ్, హాలిడేస్ అయిపోతానే అడుగుతాం మనం సెమిస్టర్ హాలిడేస్, నా ఏం చేసినారు హాలిడేస్ లో అంతా. ఫస్ట్ వన్ అవర్ నేను అందరినీ అడుగుతాను హాలిడేస్ లో ఏం చేసినారు, సో దట్ వాళ్ళని కొంచెం
3: పిల్లలు.
2: సో ఈ అమ్మాయి చెప్పింది, మేడం ఐ ఎయిట్ ఫిష్, ఎందుకు అంటే నేను ఇక్కడ ఉన్న సెమిస్టర్ది తిన్నాను, హాలిడేస్ తిన్నాను, మళ్లీ ఉండబోయే సెమిస్టర్ది కూడా తిన్నాను. ఓకే, దాని గురించి డిస్కషన్ ఏం పెద్ద చేయలేదు. అలాంటి అమ్మాయి త్రూ ద టీచింగ్స్ ఆఫ్ స్వామి, పిల్లలు, పియర్ గ్రూప్, మనం క్లాస్ లో చెప్పే వాల్యూస్ అవి విని ఫైనల్ ఇయర్ కి వచ్చేసరికి షీ బికేమ్ వెజిటేరియన్. నన్ ఆఫ్ అస్ టోల్డ్ హర్ టు లీవ్ ద హ్యాబిట్స్, దట్ ఈస్ వాట్ అందరం ఇక్కడ నేర్చుకునేది. వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, వెదర్ యు విల్ ఆర్ యు ఆర్ నాట్, మనలో ఏదో మార్పు జరుగుతుంది ఫైనల్ గా. అలాంటిది స్వామి సిస్టమ్ టీచర్స్ లో కూడా అందరిలోనూ. నేనెంతో మారిపోయినాను, ట్రాన్స్ఫర్మేషన్ నా నుంచే స్టార్ట్, నాకు తెలుస్తుంది కాబట్టి నేను పిల్లలకు చెప్పగలుగుతాను, దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్, దిస్ ఈజ్ హౌ ఐ యూస్ టు బి. అన్ని మనము ప్రతిదీ మన ఎక్స్పీరియన్స్ తో నేర్చుకోలేము, మన ఎక్స్పీరియన్స్ నేర్చుకోవాలంటే జీవితం చాలదు. కొన్ని కొన్ని పెద్దవాళ్ళు చెప్పినవి వేరే వాళ్ళే. అమ్మ చెప్తుంది కాలే గిన్నె ముట్టుకోవద్దు, చేయి కాలుతుంది, లేదు చూస్తా అంటే నీ చేయి కూడా కాలుతుంది. సో వీ హ్యావ్ టు లిసన్ కొన్ని. సో అట్లా టీచర్స్, కొలీగ్స్, సీనియర్స్ కొలీగ్స్ వాళ్ళందరి దగ్గర విన్నవే అగైన్ వీ విల్ షేర్. పిల్లలకు కూడా చాలా ఉంటాయి, వాళ్ళు ప్రేయర్ టాక్స్ లో ఇస్తారు, అవి ఇస్తారు. ఓన్లీ థింగ్ సమ్ టైమ్స్ దే విల్ ఫర్గెట్, సమ్ టైమ్స్ దే మే నాట్ రిలేట్. మనం చెప్పి చూడు దీనివల్ల ఇది రిజల్ట్ ఉంటుంది, ఇట్లా మాట్లాడడం ఒకటే కదా, దీన్ని మనం ప్రాక్టీస్ కూడా చేస్తే బాగుంటుంది. సో ఆ మేడం అనేది 24 అవర్స్ వీ విల్ నాట్ టీచ్ ఓన్లీ ద వాల్యూస్, వాళ్ళతో సరదాగానే ఉంటాము, అట్ ద సేమ్ టైమ్ ఎప్పుడు అవసరం కాంటెక్చువల్ గా వాట్ స్వామి వాంట్స్, వాట్ స్వామి ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్ అనేది చెప్పడం జరుగుతుంది.
1: గీతా బాలు గారు, మీరు ప్రఫుల్ల గారు స్వామి కాలేజీలోనే చదువుకున్నారు, మీరు పూర్వ విద్యార్థులు కూడా, మీరు 2 సంవత్సరాలు, మీరు దాదాపు 10 సంవత్సరాలు అమ్మా,
2: అన్ని
1: పిహెచ్డి దాకా
3: 5, 2, 7, 3, 10 సంవత్సరాలు.
1: మరి మీరు చదువుకున్న విద్యా సంస్థల్లోనే మీరు ఇప్పుడు లెక్చరర్స్ గా పనిచేస్తున్నారు ఇద్దరు, ఆ ట్రాన్సిషన్ ఎలా జరిగింది, మీరు నేర్చుకున్నవి ఇప్పుడు అంటే మీరు చదువుకున్నప్పుడు ఉన్న జనరేషన్ కి ఇప్పుడు వచ్చే జనరేషన్ స్టూడెంట్స్ కి మధ్యలో ఏమైనా తేడా మీకు అబ్జర్వ్ చేశారా, ఉంటే అది ఎటువంటిది, అంటే పాజిటివ్ గా పాజిటివ్ సైడ్ లోనే ఉందని మనం ఆశిద్దాము, దాని గురించి ఏమైనా చెప్తారా?
2: స్వామి ఏం చెప్పేవాళ్ళు, టీచర్ ఇస్ అ ట్యాంక్, వచ్చే వాటర్ నాలెడ్జ్ అదేని కదా. మాకు చెప్పిన టీచర్స్ అంతా చాలా డెడికేటెడ్, దే ఆర్ డైరెక్ట్లీ మోల్డెడ్ బై స్వామి, వాళ్ళు మౌల్డ్ చేయబడి వాళ్ళ దగ్గర మేము నేర్చుకున్నాం. సో అది కొంచెం లిక్విడేట్ అయింది మా దగ్గరకు వచ్చేసరికి, ఎందుకంటే మేము డైరెక్ట్ గా స్వామి దగ్గర నుంచి కాదు, మేం మళ్ళీ జనరేషన్ కు చెప్తున్నాము అంటే. సో ద సేమ్ ఇంటెన్సిటీస్ ల్యాకింగ్, కానీ ఆ బుక్కులు చదవడం వల్ల అయితేనే, మళ్లీ మళ్లీ వీళ్ళ నుంచి వినడం వల్ల అయితేనేమి పిల్లలకు. మేం చదువుకున్నప్పుడు సిచ్యువేషన్ ఇస్ టోటలీ డిఫరెంట్ అండి, టోటలీ డిఫరెంట్. అప్పుడు డే స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, అసలు వాళ్ళు ఉండేవాళ్ళు, ఎవరు కూడా ఇంత ఓరియంటేషన్ ఉండేది కాదు,
1: అచ్చంగా డివోటీస్
2: అనేది ఏమీ లేదు. చెప్తున్నా కదా మా బ్యాక్గ్రౌండ్, కానీ అందరం చదువుకున్నాం అక్కడ. చదువుకోవడం సత్యసాయి కాలేజీలో సీట్ వస్తే ఒక అదృష్టం, అక్కడ చదువుకుంటే ఒక అక్కడ మంచి డిసిప్లిన్ ఉంటుంది. స్వామి
1: కేవలం
2: చాలా మంది
1: కాలేజీలో,
2: ఆ కాలంలో కూడా స్వామి గురించి పెద్దగా తెలియకుండా మా అమ్మాయి సెక్యూర్డ్ గా ఉంటుంది ఆ కాలేజీలో చదివితే అని పంపించిన పేరెంట్స్ నాకు తెలుసు. అనంతపూర్లోనే ఉమెన్స్ కాలేజ్ ఉండగా వేరే కాలేజీలకు ఎందుకు పంపించాలా అని కూడా చదివించినారు. కానీ అందరం కూడా ఇప్పుడు ఈ రోజు 68 నుంచి వచ్చినారు. చాలా మంది సీనియర్ టీచర్స్ నుంచి తెచ్చుకున్న నేర్చుకున్న వాల్యూస్ గురించే మాట్లాడతారు. ఈ రోజు హేమాన్ ఒక అమ్మాయి కనిపించింది. 16 ఇయర్స్ బ్యాక్ షీ వాజ్ మై స్టూడెంట్. మ్యామ్ టుడే ఐఎమ్ టీచర్ బికాస్ ఆఫ్ యూ, యూ ఇన్స్పైర్డ్. నాకు ఆశ్చర్యం, నేను నిన్ను కూడా ఇన్స్పైర్ అంటే నేను కూడా ఇన్స్పైర్ చేయగలనా? నేను స్టిల్ ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్స్పైర్డ్ బై అదర్స్. ఆ అమ్మాయి చెప్తాను, లేదు మేడం ఆ రోజు ఆ క్లాస్ లో అసలు వదలట్లేదు, నేను వెళ్ళాలి ప్రఫుల్ల మేడం అక్కడ వెయిట్ చేస్తున్నారంటే, మేడం వెయిట్ వెయిట్ వెయిట్ అమౌంట్ టెల్, మళ్ళీ మీరు నాకు కనిపించారు. సో ఒక రెండు మూడు ఇన్సిడెంట్స్ 16 ఏళ్ల క్రితం క్లాస్ లో జరిగినవి చెప్పిన అమ్మాయి మతికి పెట్టుకుంది. సో దిస్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద టీచర్స్ హు ఆర్ ట్రైన్ బై స్వామి. వాళ్ళ నుంచి ట్రైన్ నుంచి ఏదో కొంచెం మేము తెలుసుకున్నాం కాబట్టి మేము
0: ఈ విషయంలో మా చెప్తాను. ఏమంటే ఆ ముందు 70s నుంచి అప్పుడు స్వామి చాలా సార్లు వచ్చేవాళ్ళు కాలేజ్కి. సో మంచి, సో నేను జాయిన్ అయిన సంవత్సరం 72లో జూలై మంత్ అంటే 8th జూలై రౌండ్ అబౌట్ స్వామి 5 రోజులు ఉన్నారు. 5 రోజులు అండ్ కాలేజ్ జరుగుతూ ఉంటుంది. స్వామి ఉంటారు, స్వామి టీచర్స్ తో పలుకుతారు, గెస్ట్ తో పలుకుతారు, స్టూడెంట్స్ తో పలుకుతారు, మార్నింగ్ ఈవినింగ్ భజన్స్ ఉంటాయి. వన్ సిట్యుయేషన్ ఏమంటే కాలేజ్ డే సెలబ్రేషన్స్ ఉండేది. సో స్వామి విల్ పర్సనలీ గో టు ది ఆడిటోరియం. అక్కడ అంతా సర్క్యా పెట్టినారా లేదా, టేబుల్ పైన టేబుల్ క్లాత్ నీట్ గా స్ట్రేట్ గా వేసినారా లేదా, మైక్ సరిగ్గా పెట్టినారా, పాట్ సరిగ్గా ఉన్నాయా లేదా, డెకరేషన్ ఎట్లా ఉంది, ఇవన్నీ స్వామి సొంతంగా పోయి సూపర్వైజ్ చేసేవాడు. సో మేము టీచర్ ఏం లెసన్స్ నేర్చుకున్నాము, ఏదన్నా పని చేసినప్పుడు మనం పిల్లలకు చెప్పేస్తాము వెళ్ళండి చేయండి అట్లాని, బట్ ఇట్ షుడ్ బి అవర్ రెస్పాన్సిబిలిటీ టు గో అండ్ సూపర్వైజ్. అది స్వామి నేర్పించింది. అదొకటే కాదు, ఇంకొక విషయం, పూర్ణచంద్ర ఆడిటోరియం లో ఒకసారి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతా ఉంది మన యాన్యువల్ స్పోర్ట్స్ డే తర్వాత. సో ఇంతకు చెప్తున్నాను కదా, సైమని మేడం ఫిజికల్ డైరెక్టర్, షీ అండ్ ఐ వాజ్ గివెన్ ద డ్యూటీ టు అసిస్ట్ టు అరేంజ్ ద ప్రైసెస్. సో ఇది పూర్ణచంద్ర ఆడిటోరియం లో ఈ ప్రైసెస్ అంతా, రైట్ సైడ్ గర్ల్స్ ప్రైసెస్, లెఫ్ట్ సైడ్ బాయ్స్ ప్రైసెస్. సో ఆ రోజుల్లో స్వామి హ్యాడ్ స్టార్టెడ్ స్టేయింగ్ ఇన్ ద పూర్ణచంద్ర ఆడిటోరియం. మేము మార్నింగ్ 5:30-6 అట్లా వెళ్ళి అంతా పెట్టేసి, అంతా చక్కగా నీట్ గా అంతా బాగుందా అనేసి పెడుతున్నాం. సడన్ గా కర్టెన్ ఓపెన్ అయినట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే స్వామి. ఇట్ వాజ్ హార్డ్లీ 7 o'clock. ఆశ్చర్యమైపోయింది మాకు, ఒక సంతోషము ఒక ఆశ్చర్యము, స్వామి ఇక్కడ స్టేజ్ పైన వచ్చేస్తున్నారు అనేసి. సరే ఆ సంతోషంతో స్వామి నమస్కారం చేసుకుని స్వామి తిరిగి ఆ ప్రైజెస్ పెట్టింది అయితే అంతా చూస్తున్నారు పై నుంచి కింది వరకు. చూసేసి ఒక ప్రైజ్ తీసుకుని స్వామి ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత సాఫ్ట్ గా, ఎంత జెంటల్ గా, ఈ కప్పు ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అనేసి అన్నారు. అంటే దట్ ఎస్థెటిక్ సెన్స్, దట్ ప్రొపోర్షనాలిటీ సెన్స్, దట్ అరేంజ్మెంట్ సెన్స్, అది నువ్వు పోనీ స్వామి డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా ఈ కప్ తీసేసి ఇక్కడ పెట్టండి బాగుంటుంది, కాదు ఇది ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అనేసి అంత బ్యూటిఫుల్ గా, అంటే ఇన్ని విషయాలు, ఎన్ని మాటలో మనం ఎన్ని నేర్చుకోవచ్చు అనేసి ఒకరికి చెప్పేటప్పుడు ఎట్లా చెప్పాలా ఒకరికి, అంటే ఇంప్రెషన్.
2: దేవతలు వరాలు ఇస్తారని స్వామి ఎప్పుడు చెప్తా ఉంటారు డిస్కోర్స్.
0: కెన్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పర్సనల్ సూపర్విషన్. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ యూనివర్సిటీ చేస్తుంది, టీచర్స్ అరేంజ్ చేస్తా ఉన్నారు, స్టూడెంట్స్ హెల్ప్ చేస్తున్నారు, బట్ స్వామి బీయింగ్ ద ఫౌండర్ ఛాన్సలర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ హీ కమింగ్ డౌన్ టు దిస్ లెవెల్ అండ్ సూపర్వైజింగ్ థింగ్స్ దట్స్ అ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఐ థింక్ మన టీచర్స్ అందరికి ఐ థింక్ వీ హ్యావ్ ఓన్లీ టేకెన్
2: దట్స్ వాట్ వీ నీడ్ టు లెర్న్ అండ్ వీ నీడ్ టు పాస్ ఆన్ సో సీనియర్స్ ట్రైన్ స్వామి చేతుల ద్వారా ట్రైన్ అయిన వాళ్ళు ఇంకా స్టిల్ దే ఆర్ ఎగ్జిస్టింగ్ అండ్ దే ఆర్ టీచింగ్, దే ఆర్ హెల్పింగ్. వాళ్ళ దగ్గర నుంచి మేము తెలుసుకునేవి, వాళ్ళని అబ్జర్వ్ చేసి నేర్చుకునేవి ఉన్నాయి. సో దట్ వీఆర్ ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. జయమ్మ మేడం నుంచి శారద సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఫోర్ జనరేషన్స్ అయిపోయింది.
0: తర్వాత ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే, స్వామి ఆ రోజుల్లో చాలా వచ్చేవాళ్ళు కాబట్టి ఇంటరాక్షన్స్ ఎక్కువ ఉండేది, పర్సనల్ ఇంటరాక్షన్, ఒక చూపు, ఒక నవ్వు, దట్ ఇట్ సెల్ఫ్ ఫిల్స్ ద హార్ట్ ఆఫ్ అ పర్సన్. సో డిస్కోర్సెస్ ఇచ్చేవాళ్ళు. ఒకసారి జస్ట్ ఎగ్జామ్ ముందు వచ్చినారు. సో ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే ముందు, ఆ రోజుల్లో మేము ఎస్వీ యూనివర్సిటీ కింద ఉండేవాళ్ళు. సో స్వామి ఎగ్జామ్ ముందు వచ్చినారు అండ్ హీ సెట్ ఆడిటోరియం అరేంజ్ చేయండి డిస్కోర్స్. సో అందరూ స్టూడెంట్స్ టీచర్స్ అందరూ వెళ్ళాం. ఆ డిస్కోర్స్ లో స్వామి కంప్లీట్ గా ఎగ్జామినేషన్ గురించి మాట్లాడారు. స్టూడెంట్స్ ని అడిగినారు, మీరు ఎగ్జామ్ లో రాస్తారా చదువుతారా? సో స్టూడెంట్స్ అందరూ, స్వామి మేము రాస్తాం, అందుకని మీరు ఊరికి చదువుకూడదు, రాసి చదువుకోవాలి.
2: సేమ్ ఫర్ బృందావన్ బాయ్స్ ఇంటర్వ్యూ కూడా, అది వీడియో కూడా ఉంది మనకు, స్వామి చెప్తున్నారు కోఆర్డినేషన్ ఉండాలి,
0: రాసి చదువుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏమంటే, హీ డైరెక్ట్లీ టోల్ ద టీచర్స్ ఏమంటే, స్పెల్లింగ్ మిస్టేక్స్ కరెక్ట్ చేయాలా, వాళ్ళ రైటింగ్ బాగుందా లేదా అని చూసుకోవాలా, ఈ బాధ్యత అంతా టీచర్స్ ది. సో అంటే అట్లా చిన్న చిన్న చిట్కాలు ఎన్నో స్వామి మనకి ఇస్తున్నారు అండ్ ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్ టు రేడియో సాయి దట్ ఇట్ హాజ్ డాక్యుమెంటెడ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ డూయింగ్ సచ్ అ గ్రేట్ జాబ్ ఆఫ్ డిసిమినేటింగ్ ఆల్ దిస్ ద డిస్కోర్సెస్, వండర్ఫుల్ డిస్కోర్సెస్ ఆఫ్ స్వామి.
1: ద్వారకారాణి మేడం చెప్పినట్టు రాయడం చాలా ప్రధానం పిల్లలకు. మా టీచర్లు రన్నింగ్ నోట్స్ రాసుకోమనేవాళ్ళు, ఇప్పట్లాగా జిరాక్సులు లేవు ఆ రోజుల్లో, కాబట్టి మేము చచ్చినట్టుగా రాసుకోవాల్సింది. అదే అది నాకు విద్యార్థిగా ఒక మంచి అభ్యాసం అని
2: చెప్తారు కదా, 10 సార్లు చదివే కన్నా ఒక్కసారి రాయడంలో పర్ఫెక్షన్ వస్తుంది అని.
1: అందుకే ఈ రోజుకు కూడా నేను నోట్సులు ఇవ్వను, వాళ్ళు క్లాస్ లో నేనేం చెప్తున్నానో అప్పుడు రాసుకోవాల్సింది అనమాట. ఎందుకంటే స్వామి చెప్పారు, ఇప్పుడు మేడం కూడా చెప్పారు కదా, పరీక్షల్లో రాయాలంటే ఆ జిరాక్స్ మిషన్ వచ్చి రాయట్లేదు. ఇదే మాటే చెప్తాను నేను, జిరాక్స్ మిషన్ రాయదు. తర్వాత మీరు అక్కడ యుద్ధకాలే శస్త్రాభ్యాస అని మీరు ఆ క్షణంలో చదువుకుంటే రాదు, కాబట్టి మీరు రాసుకుంటే మీకు వస్తుంది. ఇదే మాటే చెప్తుంటానన్నమాట. తర్వాత నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు కొంచెం వాదనలు ఎక్కువ చేసేదాన్ని, అది క్రమంగా అది స్వామి దగ్గర కాలేజీలో ఉండడం వల్ల క్రమ పరిణామంలో కొంచెం చొరవ ఎక్కువగా చూపేదాన్ని. క్రమక్రమంగా స్వామి బోధనల వల్ల నాలో ఆ ఎక్కువ చొరవ తీసుకోవడం, దాన్ని ఇంగ్లీష్ వాళ్ళు అగ్రెసివ్ అంటారేమో తెలియదు, అటువంటిది వాదించడం అన్నది నాకు పోయింది. ఇప్పుడు పిల్లలకు కూడాను ఒకటే మాట, ఎందుకంటే స్వామి చెప్పారు, స్వామి విషయమై స్వామి గురించి మీరు ఎవరితో వాదించొద్దండి అని. స్వామి గురించి ఒక్కటే కాకుండా ఏ విషయమే వాదించకపోతే మనశ్శాంతి ఉంటుంది
0: అనిపించింది.
2: ఇక్కడ స్వామి చెప్పే పాయింట్ మనం ఒకటి గుర్తు చేసుకోవాలి, యూ కెనాట్ ఒబ్లైజ్ ఎవ్రీబడి బట్ ఆల్వేస్ యూ కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ. అదే మనకు తెలుగులో మాటలకు మగ్నులై దేవతలు వరాలు ఇస్తారు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు రాక్షసులు అని తెలుసు, వాళ్ళు తపస్సు చేస్తే వినాశనానికే వాళ్ళు వరాలు అడుగుతున్నారు అని తెలుసు. మళ్ళీ దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? ఇంద్రుడు చంద్రుడు అంటే దేవుడే పడిపోతాడు, నువ్వు నేను ఎంత సో మంచిగా మాట్లాడు, తీయగా మాట్లాడు, నీకు కావాల్సిన ఇంగ్లీష్ వాళ్ళు మనకు నేర్పించిన బ్యూటిఫుల్ వర్డ్స్ అవే, ప్లీజ్, సారీ, థ్యాంక్ యూ, అంతే కదా. సో అదే స్వామి మనకు చెప్పినారు, మంచిగా మాట్లాడమని, ఒబ్లైజింగ్ గా, నీకు కావాల్సిన పని నువ్వు చేయించుకో కానీ మంచిగా మాట్లాడు. మాట్లాడడం వల్ల అమ్మో ఎట్లా, హౌ యూఆర్ డెలివరింగ్ అనేది కూడా మ్యాటర్స్.
0: అట్ ద సేమ్ టైమ్ స్వామి క్యాజువల్ ఫేసెస్ పెట్టండి,
1: అది కూడా
0: స్మైలింగ్ ఫేసెస్ పెట్టండి, దాంతో ఎంతో
3: చక్. మీ టీచర్స్ గురించి చాలా గొప్పగా చెప్పారమ్మా ప్రఫుల్ల గారు, గీతా బాల గారు. ఒక మంచి టీచర్ చాలా బాగా చెప్పగలిగితే ఒక గొప్ప టీచర్ చాలా బాగా చేసి చూపిస్తారట. మరి మీకు ఉన్న రోల్ మోడల్స్ మీ టీచర్స్ అందరూ అలా వాళ్ల లైఫ్ లో స్వామి చెప్పినవన్నీ ప్రాక్టీస్ చేసి మీకు చూపించారు కాబట్టి మీరు నేర్చుకుని మీ విద్యార్థులకి చూపిస్తున్నామని వారికి మీ ఆ క్రెడిట్ అంతా వారికి ఆ తర్వాత స్వామికి ఇచ్చారు. మరి ఇప్పుడు గీతాబాల్ గారు ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నారు, అలాగే ప్రఫుల్ల గారును ద్వారకరాణి గారు కూడా వారి పూర్వ విద్యార్థులు, వారి దగ్గరికి వచ్చి మన స్వామి సంస్థలో నేర్చుకున్న విద్యా సంస్థలో నేర్చుకున్న విలువలు జీవితంలో వారికి ఎలా ఉపయోగపడ్డాయి, వారికే కాకుండా వారి పరిసరాలకు కూడా, వారి చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఎలా అవి ప్రభావితం చేశాయి అనే ఇన్సిడెంట్స్ మీతో మీ పూర్వ విద్యార్థులు షేర్ చేసుకున్నవి ఏమైనా ఉంటే మన శ్రోతలు కూడా విని సంతోషిస్తారు.
1: ఒక అమ్మాయి మన డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంబీఏ చేరడానికి వెళ్ళిందని, ఎంబీఏలో సాధారణంగా మనకిక్కడ స్వామి చెప్పినటువంటి విషయాలు ఎన్నో పనికొస్తాయి. మేనేజ్మెంట్ అంటేనే స్వామి మనకు ట్రైనింగ్ ఇస్తున్నదంతా మేనేజ్మెంట్, మ్యాన్ మేనేజ్మెంట్. ఇక్కడున్న విలువలతో తర్వాత మన పాఠాలు, మన తరగతిలో చెప్పినటువంటి పాఠాలు, తర్వాత ఆ అమ్మాయి సంస్కృతం స్టూడెంట్ కావడం వల్ల సంస్కృతం శ్లోకాల గురించి అవన్నీ కూడాను తనకు ఆ విలువలు, స్వామి చెప్పినటువంటి విలువలు, క్లాసులో తను నేర్చుకున్నటువంటివి అవన్నీ కూడా చాలా ఎంబీఏ క్లాసుల్లో చాలా చాలా ఉపయోగపడ్డాయని, ఇటువంటి వాతావరణంలో చదవడం తన అదృష్టం అని ఒక అమ్మాయి ఒకసారి చెప్పింది. నాకు చాలా సంతోషం అనిపించింది.
2: ఒకసారి ఇక్కడ మేడం ఒకటి గుర్తొచ్చింది, ఒక అమ్మాయి ఉండింది, క్లాస్ జరుగుతా ఉంది ఎకనామిక్స్ మేజర్ క్లాస్, వాళ్ళు చిట్స్ ఏదో పాస్ చేసుకున్నారు, ఫైనల్ గా తీసుకుని చూసాం బోరింగ్ ఎకనామిక్స్ క్లాస్, ఇంకా ఎంతమంది టైం, దట్ వాజ్ ద థింగ్. సో ఖచ్చితంగా ఎప్పుడైనా మనకు డోసు నిద్ర రావచ్చు, ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, ఏదైనా ఉండొచ్చు. మనం వాళ్ళ మీద రియాక్ట్ అయ్యి బయటికి పంపించడం వల్ల వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్, ప్లస్ వాళ్ళకల్లో ఒక నెగిటివిటీ వస్తుంది. సో అక్కడికి చెప్పడం ఆపేసి వాళ్లతో పాటు ఏదో స్వామి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుని క్లాస్ కంటిన్యూ అయిపోయింది. ఒక 1 వీక్ వదిలేసి తర్వాత ఒకరోజు కూర్చోబెట్టుకున్నాం, తప్పదు నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు మేజర్ తీసుకోమని నోబడీ ఫోర్స్డ్ యూ, ఎందుకు నువ్వు మేజర్ తీసుకున్నావు, తీసుకున్నావా ఇంకా తప్పదు, నీకు డిగ్రీ అంటూ రావాలి కాబట్టి చదువుకోవాలా అని స్వామి టీచింగ్స్ అవి ఇవి చెప్పేసరికి ఫైనల్ గా తను పీజీ ఎకనామిక్స్ చేసి టీచర్ గా ఎకనామిక్స్ టీచ్ చేస్తూ బెంగళూరులో ఉంది. ఎప్పుడు చెప్తుంది, మేడం బోరింగ్ క్లాస్ బికేమ్ మై లైఫ్ అని. మేడం అన్నట్లు అందరూ ఒక్కలాగా ఉండరు కదా, ప్లస్ ఒకే మూడ్స్ లో కూడా ఉండరు. మనం వీ హ్యావ్ టు వాళ్ళ మూడ్స్ కి వాళ్ళ ఇంట్రెస్ట్ కి ఒక క్లాస్ పోయిందనుకున్నా మళ్ళీ రికవర్ చేసుకోవాలి, ఆ టైంలో వాళ్ళకి తగ్గినట్టు మనం చేస్తేనే మనం ముందుకు పోగలం.
1: ఈ తరంలో ఒక్కొక్కళ్ళే పిల్లలు ఉండడం వల్ల వాళ్ళకి ముద్దెక్కువ,
2: కాన్సన్ట్రేషన్
1: కూడా టీచర్ల నుండి
2: అటెన్షన్ కావాలి వాళ్ళకి. పేరెంట్స్ దగ్గర ఎట్లాంటి అటెన్షన్ ఉందో అదే అటెన్షన్ దే విల్ ఎక్స్పెక్ట్ హియర్.
3: ఇంకొకసారి ఏమవుతుందంటేనండి, ఇద్దరు పేరెంట్స్ వర్క్ చేస్తూ ఉండడం వల్ల
2: వాళ్ళకి అటెన్షన్ ఇవ్వక
3: అటెన్షన్ తక్కువ అవుతుంది. అదంతా వాళ్ళ టీచర్స్ ద్వారా పొందాలనే అనుకుంటున్నారు.
2: అసలు ఒక అమ్మాయి చెప్పింది, నేను 5 సెమిస్టర్స్ లో ఒక్క పేరెంట్స్ మీటింగ్ కూడా మా పేరెంట్స్ మిస్ కాలేదు మేడం, అది ఒక ప్లస్ పాయింట్. అంటే ఎంత హౌ ఇంపార్టెంట్, మీరు చూస్తే నన్ను ఏం పట్టించుకోరు అనే ఉద్దేశం అట్లా ఉంటుంది.
0: నేను ఒక ఇన్సిడెంట్ స్వామితో జరిగింది షేర్ చేస్తాను స్టూడెంట్స్ తో పాటు. ఏమంటే ఒకసారి స్వామి వచ్చినప్పుడు మా కామన్ రూమ్ అనేది ఒకటి ఉంటుంది కాలేజ్ లో, సో స్వామి అక్కడ ఇంపార్టెంట్ గెస్ట్స్ వాళ్ళందరితో మాట్లాడతారు. సో ఒకసారి స్వామి టీచర్స్ అందరినీ పిలిచినారు స్వామి మాట్లాడతారనేసి. సో ఆ ఓవల్ టేబుల్ ఒకటి ఉంటుంది, సో దాని సోఫాలో కూర్చొని స్వామి ఆ టేబుల్ చుట్టూరు అందరూ టీచర్స్ దగ్గర కూర్చొని, దిస్ ఇస్ అబౌట్ లైక్ సమ్వేర్ ఇన్ ద 80s. సో అప్పుడే మనకి కొన్ని స్టాఫ్ క్వార్టర్స్ ఒక 4 కట్టినారు. సో కొన్ని 3 క్వార్టర్స్ లో దాంట్లో ప్రిన్సిపల్ డాక్టర్ హెమలత ఉండేవాళ్ళు, వేరే ఫ్యామిలీ టీచర్స్, ఇంకో క్వార్టర్స్ లో 7-9 మెంబర్స్ టీచర్స్ అన్మ్యారీడ్ టీచర్స్ ఉండేవాళ్ళు. సో అందరూ ఉన్నాము ఈ కాంగ్రిగేషన్ లో. అండ్ దెన్ స్వామి అందరూ కూర్చున్నాక ఏం సమాచారం చెప్పండి అనేసి ఇంకా మొదలు పెడతారు కాన్వర్సేషన్. అండ్ అందరూ ఎంత ఫ్రీగా ఉండేవాళ్ళు అంటే స్వామితో కొంతమంది పర్సనల్ ప్రాబ్లం, కొంతమంది స్వామి దగ్గర పోయి చెవుల్లో మాత్రం స్వామికి మాత్రం తెలియాలా ఇంకెవరు తెలియకూడదు, కొంతమంది ఓపెన్, అట్లా అంతా హాస్టల్ వార్డెన్స్ వాళ్ళైతే హాస్టల్ ప్రాబ్లమ్స్ కాలేజ్ ప్రాబ్లమ్ అంతా చెప్పుకుంటా ఉంటే దిస్ గ్రూప్ ఆఫ్ టీచర్స్ ఈ 4th క్వార్టర్స్ లో ఉండేవాళ్ళు. దాంట్లో ఒక టీచరు స్వామి మా క్వార్టర్స్ కష్టంగా ఉంది స్వామి అనేసి దే రేసిస్ట్. స్వామి అంతే ఏమి ఏం కష్టము స్వామి, మేము 9 మంది ఉన్నాము స్వామి, అందరికీ వంట చేయాలా స్వామి. తర్వాత హేదో సమ్ దేవర్ ఆల్ క్రిబ్బింగ్ అనమాట స్వామి, మాకి కష్టంగా ఉంది స్వామి, కష్టంగా ఉంది స్వామి. స్వామి అంతా ఎంతో పేషెన్స్ తో ఎంతో ప్రేమతో అందరిది ప్రాబ్లమ్స్ విన్నారు. విన్న తర్వాత ఒక పెద్ద ఘోషణ ఏమంటే స్వామి అన్నారు, ప్రేమ అభిమానం ఉంటే ఒక రూఫ్ కింద 100 పీపుల్ ను జీవించవచ్చు, అండ్ వన్ రూఫ్ ఈవెన్ 100 పీపుల్ కెన్ స్టే ఇఫ్ దేర్ ఇస్ లవ్ అండ్ అండర్స్టాండింగ్ అంత చెప్పి ఇంకా ప్రశాంతం అయిపోయింది మొత్తం స్టాఫ్ సభ. సో ఈ ఇన్సిడెంట్ స్టూడెంట్స్ తో నేను షేర్ చేస్తాను. So there are some girls who get back and then tell me how they live in joint families. So joint families lo naturally ullalannapudu ento inka itlante values they become more predominant, and they have always said how this one lesson of eating together, being together, living together, taking care of grandparents, grand uncles, little children in the house, idanta with that one formula madam, love and understanding, ee okka formula tho mem jeevitham haayiga jarpistanna, everyone in the house is happy with us, endukante we use this shastram of love and understanding. So that's the beauty of our God.
3: చాలా బాగా చెప్పారండి. స్వామి చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ లో మనం ఏ ఒక్కటి తీసుకుని ఫాలో అయినా జీవితం హ్యాపీగా జరిగిన
2: ఉంటుందంటే, నల్లమహారాజు అడవుల దగ్గర ఉన్నప్పుడు ధనలక్ష్మి వచ్చిందంట, నేను వెళ్ళిపోతున్నాను సెలవు ఇచ్చేదంటే పొమ్మన్నారంట. సో దెన్ అష్టలక్ష్మిలో మిగతా 7 మంది కూడా ఫాలోడ్ హీ సెడ్ హ్యాపీలీ మీరు వెళ్ళరండి అని. లాస్ట్ కు ధైర్యలక్ష్మి వచ్చిందంట, నేను వెళ్తానంటే మిమ్మల్ని చూసుకునే కదా వాళ్ళందరినీ బొమ్మన్నాను, మీరు వెళ్తే ఎట్లా అంటే షీ స్టేడ్ బ్యాక్ వన్ ఆఫ్టర్ దదర్ అందరి అష్టలక్ష్మిలు వచ్చి ఉన్నారు. అట్లా స్వామి ఒక మెసేజ్ మనం ఫాలో అయితే మిగతావన్నీ ఆటోమేటిక్ గా మనం కంటిన్యూ చేస్తాం. ఏదైనా ఒక్కటి నేను పిల్లలకు చెప్తా, మీరు ఒకటి కూడా మంచిది నేర్చుకోదండి, మీలో ఉన్న ఒక్క బ్యాడ్ క్వాలిటీ వదిలేయండి, ఆటోమేటిక్ గా ఇట్ విల్ గివ్ స్పేస్ టు లర్న్ సంథింగ్ న్యూ. మనలో ఈ వీటిలో పెట్టుకుని కొత్త నేర్చుకోవాలంటే ఎక్కడి నుంచి నేర్చుకుంటాం, నేనైతే అదే చేస్తానమ్మా, సో యూ ఆల్సో ప్రాక్టీస్ దట్. మనం అందరం ఎవరం దేవుళ్ళం కాదు, అందరిలో మైనస్లు ఉంటాయి, అట్లా అట్ ద సేమ్ టైం ప్లస్లు ఉంటాయి, ఏవి ఎక్కువ ఉన్నాయి ఏవి తక్కువ ఉన్నాయి, లెట్ అస్ రైట్ డౌన్. ఏం మొహమాట ముద్దు ఎవరితో షేర్ చేసినా ఒక్కటి మాత్రమే పెట్టుకో, అదొక్కటి నువ్వు గెట్టడే, ఆటోమేటిక్ గా ఆ స్పేస్ లో స్వామి మంచి బుద్ధులు ఇచ్చేస్తాడు.
3: చాలా బాగుందండి. ఇంకొక ప్రశ్న లెక్చరర్స్ అందరికీ, గురువులందరికీ, స్వామి ఎన్నోసార్లు మనతో చెప్పడం మనం విన్నామండి, ఆధ్యాత్మ విద్య విద్యానామని. అంటే మనం చదువుకునే ఈ చదువులు సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా మనల్ని ఒక వేరే స్థాయికి తీసుకెళ్లడానికి కేవలం మెట్లు మాత్రమే కాని ఇవి మార్గం కాదు, అక్కడికి వెళ్లడానికి ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే అని చెప్పడం విన్నాము. స్వామి అయితే మనకి కావలసిన జీవిత పాఠాలన్నింటినీ చాలా సులువుగా నేర్పించేస్తారు. చిన్న కథ అంటారు, అందులో జీవితం అంత గొప్ప సత్యం ఉంటుంది. మరి మీరు గురువులు కాబట్టి ఇటువంటి స్పిరిచువల్ కాన్సెప్ట్స్ ని, స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ ని మీరు టీచ్ చేస్తున్న సబ్జెక్ట్స్ లో ఎలా అంతర్లీనంగా స్టూడెంట్స్ కి చెప్పే అవకాశం ఉంది, ఉందా, ఉంటే అది ఏ విధంగా చెప్పచ్చు?
2: ఇందాక అన్నాం కదా చిన్న చిన్న కథల ద్వారా సందర్భానుసారంగా చెప్పడమే అంతే. ఒక అమ్మాయికి ఇలా చెప్తేనే అర్థమవుతుంది, అది మళ్ళీ అందరికీ అప్లై చేయడానికి కూడా ఉండదు. సో డిపెండింగ్ అపాన్ ద సిచ్యుయేషన్ నీట్. స్వామి మనకు పుంఖాను పుంఖలుగా ఇచ్చినారు, సో దాంట్లో నుంచి ఏదో ఒకటి మనకు పనికి వస్తుంది,
3: ఏదో ఒకటి ఏ సబ్జెక్ట్ లో అయినా చేర్చి చెప్పచ్చు అంటారు.
2: మా ఎకనామిక్స్ వాళ్ళు అయితే సీలింగ్ అండ్ డిజర్స్ తీసుకుంటాము, దాని మీద ఎంతైనా చెప్పేస్తాము. ఎక్కువ లీజర్ కావాలనుకున్నా అది మంచిది కాదు ఆరోగ్యానికి అని చెప్తాను మేడం, ఎందుకంటే స్వామి సీలింగ్ అని అది కూడా సీలింగ్ చేసుకోవాలి మనము, సో లీజర్ కూడా ఎక్కువ ఉండకూడదు మనకు.
1: ఇక నాది పూర్తిగా సాహిత్యం, సాహిత్యం రసోవై సహా అన్నారు కాబట్టి అవకాశం అవసరం ఉన్నప్పుడల్లా కూడాను ఏదో ఒక విషయం స్వామి చెప్పిన విషయం అక్కడ అందించడం, తర్వాత పాఠాన్ని కంటిన్యూ చేయడం అవుతుంటుంది. ఎందుకంటే సాహిత్యం మొత్తంగా విలువలతో కూడినటువంటిది, పైగా ఇంతకుముందు గీత బాలగారు చెప్పినట్టు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అవకాశం ఇచ్చేటువంటిదే సాహిత్యం. కాబట్టి స్వామి బోధనలన్నీ కూడాను మన సాహిత్యంలో ఉండనే ఉంటున్నాయి. మనకు పాఠాలు కూడాను స్వామి చెప్పినటువంటి పద్యాల్లో నుంచి, తర్వాత స్వామి చెప్పిన ఉపన్యాసాలు మనం పాఠాలుగా కూడా పాఠ్యాంశాలుగా కూడా పెట్టుకున్నాము. కాబట్టి మాకు ఇంకా సులభం అవుతుంది అట్లా చెప్పడం.
2: మనకున్న ఈ అవేర్నెస్ క్లాసెస్ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ చేస్తాయి.
3: అంటే ఈ ప్రశ్న నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటేనమ్మా, మన సత్యసాయి విద్యా సంస్థలో మీరు గురువులుగా పనిచేస్తున్నారు, మన సిలబస్ కానీ మన పాఠ్యాంశాలు కానీ స్వామి విలువలకు దగ్గరగా ఉంటాయి, డీమ్డ్ యూనివర్సిటీ కాబట్టి. మన భక్తుల్లో ఎంతో మంది టీచర్స్ గా లెక్చరర్స్ గా పనిచేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. మనం మేము వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్లలో కొంతమంది ఇలా ఒక చిన్న మోరల్ లెసన్ లాగా 5 మినిట్స్ ఒక పీరియడ్ లో పెట్టుకుని ఒక చిన్న కథ చెప్పడం ఇలాంటివి మొదలు పెట్టారు. ఎందుకంటే వారు పనిచేస్తున్న విద్యా సంస్థలన్నీ ఎక్కడెక్కడో ఏవేవో సంస్థల్లో పనిచేస్తూ ఉంటారు. ఈ ప్రశ్న నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటే వాళ్లకు కొద్దిగా క్లారిటీ వస్తుంది. ఎటువంటి సబ్జెక్ట్నైనా మనం ఒక చిన్న స్పిరిచువల్ కాన్సెప్ట్ ని ఎలా దానిలో ఇంటర్ట్వైన్ చేసి చెప్పొచ్చు అనే ఐడియా వాళ్లకు కూడా వస్తే వారి ద్వారా ఎంతో మంది విద్యార్థులకి కొంత మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగానన్నమాట.
0: అఫ్కోర్స్ స్వామి పదే పదే చెప్పేవాళ్ళు సబ్జెక్ట్ టీచ్ చేసే తప్పుడే మనం వాల్యూ ఇంటిగ్రేషన్ జరగాలి. సో ఇది చాలా ఇప్పుడు ప్రఫుల్ల మేడం చెప్పినట్టు వాళ్ళ సబ్జెక్ట్ లో కొంచెం ఈజీ అనిపిస్తుంది, బట్ మా లాంటి సబ్జెక్ట్ ఫిజిక్స్ లో ఇది చెప్పాలంటే ఇట్ ఈస్ ఛాలెంజింగ్. బట్ విత్ స్వామీస్ గ్రేస్ ఐ థింక్ వీ కెన్ రియలీ డూ వండర్స్. సో ఇప్పుడు కొన్ని కొన్ని చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి క్లాస్ లో, యాజ్ అండ్ వెన్ ఇట్ కమ్స్ అప్పటికప్పుడు ఆ పాయింట్ బయటకు వస్తుంది అండ్ వీఆర్ ఏబుల్ టు ఇంటిగ్రేట్ ఇట్. జస్ట్ ఒక పాయింట్ ఇప్పుడు నేను స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ చెప్తాం. సో దీంట్లో స్వామే ఐన్స్టీన్ ఇచ్చింది ఇది స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. స్వామే ఒకసారి డిస్కోర్స్ లో ఐన్స్టీన్ ది ఒక కథ చెప్పినారు. ఏం కథ, సైన్స్ గురించి ఏం కాదు, బట్ హౌ ఐన్స్టీన్ బికమ్ ఎ ఫేమస్ మ్యాన్ అండ్ ఒక క్వీన్ ఐన్స్టీన్ ని ఇన్వైట్ చేస్తుంది వాళ్ళ కింగ్డమ్ వచ్చేసి అండ్ టు ఆనర్ హిమ్ అనమాట. సో ఐన్స్టీన్ అతనికి ఒక వయలిన్ అనేది ఇష్టము, ఒక బ్యాగ్ తగిలించుకొని ట్రైన్ లో వెళ్తారు. అక్కడ స్టేషన్ లో దిగినప్పుడు ఆ క్వీన్ హ్యాస్ సెంట్ హిమ్ అ బిగ్ కార్ అండ్ మనుషులందరినీ పంపిస్తుంది టు రిసీవ్ ఐన్స్టీన్ అండ్ బ్రింగ్ హిమ్ టు ద కింగ్డమ్. బట్ ఐన్స్టీన్ ఏమి హాయిగా దిగి ఏదో నడుచుకుంటూ ఎక్కడుంది ఈ కింగ్డమ్ అనేసి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు స్వామి చెప్తారు ఐన్స్టీన్ లో ఎంత హ్యూమిలిటీ ఉండేది, అతను ఏమి క్వీన్ మాకు ఇది పంపిస్తుంది అనేసి అనుకోను అనుకోలేదు, హాయిగా దినేసి చక్కగా నడుచుకొని వెళ్ళిపోతారు. అట్లాంటి హ్యూమిలిటీ ఉండాల, అ ట్రూలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ విల్ బి ఫిల్డ్ విత్ హ్యూమిలిటీ. విద్యా వినయతి
1: విద్యా
0: వినయం అనేసి. సో అంటే అంత గొప్ప వాళ్ళు అయినాను, అప్పటికే అతను అంత ఫేమస్ అయిపోయినారు, బట్ అంత హంబుల్ గా ఉండేవాళ్ళు. సో ఇట్లాంటి లెసన్స్ స్వామి చెప్పేవాళ్ళు నేర్చుకోవాలని. సో క్లాస్ లో ఇప్పుడు ఎప్పుడు ఐన్స్టీన్ కథ వస్తుంది, నేను రిలేటివిటీ పాఠం చెప్పినప్పుడు వస్తుంది. సో అట్లాగే అంటే అఫ్ కోర్స్ వీ కెన్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, బట్ జస్ట్ టు యాడ్ వన్ మోర్, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ చెప్తాను. ఇప్పుడు స్వామి అంటారు కరెంటు ఈ వైర్ లో నుంచి పోతాంది, మైక్ లో నుంచి వెళ్తాంది, మనకు కనిపిస్తుంది ఆ కరెంటు, కనపడదు. సో అట్లాగే దేవుడు అన్ని చోట్ల ఉంటారు, మనకు కనపడదు, బట్ వీ షుడ్ హ్యావ్ సమ్ రిసీవర్. ఎప్పుడైతే మన మనసుల్ని మనం ట్యూన్ చేసుకుంటామో అప్పుడు మన వీ కెన్ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. సో ఇట్లా ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు
2: అసలు మన అదృష్టానికి స్వామి లిటరేచర్ చాలా ఉంది, చదివితే ఎలాంటి వాళ్ళనే మనం విన్నాము, డిస్కోర్సెస్ వింటున్నాం కాబట్టి ఏదో చదువుతున్నాం. అట్లనే మిగతా వాళ్ళు ఎవరైతే వాళ్ళు కూడా స్వామి వాల్యూస్ ని కానీ జనరల్ వాల్యూస్, స్వామి వాల్యూస్ అంటే స్వామి ప్రత్యేకంగా అందరికీ మంచి జరిగేవే చెప్పినారు స్వామి కూడా. సో అవి ఎలాంటి సనాతన సారథి కాబట్టి. సో స్వామి లిటరేచర్ చదవడం అన్నది ఒకటి అలవాటు చేసుకుంటే ఎలాంటి టీచర్ అయినా వాటిని ఇన్కార్పొరేట్ చేసి చెప్పగలదు, సందర్భానుసారంగా స్వామి ఇచ్చేస్తాడు ఏది మనం కోట్ చేయగలుగుతాము. దానికోసం ఏదో ప్రిపేర్ అయ్యి ఆలోచించిపోవాల్సి. జనరల్ మనం చదువుతూ ఉంటే ఇట్ విల్ బి హియర్ అకార్డింగ్ టు ద కాంటెక్స్ట్ ఇట్ విల్ కమ్ అవుట్.
0: జస్ట్ ఇంకో ఎగ్జాంపుల్ జస్ట్ ఇస్తాను. క్లాసికల్ మెకానిక్స్ సెకండ్ ఇయర్ కి చెప్పేటప్పుడు ఒక డాంపింగ్ ఫోర్స్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అనేది ఒక చాప్టర్ ఆసిలేషన్స్ వస్తుంది. దాంట్లో ఈ డాంపింగ్ ఫోర్సెస్ అంటే పెండులం అల్లాడుతూ ఉంటే కాసేపు అయినాక అది ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది? ఎయిర్ రెసిస్టెన్స్ ఉంటుంది అవన్నీ. సో దాంట్లో షార్ప్నెస్ ఆఫ్ రెసిస్టెన్స్ అవన్నీ వస్తాయి. సో ఈ డాంపింగ్ కి కారణం ఏమి? రెసిస్టివ్ ఫోర్సెస్. సో పిల్లల్ని నేను నెక్స్ట్ క్వశ్చన్ వేస్తాం. ఇప్పుడు మీరు చదువుతూ ఉంటారు, ఇదంతా మీ ఎగ్జామినేషన్ మీ లైఫ్ లో మీకు మంచి పీక్ పర్ఫార్మెన్స్ రావాలంటే వాట్ ఆర్ ద డాంపింగ్ ఫోర్సెస్? వాళ్ళు కథ కథ వాళ్ళే చెప్పేస్తారు. మేడం లేజినెస్, మేడం స్లీప్, మేడం నాట్ బీయింగ్ ఆనెస్ట్, మేడం ఇది అన్ని వరుసగా వాళ్ళే చెప్పేస్తారు. సో మనకి ఎగ్జాంపుల్ ఏమొచ్చేసింది, మీ డాంపింగ్ ఫోర్సెస్ అన్నిటినీ తగ్గించినారంటే మీ షార్ప్నెస్ ఆఫ్ రెసిస్టెన్స్, మీ పర్ఫార్మెన్స్ లెవెల్స్ దే విల్ బికమ్ వెరీ గ్రేట్. సో అట్లాగా స్వామి కొన్ని ఐడియాస్ అంతా మనకి అప్పుడు ఇస్తా ఉంటాయి.
2: యాక్చువల్ గా పూర్ణ మేడం ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు ప్రతి ఒక్క టీచర్ ని రాయమన్నారు వాల్యూస్ రిలేటెడ్ కొన్ని. సో అప్పుడు కూడా లిటరేచర్ స్వామి లిటరేచర్ చదవడం జరిగింది దానికి తగ్గట్టుగా.
3: ఈ ప్రశ్న అడిగిన గురువులు టీచర్స్ ఈ ప్రోగ్రాం వింటున్నారని, వాళ్లకి మీ సమాధానం ద్వారా మంచి సూచన గైడ్ లైన్ దొరికిందని మనందరం ఆశిద్దాం. లేదన్నా కూడా మేము వాళ్లకి ఇన్ఫార్మ్ చేస్తామండి ఈ లింక్ గురించి, మీరు చెప్పిన సమాధానం గురించి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అమ్మా, ఎందుకంటే ఆ ఆలోచన వచ్చిన వారికి అది ఎలా ఆచరించాలనే మార్గం కనిపిస్తే దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ.
2: మనకు ముందు పురాణ కాలం కానీ లేకపోతే గురుకులం సిస్టమ్ లో కానీ ఉంది ఇది. వాళ్ళు సబ్జెక్ట్ సబ్జెక్ట్ రూపంగా చెప్పలేదు, రిలేట్ చేసి చెప్పినారు కథల ద్వారా ఎక్స్పీరియన్సెస్ ద్వారా. సో అదే సిస్టమ్ మనం ఫాలో కావచ్చు. కాబట్టి మనకు ట్రెజర్ ఉంది, స్వామి లిటరేచర్ అనే ట్రెజర్ ఉంది. సో దాని ద్వారా ఇంకా ఈజీ అవుతుంది మనకు.
0: అంటే స్వామి ఆల్సో ఇస్ టు ఇన్సిస్ సెపరేట్ గా చెప్పకుండా త్రూ ద సబ్జెక్ట్, ఫిజిక్స్ లో, కెమిస్ట్రీలో, మ్యాథ్స్ లో, అంటే సబ్జెక్ట్ ద్వారానే మీరు వాల్యూస్ ఇంటిగ్రేట్ చేయాలని పదే పదే.
2: అట్లాంటప్పుడే అది పర్మనెంట్ గా ఉంటుంది. వాల్యూని వాల్యూగా చెప్తే ఇప్పుడు వింటాం అప్పుడు మర్చిపోదాం, సబ్జెక్ట్ ద్వారా వింటే ఇట్ విల్ బి దేర్.
4: స్వామి చెప్పారు కదా ఈ కళాశాలలో జీవశాస్త్రంతో పాటు ప్రకృతిని గురించి కూడా పరిచయం చేయడం జరుగుతుంది, భౌతిక శాస్త్రంతో పాటుగా ఆధ్యాత్మిక విద్య బోధించడం జరుగుతుంది అని స్వామే చెప్పారు.
3: చాలా బాగుందమ్మా. అమ్మా మీరు ముగ్గురు ఇంతకు ముందరే మనం అనుకున్నట్టు 4 దశాబ్దాలకు పైగా స్వామితో కలిసి ఉండటం, స్వామి విద్యాసంస్థలో మన రాణిగారైతే 46 సంవత్సరాలు అమ్మా, ఇప్పటికి 46 సంవత్సరాలుగా సత్యసాయి విద్యాసంస్థలో స్వామిని సేవించుకుంటున్నారు. మీ అందరికీ కూడా 2011 ముందర ఎటువంటి సందేహాలున్నా, లేదు ఎలాంటి క్వశ్చన్స్ అయినా, క్లారిఫికేషన్స్ కావాలన్నా స్వామి దగ్గరికి వెళ్లి స్వయంగా స్వామి నుంచి సూచనలు తీసుకునే అదృష్టం భాగ్యం దక్కింది. మరి 2011 తర్వాత అది ఏ విధంగా జరుగుతూ?
2: నేను ఇప్పుడు చేరేటప్పటికే స్వామి దగ్గరికి క్లోజ్నెస్ తగ్గింది. అంటే ఇచ్చిన మాస్ ఇంటర్వ్యూస్ మొత్తం టీచర్స్ కి, అవుట్ గోయింగ్ బ్యాచ్ కి, నాలాంటి వాళ్లకు స్వామి దగ్గర పర్సనల్ ఇంటర్వ్యూస్ పొందడం అని నాకు ఒకటి కూడా లేదు. కానీ ఐ ఆల్వేస్ యూజ్ టు కనెక్ట్ స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ త్రూ ద చిట్స్. ఏదైనా డెసిషన్ కావాలి, ఐఎమ్ ఇన్ డైలమా, లేకపోతే నాకు పర్మిషన్ కావాలి అంటే ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఐ కెన్ కనెక్ట్ స్వామి త్రూ ద చిట్స్. రాసేసి ఆయన ముందర పెట్టి ప్రేయర్ చేసుకుని తీసుకుని ఐ విల్ స్టిక్ ఆన్ టు దట్. ప్రాబిలిటీ లాగా 3 టైమ్స్ వేసుకొని, 5 టైమ్స్ వేసుకొని, ఎన్నిసార్లు ఎక్కువ వస్తే అది చేయను, ఒకేసారి తీస్తాను వాట్ ఎవర్. ఒకసారి 75th బర్త్డే అప్పుడు అక్టోబర్ లో గ్రామ సేవ తర్వాత దసరాకు మామూలుగా మేము ఇంట్లో బట్టలు పెట్టుకుంటాం, అమ్మ ఒక్కళ్లే ఉన్నారు, పెద్దలకు బట్టలు పెట్టాలి, ఒక్కళ్లే పని చేసుకోలేరు అనేసి వెళ్లాలనుకున్నా. కానీ ఆ రోజు స్వామి అడిగినారు ఎంతమంది నంబర్ అడిగినారంటే స్వామి చీరలు ఇస్తారు. స్వామి చీరలు ఇస్తారంటే పక్కన పోవడం అన్నది సమస్య లేదు, కానీ నాకు ఇంటికి పోవాలి, అమ్మ ఒక్కతే ఉంది కదా అన్న ఫీలింగ్. సరే రూమ్కి వచ్చిన డామెట్రీలో చిట్స్ వేసుకున్నాను, గో అని వచ్చింది, తీసుకున్నాను, లగేసి వెళ్ళిపోతున్నా. కామర్స్ లెక్చరర్ ఫ్యాకల్టీ ఎదురు వస్తున్నారు, రాధాకుమారి స్వామి నంబర్ అడిగినారు, యూ వాంట్ గో అని. ఆయనే చెప్పినారు చిట్ వచ్చింది, ఎస్ ఐఎమ్ గోయింగ్ అన్న. పోయినాను మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ కదా, స్వామి ఈవినింగ్ చీరలు ఇచ్చేసినారు. ఓకే మేబీ నాకు లేదేమో లేదు స్వామి నోస్ కదా అనుకున్నాను. పండగ అయిపోయింది, 75th బర్త్డేకి అందరం వచ్చినాం, ఇక్కడే ఉన్నాం. ఒకరోజు దర్శన్ గ్రౌండ్ లో స్వామి అనౌన్స్ చేయించారు ఏమి అంటే అందరికీ స్వామి చీరలు ఇస్తారు అని. ఇంకా ఆ రోజు స్వామి డిస్ట్రిబ్యూట్ చేసినారు, అనిల్ కుమార్ సార్, చిరంజీవి గారు, పబ్లిక్ వాజ్ లైక్ దిస్. అటువైపు చూస్తే వైజాగ్ టీచర్స్ కూర్చున్నారు, స్వామి అక్కడ కూడా ఇచ్చినారు. అప్పుడే రియలైజ్ అయ్యే స్వామి 75th బర్త్డేకి అందరూ కట్టుకుంటే నేను ఒక్కతే మిస్ అయిపోతానే, నాకు చీరలేదే అని. సో ఈ లోపల ఇటువైపు అనమాట స్వామి యజుర్మందిర్ నుంచి వస్తారు, అక్కడ కూర్చున్నాము. ఈ లోపల పిల్లలు మ్యామ్ మ్యామ్ దట్ సైడ్ స్వామి ఈస్ గివింగ్, అక్కడ రాణి మేడం, కోమలం మేడం వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి అటువైపు ఇస్తున్నారు స్వామి. కానీ స్వామి వరండాలో ఉన్నారంటే మనం నిలుచుకొని పోతే బాగుండదు కదా, ఇంకా పిల్లల మధ్యలో చేసుకున్న వేసరికి పుష్ప మేడం రిటర్న్ ఇచ్చేస్తారు. సుబ్బలక్ష్మి అక్క, ప్రఫుల్ల మేడం అందరు కూడా అప్పుడు మిస్ అయిన వాళ్ళందరికీ ఆనందకలు. ఇంకా అప్పుడు ఫస్ట్ టైం ఎఫెక్ట్, అంతవరకు ఫిలాసఫీ మాట్లాడినాను, స్వామి ప్రాప్తం ఉంటే వస్తుంది లేకపోతే లేదు. వెరీ ఫస్ట్ టైం ఐ ఫెల్ట్, నాకు తెలియకనే కంట్లో నీళ్ళు వచ్చేసినాయి, అరే అందరికీ స్వామి ప్రసాదం వచ్చింది నాకు లేదా అని. దెన్ పుష్పడు ఎక్కడ పోయినా ఇంతసేపు అన్నారు, మేము అక్కడ కూర్చున్నాను అండి. దెన్ షీ వెంట్ టు స్వామి అండ్ షీ టోల్డ్ మేడం స్వామి ఇంకొకళ్ళు వెళ్ళిపోయినారంటే, స్వామి లుక్డ్ అట్ మీ అండ్ హీ పిక్డ్ వన్ సారీ అండ్ సో అది చీర వచ్చింది. ఎందుకంటే ఆ రోజు నువ్వు వెళ్ళమంటే వెళ్ళాను, నో అంటే ఉండిపోయేదాన్ని కదా. దట్ ఈస్ హౌ ఐ విల్ కనెక్ట్. నా వరకు నేను పిల్లలకు కూడా అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా పిల్లలు 108 చిట్లు పెట్టుకొని ఉంటారు, మెసేజ్లు పొద్దున్న రాగానే మెసేజ్ పిక్ చేస్తారు. చాలా యాప్ట్ గా డోంట్ బంక్ ఫుడ్ అనే దగ్గర నుంచి ఉంటుంది, కీప్ యువర్ రూమ్ క్లీన్, లేకపోతే డోంట్ బీ సో టూ మెస్సీ, అట్లాంటివన్నీ కూడా ఉంటాయి. సో ఐ ఫీల్ దట్ దట్ ఈస్ ద వే వీ క్యాన్ కనెక్ట్. నేనైతే అలాగే కనెక్ట్ అవుతున్నాను, నా పిల్లలకు కూడా అలాగే చెప్తా. చాలా వరకు వీఆర్ గెట్టింగ్ ద ఆన్సర్స్ అని అనిపిస్తుంది నాకు, ఐ బిలీవ్ వెరీ స్ట్రాంగ్లీ. సో స్వామి ఉన్నప్పుడు తర్వాత వీళ్లకున్న అదృష్టం మాకు లేదు. అఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు బీ ఇన్ స్వామి కాలేజ్, కానీ మేడం వాళ్ళకి అన్ని దొరికినంత పర్సనల్ ఇంటర్వ్యూస్ కానీ అవి ఏమీ దొరకలేదు. అఫ్ కోర్స్ పాద నమస్కారాల వరకే మాది పరిమితము, కానీ అప్పటి నుంచి కూడా స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడైనా ఇప్పుడైనా నేను ఓన్లీ త్రూ చిట్స్. ఏం కార్ కొనుక్కోవాలి స్వామి, ఈ ఇల్లు కలర్ ఏం కొట్టించాలి స్వామి, చిట్స్ ప్రతి ఒక్కటి, ప్రతి చిన్నది, వెదర్ ఐ కెన్ స్టే హియర్ ఆర్ గో అవుట్, నాకు వచ్చేసిన చిట్.
0: Well, I have a very distinct example to quote for this. Meek cheppinattu before 2011 em ainnanu swam daggara padagatocche vallam cheppe vallam ledante maak cheppe kaakunna ante principal ki cheppi warden jayam madam cheppi adigiche vallu antha swam college la pan chesin danike adu అద్భుతమైన అనుగ్రహం అనుకునే వాళ్ళం మనం. ఇట్ యూస్ బి సో బ్యూటిఫుల్. సో వన్ థింగ్
2: ఇల్లు కలర్ ఏం కొట్టించాలి స్వామి, చిట్స్ ప్రతి ఒక్కటి, ప్రతి చిన్నది, వెదర్ ఐ కెన్ స్టే హియర్ ఆర్ గో అవుట్, నాకు వచ్చేసిన చిట్.

so beautiful. So one incident in 2007 was formed in principal chestnaru of the campus. So okkasari em ayyindante BA department lo Dr. Lulla anesi one retired teacher am undeval. So amke about 70 years, just 68-69 atla undedi. సో ఒకరోజు మనం అందరూ పత్తికి వచ్చినాము. పత్తికి వచ్చే ముందే ఆమె కొంచెం షీ వాజ్ ఫీలింగ్ హెవీ ఇన్ ద చెస్ట్ సరే అనేసి టీచర్స్ వచ్చేసి హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకెళ్లి వెనక్కి వచ్చేసరికి వాళ్ళేమో మీరు సూపర్ స్పెషాలిటీలో హాస్పిటల్లో చూపించాలా మేడం అనేసి చెప్తున్నారు. సరే నెక్స్ట్ డే షీ వెంట్ ఇట్ కేమ్ బ్యాక్ సీరియస్ హార్ట్ ప్రాబ్లం. దెన్ స్వామికి చెప్పాలా అనేసి ఆ స్వామి ఇంటి ఫిరం బయటకు నించుకొని లుల్లా మేడం నేను ఇద్దరు నించుకొని స్వామి బయటకు వస్తానే చెప్పినాం స్వామి ఇట్లా ఇట్లా ఉంది ఇట్లా ఇట్లా ఏం లేదు చూస్తాము అని చెప్పేసి నెక్స్ట్ డే షీ అగైన్ రిటర్న్ బ్యాక్ యాంజియోగ్రామ్ అదంతా చేస్తున్నారు. సో ఆ రిపోర్ట్స్ అంతా తీసుకుని మళ్ళీ వచ్చినారు. మళ్ళీ నించుకున్నాం. నించుకుంటే ఇంకా అక్కడ అంతా విని అక్కడ డాక్టర్ చౌదరి కూర్చున్నారు. ఆ రోజుల్లో హీస్ టు కమ్ ఫ్రమ్ యుఎస్ అండ్ పర్ఫార్మ్ డూ హిస్ సేవ ఇన్ ద హాస్పిటల్ కార్డియాలజిస్ట్. స్వామి జస్ట్ అంతా విని జస్ట్ టర్న్ టువర్డ్స్ హిమ్ పిలిచి అతన్ని ఆమె ఆపరేషన్ చేసేసే రేపు అంతే. తర్వాత మాకేం తెలుసునంటే ఆ రోజు ఈవినింగ్ డాక్టర్ చౌదరి అక్కడ కూర్చొని స్వామికి నేను యుఎస్ ఫ్లైట్ నా టికెట్ బుక్ అయింది, ఆ రోజు ఈవినింగ్ హీ వాజ్ సపోజ్ టు గెట్ బ్యాక్ టు యుఎస్. స్వామి ఈ మాట చెప్తున్నారు, హీ క్యాన్సల్డ్ హిస్ టికెట్ స్టేట్ బ్యాక్ నెక్స్ట్ డే ఆమె ఆపరేషన్ చేసేసి వెళ్లారు. ఇదంతా అంటే సమ్మన్ హ్యాస్ టు సైన్. ఆ సైన్ చేసేకి వాళ్ళ ఇంటి వాళ్ళను ఇంకా వచ్చేకి టైం కాలేదు, అంటే వీలు పడలేదు, బరోడా నుంచి రావాల్సింది. స్వామి ఒక్క మాట ఒక పెద్ద హార్ట్ ఆపరేషన్ అట్లా జరిగిపోయింది. రైట్, నో టెన్షన్, నో మనీ, మీన్స్ నథింగ్ ఇన్వాల్వ్ ఎక్సెప్ట్ స్వామీస్ లవ్ అండ్ గ్రేస్. అంత బ్యూటిఫుల్ గా సరే దట్ ఈస్ అవర్ ఫార్చ్యూన్ అంత ఇది అనుకుని దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ది ఎపిసోడ్. దిస్ సంథింగ్ హ్యాపెన్ ఐ థింక్ 2007 అండ్ 10 మధ్యలో. నా పోస్ట్ 2011 ఐ వాజ్ స్టిల్ ద డైరెక్టర్ ఆఫ్ ద క్యాంపస్. మా ఆఫీస్ లో ఒక అటెండర్ విజయ అనేది ఉండేది. ఒకరోజు ఆమె సాయంత్రం వచ్చేసి మేడం నిన్న సాయంత్రం ఏదో బాగలేకుండా ఉంటే డాక్టర్ దగ్గర పోయినాను, అదేదో బ్రెస్ట్ లో ఏదో సిస్ట్ ఉన్నాయి, ఏదో ఇంకా కొంచెం ముందు చూపించుకుంటే బాగుంటుంది అనేసి అన్నారు మేడం. ఏం చేయమంటారు మేడం అట్లా. ఫస్ట్ స్వామి హాస్పిటల్ పోమ్మా, జిహెచ్ పో, అక్కడ పోయి టెస్ట్ చేయించుకుని రా అనేసి నెక్స్ట్ డే లీవ్ ఇచ్చి పంపించేస్తాను. సరే అక్కడి నుంచి వెనక్కి వచ్చేసరికి షీ టోల్ మీ దట్ డాక్టర్ ఉమా హెస్ టోల్ దట్ హైదరాబాద్ అన్నా బెంగళూరు అన్నా వెళ్ళాలా ఈ కేసుకి. సో నేను ఐ కాల్ బ్యాక్ డాక్టర్ ఉమా అండ్ సెడ్, ఏం ఉమా వాట్ ఈస్ అ ప్రాబ్లం అని. లేదు మేడం, ఆ జిహెచ్ లో దీని గురించి ఏం లేదు. సో తప్పకుండా షీ హాజ్ టు గో ఇదర్ టు హైదరాబాద్ ఆర్ టు బెంగళూర్. సరే ఫోన్ పెట్టేస్తున్నాము. నా బై దిస్ టైమ్ వీఆర్ ఆల్ గెస్సింగ్ వాట్ ద కేసెస్. షీ ఈస్ అన్ అటెండర్, వాళ్ళ హస్బెండ్ అటెండర్, వాళ్ళ కూతురు డెలివరీకి వచ్చింది. ఇన్ అనదర్ వీక్ ద డెలివరీ హ్యాస్ టు టేక్ ప్లేస్. సో ఏదో మనసు అనిపించింది. స్వామి చైర్ చూస్తున్నాను, స్వామి వేర్ ఆర్ యూ, మీరు ఉండింటే వెంటనే సాయంత్రం వచ్చేసి స్వామిని అడిగేవాళ్ళు ఏం చేయాలా, స్వామి మార్గం చూపించేవాళ్ళు, ఏం చేయమంటారు స్వామి అనేసి ప్రే చేస్తాను. ఐ గేవ్ బ్యాక్ అ కాల్ టు డాక్టర్ ఉమా, ఏం చేయమంటామా, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్, వాట్ షుడ్ వీ డూ, ఎట్లా గైడ్ చేస్తాం, మీకు తెలుసు కదా తను అటెండరు అట్లా అనేసి. తను చెప్పింది, మేడం మీకు జిహెచ్ లో ఏం చేసేయట్లేదు మేడం, బట్ ఓకే ఇఫ్ యూ ఆస్కింగ్ ఫర్ సమ్ సజెషన్ ఐ విల్ ఆస్క్ యూ టు కన్సల్ట్ డాక్టర్ నరసింహన్ హూ ఈస్ ఇన్ చార్జ్ ఫర్ ద మొబైల్ క్లినిక్.

0: ఎందుకంటే ఫోన్ నంబర్ ఇస్తాను, మీరు మాట్లాడండి మేడం, కావాలంటే రిపోర్ట్స్ ఇది అడిగితే పంపిస్తారు. సరే, మై నెక్స్ట్ ఫోన్ కాల్ వాజ్ టు డాక్టర్ నరసింహన్. ఐ డోంట్ నో హిమ్, ఐ హావ్ నెవర్ మెట్ హిమ్. ఇట్లా ఇట్లా కేసు ఉంది అని చెప్పినాం. మేడం రిపోర్ట్స్ పంపించండి. సార్ హైదరాబాద్ పంపిమంటారా? నో, యు ఫస్ట్ సెండ్ మీ ద రిపోర్ట్స్. రిపోర్ట్స్ స్కాన్ చేసేసి మెయిల్లో పెట్టినాం. దెన్ హీ గెట్స్ బ్యాక్ టు వన్ లోకల్ డాక్టర్, డాక్టర్ సతీష్, అండ్ గివ్స్ హిమ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ టెల్స్ మీ యు టెల్ దిస్ లేడీ టు గో అండ్ మీట్ హిమ్. సో తను పోయి అతను ప్రిలిమినరీ టెస్ట్ ఏదో వాళ్ళ నర్సింగ్ హోమ్లో అంతా చేయిస్తారు. టు కట్ ద స్టోరీ షార్ట్, ద మొబైల్ క్లినిక్ కేమ్ విత్ ఇన్ 2 డేస్. షీ హ్యాడ్ టు అండర్గో ఆపరేషన్, పేరు మర్చిపోయినాను, బట్ హర్ బ్రెస్ట్ వాజ్ రిమూవ్డ్. దిస్ ఆపరేషన్ డస్ నాట్ టేక్ ప్లేస్ ఇన్ జీహెచ్, బట్ డాక్టర్ నరసింహన్ బ్రాట్ అన్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్ టు పుట్టపర్తి అండ్ ఈ ఆపరేషన్ జరిగింది. అవర్ విజయ బెంగళూరు పోయి పని ఉండలేదు, హైదరాబాద్ పోయి పని ఉండలేదు. స్వామి మొత్తం తీసుకొని ఇక్కడ చేయించినారు. నా దట్ వాజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ఇట్. ఈ ఆపరేషన్ బ్రెస్ తీసేస్తున్నారు, ఇది అయినాక షీ హ్యాడ్ టు అండర్గో కీమోథెరపీ అండ్ ఇదంతా చాలా కాస్ట్లీ ప్రాసెస్. సో వాట్ నెక్స్ట్? సరే స్వామి విల్ గివ్ యూ అ సొల్యూషన్, అందరూ కలుస్తాము, అందరూ చేస్తాము అనేసి అనుకుంటా ఉంటేనే డాక్టర్ నరసింహన్ కాల్డ్ అప్, ఆమె ఆరోగ్యశ్రీ కార్డు ఉందా? చూస్తే లేదు. సరే అల్టిమేట్లీ ఏం చేస్తున్నారంటే, హీ హాజ్ పుట్ హర్ అన్ ద సీఎంస్ ఏదో ఒక బెనిఫిషరీ కింద వేసేస్తున్నారు. అండ్ ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ హీ హ్యాడ్ టు ఓన్లీ గో టు హైదరాబాద్, బస్ మనీ మాత్రం పే చేయాల, బట్ నాట్ అ సింగిల్ నాయా పైసా ఆన్ హర్ ట్రీట్మెంట్. దట్ ఈస్ హర్ స్టోరీ పోస్ట్ 2011. స్వామి సిట్టింగ్ విత్ అస్ గెట్టింగ్ ఆల్ దిస్ టన్. Oncologist comes from Hyderabad and treats her here. Now, deen kante na kaita inka aascharam esesi kandullo neelestu chesi swami ko letter rasi akkada pettna. Swami, nu ekkada anni chotlu unnavu swami. You are so much with us that today also you will help us, you will guide us, you will take care of us. Dantlo samshayam anedi ledu ani telustundi.
1: ఇటువంటి విషయాలు ఇప్పుడు స్వామిని ఫిజికల్ ఫామ్ లో చూసి ఉన్న భక్తులకి, స్వామిని ఫిజికల్ ఫామ్ లో చూడని భక్తులకి కూడా ఇలాంటి విషయాలు ఈ సమయంలో వినడం చాలా ఇంపార్టెంట్ అమ్మా, చాలా అవసరం. స్వామి మీ ద్వారా చాలా మంచి విషయం చెప్పించారు ఇవాళ. ఇంకొక ప్రశ్న అడుగుతానమ్మా మిమ్మల్ని. సత్యసాయి విద్యా సంస్థలో అడ్మిషన్ దొరికి అక్కడ చదువుకోవడం అనేది ఎన్ని జన్మల పుణ్యమో నాకు తెలీదు, నాకు అదృష్టం లేకపోయింది, కానీ చాలా అదృష్టం ఉంటే కానీ అది జరగదు. కానీ ప్రతి తల్లిదండ్రులు వారు భక్తులు అయినా అవ్వకపోయినా కూడా, అలాగే ప్రతి గురువు తన విద్యార్థులు, ఆ గురువులు భక్తులు అయినా అవ్వకపోయినా, అంటే మన స్వామి గురించి తెలిసి ఉన్నది ఉండకపోయినా అని నా ఉద్దేశం, పిల్లలు డిసిప్లిన్డ్ గా ఉండాలని అందరూ కోరుకుంటారు. అటు తల్లిదండ్రులు కానీ ఇటు టీచర్స్ కానీ క్రమశిక్షణతో ఉండాలి, కొన్ని విలువల్ని జీవితంలో కొన్ని విలువల్ని నేర్చుకుని పాటించాలనే ఈ ఇద్దరు కూడా కోరుకుంటారు సమానంగా. మరి మీరు ఈ క్రమశిక్షణని, మానవతా విలువల్ని బయట విద్యా సంస్థల్లో గురువులు వారి పిల్లలకి, వారి విద్యార్థులకు కానీ, తల్లిదండ్రులు వారి పిల్లలకు కానీ ఎఫిషియెంట్ గా, ఎఫెక్టివ్ గా నేర్పించే సూచనలు మీరు ముగ్గురు ఒక్కొక్క సూచనగా ఇస్తే ఉపయోగపడుతుందమ్మా, అందరికీ ఉపయోగంగా ఉంటుంది.
0: ఐ బేసిక్లీ థింక్ దట్ మనం పాటించేది లైఫ్ లో మన నడక ద్వారా, మనం మీన్స్ ద వే వీ కండక్ట్ ఇన్ ఆర్ లైఫ్స్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అది చూసి పిల్లలు చాలా గ్రహిస్తారు, వెదర్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ టైమ్ టు ద క్లాస్, ద వే వీ టాక్, ద వే వీ టాక్ విత్ ఎల్డర్స్, ద వే వీ టాక్ విత్ యంగ్స్టర్స్. చిన్నపిల్లలైనా వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇవ్వాల, ఒక లవ్ అండ్ అఫెక్షన్ ఇవ్వాల. సో ఐ థింక్ నో వాకింగ్ ద టాక్ దట్ స్వామి హ్యాస్ గివెన్ హస్ దట్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని చూసుకొని పిల్లలు చాలా గ్రహిస్తారు. సో దట్ మన నేను ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఫస్ట్ ఇయర్ లో ఒక అమ్మాయి వస్తుంది విత్ సీ హర్ అసెటిస్, థర్డ్ ఇయర్ వచ్చేసి అమ్మాయికి ఇంగ్లీష్ మాట్లాడేది సరిగ్గా రాదు, భయం భయంగా ఉంటుంది, ఎప్పుడూ ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెట్టుకొని ఉంటుంది. బట్ స్వామి వర్క్స్ త్రూ దెమ్ ఇన్ సచ్ అ వే, ఎంత సటిల్ ఫామ్ లో వర్క్ చేస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ టీచర్, విత్ ద హెల్ప్ ఆఫ్ పియర్ గ్రూప్. ఏమైనా చెప్పండి, దట్ అట్ ద ఎండ్ ఆఫ్ 3 ఇయర్స్ అట్లాంటి అమ్మాయి వచ్చేసి ఆడిటోరియం లో 500+ పీపుల్ ముందర ఒక ప్రే టాక్ ఇస్తుంది 15-20 minutes. And I sit back in the auditorium watching this girl. ఎక్కడి నుంచి ఈ ధైర్యం వచ్చింది, ఎక్కడి నుంచి ఇంగ్లీష్ మాట్లాడేది వచ్చింది, ఎక్కడి నుంచి ఈ స్మైల్ వచ్చింది, ఎక్కడి నుంచి ఈ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇట్ ఈస్ ఓన్లీ వాట్ భగవాన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాస్ గివెన్. అండ్ ఫర్ దాట్ వీ హ్యావ్ టు ఆల్ వర్క్ టుగెదర్. ఈ వర్క్ టుగెదర్ గురించి ఒక ఇన్సిడెంట్ చెప్తాను, ఇఫ్ యూ డోంట్ మైండ్ అండ్ ఇఫ్ యూ ఆర్ నాట్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం. This happened in the Kulwanthal, sports meet tarvata prize distribution day it was, or one day before. Swami andarki inka sports meet ayin tarvata oka excitement, swami vastaru ee item bagundi idi ledu poplen item ba item bag lekunda ante swami cheppese vallu atla. ఆ ఎక్సైట్మెంట్ అంతా జరుగుతా ఉంటే స్వామి బ్రాట్ లాట్ ఆఫ్ గిఫ్ట్స్, స్మాల్ చిల్డ్రన్ కి, స్కూల్ చిల్డ్రన్ కి పెన్సిల్ బాక్సెస్, టాయ్స్, ఇవి అవి అంతా ఇంకా చాలా బండిల్స్ బండిల్స్ లో వచ్చేస్తాయి. సో అట్లాగా దీంట్లో డిస్ట్రిబ్యూషన్ లో నేను ఎక్కడో వెనక్కిపోతా ఉంటే ఎవరో వచ్చి స్వామి పిలుస్తా అన్నారు. ఐ వాజ్ స్టిల్ ద డైరెక్టర్ ఆఫ్ ద క్యాంపస్ అప్పుడు. సో పిలుస్తాను పిలుస్తానని చెప్తే ముందుకు పోయినాను. స్వామి కుల్వంతాల్ సెంటర్ లో హీ వాజ్ సీటెడ్. స్వామి చేతిలో ఒక వెల్వెట్ బ్యాగ్ ఉంది అండ్ సమ్ బాయ్స్ వాజ్ సిట్టింగ్. స్వామి ఎంతమంది స్పోర్ట్స్ మీట్ కి పనిచేసినారు? ఐ గేవ్ ద టోటల్ నంబర్. ఆ రోజుల్లో 63 ఎంత ఉంటే నంబర్ చెప్పినాను. ఐ మే నాట్ బి కరెక్ట్ విత్ నంబర్స్ బట్ టోటల్ నంబర్ ఆఫ్ టీచర్స్, ఎంతమంది టీచర్స్ పనిచేస్తున్నారు స్పోర్ట్స్ మీట్ గురించి అని చెప్తే కరెక్ట్ గా ఆ నంబర్ చెప్పినాను స్వామికి. స్వామి దగ్గర కూర్చుని కరెక్ట్ గా చెప్పు ఎంతమంది పనిచేస్తున్నారు, రిపీటెడ్ ద నంబర్ స్వామి ఇంతమంది అట్లా అనేసి. తర్వాత స్వామి ఆ మెల్లగా ఆ వెల్ఫేర్ బ్యాగ్ నుంచి ఏదో తీస్తున్నారు. దిస్ వాజ్ 2010 ఇఫ్ ఐ రిమెంబర్, 2009 మేబీ. సో అది తీసేకి ఏదో కష్టపడతా ఉంటే అక్కడ బాయ్స్ లేస్తున్నారు, మళ్ళీ వాళ్ళని వద్దనేస్తున్నారు. మళ్ళీ ఇంకా హీ పుట్ హిజ్ హ్యాండ్ టువర్డ్స్ మీ, సో ఏదో నా హెల్ప్ తీసుకొని తీయాలనేసి దేవునికి ఎవరు ఏం హెల్ప్ చేసేది అంటే జస్ట్ ప్రటెన్షన్ అనేసి ఒక మనోభావం ఏమి అనేసి అట్లా తీస్తా ఉంటే దాని నుంచి ఒక బ్యూటిఫుల్ సిల్వర్ కప్ తీసినారు, మంచి సాలిడ్ గా విత్ 4 స్టాండ్ తీసేసి, చెప్పు కరెక్ట్ గా నంబర్ చెప్పు ఎంతమంది పనిచేస్తున్నారు స్పోర్ట్స్ మీట్ కి. ఐ రిపీటెడ్ అన్నమాట, నువ్వు కరెక్ట్ గా చెప్పటం లేదు. లేదు స్వామి అందరూ చేస్తున్నారు స్వామి అనేసి ఎంతో ప్రార్థించిన. మళ్ళీ స్వామి, స్వామి ఇంతో అంత అందరూ చేస్తున్నారు స్వామి, ఇంతో అంత అందరూ చేస్తున్నారు. దెన్ ఈ సెడ్ ఆ వాయిస్ ని ప్లేట్స్ లో అవన్నీ తీసుకున్నా, ఇదే అందరికి అనేసి డిస్ట్రిబ్యూట్ చేయమన్నారు. సో ఈ ఒక లెసన్ లో ఏంటి, మరి అందరూ కలిసిమెలిసి పనిచేయాలి, రైట్? ఇంతో అంటారు సరే పర్వాలేదు, బట్ వీ హ్యావ్ టు ఆల్ వర్క్ టుగెదర్ ఫర్ స్వామీస్ మిషన్. దట్ వాజ్ అ బ్యూటిఫుల్ థింగ్ వెర్ హీ డింట్ లీవ్ లూజ్ ఇట్. దిస్ వెంట్ ఆన్ ఫర్ 4-5 టైమ్స్ అండ్ నే ఐ డెంట్ వాంట్ టు గివ్, ఐ డెంట్ నో ఆల్సో, బికాస్ అందరూ మనం చేసుకుని కొంతమంది యాక్టివ్ గా ఫీల్డ్ లో ఉంటారు, కొంతమంది మ్యూజిక్ లో ఉంటారు, కొంతమంది ఐటమ్ యాక్సెసరీస్ చేసే దాంట్లో ఉంటారు, కొంతమంది కామెంటరీలో ఉంటారు, కొంతమంది మ్యాచ్ పాస్ ప్రాక్టీస్ లో, ఏదో ఒక విధంగా ఎక్కువ పని తక్కువ పని ఉండొచ్చు నో డౌట్. బట్ గీత వాళ్ళ మేడం షాపింగ్ ఇన్ఛార్జ్ గా ఉంటారు, ప్రఫుల్ల మేడం ఏదో కామెంటరీ రాసేకుంటారు అండ్ ప్లస్ యాక్సెసరీస్ అంతా బిల్డప్ చేసేకి, ఆ విధంగా ఏదో ఒకటి ఆల్ ఆఫ్ అస్ పార్టిసిపేట్ టుగెదర్. బట్ స్వామి వాజ్ సో క్లియర్ దట్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు వర్క్. యాక్చువల్లీ ఫస్ట్ స్పోర్ట్స్ మీద గుర్తొస్తా ఉంటే స్వామి అడుగుతారు. ఆ రోజుల్లో అంత యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండేది కాదు. కొంతమంది టీచర్స్, ఇట్ వాజ్ హార్డ్లీ సమ్ 7-8 టీచర్స్ ఉపాధి, స్వామి వాళ్ళను మాత్రం పిలిచి చీరలు ఇచ్చినారు. మీన్స్ హీ వాజ్ షోయింగ్ దాట్ యూ హ్యావ్ టు ఆల్ వర్క్ టుగెదర్. నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం ఇంక్రీజ్ అయినారు. ఇన్ థర్డ్ ఇయర్ కి అందరూ ఆహా స్వామి వాన్స్ ఆల్ ఆఫ్ అస్ టు వర్క్ టుగెదర్ అనేసి నో వి గాట్ ఆర్ లెసన్స్.
2: God only is showing the way by giving incentive, getting the work. So manam enta kabatte pillalaku o grade ichukunte gifts istam ee roju ki, that we are continuing, not that they cannot purchase, kani adhe edho oka incentive bhagavantudu nerpichinadu mem practice chestanu.
0: Atlage gram seva, first gram seva ki entha mandi full ga chesnaru, full ga chesanu ante all the 10 days, all the 10 days chesina valike cheerlu ichinaru. అంటే అంత. సో నెక్స్ట్ ఇయర్ కి ఇంకా కొంతమందికి ఎంతూసియాజం వచ్చి, దిస్ ఆర్ ఇస్ యునో వెరీ సటిల్ వేస్ ఆఫ్ టీచింగ్. మీరు వచ్చి చేయండి అట్లాగని కాదు, బట్ వెరీ వెరీ సటిల్ అండ్ బ్యూటిఫుల్ వేస్ ఆఫ్ హ్యాండ్లింగ్ యునో. అందుకే నేను చాలాసార్లు అనుకున్నా స్వామి కంటే అడ్మినిస్ట్రేటర్ ఇంక ఎవరు ఉండొచ్చు, అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్. దట్ ఈస్ వండర్ఫుల్ లెసన్ వి లెర్న్ ఫ్రమ్ భగవాన్.
3: పైగా టీచర్లు ఎట్లా ఉంటే స్టూడెంట్లు కూడా అట్లాగే ఉంటారు. ఎట్లా తల్లిని చూసి బిడ్డను చూడంటారు, గురువులు కూడా తమ మాటలతో చెప్పాల్సిన పనులే, ఎట్లా నడుచుకుంటున్నారు ఆ విధంగానే పిల్లలు కూడా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మనం ఒకటి చేస్తూ వాళ్లను, మనం లేట్గా క్లాస్కి వెళ్లి నువ్వు టైంకి రాలేదు అంటే వాళ్లలో వాళ్లైనా మాట్లాడుకుంటారు, ఈ మేడం క్లాసుకు టైంకి రాకుండా మనల్ని మాట్లాడు.
2: ఒక డాక్టర్ ఏం చేసినా పట్టించుకోరు, ఒక లాయర్ ఏం చేసినా పట్టించుకోరు, ఒక టీచర్ పర్సనల్ లైఫ్ ప్రైవేట్ లైఫ్ రెండు కావాలి, ఎందుకంటే విఆర్ మోడల్స్. అది చాలా జాగ్రత్త. చాలా ఏళ్లు నేను టీచింగ్ ప్రొఫెషన్ లోకి రావాలనుకోలేదు, ఎందుకంటే యాజ్ ఎ స్టూడెంట్ 3 ఇయర్స్ ఒక క్లాస్ బైకౌట్ చేసిందాన్ని నేను. ఆ సార్ నచ్చక, ఆయన టీచింగ్ నచ్చక, సో ఇట్స్ వెరీ డిఫికల్ట్. మనం సాటిస్ఫై చేయాలంటే ఇది మన కప్ ఆఫ్ టీ కాదు అనుకున్నాం, కానీ భగవంతుడు తీసుకొచ్చినాడు ఏదో.
3: కానీ స్వామి చెప్పారు, ఒక స్టూడెంట్ చెడిపోతే వాడు మాత్రమే చెడిపోతాడు, కానీ ఒక టీచర్ చెడిపోతే మొత్తం విద్యార్థి వర్గం అంతా కూడా చెడిపోతుంది, దాని నుంచి సమాజం చెడిపోతుంది. కాబట్టి బోధనా విషయంలో, బోధనా వృత్తిలో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా, అంటే ఎన్ని కళ్ళు చూస్తుంటాయో అన్ని కళ్ళల్లోనూ అంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆచరతీతి ఆచార్య అని, అందుకు మనం ఏం చేస్తామో పిల్లలు కూడా అదే చేస్తారు. కాబట్టి ప్రతి విషయంలో కూడా, ప్రతి నడక, మేడం చెప్పినట్టు కట్టుబొట్టు జుట్టు దగ్గర నుండి మాట తీరు కూడా, ప్రవర్తన మాట తీరు అన్నీ కూడాను స్వామి మార్గంలో స్వామి చెప్పినట్టుగా మనం నడుచుకుంటే స్వామి కళాశాల ఇంకా ఇంకా వృద్ధి చెందుతుంది అని నా అభిప్రాయం అండి.
1: అలాగే మీరందరూ చెప్పినట్టు టీచింగ్ బై ఎగ్జాంపుల్ మనం చేసి చూపిస్తే బహుశా అది చూసి ప్రతి కళాశాల స్వామి కళాశాల లాగానే అందరు విద్యార్థులు నేర్చుకుంటారేమో, అందరు టీచర్స్ స్వామి టీచర్స్ లాగానే ఉంటే
0: తప్పకుండా.
3: అవును తప్పక.
0: దీనికోసం ఒక ఉదాహరణ కనగే, నేను ఫస్ట్ చేరినప్పుడు 1972లో చేరినప్పుడు, యాక్చువల్లీ నా బీఎస్సీ నేను ఐ డిడ్ ఫ్రమ్ సెంట్రల్ హైషియస్ కాలేజ్ జబల్పూర్, అండ్ ఆ రోజుల్లో ఇట్ వాజ్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్. ఇట్ వాజ్ అ కో ఎడ్యుకేషన్ కాలేజ్, బట్ ఎంత స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు అంటే నో బాయ్ కుడ్ టీచ్ అ గర్ల్, నో స్టూడెంట్ ఆర్ టీచర్ కుడ్ పార్టిసిపేట్ ఇన్ అ స్ట్రైక్. స్ట్రైక్ వర్ ర్యాంపెంట్ దోస్ డేస్. తర్వాత హోల్ జబల్పూర్ యూనివర్సిటీలో మా రిజల్ట్స్ చాలా చాలా బాగుండేది, సో మచ్ సో దట్ మెరిట్ లిస్ట్ 10 స్టూడెంట్స్ పేర్లు అనౌన్స్ చేసేవాళ్ళు. ఆల్మోస్ట్ 7 to 8 స్టూడెంట్స్ విల్ బీ ఫ్రమ్ అవర్ కాలేజ్ ఇన్ ఈచ్ స్ట్రీమ్, వెదర్ ఇట్ ఇస్ సైన్స్ ఆర్ ఆర్ట్స్. అంత డిసిప్లిన్ ఉండేది, ఇట్స్ మిషనరీ కాలేజ్. సరే కథ ఏమిటంటే, నేను ఇక్కడ 72లో జాయిన్ అయినప్పుడు నేను ఫిబ్రవరిలో వచ్చినాను అని చెప్తున్నాను కదా, సో బిట్వీన్ ఫిబ్రవరి అండ్ ద ఫస్ట్ సమ్మర్ కోర్స్ విచ్ ఐ అటెండెడ్ 72, ఈ టైంలో స్వామి నాతో ఒకసారి మాట్లాడలేదు. ఐ యూజ్ టు గో ఆఫెన్, మా ఫాదర్కి లెటర్ రాసేదాన్ని. ఏమంటే స్వామి నన్ను మర్చిపోయినారు, మీరు స్వామికి లెటర్ రాయండి, నేను ఇక్కడ ఉన్నాను అనేసి. ఏమంటే నేను చెప్పుకోవచ్చు కదా స్వామితో నేను వచ్చినాను అని, బట్ సమ్ ఫీలింగ్ ఇన్ మీ దట్ స్వామి షుడ్ టాక్ టు మీ, ఆ ఫీలింగ్ ఒకటి చాలా ఉండేది. సరే ఈ సమ్మర్ కోర్స్ అయిపోయింది, వన్ లాంగ్ సమ్మర్ కోర్స్, ఇంతగా ఒక స్టూడెంట్ సమ్మర్ కోర్స్ లో స్వామి చిన్న చిన్న ఫొటోస్ ఇచ్చినారు లాస్ట్ డే ఇంటర్వ్యూలో. దట్ ఈవెన్ ఐ కాట్ ఇచ్చేటప్పుడు చూసి ఇచ్చినారు, బట్ ఏం పలకలేదు, ఏం మాట్లాడలేదు. వెన్ ఐ వెంట్ హోమ్ హాలిడే సమ్మర్ కోర్స్ అయినాక జబ్బులు ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంటికి వెళ్తే నెక్స్ట్ డే ఒక స్టూడెంట్ ఆఫ్ ద బృందావన్ క్యాంపస్ అబ్బాయి వచ్చినాడు. జల్పూర్ నుంచి ఒక అబ్బాయి, మేము ఇంట్లో బాబు అని పిలిచేవాళ్ళం, ఆ అబ్బాయి పేరు ప్రభాకర్ సంథింగ్, రైట్. సో అతను వచ్చినాడు. వస్తే సమ్మర్ కోర్స్ బాగా జరిగింది కదా దీది అనేసి అంతా మాట్లాడు. తర్వాత మా ఫాదర్ చెప్తున్నారు, అంకుల్ అంకుల్ స్వామి మీ గురించి దీది గురించి మాట్లాడు. మాట్లాడినారు స్వామి, నేను ఉన్నట్టే తెలీదు అని. ఇట్ సీమ్స్ అంటే ఆ త్రై బృందానికి ముందు పాత బిల్డింగ్ ఉండేది స్వామిది వైట్ ఫీల్డ్ లో. సో అక్కడ స్టూడెంట్స్ వైట్ ఫీల్డ్ కాలేజ్ స్టూడెంట్స్ ఎప్పుడంటే అప్పుడు స్వామి దగ్గర పోయేది, పైకి రూమ్ పోయేది వచ్చేది, అవన్నీ జరిగేది. సో ఒకరోజు స్వామి కిందకు వచ్చేటప్పుడు ఈ అబ్బాయి కలుసుకున్నా, ఏమి నీ పేరేమి ఎక్కడి నుంచి వచ్చినావు అంటే జబల్పూర్ అని. ఓహో అని మా ఫాదర్ ప్రేర్ బ్రహ్మేశ్వర, వాళ్ళూరు నుంచా అంటే అవును స్వామి, అతను మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ స్వామి అనేసి అన్నారు. వాళ్ళ కూతురు మా కాలేజ్ లో చదువుకొని ఇప్పుడు మా కాలేజ్ లో లెక్చరర్ గా ఉంది అనేసి అన్నారు. అంటే ఈ అబ్బాయి అనుకుని, లేదు స్వామి తను స్వామి కాలేజ్ లో చదువులేదు స్వామి, అయితే ఇప్పుడు లెక్చరర్ గా ఉంది అని చెప్పినారు. లేదు లేదు స్వామి అన్నారు, తను మన కాలేజ్ లో చదివి మన కాలేజ్ లోనే పనిచేస్తా ఉంది అని చెప్తే ఈ అబ్బాయికి, హీ వాజ్ షూర్ ఐ డిడ్ంట్ స్టడీ ఇన్ స్వామీస్ కాలేజ్, హీ వాజ్ అ ఫస్ట్ స్టూడెంట్ టు కమ్ టు స్వామీస్ కాలేజ్ ఐ థింక్. లేదు స్వామి రాణిదీది అక్కడ చదువులేదు, అంతా జబల్పూర్ లో చదువుకుంది అనేసి. సెంట్రల్ ఆఫీసర్స్ లో బీఎస్సీ చేసినాను, ఎంఎస్సీ ఏమో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో అప్లైడ్ ఫిజిక్స్ లో చేసుకున్నాను. హీ వాజ్ 100% షూర్ ఐ డిడ్ంట్ స్టడీ ఇన్ స్వామీస్ కాలేజ్. సరే థర్డ్ టైం రిపీట్ చేస్తున్నాడు, ఫోర్త్ టైం రిపీట్ చేసేసరికి స్వామి పదే పదే లేదు తను నా కాలేజ్ లో చదివి నా కాలేజ్ లో టీచ్ చేస్తాను, ఇంకా హీ కాన్ గో ఆన్ ఆర్గ్యూయింగ్ విత్ స్వామి, ఇంకా నోరు మూసుకొని. అప్పుడు స్వామి మా అమ్మ నంజమ్ గారి గురించి మాట్లాడి, హౌ వీ యూస్ టు కమ్ టు స్వామి ఎవ్రీ వెకేషన్, వీ యూస్ టు కమ్ ఓన్లీ టు పుట్టపర్తి అండ్ బాస్క్ ఇన్ స్వామీస్ గ్రేస్, అవన్నీ స్వామి ఆ అబ్బాయితో అంతా డిస్క్రైబ్ చేసి మా అమ్మ గురించి చెప్పి అంతా చేసి, అండ్ దెన్ హీ టుక్ హిస్ పార్థి మస్కార్ అండ్ కేమ్. ఇదంతా చెప్తా ఉంటే నాకనిపించింది, నేను అక్కడ స్వామి ముందర ఫిబ్రవరి నుంచి మే 30th వరకు ఉంటే నాకు ఒక్క మాట స్వామి నువ్వు వచ్చినావా అని నేను చెప్పలేదు అనేసి ఇంకా ఒకలాగా కంట్లో అఫ్ కోర్స్ మళ్ళీ జూలైలో ఐ హావ్ టు అపియర్ ఫర్ అ రెగ్యులర్ ఇంటర్వ్యూ డాక్టర్ భగవంత్ అమీన్, అదంతా అయినప్పుడు ఇంకా అప్పుడు మన టీచర్స్ అందరికీ పిలిచి ఒకసారి స్టాఫ్ మీటింగ్ ఏదో ఉంటే మళ్ళీ నన్ను అందరు టీచర్స్ కి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, వీళ్ళు వీళ్ళ అమ్మమ్మ గురించి మా అమ్మ గురించి అట్లా అనేసి. బట్ ఇట్ టుక్ హౌ మెనీ డేస్, సో మెనీ మంత్స్. నా పాయింట్ ఇక్కడ ఏమంటే, మీరు అన్నారు కదా ప్రతి కాలేజ్ అట్లా అయిపోవాలా, ప్రతి కాలేజ్ లో స్వామి ఇది కావాలి. సో ఆ రోజుల్లోనే స్వామి హీ ప్రూవ్డ్ దట్ ఎనీ కాలేజ్, సో మచ్ సో నేను చెప్తాను మీకు, ఆ కాలేజ్ లో ఒక అబద్ధం మాట్లాడితే టీసీ ఇచ్చి పంపించేసా. వీ షు హ్యావ్ వన్ వెరీ స్ట్రిక్ట్ ప్రొఫెసర్, ప్రిన్సిపల్ ఆఫీస్ పోయి టీసీని రికార్డ్ రాయకుండా ఉంటే నిజం చెప్పు, అబద్ధాలు మాత్రం చెప్పదు. అంత ప్రిన్సిపల్స్, సో వెరెవర్ స్వామీస్ ప్రిన్సిపల్స్ ఇస్ దేర్ దట్ ఈస్ స్వామీస్ కాలేజ్. సో యూ వెరీ రైట్లీ సెడ్ అన్ని కాలేజీలు అట్లా అయిపోయినాయంటే ఎంత ఆనందంగా ఉంటుంది. ప్రతి కాలేజ్ విల్ బి స్వామీస్ కాలేజ్, ఆల్ టీచర్స్ విల్ బి స్వామీస్ టీచర్స్.
1: చాలా బాగుందమ్మా, మీరు మొదలు పెట్టినప్పుడేమో స్వామి పక్కన కూర్చుంటేనే స్వామితో కలిసి ఉన్నట్టు కాదు, స్వామి చెప్పిన మాట వింటూ ఎక్కడున్నా స్వామితో కలిసి ఉన్నట్టే అని చెప్పారు. ఇప్పుడు స్వామి ప్రిన్సిపల్స్ ని ఫాలో అయ్యేది, ఏ కాలేజీ అయినా స్వామి కాలేజే, అవి ప్రాక్టీస్ చేసేవాళ్లు ప్రతి వాళ్లు స్వామి దగ్గర చదువుకున్నవారే అని. ఎంతో ఆనందంగా ఉంది వింటూ ఉంటే. నేను ఒక 10 నిమిషాల ముందరే అనుకుంటాను మీతో అన్నాను, స్వామి కాలేజీలో చదువుకునే అదృష్టం నాకు దొరకలేదు, స్వామి నాకు ఆ భాగ్యం ఇవ్వలేదని. కానీ ముగ్గురు గురువుల్ని నా ముందర కూర్చోపెట్టి ఒక గంట సేపట్లో మీరు నేను అక్కడ చదువుకుంటే ఎంత ఆనందం నాకు కలిగేదో అంత ఆనందాన్ని ఇచ్చారు. అలాగే మన శ్రోతలందరూ కూడా మీ మాటలు విని అంత ఆనందాన్ని అనుభవించారని నాకు గట్టి నమ్మకం.
0: ఈరోజు ఇంకో పాయింట్ చెప్పాలేమనుకుంటాను అన్నట్టే, ఇంతమంది స్టూడెంట్స్ మేము టీచర్స్ చూస్తా ఉంటే ఎంత సంతోషంగా ఉంది.
2: మీ ఆనందం మీరు కాసేపు మాతో మా స్టూడెంట్స్ మధ్య
0: తిరిగితే that how they are implementing Swami's ideals in their offices, in their teaching, in their family. Household and all. Family. The two talks mein morning innar chusnaru vallu entento pedda padalu padavallo vellintaru, but one thing that when they have Swami in their heart they are doing wonderful jobs. Entha baga work and Swami they are taking it forward, that itself thinker our example can think came call. They are proofs, solid proofs, our students are solid proofs that you know Swami's
2: educational mission oka vaipu aa college nunchi bayitku vachina students oka vaipu padte it's matching,
0: it's wonderful match. ఇంకోటి ఏమంటే ఈ రోజు స్వామి శారీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కదా అంకిత ప్రభుల, ఇదంతా సమ్ యెల్లో శారీస్ అట్లా వీళ్ళంతా ఏమి వీఆర్ కాలింగ్ ఇట్ ద గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్. సో ఈ రోజు అందరూ గోల్డ్ కలర్ శారీస్ యెల్లో కలర్ శారీస్ వేసుకోవాలా, డెకరేషన్ అంతా యెల్లోగా ఉంది, వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసిన శారీస్ యెల్లోగా ఉంది. సో నాకు వచ్చి ఈ ప్యాకెట్ ఇస్తే ఎదురుగా చీఫ్ గెస్ట్ షీ ఓపెన్డ్ ఆ బ్యాగ్, ఐ సా యెల్లో శారీ. ఈ యెల్లో శారీ చూస్తానే ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ గుర్తొచ్చేసింది. ఏమంటే ఆ రోజుల్లో స్వామి చేతితో ఇచ్చేవాళ్ళు, స్వామి ఒక్కో టీచర్ కి దగ్గర వచ్చి మేము లేచిపోయే పని లేదు స్వామి మా దగ్గర వచ్చి ఇచ్చేవాళ్ళు.
3: కలర్లు కూడా చూసేవాళ్ళు
0: డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్
3: గురుపూర్ణ
0: ఈ కలర్ గురించే కథ. ఏమంటే సమ్ టైమ్స్ ఇట్ విల్ బి ఆల్ యూనిఫామ్ సారీ, సమ్ టైమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. సో కొంతమంది టీచర్స్ కి ఒక కలర్ ఇస్తే స్వామి నాకు వేరే కలర్ కావాలంటే స్వామి సో లవింగ్లీ సో దిస్ని చేంజ్ చేసి ఇచ్చేవాళ్ళు. నాకేమంటే స్వామి ఏది ఇస్తే దట్ ఈస్ అన్ అక్సెప్టెన్స్, అదే ప్రసాదం అను. బట్ దట్ డే స్వామి కొన్ని బనారసీ చీరలు తీసుకుని వచ్చారు ప్రఫుల్ల. సో దాంట్లో డిఫరెంట్ కలర్స్ ఏమంటే ఆరెంజ్ కలర్, డార్క్ పింక్ కలర్, లైట్ పింక్ కలర్, లైట్ యెల్లో, డార్క్ యెల్లో, అన్ని అంతా ఇట్లా బయటకు వస్తున్నప్పుడు స్వామి నాకు ఈ ఆరెంజ్ ఈ యెల్లో మాత్రం ఇవ్వద్దాను స్వామి, చాలా బ్రైట్ గా ఉంది, నేను అంతవరకు ఆ బ్రైట్ యెల్లో వేసుకునేదాన్ని కాదు. సో అట్లా మనసులో ఒకటి వచ్చింది, స్వామి వచ్చినారు ఇంకా ఇస్తా అన్నారు, కొంతమంది చేంజ్ చేసుకున్నారు. కరెక్ట్ గా నా దగ్గర వచ్చేసరికి ఒక మంచి బ్రైట్ యెల్లో గోల్డెన్ యెల్లో శారీ నాకు ఇచ్చినారు. సరే స్వామికి దండం పెట్టుకుని ఇది స్వామి ప్రసాదం అని స్వామి ప్రార్థనమస్కారం తీసుకుని సంతోషపడ్డాను. ఆల్దో ఐ డిడ్ వాంట్ దట్ కలర్, స్వామి రెండు పాదాలు ముందుకేసి వెనక్కి వచ్చి ఇది మంచి కలర్ కట్టుకో అని చెప్తున్నారు. సో ఈ రోజు అంత డిస్ట్రిబ్యూషన్ ఎలా సారీస్ అయితా ఉంటే నాకు అదే మాట గుర్తొచ్చింది, స్వామి అందరికి చెప్తాను చెప్తా అన్నారు ఇది ఒక శుభమైన కలరు, పసుపు కలర్ ఇది అంత, అదే మాట మంచి కలర్ కట్టుకోండి అనేసి పిల్లలందరికీ చెప్పాలా అని అనుకుంటా ఉన్నాను.
1: సో మా స్వామి ఎన్నోసార్లు అన్నారు నా స్టూడెంట్స్ అయి నా ప్రాపర్టీ అని. మీరు చెప్తున్న ఈ మాటలన్నీ వింటూ ఉంటే స్వామి దగ్గర చదువుకుని బయటికి వెళ్లిన స్టూడెంట్స్ వాళ్ల జీవితాలని ఎలా గడుపుతున్నారు, అందరినీ వాళ్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఎలా ప్రభావితం చేస్తున్నారు అనేది చూస్తుంటే అలాగే స్వామి అంటారు మీ లైఫ్ నా మెసేజ్ కావాలి అన్నారు. వాళ్ళు ఆ వాక్యానికి తగినట్టు, స్వామి చెప్పిన మాటకి తగినట్టు ఉండడమే స్వామికి మనం ఇచ్చే గురుదక్షిణ ఏమో అనిపిస్తుంది. మీతో ఈరోజు మాట్లాడితే నాకు మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలనేది కూడా అర్థమవటం లేదు. ఒక్కొక్కసారి వీ బికమ్ స్పీచ్ లెస్, స్వామిని చూసినప్పుడు ఎలా మనకి నోట్లోంచి మాట రాదో అలాంటి పరిస్థితిలో ఉన్నా ఈ రోజు నేను ఇంత ప్రేమను, స్వామి ప్రేమను మీ దగ్గర నుంచి అనుభవిస్తున్నాం ఇవాళ, అదొక్కటే చెప్పగలను నేను. ఇంత సమయాన్ని మన రేడియో సాయి శ్రోతలందరి కోసం మీరు ఈ రోజు ఇంత బిజీగా ఉండి కూడా వచ్చి ఇంత సమయాన్ని మాకు ఇచ్చినందుకు శ్రోతలందరి తరఫున, రేడియో సాయి వారి తరఫున మీకు మా ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్.
3: అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.
0: కృతజ్ఞతలు.

ఇంతవరకు మీరు అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాల్లో 5వ భాగం విన్నారు. ఈ కార్యక్రమంలో 6వ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి మరికొన్ని సుమధుర గీతాలను సుస్వరణ